0: the deficiency of your hearing, the deficiency of your tongue in listening to bad things and doing bad things through your hands, try to curse.
1: కనుక దుర్గుణములు ఉండేటువంటి ఒక విద్యార్థికి పట్టము అందించడం కూడాను ఒక పాపం అనే చెప్పవచ్చు.
0: Try to curse them. So it is in fact a sin to give a degree to a person who has all bad qualities in him.
1: కనుక మనము ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టమును తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి.
0: So in keeping with the degree that you have got, your behavior should follow.
1: విద్యార్థులారా, మీ మంచిని కోరి, మీ అభివృద్ధిని కోరి, మీ ఆనందమును కోరి, మీ సార్థకతను కోరి నేను ఇంత కష్టంతో చెప్తున్నాను, కానీ మీ పైన ద్వేషం కాదు, మీ పైన ఏ విధమైనటువంటి ఇది లేదు.
0: The reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred, of being angry with
1: you. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లి ఉంటుందండి.
0: Each one of you has one mother.
1: ఆ తల్లి ప్రేమని మీరు సరిగా గుర్తించుకోలేకపోతున్నారు.
0: You are not in a position to understand the love of this one mother.
1: కానీ సాయి ప్రేమ వెయ్యి తల్లుల ప్రేమ.
0: But the love shown by Sai is the equivalent of the love of a mother.
1: ఒక తల్లి ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
0: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of 1,000 mothers? It's impossible.
1: కనుక ఈ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
0: So try and understand at least an iota of this love and behave accordingly.
1: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకువౌదు లోకమాత అని, అనగా ఒక్క సాయి ప్రేమకు దూరం అయిపోతే జగత్తు కంటే దూరమైనది.
0: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world itself.
1: నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: My love is a selfless love.
1: పవిత్రమైనటువంటి ప్రేమ.
0: It is sacred and pure.
1: ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
0: And it has absolutely no motive, ulterior motive in it.
1: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
0: It is indeed a great big fortune for you to secure this love.
1: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులకు అమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగభాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
0: You have secured the position of a lover this, but unfortunately you are selling away your true nature just as you sell away cold bits, useless ones, and you are making yourself subservient to the fleeting pleasures of the world.
1: Man can make a people great and strong. మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
0: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్, హీ కెన్ అచీవ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎనీ ఎండెవర్.
1: మానవుని మానవునిగా చేయటము ధనం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ యు షుడ్ బి ఈక్వేటెడ్ టు.
1: మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు.
0: Man reforming man or man transforming man cannot be called
1: manavuni manavuniga pravartipajeyatamu diamonds kaadu.
0: You can't say it is diamond when you make man behave as man.
1: Manavuni manavude cheyali.
0: Man to man, this is the equation to be understood.
1: Kanuka mimmanu meere uddharinchukovali.
0: You have to take care of yourself.
1: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
0: And that which gives you a sense of purpose in this direction is what you must have.
1: ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.

0: Sairam, dear listeners, Bhagwan Baba commenced several discourses with the phrase Divyatma Swarupulara, or embodiments of divinity. In today's discourse, Baba reveals a strong reason for doing so. He urges us to always remember the divine spirit that exists within every one of us. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 25th of December 2001 in Prashanta Nilayam during the Holy Christmas festival.
1: దూషణంబు హింస దూరంబుగా నెట్టి దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనులే భూమిని స్వర్గముగా మార్చు. దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనులే భూమి యందు స్వర్గమవును. జనులే భూమి యందు స్వర్గమవును.
2: వన్ హ్యాస్ టు బ్రష్ ఐ the hatred and violence, and one should develop the feelings of love. If one has got the good intellect and the mind, the presence of such people will make this earth the very heaven.
1: Prema Swarupulara,
2: embodiments of love.
1: Satyam Brujat, ప్రియం బ్రూయాత్ నబ్రూజాత్ సత్యమప్రియం. సత్యం బ్రూయాత్ నైతిక జీవితము.
2: స్పీకింగ్ ట్రూత్ రిలేట్స్ టు ద మోరల్ లైఫ్.
1: ప్రియం బ్రూయాత్ ఇది ధార్మికము.
2: స్పీకింగ్ ట్రూత్ ఇన్ ఎన్ యాక్సెప్టబుల్ వే ఇస్ ధార్మిక్ రైచువస్.
1: నబ్రూజాత్ సత్యమప్రియం ఇది ఆధ్యాత్మికం.
2: నెవర్ స్పీక్ అన్ట్రూత్ దట్ ఇస్ స్పిరిచువల్.
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మికముల యొక్క మూడింటి సమ్మిళితమైన స్వరూపమే మానవుడు.
2: మ్యాన్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: సత్యముండి ధర్మము లేకుండా మానవుడు కాదు.
2: With truth and righteousness missing, he is no human.
1: Dharmamundi satyam lekundina manavudu kadu.
2: With righteousness and truth being absent, he is no man.
1: Naitika dharmika aadhyatmikam moodinti yokka swaroopame manavudu.
2: So man represents the trinity, the combination of the three, morality, righteousness and spirituality.
1: అలలోని సముద్రము చూడలేము.
2: యు కెనాట్ ఫైండ్ ఎన్ ఓషన్ విదౌట్ వేవ్స్.
1: కిరణముల లేని సూర్యుని కాంచలేము.
2: యు కెనాట్ సీ ది సన్ విదౌట్ రేస్.
1: అలలు లేని సముద్రము సముద్రము కాదు.
2: ఇట్స్ నో సీ ఇఫ్ దేర్ ఆర్ నో వేవ్స్.
1: కిరణముల లేని సూర్యుడు సూర్యుడు కాదు.
2: సన్ విదౌట్ రేస్ డజంట్ ఎగ్జిస్ట్.
1: ప్రేమ లేని మానవుడు మానవుడు కాదు.
2: ఇస్ నో హ్యూమన్ if has no love.
1: సముద్రమునకు అలలు ఎంత ప్రధానమో, సూర్యుని కిరణములు ఎంత ఆధారమో, మానవునికి ప్రేమ అంత ప్రధానము.
2: Just as waves are important for an ocean, and the rays in the sun, so also love in the humanity.
1: కనుక మానవుడు నిరంతరము ప్రేమజీవి అయి ప్రవర్తించాలి.
2: Therefore man has to carry on his life sojourn full of love.
1: ఎవరి యందుకును ద్వేషమును పొందరాదు.
2: He should not have hatred towards anybody.
1: ఎవరిని హింసించరాదు.
2: He should not be violent towards anyone.
1: కనుక మానవత్వమునందు హృదయమునందు దైవం ఉన్నాడని ప్రబోధిస్తుంది వేదము.
2: Veda teaches that there is compassion in the heart of man.
1: దీనిని హృదయము అన్నారు.
2: That is called హృదయ.
1: హృత్ ప్లస్ దయ హృదయం. కంపాషన్ తో కూడినటువంటి వాడే మానవుడు.
2: హృత్ ప్లస్ దయ హృదయ, ద కంపాషనేట్ వన్.
1: కనుకనే మానవుని యందు ఈ కరుణ అనేటువంటిది శాశ్వతంగానే ఉండాలి.
2: So kindness should remain forever in man.
1: మధ్య మధ్య కొన్ని ప్రవృత్తులైన లక్షణములు, వికారములైనటువంటి విషయములు మానవుని యందు ఆవిర్భవిస్తుంటాయి.
2: At times it's quite possible there are certain external traits and distortions and perversions in humanity.
1: మానవునికి వాంఛలే ఈ దుర్గుణములకు దురహంకారములకు మూల కారణం.
2: The desires are responsible for all wicked qualities and ego.
1: అహంకారం కలిగినటువంటి మానవుని యందు ఈ హృదయం ఉండలేదు.
2: Egoistic man will not have a compassionate heart.
1: ఇది ఒక విధమైనటువంటి నిర్దయ అని.
2: This is absence of compassion.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను దయా హృదయులై ఉండాలి.
2: Therefore everyone must be compassionate.
1: ఈనాటి కాల పరిస్థితిని ప్రభావమును గురించి, దేశం యొక్క పరిస్థితులను గురించి ప్రతి మానవుడు కూడాను విచారం చేయాలి.
2: Everyone must necessarily investigate the times we pass through and the place where we are located.
1: కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై జీవించరాదు.
2: We should not live merely for selfishness and self-interest.
1: మానవుడు వ్యష్టి స్వరూపుడు కాదు.
2: Man is not an individual alone.
1: సమష్టి స్వరూపుడు.
2: He is a member of the society.
1: ఈ సమష్టి స్వరూపము సృష్టితో మనం కూడాచాలి.
2: And this feeling of a society relates to the creation.
1: వ్యక్తి కంటే మానవ జీవితము చాలా ప్రధానమైనటువంటిది.
2: Human life is more important than being simply an individual.
1: పరమేష్టి, సృష్టి, సమష్టి, వ్యష్టి ఈ నాలుగింటి యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ ప్రకృతి.
2: ప్రకృతి, ద నేచర్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ పరమేష్టి డివినిటీ, సృష్టి ది క్రియేషన్, సమష్టి ద కమ్యూనిటీ.
1: వ్యష్టి అయినటువంటి మానవుడు సమష్టితో చేరి సృష్టి యందు పరమేష్టిని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: వ్యష్టి ది ఇండివిజువల్ లివింగ్ ఇన్ సమష్టి కమ్యూనిటీ, క్యారింగ్ ఆన్ ఇన్ దిస్ లైఫ్, సృష్టి ది క్రియేషన్ షుడ్ రియలైజ్ పరమేష్టి డివినిటీ.
1: జీసస్ కూడా చెప్పాడు.
2: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
1: వ్యష్టి అనేటువంటి వాడు సమష్టితో లేకుండినా తన యొక్క జీవితమే వ్యర్థమన్నాడు.
2: హీ సెడ్ ద ఇండివిజువల్ లైఫ్ ఇస్ అ వేస్ట్ ఇఫ్ హీ డస్ నాట్ రియలైజ్ ద కమ్యూనిటీ ఆబ్లిగేషన్.
1: యూనిటీ ఉన్న చోటనే ప్యూరిటీ ఏర్పడుతుంది.
2: వేర్ దర్స్ యూనిటీ యూ ఫైండ్ ప్యూరిటీ.
1: ఎక్కడ ప్యూరిటీ ఉండునో అక్కడనే డివినిటీ చేరుతుంది.
2: వేర్ దర్స్ ప్యూరిటీ యూ ఫైండ్ డివినిటీ స్టెప్.
1: ఎక్కడ డివినిటీ ఉండునో అక్కడే దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
2: Where this divinity, it comes to your experience.
1: కనుకనే యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ దివ్యత్వానికి మూల కారణమని భావించాలి ఈనాటి ప్రజలు.
2: People should know today that these three are essential: unity, purity and divinity.
1: వేదాంతమునందు చక్కగా విచారణ చేసిన మానవుని యందు మూడు విధములైనటువంటి ఆకాశములు ఉన్నవి.
2: If you inquire along spiritual parlance, you find three levels of space in man.
1: Kani ee aakashamulu yokka swaroopam emiti ani vicharana chesinappudu entaina manaku artham avutundi.
2: If you understand what it is, the three levels, you can know many.
1: Ee arabic rajulu mugguru cheri Jesus puttinappudu atanu darshinchadaniki vacharu.
2: The arabian kings, you find them here, who visited Jesus at the time of his birth.
1: ఒకరు చెప్పారు, ది వన్ యు థింక్ యు ఆర్ అన్నాడు. ఇతను కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు.
2: వన్ సెడ్ ది వన్ యు థింక్ యు ఆర్ హి లుక్స్ డివైన్ దట్స్ వాట్ ఇట్
1: రెండో వాడు వన్ ది అదర్స్ థింక్ యు ఆర్ అన్నాడు.
2: ద సెకండ్ కింగ్ సెడ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్
1: అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము.
2: ఇట్ ఇస్ వన్
1: ఇది వ్యక్తిత్వమే కాదు సమష్టి స్వరూపము అన్నాడు.
2: ఇట్ ఇస్ నాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇట్స్ ద లెవెల్ ఆఫ్ ద కమ్యూనిటీ సొసైటీ.
1: మూడవ రాజా ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు.
2: ద థర్డ్ కింగ్ టాట్ ద వన్ యు రియలీ ఆర్
1: ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు.
2: హీస్ ఎసెన్షియలీ డివైన్
1: మానవుని యొక్క మెదడు మానవు యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడా భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి.
2: యాజ్ వి ఆర్ డిఫరెంట్ యాజ్ అవర్ హెడ్స్ వేరీ సో ఆల్సో అవర్ థాట్స్
1: కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్
1: అందులో ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు కానీ ఏకత్వాన్ని ఏమాత్రము రుచించటం లేదు.
2: As an effect of Kali age, man goes after multiplicity,
1: forgetting unity.
2: In fact, he fragments the unity.
1: కాని ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు.
2: But ancients had full faith in unity existing in diversity.
1: కనుకనే ఈ మూడు ఆకాశములు ఎందు కూడాను
2: in the three levels of space
1: మొట్టమొదటి ఆకాశమును మొట్టమొదటి గురించి చెప్పాలి.
2: We have got to know the first level.
1: భూతాకాశం అన్నారు ఈ దేహ సంబంధాన్ని.
2: The first level of space is భూతాకాశ physical.
1: భూతాకాశం అనగా ఏమి? దృశ్యకల్పితమైన అన్ని కూడాను భూతాకాశమే.
2: భూతాకాశ ఫిజికల్ ఆల్ దట్ ఇస్ క్రియేటెడ్
1: ఈ దృశ్యములన్నీ కూడా అదృశ్యమై మారిపోతుంటాయి.
2: ద సినారియో ఇస్ బౌండ్ టు చేంజ్ వానిష్
1: దృశ్యం అదృశ్యం
2: యు సీ ఇట్ బట్ ఇట్ డిసపియర్స్
1: ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను భూతాకాశమే.
2: ఆల్ ది అపారెంట్ వరల్డ్ దట్ యు సీ
1: పదార్థములతో కూడినటువంటి అన్నీ కూడాను భూతాకాశమే.
2: ఆల్ దట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ బిలాంగ్స్ టు
1: ప్రాణంతో కూడినటువంటి అంతై కూడాను భూతాకాశమే.
2: దట్ విచ్ కంటైన్స్ దిస్ లైఫ్ ఇస్ భూతాకాశ
1: సర్వభూతములు కూడాను చేరినటువంటి అంతే కూడాను భూతాకాశమే.
2: ఆల్ బీయింగ్స్ బిలాంగ్ టు భూతాకాశ
1: మన కంటికి కనిపించేటువంటి నక్షత్రములు కూడాను భూతాకాశమే.
2: స్టార్స్ దట్ యు సీ విత్ నేకెడ్ ఐ ఆర్ పార్ట్ ఆఫ్ భూతాకాశ
1: 9 కోట్ల దగ్గరలో ఉండేటువంటి ఒక సూర్యుడు కూడాను భూతాకాశమే.
2: అండ్ సన్ హు ఇస్ అవే క్రోర్స్
1: ఇంకా దూరంలో ఉండేటువంటి మిల్కీ వేస్ కూడా భూతాకాశమే.
2: గెలాక్సీ మిల్కీ వే
1: అనగా అన్ని కూడా మన కన్ను దృష్టిలో కనిపిస్తున్నాయి.
2: ఆల్ దట్ యు కెన్ సీ విత్ యువర్ విజన్
1: దృష్టికి గోచరమైనటువంటి అన్ని కూడా భూతాకాశములే.
2: ఆల్ దట్ యు కెన్ సీ బిలాంగ్స్ టు దిస్
1: అనగా అనిత్యము అశాశ్వతము అని.
2: మీనింగ్ ఇట్ ఈస్ టెంపరీ
1: ఇలాంటి భూతాకాశాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ భూతాకాశం.
1: ఈ భూతాకాశంలో సర్వం కూడాను ఒక విధమైనటువంటి పదార్థముల యొక్క చేరికని.
2: భూతాకాశ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్
1: ప్రాణుల యొక్క చేరికని.
2: ఇట్స్ కాంబినేషన్
1: పర్వతములు సముద్రములు అడవులు అన్ని కూడాను భూతాకాశములే.
2: ద సీస్ అండ్ ద ఫారెస్ట్ దే ఆల్ బిలాంగ్ టు భూతాకాశ ఫిజికల్
1: ఈ రూపములన్నీ కూడాను మనము గుర్తించేటువంటి ఒక స్వరూపములే.
2: ఆల్ దీస్ ఫార్మ్స్ దట్ వి ఐడెంటిఫై అండ్ సీ
1: కానీ ఈ భూతాకాశాన్ని మింగేటువంటిది చిత్తాకాశం.
2: బియాండ్ ఫిజికల్ భూతాకాశ ఇస్ ప్రజెంట్ చిత్తాకాశ.
1: ఇంత విపరీతమైనటువంటి జగత్తును చిత్తాకాశం మింగివేస్తుండాలి.
2: దిస్ వాస్ట్ యూనివర్స్ ఇస్ కంప్లీట్లీ ఎంగల్ఫ్ బై దిస్ చిత్తాకాశ
1: అనగా చిత్తాకాశం మింగేటువంటిదంటే ఈ భూతాకాశం ఎంత చిన్నదిగా ఉంటుంటుంది యోచించవచ్చు.
2: నౌ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టైనీ ది భూతాకాశ ఇస్
1: కానీ మన దృష్టి లోపల ఈ ఆకాశము ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ నక్షత్రములు ఇవన్నీ చేసి భూతాకాశం అయితే ఇది ఎంత పెద్దది.
2: బట్ ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ ఫైండ్ ద సన్ అండ్ ద స్టార్స్ ద ఓషన్స్ అండ్ ద ఫారెస్ట్ బీయింగ్ సో జైజాంటిక్ అండ్ మైటీ
1: ఇంతటి విశాలమైనటువంటి ఇంతటి ఘనమైనటువంటి ఈ ప్రపంచము ఒక్క పెద్ద చిన్నదిగా కనిపిస్తుండది చిత్తాకాశమునకు.
2: ఫ్రమ్ ది పారామీటర్స్ ఆఫ్ చిత్తాకాశ దిస్ వాస్ట్ స్పేస్ ఈజ్ సో స్మాల్ అండ్ సిన్.
1: ఈ చిత్తాకాశము ఇంత విపరీతమైనటువంటి ప్రపంచాన్ని మృంగివేస్తుంది.
2: ఈ చిత్తాకాశ ఈజ్ ఏబుల్ టు స్వాలో ద ఎంటైర్ టోటాలిటీ.
1: ఈ చిత్తములో ఈ దృశ్య కల్పితమైన జగత్ అంతా ఇక్కడను అణుమాత్రంగా ఉంటుండాలి.
2: ఆల్ దట్ యు సీ ఈజ్ ఎ ఫ్రాగ్మెంట్ ఈజ్ ఎ పీస్ ఇన్ చిత్తాకాశ.
1: ఎట్లా అని మీరు సందేహించవచ్చు.
2: యు మే డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: మీరు పెద్ద పెద్ద పర్వతాలు చూచారు.
2: You have seen mighty mountains.
1: గొప్ప సముద్రాన్ని చూచారు.
2: And big oceans.
1: 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుని చూస్తున్నారు.
2: You also see the sun 9 crores away.
1: ఇంకా విపరీతమైన దూరంలో ఉన్నటువంటి మిల్కీ వేస్ చూస్తున్నారు.
2: You also see Milky Ways.
1: ఇవన్నీ చూచారు కానీ
2: You see them.
1: ఈ సూచనలన్నీ కూడాను మీ చిత్తములో అణుమాత్రంగా నిలిచిపోయినాయి.
2: All that you have seen around will stay as a tiny bit in you.
1: కాబట్టి ఈ దృష్టి కల్పన మీద జగత్ అంతా ఇకులను చిత్తంలో అణుస్వరూపకంగా నిలిచిపోయింది.
2: ది ఎంటైర్ అపరెంట్ కాగ్నైజబుల్ వరల్డ్ ఈజ్ ప్రింటెడ్ ఇన్ యూ యాజ్ ఎ టైనీ స్ట్రక్చర్.
1: కనుక భూతాకాశము దేహంగా పోల్చుకున్నారు.
2: సో భూతాకాశ ఈజ్ ఫిజికల్ బాడీ.
1: చిత్తాకాశమును మనసుగా ఏర్పరచుకున్నారు.
2: చిత్తాకాశ ఈజ్ ద మైండ్.
1: ఇది శరీరము మనసు రెండింటి యొక్క స్వరూపాన్ని మనకు నిరూపిస్తూ ఉండాలి.
2: This demonstrates the combination of the body and the mind.
1: కాని దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటిది మరొకటి ఉన్నది.
2: There is the foundation, fundamental basis beyond this.
1: అది చిదాకాశం అన్నారు వేదాంతములో.
2: The Vedantists call it as chidakasha.
1: భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం.
2: భూతాకాశ, చిత్తాకాశ and చిదాకాశ.
1: భూతాకాశం దేహము.
2: భూతాకాశ ఇస్ బాడీ.
1: చిత్తాకాశం మనసు.
2: చిత్తాకాశ ఇస్ మైండ్.
1: చిదాకాశం ఆత్మ.
2: చిదాకాశ ఇస్ ది ఆత్మ ఆఫ్ ద స్పిరిట్.
1: కనుకనే ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము.
2: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: మానవుడు కేవలం అల్పుడు కాదు.
2: Man is not so low.
1: అనంత స్వరూపుడు.
2: He is infinite.
1: విశాల స్వరూపుడు.
2: He is so vast.
1: ఇలాంటి మనుష్యత్వాన్ని మనం ఎంత అల్పంగా తీసుకుంటున్నాం.
2: We take it so low and simple.
1: ఆత్మ కనిపించడం లేదే.
2: You say that ఆత్మ is not seen.
1: అంటే ఆత్మకు దీనికి ఆకారం ఉంది.
2: ఆత్మ హస్ గాట్ ఇట్
1: ఆ చిదాకాశమే ఆకాశము. ఆ చిదాకాశమే ఆత్మతత్వము.
2: చిదాకాశ రిఫ్లెక్ట్స్ దిస్ ఆత్మ.
1: కాబట్టి ఆత్మ అనగా ఏమిటంటే చిదాకాశమే ఆత్మ.
2: చిదాకాశ సింబలైజెస్.
1: దీనికి రూపం లేదు.
2: ఇట్ హస్ నో ఫామ్.
1: ఇది ఒక రూపంతో కనిపించదు.
2: యూ కెనాట్ సీ దట్.
1: ఒక కాలంలో ఉండి మరొక కాలంలో అంతర్ధానం కాదు.
2: ఇట్స్ నాట్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: ఇది ఎప్పుడు కూడా నువ్వు మారినటువంటిది ఈ ఆత్మతత్వం.
2: దిస్ నేచర్ ఆఫ్ ది స్పిరిట్ ఇస్ చేంజింగ్.
1: దీనిని వేదాంతము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
2: దిస్ స్పిరిట్ ఇస్ రిఫర్డ్ దిస్ వే ఇన్ వేరా దట్ ఇస్ ఇటర్నల్ ఇస్ అన్పొల్యూటెడ్ ఇస్ క్రిస్టల్ క్లియర్.
1: ఈ చిదాకాశమును స్వప్నాల్లో కూడా దర్శిస్తుండాలి.
2: అండ్ దిస్ చిదాకాశ ది ఎథీరియల్ లెవెల్ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డ్రీమ్.
1: కానీ ఈ చిదాకాశమునకు చిదాకాశం ఎక్కడ దేని ఎందుకు కనిపించదు.
2: బట్ హవెవర్ ద చిదాకాశ విల్ నాట్ కమ్ టు యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది.
2: ఇట్ ఈస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: అచంచలంగా ఉంటుంది.
2: ఇట్స్ అన్వేవరింగ్.
1: అమృతంగా ఉంటుంటుంది.
2: ఇట్స్ నెక్టరాయ్.
1: అది అలాంటిదే ఆత్మతత్వం.
2: అండ్ దట్ ఈస్ ది ట్రేట్.
1: దానిని క్రమక్రమేణా ఎప్పుడు చూడవచ్చునంటే
2: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్
1: నిద్రావస్థ యందు ఈ యొక్క చిత్తాకాశం చూడవచ్చును.
2: వైల్ ఇన్ స్లీప్ యూ కెన్ సీ చిత్తాకాశ ద మైండ్.
1: ఈ భూతాకాశమును స్వప్న యందు చూడవచ్చును.
2: ఇన్ డ్రీమ్ యూ కెన్ సీ యువర్ ఓన్ బాడీ భూతాకాశ.
1: కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుషుప్తిలో అందు మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది.
2: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ ఓన్లీ యూ సీ చిదాకాశ.
1: అది ఏ చిదాకాశము.
2: దట్ ఈస్ చిదాకాశ ది ఇటర్నల్.
1: అందులో మనకు ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది.
2: దేర్ యూ ఎక్స్పీరియన్స్ ఓన్లీ బ్లిస్.
1: ఏ విధంగా.
2: హా
1: రాత్రి హాయిగా నిద్రపోయాను.
2: Last night you slept.
1: ఏ స్వప్నము లేదు.
2: నో డ్రీమ్.
1: ఏ యొక్క డ్రీములు లేదు.
2: నో డ్రీమ్స్.
1: ఏ విధమైనటువంటి చలనము లేదు.
2: నో ఎజిటేషన్.
1: హాయిగా ఉన్నానంటాడు.
2: యూ సెడ్ ఐ హాడ్ గుడ్.
1: అనగా చిదాకాశమునకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము.
2: చిదాకాశ ఆత్మ హ్యాస్ గాట్ పీస్ అటాచ్డ్ టు ఇట్.
1: దీనినే స్వప్నావస్థ ఎందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మస్వరూపము.
2: అండ్ ది సేమ్ థింగ్ ఎక్స్పీరియన్సెస్ ద డ్రీమ్.
1: స్వప్రామనస్తము అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము.
2: ఆత్మ ట్రాన్సెండ్స్ డ్రీమ్.
1: కనుక ఈ యొక్క భూతాకాశము, చిత్తాకాశం, చిదాకాశము మూడింటికి మనము మాస్టర్ గా ఉంటున్నాము.
2: వీఆర్ మాస్టర్స్ ఇన్ ఫ్యాక్ట్ టు దీస్ త్రీ లెవెల్స్.
1: ఇది నా దేహము అని నువ్వు పక్కకు నెట్టవచ్చు.
2: యు మే డినై యువర్ బాడీ.
1: ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు.
2: యు మే డిసోన్ యువర్ హోమ్.
1: ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు.
2: యు కెన్ సే దిస్ మై మైండ్.
1: కానీ అన్నిటికీ నీ నా మనసు నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు.
2: And you say mind, but you are separate from them.
1: Kanukane atma anetundi master the mind, be a master mind.
2: Atma means master the mind, be a master mind.
1: Nee annitikini master ainatundi vaadu.
2: And you are the master of all.
1: Alanti master ainatundi manavudu.
2: Man being a master.
1: Alpudu ee reethiga kaagaladu.
2: How can he be so low?
1: Kabatti nee atma swarupam emitanaga chidakashame atma swarupam.
2: So what is your true form? Chidakasha, the spirit, atma.
1: చిత్తాకాశం కాదు.
2: నాట్ ద మైండ్ చిత్త.
1: భూతాకాశం కాదు.
2: నాట్ ద బాడీ భూతాకాశం.
1: దృశ్యకల్పితమైనటువంటి స్వరూపం కాదు.
2: ఇట్స్ నాట్ ది ఎఫీమరల్ వరల్డ్.
1: కనుకనే ఈ చిదాకాశంనే ఆత్మస్వరూపంగా ఎంచింది వేదాంతము.
2: వేదాంత చేస్తే చిదాకాశ అది ఆత్మ ఇస్ ద ట్రూ వన్.
1: జాగ్రత్త,
2: వేకింగ్ స్టేజ్,
1: స్వప్నము,
2: ద స్లీపింగ్,
1: సుషుప్తి,
2: అండ్
1: ఈ మూడింటి యొక్క సంబంధంలే ఈ యొక్క చిదాకాశమునకు, చిత్తాకాశమునకు, భూతాకాశమునకు ఉన్న సంబంధ బాంధవ్యములు.
2: దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ భూతాకాశ ఫిజికల్ అండ్ చిత్తాకాశ ద మైండ్ సైకలాజికల్ అండ్ చిదాకాశ ద ఆత్మిక్ ద స్పిరిట్.
1: కనుకనే ప్రత్యక్షం, పరోక్షం, పవిత్రం.
2: వన్ ఇస్ ప్రత్యక్ష డైరెక్ట్, పరోక్ష ఇండైరెక్ట్.
1: పవిత్రం,
2: పవిత్ర సీక్రెట్.
1: పవిత్రమే ఆత్మతత్వం.
2: దట్ విచ్ ఇస్ సీక్రెట్ ఇస్ ఆత్మ.
1: ఎట్టి వికారములు లేనటువంటివి,
2: ఇట్ హస్ నో
1: ఎట్టి ఆకారములు కనిపించినటువంటివి,
2: నో ఫామ్.
1: కనుకనే ఎట్టి శబ్దములు అందులో ఏర్పడదు,
2: నో సౌండ్ వాట్స్ ఎవర్.
1: కనుకనే శబ్దములకు అతీతమైనటువంటిది,
2: ఇట్ ఇస్ బియాండ్ సౌండ్.
1: కనుకనే చెప్పారు వేదాంతంలో శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మనమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిదే ఈ ఆత్మస్వరూపము.
2: దేర్ఫోర్ ది ఆత్మ హస్ గాట్ దీస్ ఎయిట్ అట్రిబ్యూట్స్ దట్ ఇస్ ద ఎసెన్షియల్ ఇన్ సౌండ్. That is essential, the life and the light.
1: Characharamayi.
2: It's responsible for movement.
1: Jyotirmayi.
2: And of effulgence.
1: Vangmayi.
2: And of the speech faculty.
1: Nityanandamayi.
2: And eternal bliss.
1: Kanukane ee daivatvanni ee reethiga manam varninchalantante.
2: How to describe divinity?
1: ఆకారములకు అతీతమైనటువంటిది ఈ ఆత్మతత్వం.
2: ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్.
1: ఇట్టి తీరును దర్శించాలని బుద్ధుడు, జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు.
2: బుద్ధ అండ్ జీసస్ మేడ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్.
1: బుద్ధుడు కూడాను అంతే.
2: సేమ్ ఇస్
1: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తును చూచి నేను మోసపోతున్నాను.
2: అండ్ బుద్ధ సేమ్, I'm deceived by this ephemeral transient.
1: ఈ దేహ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యంను చూచి నేను మురిసిపోతున్నాను.
2: I'm just enchanted by the body relationship.
1: చీ, దేహములు అనిత్యము.
2: Body is temporary.
1: దృశ్యములు అశాశ్వతము.
2: The scenes around us.
1: యద్దృశ్యం తన్నస్యం అన్నాడు. ఏది కనిపిస్తుందో అదంతా ఒకనాటికి దూరమైపోయేటువంటిది.
2: All that you see will vanish someday.
1: కనుక అంత పెద్దల దగ్గరికి వెళ్లాడు.
2: హీ విజిటెడ్ ఆల్
1: మహనీయులందరినీ దర్శించాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ విజిటెడ్ మీ.
1: వారు చెప్పిన బోధనలన్నీ విన్నాడు.
2: హీ పేడ్ హీడ్ టు దేర్ టీచింగ్స్.
1: గ్రంథములంతా చదివాడు.
2: హీ హస్ గాన్ త్రూ టెక్స్ట్.
1: ఏమీ అతనికి తృప్తి కలగలేదు.
2: హీ వాస్ నాట్ సాటిస్ఫైడ్.
1: అప్పుడు ఆ గ్రంథములు పారవేశాడు.
2: హీ బ్రష్డ్ అసైడ్ ఆల్ ద బుక్స్.
1: ఈ పెద్దలు చెప్పినటువంటి విషయాలంతా దూరం చేసుకున్నాడు.
2: ఆల్ ద టీచింగ్స్ హీ హస్ ఫర్గాటన్.
1: నా కంటి కనిపించేటువంటి ఐదే.
2: What I see or find.
1: అదే శబ్ద బ్రహ్మ, శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం. ఈ పంచభూతములు పరమాత్ముడు ప్రసాదించినటువంటివి.
2: The five senses and the five elements are God's gifts.
1: ఈ పంచభూతములు నేను పవిత్రం కాల్చుకుంటే ఇదే నాకు నిర్వాణము అన్నాడు.
2: If I experience the five elements and the five senses in a sacred way.
1: ఆ పంచభూతములను మనం పవిత్రం చేసుకోనకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు, సాధనలు చదువుతున్నారు.
2: Without treating them in a sacred way,
1: ee sadhananni kudu vyarthamule.
2: All these spiritual practices will be in vain.
1: Ee aalochananni nu vyarthamule.
2: All these thoughts are useless.
1: Nee buddhi shakti kudinanta varaku nivu chuchukuntunnavu.
2: You just go by your intelligence.
1: Nee buddhiki atheetamainatundi ee yokka satyam.
2: This atma, the spirit, transcends the human intellect.
1: Ani dalini poorthi visarjinchadu.
2: So he has given up all the practices.
1: Drishti chakkandiga pettukovali.
2: He has corrected his vision.
1: నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి.
2: యూ షుడ్ హావ్ గుడ్ లిసనింగ్.
1: నీవు తాలోచన మంచిదిగా పెట్టుకోవాలి.
2: యూ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: నీ మాటలు మంచివిగా పలకాలి.
2: యూ షుడ్ స్పీక్ వెల్.
1: కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు.
2: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ కన్సిడరింగ్ ఎలిమెంట్స్ వెరీ సేక్రెడ్.
1: జీసస్ కూడాను అదే చెప్పాడు.
2: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
1: ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు,
2: వెన్ ఫిషర్మెన్ కేమ్ టు హిమ్,
1: అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు.
2: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్.
1: లోకములో అభిరుచి అయినటువంటి యొక్క దీన్ని మొట్టమొదట ఆశిస్తూ వచ్చారు.
2: పీపుల్ వాంటెడ్ దట్ వాట్ దే రిలీష్.
1: పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు.
2: పీటర్ సెడ్ ఐ వాంట్ ఫిష్.
1: కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు.
2: అండ్ హి హస్ గాట్
1: ఇది ఏ భూతాకాశము,
2: వరల్డ్లీ డిజైర్.
1: ఈ భూతాకాశంలో అన్ని ఆంక్షలు నెరవేర్చుకున్నాడు.
2: ఇన్ దిస్ రెల్మ్ ఆఫ్ ద బాడీ హి గాట్ హిస్ డిజైర్ సాటిస్ఫైడ్.
1: కట్టకడబడికి చీచీ ఇది కాదు నేను కోరవలసింది.
2: ఫైనల్లీ ఫెల్ట్ దిస్ నాట్ ద డిజైర్ ఐ షుడ్ హావ్.
1: నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు.
2: అండ్ దెన్ హి వాంటెడ్ టు ట్రాన్సెండ్ గో బియాండ్ దిస్ లెవెల్.
1: జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు.
2: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
1: ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము?
2: వై హేట్రెడ్.
1: ఎందుకు ఈ అల్లకల్లోలములు?
2: వై అజిటేషన్.
1: కరుణ చేత సర్వులను ప్రేమించండి.
2: విత్ ఆల్ కైండ్నెస్ యు కెన్ అప్రోచ్.
1: అందరినీ ప్రేమించండి.
2: లవ్ ఆల్.
1: అందరినీ ఆశించండి.
2: అండ్ సర్వ్ ఆల్.
1: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
2: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
1: అని జీసస్ కూడా చెప్పాడు.
2: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ జీసస్.
1: ఆయనకు బోధలు ప్రత్యేకమైనటువంటి ఏవీ లేవు.
2: అండ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సెపరేట్ టీచింగ్ ఆఫ్ హిమ్.
1: అనేక మంది శిష్యులు వారి వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు.
2: మెనీ డిసైపుల్స్ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ దేర్ ఓన్ వే యాజ్ పర్ దేర్ విమ్స్ అండ్
1: ఫాలోస్. అతని శరీరాన్ని సిలుకు వేసినప్పుడు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైవ్ టు ఎవరీ వన్ అనేది.
2: ఆన్ ద క్రాస్ జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైవ్ టు ఎవరీ వన్.
1: ఏమిటిది తల్లి ఏడుస్తుంటే మేరీ, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
2: వై ద వెరీ మదర్ ఫిజికల్ మదర్ వాస్ క్రైమ్ హి సెడ్ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: ఏమిటిది డెత్ అనేటువంటిది ఈ డ్రెస్ మార్చడమే.
2: డెత్ ఈస్ నథింగ్ లైక్ చేంజింగ్ ఆఫ్ డ్రెస్.
1: ఈ డ్రెస్ మారుతుండది, ఇంకొక డ్రెస్ వస్తుండది.
2: వెన్ యూ చేంజ్ ది డ్రెస్ యూ విల్ హావ్ అనదర్.
1: మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా?
2: నో వన్ విల్ వేర్ ద సేమ్ డ్రెస్.
1: దినదినము డ్రెస్ మారుస్తుంటాడు.
2: చేంజెస్ హిస్ డ్రెస్ ఎవ్రీ.
1: అదే విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి.
2: లైక్ వైజ్ వీ చేంజ్ అవర్ బాడీస్.
1: కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు.
2: బికాస్ ఇట్ చేంజెస్ యూ కెనాట్ కాల్ ఇట్ డెత్.
1: ఇది కేవలం దేహములకు మాత్రమే సంబంధించినటువంటిది.
2: ఇట్స్ ఓన్లీ ఫిజికల్ డిసపియరెన్స్.
1: జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది.
2: బట్ స్పిరిట్ ఆత్మ ఇస్ ఎటర్నల్.
1: అదే అమృతత్వము.
2: దట్ ఇస్ ఇమ్మోర్టాలిటీ.
1: అదే అమృతత్వము.
2: దట్ ఇస్ నిత్యత్వం.
1: అదే ఆనందము.
2: దట్ ఇస్ బ్లిస్.
1: ఆ ఆనందమే నిత్యానందం పరమసుఖదం అన్నారు.
2: అండ్ దట్ ఎటర్నల్ బ్లిస్ కన్ఫర్స్ యు.
1: కానీ దీనిని జీసస్ అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
2: జీసస్ సేడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇస్ విజ్డమ్.
1: కనుక అద్వైత దర్శనం అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై దట్?
1: రెండు కాని ఒక్కటే.
2: It's not two, only one. You should experience it.
1: ఒకటే అంటే రెండుగా ఉండవచ్చును.
2: If you say one, it might be two.
1: కనుకనే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
2: So Brahma is only one, not two, only one.
1: రెండుగా ఉన్నదంటే ఇంకా ఏమైనా ఉండవచ్చును అని చెప్పవచ్చును. కానీ ఏకం ఏవ అద్వితీయం, ఒకటే ఒకటి, రెండుది కానటువంటిది.
2: When it is, when you say dual, it may be even multiplicity. It is
1: దైవము రెండు కానటువంటి ఒక్కటే.
2: God is only one and not two.
1: ఇవంతకుడును ప్రాకృతమైనటువంటి భావం చేత,
2: because the worldly feeling,
1: ప్రవృత్తులైన తత్వముల చేత,
2: because of outer ways,
1: ఇన్ని రూపములు ఇన్ని నామములు భావిస్తున్నారు.
2: We go by the names and forms.
1: కానీ నిజంగా యోచిస్తే,
2: truly speaking,
1: ఒక్కటే దైవము, ఒక్కటే రూపము, ఒక్కటే నామము.
2: God is one with one name and one form.
1: ఏక ప్రభువుకు అనేక నామని పాటలు కూడా చెప్తున్నారు.
2: We also sing the glory of God as having many names.
1: దేహాలు వేరువేరుగా మారవచ్చును.
2: Bodies may change.
1: కాబట్టి దేహభ్రాంతిని మీరు పెట్టుకోకూడదు.
2: Don't have body attachment.
1: దేహాభిమానం ఉండినంత వరకు కూడా ఆత్మాభిమానం మనకు ప్రాప్తించదు.
2: So long there is దేహాభిమాన body attachment, you cannot
1: దేహాభిమానం ఉన్నంత వరకు
2: attachment to the spirit.
1: దేహ కర్మలు మనం ఆచరించాలి.
2: We have to discharge our duty.
1: ఈ సంబంధ బాంధవ్యములను పోషించాలి.
2: We have to maintain our obligations.
1: అనురక్తిని రక్తిని మనం పోషించాలి.
2: We have to discharge our responsibilities.
1: కానీ
2: but
1: దీని ఎందే మనం శాశ్వతమని భావించరాదు.
2: We should not consider them permanent.
1: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ మాదిరి కదిలిపోతుంటాయి.
2: They are like passing clouds that pass off.
1: కదిలిపోయే మేఘముల లోపల ఏదైనా సత్యమైన పుట్టుతుందా?
2: All those that pass off are not
1: ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి.
2: దే గో ఆన్ చేంజ్.
1: కాబట్టి మార్పు చెందేటువంటిది ఏది సత్యం కాదు.
2: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
1: మార్పు చెందనటువంటిదే సత్యము.
2: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ ట్రూ.
1: అది ఏ నిజాకారము.
2: అండ్ దట్ ఇస్ హస్ నో ఫామ్.
1: అది ఏ సదాకాశము.
2: అండ్ దట్ ఇస్ చిదాకాశాది ఆత్మ.
1: సదాకాశం అనేటువంటిది ఆత్మస్వరూపము.
2: సో ఇట్ ఎంబాడీస్ ది ఆత్మ.
1: ఇది మార్పు చెందనటువంటిది.
2: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: దీనికి ఎట్టి రూపములు లేనటువంటిది.
2: నీవు
1: ఏ రూపం కావాల్సింటే ఆ రూపాన్ని నువ్వు ధరించవచ్చు.
2: యు కెన్ ఎక్స్పీరియన్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: ఒక చిన్నది తీపి రసం చేశావు.
2: సపోజింగ్ యు హావ్ గాట్ స్వీట్.
1: ఏ కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది.
2: ద సిరప్ విల్ హావ్ ద ఫార్మ్ ఆఫ్ ద టంబ్లర్ కంటైనర్.
1: ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు.
2: One has four children.
1: ఒకడు వస్తాడు, అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు.
2: One child demands for red juice.
1: ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు.
2: Another child wants green juice.
1: ఇంకొకడు వస్తాడు, నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు.
2: Another child demands black juice.
1: ఇంకొకడు వస్తాడు, నాకు వైట్ జ్యూస్ కావాలి అంటాడు.
2: Another one finally asks for.
1: ఈ జ్యూస్ ను రంగులు రంగులుగా మారుస్తుంటే జ్యూస్ చెడిపోతుంది.
2: If the color of the juice is constantly changed, it loses its.
1: కరుణే తెలివిగలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది?
2: What is that an intelligent mother?
1: నీకు ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. నాకు ఎర్రని రసం కావాలి అంటాడు. ఎర్రని కప్పులో పోస్తుంది, ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని. ఇంకోటి వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. పచ్చని కప్పులో పోస్తుంది, ఇస్తుంది. వాడికి తృప్తి అయింది. జ్యూస్ ఏమో ఒక్కటే.
2: జ్యూస్ ఇస్ సేమ్.
1: ఈ పచ్చది, ఎర్రది, నల్లది, తెల్లది అంతా కూడాను కప్పులు మాత్రమే కానీ జ్యూస్ లో మార్పు రాలేదు.
2: Therefore the green, the red, all colors relate to the glass of glass but not to the juice in reality.
1: కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకములైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము.
2: సో ఇన్ దిస్ వరల్డ్ వి సీ మెనీ ఫార్మ్.
1: ఇవన్నీ దేహముల వంటి కప్పుల్లోనే బాధము.
2: దే ఆర్ లైక్ ది బాడీస్ విచ్ ఆర్ కప్స్.
1: ఈ భేదాలను మాత్రం మనం తీసుకోకూడదు. కనుకనే దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానమును వరించి దైవత్వాన్ని ప్రేమించాలి. కాబట్టి వరించవలసింది ఇదేది. ఆత్మాభిమానము.
2: And you have to love, be attached to.
1: దేహాలు ఏనాటికైనా మార్పు చెందుతాయి.
2: Body will change someday or other.
1: మార్పు చెందేటువంటి ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం.
2: If you are after these fleeting changes,
1: దుఃఖ నివారణ కావాలనుకుంటే, అమృతత్వం మనం అనుభవించాలంటే, ఆనందం మనం అనుభవించాలంటే రూపాన్ని మనం పూర్తి విసర్జించాలి.
2: If you want to enjoy and experience the immortality, don't run after different changes.
1: ఉన్నంత వరకు దానిని గౌరవించాలి.
2: And would respect everyone.
1: ఉన్నంత వరకు దానిని సేవించాలి.
2: To the extent possible, have to serve.
1: ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి.
2: And would safeguard.
1: కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు.
2: Later, you don't need to bother.
1: ఎందుకు దీన్ని యోచించటము?
2: Why worry?
1: ఎందుకోసం మనం దుఃఖించటము?
2: Why should we worry?
1: దుఃఖం అనేటువంటిది కేవలం అజ్ఞానమే.
2: Misery is out of ignorance.
1: కొరుగుని ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
2: We should not give scope for sadness.
1: ఏ దానికి ఏ టైం వచ్చిందో ఆ టైం లో పోతుంటది.
2: Things happen as per destiny, the will.
1: మనము పరాత్మను ఒకటిగానే భావించాలి.
2: We should consider this one.
1: పరాత్మను ఒకటిగానే విశ్వసించాలి.
2: We should go by this basic oneness, unity.
1: ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి.
2: Cups change.
1: కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థం అదే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఎప్పటికీ మారదు.
2: కప్స్ మే చేంజ్ బట్ ద జ్యూస్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఈజ్ చేంజ్లెస్.
1: కనుక నీవు ఆత్మతత్వాన్ని విశ్వసించు.
2: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్
1: ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో.
2: బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్.
1: ఇది ఏ ముఖ్యంగా జీసస్ బోధించినటువంటి.
2: దిస్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ జీసస్.
1: అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ఆదర్శాలు నిరూపిస్తూ,
2: ఇన్ ఫ్యాక్ట్ హస్ డిమాన్స్ట్రేటెడ్ ఆల్ ఫిజికల్ వరల్డ్లీ ఐడియల్స్
1: కట్టకలబడికి సత్యమైనటువంటిది ఒక్కదాన్ని మాత్రమే నిరూపించాడు.
2: ఫైనల్లీ హస్ ప్రూవ్డ్ ఓన్లీ వన్ బేసిక్ ట్రూత్ అట్ ద ఎండ్.
1: అప్పుడు ఈ యొక్క శిష్యులు ఉన్నారు.
2: దేర్ వర్ డిసైపుల్స్ అరౌండ్ హిమ్.
1: మాథ్యూ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉండేవాడు.
2: దేర్ ఇస్ మాథ్యూ ది ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
1: ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు.
2: హి యూజ్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ దిస్ ఫిషర్ మ్యాన్.
1: ఈ ఫిషర్ మ్యాన్ కంతా కూడాను జీసస్ బోధ చేస్తుండేవాడు నిత్యము.
2: జీసస్ వాస్ టీచింగ్ టు దిస్ ఫిషర్మెన్.
1: అవన్నీ రాసుకున్నాడు ఈ మాథ్యూ.
2: మాథ్యూ రికార్డెడ్ ఆల్ ద టీచింగ్.
1: ఆ మాథ్యూ రాసుకునే దీన్ని బైబిల్ గా అని సృష్టించాడు.
2: ద రికార్డింగ్స్ ఆఫ్ మాథ్యూ ఇస్ వాట్ యు ఫైండ్ బైబిల్ టుడే.
1: ఇంకా మిగతా రాసినవన్నీ కూడాను వారి వారి భావమును పురస్కరించుకుని రాస్తూ పోయారు.
2: ద రెస్ట్ ఆఫ్ ది కంపోజిషన్స్ ఆర్ ఆఫ్ వన్స్ ఓన్ ఇమాజినేషన్.
1: ఎక్కడే కానీ జీసస్ నేను దైవము అని కానీ, లేక నేను హెడ్ అని కానీ, నేను పవిత్రుడని కానీ, నేను గురువు అని కానీ తాను ఎక్కడా చెప్పలేదు.
2: Nowhere Jesus ever stated that he is God, that is head or any such thing.
1: God is my father. My father అని ఫాదర్ కిందనే బోధిస్తూ వచ్చాడు.
2: He went on praying to his father, repeatedly saying, Father.
1: కనుకనే అతని యొక్క తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
2: ఆల్ హిస్ నేచర్ యాటిట్యూడ్
1: ఏకత్వాన్ని అనుభవించడానికి తగినటువంటి మార్గములే బోధిస్తూ వచ్చాడు.
2: He has shown the path to experience unity.
1: అతను భిన్నత్వానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వలేదు.
2: He never gave scope for diversity.
1: కానీ ఎక్కడ పోయినప్పటికీ నేను దివ్యత్వమే అన్నాడు.
2: Everywhere he stated it's only divinity that exists.
1: 5000 సంవత్సరాల కిందట,
2: 5000 years ago,
1: ఒక ఉత్తరప్రదేశ్ లోపల,
2: దేన్ ఉత్తరప్రదేశ్,
1: ఒక మాథ్యూ అనేటువంటి వాడు ఉండేవాడు.
2: దేర్ వాస్ వన్ మాథ్యూ.
1: అక్బర్ ఆన్ అనేటువంటి వాడు.
2: అక్బర్ వాన్.
1: అతను ఎప్పుడు కూడా నేనే దైవము అనుకుంటేవాడు.
2: హి ఆల్వేస్ స్టేటెడ్ ఐ యామ్ గాడ్.
1: అందరూ విన్నారు, ఆశ్చర్యపడ్డారు.
2: ఆల్ వర్ సర్ప్రైజ్డ్ టు హియర్ దిస్.
1: ఏంటిది పిచ్చివాడా, ఏమిటి?
2: Probably he's a mad cat.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు?
2: Why should he declare?
1: లేక అహంకారమా ఏమిటి?
2: Is it ego?
1: అని ఇంకా కొంతమంది ఈ పండితులకందరికీ ద్వేషం పూనింది.
2: Scholars, they had hatred towards him.
1: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ మేమే దైవమని మేము చెప్పడం లేదే.
2: With all this scholarship, we don't declare that we are God.
1: ఈ పిచ్చి మనిషి అక్బర్ ఆన్ అంటున్నాడు, నేనే దైవం అంటున్నాడే.
2: It's only this mad cat who declares that I am God.
1: అని రాజు దగ్గర పోయి ఫిర్యాదు చేశారు.
2: They made a complete lodge.
1: రాజుకును అనేక రకములుగా విచారణ జరిపాడు.
2: And king made full inquiry.
1: కట్టగడపటికి ఎక్కువ ఈ యొక్క ప్రచారములకు విరుద్ధంగా కంప్లైంట్లు వచ్చాయి.
2: And there are many complaints against this man.
1: ఈ పండితులు కూడాను రాజు దగ్గర చేరారు.
2: The scholars also assembled.
1: పండితాలగా ఏమిటి?
2: Who is pandita?
1: పండిత సమదర్శన.
2: పండిత, ఈక్వల్ మైండెడ్.
1: ఈ సమదర్శనం లేనటువంటి పండితులు ఈ వికారమును అభివృద్ధి పరచుకుని అతనిపై ద్వేషమును పూనుతూ వచ్చారు.
2: ట్రూ స్కాలర్ పండిత ఇస్ వన్ విత్ ఈక్వానిమిటీ, ఈక్వల్ మైండెడ్నెస్.
1: రాజుకు చెప్పారు, రాజా, మేము ఇలాంటి పిచ్చివాడిని ఈ యొక్క జగత్తులో పెట్టుకుంటే మేము ఈ గ్రామాన్ని వదిలిపోతాము, మీ సంస్థానమే వదిలిపోతాము అని ప్రతిజ్ఞ చేశారు.
2: There are no true scholars in the strict sense of the term, therefore they complained to the king, we don't want to be
1: here. ఏం చేయాలి అన్నారు.
2: Then king said, what should be done?
1: వీడిని దైవం అయితే కాళ్ళు కొట్టేసేయండి చూద్దాం.
2: When they said if he is really God, amputate his leg.
1: అతను ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
2: And he was command was given.
1: కాళ్ళు కొట్టేసేస్తుంటే అప్పుడు కూడా నేనే దైవం అన్నాడు.
2: Then he was amputated. He still claimed.
1: అతను బాధపడలేదు. ఆ కారేటువంటి రక్తమంతా కూడాను నేనే దైవం అంటున్నది.
2: Bleeding continued heavily. It started repeating, I am God.
1: అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు.
2: King felt so bad.
1: జ్ఞానరహితుడైనటువంటి ఈ యొక్క పండితుల వల్ల నేను ఇంత పాపకార్యం చేశాను.
2: The king felt so sad for his action, going by the worst dictates.
1: ఇతను పరమ భక్తులు, పవిత్రమైనటువంటి జీవి.
2: He could understand that he is an ardent devotee.
1: అని అతన్ని వర్ణించి అతను చెప్పినటువంటిది సత్యము అని వర్ణించాడు.
2: He praised him and ultimately said, what he said is true.
1: ఇదే విధంగానే జీసస్ కూడాను.
2: సేమ్ థింగ్ హ్యాపెన్ టు జీసస్.
1: ఆ జీసస్ కూడాను మొట్టమొదటి నుంచి కూడాను తానే దైవం అని చెప్పలేదు.
2: జీసస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్
1: ఫాదర్ అంటూ వచ్చాడు.
2: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హిస్ ఫాదర్.
1: విరుద్ధమైనటువంటి వారంతా కూడా అతనిపైన వచ్చినప్పుడు అందరిని శాంతపరిచాడు.
2: హి పాసిఫైడ్ ఆల్ దోస్ హూ టర్న్డ్ అగైన్స్ట్ హిమ్.
1: నీకు నాకు అందరికి కూడాను ఒకే దైవమే.
2: హి సెడ్ గాడ్ ఇస్ వన్ టు యు అండ్ టు మీ యాస్ వెల్.
1: నీకు నాకు అందరికి ఒకే తండ్రియే.
2: యు అండ్ ఐ హావ్ సేమ్ ఫాదర్.
1: ఈ తండ్రి బిడ్డలమే మనం అందరం కూడాను.
2: వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కనుకనే చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
2: వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్
1: అని ఆయన కూడాను బోధించుకుంటూ వచ్చాడు. కట్టగనపటికీ
2: ఫైనల్లీ
1: ఈ విరోధం అధికమే కావటం చేత
2: బికాస్ ఆఫ్
1: హెడ్ ప్రీస్ట్ ని పోయి పట్టారు. హెడ్ ప్రీస్ట్
2: బికాస్ ఆఫ్ ఎనిమిటీ విచ్ వాస్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ హి వాస్ టేకెన్ టు హెడ్.
1: ఆయనకు కూడాను చాలా ఇది దోషం అని తెలుసును.
2: హెడ్ ప్రీస్ట్ నోస్ ది మిస్టేక్.
1: కానీ జీసస్ చాలా సత్యమే చెప్తున్నాడని తెలుసును.
2: హి నోస్ వాట్ జీసస్ సెడ్ వాస్ ట్రూ.
1: కానీ వారి స్థానాన్ని వాళ్ళు కాపాడుకునే నిమిత్తమై అతనికి ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు.
2: టు హోల్డ్ ఆన్ టు దేర్ పొజిషన్ దే హ్యాడ్ టు పనిష్ జీసస్.
1: సిలకు కొట్టాలి అని చెప్పారు.
2: అండ్ హి వాస్ టు బి క్రూసిఫైడ్.
1: అన్నాడే కానీ అతని గవర్నరు చాలా బాధపడ్డాడు.
2: Though the orders was given by governor, he felt so sad.
1: చీ చీ చీ నేను ఇంతటి పాపానికి గురి అయ్యానా అన్నాడు.
2: What a shame it is.
1: రెండవ దినము జీసస్ లేచినప్పుడు చాలా గొప్పవాడి తనని తన కీర్తిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
2: When Jesus rose from the cross on the third day, he went on publicizing the divinity of Jesus.
1: రోమన్ కేథలిక్స్ అంతా కూడాను మొట్టమొట ఇతన్ని దేవుడని చెప్పడం చెప్పలేదు.
2: Roman Catholics in the beginning
1: did not call him God. They
2: didn't call him disciple.
1: ఇతను దేవుని దాసుడు అని చెప్పలేదు.
2: Not a servant.
1: కానీ వారు మరొక పేరు పెడుతూ వచ్చారు.
2: They have given him another name.
1: పర్సోనా అని పిలుస్తూ వచ్చారు.
2: కాల్ హిమ్ పర్సోనా.
1: రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా పర్సోనా పర్సోనా పర్సోనా. పర్సోనా అనగా పవిత్రము అని.
2: పర్సోనా మీన్స్ సీక్రెట్.
1: ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వాళ్ళంతా పర్సన్ అని పేరు పెట్టారు.
2: సేమ్ పర్సోనా ఇస్ ఇస్
1: కాబట్టి పర్సన్ అనేటువంటిది పర్సోనా నుంచి వచ్చినటువంటిది.
2: సో పర్సన్ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ పర్సోనా.
1: అనగా ప్రతి మానవుడి ఎందుకూడను ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ పర్సన్ పర్సన్ అని పిలిచారు.
2: Since there is divinity in everyone, everyone is called a person, person.
1: కనుక నేను ఏనుకున్నాను ప్రతి మానవుడు కూడాను దివ్యత్వ స్వరూపుడే.
2: సో ఎవ్రీవన్ ఇస్ ఎంబాడీ.
1: ఐ అండ్ యు ఆర్ వన్.
2: ఐ అండ్ యు ఆర్ వన్.
1: కనుక అందరు కూడాను దైవ స్వరూపులే.
2: సో ఆల్ ఆర్ డివైన్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడాను దివ్యమైన ఆత్మ ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివైన్ స్పిరిట్ ఇన్ ఎవ్రీబడి.
1: ఈ ఆత్మకే పర్సోనా అని పేరు పెట్టారు.
2: ఎవరీ సెల్ఫ్ ఇస్ కాల్డ్ పర్సోనా.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దైవత్వం అనేటువంటిది ఉన్నది. దైవం లేనటువంటి మానవత్వమే కనిపించదు. దైవం లేనటువంటి ప్రాణతత్వమే కనిపించదు. దైవం లేనటువంటి జీవతత్వమే కనిపించదు. ప్రతి జీవి ఎందుకును దైవత్వం
2: ఉంటుండాలి.
1: సర్వత పాడిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా ప్రతిష్ఠతి అని ప్రతి ఆకారం నందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
2: ఇన్ ఎవ్రీ ఫామ్ దేర్ ఇస్ మోస్ట్ నెసెసర్లీ గాడ్.
1: ఈ విధంగా బైబిల్ కాని ఖురాన్ కాని ఈ విధంగా పట్టుకుని చూస్తుంటే ఎంతనో పవిత్రమైనటువంటి అర్థములు ఉంటున్నాయి.
2: విల్ ఫైండ్ సీక్రెట్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్ టు ఆల్ ద టీచింగ్.
1: కానీ అర్థములు తెలియనటువంటి మూర్ఖులంతా కూడాను ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థము పెంచుకొని తద్వారా విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు.
2: Foolish people who do not understand the true meaning and the significance, they go by contradictions.
1: Allah kani, Jesus kani, inkokaru kani, evvaru kuda ye cheddadi cheppaledu.
2: Allah or Jesus, they never stated anything bad.
1: Allah yanchu Muhammadiyudu.
2: Muhammadans call him Allah.
1: Jehovah yanchu Christavul.
2: Good Christians call him Jehovah.
1: Ullabjachudan yanchu Vaishnavulu.
2: Vaishnavites call
1: him Shambho yanchu Seivul Sada.
2: Seivites call him Shambho.
1: Ahladambulam yancha. ఆహ్లాదంబుల పెంచ
2: టు మేక్ యూ వెరీ బ్లిస్ఫుల్
1: ఆయుర్ ఆరోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే.
2: టు కన్ఫర్ పీస్ ప్లెంచ్ అండ్ ప్రాస్పెరిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: అందరికీ ఒక్కడే.
2: గాడ్ ఇస్ వన్.
1: కనుకనే ఈ అల్లా అనేటువంటిది కానీ జీసస్ అనేటువంటిది కానీ రామ అనేటువంటిది కానీ కృష్ణ అనేటువంటిది కానీ మన ప్రీతి కొద్ది మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే.
2: దేర్ఫోర్ ద నేమ్స్ సచ్ యాస్ అల్లా జీసస్ రామ కృష్ణ ఆర్
1: అల్లా ఇట్లా చెప్పాడు జీసస్ ఇట్లా చెప్పాడు రాముడు ఇట్లా చెప్పాడు అవన్నీ మన భ్రాంతులే.
2: ఆల్ దట్ యు కోట్ టు హావ్ బీన్ రిపోర్టెడ్ వెన్ సెడ్ బై అల్లా
1: అందరూ ఒక జనుల యొక్క ఉద్ధారం కోసమని పవిత్రమైనటువంటి మార్గమనే బోధించారు.
2: ఆల్ ది స్టేట్మెంట్స్ హావ్ బీన్ సెడ్ ఫర్ ద రిడెంప్షన్ అండ్ ఎమాన్సిపేషన్
1: అందరూ సుక్షేమంగా బ్రతకాలని బోధించారు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవరీవన్ టాక్ ఓన్లీ గుడ్ ఫర్
1: వీరిని చంపండి వీరిని నరకండి ఇలాంటివి ఎవరు కూడా ఏ యొక్క పెద్దలు కూడా చెప్పలేదు.
2: నో వన్ ఎవర్ థాట్ వైలెన్స్ ఆర్ టు హార్మ్ ఎనీబడీ.
1: ఇలాంటి ఘోరమైనటువంటి యొక్క అర్థమును పూచుకొని
2: Basing on these perversions, distortions.
1: ఈ జగత్తులో ఒక విధమైనటువంటి దుర్మార్గమును పెంచుతున్నారు.
2: We find the wickedness ever on the rise today.
1: కాదు కాదు ఏ మహనీయులు చెప్పినా గానీ ప్రీతికరమైనటువంటి వాక్కులే చెప్తూ వచ్చారు.
2: All noble souls talk good things.
1: అందరినీ ప్రేమించండి అన్నారు. ఎవరిని ద్వేషించమని చెప్పలేదు.
2: They never said to hate anybody.
1: హిందువులు 10 మందిని చంపండి అని చెప్పాడు అంటారు అది చాలా పొరపాటు.
2: And if you say that you have to propagate your mistake.
1: ఎవరిని కూడా చంపే అధికారం ఎవరికి లేదు.
2: No one has got any right to kill anybody.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే.
2: Because the same self is present everyone.
1: కనుకనే దైవత్వం పైన ఈ విధమైనటువంటి దుర్భావమును పుట్టించి
2: because of your own bad ideas towards God.
1: దుర్మార్గమైనటువంటి ప్రవర్తన లోపల మానవులు ఈనాడు ప్రవర్తిస్తున్నారు.
2: We turn wicked and act in a cruel way.
1: ఇది ఎవరికి మంచిది కాదు.
2: It's not good for
1: anybody. అందరినీ ప్రేమించండి.
2: We have to love all.
1: Love all, serve all.
2: Love all, serve all.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవ బోధ.
2: This is the main teaching of God.
1: ఎవరిని కూడా బాధించకూడదు.
2: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: మనసును కూడా ఏమాత్రం నొప్పించకూడదు.
2: డోంట్ హర్ట్ ద మైండ్.
1: మనసును నొప్పించేస్తే ఇతని మనసును ఎవరిని నొప్పి ఎంత నొప్పించారో నీ మనసు అంత 10 times గా వస్తుంది.
2: ఇఫ్ యు రియల్లీ హర్ట్ ఎనీబడీ దేర్ మైండ్ నేచురల్లీ యు విల్ హావ్ రియాక్షన్.
1: ఎవరిని ఏ విధంగా నీవు బాధించావో అంతకు పదింతలు నిన్ను బాధించేటువంటి వారు ఉంటారు.
2: As you hurt anybody, you'll be hurt in turn later.
1: కనుకని ఎవరిని కూడా మనం బాధించకూడదు.
2: So we shouldn't harm
1: anyone. ఎవరిని చెడ్డ పలుకైనా కూడా పలకకూడదు.
2: We should not speak bad words.
1: నీకు పలకడానికి ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చోంతే కానీ చెడ్డ మాటలు మాత్రం చెప్పవద్దు.
2: If you don't want to speak, at least remain silent.
1: You cannot always oblige, but you can speak always obligingly.
2: You cannot always oblige, but yet you can speak obligingly.
1: Obligingly, obligingly.
2: You can speak obligingly.
1: ఆ విధమైన మాటల చేత నీవు కాలాన్ని సార్థకం చేసుకోవాలి.
2: With these soft and sweet words, you can sanctify the time.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of God.
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
2: All of your embodiments.
1: ఆ ప్రేమనే దైవము.
2: And that love is God.
1: అలల్లేని సముద్రం ఎట్టిదో,
2: just as sea cannot exist without
1: rain, ప్రేమ లేని సూర్యుడు ఎటువంటి వాడో,
2: just as sun cannot,
1: ప్రేమ లేని మానవుడు అటువంటి వాడైపోతాడు.
2: Also the man without love.
1: కనుకని అలలు కలిగినటువంటిది సముద్రము.
2: So it is the sea with waves.
1: కిరణములు కలిగినటువంటిది సూర్యుడు.
2: He is the true sun.
1: ప్రేమ కలిగినటువంటి వాడే మనిషి.
2: Therefore is a manishi the human if he has love.
1: ప్రేమ లేకపోతే వాడు మనిషే కాదు.
2: Without love he is no manishi or a human being.
1: కనుకని మన మానవత్వాన్ని రక్షించుకోవాలంటే ప్రేమను మనం పెంచుకోవాలి.
2: If you want to remain a human, develop love.
1: ఈ ప్రేమ కంటే మించినటువంటిది మరొకటి దేవుడు లేడు.
2: There is nothing more than love.
1: దైవమే ప్రేమ.
2: God is love.
1: ప్రేమనే దైవము.
2: Love is God.
1: కనుకనే ఈ ప్రేమను మనం పెంచుకుని వికారమైనటువంటి భావములంతా తృంచి వేయాలి.
2: With all this love, more and more day by day.
1: అల్ప బుద్ధులైనటువంటి వారు వారి వారి మనసుకు తోచినట్టుగా భావిస్తుంటారు.
2: The mean-minded people have their love.
1: కనుకనే అలలు కలిగినటువంటిది సముద్రము.
2: So it is the sea with waves.
1: కిరణములు కలిగినటువంటిది సూర్యుడు.
2: He is the true sun.
1: ప్రేమ కలిగినటువంటి వాడే మనిషి.
2: Therefore is a manishi the human.

0: అజ్ఞానం యొక్క లక్షణాలే.
1: సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్.
0: కాబట్టి ఇట్లాంటి విపరీతమని బోధించేటువంటి వారిని ఎవరిని మీరు నమ్మకండి.
1: Don't go by the words of these ignorant people, unwise people.
0: మన ప్రేమను మనం విశ్వసించాలి.
1: Have full faith in your own.
0: నీ ప్రేమనే నీ విశ్వసించలేని వాడు ఇంకెవరిని ఏ రీతిగా నీ విశ్వసించాలి?
1: If you have no full faith in your own love, how do you love anybody?
0: కనుకని ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: So love is God, God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ విధమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. కానీ
1: we have to develop such sort of love.
0: కానీ ఈనాటి ఈ చదువులు అధికమయ్యే కొలది
1: as education is more and more
0: ఈ ప్రేమ శూన్యమైపోతుండాలి.
1: There's no trace of
0: ద్వేషమే అధికమైపోతుండాలి.
1: There's more of hatred.
0: భిన్న భావంలే అధికమైపోతుండాలి.
1: There's what you call multi dimensions.
0: అనర్థమే అధికమైపోతుండాలి. యథార్థమే మర్చిపోతున్నారు.
1: The truth is forgotten.
0: కానీ ఈ విధంగా యథార్థాన్ని మర్చిపోయేటువంటి వాడు మానవుడవుతాడా?
1: When yadartha truth is forgotten, how can you be human being?
0: కనుకనే మనం యథార్థాన్ని మర్చిపోకుండా,
1: so we should not forget yadartha,
0: అనర్థాలు తీసుకుని,
1: and we have to go by the
0: ఈ అనర్థములే యథార్థములే భావించుకుని,
1: and we consider anartha,
0: పశువుగా మారిపోతున్నారు.
1: By going by this distortion,
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి అర్థము?
1: What is the meaning of ఆధ్యాత్మిక spirituality?
0: ఈ ఆధ్యాత్మికం అంటే అర్థం కూడా తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు.
1: There are fools who do not know the meaning.
0: ఆధ్యాత్మికం అనగా ప్రతి మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని చంపి,
1: కిల్లింగ్ ది యానిమాలిటీ,
0: ఆ మానవత్వాన్ని పెంచి
1: డెవలప్ ది హ్యూమానిటీ,
0: దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: అండ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటు డివినిటీ ఇస్ త్రూ స్పిరిచువాలిటీ.
0: మనలో ఉండినటువంటి ఒక పశుత్వాన్ని చంపకుండా ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీడే కాదు.
1: వితౌట్ కిల్లింగ్ ది యానిమాలిటీ ఆర్ బీస్టియల్ టెంపర్మెంట్ యు కెన్ టేక్
0: కలుగుని మన పశుత్వాన్ని మొట్టమొట్ట మన అదుపులో పెట్టుకోవాలి.
1: సో హ్యాడ్ కంట్రోల్ పుట్ అండర్ చెక్ ది యానిమాలిటీ.
0: ఈ పశుత్వాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే దివ్యత్వం పవిత్రమైపోతుంది. అందరినీ ప్రేమించాలి. కానీ ఈ ప్రేమ విశాలమైనది లేదు, సంకుచితమైన ప్రేమగా ఉంటుండాలి. అందువల్లే మానవుడు పశువుగా మారిపోతున్నాడు.
1: సో మ్యాన్ హాస్ బికమ్ అనిమల్ టుడే.
0: ఇది సరైనది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇలాంటి మానవుడు ఏనాటికి కూడా సరైనటువంటి మార్గాన్ని పొందలేడు.
1: సచ్ ఎ మ్యాన్ విల్ నెవర్ ప్రొసీడ్ ఆన్ ది రైట్ పాత్.
0: వానికి ఆనందమే లభ్యం కాదు.
1: హి కెన్ నెవర్ బి బ్లెస్డ్.
0: ఎప్పుడు విచారమే పడిపోతుంటాడు.
1: హి విల్ బి డ్రౌన్డ్ ఇన్ మిజరీ.
0: ఆనందం అనేటువంటిది ఎప్పుడు విశాలమైన భావం పెట్టుకుంటామో అప్పుడే మనకు ఆనందం.
1: మోర్ అండ్ మోర్ యువర్ బ్రాడ్ మైండెడ్, యూ కెన్ ఎక్స్పెక్ట్.
0: ప్రేమను అభివృద్ధి పరిచే కొలది ఆనందం కూడా మనకు పెరిగిపోతుంది.
1: యాజ్ యు ఇంక్రీజ్ ద లవ్, యూ కెన్ హావ్ ఇంక్రీజ్.
0: ద్వేషం పెంచుకోకొలది మనకు అనిత్యమే మన అశాశ్వతమే కలుగుతుంది.
1: వెన్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్, యూ విల్ బి ఇన్ మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దైవం ప్రేమ స్వరూపుడు.
1: యూ హావ్ టు నో ఫుల్ వెల్
0: మానవుడు ప్రేమ స్వరూపుడే.
1: Man is the embodiment of
0: God. కనుకనే దైవం మానవ స్వరూపేణ అన్నారు.
1: God comes in human form.
0: కనుకనే మానవ స్వరూపమైనటువంటి దైవం నీవే.
1: So you are the embodiment of God.
0: ఎక్కడ చూసినా కానీ మానవాకారమే ధరిస్తుంది, కానీ ఇంకొక ఆకారం పెట్టరు.
1: And God appears in human form everywhere.
0: ఏ ప్రాణి ఎందు కూడాను అక్కడ దైవత్వమే ఉంటుండాలి.
1: And in every being there is God.
0: ఒక పశువు అరుస్తుంటాది.
1: సపోజ్ యు ఫైండ్ ద కౌ.
0: ఏమని అరుస్తుండే? అమ్మా అని అరుస్తుంది.
1: And it says amma.
0: ఏమి అమ్మా అని? దానికి భాష తెలియజేది కాబట్టి అమ్మా జగదంబా అని అంటున్నారు.
1: ద కౌ హ్యాస్ నో లాంగ్వేజ్ యాజ్ సచ్.
0: అన్ని నోట్ల ఎందు కూడాను దైవత్వమే వస్తుండాలి.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్స్ అట్టర్డ్.
0: కనుక ప్రతి మానవుడు ఎందు కూడాను దివ్యత్వం అనేటువంటిది తాండవం ఆడుతుండాలి.
1: ఇట్స్ ఎ డివినిటీ దట్ డాన్సెస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: ఈ క్రైస్తవతం అనేటువంటిది,
1: ద క్రిస్టియానిటీ,
0: ఈ క్రిస్టియన్ వల్ల వచ్చినటువంటిది, జీసస్ వల్ల.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ జీసస్.
0: ఈ జీసస్ కూడాను
1: ఈవెన్ జీసస్
0: జెరూసలేములో పోయి కూర్చున్నాడు.
1: హీ వాస్ ఇన్ ఎ కాంగ్రిగేషన్.
0: జెరూసలేం. ఈ తల్లి ఎక్కడ పోయినాడు అని ఏడుస్తుండాది.
1: మదర్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద చైల్డ్ జీసస్.
0: 4 సంవత్సరాల పిల్లవాడు.
1: హి వాస్ 4 ఇయర్.
0: అక్కడ తిరునాళ్ళు జరుగుతుండాది.
1: వెల్ ఇట్ ఇస్ ఫెస్టివల్ గోయింగ్.
0: జెరూసలేం యొక్క గొప్ప క్రౌడ్ అంతా చేరిపోయింది.
1: హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్డ్ దేర్.
0: కానీ ఈ పిల్లవాడు కనిపించలేదు.
1: ద చైల్డ్ వాస్ మిస్సింగ్.
0: ఎక్కడ పోయినాడో వెతుకుతుంటే
1: మదర్ వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: కట్టకడపడి సాయంకాలం వరకు వెతికింది.
1: She searched for him till the evening.
0: భార్యాభర్తలు ఇద్దరు కూడా బాధపడుతూ కూర్చున్నారు ఒక దగ్గర.
1: Both the parents were very sad.
0: ఈ పిల్లవాడు పరిగెత్తి వచ్చాడు.
1: The boy came rushing.
0: నాయనా నాయనా వస్తువా అని ఆనందపడింది పాపం తల్లి.
1: They were so happy to find the son.
0: ఎక్కడ ఉంటివురా ఇంతకాలం?
1: He said, where have you gone?
0: నేనా దైవం దగ్గరే ఉంటి.
1: He said, I'm with father God.
0: దైవం దగ్గర ఉంటే ఎవరైనా ఏడుస్తారా?
1: Then if
0: ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా?
1: When I'm in the company

0: Father God, why do you cry?
1: అలాగా ఆ చర్చ్ లోపల ప్రీస్టు చదువుతూ ఉంటే దాన్ని వింటూ కూర్చున్నాడు ఆ చర్చ్ లో.
0: What Jesus did was, he was listening to the teachings of Bible.
1: చాలా పవిత్రమైనటువంటి పండుగలు జరిగేది.
0: And there was used to be a very
1: అక్కడ చూచాడు.
0: He went there.
1: జీవుల్ని హింసించకూడదు.
0: He said,
1: అంత బుద్ధిని వలె చేశాడు.
0: And then he preached non-violence.
1: అక్కడంత పావురాలంతా అమ్మి దాన్నంతా కొన్ని బలిస్తుండేటువంటి వారు.
0: All the pigeons were killed and sacrificed.
1: ఈ పావురాలను బలి ఇచ్చేస్తే దైవమునకు ప్రీతి అని వారికి అర్థం.
0: And they thought the sacrifice the right part.
1: అప్పుడు జీసస్ ప్రాణములు తీవటం ఆ భగవంతునికి ప్రీతి.
0: You can never think that violence will take you to God.
1: అని అక్కడ అమ్మేటువంటి అంగళ్ళలో అంతా పోయి చేరి చిన్నపిల్లవాడు పావురాలంతా వదిలిపెట్టాడు.
0: And he had let all the pigeons fly high free.
1: అందరూ అతనిపై ద్వేషం పూనారు, కొట్టారు, తిట్టారు, ఏమేమో చేశారు. తిట్టినా కొట్టినా ఈ దేహమునికే కానీ నన్ను కాదన్నారు. ఇదే పరిస్థితి భాగవతంలో కూడా భారతంలో కూడా చెప్పింది. కృష్ణుడికి తాంబూలం ఇవ్వాలి.
0: Krishna is to be offered the beating.
1: పాండవులందరూ కూడా అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్నారు.
0: And in fact it has to be offered to the first.
1: మాకు అన్నిటికీ అండదండలుగా ఉండేటువంటి వాడు కృష్ణుడే, కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు.
0: Krishna is our refuge and he should be offered the first.
1: ఆ దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు పైకి లేచాడు.
0: శిశుపాల the wicked person got up.
1: ఆ తాంబూలం తీసుకుంటూ ఉండే సమయం లోపల
0: when he was receiving the offering.
1: స్నానము చేయు ఆ జవరాంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
0: Do you worship him because he has got, he collected all the ropes from me?
1: గొల్ల భూభవుండతో చల్లరాడని నాకు హరించినందుకు అర్థమిట.
0: Is it because he had spent all the time with the cowherd people?
1: చాలునికి కట్టి పెట్టి పంచాంగం ఇంకా.
0: Stop all this narration.
1: పొగరుగునబోకు చాలించి ముయి నోర్ అన్నాడు.
0: And he said, shut your mouth.
1: కృష్ణుని ముయి నోర్ అనేటప్పటికి ధర్మజుడి కంటిదారులు కారాయి.
0: When he said so, Dharmaja was shedding tears.
1: చీ, ఈ దుర్మార్గుడు ఇంత పెద్ద సభ లోపల నా కృష్ణుణ్ణి ముయి నోర్ అన్నాడే.
0: In this big assembly, he asked Krishna to shut his mouth. What a shame it is.
1: ఆ తాంబూలం పిచ్చినటువంటి తట్టను ఇసిరాడు కృష్ణుడు.
0: And Krishna has just let off that very plate.
1: తట్ట పోయింది శిశుపాలుని గొంతు కోసింది.
0: And that very plate has beheaded.
1: ఎక్కడి నుంచి చక్రం తీసుకుని రాలేదు.
0: It's not the wheel.
1: తట్టనే చక్రము.
0: It is very plate that turned into a wheel.
1: ఆ రక్తం వచ్చి కృష్ణుని పాదాలపైన పడుతుండాలి.
0: And the blood fell at the feet of Krishna.
1: అప్పుడు ధర్మజుడికి మరింత కోపం వచ్చింది.
0: Dharmaja was more angry.
1: కృష్ణ ఇంతగా నిన్ను దూషించినప్పటికీ వాని యొక్క రక్తం నీ పాదాలపైన పడుతుండాలి, ఇది ఎంత అన్యాయము, నీ పాదములకే అర్హత కాదని.
0: He said, Krishna, Shishupal accused you, criticized you, hated you all along. How is that his blood fell at your feet?
1: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు.
0: And Krishna said, smiling,
1: Dharmaja,
0: Dharmaja,
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహమునికే కానీ ఆత్మ కాదు.
0: ద ప్రైజ్ అండ్ బ్లేమ్, ది ఎక్స్టలేషన్, ద కండెమ్నేషన్ గో టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
1: వాడు నిరంతరముకును నన్ను కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ ద్వేషంతో నన్ను కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వస్తున్నాడు.
0: యు నో దట్ మ్యాన్ హస్ బీన్ రిపీటింగ్ చాంటింగ్ మై నేమ్ అవుట్ ఆఫ్ హేట్రెడ్.
1: నేను ద్వేషమా ప్రేమనా నేను విచారణ చేయను.
0: ఐఎమ్ నాట్ బాదర్డ్ బై ది హేట్రెడ్.
1: నా నామం స్మరించటమే నాకు ప్రధానము.
0: ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ యు చాంట్ మై నేమ్.
1: స్మరణే తరుణోపాయం అన్నాడు.
0: రిమెంబరింగ్ గాడ్స్ నేమ్ విల్ గివ్ యు
1: లిబరేషన్. హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తియవ నాస్తియవ గతిరన్యథా అన్నాడు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ విల్ రిడీమ్ will give us liberation in this Kali Age.
1: Kanuka namasmaranato manam entaina pani cheyachunu.
0: With chanting God's name we can do
1: achieve. Ye pani chestu kuda namasmaran cheyachunu.
0: We can do anything.
1: Nu prayanam chestu kuda namasmaran cheyachunu.
0: As you travel,
1: oka jalamo oka japamo tapamo cheyalante oka kalamu oka sthanamu teeskovali.
0: The other spiritual practices need
1: nik sthanamu kalamu edi akkarledu.
0: To repeat God's name
1: sarvada sarvakaleshu sarvatra hari chintanam.
0: You can repeat God's name, sing his glory everywhere all the time.
1: కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
0: Singing his hymns is greatest of all.
1: Kingdom of Mother Sai students,
0: the students of Kingdom of Mother
1: Sai, శ్రీనివాస్ కూడా చెప్పాడు, స్వామి ఏదైనా మరవచ్చును మమ్మల్ని మరవకూడదు అన్నాడు.
0: It was stated you may forget anything Bhagavan, but don't forget.
1: భగవంతుడు ఎవరిని మరచడం లేదు.
0: God will never forget anybody.
1: మరిచేది జ్ఞాపకం తెచ్చుకునేది భక్తులే కానీ గౌడు దేవుడు కాదు.
0: ఇట్స్ ఓన్లీ ది డివోటీ హూ రిమెంబర్స్ అండ్ ఫర్గెట్స్.
1: అది మీ ఇమాజినేషన్ లే మీకు అక్కడ ప్రతిబింబంగా వస్తుంటాయి.
0: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్ దట్ కమ్స్ ఫార్వర్డ్. కనుక
1: ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేస్తున్నారు.
0: సో యు గో ఆన్ ఇమాజినింగ్.
1: రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్.
0: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: కనుక ఇలాంటి దానికి మీరు భ్రమపడకండి.
0: డోంట్ బి డెల్యూటెడ్.
1: భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూడా మరవడు.
0: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ.
1: ఎవరిని శాసించడు.
0: అండ్ హి నెవర్ కమాండ్స్.
1: అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు.
0: హి లవ్స్ ఆల్.
1: కరగనే ప్రేమను మీరు పెంచుకోండి. మీలో ఉన్నటువంటి దుర్గుణాలు దూరం చేసుకోండి. కానీ ఈనాటి చదువుల వల్ల పిల్లలందు చాలా దుర్గుణాలు అభివృద్ధి అవుతున్నాయి. వాడు నిజంగా స్టూడెంట్సే కాదు,
0: they are not students at all.
1: అలాంటి వాళ్ళే ఇలాంటి బుద్ధులకంత పూనుకుంటారు.
0: Only such bad people have wicked thoughts.
1: నిజంగా స్టూడెంట్స్ అయినటువంటి వాడు శ్రీనివాస్ చెప్పాడు.
0: శ్రీనివాస్ said,
1: సాయి స్టూడెంట్స్ ఎప్పుడు ఆ రీతిగా పోరు అని.
0: సాయి స్టూడెంట్స్ ఆర్ నెవర్ లైక్ దాట్.
1: కానీ సాయి స్టూడెంట్స్ అని పేరు పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు.
0: బట్ దేర్ ఆర్ పీపుల్ దట్ బ్రాండ్ దెమ్సెల్ఫ్స్.
1: కానీ మా స్టూడెంట్స్ ఎప్పుడు పవిత్రమైనటువంటి స్టూడెంట్స్.
0: బట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ హైలీ సీక్రెట్.
1: చాలా గొప్ప గుణం కలిగినటువంటి వారే. వాళ్ళలో ఎవరు కూడా వేలు చూపించడానికి వీల్లేదు.
0: నోబడి కెన్ పాయింట్ దేర్ ఫింగర్ అట్ దెం.
1: చాలా మంది ప్రపంచం లోపల వారి వారి స్వార్థ స్వప్రయోజనాల కోసమని పేర్లు మార్చుకుని
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సెల్ఫిష్.
1: మేము సాయి భక్తులము సాయి భక్తులము సాయి భక్తులము అని సాయి పేరు పెట్టుకుని జీవిస్తున్నారు.
0: క్లెయిమ్ దెంసెల్ఫ్స్ అస్ సాయి డివోటీస్.
1: అది కూడా స్వామికి ఆనందమే. అది కూడా స్వామికి ఆనందమే.
0: దట్ ఆల్సో మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: ఎట్టైనా సరే నామస్మరణ చేయండి.
0: ఎనీవే ఆర్ అదర్ యూ రిపీట్ గాడ్స్ నేమ్.
1: స్మరణే తరుణోపాయం.
0: అండ్ ది చాంటింగ్ విల్ లిబరేట్ యు.
1: హరే నామ ఇవి కేవలం.
0: రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఓన్లీ ఇస్ ఎనఫ్.
1: కనుక మీరు దుర్గుణాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: సో నెవర్ గివ్ ఎనీ స్కోప్.
1: దూషణకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకండి.
0: నెవర్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ అక్యుజేషన్.
1: కనుక మీరు నిరంతరము ప్రేమతో జీవించండి.
0: లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే నా దైవం అని భావించండి.
0: కన్సిడర్ లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటిది మరొక ప్రదేశం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

భవ సముద్ర సుఖద నామ ఏక రామ పరమ శాంతి.

ఆధార ఏకరామ్యా. పిత బంధు సఖ సభకి బ్రాహ్మణ భక్త జనర.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 22nd డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 28th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ ప్రొఫౌండ్లీ బ్యూటిఫుల్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ కాంప్లెక్స్ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ relating to the various levels of consciousness with simple and enchanting examples. Sai Bhagwan Uvacha.
1: Sarvatra panchabhutanam shastim kinchid navidyate patalam bhutalam vasya. ఎక్కడ చూచినప్పటికీ పంచమహాభూతములు తప్ప ఆరో భూతం అనేటువంటిది లేదన్నటువంటి విషయము మనం గుర్తించాం.
2: యు హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ వేర్ ఎవర్ యు లుక్ టు యు ఫైండ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్.
1: పాతాళం నందు కానీ భూతలమునందు కానీ ఈ భూతాకాశమునందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు.
2: బీట్ ఇన్ నెథర్ వరల్డ్ ఆర్ ఆల్ అంది సార్ వేర్ ఎవర్ యూ జస్ట్ సీ యూ ఫైండ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ నథింగ్ ఎక్సెప్ట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఆధ్యాత్మ వాంగ్మయమునందు మూడు ఆకాశములను గురించి తరచుగా వింటూ ఉంటాం.
2: ఇన్ ది స్పిరిచువల్ టర్మినాలజీ అండ్ డిస్కోర్సెస్ విల్ బి హియరింగ్ అబౌట్ దిస్ త్రీ టైప్స్ ఆఫ్ ఎథర్ ఆర్ ఆకాశస్.
1: ఆత్మతత్వమును ఎరగవోరినటువంటి యొక్క ప్రతి సాధకుడు కూడాను, బ్రహ్మతత్వమును తెలుసుకోనగోరినటువంటి ప్రతి సాధకుడు కూడాను ఈ మూడు ఆకాశముల గురించి విచారించవలసి వస్తుంది.
2: విచ్ ఎవర్ సాధక is interested in finding out and learning the principle of Atman and the principle of Brahman has to know about these three types of akasha.
1: Mottamodatadi bhutakashamu.
2: The first one is bhutakasha.
1: Rendavadi chittakashamu.
2: The second one is chittakasha.
1: Moodavadi chidakashamu.
2: The third one is chidakasha.
1: Bhutakasham anaga పంచమహాభూతముల చేకూడినటువంటిది అనగా పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము.
2: భూతాకాశ రెఫర్స్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్ దట్ ఈస్ అర్త్ వాటర్ ఎయిర్ ఫైర్ అండ్ స్పేస్ ఆర్ ఎథర్.
1: ఇందులో కట్టకడపడితే అయినటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది.
2: ద లాస్ట్ వన్ దట్ ఈస్ ద స్పేస్ ఈజ్ వెరీ సటిల్.
1: ఇది కేవలము శబ్దస్వరూపము తప్ప దీనికి ఆకారము లేదు.
2: దిస్ డజంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఫారం ఎక్సెప్టింగ్ సౌండ్.
1: ఇక రెండవది వాయువు.
2: ద సెకండ్ వన్ ఈస్ వాయువు ఆర్ ఎయిర్.
1: దీనికి ఒక ఆకారము లేదు.
2: This also does not have form.
1: ఇది రెండు గుణములతో కూడినటువంటిది.
2: This has two attributes.
1: శబ్ద స్పర్శ.
2: This has got sound and touch.
1: ఇంకా మూడవది అగ్ని.
2: The third one is fire.
1: ఇది కంటికి కనిపించేటువంటిది.
2: This can be seen.
1: శబ్ద స్పర్శ రూపం.
2: This has three attributes: sound, touch and form.
1: ఇక నాలుగవది జలము.
2: ఫోర్త్ వన్ ఇస్ వాటర్.
1: ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం.
2: దిస్ ఆల్సో కెన్ బి సీన్ బై ది నేకెడ్ ఐ.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడాను ఉంటున్నది.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫార్మ్ అండ్ టేస్ట్.
1: భూమి ఇది దృశ్యగోచరమైనటువంటిది.
2: ద ఫోర్త్ వన్ కెన్ బి సీన్.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడా ఉంటున్నవి.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫార్మ్ టేస్ట్ అండ్ స్మెల్.
1: మొదట మూడు భూతములు కూడాను స్వరూపము కలిగినటువంటిది.
2: ద ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ భూతస్, దే హావ్ గాట్ ఎ ఫామ్.
1: కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివే కాని రూపంలో లేవు.
2: ది లాస్ట్ టూ దే హావ్ గాట్ క్వాలిటీ బట్ దే డు నాట్ హ్యావ్ ఎ ఫామ్.
1: అయితే ఈ భూతాకాశమునందుండినటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
2: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ భూతాకాశ, దే ఆర్ ఇంపర్మనెంట్ అండ్ దే విల్ బి చేంజింగ్ అండ్ మూవింగ్.
1: నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
2: దే అండర్గో మోడిఫికేషన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్.
1: కేవలం మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి.
2: దే విల్ నాట్ మేర్లీ అండర్గో చేంజ్ బట్ దే విల్ అండర్గో మోడిఫికేషన్.
1: చలనముతో కూడినటువంటివి.
2: దే మూవ్.
1: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చు.
2: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టు దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ వీ కమ్ టు నో ఎ ఫ్యూ అదర్ అట్రిబ్యూట్స్ ఆల్సో.
1: ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందుండేటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి.
2: ఆటమ్స్ విచ్ మైట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్, దే అండర్గో మేనిఫెస్టేషన్ అండ్ టేక్ డిఫరెంట్ ఫారమ్స్ అట్ ది నెక్స్ట్ మూమెంట్.
1: స్వరూపమును మార్చడమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి.
2: దే డూ దే చేంజ్ దర్ ఫారమ్ యాజ్ వెల్ యాజ్ దర్ ప్లేస్.
1: ఈ పదార్థములందున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణమును కూడాను ఎక్కడ మార్పు చెందును ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు.
2: ది ఆటమ్స్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్గో సచ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
1: మానవుని శరీరముందున్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణమును కూడాను మారుతూ ఉంటుండాలి.
2: ఆల్ ద ఆటమ్స్ దట్ ఫారమ్ ద హ్యూమన్ బాడీ దే అండర్గో చేంజ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి.
2: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎండ్లెస్ వేవ్ విచ్ విల్ బి దేర్ ఇన్ ది ఓషన్.
1: ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు.
2: ఫర్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్ నో లిమిట్.
1: అయితే ఒక్క తరంగమునందుండేటువంటి ఒక నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది.
2: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్.
1: ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది.
2: ద డ్రాప్స్ ఇన్ వన్ వే గెటింగ్ మర్జ్డ్ ఇన్ అనదర్ అండ్ ఫ్రమ్ దాట్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ద థర్డ్, దిస్ విల్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్.
1: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకొన్న ఇది అసాధ్యమైనటువంటి విషయం.
2: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ స్పెసిఫికలీ అండ్ క్లియర్లీ ది అబౌట్ భూతాకాశ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం.
2: ఇన్ దిస్ ద హ్యుమానిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వేవ్.
1: దేవత్వము అనేటువంటిది మరొక తరంగము.
2: ద సెకండ్ వన్ ఈస్ డివినిటీ.
1: దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము.
2: అనదర్ వేవ్ ఈస్ డెమోనిక్.
1: ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
2: ఇన్ ది సేమ్ వే దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ ఎనిమల్స్, బర్డ్స్ అండ్ సచ్ అదర్.
1: ఒక తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చును.
2: జస్ట్ యాజ్ ద డ్రాప్స్ ఆఫ్ ఎ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్స్, సిమిలర్లీ ది ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ మే గెట్ మర్జ్డ్ ఇన్ అనదర్ వేవ్.
1: కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో హీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ నేచర్ లైక్ హ్యుమానిటీ వుడ్ గెట్ మర్జ్డ్.
1: కనుక నీ జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
2: దట్ ఈస్ వై లైఫ్ ఇట్సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్స్.
1: మరణాతీత మనహ అని నిరంతరము కూడాను మరణత్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము.
2: The humanity and human principle is associated with a continuous process of thinking and thought.
1: Idi anityamu.
2: This is impermanent.
1: Idi chanikamu.
2: This is temporary.
1: Idi nastaramu.
2: This is not
1: idi cheenamu.
2: This
1: idi parinamamu.
2: This undergoes change.
1: Ee vidhamainatundi oka shadvikaramulato koodinatundi oka ee maha panchabhootamulu yokka sambandhanni manam gurtinchukona leka ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యం ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాము.
2: We have not been able to recognize the six types of changes which will be coming about in human life. And under that delusion, we think that human nature is going to be permanent and there we get deluded.
1: ఇట్టి మహాపంచభూతముల యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క భూతాకాశములో
2: భూతాకాశం విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్
1: లక్షల సూర్య చంద్రాదులు ఉంటున్నారు.
2: దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ సన్స్ అండ్ మూన్స్
1: ఇంకా గ్రహణము ఉపగ్రహములు కూడా కోట్లకు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ప్లానెట్స్ అండ్ సబ్ ప్లానెట్స్ ఇన్ క్రోర్స్
1: అగణితమైనటువంటి యొక్క జీవరాశులు కూడా ఉంటున్నవి.
2: ఇన్యూమరబుల్ లైవ్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఆల్సో ఎగ్జిస్టింగ్
1: దృశ్యగోచరమైనటువంటి యొక్క జగత్ అంతయ్య కూడాను భూతాకాశం యొక్క బిందువే.
2: ది ఎంటైర్ ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ డ్రాప్ ఇన్ భూతాకాశం
1: ఈ విశాల జగత్తునందు
2: ఇన్ ది ఎంటైర్ వాస్ట్ వరల్డ్
1: ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి యొక్క భూగోళం
2: ది ఎర్త్ మే బి కంపేర్డ్ టు ఎ స్మాల్ డ్రాప్
1: ఈ భూగోళమునందు ఒక చిన్న దేశము
2: ఇన్ ది ఆన్ దిస్ ఎర్త్ దిస్ ఈస్ ఎ స్మాల్ కంట్రీ
1: ఈ చిన్న దేశములో ఒక చిన్న ప్రాంతము
2: ఇన్ ది స్మాల్ కంట్రీ దేర్ ఇస్ ఎ స్మాల్ ప్లేస్
1: ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా
2: ఇన్ దిస్ స్మాల్ స్టేట్ దేర్ ఇస్ ఎ స్మాల్ డిస్ట్రిక్ట్
1: ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము
2: ఇన్ ది స్మాల్ డిస్ట్రిక్ట్ దేర్ ఇస్ ఎ స్మాల్ విలేజ్
1: ఈ చిన్న గ్రామములో ఒక చిన్న ఇల్లు
2: ఇన్ స్మాల్ విలేజ్ ఎ స్మాల్ హౌస్
1: ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము
2: ఇన్ స్మాల్ హౌస్ ఎ స్మాల్ బాడీ
1: ఇట్టి చిన్న దేహము ఇంత విశాలమైనటువంటి జగత్తును చూచి అహంకారపడటం లోపల హాస్యాస్పదమనే చెప్పవచ్చు.
2: ఇట్ లుక్స్ ఫనీ దట్ సచ్ ఎ స్మాల్ బాడీ షుడ్ ఫీల్ ఎగోయిస్టిక్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్స్ స్మాల్నెస్ ఇన్ ది వరల్డ్
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయము కూడాను ఒక్కొక్క బిందువు యొక్క ఆకారమే కూడి ఉంటుండాలి.
2: వెన్ వీ జస్ట్ థింక్ ఆఫ్ దిస్ భూతాకాశ అండ్ అవర్ ఓన్ ప్లేస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ది టోటాలిటీ
1: ఈ బిందువు యొక్క విచారణ మనం చేయడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలము ఒక చీమ సముద్రపు లోతును కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది.
2: సచ్ ఎ స్మాల్ డ్రాప్ ట్రైంగ్ టు జస్ట్ అండర్స్టాండ్ ది టోటాలిటీ ఈజ్ లైక్ అండ్ ట్రైంగ్ టు మెజర్ ఓషన్
1: సముద్రము మార్పు చెందినటువంటిది
2: ద ఓషన్ అండర్ గోస్ చేంజ్
1: చీమ మార్పు చెందినటువంటిది
2: అండ్ ఆల్సో అండర్ గోస్ చేంజ్
1: సమస్త పదార్థములు మార్పు చెందినటువంటివి
2: ఆల్ ద థింగ్స్ అండర్ గో చేంజ్
1: ఒక కమ్మడి ఎందు పెరుగన్న ముంచుకొని ఆ కమ్మడి యొక్క వెంట్రుక పెరుగులో చేరకుండా ఉండేటువంటి ప్రయత్నంగా చూసుకోవటం ఎంత అసాధ్యమో
2: జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సీ దాట్ ఇన్ ఏ వులన్ రగ్ వెన్ యూ ఆర్ టేకింగ్ కర్డ్స్ బాత్ టు సీ దాట్ దోస్ వులన్ దోస్ స్మాల్ పార్టికల్స్ డు నాట్ గో ఇన్ టు ది బాత్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు ఆర్ టేకింగ్
1: మనము భుజించేటువంటిది వెంట్రుకల కమ్మడి
2: వాట్ వీఆర్ జస్ట్ ఈటింగ్ ఈజ్ సంథింగ్ లైక్ ది పార్ట్
1: ఇందులో వెంట్రుకలు రాకుండా చేసుకోవటం అనేటువంటి అసాధ్యము
2: హౌ కెన్ యూ ప్రివెంట్ ది స్మాల్ హెయిర్ కమింగ్ అవుట్ ఇన్ టు ది ఫుడ్
1: కనుక మనం నివసించేటువంటిది అంతా కూడాను ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి
2: ద వరల్డ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఈజ్ టోటలీ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ వన్
1: కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది.
2: సో ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ భూతాకాశ ద వన్ హూ ఈస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఎ స్మాల్ వన్ అండ్ ఎ టెంపరీ వన్
1: శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవడం వలన శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి.
2: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద పర్మనెంట్ ఎంటిటీ యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ ప్లేస్ ఇన్ దట్ పర్టికులర్ ఎంటిటీ
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది.
2: దిస్ పర్సనాలిటీ అండ్ ఇండివిజువాలిటీ ఈజ్ టెంపరీ
1: ఇది కేవలము ఒక ఎండమావు వంటిది.
2: దిస్ ఈస్ సంథింగ్ కంపేరబుల్ టు ఎ మిరేజ్
1: ఈ ఎండమావును ఆధారం చేసుకుని దాహం తీర్చుకునాలని ప్రయత్నం చేసేటువంటి మృగ భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు.
2: మ్యాన్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రైంగ్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మిరేజ్
1: ఎండమావులు ఎంత వీచినప్పటికీ ఏది చల్లబడదు.
2: వాట్ ఎవర్ ద హౌవర్ మచ్ యు మే టేక్ ఫ్రమ్ ద మిరిట్ యు విల్ నెవర్ బి
1: బట్ అయినప్పుడు నువ్వు తడిపడదు.
2: నో క్లాత్ గెట్స్ వెట్ బై మిరిట్.
1: ఇది కేవలం దృశ్యంగా గోచరించేటువంటిదే కానీ ఇందులో జలం ఏమాత్రము ఉండదు.
2: దట్ అపియర్స్ టు బి వాటర్ బట్ దేర్ ఇస్ నో వాటర్ ఇన్ దట్.
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వం అనేటువంటిది కేవలము ఒక దృష్టి కల్పితమైనటువంటిదిగానే భావించవచ్చు.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ భూతాకాశ మే బి సంథింగ్ విచ్ యు కెన్ సీ ఓన్లీ.
1: ఈ భూతాకాశం అనేటువంటిది చిదాకాశములో ఒక నీటి బిందువు వలె ఉంటుంటారు.
2: దిస్ భూతాకాశ మే బి సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ చిదాకాశ.
1: భూతాకాశములో మన యొక్క దేహం ఎలాంటి ఒక అణుస్వరూపమై ఉంటున్నదో అదే విధంగానే చిత్తాకాశం నందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటారు.
2: జస్ట్ యాజ్ అవర్ బాడీ ఈ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ భూతాకాశ, భూతాకాశ ఇట్ సెల్ఫ్ ఈ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
1: ఈ భూతాకాశము జడము.
2: దిస్ భూతాకాశ ఈజ్ ఇనర్ట్.
1: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి.
2: ది లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ దిస్ భూతాకాశ విచ్ ఈజ్ ఇనర్ట్.
1: అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి.
2: టు అండర్స్టాండ్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ ఇట్ విల్ హావ్ టు మేక్ ది భూతాకాశ యాజ్ ది బేసిస్.
1: శరీరం నందు శరీరి అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో,
2: జస్ట్ యాజ్ ద ఇన్డ్వెల్లర్ శరీరి ఈస్ దేర్ ఇన్ దిస్ బాడీ,
1: అద్దంలో మన ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో,
2: జస్ట్ యాజ్ వి సీ అవర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: అద్దంలో ప్రతిబింబం కనిపించుచున్నది కానీ ప్రతిబింబమునకు ఎట్టి చలనము కూడా లేదు.
2: యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ ఎన్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్.
1: బింబము కదిలినప్పుడే ప్రతిబింబం కూడా కదులుతుంది.
2: ఓన్లీ వెన్ ది ఆబ్జెక్ట్ మూవ్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ మూవ్స్.
1: కనుకని బింబము అనేటువంటిది ఇది ఒక చిదాకాశం.
2: Therefore, the object may be compared to chidakasha.
1: ఈ చిత్తాకాశము భూతాకాశము ఇది కేవలం ఒక అద్దం వంటివి.
2: This chittakasha and bhutakasha may be compared to mirror.
1: సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని పైన పడినట్టుగా
2: ద ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ మూన్.
1: ఈ చిదాకాశం యొక్క చైతన్యము కేవలము భూతాకాశం చిత్తాకాశం పైన ప్రసరిస్తూ ఉంటుంటారు.
2: ద లైఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ చిదాకాశ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ ప్రతిబింబములకు మనకు ఎన్ని విధములుగా అలంకారం చేయవలనన్నప్పటికీ ఈ ప్రతిబింబములకు సాధ్యము కాదు.
2: వాట్ ఎవర్ డెకొరేషన్స్ యూ హ్యావ్ టు యూ వాంట్ జస్ట్ డెకొరేట్ దిస్ ఇమేజ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దాట్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అద్దంలో మనం ముఖం చూసుకుంటున్నాం.
2: వీఆర్ సీయింగ్ అవర్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
1: అద్దంలో కనిపించేటువంటి ముఖమునకు సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం.
2: సపోజ్ యూ కీప్ ఎ పాయింట్ ఇన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ ద మిర్రర్.
1: పెట్టినాము, మనం చూసే సమయంలోనేమో ఆ నొస్తున్న సరి అయినటువంటి స్థలంలోనే బొట్టు పెట్టాము.
2: But while keeping the point on the forehead reflected in the mirror, you put it on the right spot.
1: Addamu koncham kadilte ee bottu ekkado cheripothundi.
2: Suppose the mirror moves, that particular point which was in the center, it also moves aside.
1: Kanuka addamulo kanipinchetundi yokka pratibimbamunaku manam bottu pettadam asadhyam.
2: How can you put any point or any bottu on the forehead of the image in the mirror itself?
1: బింబమునకు బొట్టు పెట్టి అద్దం ఎట్లయినా తిప్పుకో, ఇది సరైనటువంటి స్థానంలోనే ఉంటుంటారు.
2: యు పుట్ ఎ పాయింట్ ఆర్ ఎ డాట్ ఆన్ ది బింబం దట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఇట్సెల్ఫ్, యు టర్న్ ది మిర్రర్ విచ్ ఎవర్ యు వాంట్.
1: బట్ ఇది ఒక చిన్న కథ ఉంటుండాలి.
2: దర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు.
2: దర్ వాజ్ ఎ ఫేమస్ పెయింటర్,
1: లోక వ్యాప్తి ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు.
2: హీ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ పర్సన్.
1: అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు.
2: He had extraordinary capacity of painting.
1: Dwarakalo undinatundi Krishnudu daggariki vachadu.
2: He came to Krishna who was in Dwaraka.
1: Krishnu yokka chitrani chitinchala ani cheppani aasa paddadu.
2: He wanted to just paint the image and the figure of Krishna.
1: Krishnudu chirunavulu chindru dokkuchu, nayana nee uddeshaniki nenu enduku addu raavali, tappaka neeke evidamaitundi chitram chitinchalanuntundado adi tappaka neevu chitinchamannadu.
2: With a beaming smile, Krishna said, "Well, child, if you want to just paint my figure, you can do it. Whatever way you want, you can just do it."
1: Swami, daichesi, ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిట్టించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు.
2: ఇఫ్ యు కెన్ జస్ట్ సిట్ స్వామి ఫర్ 1 అవర్ ఇన్ 1 ప్లేస్ ఐ కెన్ జస్ట్ హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ అండ్ దెన్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ ఫిల్లింగ్ అప్ ది అదర్ గ్యాప్.
1: సరే కూర్చుంటానన్నాడు. కూర్చున్నాడు, కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు పాపం.
2: కృష్ణ సాట్ ఇన్ ఎ ప్లేస్ వితౌట్ మూవింగ్ ఎట్ ఆల్.
1: దానంతా అవుట్లైన్స్ అంతా వేసుకున్నాడు పాపం పెయింటర్.
2: ది పెయింటర్ ఫస్ట్ గేవ్ ది అవుట్లైన్.
1: తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్లవచ్చును అన్నాడు కృష్ణుణ్ణి.
2: హీ ప్రోస్ట్రేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ అండ్ సెడ్ స్వామి యూ కెన్ గో.
1: సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్లాడు.
2: స్మైలింగ్ కృష్ణ వెంట ఇన్ సైడ్.
1: మరి వెనక్కి వచ్చి, నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు.
2: కృష్ణ ఆస్క్డ్ ద పెయింటర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ది పిక్చర్.
1: స్వామి రేపటి దినం ఈ సమయానికే తీసుకుని వస్తానన్నాడు.
2: స్వామి బై టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: రాత్రంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు పాపం.
2: త్రూఅవుట్ ద నైట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ హీ పెయింటెడ్.
1: తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు.
2: ద పెయింటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ
1: మంచి మొక్కుమల్లు బట్టను కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు.
2: హీ కవర్డ్ దట్ పిక్చర్ విత్ బ్యూటిఫుల్ క్లోత్ అండ్ బ్రాట్ ఇట్ టు కృష్ణ.
1: అది తెరిచేటప్పటికి కృష్ణ రూపం వేరే మారిపోయింది.
2: వెన్ దట్ వాజ్ ఓపెన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ అండర్వెంట్ ఎ చేంజ్.
1: ఈ పిక్చర్ చూచాడు పెయింటరు, కృష్ణుని చూచాడు, పిక్చర్ చూచాడు, దీనికి దానికి ఏమాత్రం సంబంధం లేదు.
2: దిస్ పెయింటర్ కెప్ట్ ద ఫోటో బిసైడ్ కృష్ణ అండ్ సా హ్యాడ్ ఎ లుక్ ఇన్ టు ది పిక్చర్ వన్స్ అండ్ అనదర్ లుక్ ఇన్ టు కృష్ణ. దెర్ వాజ్ నో కంపారిజన్ అట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ.
1: ఏమయ్యా పెయింటర్ దీంట్లో చాలా దోషం ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ పాయింటెడ్ అవుట్ టు దట్ పెయింటర్, ఓ పెయింటర్ దెర్ సీమ్స్ టు బి ఎ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్.
1: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు.
2: హీ సెడ్ పార్డన్ మీ స్వామి, యూ జస్ట్ గివ్ మీ 1 మోర్ ఛాన్స్, టుమారో ఐ విల్ గెట్ ఇట్ అగైన్.
1: ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం.
2: ఇన్ దిస్ వే 10 డేస్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ది సేమ్ వే.
1: కానీ సరి అయినటువంటి చిత్రం రాలేదు.
2: బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు గెట్ ఎ ప్రాపర్.
1: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్.
2: ద పెయింటర్ థాట్ దట్ ఇట్ వుడ్ బి రాదర్ షేమ్ఫుల్ టు లివ్ ఇన్ దట్ పర్టికులర్ విలేజ్ అండ్ హి లెఫ్ట్.
1: మార్గ మధ్యంలో బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు.
2: వెన్ హి వాజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద విలేజ్ నారద ది సన్ ఆఫ్ బ్రహ్మ హ్యాపెన్ టు జస్ట్ మీట్ హిమ్.
1: అప్పుడు చెప్పాడు, ఏమి నాయన చాలా విచారంగా వెనుక్కు వెళ్ళిపోతున్నావు అన్నాడు.
2: నారద ఆస్క్ ది పెయింటర్ హి సీమ్స్ యు సీమ్ టు బి వరీడ్ అండ్ యు ఆర్ గెటింగ్ బ్యాక్.
1: జరిగిన పరిస్థితి అంతా కూడా చెప్పాడు నారదునికి.
2: ద పెయింటర్ ఎక్స్ప్లెయిన్ టు నారద ఆల్ దట్ హాస్ హ్యాపెండ్.
1: ఒరే పిచ్చివాడా, లీలా మహర్షి విగ్రహుడు భగవంతుడు, నటన సూత్రధారి భగవంతుడు నీ దగ్గర కావలసిన నాటకాలు ఆడినాడు, కానీ ఈ నాటకాలకు నీవు పూర్తి జయించాలనుకుంటే, ఈ నాటకాలను నువ్వు సంపూర్ణంగా సాధించాలనుకుంటే నేను చెప్పినట్టు చేయమన్నాడు.
2: నారద టోల్డ్ ద పెయింటర్ వెల్ హీస్ ఏ మాస్టర్ ప్లేయర్ అండ్ మాస్టర్ డైరెక్టర్ అండ్ హీ ప్లేస్ ఆల్ ద డ్రామా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు జస్ట్ హ్యావ్ ఎ పెయింటింగ్ ఆఫ్ హిస్ పిక్చర్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రిలేట్ టు ఇట్ ప్లీజ్ ఫాలో మీ మై వర్డ్స్.
1: సరే నారదుడు ఏమి చెప్పినాడో దాన్ని తప్పక శిరసావహిస్తానని పెయింటర్ ఒప్పుకున్నాడు.
2: పెయింటర్ అగ్రీ టు ఇంప్లిసిట్లీ ఒబే నారదాస్ కమాండ్.
1: వెళ్లినాడు నారదుని యొక్క ఆదేశానుసారంగా. తిరిగి రెండవ రోజు, స్వామి తమ సాక్షాత్ పిక్చర్ నేను తీసుకుని వచ్చానని ముఖమల్లు బట్టం కప్పుకొని తీసుకొచ్చాడు.
2: ద నెక్స్ట్ డే అకార్డింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ నారద హీ వెంట్ కృష్ణ విత్ ఎ పర్టికులర్ ఫోటో కవర్డ్ విత్ ఎ ఫైన్ క్లాత్ అండ్ హీ టోల్డ్ స్వామి ఐ బ్రాట్ ఎగ్జాక్ట్లీ యువర్ పిక్చర్.
1: ఎదురుగా నిల్చుకున్న తక్షణమే దీనిని బట్టను తీసివేశాడు. ఇది పరిశుద్ధమైన అద్దము, నీ ఇష్టం వచ్చినట్టు మారుకో, నీవు మారినప్పటికీ అది కనిపిస్తుంది, ఎట్లా మారితే అట్లా కనిపిస్తుంది అన్నాడు.
2: ద పెయింటర్ బ్రాట్ ఆన్ దట్ డే ఎ క్లీన్ మిర్రర్ అండ్ దెన్ హీ రిమూవ్ ద క్లాత్ అండ్ జస్ట్ సెడ్ స్వామి నౌ యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్. వాట్ ఎవర్ చేంజెస్ కమ్ ఇన్ యూ ది చేంజెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఏ మార్పులు కలిగినా ఈ అద్దంలో మార్పుగానే కనిపిస్తుంది, అది ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
2: వాట్ ఎవర్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యువర్ ఫేస్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ దేర్ఫోర్ దిస్ ఎ బ్యూటిఫుల్.
1: కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో, క్షణికమైనటువంటి యొక్క గుంజలతో, క్షణికమైనటువంటి యొక్క పెయింట్తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: ఇఫ్ యూ వాంట్ టు పెయింట్ ద పిక్చర్ ఆఫ్ ద లార్డ్ హూ ఇస్ పర్మనెంట్ విత్ ఆల్ ది టెంపరీ మెటీరియల్స్ లైక్ ద పెయింట్ అండ్ ద బ్రష్ ఎట్సెట్రా యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దట్.
1: నశ్వరమైనటువంటి ఈ భూతాకాశంలో సర్వము నశ్వరమే అయిపోతాయి.
2: ఇన్ భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ ఓన్లీ.
1: కనుక పరిశుద్ధమైనటువంటి హృదయం నందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
2: యుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ క్లియర్ అండ్ ఎ ప్రాపర్ విజన్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ప్యూర్ హార్ట్.
1: కనుక మనం ఈ భూతాకాశం నందు దైవత్వాన్ని వెతకటం అని కానీ తెలుసుకోవటం అనేటువంటిది కానీ ఇది కూడా ఒక భ్రమనే.
2: దేర్ఫోర్ టు సర్చ్ ఫర్ ద లార్డ్ ఇన్ ద భూతాకాశ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే.
2: ఈవెన్ నోయింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇంపర్మనెంట్.
1: ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే.
2: వాట్ ఎవర్ జాయ్ దట్ యు డిరైవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రైయింగ్ టు నో దిస్,
1: అనగా పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
2: యాజ్ ది నేచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ వన్ విచ్ అండర్గోస్ ఎ థరో చేంజ్ అండ్ ఎ కంటిన్యూస్ చేంజ్.
1: మనం ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుని దర్శించాలని చెప్పని మందిరములకు వెళ్తుంటాం.
2: వి గో టు ఎ టెంపుల్ టు టేక్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కూర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తావు.
2: అండర్ గోయింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఎర్నింగ్ విత్ ఫుల్ హార్ట్ యూ ఎంటర్ ద టెంపుల్.
1: కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని చూచించచ్చు కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు గాని కన్నులు తెచ్చుకుని చూడడే.
2: బట్ యాజ్ సూన్ యాజ్ హీ టేక్స్ ఎ లుక్ అట్ ద లార్డ్ ద ఫోటో ఆఫ్ ద లార్డ్ హీ క్లోజెస్ హిస్ ఐస్ అండ్ హీ వాంట్స్ టు టేక్ ఎ లుక్.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్?
1: అనగా ఈ చూచేటువంటి కనులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని.
2: వాట్ ఎవర్ విజన్ ఈస్ టేకన్ బై దిస్ నేకెడ్ ఐస్ ది దట్ పర్టికులర్ పిక్చర్
1: కల్పితమైనటువంటి ఆకారముని.
2: దిస్ ఈస్ వన్ విచ్ ఈస్ సూపర్ ఇంపోజ్ బై థాట్స్.
1: కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవాలంటే ఈ చర్మ చిచ్చును కొంతవరకును అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రియలీ గెట్ ఎ పర్మనెంట్ అండ్ ఎ ట్రూ విజన్ ఆఫ్ ద లార్డ్ యు విల్ హావ్ టు జస్ట్ ఇంట్రవర్క్ యువర్ నేకెడ్.
1: అనగా దృశ్యగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించడము అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ద భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరరీ.
1: అయితే ఇది తాత్కాలిక ఆనందం.
2: బట్ దిస్ గివ్స్ యూ ఎ టెంపరీ.
1: ఈ ఆనందమును మనం కొంతవరకు భద్రము చేసుకుని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి.
2: We'll have to secure even this temporary joy and slowly and gradually we'll have to make a journey and a voyage to the permanent joy.
1: అట్లని మనము ఈ భూతాకాశము సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నిటినీ త్యజించడానికి సాధ్యం కాదు.
2: Just because this భూతాకాశ is temporary and transient, you cannot renounce all these things completely either.
1: ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
2: There are three types of states in this.
1: మిథ్యములోని మిథ్యం ఒకటి.
2: One is మిథ్యా ఇన్ మిథ్య.
1: సత్యములోని మిథ్యం మరొకటి.
2: ద సెకండ్ వన్ ఇస్ మిథ్యా విచ్ ఇస్ ఇన్ సత్య.
1: అనగా సత్యములోని మిథ్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది.
2: ద అన్ట్రూత్ ఇన్ ట్రూత్ మిథ్యా ఇన్ సత్య ఇస్ అసోసియేటెడ్.
1: మిథ్యములోని మిథ్యం అనేటువంటిది భూతాకాశం యొక్క బింబము.
2: ది అన్ట్రూత్ ఇన్ అన్ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్
1: భూతాకాశములోని సత్యమే అదే చిదాకాశం.
2: The truth and truth, the essence of truth itself, it is in Siddhartha.
1: Dani, nenu appudu kuda cheptuntanu, you are not one person, but three. The one you think you are, the one others think you are, the one you really are.
2: The same thing Swami will be telling quite often, and that is, you are not the one. The one that you think that you are is one, the one others think that you are is another, the one you really are is the third.
1: Eenadu manamu jeevinchatam gaani, anubhavinchatam gaani, sarvam kudanu, నిత్యములోని మిథ్యమే.
2: వాట్ ఎవర్ లైఫ్ యు ఆర్ లివింగ్ టుడే అండ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గెటింగ్ టుడే దే ఆర్ ఆల్
1: అంటే ప్రతిబింబములు రెండు కూడా నశ్వరమయ్యేటువంటివి.
2: బోత్ ద ఇమేజ్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆర్ టెంపరరీ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్.
1: ఇది భూతాకాశం యొక్క స్వభావం.
2: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ భూతాకాశ.
1: ఐస్ను చేతిలో పెట్టుకుని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు.
2: ఇఫ్ వాంట్ కీప్ ఏ ఐస్ ప్యాక్ ఇన్ యువర్ హ్యాండ్
1: కరిగిపోయేటువంటిదే దీని స్వభావం.
2: Continuously melting is the nature of ice.
1: Kanuka ilanti bhutakasam yokka tattvanni manam gurtinchatamlo konni naadu manam jeevinchatam gaani anubhavinchatam gaani sarvam kudanu nityamuloni mithyame.
2: Whatever life you are living today and whatever experience you are getting today, they are all

0: అండ్ భూతాకాశ అట్ ద సేమ్ టైమ్ నాట్ థింక్ ఆఫ్ ది ఇన్నర్ ఆకాశ దట్ ఈస్.
1: ఇది కేవలము స్థూలమైనటువంటిది, జాగ్రత్తకు కూడినటువంటిది.
0: భూతాకాశ ఈజ్ గ్రాస్ అండ్ ఈజ్ ట్రూ ఇన్ వేకింగ్ స్టేట్.
1: అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృష్టి లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము.
0: ద సేమ్ థింగ్ ఇన్ అ సటిల్ ఫారం యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
1: మొన్న చెప్పినట్టుగా స్థూల దీని జగత్తు నందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
0: జస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ది అదర్ డే, సన్ అండ్ మూన్ ఆర్ గివింగ్ లైట్ త్రూ ఫైర్ విచ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: ఈ స్థూలాకాశం నందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము.
0: ఇన్ ద వేకింగ్ స్టేట్ వి హావ్ బీన్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద లైట్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ సన్ అండ్ మూన్.
1: అదే స్వప్న స్థితి యందు కూడాను అనేక వస్తువులను మనం చూస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద లైట్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ చిత్తాకాశ విచ్ హెల్ప్స్ యూ టు సీ ది రియల్.
1: స్థూలమును దూరము చేయగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
0: ద మొమెంట్ యూ పుష్ అసైడ్ ది గ్రాస్ the subtle starts reflecting and giving light inside.
1: Pagati poota nakshatramu manaku kanipinchadam ledu.
0: During the day you would not be able to see stars.
1: Kanipinchakapoyinanta matram na levani cheppadaniki veelu kaadu.
0: Just because you cannot see, you cannot deny their existence itself.
1: Nakshatramu pagati endu kuda untunnavi.
0: These stars do exist even in the day.
1: Aithe ee pagati yokka prakasham adhikanga undatam cheta nakshatramu manaku teliyakunda untundadi.
0: Because the sun's effulgence is so grand, you are not been able to see the stars.
1: అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
0: ఇన్ ద నైట్ యాజ్ ది డేస్ లైట్ బికమ్స్ డిమ్ యు బి ఏబుల్ టు జస్ట్ సీ
1: బాల్యం నందే వార్ధక్యము.
0: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్.
1: వార్ధక్యం నందే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా
0: ఇన్ ద ఓల్డ్ ఏజ్ దేర్ ఇస్ చైల్డ్హుడ్ ఆల్సో.
1: స్థూలం నందు సూక్ష్మము,
0: ఇన్ గ్రాస్ దర్ ఇస్ సటిల్,
1: సూక్ష్మమునందు స్థూలము,
0: ఇన్ సటిల్ దర్ ఇస్ గ్రాస్.
1: రెండు కూడా జడమైనటువంటి రీతిగా
0: ఇన్ ఎన్ ఇనర్ట్ వే బోత్ ఆఫ్ దెమ్ ఆర్
1: మనకు గోచరమవుతున్నాయి.
0: వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ దెమ్ ఇన్ దట్.
1: అయితే ఈ రెండింటికి అతీతమైనటువంటిది మరొకటి ఉంటుండాలి.
0: దర్ ఇస్ సంథింగ్ విచ్ ట్రాన్సెండ్స్ బోత్ దీస్.
1: అదే చిత్తాకాశం.
0: దట్ ఈస్ చిదాకాశం.
1: అదే చిదాకాశం.
0: దట్ ఈస్ చిదాకాశం.
1: ఈ చిదాకాశం అనేటువంటిది ఏమాత్రము చలనము లేనటువంటిది.
0: చిదాకాశ డస్ నాట్ హ్యావ్ ఎనీ మూమెంట్.
1: ఎలాంటి మార్పు చెందినటువంటిది.
0: ఇట్ డజంట్ అండర్గో ఎనీ చేంజ్.
1: నిత్యశక్తి నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే.
0: ఇట్ ఈస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ ట్రూ అండ్ ఎటర్నల్ అండ్
1: అదే పరబ్రహ్మము.
0: దట్ ఈస్ పరబ్రహ్మ.
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ.
1: అదే పరంజ్యోతి.
0: దట్ ఈస్ పరంజ్యోతి.
1: అదే స్వయం జ్యోతి.
0: ఇట్ ఈస్ ఆల్సో స్వయం జ్యోతి.
1: ఈ స్వయం జ్యోతి యొక్క ప్రకాశం ద్వారానే ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సే చిదాకాశ చిత్తాకాశ అండ్ భూతాకాశం.
1: ఈ చిదాకాశమే లేకుండా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు.
0: ఇఫ్ దెర్ ఈస్ నో చిదాకాశ అట్ ఆల్ దెర్ ఇస్ నో చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: కనుక చిదాకాశమును లక్ష్యం నందుంచుకొని చిత్తాకాశంలో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశం దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
0: దేర్ ఫోర్ విల్ హావ్ టు బేస్ అవర్ లైఫ్ ఆన్ చిదాకాశ అండ్ త్రూ భూతాకాశ విల్ హావ్ టు రీచ్ చిత్తాకాశ త్రూ చిత్తాకాశ.
1: ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి.
0: టు ఇల్లస్ట్రేట్ దిస్ టు యూ ఇన్ ఎ ఈజీ వే, దేర్ ఆర్ వేవ్స్ ఇన్ ఓషన్.
1: అలలు వేరు, జలం వేరు కాదు.
0: వేవ్స్ అండ్ వాటర్ దే ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఈ జలం వేరు, నురుగు వేరు కాదు.
0: ద ఫోమ్ అండ్ ది వేవ్స్ ఆర్ ఆల్సో నాట్ డిఫరెంట్.
1: నురుగు, జలము, అలలు మూడు ఏకమై ఉంటున్నాయి.
0: ద ఫోమ్, వేవ్స్ అండ్ వాటర్ దే ఆర్ ద సేమ్.
1: అయితే ఈ మూడింటి ఎందుకు జలం ఒక్కటిగానే ఉంటుండాలి?
0: వాటర్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ దీస్ త్రీ ఆబ్జెక్ట్స్.
1: నురుగు వేరుగాను, అల వేరుగాను, జలం వేరుగా ఉండినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
0: బట్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఫోమ్ ఇస్ డిఫరెంట్ అండ్ వేవ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ వాటర్ ఇస్ డిఫరెంట్.
1: కనుకనే ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తు నందు భూతాకాశం, చిత్తాకాశము, చిదాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం మనం దర్శించాలి.
0: Therefore, in the phenomenal world also, we will have to just find out a union which emerges out of Chittakasha, Chidakasha and Bhutakasha.
1: ఈ మూడింటి యందు కూడాను విభాగము చేయాలి.
0: We have to divide these three into three ఆకాశ.
1: జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి.
0: We have to enjoy the waking state as Bhutakasha.
1: స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి.
0: We have to believe dream as Chittakasha.
1: సుషుప్తి తుర్యావస్థ యందు కూడాను మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ అండ్ ఇన్

0: తుర్యావస్థ విల్ హావ్ టు జస్ట్ ట్రీట్ ఇట్ యాస్ చిదాకాశ.
1: అయితే సుషుప్తి తుర్యావస్థకు తగినటువంటిది కాదు.
0: బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సుషుప్తి,
1: సుషుప్తి అనేటువంటిది పూర్తి జాగ్రత్త, స్వప్నము కానటువంటి ఒక డీప్ స్లీప్, గాఢ నిద్రగా రూపొందుతుంది.
0: సుషుప్తి ఈజ్ డీప్ స్లీప్ స్టేట్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేకింగ్ స్టేట్ అండ్ ద డ్రీమ్.
1: ఇక్కడ ఆనందము అనేటువంటిది మనకు గోచరం కాదు.
0: We would not be able to really experience bliss there.
1: తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలోకి పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము.
0: బట్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు ది వేకింగ్ స్టేట్ వీ ఫీల్ దట్ వీ హావ్ ఎంజాయ్డ్ పీస్ ఇన్ స్లీప్.
1: అయితే ఈ యొక్క తుర్యావస్థ అనేటువంటి సూపర్ కాన్షియస్ అంటారు.
0: తుర్యావస్థ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సూపర్ కాన్షియస్ స్టేట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు.
0: During in turiyavastha we will be able to enjoy even when we are in turiyavastha itself the ananda
1: enkalla varu kudanu nidre samadhi sthiti hi annaru anaga nidra anetundi oka samadhi sthiti ga untuntadu.
0: Shankara also has described sleep as state of samadhi.
1: Ee samadhi anaga emiti?
0: What is the meaning of samadhi?
1: Kevalamu dharmayatnamato padipotamu leka emotion tho manamu కూలిపోవటము, ఏదో ఒక విధమైన భావంతో భావ సమాధిని పొందటము, ఈ విధంగా మనం భావిస్తుంటాము.
0: సమాధి ఇస్ ఆర్డినర్లీ మిస్టేకన్ టు బి సంథింగ్ విచ్ ఇస్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఎమోషనల్ స్టేట్ ఎట్సెట్రా.
1: ఇది సవికల్పం కానటువంటి స్థితి లోపల ఎట్టి జాగ్రత్త స్వప్నం కానటువంటి స్థితిలో ఉండేటువంటి యొక్క భావమని మనం భావిస్తున్నాము.
0: వీ థింక్ దట్ ఇట్ ఈస్ నైదర్ డ్రీమ్ నార్ వేకింగ్ స్టేట్ నార్ డీప్ స్లీప్ స్టేట్.
1: ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకు కూడాను సమాధి ఏకంగానే ఉంటుంటుంది.
0: సమాధి ఇస్ కామన్ బోత్ ఫర్ వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్స్.
1: ఈ పదముని ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం.
0: ద మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద వర్డ్స్.
1: కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు.
0: వైల్ టాకింగ్ వెన్ ఎ పర్సన్ ఫాల్స్ సమ్ పీపుల్ సే హి హస్ ఎంటర్డ్ ఇంటు ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఇది ఒక ఇమోషన్ కావచ్చు.
0: This may be a state
1: excitement
0: of emotion.
1: కావచ్చును.
0: It could be excitement.
1: లేకపోతే హిస్టీరియా కావచ్చును.
0: This could be a state of hysteria.
1: లేక బలహీనత కావచ్చును.
0: This could be a state of weakness.
1: లేక ఫిట్స్ కావచ్చును.
0: This could be a state of.
1: కానీ ఇది సమాధి కాదు.
0: This is not samadhi.
1: సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ ఉంది, చైతన్యంగా ఉంటుంది సమయం లోపలే, సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి.
0: Samadhi really means even in the waking stage itself converting our own mind and thinking into equal minded.
1: Samadhi.
0: సమాధి కన్సిస్ట్ ఆఫ్ టూ సింబుల్స్, సమ అండ్ ధీ.
1: శీతోష్ణములను సుఖదుఖములను రెండింటినీ సమంగా చూచుకోవటం, నిందాస్తుతులను సర్వమును సమానంగా చూచుకోవటం, లాభ నష్టములు కూడా సమానంగా, దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితియే సమాధి.
0: ఈక్వల్ మైండెడ్నెస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సమాధి. టు బి ఈక్వల్ మైండెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కోల్డ్ అండ్ హీట్, ఇన్ ది స్టేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇన్ ది స్టేట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ సెన్సర్.
1: కనుకనే భూతాకాశమునందును చిత్తాకాశమునందును చిదాకాశం నందును ఆనందమయుడై ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఎ పర్సన్ ఇన్ సమాధి వుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ వెదర్ ఇన్ వేకింగ్ స్టేట్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ.
1: ఇట్టి స్థితి అందరికీ లభించేటువంటిది కాదు.
0: సచ్ స్టేట్ ఆల్ పీపుల్ విల్ నాట్ బి.
1: దీనికి అనేక విధములైనటువంటి ఒక విచారణ చేయాలి.
0: ఫర్ దిస్
1: సాధన సల్పాలి,
0: ఎ లాట్ ఆఫ్ సాధన,
1: దైవానుగ్రహం పొందాలి.
0: వన్ హ్యాస్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్.
1: కనుక అనుగ్రహానికి పాత్రుడుగా అయ్యే నిమిత్తమై అనేక కర్మలు ఆచరించాలి.
0: To earn the grace of God, we will have to undertake a number of activities.
1: Karukane Krishnudu Chitapagni yokka lakshanaani gurinchi cheppe samayalo ee vidhamainatundi deentlo Arjuna kevalamu oka manasu paina deham paina buddhi paina aadharapadinanta maatramana prayojanam ledu.
0: While describing the qualities of Chitapragna, Krishna told Arjuna, Arjuna, there is no use basing all these things only on the body.
1: Na aadhyanu anusarinchu.
0: You follow my command.
1: Na chintana chestu. కర్మల్లో నీవు మునుగు.
0: థింకింగ్ ఆల్ ద వైల్ యూ డూ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: సర్వత్రా కూడా నువ్వు ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరమవుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ ఆల్ అరౌండ్.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు.
0: ది డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ డైవర్సిటీ విల్ హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకుని పోతుంది అన్నాడు.
0: ఓన్లీ వెన్ సచ్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యూ మై హార్ట్ గెట్స్ ఎంగేజ్ అండ్ ఫుల్లీ థింకింగ్ ఆఫ్ యూ.
1: మార్పు చెందినటువంటి చిత్తమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం.
0: ది క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ ఇస్ ద వన్ విచ్ డస్ నాట్ అండర్గో
1: ఎనీ విషయం నందు కూడా నువ్వు చరణం కానటువంటి యొక్క తత్వమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణము.
0: వాట్ ఎవర్ బి ద స్టేట్ ఎన్ అన్వేవరింగ్ యాటిట్యూడ్ విల్ హావ్ టు బి డెవలప్డ్.
1: ఇదన్నిటిని కూడాను సహజ లక్షణంగా భావించుకోవాలి.
0: All these things should be considered as very natural.
1: దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా?
0: Would anyone be surprised if fire has got the capacity of burning?
1: ఐస్ చల్లగా ఉన్నదంటే ఎవరైనా విచారపడతాడా?
0: Would anyone be worried if one comes?
1: ఐస్ చల్లదనము దాని స్వభావము.
0: Coldness is natural state of ice.
1: అగ్నికి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము.
0: Burning is natural state of.
1: పుట్టిన దేహం అంతా గిట్టేటువంటి దీని స్వభావము.
0: Everybody that is born will die.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖ దుఃఖములకు ఏ మాత్రం కూడా గురి కాదు.
0: A person who recognizes this truth will not be subject to any
1: కనుకనే
0: sorrow or guilt.
1: సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
0: Therefore he just said all places develop equal mindedness.
1: ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నందే ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి.
0: In order to develop thinking of divinity in all the places, we'll have to just think deeply about this bhutakasha, chittakasha.
1: కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాము.
0: After taking food after a few minutes, we
1: just నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు గంటాము.
0: We get a number of dreams while sleeping.
1: ఈ కలలు గన్న తర్వాత తిరిగి మేల్కొంటే ఏదీ లేదు.
0: After getting up from sleep, you don't find anything.
1: ఒక్క దినమునందే కొన్ని గంటల యందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతున్నాయి.
0: Within 24 hours, so many changes come about.
1: స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి.
0: There are a number of differences between dream state and waking state.
1: కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి?
0: In a such a state of affairs, what to believe and what to
1: కనుక వేదాంతమునందు నేతి నేతి నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ ఇది కాదు ఇది కాదు ఇది కాదని జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి అందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
0: Therefore in philosophy it has been taught that I am not this, I am not this, I am not this, I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state, I transcend all these things and the transcendental principle itself is myself.
1: ఏది లేదనుచుంటిమో అది కలదు.
0: Whatever you are denying that is existing.
1: ఏది కలదనుచుంటిమో అది లేదు.
0: Whatever you are thinking as existing is really not existing.
1: ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని.
0: There is only one which is eternally true.
1: అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు.
0: దట్ ఈస్ బ్రహ్మన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ టు ది
1: కనుక వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నారు. మనసుకు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధికి కానీ వాక్కును కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు.
0: దట్స్ వై ఫిలాసఫీ హస్ జస్ట్ డిస్క్రైబ్డ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ యాజ్ వన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసబుల్ టు ది వరల్డ్.
1: కనుక మనము చదివేది వినేది సాధన చేసేది అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే.
0: All that you read, study, listen and experience, all this is only attributes and qualities of
1: Bhutakasha. దీని ఆధారము చేసుకుని
0: basing your own life on this,
1: లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: You have to try to achieve the goal.
1: దీనిని సవికల్పం నిర్వికల్పం అని అన్నారు.
0: The same thing has been described as savikalpa and nirvikalpa.
1: Savikalpam ante emiti, nirvikalpam ante emiti?
0: What is savikalpa, what is nirvikalpa?
1: Kanuka konni konni vishayam lopala yoga abhyasamunu gurinchinatundi varu savikalpamunaku konni arthamulu nirvikalpamunaku konni arthamulu cheptuntaru.
0: People who take to the path of yoga describe savikalpa as
1: gunamulu te cherinatundi des savikalpam.
0: Savikalpa is associated with attributes.
1: Gunatitamainatundi nirvikalpam.
0: Anything that transcends this attribute,
1: త్రిగుణములకు అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం.
0: Obtaining a state of transcending beyond these three gunas, that
1: is vikalpam kalaganadi nirvikalpam.
0: A thing which doesn't undergo a change is nirvikalpam.
1: మార్పు లేనటువంటిది నిర్వికల్పం.
0: A changeless entity is nirvikalpam.
1: చలనము కానటువంటిది నిర్వికల్పము.
0: A unwavering and unchanging thing is nirvikalpam.
1: కనుకని అట్టి స్థితిని పొందటమే చిత్తప్రజ్ఞ యొక్క లక్షణం అన్నారు.
0: Attaining that particular state is the goal and the attribute of.
1: Aithe Arjunudu aa vidhamain sthitilo undinada ani manam sandehinchavachchu.
0: We may question whether Arjuna was in such state of sthitapragna.
1: Atti sthiti endu Arjunni unchi sarvakarmalu kuda atani cheta aacharimpa chesadu.
0: Krishna made him go to that particular state and made him do everything.
1: Jnani ainatunti vaadu stambinchi kurchunte ajnanulaku aadarsham anetundi chikkadu.
0: If a wise man doesn't participate in action, he would not be able to set an example for the ignorant.
1: Oka chinna udaharanam.
0: One small example.
1: Physical exercise, oka drill master untuntadu.
0: There is a physical instructor and a drill master.
1: Aa instructor em chestadu naaku anni telusunu urike kurchoni ee aadante ante vaallu em aadtaru.
0: That physical instructor, he himself keeps quiet and asks them to just under
1: anni telisinattu vaadaina kani 1 2 3 taan aadtene mari pillalu aadtaan kurchuntaru.
0: He is proficient in himself in all the drill, but he has to set an example, then only make others people to follow him.
1: Adhe vidhamgani sitapragudainatunti vaadu aadarshavantamainatunti jeevithanni chupinchinappude itharulu anusarinchadaniki oka avakasam untundi.
0: Like the drill master, a sitapragna should set a personal example to the ignorant people so that they would be able to follow him.
1: కనుకనే అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు.
0: Therefore Krishna transformed Arjuna into an ideal man.
1: అనేక పర్యాయ నిమిత్త మాత్రం భవసర సాక్షి, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
0: Krishna telling that I'll keep you only as a nimitta, as an instrument, this is the inner significance and meaning of that.
1: కనుక అర్జునుడు నిరంతరము కృష్ణుడిలోనే ఉంటున్నాడు.
0: Arjuna was always living in Krishna.
1: అతను పరిశుద్ధ హృదయుడు కనుకనే అతనికి అర్జునుడు అని పేరు.
0: He has got a name Arjuna because he is a man with pure heart.
1: అనేక పర్యాయములు భారత భారత భారత అన్నాడు.
0: A number of times Krishna Arjuna addressed him.
1: భారత అంటే భగవత్ రతి కలిగినటువంటి వాడు భారతుడు.
0: భారత refers to the one who has love of God.
1: భా ప్రకాశము.
0: భా means effulgence.
1: ప్రకాశాన్ని రచించినటువంటి వాడు భారతుడు.
0: The one who loves effulgence is భారత.
1: కనుక అతని పేరు ఎంతే అన్ని విధములైనటువంటి అంతరార్థాలు కూడా ఉంటున్నాయి.
0: All the inner significance and meaning is incorporated in the name itself.
1: కేవలం కృష్ణుని యొక్క ఆజ్ఞను శిరసావించటం, తాను చెప్పినటువంటి మార్గం అనుసరించటమే.
0: అర్జునస్ డ్యూటీ వాజ్ ఓన్లీ టు ఫాలో ఇంప్లిసిట్లీ వాట్ కృష్ణ కమాండెడ్ హిమ్ టు డూ.
1: కనుకనే మొట్టమొదటిని కరిష్యే వచనం తవ అని శరణాగతి అయినాడు.
0: Therefore Arjuna said that I'll obey your command whatever it be.
1: Meeru cheppinatundi nenu chestanu swami, antakante naaku ikka vera margam ledu.
0: Whatever you ask me to do, I'll do it swami. I don't undertake anything else swami.
1: Idi sthitapragna yokka pradhana lakshanam.
0: This is the true attribute.
1: Nenu naadi anetundi bhavamu abhimanam ledu.
0: A sthitapragna will not have the feeling of I and mine.
1: Ee mamattamu ahankaram anetundi e maatramu athariki లేదు.
0: హీ విల్ నాట్ బి హ్యావింగ్ ఈగోటిజం అండ్ అటాచ్మెంట్.
1: ఈ అహంకార మమకారమును నిర్మూలము గావించుకుని దైవాగ్ని లోపల శిరసావించటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం.
0: రూయినింగ్ అండ్ డిస్ట్రాయింగ్ ది ఎంటైర్ ప్రిన్సిపల్ ఆఫ్ అహంకార అండ్ మమకార అండ్ యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్, దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థితప్రజ్ఞ.
1: కనుకనే రెండవ అధ్యాయం లోపల స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు.
0: That is the reason why the qualities of sthita pragna are explained at length in the second chapter.
1: Cheppinanta matramana prayojanam ledani ee bhuta akashanni chitta akashanni chida akashanni chakkaga varnistu cheptu vachadu.
0: By merely describing the qualities of sthita pragna there may not be much of use, therefore he began explaining these.
1: Chakkaga artham chesukoni gurtinchukunnatunte vaadu ganaka Arjunudu danni anubhavistu vachadu.
0: As Arjuna was one who was able to recognize the inner significance of this
1: bhuta virata swarupam ante emti ide bhuta akasham ఇదే చిత్తాకాశం ఇదే చిదాకాశం, మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించాడు కృష్ణుడు.
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ విశ్వ విరాట్ స్వరూప? దట్ ఈస్ ఏ యూనియన్ ఆఫ్ చిత్త భూతాకాశ చిత్తాకాశ.
1: విరాట స్వరూపాన్ని చూచినటువంటి అర్జునుడు కన్నులు మూసుకున్నప్పటికీ విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండదు.
0: ఆఫ్టర్ సీయింగ్ ది కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఆఫ్టర్ హి క్లోజ్డ్ హిస్ ఐస్ హి వాస్ ఏబుల్ టు సీ కృష్ణ అలోన్.
1: అనగా కన్నులు తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడా భూతాకాశము.
0: When eyes are wide open, whatever he has just seen is bhutakasha.
1: Kannulu moosukunna tarvata kuda nu kanipinchetundi chittakasham.
0: After closing the eyes, whatever he experienced and saw is chittakasha.
1: Ekkada poyinappudu kuda aa drishti lopala hrudayamlo print ayipoyinattu ayipoyindi adi chittakasham.
0: Wherever he went in his heart, this particular impression
1: had made kadigina poledu ee yokka drishyamu.
0: The vision made such an indelible impression that
1: kagitham paina kottinattu print kagitham pote kuda nu aa print podu.
0: It is something like a print on a paper. Even if the paper is
1: ee print nu kaayitaanni veru cheyadaniki saadhyam kaadu.
0: It is impossible to separate print from the paper.
1: Kanuka Arjuna yokka chittam lopala Krishnuni yokka Vishwavirata swarupamu hattukoni poyindi.
0: In this way the Vishwavirata swarupa cosmic form of Krishna made
1: anti adarshavantamainatundi Arjunudi enni rakamulainatundi dinto aina pravesha pettatamlo em tappu undadu.
0: Such an ideal person as Arjuna, there is no harm and no nothing.
1: Samanya manunu vale anni rangallo kuda praveshisthunnadu Arjunudu.
0: Arjuna undertook all ordinary activity like an ordinary person.
1: Kani chittamu Krishna yokka padamula paina.
0: But he kept always his heart at the lotus feet of Krishna.
1: Krishna yokka aagna lopala.
0: ఫిజికల్ బాడీ వాస్ టు ఒబే ది కమాండ్ ఆఫ్ కృష్ణ.
1: ఇది చిత్తప్రజ్ఞ యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శంగా నిరూపించాడు.
0: కృష్ణ హెల్డ్ అవుట్ దిస్ యాజ్ ఎన్ ఐడియల్ క్వాలిటీ ఆఫ్ ఎ స్థితప్రజ్ఞ.
1: ఈ స్థితప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం.
0: ది యాక్టివిటీస్ విచ్ హావ్ టు బి అండర్టేకెన్ బై స్థితప్రజ్ఞ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టు టుమారో.

0: Sairam, dear listeners, constant contemplation of God rids us of all difficulties. This has been the strong experience of devotees who have worshipped the Lord across the ages. In today's Divine Discourse, Bhagwan Baba explains how our ancestors lived in peace by being good and doing good always. He exhorts us also to lead similar lives. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanta Nilayam during the Dasera celebrations on the 28th of September 2006.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Lokamunandaniyo Vidyadu.
2: There are many forms of education, knowledge.
1: Inniyo Telivitetalu.
2: And there are varied expressions of intelligence.
1: Kani Telivitetale Mukhyamani Bhavistunnaru Kondaru.
2: Some feel that intelligence is most important.
1: Vidyalu Leka Telivitetalu Undi Prayojanam Emiti.
2: Mere intelligence without education is useless. What is the use out of it?
1: Lokamulo endaro vidyavantulu unnaru.
2: There are many educated people.
1: Undi kudanu telivitetalu leka prayojanam ledu.
2: Though they are educated, they are not intelligent enough. What is the use then?
1: Kanuka telivitetalato paatu vidyalu kudanu undali.
2: Therefore, coupled with education, intelligence is also essential.
1: Vidyalundiyu telivitetalu lekundina kevalam oka mookuduga bhavinchuru.
2: Without intelligence, mere education will make you look like a fool in the sight of the world.
1: Deeniki oka drishtantaram.
2: An example for this.
1: పూర్వము రేపల్లె యందు యశోదా నందనులు జీవించేటువంటి వారు నివసించేటువంటి వారు.
2: అర్లియర్ దేర్ ఇన్ రేపల్లె యశోదా నంద లివ్డ్.
1: కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడాను వారింటికి వెళ్ళి సాయంకాలము దీపాన్ని ముట్టించుకునేటువంటి వారు.
2: It was the tradition in those days that every householder, the housewife, would go to the house of Nanda and light the lamp.
1: Arati sampradayamu oka goppa inti vaari yokka deepamu tama intiki teesukoni pote tam kudanu goppa vaaru avutaranni oka aasha.
2: The tradition in those days where people would visit the houses of rich people and light their lamp with the idea that they would also be rich in their own turn.
1: Kari ippatiki kudanu palle yendu ilanti vaadiku untunnadi.
2: This practice is followed in certain villages even this day.
1: Goppa srimantulu intiki velli vaari mundu inti mundu pettinatti divannu tama dvipanto veliginchukoni inti korigu poyetundi vaaru.
2: They go to rich people and light their lamps, bring them back home to light their own lamps at their residences.
1: Kondaru sthreelu attalu deenni dveshinchetundi vaaru.
2: This was not relished and accepted by certain women and mothers in law.
1: Malintilo deepam lekana varintiki velli deepam teesukuravatam ani mandalinchetundi vaaru.
2: The mother in law used to check the daughter in law by saying, "We have enough of fire in the lamp here. Why do you go elsewhere?"
1: ఈ యొక్క మాటలన్నీ కూడాను ఆ బావి దగ్గర చేరినప్పుడు ఆడవారందరూ కూడాను దీన్ని ముచ్చటించేవారు.
2: In villages, you know, there is a well located the center where all women gather and talk about these things.
1: అప్పుడు ఆ గ్రామంలోకి ఒక కొత్త కోడలు వచ్చింది.
2: It was a time a newly married the daughter-in-law happened to be there in that village that day.
1: ఆ అమ్మాయి కృష్ణుడి యొక్క లీలలు కృష్ణుడి యొక్క చేష్టలు అన్ని నిన్న వింటూ వచ్చేది.
2: The girl started listening to the leelas of Krishna, the mystery of Krishna every day.
1: కానీ అది మనసులో ఉంచుకొని అత్తగారికి భర్తగారికి చెప్పకుండా తాను మనసులో ఉంచుకొని ఒకనాడు వెళ్ళింది.
2: She treasured all that she heard, the mysteries and leelas of Krishna in her heart.
1: ఎంత గోప్యముగా ఎంత గుట్టుగా తాను పెట్టుకున్నప్పటికీ సత్యము ఎప్పటికీ దాగేటువంటిది కాదు.
2: Though she kept it all to herself in her heart without revealing to anybody, truth cannot be concealed for long.
1: సత్యమును దాచిపెట్టుకు గాని సత్యమును అమ్ముకోవటం గాని సత్యమును మూసిపెట్టుకుంటూ గాని సాధ్యం కాదు.
2: It is impossible to cover the truth. It is impossible to sell out the truth or hide the truth.
1: సత్యము నుండి పుట్టినది ఈ జగము.
2: In fact, the whole world originated out of the principle of truth.
1: సత్యమునందుండి సర్వము సృష్టించే సత్యమునందునే సర్వ సృష్టి.
2: God from the point of truth has created the whole of the creation and the creation will merge back
1: into
2: the truth.
1: స్థలమేది కనుగొన్న.
2: In fact, if you inquire, you will not come across any place where there is no truth.
1: శుద్ధ సత్యం ఇదే చూడరయ్యా.
2: If you watch, you will notice there is a pure, unsullied, pristine truth.
1: ఆ కోడలు ఎంత గుట్టుగా వచ్చిందో అంత రట్టైపోయింది.
2: Though the daughter-in-law wanted to hide the truth, but however, it kept the notice of everybody.
1: బిందె అక్కడ పెట్టింది.
2: He just kept down the pot on the ground.
1: Bazaar lo dance aadtoo velthundadi.
2: He started moving along the street, dancing along.
1: Aa chennaatvanti gumpulanta kodanu aminu emti idi vichitram endukosam nee vividhanga aadtunnavu kotta kodalave ikkada nunchi vachavu ane prashnalu adhesthu vachadi.
2: All ladies around were very much surprised to watch this little girl watching, moving about along the street. And you are newly married, how is that you are dancing? They started questioning that way.
1: ఏదో ఒక విధంగా ఆ రహస్యాన్ని గుర్తించారు.
2: Somewhere other they could know the secret behind this.
1: అందరూ ఈ విధంగానే డాన్స్ ఆడుతూ కూర్చున్నారు.
2: All joined together in dancing.
1: ఏ విధంగా?
2: What else is left now?
1: సుగుణకు కనిపించేనంత మనసుగుణకు కనిపించేనంత నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
2: They all started singing like this. It is our Suguna who could see Gopala at the residence of Nanda in that deepa, in that lamp.
1: Krishna, Krishna అంటుకుంటూ దీపం అంటించుకుంటున్నది. కానీ ఆ కృష్ణుడు కనిపించాడు. ఆ దీపం లోపల చే పెట్టింది ఎంత కాలింది.
2: He was singing the glory of Krishna. She was lighting her lamp. In so doing, she has lost her for herself and kept her hand in the lamp and she started getting burnt up.
1: Sugunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta.
2: Suguna could see Gopala Krishna at the residence of Nanda, there in that lamp, the Jyoti Deepa.
1: Kramakramena intiki telisindi.
2: Gradually to each home.
1: ఈ విధంగా కొన్ని సమయం నందు ఆనందంతో సర్వం కూడాను కష్టమును కూడా మర్చిపోయేటువంటి వారు.
2: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ పీపుల్ హ్యావ్ ఫర్గాటన్ దెమ్సెల్వ్స్ దేర్ ఎక్స్టాటిక్.
1: కనుక మన దుఃఖమును కూడాను ఈ దైవ చింతన చేత కొన్ని మర్చిపోయి కష్టమును కూడాను ఈ దైవ చింతన చేత మరుపు చేసుకుని అన్ని విధాల ఆనందంగా పురుగేటువంటి వారు.
2: Likewise, people forget their problems and difficulties all the while thinking of God, and they could win over all these problems and were blissful.
1: ఈ విధంగా అనాది కాలం నుండి భక్తులు ఈ ఆనందమును అనుభవించుకుంటూ ప్రచారం చేస్తూ ప్రదర్శించుకుంటూ దీన్ని ప్రబోధించుకుంటూ సంతోషించేటువంటి వారు.
2: Well, that has been the experience since ages here in this country, where people have forgotten their own problems, singing the glory of God, publicizing, sharing the mystery of God.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగా,
2: as things went on like this,
1: విద్యలు పెరుగుతూ వచ్చినాయి.
2: And you find there's a rise in the standards of education.
1: ఈ విద్యలు పెరుగుతూ వచ్చేటప్పటికీ,
2: The rise of educational standards.
1: తెలివితేటలు కూడా పెరుగుతూ వచ్చాయి.
2: There's equal rise in the realm of intelligence.
1: తెలివితేటలు పెరుగుతూ వచ్చినాయి కానీ విద్యలు కరుగుతూ వచ్చినాయి.
2: Though they were more and more intelligent enough, the standard of education is on the decline on the other hand.
1: ఈ విద్యలు తరుతూ వచ్చి ఈ తెలివితేటలు పెరుగుతూ వచ్చాయి.
2: There's declining standard in education while the intelligence is ever on the rise.
1: ఎక్కడ చూచినను మీరు విద్యార్థులను మీరు చూడండి.
2: You can inquire from any student.
1: ఏదో ఫారెన్ నుంచి వచ్చినటువంటి పేపర్స్ లేక ఫారెన్ నుంచి వచ్చినటువంటి యొక్క మ్యాగజైన్స్ వాటిని చూస్తూ వస్తుంటారు కానీ మరి తన యొక్క క్లాసుని తన యొక్క పద్ధతిని ఏమి మాత్రం యోచించరు.
2: ద స్టూడెంట్స్ గో త్రూ ఆల్ ద ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఇన్ ఫారెన్ మ్యాగజైన్స్ జర్నల్స్ బట్ దే డోంట్ గో త్రూ దేర్ ఓన్ టెక్స్ట్ బుక్స్.
1: ఈ కొత్త వాటి పాత్రత్వము పెరుగుతూ వచ్చింది తెలివితేటలు.
2: And this has been the trend in the modern times.
1: Palani Panditudu palani vachanam rachinchadu adi enti goppadi.
2: Such and such author has written this article. How great must it have been.
1: Veeti paina manaku poratam jarugutu vachindi.
2: We go on arguing on this consideration criteria.
1: Tana text lo emti undado tana text lo em chadivaro tana chadavalsinatundi oka paddhati marchipothunnadu.
2: One has forgotten to go through his own text. That is within him.
1: ఈ విధంగా తెలివితేటలను పెంచుకుంటున్నామే కాని ఈనాడు మన యొక్క విద్యా విజయాన్ని ఏమాత్రము జ్ఞప్తి ఉంచుకోవటం లేదు.
2: లైక్ దిస్ వీ గో ఆన్ ఇంక్రీజింగ్ అవర్ ఇంటెలిజెన్స్ బట్ వీ డోంట్ థింక్ ఆఫ్ ది యాక్చువల్ ఎడ్యుకేషన్ అండ్ కోర్స్ కంటెంట్.
1: కనుక మొట్టమొదట మనం చేస్తున్నటువంటి పనిని కర్మను మనం ఏమాత్రం కూడా విసర్జించకూడదు.
2: Therefore, under any circumstance, we should never give up our duty.
1: కర్మణ్యేవ అధికారశ్చాని గీత ఎందుకు బోధించింది.
2: గీత టాట్ ఇన్ క్లియర్ టర్మ్స్ దట్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
1: కర్మమున పుట్టిన జంతువు కర్మమున వృద్ధి పొంది కర్మమునే చనును.
2: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ యాక్షన్ కర్మ, హావింగ్ గ్రోన్ ఇన్ కర్మ ద యాక్షన్, అల్టిమేట్లీ ది ఇండివిజువల్ మర్జెస్ బ్యాక్ ఇన్ యాక్షన్.
1: కర్మను నెలకు దైవము.
2: And it is action karma is verily divine.
1: Karma ni sukha dukkhamulaku karanam illalu.
2: And it is karma or action which is responsible for pleasure and pain.
1: Karma chestamo dani sukha dukkhamulaku aa karmane karanam.
2: And the reason for pain and pleasure happens to be this karma or action.
1: Kalaku manchi karyamulu nam chesinappudu manchi phalatamine manam anubhavistam.
2: Therefore when we undertake good action you will certainly reap good results.
1: Chedda karyamulu chesinappudu చెడ్డ తలంపులు తెరిచినప్పుడు చెడ్డవే మనం అనుభవిస్తాం.
2: బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ థాట్స్ విల్ సర్టన్లీ బేర్ బ్యాడ్ రిజల్ట్స్.
1: కాబట్టి ఇవి రెండు కూడా ఒక త్రాసు వంటివి.
2: దీస్ టూ ఆర్ లైక్ ఎ బ్యాలెన్స్.
1: మంచిని చేర్చి చెడ్డ అనుభవించడు.
2: హ్యావింగ్ డన్ గుడ్ యూ కెన్ యూ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్.
1: చెడ్డను చేసి మంచి అనుభవించడు.
2: హ్యావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీథింగ్.
1: చెడ్డను చేసి చెడ్డనే అనుభవిస్తాడు.
2: బ్యాడ్ గివ్స్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మంచిని చేసి మంచిని అనుభవిస్తాడు.
2: ద గుడ్ విల్ గివ్ యూ గుడ్ ఎక్స్పీరియన్సెస్ రిజల్ట్స్.
1: కనుకనే డూ గుడ్ బి గుడ్ అండ్ సి గుడ్.
2: దేర్ఫోర్ భగవాన్ సేస్ డూ గుడ్ బి గుడ్ సి గుడ్.
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
2: దిస్ ఇస్ ద వే టు గాడ్.
1: కనుక మనం మంచిని చేస్తాం.
2: దేర్ఫోర్ లెట్ us డూ గుడ్.
1: మంచి భావాలు ఉద్భవిస్తాం.
2: లెట్ us డెవలప్ గుడ్ థాట్స్.
1: మంచి కర్మల చేత మనము మంచిని అనుభవిస్తాం.
2: Let us undertake good action so that we will experience good results.
1: Karuka mana karmala yokka phalamale mana yokka sukhadukkhamulaku moola karanamani chakkaga gurtinchandi.
2: Therefore we have to understand very clearly the experiences or results are born out of our own actions.
1: Prachina kalam nundi mana peddalandaru kodanu aneka rakamulainatundi yokka prachina sampradayam nundi ee naati kodanu anubhavistunnadu.
2: Since ancient times we have been following certain ancient practices and traditions.
1: తద్వారానే వారంతా సుఖపడుతూ వచ్చారు.
2: These practices made them happy.
1: ఈనాడు మన పెద్దలు అనుభవించినటువంటి యొక్క కర్మలను ఈనాడు మనము పిల్లలు విస్మరించి.
2: The youngsters have forgotten the tradition and the practices of elders.
1: ఆధునిక విద్యనంతా అభ్యసించి.
2: They have acquired the modern education.
1: అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నారు.
2: And are facing restless in myriad ways.
1: అశాంతికి మాత్రమే కాదు.
2: Not only restlessness.
1: అసంతృప్తికి కూడా గురి అవుతున్నారు.
2: And they face the state of dissatisfaction.
1: అనారోగ్యములకు కూడాను గురి అవుతున్నారు.
2: And also suffer from ill health.
1: కనుక ఈనాడు మన అనారోగ్యములకు మూల కారణము మన యొక్క థాట్స్.
2: The reason behind sickness is only our thought.
1: కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క థాట్స్ మంచివిగా ఉండాలి.
2: Therefore, in every aspect, our thoughts should be perfect and good.
1: ఈనాడు చూడండి.
2: They just watch.
1: ఎక్కడైనా మంచి నీరు త్రాగి.
2: If you want to drink pure water,
1: మంచి భోజనం భుజించి.
2: And having partaken good food,
1: మంచి గాలిని మనం అనుభవించినప్పుడు.
2: And when you experience the good state,
1: వాణి ఆరోగ్యము చక్కని ఆరోగ్యంగా ఉంటాయి.
2: They will have very good health.
1: కానీ మాలిన్యమైన జలం పోలి.
2: But if they drink polluted water,
1: మలినమైన భుజము భుజించి.
2: And if they partake polluted food,
1: దుర్వాసన కలిగినటువంటి యొక్క గాలిలో మనం సంచరిస్తున్నప్పుడు.
2: అండ్ వెన్ మూవ్ అబౌట్ ఇన్ పొల్యూటెడ్ ఎయిర్,
1: మనలో ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది.
2: వి లూజ్ అవర్ హెల్త్.
1: ఈనాటి మూల కారణము ఈ చెడ్డ నీరు చెడ్డ భోజనమే.
2: ద మెయిన్ థింగ్ టుడే ఇస్ దిస్, ది పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ ఫుడ్.
1: కనుకనే మనం అన్నిటినీ మనం మంచిగా మనం తీసుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ రిసీవ్ ఆల్ దట్ ఈస్ ప్యూర్.
1: ఇట్టి మంచి గుణములు నేర్పేటువంటి మార్గమే ఈ దసరా యొక్క లక్షణం.
2: దసరా సెలబ్రేషన్ సిగ్నిఫైస్ కల్టివేషన్ ఆఫ్ ప్యూర్ సీక్రెట్ క్వాలిటీస్.
1: 10 దినములు కూడాను మంచి భోజనము, దినము స్నానము, చక్కగా మంచి నిద్ర.
2: ఆల్ దీస్ డేస్ విల్ హ్యావ్ ద గుడ్ స్లీప్, గుడ్ రెస్ట్, గుడ్ ఫుడ్.
1: ఇవి చేసినప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం.
2: This ensures happiness.
1: ఈనాడు మన ఇంటిలో పూజ చేసుకుని, మన ఇంటిలో చక్కని భోజనం చేసుకుని, చక్కని మంచి నీరు త్రాగి మనం బయటకు పోతే మన ముఖమంతా కడకడలాడుతుంటారు.
2: Having had food at our own residences, having spent in a good way at our own residences, as we move about outside, our faces will be resplendent.
1: ఇంటిలో మలిన్యమైన జలం గోడి.
2: If we drink polluted water,
1: మలినమైనటువంటి అన్నం తిని భుజించి.
2: అండ్ వీ ఈట్ పొల్యూటెడ్ ఫుడ్,
1: మనం మాలిన్యమైన గాలిలో తిరుగుతుంటే.
2: అండ్ వీ జస్ట్ వెన్ వీ బ్రీత్ ఇన్ ది పొల్యూటెడ్ ఎయిర్,
1: మన మానవత్వం అనేటువంటిదే మర్చిపోయి.
2: ది హ్యూమన్ క్వాలిటీ ఇస్ ఫర్గాటన్,
1: కేవలం ఒక దైవం క్వాలిటీకి పోయి.
2: అండ్ వీ విల్ బి ఫార్ అవే ఫ్రమ్ అవర్ ఐడెంటిటీ,
1: దయ్యం క్వాలిటీగా పొందుతున్నాం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ దైవ డివైన్ వీ బికమ్ దయ్య ద డెమన్.
1: కనుకనే మనం మంచిగా ఉండాలంటే చాలా మంది అంటుంటారు నన్ను, స్వామి 82 ఏళ్ళు అయిపోతుంది దీంతో బాగా ఉన్నారే అంటారు.
2: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ లుకింగ్ ఎట్ భగవాన్, భగవాన్ హౌ ఇస్ ఇట్ అట్ దిస్ ఏజ్ ఆఫ్ 82 యు ఆర్ సో బ్రైట్.
1: అయ్యా నేనేమి చెడ్డవి పూజించు.
2: భగవాన్ సేస్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్.
1: చెడ్డ గారిని నేను తీసుకోవటం లేదు.
2: ఐ డోంట్ బ్రీత్ పొల్యూటెడ్ ఎయిర్.
1: భక్తుల యొక్క ప్రార్థన అనేటువంటి గారిని నేను భుజిస్తున్నాను.
2: భగవాన్ భగవాన్ బ్రీత్స్ ది ఎయిర్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్.
1: కనుకని ఇలాంటి దీని వల్ల నా యొక్క తేజస్సు ఇక్కడ పోతుంది.
2: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యూటీ అండ్ ద రేడియన్స్ ఆఫ్ భగవాన్.
1: పిల్లల యొక్క ఒత్తిడి వల్ల నేను కొంతవరకు క్రింద కూలి నా కాలు కొంచెం విరిగింది.
2: బికాస్ ద మిస్టేక్ ఆఫ్ సమ్ బాయ్స్ హీ సస్టైన్డ్ ఎ ఫ్రాక్చర్.
1: నాకెట్టి జబ్బు లేదు.
2: భగవాన్ హ్యాస్ నో ఎయిల్మెంట్ వాట్స్ ఎవర్.
1: నాకెట్టి పెయిన్ లేదు.
2: భగవాన్ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: కానీ దీనివల్ల నేను కొంత నడుచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండాలి.
2: బికాస్ దిస్ ఫ్రాక్చర్ దేర్ ఇస్ సమ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్.
1: కానీ నాకు నడచడానికి ఇష్టం కూడా లేదు. నాకు నడచాలని ఇష్టము కూడా లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఆల్సో ఇస్ నాట్ ప్రిపేర్ టు వాక్ బ్రిస్క్లీ.
1: నేను పోతున్నాను, భక్తుని చూస్తున్నాను.
2: భగవాన్ హౌ ఎవర్ గోస్ రౌండ్ అండ్ గివ్స్ హిస్ దర్శన్ టు ఆల్ డివోటీస్ ఎనీవే.
1: నాకు కష్టం ఎందుకు?
2: వెర్ ఇస్ ద డిఫికల్టీ దెన్?
1: నాకు బాధ ఎందుకు?
2: వై సాడ్నెస్?
1: శక్తి బాధ నాకు లేదు.
2: దేర్ నో డిఫికల్టీ, నో ప్రాబ్లం.
1: భక్తులను ఆనంద పెట్టినప్పుడు నాకు ఎట్టి ఆనందమైన జరుగుతుంది.
2: భగవాన్ ఇస్ ప్లీజ్ ఇస్ సో హ్యాపీ while making all the devotees extremely happy.
1: Kanuka naaku baadha anetvantidi, kashtam anetvantidi, noppi anetvantidi naa swapnam nandu kuda raadu.
2: భగవాన్ హ్యాస్ నో పెయిన్, నో ప్రాబ్లం, నో ఎయిల్మెంట్, నాట్ ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్.
1: నాకెప్పుడు ఆనందమే.
2: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్ త్రూ అవుట్.
1: నాకు ఆనందమే నా యొక్క ఆహారము.
2: ఆనంద బ్లిస్ ఈజ్ హిస్ ఆహార ఫుడ్.
1: నా యొక్క ఆనందము కంటే మించినటువంటి ఆనందము మరొక చోట లేదు.
2: భగవాన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఈస్ సుప్రీం, ది హైయెస్ట్, లాఫ్టియెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
1: ఒక దినం ఏమైనా కూడా సభకు రాకుండా పోతే అయ్యో పాపం, భక్తులు ఎంత బాధపడుతుంటారు, ఎంత వెయిట్ చేస్తుంటారు, ఎంత విచారిస్తుంటారు అని చాలా బాధ వేస్తుంది.
2: ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ హి డజంట్ గివ్ దర్శన్, భగవాన్స్ ఫీల్ సో బ్యాడ్. ద డివోటీస్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్, లాంగింగ్ ఫర్ హిమ్, ఫర్ హిస్ దర్శన్.
1: ఎంత టైం అయినా సరే నేను తక్షణమే బయలుదేరి వస్తుంటాను.
2: వాట్ ఎవర్ మే బి ద టైమ్, హి స్టార్ట్స్ గివింగ్ దర్శన్ టు ఎవ్రీబడీ.
1: నాకు బాధ అని కానీ, నాకు నొప్పి అని కానీ మీరు భావించకండి.
2: నెవర్ నెవర్ థింక్ దట్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం, ఎనీ డిఫికల్టీ, ఎనీ సిక్నెస్ ఫర్ భగవాన్. నథింగ్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఇట్టి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని మీకు ఎదురుగా చూపే నిమిత్తమై నేను ఈనాడు పలుకరిస్తున్నాను.
2: భగవాన్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టు డెమోన్స్ట్రేట్, టు షో టు ఎవ్రీబడీ హిస్ బ్లిస్.
1: కనుక మీరు కూడాను ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎలాంటి బాధలు సంభవించినప్పటికీ, మీరు ధైర్యంగా దానిపైన దైవం పైన భక్తిని పెట్టుకుని మీరు సాధిస్తూ రావాలి.
2: కమ్ వాట్స్ ఎవర్, ఎనీ ప్రాబ్లం, ఎనీ డిఫికల్టీ, రెసిస్ట్ అండ్ ఫేస్ బ్రేవ్లీ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్, థింకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుక దైవ చింతన చేస్తూ ఉంటుంటే ఏ చింతన కూడా అందులో ప్రవేశించదు.
2: వెన్ వన్స్ యూ కంటెంప్లేట్ ఆన్ గాడ్, దెర్ బి నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ఎంగ్జైటీ.
1: ఏకం సత్వి ప్రాభవదావదంతి, ఉన్నది ఒక్కటే.
2: ద ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఆ సత్యం లోపల ఏ పదార్థం కూడాను వచ్చి చేరడానికి వీల్లేదు.
2: ఇన్ ద ట్రూత్ విచ్ ఈజ్ ఓన్లీ వన్ ఆర్ నాన్ డ్యూయల్, నథింగ్ ఎల్స్ కెన్ బి దేర్ ఇన్ ద.
1: ఏ కష్టము కానీ, ఏ నష్టం కానీ, ఏ దుఃఖం కానీ, ఏ విచారం కానీ అందులో ప్రవేశించడానికి స్థలం లేదు.
2: దేర్ ఇన్ దట్ ఎటర్నల్ నాన్ డ్యూయల్ ట్రూత్, నో యాంగ్జైటీ, వరీ ఆర్ ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్ కెన్ ఎవర్ ఎంటర్.
1: ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
2: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, ఆల్వేస్ హ్యాపీ.
1: కనుకనే హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
2: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: ఎప్పుడు కూడా దైవంతో కూడినప్పుడు ఏ యొక్క బాధలు మనకు కనిపించవు.
2: వెన్ యు ఆర్ ఇన్ యూనియన్ విత్ గాడ్ దేర్ బి నో ప్రాబ్లం, నో డిఫికల్టీ.
1: దేహం రీతిగా ఉండవచ్చు బాధలు.
2: ఫిజికల్లీ దేర్ మే బి సమ్ ప్రాబ్లమ్.
1: మానసికంగా ఉండవచ్చు చింతలు.
2: దేర్ మే బి సర్టన్ వరీస్ ఎట్ ద మెంటల్ లెవెల్.
1: కానీ ఈ మనసును, ఈ దేహమును, ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతో మాత్రం చేర్చకుండా చూసుకోవాలి.
2: But we should take every caution that the physical problems or mental worries would never get into that Atma's
1: spirit.
2: Then you will never have any kind of worry or problem.
1: This
2: is the message of Bhagavan to all the devotees during this festival of Navaratri. We face so many difficulties every day.
1: దినములకు ఎన్నో చింతలు సంభవిస్తుంటాయి.
2: వి డూ హ్యావ్ సో మెనీ థాట్స్ ఆఫ్ వరీ.
1: దినములకు ఎన్నో విషయాలంతా కూడాను మన మనసుకు చేరుతుంటాయి.
2: ఇన్ఫాక్ట్ సో మెనీ థింగ్స్ కమ్ టు అస్ రీచ్ అవర్ బ్రెయిన్.
1: ఇవన్నీ నావి కాదు.
2: దే డోంట్ బిలాంగ్ టు మీ.
1: ఇవన్నీ ఎవరివో.
2: దే బిలాంగ్ టు సమ్
1: గాలిలో వచ్చినవి, గాలిలోనే పోతున్నాయి.
2: దోస్ దట్ హావ్ కమ్ ఇన్ ద మిడిల్ విల్ సర్టన్లీ వానిష్.
1: నాలో చేరేటువంటివి గాలిలో పోవడానికి వీల్లేదు.
2: వాట్ ఈస్ ద రియాలిటీ విత్ ఇన్ మీ కెన్ నెవర్ గెట్ అవుట్.
1: నాలోనే చేరుతాయి.
2: ఇట్ ఈస్ విత్ ఇన్ మీ ఓన్లీ ఎగ్జిస్టెన్స్.
1: కనుక నేను ఎప్పుడు కూడాను ఇలాంటి దానికి అవకాశం ఇవ్వను.
2: భగవాన్ విల్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దీస్ ఔటర్ వరీస్ ఆర్ ప్రాబ్లమ్స్.
1: కర్మమున పుట్టిన జంతువు,
2: అండ్ ఇట్స్ ఎ లివింగ్ బీయింగ్ దట్స్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
1: కర్మమున వృద్ధి పొంది,
2: అండ్ ఇట్ గ్రోస్ ఇన్ యాక్షన్.
1: కర్మమున చనున్,
2: అండ్ దెన్ ఇట్ రిటర్న్స్ బ్యాక్ టు యాక్షన్.
1: కర్మమే నరులకు దైవము,
2: అండ్ ఇట్ ఇస్ యాక్షన్ దట్ ఇస్ డివైన్.
1: ఆ దైవమైనటువంటి కర్మనే కర్మము నరులకు దైవము.
2: అండ్ దిస్ యాక్షన్ ఇస్ వెరీలీ గాడ్.
1: మన కర్మలే సుఖ దుఃఖములకు మూల కారణమిలను.
2: అవర్ యాక్షన్స్ కర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: కనుక మనం బాధపడేటువంటిది ఎవరో పెట్టారని మనం భావించరాదు.
2: నెవర్ కన్సిడర్ సమ్వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్.
1: ఎవరెవరినో మనకు సంభవించమని మనం విచారించరాదు.
2: Don't worry that someone else is responsible for your difficulties.
1: మన కష్ట నష్టములు ఎవరి వల్ల కూడా సంభవించదు.
2: Our losses, our failures are not due to anybody else.
1: పాండవులను ఎందరో కౌరవులంతా కూడా చాలా బాధించడానికి ప్రయత్నించారు.
2: Kauravas made several attempts to put Pandavas to suffering.
1: కానీ వారు ఏ మాత్రం వారికి లొంగలేదు.
2: But they have never submitted to them.
1: కారణం ఏమిటి?
2: Why?
1: కృష్ణుడు నావాడు.
2: Because Krishna is ours.
1: కనుక మీరు కూడాను సాయి మనవాడు.
2: Have the feeling that Sai is mine. Sai is with me.
1: ఎన్నో క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి.
2: Many clouds appear and pass
1: on. Many passing clouds.
2: They are only passing clouds.
1: కానీ ఏది పర్మనెంట్? పర్మనెంట్ ఎప్పుడు కూడా సూర్యుడికి అడ్డం రాదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ పర్మనెంట్ దట్ స్టాండ్స్ అస్ అన్ ఆబ్స్టికల్.
1: ఈ వర్షాకాలంలో పనే క్లౌడ్స్ అంతా అడ్డం వస్తుంటాయి.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ ది రెయినీ సీజన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ అరౌండ్.
1: మన మనసు చంచలంగా ఉండినప్పుడే మనకి ఈ బాధలన్నీ సంభవిస్తుంటాయి.
2: వెన్ ది మైండ్ ఈస్ వేవరింగ్ వీ ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
1: మన మనసు స్థిరంగా దృఢంగా ఉండినప్పుడు ఎట్టి క్లౌడ్స్ కూడా అక్కడ చేరడానికి వీల్లేదు.
2: విత్ ది స్టడీ స్ట్రాంగ్ మైండ్ దేర్ ఇస్ నో ఛాన్స్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద క్లౌడ్స్ టు గ్యాదర్.
1: కనుక మీరందరూ కూడా ధైర్య సాహసాన్ని పెంచుకుని
2: విత్ ఆల్ ద కరేజ్.
1: ఈనాడు మానవుడి యొక్క జన్మం అంతా ఏ రీతిగా ఉన్నది?
2: వెల్ అండర్స్టాండ్ క్లియర్లీ హౌ ద హ్యూమన్ లైఫ్ ప్రెసెంట్
1: మానవ నాటకం అంతా కూడాను మానవ నాటకం అంతా కూడాను
2: ఆల్ ద డ్రామా ఆఫ్ హ్యూమన్ లైఫ్
1: కామక్రోధములైనటువంటి యొక్క పాటలు పాడుకుంటూ
2: గోస్ ఆన్ సింగింగ్ ది సాంగ్స్ లలబీస్ ఆఫ్ యాంగర్ అండ్ హెట్రిడ్
1: మదర్ అహంకారం అనేటువంటి యొక్క యాక్ట్ చేసుకుంటూ
2: అండ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఈగో
1: జీవితం అనేటువంటి యొక్క దీంతో ఈ నాటక రంగంలో చేరి
2: అండ్ ఆల్ దీస్ థింగ్స్ జాయిన్ ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్
1: డ్రామాను చూపిస్తున్నారు.
2: అండ్ దే డెమాన్స్ట్రేట్ దే యాక్ట్
1: దీన్ని చూసినటువంటి యొక్క వ్యక్తులు
2: ఆల్ దోస్ దట్ విట్నెస్ దిస్ డ్రామా
1: చాలా మంది చాలా బాగుంది అంటారు.
2: మెనీ అప్రిషియేట్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్
1: కానీ కొందరు మాత్రమే దీన్ని అంగీకరించక మానవ నాటకం అంతా కూడాను
2: ఆల్ ద డ్రామా ఆఫ్ హ్యూమన్ లైఫ్
1: కామక్రోధం అనేటువంటి యొక్క పాటలు పాడుకుంటూ
2: గోస్ ఆన్ సింగింగ్ ది సాంగ్స్ లలబీస్

0: ఇట్స్ జస్ట్ రియాక్షన్.
1: ఈ రియాక్షన్ మనము ఏమాత్రము మనం భయపడకూడదు.
0: We should not be afraid or respond to this reaction.
1: కనుక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం ఏమాత్రము పోకూడదు.
0: So we should never run away from this reaction, reflection and resound.
1: Reality ki povali.
0: So we should be after reality.
1: Reality anetunte daivam yokka tattvam.
0: Reality is the nature of God.
1: Adi charinchadu.
0: It doesn't change.
1: Bhramichadu.
0: It is not deluded.
1: Varinchadu.
0: And it isn't even
1: loved. Kanipinchadu. Kanipinchadu.
0: And it's non apparent.
1: Kalvari atti aa reality ni pattukunnappude
0: with this reality
1: Resound. మన నుంచి మంచి రియాలిటీ అనేటువంటి సౌండ్ వస్తుంది.
0: అండ్ యూ విల్ గెట్ మెలోడియస్ రీసౌండ్ అవుట్ ఆఫ్ యూ.
1: మన ప్రవర్తన అంతా కూడా రిఫ్లెక్షన్ లాగా వస్తుంది.
0: అండ్ ఆల్ అదర్ థింగ్స్ కమ్స్ బ్యాక్ టు యూ యాజ్ రిఫ్లెక్షన్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రెండింటినీ పురస్కరించుకునే రీసౌండ్ మన పరకులు అట్టాటి వ్యవస్థ.
0: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ దేర్ విల్ బి రీసౌండ్ అండ్ యూ స్పీక్ అకార్డింగ్లీ యూ మేక్ యూజ్ ద వర్డ్స్ అప్రోప్రియేట్లీ.
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ఈ బయట బయట సంచరించేటువంటి ఈ మేఘములు చూచి
0: ఆల్ ద డిఫరెన్సెస్ దట్ యు ఫైండ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్
1: ఈ మేఘములకు ఏమాత్రము భయపడక్కర్లేదు.
0: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ద క్లౌడ్స్.
1: ఏమాత్రము చింతించనక్కర్లేదు.
0: డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
1: మీ కర్తవ్యాన్ని మీరు బోధించుకోండి.
0: డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ.
1: మీ యొక్క కర్తవ్యాన్ని మీరు వర్తించండి.
0: అండ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు ది వే యూ ఆర్ ఎక్స్పెక్టెడ్.
1: మీ తల్లిదండ్రులు ఏమి అని ఆశించారో దాన్ని మీరు సక్సెస్ చేయండి.
0: See that you will achieve all that your parents wished, wanted.
1: కనుక తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశ పెట్టుకుని
0: యువర్ పేరెంట్స్ హావ్ వెరీ హై ఆస్పిరేషన్స్ ఫర్ యూ.
1: ఇక్కడికి పంపితే మీరు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు.
0: ఇఫ్ యూ యాక్ట్ జస్ట్ ఇన్ ఎ నెగటివ్ వే ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ సో సాడ్.
1: కాబట్టి పేరెంట్స్ కూడా ఎంత కష్టపడతారో అప్పుడు స్వామి కూడా అంత కష్టమవుతుంది.
0: ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ సఫర్ you are making swami also suffer.
1: Tvameva mata cha pita tvameva tvameva bandhushya sakatvameva tvameva sarvam mama deva deva devunikunu talidandrunikunu bhedam ledu.
0: Swami, your father, your mother, your relation, your wealth, your everything, there is no difference between parents and swami.
1: Talidandru aanandam pettandi.
0: Make your parents happy.
1: స్వామి ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది.
0: వెన్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ స్వామి విల్ బి వెరీ హ్యాపీ.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ విద్య? ఎడ్యుకేషన్
1: విద్య అనగా కేవలం చదువు అని అంటున్నారు మీరు.
0: ఎడ్యుకేషన్ విద్య యూ థింక్ లెర్నింగ్?
1: కాదు కాదు.
0: నో,
1: విద్య అనగా హృదయ విద్య.
0: విద్య ఇస్ మీనింగ్ దట్ విచ్ రిలేట్స్ టు యువర్ హార్ట్.
1: హృదయంలో నుంచి వచ్చేటువంటి విద్య ఎప్పటికీ చెల్లించేటువంటిది కాదు.
0: దేర్ ఫోర్ విచ్ ఇస్ లెర్న్డ్ out of the book of the heart will never change.
1: ఇది ఎప్పటికీ నేను మరుగుపడేటువంటిది కాదు.
0: ఇట్ కెన్ నెవర్ బి హిడెన్.
1: కనుక నేను విద్య అనేటువంటిది కేవలము ఆత్మ విద్య కానీ భౌతిక విద్య కాదు.
0: సో విద్య ద నాలెడ్జ్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విద్య బట్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
1: ఆత్మ విద్య నిజమైనటువంటి విద్య.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విద్య ఈస్ ట్రూ నాలెడ్జ్.
1: కానీ ఒకనొక సమయం లోపల
0: తండ్రి
1: పిలిచి
0: Father asked him to come close to him.
1: Naina gurul daggara chechanu.
0: I sent you to schools to your teachers.
1: Vaarni chakkari bodhan cheyalani cheppin chepparu.
0: I wanted them to teach you well.
1: Kaani neeku bodhu chestunnara annaru.
0: Are they teaching you?
1: Appudu nanna chakkaga bodhisthunnaru.
0: He said they are teaching me very well.
1: Em bodhisthunnaru?
0: What is that teaching?
1: Chadivithi anni vidyalu kodu.
0: I have learned, acquired all forms of knowledge.
1: చదివిన అన్ని విద్యలను చక్కగా నేర్చినాను అన్నాడు.
0: ఐ హావ్ లెర్న్డ్ పర్ఫెక్ట్లీ ఆల్ దాట్ ఇస్ టాక్ టు మీ.
1: ఏది ఒక శ్లోకం చెప్పు అన్నాడు.
0: అండ్ ద ఫాదర్ సెడ్ రిసైట్ వన్ శ్లోక.
1: చదివించిన నన్ను గురువులు.
0: టీచర్స్ మేడ్ మీ లెర్న్.
1: చదివిన ధర్మ అర్థ కామ మోక్షములని.
0: ఐ హావ్ లెర్న్డ్ ఆల్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామ మోక్ష.
1: ధర్మములో మర్మం మెల్ల చదివించి తండ్రి.
0: ఐ హావ్ లెర్న్డ్ ద మర్మ ద సీక్రెట్ ఆఫ్ ధర్మ ద రైచియస్నెస్.
1: ఈ చూచేవి అనుభవించేటువంటి అనిత్యములు అశాశ్వతములు.
0: ఆల్ దట్ యు సీ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ దే ఆర్ టెంపరరీ దే ఆర్ ఫ్లీటింగ్ మొమెంటరీ.
1: దైవమే సత్యము.
0: గాడ్ ఈస్ ట్రూత్
1: అన్నాడు. అనేటప్పటికి కోపం వచ్చింది.
0: ద ఫాదర్ వాస్ వెరీ ఫ్యూరియస్.
1: బెడబెట్టి ముందుకు నెట్టాడు.
0: అండ్ హి జస్ట్ నెక్డ్ హిమ్ అవుట్.
1: తక్షణమే వాడిని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేయండి.
0: అండ్ హీ వాంటెడ్ ద

0: to be thrown into the sea.
1: తండ్రి ఆజ్ఞను మీరినటువంటి వాడు మా యొక్క కన్ను ముందు ఉండరాదు.
0: The boy who disobeyed the father should no longer stand in front of me.
1: అప్పుడు ఈ సిపాయిలందరూ తీసుకుని వెళ్లి కొండ ఎక్కి కొండపై నుంచి సముద్రంలో నెట్టారు.
0: The soldiers took the boy there and pushed him out of the mountain top.
1: అప్పుడు కూడా నారాయణ నారాయణ.
0: Boy went on chanting God's name, Narayana, Narayana.
1: సముద్రంలో నుంచి కూడాను నారాయణుడు వచ్చాడు, పట్టుకున్నాడు.
0: Narayana came out of the sea, caught hold of the boy.
1: తర్వాత వీడికరం చావలేదా అని పెద్ద అగ్ని మంటలు వేయించి అందులో నెట్టించాడు.
0: The boy did not die, therefore father wanted to put him into fire.
1: ఫైర్లో వేసినా కూడాను ఫైర్ కూడాను ఆరిపోయింది.
0: ఏమింది? ఫైర్ వాజ్ ఆల్సో ఎక్స్టింగ్విష్డ్.
1: అది కూడా ఇష్టపడలేదు.
0: ద ఫైర్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బర్న్.
1: అనగా మంచికి అన్ని కూడాను చెడ్డ వస్తుంటాయి, చెడ్డ వచ్చినా కూడాను బాధించవు.
0: ద గుడ్ విల్ ఫేస్ సర్టన్ ఛాలెంజెస్ ఆఫ్ బ్యాడ్, బట్ దే విల్ నెవర్ హర్ట్ నర్ హార్మ్.
1: కాచిన చెట్టుకు రాళ్ళు దెబ్బలు.
0: ఇట్స్ ఓన్లీ ది ట్రీ దట్ బేర్స్ ఫ్రూట్స్ విల్ హ్యావ్ టు ఫేస్ ఆల్ ద స్టోన్స్ పెల్టెడ్ అట్ ఇట్.
1: ఎవరు చూసినా కానీ కాయలు ఉన్నటువంటి చెట్టును రాలకపోయినా కొడుతుంటారు.
0: వాచింగ్ ద ఫ్రూట్స్ ఓవర్ దేర్ ఎవ్రీబడి స్టార్ట్స్ పెల్టింగ్ ద స్టోన్.
1: అదే విధంగానే మంచి వారికి అన్ని కూడాను ఇలాంటి చెడ్డవన్నీ వస్తుంటాయి.
0: ద గుడ్ పీపుల్ నేచురలీ ఫేస్ ద ఛాలెంజెస్ ఫ్రమ్ ది బ్యాడ్
1: సెక్షన్. వచ్చినా కూడాను అవన్నీ కూడాను అంతర్భూతం అయి ఉంటాయి.
0: బట్ హౌఎవర్ దే మే బి దేర్ హిడెన్, బట్ యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
1: కనుక మీరు విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రుల ఆజ్ఞను,
0: ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్,
1: దైవం యొక్క ఆజ్ఞను,
0: ది కమాండ్ ఆఫ్ గాడ్
1: ఉల్లంఘించకుండా
0: you should follow, you should never disobey,
1: నడుచుకోండి.
0: అండ్ యూ కండక్ట్ ఇన్ ది వే ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ.
1: అన్ని మీకు మంచి జరుగుతాయి.
0: ఎవ్రీథింగ్ గుడ్ విల్ సర్టన్లీ హ్యాపెన్ టు యూ.
1: ఏది నిన్ను బాధించదు.
0: నథింగ్ విల్ హార్మ్ యూ.
1: ఏది నిన్ను కష్టపెట్టదు.
0: నథింగ్ విల్ పుష్ యూ టు డిఫికల్టీ.
1: ఇలాంటి సత్యవాక్యం బోధించే నిమిత్తమై
0: టీచ్ యూ ఆల్ దీస్ ట్రూత్స్.
1: సత్య సుందరి,
0: ద బ్యూటీ, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్,
1: అనగా ఈ యొక్క సత్యలోకము
0: అండ్ దిస్ వరల్డ్ ఆఫ్ ట్రూత్,
1: అన్ని కూడా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాయి.
0: ఆల్ విల్ ఫాలో యూ.
1: వీరిని సావిత్రి, సరస్వతి, దుర్గా అని చెప్తూ వచ్చాను.
0: అండ్ దీస్ ఆర్ టర్మ్డ్ సావిత్రి, సరస్వతి అండ్ దుర్గా.
1: దుర్గా అంటే ఎవరిని?
0: హూ ఇస్ దుర్గా?
1: దుర్గా అంటే భయంకరమైనటువంటి ఒక చండీకరి కాదు.
0: దుర్గా యూ థింక్స్ ఇస్ సో ఫెరోషస్,
1: రక్షించేటువంటి ఒక మహాదేవత.
0: దుర్గా ఇస్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ యూ.
1: దుర్గా లక్ష్మీదేవి.
0: అండ్ దుర్గా ఇస్ లక్ష్మి, ది గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
1: లక్ష్మి సరస్వతీ దేవి.
0: అండ్ లక్ష్మి సరస్వతి, గాడ్ ఇస్ ఆఫ్
1: సరస్వతి అనగా మంచి వాక్యములు.
0: సరస్వతి మీన్స్ గుడ్ టీచింగ్,
1: కనుక గుడ్ టీచింగ్, గుడ్ వాక్యము, గుడ్ ప్రవర్తన చక్కగా ఈ లక్ష్మి సరస్వతి దుర్గా యొక్క భావములు ప్రకటిస్తూ వచ్చింది.
0: Therefore Durga Lakshmi Saraswati symbolize good teaching, good utterances, good thoughts and good conduct.
1: Kanaka meeku evaru manchi cheptaro,
0: whosoever that tells you good,
1: vaade Lakshmi swarupudu.
0: They are the very personification of Lakshmi.
1: Evaru meeku manchi bodhistaro,
0: the one who teaches you good things,
1: vaade Saraswati.
0: They represent Saraswati.
1: Saraswati, Durga, Lakshmi muguru veru veru kaadu.
0: Saraswati, Durga, Lakshmi are not separate.
1: Andaru oke hrudayame.
0: They're all present in one heart.
1: అందరూ మనుషులకు మనిషిగా ఉండమని బోధించటమే.
0: All of them teach the basic truth that you have got to be good.
1: కనుక దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడాను ముగ్గురు మాతలు.
0: దుర్గా, లక్ష్మి, సరస్వతి ఆర్ త్రీ మదర్స్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క మంచి విషయాలు మీ హృదయాల్లో చేర్చుకుని మంచి అభివృద్ధికి వచ్చి మంచి ఆదర్శాన్ని నిరూపించి దేశమునకు అంతటికి కూడాను భారతదేశం యొక్క విద్య చాలా గొప్పది అనేటువంటి దాన్ని మీరు నిరూపించాలి.
0: భగవాన్ వాంట్స్ యూ టు లిసన్ టు దీస్ గుడ్ టీచింగ్స్, ద గుడ్ వర్డ్స్, ట్రెజర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్, లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్ సో దట్ ద హోల్ వరల్డ్ విల్ రికగ్నైజ్
1: ఈనాడు
0: వాల్యూస్ ఆఫ్ భారత్.
1: ఈనాడు ప్రపంచమంతా కూడాను మీకు కొన్ని చెడ్డ విద్యను బోధిస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ద మోడర్న్ వరల్డ్ యూ ఫైండ్ సర్టన్ బ్యాడ్ నాలెడ్జ్ పాస్ ఆన్ టు యూ.
1: కానీ అవి మంచివని మీరు భావించి వరించడానికి ప్రయత్నించకూడదు.
0: నెవర్ రన్ ఆఫ్టర్ సచ్ ఫిల్త్.
1: ఇది నా హృదయానికి విరుద్ధమైనటువంటిదా, మంచిదా అని మీరు వివేచించాలి.
0: జస్ట్ డిస్క్రిమినేట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇస్ అక్సెప్టబుల్ టు యువర్ హార్ట్ ఆర్ నాట్.
1: కనుక మీ హృదయానికి నచ్చకపోయినప్పుడు దాన్ని ప్రక్కకు నెట్టేయండి.
0: If it is not acceptable to you, brush it aside.
1: ఆ విధంగా నటించినప్పుడే నీ జీవితము సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.
0: If you conduct this way, you lead the life of peace, safety and security.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిరంతరం కూడాను నామస్మరణ చేయండి.
0: Sing the glory of God continuously, incessant.
1: Nama vimna sukh shanti nahi. Hari nama vimna sukh shanti nahi.

0: శుద్ధ సత్వమదియే చూడరండి. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్ లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రెవియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: దట్ మస్ట్ బి ది అవార్డ్ డ్యూటీ ఆఫ్ ది యూత్.
0: అదియే మన మతము.
1: అండ్ దట్ మస్ట్ బి అవర్ రిలీజియన్.
0: కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం.
1: We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture.
0: Satyamu dharmamu deniki ni longadu.
1: Truth and righteousness do not bend before anything.
0: Bujabalamu buddhibalamu adhikarabalamu ayudabalamu kuvalamu satya dharmamunike longavalasindi kaani satya dharmamu deniki ni longunavi kaavu.
1: All types of power, physical, authority, money, and every other power has to bend itself before truth and righteousness. They do not bend before anything else.
0: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
1: Victory always follows truth and righteousness.
0: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavatvam.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: Enni vidyalu nerchina ఎంతటి అధికారములు నేరినా మానవతను కూడా మనం మరువకూడదు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ వీ అక్వైర్ అండ్ వాట్ ఎవర్ పవర్ వీ అక్వైర్ అథారిటీ వీ అక్వైర్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ హ్యూమన్ క్వాలిటీ.
0: భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది.
1: ఇండియన్ కల్చర్ ఈజ్ అన్పారలల్డ్ అండ్ వెరీ యునిక్.
0: అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి
1: Students of today have given up such a great, magnificent culture.
0: ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: They have become victims of modern habits and traditions and given up their own real nature.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధి గాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను కావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజములో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: the principle of our
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హ్యావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రూయిన్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దేర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండం సలుపుతూ వస్తుండాలి సమాజమునందు.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛాధికారం సలుపుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితాన్ని లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్ హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: వాట్ ఇస్ టు బి ప్రొటెక్టెడ్ బై ది స్టూడెంట్స్ టుడే ఈజ్ నాట్ ది నేషన్.
0: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
1: దే హావ్ టు ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్
0: సత్య ధర్మమునే దేశమును రక్షిస్తాయి.
1: అండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ టర్న్ విల్ గివ్ ప్రొటెక్షన్ టు ద కంట్రీ.
0: కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు.
1: గివింగ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ, వీఆర్ సింప్లీ డిస్ట్రాయింగ్ అండ్ స్వాలోయింగ్ ద కంట్రీ.
0: విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు.
1: బై మియర్లీ బుక్ లెర్నింగ్ పీపుల్ కెనాట్ బికమ్ వైజ్.
0: జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కానీ జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ఇస్ అండర్టేకన్ బట్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ గివెన్ అప్.
0: జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రిమెంబర్ ద గోల్ ఆఫ్ లైఫ్, జీవిత పరమావధి.
0: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కానీ బలమునందు కానీ ధనమునందు కానీ ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ ది ఎల్డర్స్ దెమ్సెల్వ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: లీడర్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హోల్డ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్
0: ధార్మిక వృత్తి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అటైనింగ్ ది హైయెస్ట్ హైట్స్ ఆఫ్ రెప్యుటేషన్ బై అవర్ యాన్సెస్టర్స్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ, రైటియస్నెస్.
0: చాతుర్విధ పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకుల యందు తలా త్రోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామం మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్యధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైఫ్ ఆర్ గివింగ్ అప్
0: మానవుని ఆవిర్భవించవలసినటువంటి సత్యధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈజ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్,
0: మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ అప్ అవర్ ఏన్షియంట్ కల్చర్.
0: అది ఏ భారతీయుని యొక్క ప్రాణము.
1: దట్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్ భారతీయ.
0: ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు కూడా ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయ యొక్క రత్నములు.
1: ద ప్రిన్సిపల్స్ ఆర్ జెమ్స్ ఆఫ్ భారతీయ విచ్ హ్యావ్ ఆఫర్డ్ దెమ్సెల్స్ అస్ ఎగ్జాంపుల్స్ నాట్ మెర్లీ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యాస్ డిజెనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్, దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు, గురువులు, పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్, ద పేరెంట్స్, ద టీచర్స్, దేవర్ ఆల్ ఎగ్జాంపులరీ.
0: వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ద రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ వర్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు, పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూజ్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి, చేయనిది మరొకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ద ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ఎ గ్రేట్ ఐడాల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి,
1: ఇండియన్ కల్చర్
0: వేష భాషల ఎందే కాక,
1: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్ టు
0: ఆచార విచారములు ఎందే కాక,
1: నాట్ ఆల్సో మియర్లీ
0: అడుగడుగున కూడా తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడాను భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
1: ఇన్ టుడేస్ ఇండియా there are innumerable number of people who do not know the meaning of Indian culture.
0: ee yokka samskrutiye lekundina manava jeevitame ledu.
1: If there is no culture, there is no human life whatsoever.
0: This is the way of life.
1: It is a way of life.
0: ee vidhamainatundi margamine manavu dikkarinchi padamargamunu anusarinchu manavu shanti bhadrata duram aipothunnamu.
1: As we are giving up the way of life itself, we are going on the wrong path and we are losing both safety and also peace.
0: Sukhamu, sukhamu, sukhamu. Sukham anetuvanti dalini aashistu vastunnaru.
1: Every person is aspiring to have happiness, happiness and happiness.
0: Comfort. ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: They have not been able to recognize the real meaning of comfort.
0: దినములకు 4 పర్యాయములు భుజించటము,
1: eating 4 times a day,
0: chakkaga nidinchatamu,
1: sleeping comfortably,
0: 3 paryayamlo 4 paryayamlo television leka cinema lo chuttamu,
1: seeing 3 or 4 times either the cinemas or the television,
0: prapanchanni marchi undatamu sukhanga bhavistunnaru.
1: Forgetting the world is considered to be
0: tinatamu, tragatamu, nidinchatamu, prapanchanni marchatamu manavuduga puttavalsi vachinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: పశుపక్షి మృగాదులు కూడాను తినటం లేదా, నిద్రించటం లేదా, ప్రపంచాన్ని మార్చటం లేదా?
1: Are not animals, birds and bees sleeping, eating, drinking?
0: ఇంత మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమిటి?
1: For the sake of this, should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: It is rare to get a human life.
0: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: We are forgetting such a sacred nature of human life.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ది వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇండియన్ కల్చర్
0: సంస్కృతం సంస్కృతి
1: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
1: ద వరల్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్
0: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిది సంస్కృతి.
1: సంస్కృతి రియలీ రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రా ఇంటూ ఎ రిఫైన్ థింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్.
0: చిన్న ఉదాహరణ,
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము.
1: వి పార్టేక్ రైస్ ఎవ్రీ డే.
0: అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధమైన సంస్కారములు పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ద రైస్ హ్యాడ్ టు అండర్గో బిఫోర్ ఇట్ ఈస్
0: గడ్డితో ఉండినటువంటి వడ్లను వేరు చేయటము.
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్,
0: ఆ వడ్లపైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాక్ ఫ్రమ్ ద గ్రీన్,
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టటము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్,
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక 100 వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మైట్ కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రైస్ ఫ్రమ్ 100 రూపీస్ టు 600
0: ఫలితమే దీనికి విలువ?
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మేషన్ విచ్ దిస్ ప్యాడీ.
0: ఒక గడియారం కట్టుకుంటుంటాం,
1: వీ వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: If you burn it and transform it into stainless steel, it is worth this.
0: కానీ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం?
1: What is it that makes its value 1000 rupees?
0: సంస్కారమే దీనికి కారణం.
1: It is this kind of process.
0: దీని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్క్రూస్, పిన్స్, గంటలు అన్నింటినీ సక్రమంగా సవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం.
1: The processing and the transformation has made the article so very useful, its value has grown and it is then worth 1000 rupees in one.
0: ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయ యూజ్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూజ్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైన సంస్కారం పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
0: ఉంటుంది.
1: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్,
0: తదుపరి నూలుగా మారి
1: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్,
0: ఈ నూలు నేయటం చేత
1: దెన్ ఆఫ్టర్ ఇట్
0: వస్త్రంగా తీర్చిదిద్దాం,
1: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
0: కనుక పత్తిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు.
1: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
0: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించటం వ్యర్థము.
1: ఇన్ ది సేమ్ వే ఎ మ్యాన్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ది రా స్టేట్ ది వే దట్ హీ వాస్ బోర్న్.
0: మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు డివినిటీ.
0: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి.
1: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: టుడే స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
0: వివేకము
1: డిస్క్రిమినేషన్,
0: వివేకంతో పాటు వినయము,
1: హ్యూమిలిటీ,
0: వినయంతో పాటు విచక్షణ,
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యుమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఈ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
1: వీ సో ఎ సీడ్ ఇన్ టు ఆర్
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్.
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ ఇన్ టు ఎ స్మాల్ సాప్లింగ్ అండ్
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: అండ్ దిస్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
0: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యుమానిటీ.
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు హ్యూమన్.
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైన సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్
0: భావాన్ని విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
0: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి
1: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
0: తనకు తాను అనుభవించి
1: హీ షుడ్ ఎంజాయ్ హింసెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ది లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్.
0: వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డూ నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి దానివల్ల మనం అంత ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to make efforts to learn this education along with it, the true Indian culture, and practice it.
0: ee naati manavattamulo jagat ye vidhamga roopondinade meeke telusu.
1: You know the state in which humanity is suffering today.
0: Manavudu vese prati adukkudanu dharmam tapputunnadi.
1: Every step that man is undertaking is going away from righteousness.
0: Prati palukulo kudunu satyam sadalipothundadi.
1: Every word that he utters is far from truth.
0: ప్రతి ఆలోచన ఎందుకూడను దురదృష్టి నశించిపోతుంది.
1: Every thought is confined to narrow mindedness.
0: ప్రతి దృష్టి ఎందుకూడను ప్రేమ తరిగిపోతుంది.
1: There is no love in his vision.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: And progressive ideas are not to be seen at all.
0: ఆధ్యాత్మిక ఆశ్చర్యపదమైపోతుంది.
1: Spirituality is becoming ridiculous. It is being ridiculed.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: Hatred between religion and religion, caste and
0: caste is growing. Regional chavanism,
1: selfishness and selfish interest, they are taking extraordinary steps.
0: మానవుని యందు చైతన్యం చల్లబడిపోతుంది.
1: The consciousness is loosening itself.
0: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుంది.
1: Every thought is filled with selfishness.
0: దీనికంత కారణమేమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: వీఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ద రీజన్.
0: ఈ కేవలం ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి
1: we are following the sinful path bereft of the fear of sin.
0: Daiva priti leni dani batti.
1: And we are also giving up love for God.
0: Manavatvam anege manavulanduna
1: therefore humanity is hidden in human beings.
0: Vishya shanti ki diye viplavambu.
1: And this is responsible for all the revolutionary
0: problems. Ee vishya shanti kanta viplavam sambhavistundadante karanam emiti?
1: If you say today the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa bhiti daiva priti sangha niti ni kolupoyina.
1: We have given up fear of sin, love for God and societal morality.
0: కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము.
1: వి ఆర్ సాటిస్ఫైయింగ్ అవర్సెల్వ్స్ బై రిమైనింగ్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫామ్.
0: ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు.
1: హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఫార్మ్ అలోన్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్.
0: ఆచార విచార మానవుడిగా రూపొందాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్వ్స్ ఇంటూ హ్యూమన్ బీయింగ్ ఇన్ అవర్ ఓన్ యాక్షన్స్ అండ్ ఇన్ అవర్ ఓన్ థాట్స్.
0: విచారములు లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
1: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
0: Meeru chaduvuto paatu
1: along with education
0: desam yokka vishwasamunu
1: develop faith in our own nation.
0: Desa kalyanamunu
1: the welfare of the country
0: drishti andinchukovali.
1: Keep in your view these two things.
0: Mana prachina kalam nundi aindava sampradayamu లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క ఐందవ సంప్రదాయం.
1: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈజ్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: ఈ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ was able to spread peace and prosperity in the entire world.
0: Grantham Vedam.
1: Veda is the very basis of Bharatiya culture.
0: Ee Vedam bodhinchinatundi mottamodati satyam vada dharmam chara.
1: The first lesson
0: satyamunu uchcharinchu dharmamunu acharinchu.
1: The first lesson propounded by Veda is speak the truth, follow righteousness.
0: Ee naadu satyamunu kevalam uchcharinchatame ledu.
1: Today, unfortunately, people do not speak truth at all.
0: దర్మం ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
1: They only speak righteousness but do not follow righteousness.
0: ధర్మమును ఆచరించాలి.
1: Righteousness has to be followed.
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మమే మనల్ని రక్షించేటువంటిది.
1: It is the righteousness which protects the people who follow that.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What do you mean by righteousness?
0: కేవలం మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు.
1: It is not these external habits and traditions.
0: Manas ekam vachas ekam karman ekam ide manavuni yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought, word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee moodintini ekatvam gavinchali.
1: There is a need for unifying these three things.
0: Appude vikarana shuddhi erpadutundi.
1: Then only there will be purity of three instruments of man.
0: Ee mana dharmam.
1: And that trikarana shuddhi purity of three instruments is our dharma.
0: Ee naadu maatalu endu veru talampulu endu veru kriyalu marokatiga maarutu raavatam chetane dharmam chinchi poyindi.
1: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
0: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
1: The declaration of Vedas is speak the truth, follow righteousness.
0: సత్యాన్న ప్రవదతవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవదతవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు.
1: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ దట్ అండర్ ఎనీ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ డూ నాట్ గివ్ అప్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు.
1: ఈవెన్ ఇఫ్ యు హావ్ టు లూజ్ యువర్ లైఫ్ and under even such circumstances
0: harishchandrudu sadhinchinatundi vratamu,
1: that is the vow which satya harishchandra has achieved and practiced.
0: Ilanti pavitramainatundi yokka upanishadulu kodanu manavuniki paruvaru bodhisthu vachayi.
1: Sacred upanishads have taught great lessons to the man.
0: Satyamunike vijayamu,
1: truth always triumphs.
0: Ilanti vijayanni sadhinchavalasinatundi vadu ధర్మాన్ని అనుసరించాలి.
1: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు హావ్ దట్ కైండ్ ఆఫ్.
0: ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు.
1: ధృతరాష్ట్ర క్వశ్చన్ సంజయ.
0: సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు. వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: హీ క్వశ్చన్ సంజయ, సంజయ, పాండవాస్ అండ్ కౌరవాస్ హూ హావ్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, వాట్ ఆర్ దే డూయింగ్?
0: యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు, కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా?
1: When they go to the battlefield, they fight a war, they wage a war. Will they be taking a dinner in the battlefield?
0: Maharaja, yuddham sambhavinchindi, yuddham chestunnaru ani cheptadu.
1: Sanjaya told, O king, there is war now.
0: Nee uddesham vijayam evariki sambhavistundani unnadi ani prashninchadu rendo prashna.
1: The second question that was put to Sanjaya was, who would be victorious?
0: Sanjayudaniga indriya nigraham kaliginatunte vaade Sanjayudu.
1: Sanjaya means the one who has control of one's own senses.
0: Yatra yogi swara krishna yatra partho danuttara

0: ఓ మహారాజా, ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు, నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఓ కింగ్, వేరెవర్ దర్ ఈస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేరెవర్ దర్ ఈస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైన యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హి ఆల్సో టోల్డ్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ ది గ్రేస్ విచ్ కెన్ హెల్ప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా పురాణం ఏమి చెప్తూ వచ్చాయి?
0: వాట్ హ్యావ్ ది ఎపిక్స్ టోల్డ్? పురాణములు కూడాను ఈ సత్యధర్మంలే ప్రబోధిస్తూ వచ్చాయి. ఎపిక్స్ ఆల్సో హ్యావ్ ఎక్స్పౌండెడ్ ట్రూత్ అండ్
1: రైట్. పరోధర్మ, ధర్మం అనేటువంటి సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ డిక్లర్డ్ దట్ రైచియస్నెస్ డిపెండ్స్ అపాన్ ట్రూత్.
1: దీనికంటే మించినటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ ట్రూత్ దాన్ దిస్.
1: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత ఎ నంబర్ ఆఫ్ లెసన్స్ హావ్ బీన్ టాట్.
1: పలికి బొంకుట కన్న పాపమున్నా, పలికి బొంకుట కన్న పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా? అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: కెన్ దెర్ బి ఎ గ్రేటర్ సిన్ దాన్ గివింగ్ ఎ వర్డ్ అండ్ గోయింగ్ బ్యాక్ అపాన్ ఇట్? అండ్ దట్ ప్రూవ్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది.
0: ఇట్ ఈస్ ద ట్రూత్ విచ్ ప్రొటెక్ట్స్ ది వరల్డ్.
1: ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది.
0: రైచియస్నెస్ టేక్స్ షెల్టర్ అండర్
1: ట్రూత్. సత్యధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దేర్ ఈస్ మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: చదువులని చదివి చాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi yeniti unnano teenuni gunambu manaledu.
0: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean nature.

0: ఆర్గ్యుమెంటేషన్ అండ్ వన్ వుడ్ నెవర్ గెట్ ఫుల్ విజ్డమ్.
1: చదువు చదివి చదివి చావంగనేటికి
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ స్టడీఇన్ సచ్ ఎడ్యుకేషన్?
1: చావు లేని చదువు చదువవలయు.
0: వన్ షుడ్ అక్వైర్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ కన్ఫర్ ఇమ్మార్టాలిటీ.
1: అదే సత్య చదువు.
0: దాట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: అదే ధర్మ చదువు.
0: దాట్ ఈస్ ధార్మిక్ ఎడ్యుకేషన్.
1: ఆ ధర్మము సత్యమే. సత్పురుషులు చెంత ఉంటుంటారు.
0: అండ్ దిస్ ధర్మ అండ్ ది ట్రూత్ ఇట్ విల్ ఆల్వేస్ బి విత్
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారు.
0: హూ ఎవర్ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారు.
0: హూ ఎవర్ హ్యాస్ ఫాలోడ్ ది పాత్
1: ఎవరి యందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో
0: ఇన్ హూమ్ సో ఎవర్ గ్రేట్ వర్చ్యూస్
1: షైన్ సన్నిధి ఎందే ఉంటుంటుంది సత్యం.
0: అండ్ ట్రూత్ ఆల్వేస్ విల్ బి అట్ దర్ వెరీ ఫీట్.
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: దట్ ఈస్ ది రీజన్ వై another name for truth is
1: ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు.
0: Another name for ఆత్మ is truth. As truth is permanent, ఆత్మ is permanent, that name is given to it.
1: సర్వుల యందు ఉండనటువంటిది అది ఒక్కటే.
0: This is common.
1: అన్ని యుగములు మార్పు చెందినవే.
0: Everything else undergoes modification and change.
1: విషయము కాని పదార్థము కాని కదిలిపోయే మేఘములే.
0: Beat a person, beat an object, beat anything, these are all undergoing changes.
1: Atani bhayam chaduvaddani cheppani kaadu.
0: I don't mean to say that you should not study those things.
1: Ee chaduvulato paatu
0: along with this kind of learning
1: chaduvunu kudunu manam chaduvadaniki tagina krushi cheyali.
0: We should also make efforts to learn the real education also.
1: Enta mandi enni chaduvulu chadavaledu.
0: How many people have acquired
1: vidyadhanu pondaledu.
0: So many people also got great
1: kaani
0: education
1: avani enta kaalam ichchagaligayi.
0: For how long did they have it?
1: అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి.
0: దే వర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్
1: అయితే దేహము నశించినా కూడాను మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కారాస్ హ్యావ్ ఎ పర్మనెంట్ ప్లేస్.
1: ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal, not for the sake of ego.
1: Adarsham shashtamainatundi.
0: Ideals are always permanent.
1: Iti uttama adarsham cheta enta mandaina kodunu mundu abhivruddhi gaagalanu.
0: By yourself holding a good ideal, you will be helping so many people to become ideals.
1: Kaaki vaguchu kalakalamu tiruvaka hamsavai chadame aadumuga.
0: Instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaram bratikina manaku chalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years, if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu aatmaabhimanamu atyavasaram.
0: If you want to really enjoy an ideal life, love for atma and love of the nation are
1: essential.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: వాట్ ఈస్ మై నేషన్?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: హౌ సేక్రెడ్
1: దివ్యమైన దేశము.
0: హౌ డివైన్ మై నేషన్ ఈస్.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశం.
0: హౌ ఐడియల్ మై నేషన్ ఈస్.
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము.
0: హౌ లవ్ ఫిల్డ్ మై నేషన్.
1: ఎంతటి విశాలమైన దేశము.
0: హౌ బ్రాడ్ మై
1: నేషన్. విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యునిక్
1: భారతదేశం. ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమనే వెళ్తున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, you are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kodanu ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina Bharatiya.
0: Oh Bharatiya, who must be having magnificent ideas.
1: Divya samputi tatvambu telisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyulayattunpanerarayiri.
0: Unfortunately, Indians themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great...
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని పండితులు కాని తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్ ఆర్ టీచర్స్ హు హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ కరెక్ట్లీ వాట్ ఇండియన్ కల్చర్ ఈజ్.
1: విద్యార్థి విద్యార్థిని ద్వారా
0: స్టూడెంట్స్ గర్ల్స్
1: ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్యమార్గమును విడుక ధర్మ మార్గమును విసర్జించక న్యాయం ఇలాంటి కర్మభూమి త్యాగభూమి యోగభూమి అయినటువంటి భారతదేశం నుండి పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క

0: సర్వం.
1: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
2: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
2: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
1: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము ద్రష్టి పట్టుకోరాలి.
2: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
1: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
2: యూత్ ఈజ్ అ వెరీ
1: సేక్రెడ్ కాలము.
2: Most sacred time this is.
1: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరా.
2: We should not waste our time.
1: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
2: Even if you make efforts to sanctify the time which has gone by, you will not be able to succeed.
1: విద్యార్థులారా,
2: dear students,
1: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
2: Develop faith in your own culture.
1: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
2: Righteousness is not confined to a particular nation, to a particular time.
1: దేశ కాల పరిస్థితుల ప్రభావంలో అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి.
2: Indian culture transcends all the limitations of time.
1: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
2: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
1: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ, దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
2: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
1: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
2: This is extremely necessary for the
1: anavaru telusukunaka baita prapanchanni telusukunnataku prayatnistunnadu.
2: Today's student is trying to understand the external world without knowing who he really is.
1: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
1: జగత్తుని జీవించేవాడు మనుషుడు కావాలి మొదట.
2: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ మస్ట్ ఫస్ట్ బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: ధనుజుల దుష్కృతుల నెల్లా పొగడుతుండు వాడే చెవట.
2: He is a fool who goes on describing various other people.
1: Brahma gnanam nerchichita atma gnanam telusukuntaru.
2: After knowing brahma gnana, you will be able to also understand the atma gnana.
1: Ee manava jeevitam nuvu raja baata.
2: This is the royal road to human life.
1: Ee baatanu motta motta manam gurtinchali.
2: We have to recognize and identify.
1: Ee baatanu manam nerchali.
2: We have to learn.
1: Ee maatalo manam ankitam kavali.
2: We have to become one with this particular thought.
1: ఈ పవిత్రమైన అన్నింటికీ సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి.
2: We have to drink the nectar and sweetness and the root of everything in the Veda.
1: ఈ పవిత్రమైన కాలమును పవిత్రమైన భావముల చేత మన హృదయాలు నింపుకొని,
2: during these 15 days we have to fill our hearts with sacred thoughts
1: and sacred feelings. భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
2: The students, both boys and girls, should undertake to spread the true meaning of the culture to the entire country.
1: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
2: Devotion is the most important thing and the very basis of
1: దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించ

0: లేవు.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: నేను సాధిస్తున్నాను, నేను సాధిస్తున్నాను, ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే.
1: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
0: Atmavishwasanni manam abhivruddhi parchukovali.
1: You have to develop confidence in self.
0: Atmavishwasanni manam balaparchukunnappudu inka anni kuda nu manu sadhinchinatundi varam avutam.
1: Once you have self confidence, everything will be added unto you.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది.
1: As you grind the sandal more and more, you'll certainly sandalwood, you'll certainly feel the smell, the fragrance of it.

0: చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదిస్తుంది.
1: As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein.

0: బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు.
1: Gold, as you heat it and burn it and melt it, it will shine brilliantly.

0: ఉత్తమమైన మానవుడు, ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావంతో, నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు.
1: A noble man, in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity and he will be unique and novel, always enjoy the state of bliss.
0: భగవంతుడు అమృత స్వరూపుడు, ఆనందమయుడు.
1: God is the very form of bliss.
0: ప్రతి జీవి కూడాను ఆనందము నుండియే ఆవిర్భవించి, ఆనందం నుండే జీవించి, కడపటికి ఆనందం నుండే అంత్యముందుతున్నాడు.
1: Every living creature is born out of bliss, sustained by bliss, and so annihilates at the end in bliss.
0: భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామములు యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: Of all the names and attributes of the divine, Sat Chit Ananda is the topmost.
0: Sat anaga trikalamul yandu trilokamul yandu maarpu chendanatvanti yokka pavitramainatvanti sthiti.
1: Sat is that state of sacredness which is changeless in all the three worlds and in all the three periods of time.
0: Idi nirantaram kodanu maarpu chendaka సుస్థిరమై శాశ్వతమై నిరూపించేటువంటిది సత్.
1: ఇట్ ఈస్ సత్, ద బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, స్టేబుల్ అండ్ చేంజ్లెస్.
0: ఇంకా చిత్, ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం.
1: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్, విజ్డమ్,
0: అవేర్నెస్,
1: అ టోటల్ అవేర్నెస్.
0: ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది.
1: When these two join and combine, you will have the divine state of bliss.
0: కనుకనే దీనికి సత్ చిత్ ఆనందము, బీయింగ్, అవేర్నెస్, బ్లిస్.
1: Therefore the name has come, being, awareness and bliss.
0: కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిత్ ఆనందము.
1: Therefore, of all the names of the divine, Satchidananda is the greatest of all.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి విషయమే.
1: It is all pervasive.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక తత్వమే.
1: It is the essence in every individual.
0: దేశములో ఎందు చూచినప్పటికీ ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటాది.
1: This being, awareness and bliss is the state which is present all over the country, anywhere you find.
0: ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కాని జీవి కాని ఈ జగత్తులో కానరాదు.
1: There is no creature without these aspects, the being, awareness and bliss.
0: విష్ణు విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వత్రా ఉండినటువంటిది ఈ బ్రహ్మతత్వమే.
1: It is this principle of Brahman, the ultimate reality, which is present everywhere.
0: కాని ఇట్టి నిత్య సత్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకోలేక భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైన, భౌతికమైన ఈ దేహమునందే అపేక్షను అభివృద్ధి పరచుకోవటం చేత మనకు నిత్య సత్యమైనటువంటి ఆనందము అత్యంత దూరమవుతున్నది.
1: వీ హ్యావ్ డెవలప్డ్ అటాచ్మెంట్ టువర్డ్స్ దిస్ ఫ్లీటింగ్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ద బాడీ. Therefore, we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality.
0: ee bedhamunaku ee bhavamunaku ee badalaku upadiye moola karanam.
1: For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause.
0: Evaraina neeku eduru teliginappudu meer ekkadi nunchi vacharandi, mee peru emiti ani adiginappudu vaaru ememo cheptuntaru.
1: If you meet anyone and put these two questions, where do you come from and what's your name, you get response, answers from them.
0: అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు.
1: The person would reply that his name is Ramayya, Krishnaya and so on.
0: మరొక పర్యాయము, మీ పేరు ఏమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు నేను పలాని డాక్టర్ను, పలాని లాయర్ను, పలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరును గురించి తాను పరిచయం చేసుకుంటాడు.
1: నెక్స్ట్ టైమ్ వెన్ యు ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ వొకేషన్ ఆర్ ప్రొఫెషన్, దట్ ఇస్ ఎ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ సో ఆన్.
0: ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు, నేను ఇండియన్ను, నేను ఆఫ్రికన్ను, నేను పర్షియన్ను, ఈ విధంగా తన దేశం గురించి పరిచయం చేసుకుంటాడు.
1: ఫర్దర్ మోర్ ఇఫ్ యూ రిపీటెడ్లీ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, దెన్ హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ విత్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు, దట్ ఈస్ అన్ ఇండియన్, ఆఫ్రికన్ అండ్ సో ఆన్.
0: తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ స్టాండ్ ఫర్ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
1: ఇట్ ఇస్ ద నేమ్ గివెన్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
0: నీ ఉద్యోగముల యొక్క పరిచయం కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు.
1: To introduce yourself by virtue of her profession is not
0: proper. నీ వృత్తిని పరిష్కరించుకొని నేను లాయర్ను, నేను డాక్టర్ను, నేను ప్రొఫెసర్నని నీ వృత్తి పరిచయాన్ని నేను చేసుకుంటున్నావు.
1: You are introducing yourself by way of your profession and vocation, that's all.
0: ఇంకా కొంతవరకు లోతునికి దిగి చూచినప్పుడు నీ దేశమును పురస్కరించుకొని నీ పరిచయం గావించుకుంటున్నావు.
1: Further, you introduce yourself, identifying yourself with the country.
0: నీ దేశమునకు, ఉద్యోగమునకు, పెట్టిన పేరుకు, పుట్టిన దేశమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ యు ఆర్ నాట్ రిలేటెడ్ టు ది కంట్రీ, ప్రొఫెషన్ ఆర్ ద నేమ్.
0: నీవు ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఇవన్నీ కూడాను దేహములు కూడాను మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఈవెన్ ద బాడీ సచ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: నీవు మానసుకు సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు.
1: Because you go by the feeling of the mind, you can identify yourself with the body.
0: కాని దేహమే నేను అనుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు.
1: If you consider yourself the body, you will never know the truth.
0: This is my body. ఇది నా దేహం.
1: You say that this is my body.
0: నేను దేహం కాదు.
1: I am not the body.
0: నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక వెలబాటు ఉన్నది కదా.
1: When you say this is my body, it means you are separate from your body.
0: కనుక నీవు బాడీవా లేక నీవు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తివా?
1: Are you the body or are you different from it?
0: ఈ విధముగా విచారణ చేసుకుంటూ పోయినప్పుడే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: If you inquire in this direction, you'll be able to understand spirituality.
0: నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే నీవు నన్ను తెలుసుకోగలవు.
1: If you know yourself first, you'll be knowing the divine.
0: నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది.
1: ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్ యు విల్ నో ది హోల్ కాస్మాస్ లేటర్.
0: నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఐ, దిస్ ఐ ఈస్ డివైన్, గాడ్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ టోటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కాని దేహమునకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఐ పర్టైన్స్ టు ఆత్మ అండ్ నాట్ టు ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: నీవెక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు,
1: వెన్ యు పుట్ ఎ క్వశ్చన్ వేర్ డు యు కమ్ ఫ్రమ్,
0: నేనేదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు.
1: You say that you are from London, America, Bangalore, Madras and
0: so on. కానీ ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటిది నీ దేహం కాని నీవు కాదు.
1: It is your body that has come from that place and not you.
0: కనుకనే భాగవతము ఎచ్చట నుండి వచ్చిటికి నవ్వు, ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే గుట నైజము ప్రాణికోటికి.
1: Therefore, Bhagavata emphatically says, it's quite natural for the living creatures to go back to the place of origin.
0: కనుకనే నీవెక్కడి నుంచి వచ్చితివో అక్కడికే నీవు చెవి చేరాలి.
1: Therefore, you should go back to the place where you started.
0: అది ఆత్మతత్వము.
1: That is the principle of
0: ఆత్మ. ఎక్కడనూ లేదు. నీ యొక్క హృదయం నందే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: It is not elsewhere. It shines brilliantly within you.
0: కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere in search of God.
0: దైవత్వము నీయందే ఇమిడి ఉంటున్నది.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అక్షరము.
0: అక్షరం అనగా అద్వైతము అని.
1: అక్షర మీన్స్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏకాక్షరము అని.
1: దిస్ ఆల్సో కాల్డ్ ఏకాక్షరం.
0: ఈ ఏకాక్షరం అనేటువంటిది ఓంకారం అనేటువంటిది.
1: దిస్ ఏకాక్షరం ఇస్ ప్రైమల్ ఓంకారం.
0: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
0: కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది.
1: అక్షర మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్, ఇంపెరిషబుల్.
0: ఈ ఏకత్వం ఉందే అనేకత్వం ఏమిటి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ యూనిటీ యు ఫైండ్ ద డైవర్సిటీ.
0: ఈ అనేకత్వం నుండి ఏకత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
1: దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అగైన్.
0: ఇక్కడ అక్షరము,
1: యువర్ అక్షరం
0: విభజించినప్పుడు ఆ క్షరము, ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, క్షరము జీవతత్వము నశించిపోయేటువంటిది.
1: నౌ ఇఫ్ యు స్ప్లిట్ దిస్ అక్షర ఇంటూ టూ, ఆ ప్లస్ క్షర, ఆ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, క్షర ఇస్ దట్ పెరిషబుల్ బాడీ.
0: క్షరం అనగా నశించేటువంటిది,
1: క్షరం ఇస్ పెరిషబుల్.
0: ఆ అనగా అక్షరమైనటువంటి యొక్క తత్వము,
1: ఆ ఇస్ ఇంపెరిషబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నశించేటువంటి జీవతత్వము, నశించేటువంటి దైవతత్వము.
1: సో దాట్ విచ్ ఇస్ పెరిషబుల్ ఇస్ ద ఇండివిజువల్, ఇంపెరిషబుల్
0: అక్షరం నందే జీవత్వము ఆత్మతత్వము రెండు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ అక్షర బోత్ ఆర్ ప్రెసెంట్.
0: కనుక ఏకత్వం నందు అనేకత్వం ఏమిటి ఉండాలనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ దట్ యూనిటీ.
0: ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటుండాలి.
1: Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism.
0: కానీ అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ట్రూత్ దట్ ద గోల్ ఆఫ్ ఆల్ రిలిజన్స్, ద ఎయిమ్ ఆఫ్ ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ముస్లింలు అల్లా అని పిలుస్తారు.
1: Muslims call God as Allah.
0: ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of this word Allah?
0: ఇది దైవము.
1: Allah means God.
0: మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు.
1: Just as we say ఆత్మ, Muslims call him
0: Allah. ఆత్మ.
1: ఆ means ఆత్మ.
0: లా లయము.
1: లా means annihilation.
0: ఆత్మలో లయం కావటమే అల్లా.
1: లా is merger here. To merge in ఆత్మ is Allah.
0: ఇంకా క్రిస్టియన్స్ కూడాను,
1: క్రిస్టియన్స్ ఆల్సో,
0: ఇక్కడ కూడా నువ్వు క్రైస్ట్ అంటారు. అది అతని పేరు,
1: దట్స్ హిస్ నేమ్.
0: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఏమిటి ఉంటున్నది.
1: హియర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ రిలీజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వేదాంతము సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ద స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
0: సాలోక్యము,
1: సాలోక్య,
0: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
1: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: ఇంకా సామీప్యము, దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
1: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ద డివైన్.
0: సారూప్యము, ఆ రూపములకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
1: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ద డివైన్.
0: సాయుధ్యము, అందులో ఐక్యము.
1: సాయుధ్య మీన్స్ మర్జర్.
0: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే.
1: Therefore all these four phases speak of the same principle of oneness, the divinity ultimately.
0: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరియైనటువంటి ఒక శక్తి.
1: That is the true power that safeguards the human life.
0: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
1: It's the physical power, it's not the worldly power that is important.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసం ఏర్పడినటువంటివి.
1: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
0: అందువల్లనే భగవంతుడు ఏ రూపము,
1: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఇప్పుడు నీరుంది,
1: హియర్ ఇస్ వాటర్.
0: నీటికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్.
0: గాలి ఉంది,
1: ఎయిర్.
0: గాలికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్.
0: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద టంబ్లర్.
0: కనుకనే దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫామ్.
0: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివోటీ సో విల్ బి ద సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: కనుక దైవత్వములకు ఎట్టి రూపము లేదు.
1: సో గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ సెపరేట్.
0: అయితే సర్వకు రూపములు కూడా తానే.
1: హౌఎవర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
1: ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ స్ప్రెడ్.
0: అంతా తానైనప్పుడు తనకు ప్రత్యేకమైనటువంటి భేదం ఎక్కడ ఉంటున్నది?
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, వేర్ డస్ దిస్ డిఫరెన్స్ లై?

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే.
1: ఎవ్రీ ఫామ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ బోధించినటువంటి యొక్క బోధన ఇయే.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, రిజల్ట్స్ ఇన్ సచ్చిదానంద బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితమును అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if you
0: pursue it in a specific way.
1: We should not worry about that, what had happened
0: or not.
1: Let's not bother of the future. That which lies in future is not known to you. The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రం మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి యొక్క యాగం జరుపుతూ వచ్చాడు.
1: ఎంపరర్ జనక వాస్ పర్ఫార్మింగ్ ఎ రిచువల్.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: మెనీ పండిట్ స్కాలర్స్ వర్ ఇన్వైటెడ్ టు అటెండ్ దట్ రిచువల్.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్
0: నాలెడ్జ్. యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదములు యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరుగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: nenu
0: puru janmamlo emiga undinanu annadu.
1: What was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meer adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, oh king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyindi, gadichipoyindi, past is past.
1: Past is past anyway.
0: Forget the past.
1: Forget the past.
0: Dinni chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about it?
0: Ledu, nenu telusukovalani naaku chaala teevramainatti vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagyavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagnyavalka made all attempts so that he would drop this question.
0: కట్టగడబడికి యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: Finally, యాజ్ఞవల్కే
0: రాజా, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నాడు.
1: యాజ్ఞవల్కే said, oh king, reply to this answer to your question will put you to danger in future. It's not good to have reply for this question.
0: అక్కడనే చెప్పాడు, the pleasure is an interval between two pains. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: There only he said, pleasure is an interval between two pains.
0: కాబట్టి ఈ బాధనైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: జనక వాస్ డిటర్మిన్ టు నో ది ఆన్సర్ వాట్ వాస్ హీ ఇన్ ది ఎర్లియర్ లైఫ్.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: Everything happens for our own
0: good. దేవుడు ఏమి సంకల్పించినప్పటికీ everything is good for me.
1: Whatever God wills, it's bound to be good for everybody.
0: ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావంను పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యూ బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: God's will is no blessed.
0: ఇది పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి యొక్క సుఖంగా ఉంటుంటాడు.
1: It may be painful to begin with, but you will confer bliss ultimately.
0: కట్టగడపటి యాజ్ఞవల్కుడు చెప్పక తప్పేది కాదు.
1: యాజ్ఞవల్క హ్యాడ్ టు రిప్లై.
0: జనక మహారాజా,
1: ఓ కింగ్ జనక,
0: నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది కొంతవరకు నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు టెల్ యూ వాట్ యు వర్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్, బట్ యుల్ బి వెరీ మచ్ వరీడ్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పాస్ట్ లైఫ్ లోపల,
1: ఇన్ ది పాస్ట్ లైఫ్,
0: సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది, ఆమె కుమారుడే నీవు.
1: ద ప్రెసెంట్ వైఫ్ వాజ్ యువర్ మదర్ ఇన్ ది ఎర్లియర్ లైఫ్, ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్.
0: ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు.
1: యు వర్ హర్
0: ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి.
1: ద వెరీ సేమ్ వన్ ఈజ్ యువర్ వైఫ్ నౌ.
0: ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మం లోపల ఆమె నీ తల్లియే అన్నాడు.
1: వైఫ్ నౌ ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్ వాజ్ యువర్ మదర్.
0: నమస్కారం చేశాడు యాజ్ఞవల్కునకు.
1: He paid respects to Yajnavalkya immediately.
0: నా సంకల్పం కూడా భగవంతుని యొక్క సంకల్పమే.
1: This thought is also prompted by God.
0: నీ జవాబు భగవంతుని యొక్క సంకల్పమే.
1: The reply is also divine.
0: సర్వము భగవంతుని యొక్క సంకల్పములే.
1: Everything is divine.
0: సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పము చేతనే కూడినటువంటి కనుక ఇవంతా మంచిదే అన్నాడు. తక్షణమే ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: Thoughts and counter thoughts are prompted because of the divine will.
0: ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది.
1: Because he could know the truth, there could be transformation in him.
0: అప్పటి నుంచి అతను జ్ఞానయోగిగా మారాడు, రాజయోగిగా మారాడు.
1: Since then he has become a rajayogi.
0: రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ రాజయోగములో రాజైనటువంటి వాడు.
1: Rajayogi means the king among
0: spiritual
1: aspirants. There's nothing beyond that.
0: కనుకనే కొన్ని కొన్ని పరిస్థితుల్లో దీన్ని మంచిగా భావించి ఆనందించేటువంటి వారు కొందరు ఉంటారు, చెడ్డగా భావించి దుఃఖించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖ దుఃఖములు రెండు కూడాను మనసు యొక్క ప్రభావములే.
1: The pain and pleasure are the effects of responses born out of the human mind.
0: కనుకనే సుఖ దుఃఖి సమయకృత్వ లాభం లాభి జయాజయ. సుఖదుఖములు రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి.
1: We should develop the spirit of equanimity to consider pain and pleasure equal.
0: కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాడు.
1: Therefore every word conveys a deeper sacred meaning.
0: ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు.
1: Today we say today is the birthday of Ganapati.
0: కానీ ఈ గణపతి అనేటువంటి పదములో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గణపతి?
0: గా అనగా బుద్ధి.
1: గా మీన్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్. నా మీన్స్ విజ్డమ్.
0: పతి దీనికి మాస్టర్.
1: పతి మీన్స్ మాస్టర్.
0: కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి.
1: దేర్ఫోర్ గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్.
0: గణములు లోక సంరక్షణార్థమై ఉండేటువంటి యొక్క గణములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు.
1: సో హాస్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్, హీస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్, సో హీస్ ఆల్సో కాల్డ్ గణపతి.
0: కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్, హీస్ కాల్డ్ గణపతి.
0: విగత విగతం నాయక వినాయక అన్నారు. అనగా ఏంటి? ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: He has no master above him.
0: ప్రతి వ్యక్తికి నీ ఒక నాయకుడు ఉండవచ్చును.
1: ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హెమ్.
0: నాయకుడు లేనటువంటి యొక్క వాడు కనుక ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సిన్స్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హెమ్, హీ ఈజ్ ఆల్సో కాల్డ్ వినాయక.
0: ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదమును పొంది తదుపరి ఆ కార్యమును మనం ఫలవంతం గావించుకుంటున్నాం.
1: When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it.
0: కనుక భారతదేశం నందే కాక అనేక ప్రాంతముల యందు కూడాను అనేక దేశముల యందు కూడాను ఈ వినాయక పూజ అనేటువంటిది ఈనాటిది కాదు.
1: It's not only in Bharat, in several foreign countries
0: Vinayaka
1: పూజ వేద
0: కాలం నుండి కూడాను వినాయక పూజ అనేటువంటిది జరుగుతూనే వస్తుంటుండాలి.
1: Vinayaka is worshipped since Vedic times.
0: కనుక ఏతత్ పురుషాయ విఘ్నమే సత్యదేవాయ ధీమహి అనేటువంటి గాయత్రి మంత్రము ఉండేటువంటి ఒక తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది.
1: ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాయత్రి అప్లైస్ సేమ్ టు గణపతి ఆల్సో.
0: కనుక ఇది వేదకాలం నుండి కూడాను ఈ వినాయక ఆరాధన అనేటువంటిది జరుగుతూనే వస్తుంది, కానీ నిన్న మొన్నటిది కాదు ఈ వినాయక యొక్క పూజ.
1: వర్షిప్ ఆఫ్ గణపతి ఈజ్ నాట్ ఆఫ్ యెస్టర్డే ఆర్ ఆఫ్ ది రీసెంట్ టైమ్స్.
0: మానవునికి సంభవించేటువంటి విఘ్నములను అంతా కూడాను దూరం గావించి మానవుని శాంతి భద్రతతో జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము.
1: వినాయక will see that all obstacles on the way of your pursuit will all be removed, ensuring safety and security.
0: ప్రతి శుభకార్యములందు కూడాను ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటారు.
1: On all auspicious occasions we pray to
0: aithe evarevari manasuku bhavam taginattuga vaaru deenini arthamulu teesukuntuntaru.
1: Each one goes by the meaning basing on the mental level.
0: Parama bhaktulainatundi vaaru shastra sampannulainatundi vaaru veda shastra itihasa puranamulnu chakkaga telisinatundi vaaru

0: తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక.
1: ఓ వినాయక, యు హావ్ పుట్ ఆన్ వైట్ క్లాత్.
0: శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థం.
1: శుక్ల హాస్ గాట్ అనదర్ మీనింగ్, ద స్పేస్.
0: తెలుపు, ఆకాశము, రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం.
1: The Suklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of a sky.
0: Vishnu. Vishnu అనగా ఏంటి? సర్వవ్యాపకత్వం అయినటువంటి వాడు.
1: Vishnu means the one who is expansive, pervasive.
0: అంబర ధారం విష్ణు. శుక్లం అనగా తెలుపు, అంబరం అనగా క్లాత్. దానిని ధరించినటువంటి వాడు నీవు. నీవు సర్వత్రా ఉంటున్నావు
1: వినాయక. You have put on this white cloth. You are bright. You are all pervasive everywhere.
0: Sesivarnam Chaturbhujam. Sesivarnamu. Akasam yokka rangu.
1: Sesivarna. You are the complexion of
0: sky. Here there is another word. Sesi anaga Chandrudu.
1: Sesi means moon.
0: Chandrudu anaga chikatini dooram chesetunte vaadu Chandrudu.
1: And Sesi moon means the one who dispels darkness.
0: శశివర్ణం చతుర్భుజం. ఇతనికి నాలుగు చేతులు ఉంటున్నాయన్నమాట.
1: హి హాస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఏమిటి? ప్రాకృతమైనటువంటివి రెండు, అప్రాకృతమైనటువంటి రెండు.
1: టూ ఆర్ వరల్డ్లీ అండ్ టూ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఇవి ప్రవృత్తి, అది నివృత్తి.
1: సో వన్ ఈస్ అవుట్వర్డ్ ట్రెండ్,
0: నివృత్తి లోపల సంరక్షించేటువంటి రెండు హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి రెండు హస్తములు.
1: దేర్ఫోర్ protection is given in the outward way of endeavors, the two for the inward pursuits.

0: అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు.
1: A devotee prays to Vinayaka, O God, you are the one who will be removing all the obstacles on my way.
0: Anade oka chandastaneetvanti dantopala oka viruddhamaineetvanti margamunu praveshinchinaatvanti oka nastikattvam kudanu undeetvantadi.
1: Even in those times there was atheistic trend.
0: Oke padamulaku aneka arthamulu kudanu sambhavistu untayi okoka samayalo.
1: At one time even word a single word will have many interpretations and meanings.
0: Shuklam bharadharam vishnu tellani vastramulu dharinchi sarvavyaptiga ainatundi oka bhava vishnu ani bhaktulu poojiste deeniki viruddhamainatundi vaadu shuklam bharadharam vishnu tellani battalu mosedi.
1: When devotee prays to God, oh God, you wear the white cloth and you are expansive.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏ మాత్రం ఉండదు, ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటారు.
1: They give atheistic interpretation to the same word, the one that which carries white cloth,
0: చతుర్భుజం,
1: seen everywhere.
0: విభూతి రంగుతో ఉంటుంటది, ఆకాశం రంగుతో ఉంటుంటది అది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్పేస్.
0: చతుర్భుజం, నాలుగు కాళ్ళు ఉంటుంటది.
1: ఇట్ హాస్ ఫోర్ ఫీట్.
0: ప్రసన్న వదనం, దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు, కోపం వచ్చినట్టుగాను ఉండదు, ఆనందించినట్టుగాను ఉండదు.
1: ఇట్స్ ఫేస్ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్ యాజ్ సచ్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్?
0: గాడిది అన్నారు.
1: దట్ ఈస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు, తెల్లని వస్త్రములు పోసేటువంటిది.
1: ఇట్ క్యారీస్ ద బర్డన్ ఆఫ్ వైట్ క్లాత్.
0: చూసారా, విష్ణు దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చి పెట్టేసేసింటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ లెట్ ఫ్రీ టు మూవ్ అబౌట్ ఆన్ ది స్ట్రీట్.
0: తిరుగుతూ ఉంటుంటారు విష్ణు వాద్యం.
1: ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రసన్న వదనం, చాలా ఎప్పుడు శాంతంగానే ఉంటుంటారు అది.
1: ఇట్ ఈస్ పీస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఈ విధమైనటువంటి అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములంతా కూడా నువ్వు విస్మరించి దుర్భావములనే స్వీకరించి దైవత్వమును కూడా నువ్వు దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు.
1: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ వీ గివ్ సచ్ రాంగ్ కనోటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వీఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడాను స్మరిస్తూ రావాలి.
1: Therefore we should think of the divinity which shines within in our heart.
0: ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు.
1: Today we don't need to go through big books, vidyarthulara, texts, students.
0: ee shastram anetundi danni aneka reetiluga meer talalto nimpukune badulu premato hrudayanni nimpukondi.
1: Instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love.
0: Tannulu tannulu gnananni meer sampadinchedaniki badulu ఒక ఔన్సు ఆచరణలో పెట్టండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ అక్వైరింగ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్, బెటర్ యూ ప్రాక్టీస్ అన్ ఔన్స్.
0: ఆచరణలో లేనటువంటి ఎందుకు మీకు టన్స్ టన్స్ అంటే ఈ యొక్క శాస్త్ర గ్రంథంలో?
1: వై దెన్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఒక్క దీనిని మీ చిత్తం అందించుకుంటే చాలు.
1: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్.
0: ఈనాడు ఆకార మానవత్వం కాదు, ఈ జగత్తునకు మనం చూపవలసినటువంటి ఆచరణ మానవత్వం చూపాలి.
1: ఇస్ నాట్ ది హ్యూమన్ బై ఫార్మ్ దట్ ఇస్ నీడెడ్, హీ షుడ్ బి హ్యూమన్ ఇన్ హిస్ బిహేవియర్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రేపు రేపటి భారత ఉద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరి అయినటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ ది సేక్రెడ్ ఐడియాస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ అప్హోల్డ్ ది ప్రిస్టైన్ గ్లోరీ ఆఫ్ భారత్.
0: నిజముగా దైవ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నిజముగా ఆ విశ్వాసమే లేకపోతే మనం జీవితం అనేటువంటి వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ వీ విల్ బి వేస్టింగ్ అవర్
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ అండ్ నోబ్లెస్ట్, ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: లేకపోతే ఈ మానవత్వానికి ఎందుకు ఇంత ఘనత?
1: వేర్ డస్ దిస్ ఇంపార్టెన్స్ లై దెన్?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ప్రతి దేహమునందు కూడాను నాలుగు విధములైనటువంటి కోశములు ఉంటున్నవి.
1: ఎవ్రీబాడీ
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము.
1: ఫోర్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్,
0: ఈ విజ్ఞానమయం దాటిన తర్వాత ఆనందమయం ప్రాప్తిస్తుంది,
1: ద విజ్డమ్ అండ్ ఫైనల్లీ ది షీట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఆనందాన్ని మనం అందుకోవడానికి నాలుగోదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ షీట్ ఆఫ్ బ్లిస్ వన్ హ్యాస్ టు.
0: కనుక మానవత్వం ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం నిర్మించింది.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో నోబుల్ అండ్ ప్రెషస్.
0: విజ్ఞానం అనేటువంటి మరొక పశుపక్షి మృగాదులకు లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఈస్ నాట్ గివెన్ టు బర్డ్స్ అండ్ బీస్
0: మాత్రమే ఉంటున్నది.
1: ఇట్స్ ఓన్లీ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్.
0: అంతే కాకుండా సాక్షాత్ దైవమేకుడను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన, ఒరే నాయన నీవు నా అంశమే అని కూడా నువ్వు భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత టెల్స్ యూ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మమై వాంసే, నీవు నా అంశమే,
1: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే ఘనత ఏం కావాలి మానవత్వానికి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్?
0: మనం భగవంతుని యొక్క అంశములే.
1: దట్ వేర్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: భగవంతుని యొక్క స్వరూపములే.
1: వేర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది
0: దివ్యత్వములే.
1: వేర్ ది డివైన్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావం మనలో ఉండి కూడాను ఎందుకు ఇంత అజ్ఞానంలో మనం పడిపోవాలి?
1: విత్ ఆల్ ది లేటెంట్ ఇన్హెరెంట్ డివినిటీ, వై షుడ్ బి డెల్యూటెడ్?
0: నిరంతరం కూడా అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దివ్యత్వాన్ని నీవు చింతిస్తూ పోతే నీవు తప్పక బ్రహ్మ రూపాన్ని పొందుతావు.
1: వెన్ వన్స్ యూ గో ఆన్ థింకింగ్, ఎంటర్టైనింగ్ దిస్ ఐడియా, అహం బ్రహ్మాస్మి,
0: చింతిస్తామో దాని రూపాన్ని మనం పొందుతాం.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్రహ్మ రిపీటెడ్లీ యూ బికమ్ బ్రహ్మన్ అల్టిమేట్.
0: నీ దృష్టి అంతా కూడా నువ్వు బ్రహ్మతత్వంలో పెట్టు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ కీప్
0: దేహాన్ని లోకతత్వంలో నీవు అనుభవింపజేయి.
1: హౌఎవర్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వరల్డ్ విత్ దిస్
0: లోక సంబంధమైనటువంటి కృత్యములు ఏమాత్రమో నీవు మాన్నక్కర్లేదు.
1: Don't give up your worldly responsibilities and duties.
0: కర్మని సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మల్ని ఆచరిస్తురా.
1: Therefore you should consider every activity as God's activity, divine.
0: కనుక మన జీవితంలో ఎట్టి విఘ్నములు కూడాను మనకు ప్రాప్తించవు.
1: Then you will not have any problems or obstacles in life.
0: కనుకనే విఘ్నత్వం అనేటువంటిది కేవలం మానవత్వానికి ఒక షాడో.
1: Therefore this kind of obstacle will follow you like a shadow.
0: ప్రతి ఒక్కటానికి కూడాను మంచి చెడ్డ రెండు ఉంటుంటాయి.
1: Everything will have these two aspects, good and bad.
0: చీకటి లేకపోతే లైట్ నికు విలువ లేదు.
1: Without darkness light has no value.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని మనం ఆశించము.
1: If you are not hungry you don't need food at all.
0: కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము.
1: Without misery you don't expect happiness.
0: మన యొక్క స్వరూపము,
1: you are the embodiment of bliss.
0: సచ్చిత్ ఆనందమే.
1: You are the very embodiment of సచ్చిత్ ఆనందం.
0: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలైతే కాలేదు.
1: Then how is it that you are not the recipient
0: of the bliss? You deha drishti ande neevu jeevisthunnavu.
1: Because you live, carry on your life journey.
0: Deham ni yokku upadhi. Nee deham yokku upadhi.
1: Your body is an instrument.
0: Neevu dharinchinatundi vastram adi.
1: It is like the dress you have on.
0: Kaani neevu body kaadu.
1: But you are not the body.
0: Body is like a water bubble.
1: Body is like
0: mind
1: water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: don't
1: like a mad monkey.
0: Don't follow the body. Don't follow the mind. Follow the conscience. అది నీ యొక్క దివ్యత్వం.
1: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో యువర్ కాన్షియన్స్. దట్ ఇస్ ది
0: కాన్షియన్స్ ని ఫాలో చేస్తూ రావాలి.
1: సో యూ షుడ్ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఇదంతా పరమాత్మ మన యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లెస్,
0: సచ్చిత్ ఆనందమే.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిత్ ఆనందం.
0: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలైతే కాలేదు.
1: దెన్ హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ ది

0: die.
1: దేహము నిరంతరము మారుతూనే ఉంటుంటాయి.
0: Body changes every day.
1: బాల్యము, యవనము, వార్ధక్యము, మూడు మార్గము మారుతుండాలి.
0: ఆల్ ది స్టేజెస్ లైక్ చైల్డ్హుడ్, యూత్ అండ్ ఓల్డ్
1: ఏజ్. దేహము మారుతుండాలి కానీ మనసు మారటం లేదు.
0: బాడీ చేంజెస్ బట్ నాట్ ద మైండ్.
1: కనుక మనసు మారాలి.
0: సో మైండ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
1: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
0: వెన్ వన్స్ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్ మ్యాన్ విల్ చేంజ్.
1: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే.
0: సో వాట్ వీ షుడ్ చేంజ్ టుడే ఈజ్ అవర్ మెంటాలిటీ.
1: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో. మనసే బంధమునకు మోక్షమునకు మూల కారణం.
0: మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం.
0: యూ కెన్ టర్న్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్.
1: మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి.
0: యూ హ్యావ్ కెమెరా.
1: ఈ కెమెరా ఇటువైపు తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
0: యూ సడన్లీ గెట్ ది పిక్చర్ ఆఫ్ ద పర్సన్ టు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హూమ్ యూ టర్న్ యువర్ లెన్స్.
1: దీంతో పడిపోతుంది.
0: ఇఫ్ యూ టర్న్ ద లెన్స్ దిస్ వే యూ విల్ హ్యావ్ దట్ పిక్చర్ దేర్.
1: కాబట్టి ఎటువైపు తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
0: యాజ్ ఇస్ ది డైరెక్షన్ ఆఫ్ ద లెన్స్,
1: నీవు ప్రకృతివైపు తిప్పినప్పుడు ప్రకృతం అనేటువంటి పిక్చర్ దీంతో పడిపోతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ ది లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ డైరెక్ట్
1: మైండ్ ఒక లెన్స్, అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది.
0: ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ టర్న్ గాడ్ వర్డ్, యూ విల్ హ్యావ్ డివినిటీ పిక్చర్.
1: అనేక పర్యాయాలు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్
1: ఇది ఒక లాక్,
0: హియర్ ఇస్ ఎ లాక్,
1: ఇది ఒక కీ,
0: దిస్ ఇస్ ఎ కీ.
1: ఈ కీ లాక్ లో పెట్టి
0: ఇఫ్ యూ పుట్ ఇట్ దేర్,
1: టర్న్ లెఫ్ట్ సైడ్,
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్,
0: ఓపెన్,
1: టర్న్ రైట్ సైడ్,
0: టర్న్ రైట్ సైడ్
1: లాక్,
0: ఇట్ విల్ గెట్ లాక్.
1: కానీ సేమ్ లాక్ సేమ్ కీ,
0: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ,
1: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
0: బట్ దిర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: నీ హృదయమే లాక్,
0: యువర్ హార్ట్ ఇస్ ఎ లాక్,
1: నీ మైండ్ ఏ కీ,
0: యువర్ మైండ్ ఇస్ ది కీ.
1: టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్, టర్న్ వరల్డ్ సైడ్ అటాచ్మెంట్.
0: ఇఫ్ యూ టర్న్ గాడ్ సైడ్ ఇట్ ఇస్ లిబరేషన్. ఇఫ్ యూ టర్న్ వరల్డ్ సైడ్ ఇట్ ఇస్ అటాచ్మెంట్.
1: ఉన్నది రెండు ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్.
1: టర్నింగ్ డిఫరెన్స్ ఉంటుంది.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: కనుక నేను దేహం వైపు తిప్పుకున్నప్పుడు నీకు బంధనం ఏర్పడుతుంటాది.
0: ఇఫ్ యూ జస్ట్ టర్న్ వరల్డ్ వైడ్ వరల్డ్ సైడ్ ఇట్ లెఫ్ట్ బాండేజ్.
1: నీవు కాన్షియన్స్ వైపు తిప్పినప్పుడు అది తప్పక దానికి అతీతమై ఉంటుంటాది. మనోమూలం విధం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ ది ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మనసు లేకుండా ఏ ప్రదేశం కూడా మనకు కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్.
0: ఆల్ సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్
1: మాత్రమే.
0: దే ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: కాబట్టి కన్నుతో చూచేది ఆ మనసే.
0: దేర్ ఫోర్ ఇస్ ద మైండ్.
1: చెవితో వినేది మనసే.
0: ఐ అండ్ త్రూ ది
1: మనసు విచారించేది మనసే.
0: ఇట్ ఆల్సో ఇన్
1: చేతులతో పనిచేసేది మనసే. అంతా మనసే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద మైండ్.
1: కనుక ఈ మనస్తత్వాన్ని మొట్టమొదట మనం మార్చుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ చేంజ్ ది మెంటాలిటీ.
1: ఎట్ట మార్చాలి?
0: How to change?
1: మనస్సును దైవం వైపును మరల్చాలి.
0: We should direct our mind God word.
1: Work will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: నీవు ఏ పనైనా చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో.
0: You may do your household work.
1: This is God work. God work. God
0: then
1: work.
0: It gets transformed into God's
1: work. నీ వర్క్ మార్చడం అక్కర్లేదు.
0: You don't need to give up your work.
1: నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు.
1: నీవు చేయి, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: కానీ ఇవన్నీ ఇప్పుడు నువ్వు భగవత్ప్రీత్యార్థం అనుకోవాలా.
0: బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఈ విధమైనటువంటి సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతన్యం మనకు ప్రాప్తిస్తాయి.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ సచ్ గుడ్
1: సచ్చింతన్యం వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము.
0: యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ దట్ విల్ లీడ్ టు గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది.
0: వెన్ యూ రిసార్ట్ టు గుడ్ యాక్షన్ గుడ్ యాక్టివిటీ యూ విల్ హ్యావ్ గుడ్ రివార్డ్స్ ఇన్ టర్న్.
1: కనుక
0: సో
1: మనము పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటుంటే అన్ని దైవ భావంతో మనం చూడాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: దిస్ ఈస్ ది వే ఆఫ్ గాడ్.
0: దిస్ ఇస్ ద వే టు గాడ్.
1: కనుకనే మనం చేసేటువంటి కూడా నువ్వు మంచిగా చేయి.
0: So we should do good every time.
1: Manchiga chudu.
0: Let's speak.
1: Manchiga vinu.
0: Let's.
1: Chettadaniki avakasame ivvaddu.
0: Never give scope to bad listening.
1: Idiye pedda sadhana.
0: This is the biggest
1: sadhanaga emti. Dhyanamo japamo yogamo ivani cheyatam sadhana kadu.
0: Spiritual path does not mean japa or penance or meditation.
1: కనుకనే సత్ప్రవర్తనలో ప్రవేశపెట్టడమే ఒక జపం.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్ గుడ్ కాండక్ట్
1: అనిత్యమైనటువంటి దాని నుంచి నిత్యమైనటువంటి దాంట్లో ప్రవేశించడమే సాధన.
0: టు జస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ దిస్ ఎఫిమరల్ అండ్ గెట్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ ఈ స్పిరిచువల్ పర్సూట్.
1: కనుకనే మనలో ఉండేటువంటి భావములకు బాధలకంతా మూల కారణం అదియే.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ ద సఫరింగ్ అండ్
1: మిజరీ. ఇమ్మోర్టాలిటీ.
0: వాట్ ఇస్ ది వే టు ఇమ్మోర్టాలిటీ?
1: Removal of immorality is the only way to immortality.
0: Removal of immorality is the only way to immortality.
1: Immortality. Adiye manaku nijamaina margamu.
0: That is the true path.
1: Adiye rajamargamu.
0: That is the royal path.
1: అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ట్రెడ్ అలాంగ్ దట్ రాయల్ పాత్ వీ హావ్ టు గివ్ అప్ ద వికెడ్ ఐడియా.
1: ఒక్కొక్క పర్యాయము క్రోధం వస్తుంది.

0: ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
1: At times there will be certain feelings of anger and also greed. They are all in
0: మానవతా విలువలను మనం పెంచుకోవాలి.
1: We should develop human quality.
0: మానవతా విలువలు ఏమిటి?
1: What are human values?
0: దయా మానవతా విలువ.
1: Compassion.
0: అది ఏ మొట్టమొదట హృదయా. హృత్ ప్లస్ దయా హృదయ, అది ఏ మన యొక్క దయ.
1: హృదయ హృత్ ప్లస్ దయా
0: కంపాషన్.
1: కంపాషన్.
0: ఆ కంపాషన్ మనం పెంచుకోవాలి.
1: We have to develop this compassion.
0: ఎప్పుడు ఈ యొక్క దయను మనం పెంచుకుంటామో,
1: when once we develop this,
0: prema sahajanga praveshistundi,
1: love enters there naturally.
0: Kabatti love is God, live in love.
1: Love is God, live in love.
0: Aa prema ne manamu abhivruddhi pachukovali.
1: We have to develop that love.
0: Mana hrudayanni nippukosindi prema tho kaani gnanam tho kaadu.
1: We have to fill our hearts with love, not with knowledge.
0: ఈ వరల్డీ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు.
1: వరల్డీ నాలెడ్జ్ ఈజ్
0: యూస్ వరల్డీ లైఫ్ కు మాత్రమే వరల్డీ నాలెడ్జ్ అవసరం అవుతుంది.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ వరల్డీ లైఫ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్
1: ఈస్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కాదు, హృదయాన్ని పెట్టుకున్నా ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది.
1: బట్ దట్ విచ్ రిలేట్స్ టు ద హార్ట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అక్వైర్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కేవలం వినటము చెప్పటము ఇవి కాదు ప్రధానమైనటువంటివి.
1: ఇట్స్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు లిసనింగ్. వన్ షుడ్ డూ దట్.
0: అది ఆదర్శవంతమైన జీవితము.
1: దట్ ఈస్ ద ట్రూ ఐడియల్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి విద్యా విధానం లోపల సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది.
1: As this modern education system is not running along that sound lines, we find so many defects.
0: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన దైవంబు. విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి.
1: Is education that should make you feel humble.
0: Aa vinayam anetundi vidyarthulaku pedda bhushanam.
1: This humility is good jewel to your life.
0: Beautiful jewel.
1: A beautiful jewel.
0: Ee nijamainatundi yokka ee andamainatundi yokka dinni manam ee naadu vadala pettukuntunnam.
1: Today we are not having that beautiful jewel.
0: ఈ వినయములో ఉండినటువంటి గౌరవత మరి ఎక్కడ కనిపించదు.
1: We don't understand the greatness in humility.
0: సద్గుణంబులు
1: good virtues,
0: సద్బుద్ధి
1: good mind,
0: సత్యనిరతి
1: adherence to truth,
0: భక్తి
1: devotion,
0: క్రమశిక్ష
1: discipline,
0: కర్తవ్య పాలనములు
1: duty
0: నేర్పునదే విద్య.
1: It is the education that teaches all these six.
0: విద్యార్థి నేర్వవలయు.
1: Students should learn these things.
0: ఇవి మనం నేర్చవలసింది.
1: We should learn them.
0: దీనికి విరుద్ధమైనటువంటివి నేర్చుకుంటున్నాం ఈనాడు.
1: But today we are learning just opposite, contradictory things.
0: అది మనకు సంబంధించింది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ హూ
0: విద్యా అర్థైతేది విద్య. విద్యార్థి అంటే విద్యను అర్థించాలి.
1: ద వన్ హూ వాంట్స్ దిస్ నాలెడ్జ్ ఇస్ విద్య.
0: విద్య విద్య
1: విద్య ఇస్ విద్య.
0: యా ఏది?
1: యా దట్
0: విజ్ఞానము. ఏది జ్ఞానాన్ని అందిస్తుందో అది ఏ విద్య.
1: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: ఆ జ్ఞానం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దట్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద నాన్ డ్యూయలిజం ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే మనము అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: Therefore we must find out unity and diversity.
0: అంతేకాని ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ డైవర్సిఫై దిస్ యూనిటీ.
0: ఇంతమంది ఉన్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ.
1: సో మెనీ ఆర్ హియర్. బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: నేషన్స్ ఆర్ మెనీ.
0: బట్ ఎర్త్ ఈజ్ వన్.
1: బట్ ఎర్త్ ఈజ్ వన్.
0: స్టార్స్ ఆర్ మెనీ.
1: స్టార్స్ ఆర్ మెనీ.
0: స్కై ఈజ్ వన్.
1: స్కై ఈజ్ వన్.
0: Cows are many.
1: Cows are many.
0: Milk color is one. Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్వాన్ని అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని తీసుకోవాలి మనం.
1: We have to consider this principle of unity in diversity.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క నిజమైన విద్య.
1: That is the true education.
0: ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి కాంచుకోవటం చేత
1: today we are intellectuals, no doubt.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు అధికమైపోతున్నారు.
1: There are many intellectuals who will diversify, observe multiplicity in unity.
0: అది కాదు విద్యా విధానము.
1: It's not the true education.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి గుణవంతుని యొక్క లక్షణము.
1: A virtuous person should experience unity and diversity.
0: ఇది విద్యార్థి నాడు గుర్తించాలి.
1: This must be recognized by students today.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
1: When once you know the truth, you will go along the right path.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి.
1: Today is a sacred day, వినాయక చతుర్థి.
0: ఈ వినాయకుడు అనగా కేవలము ఇతనికంటే మరొక నాయకుడు లేడు.
1: He has no master.
0: సర్వులకు నాయకుడు ఒక్కడే. మాస్టర్ ఇస్ వన్.
1: మాస్టర్ ఇస్ వన్.
0: చూడండి, మీకు మీరే మార్చుకోండి.
1: యూ జస్ట్
0: మీరే మాస్టర్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: సి, దిస్ ఇస్ మై నోస్.
1: This is my nose.
0: This is my ear.
1: This is my ear.
0: This is my eye.
1: This is my eye.
0: This is my tongue.
1: This is my tongue.
0: This is my hand.
1: This is my hand.
0: This is my leg.
1: This is my leg.
0: But who am I?
1: Then who am I?
0: Question is good.
1: Put a question.
0: This is my nose.
1: This is my nose.
0: My nose.
1: My nose.
0: But who am I?
1: Then who am I?
0: My ear.
1: My ear.
0: But who am I?
1: Then who am I?
0: My tongue.
1: My tongue.
0: But who am I?
1: But then who am I?
0: Eyes, nose, ivanta kudu instruments. Anta instruments.
1: Eyes, nose, tongue, they're all instruments.
0: You are the master.
1: You are the master.
0: Intakante master marokare em kavali.
1: What more you want?
0: Kalukane vinayakudu anaga master.
1: Vinayaka.
0: Atariki maroka nayakudu ledu.
1: Vinayaka means master, none beyond.
0: Kabatti meerandaru vinayakule.
1: So all of you are embodiments of Vinayaka.
0: Rankuledi kani ఆ యొక్క జ్ఞానం నీలందు ఉంటున్నది.
1: యూ డోంట్ హ్యావ్ దట్ ట్రంక్ బట్ యూ హ్యావ్ దట్ అవేర్నెస్.
0: కనుకనే బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే.
1: దేర్ఫోర్ బుద్ధి ది ఇంటెలిజెన్స్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈ నాటి నుంచి మీరందరూ వినాయకుడు కావాలి.
1: టుడే ఎవ్రీవన్ షుడ్ బి ఎ వినాయక.
0: ఐ యామ్ ది మాస్టర్. ఐ యామ్ ది మాస్టర్. ఐ యామ్ ది మాస్టర్.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐ యామ్ ద మాస్టర్. ఐ యామ్ ది మాస్టర్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: దిస్ మై ఇన్స్ట్రుమెంట్స్. మై పనిముట్లు, నా పనిముట్లు.
1: దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్.
0: కాబట్టి నేనే ఓనర్.
1: సో ఐ యామ్ ది ఓనర్.
0: నేనే మాస్టర్.
1: ఐ యామ్ ద మాస్టర్.
0: ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి.
1: You develop this truth.
0: Intakante maroka sadhana akkarledu.
1: You don't need to undertake any spiritual path.
0: Anavasaranga kalamu vyartham cheyakandi.
1: Don't waste time unnecessarily.
0: Kalukane time is God.
1: So time is God.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: Kalukane time waste kaakunda I am the master. Nen master ayinattundadu ettanti margamlo undali. Nen andariki ideal margamlo undali.
1: So never waste time. Feel that you are the master so that you will be an ideal man.
0: Ee master entundi eppudu meeku labhyam avutundi.
1: Then when do you attain that state of a master?
0: Anta bhagavata arpitam gaavinchali.
1: You offer everything to God.
0: Everything is instruments.
1: All the rest are instruments.
0: Kalukane nenu master ga unna nenu master kodunu master ke cheripovali.
1: I am the master. I must be one with the master.
0: Kalukane nenu become master
1: and become master.
0: Nenu master master master kodu you become master. Brahmavit brahmaiva bhavati.
1: As you feel and think that you are the master, you become the master.
0: కలుగురి మీరు మాస్టర్స్ గా కావాలి.
1: సో యూ షుడ్ బి మాస్టర్స్.
0: అనగా మాస్టర్ అంటే ఏమిటి?
1: వాట్స్ హూ ఇస్ దిస్ మాస్టర్?
0: ప్రాకృతమైనటువంటి యొక్క పదముల లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు.
1: టుడే ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్ అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ మాస్టర్స్.
0: కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతారు.
1: ఆఫ్టర్ మ్యారేజ్ మాస్టర్ బికమ్స్ మిస్టర్.
0: మీరు మాస్టర్స్ గా ఉంటుంది.
1: యూ షుడ్ బి మాస్టర్.
0: అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ మాస్టర్ ఎవ్రీథింగ్.
0: అనగా ఏమిటి? ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకుని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి.
1: ఇట్ మీన్స్ యూ షుడ్ మాస్టర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండ్ బి అన్ ఐడియల్.
0: మీరు మొట్టమొదటి పుట్టినదానే మీరు దైవస్వరూపులే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్.
0: మీకు అందరికీ తెలుసు, అనేక ప్రయాణం చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ us many a time.
0: పూర్వము
1: అర్లియర్
0: కొంత 100 సంవత్సరాల పూర్వము
1: 100 ఇయర్స్ బిఫోర్
0: ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల.
1: It was those days when English was newly introduced.
0: Andanni pichevaru god man god man god man god man an pichevaru.
1: They used to address everyone as god man god man.
0: Ee god man god man an pichistu vacharu.
1: Everyone is addressed.
0: Kaani kramakramena ee language ee angla bhasha chaala koncha varaku spread avutu vachesindi.
1: The language English language was spread far and wide.
0: Ee god man an pichadanto inkoka sunnam juttaru.
1: To this word god man another zero is added.
0: God man poyindi good man annadu.
1: So in the place of god man the word good man has come.
0: Tarvata ee good anetvanti mari pothu vachindi.
1: And this went on for some time.
0: Appudu goodbye goodbye ani cheptu vacharu.
1: Later they said goodbye
0: man poyindi.
1: And
0: endukante man qualities lev akkada.
1: Man is gone because there are no man qualities of man.
0: Good boy annaru.
1: Then they started calling good boy.
0: Tarvata good kuda poyindi.
1: Later good is also
0: bye bye bye bye anukuntu vachindi.
1: Ultimately it landed up this bye bye.
0: కళాతుడికి ఇప్పుడు బాయ్ నిలిచిపోయింది.
1: అండ్ ఓన్లీ బాయ్ దట్ హస్ కమ్.
0: గుడ్ పోయింది, గాడ్ పోయింది, బాయ్ పోయింది, మ్యాన్ పోయింది.
1: గుడ్, గాడ్, బాయ్, మ్యాన్ ఆర్ లాస్ట్ విత్ ది టైమ్స్.
0: ఇదే మనం నేర్చుకోవాల్సింది.
1: ఇస్ దిస్ థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు నో?
0: ఎప్పటికీ మనం గాడ్ గాడ్ మ్యాన్ గా ఉండాలి.
1: వి షుడ్ బి గాడ్ మ్యాన్ ఆల్ ది టైమ్.
0: ఆల్వేస్ గాడ్ మ్యాన్.
1: యు ఆర్ ఆల్వేస్ ఎ గాడ్.
0: గాడ్ ఇస్ బీయింగ్. చే మార్పు చెందేటువంటి వాడు కాదు.
1: గాడ్ ఇస్
0: ఆల్వేస్ బీయింగ్.
1: గాడ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్, చేంజ్లెస్.
0: కనుక ఉన్నాడు, అదే సత్ చిత్ ఆనందము.
1: దట్ ఈస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఈ మూడు కూడా మానవుని యందే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ విదిన్ మ్యాన్.
0: ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
0: ఈనాడు లోకంలో మనం అనుభవించేటువంటి సుఖ సుఖ భోగ్యాలంతా కూడా అప్పటికప్పటికి కదిలిపోయే మేఘాలే.
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: పాసింగ్ క్లౌడ్.
0: ఒక్కటైనా పర్మనెంట్ లేదు.
1: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఇస్ పర్మనెంట్.
0: మనీ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్.
1: దే ఆల్ కమ్ అండ్ గో. మనీ కమ్స్ అండ్
0: బట్ మొరాలిటీస్ కమ్స్ అండ్ గ్రోస్. దాన్ని పెంచుకోవాలి.
1: మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: కనుక అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్ సెట్ సచ్ అన్ సీక్రెట్ స్పిరిచువల్ ఐడియా.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ బుకిష్ నాలెడ్జ్.
0: కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో డెవలప్ డిస్క్రిమినేషన్.
0: జనరల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
1: ఆల్సో జనరల్ నాలెడ్జ్.
0: తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యు విల్ బి ఎబుల్ టు అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని లాస్ట్ ది.
1: దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ది ఫైనల్ స్టేట్ లాస్ట్.
0: చక్కెర ఎట్టుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు? ఏమి చెప్పలేడు.
1: ద వన్ హూ హాస్ నాట్ టేస్టెడ్ ద షుగర్ కెనాట్ డిస్క్రైబ్.
0: కానీ దాన్ని కొంచెం నాలుగు పై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు.
1: వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్ హీ కెన్ టేస్ట్ ఇట్.
0: అనుభవించి ఆనందించేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ద వన్ దట్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్.
0: ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము.
1: యూ షుడ్ attain divinity, you should reach God, that is the highest accomplishment.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి.
1: యూ షుడ్ ద రెసిపియంట్ ఆఫ్ ద డివైన్.
0: దైవం యొక్క దయను సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో రెసిపియంట్ ఆఫ్.
0: మనం సాధించవలసింది అదే, కానీ ఇవన్నీ కాదు.
1: దట్ ఈస్ ద ట్రూ అచీవ్మెంట్.
0: ఏనాటికైనా ఒకనాటికి వదిలిపెట్టి పోవలసింది.
1: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ యూ మస్ట్ గివ్ అప్ సమ్ డే ఆర్ అదర్.
0: అవి నిన్నైనా వదులుతాయి లేక నీవు దాన్నైనా వదులుతావు.
1: ఐదర్ యూ విల్ గివ్ అప్ ఆర్ దే విల్ డ్రాప్ యూ.
0: కానీ వదలనటువంటిది ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్
0: బంధువులందరూ వాకిటి తాకనే వల్ల కాటికే వత్తురు.
1: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్.
0: నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామే మెరా.
1: బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ బి విత్ యూ ఆల్ ద టైమ్.
0: ఆల్ ది టైమ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఇస్ విత్ యూ ఆల్ ది టైమ్, ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటే వాడే ధన్యుడు.
1: ది వన్ హూ రిసీవ్స్ సచ్ గాడ్స్ లవ్, his life is redeemed.
0: అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యమైన గోల్ను మనం సంపాదించాలి.
1: we should attain, reach the divine goal.

రుద్రసుఖదనావ ఏక రామనా భవ సముద్రసుఖదనా.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శరణ భవ సుబ్రహ్మణ్యం శ్రీశరవణ భవ సుబ్రహ్మణ్యం ఓం శ్రీశరవణ భవ సుబ్రహ్మణ్యం శ్రీశరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర

ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం జన్మనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం.

జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జై గోవింద.

0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయు ధాత్రి నిరర్థకములు గదా మానవ. ఈ ధాత్రి నిరర్థకములు గదా మానవ.
1: I have studied enough. I have gone through all sacred texts. That I have enough of knowledge. But then why should you pride yourself? If you do not know how to join both of your hands and offer your prayers to God, all that you have acquired in nature, in this world, is useless. That what, O man, must recognize now.

0: ఎన్ని అవిజల్నే వచ్చి ఏమి ఫలము? కాని ఈ విద్యలయందు ఉన్న ఫలము ఏమని తెలుపుదు ఈ సభయందు? భరతావని ధర్మ భాగ్యంబు కాపాడ, బాధ్యతంతయు మీదే భక్తులారా, బాధ్యతంతయు మీదే భక్తులారా. ఆయ జీవనమున ఆరెను ఆనందం కాని తెలియలేక గర్వపడి తల్లి భాషను మాట్లాడ తగవు పుట్టే. తల్లి భాషను కూడాను తాను మాట్లాడలేకపోతున్నాడు. ఇలాగ
1: One is not able to speak in one's own mother tongue. All the forms of knowledge acquired in this nature, they have lost their value. What is the use of the education that we are acquiring today? And what is to be said of the results of modern education? And in fact, it is the duty of all Bharatiyas to uphold the pristine glory and the cultural heritage of this country. The innate nature, which is bliss, is forgotten, and people are spending all the time in pride and ego.
0: Sangha maryada poshimpa samayamundi kani andulo praveshimpalekapoye.
1: They know all social courtesies, decencies and respect, but they don't observe it.
0: ఇంతకన్నాను వేరేది ఎరుగపరదు.
1: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ?
0: ప్రేమ స్వరూపులాల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకము అది త్వరితంగా జరిగిపోతున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ ఫాస్ట్ వరల్డ్ టుడే.
0: కాలం తెలియనట్టు ఏది కూడా ఇంత స్పీడ్గా తిరగటం లేదు.
1: ద టైమ్ రన్స్ వెరీ ఫాస్ట్ అండ్ నో అదర్ థింగ్ వుడ్ బి యాజ్ ఫాస్ట్ యాజ్ టైమ్.
0: చూస్తూ ఉండగానే క్షణములు గడియలు దాటిపోతున్నవి.
1: యాజ్ యూ జస్ట్ సీ యూ ఫైండ్ మొమెంట్స్ ది డేస్ పాసింగ్ ఆన్ అండ్
0: కానీ ఈశ్వర ప్రసాదము ఈ విధంగా లేదు. 60 క్షణములు అయితే కానీ ఒక్క నిమిషము.
1: 60 seconds constitute a minute.
0: 60 నిమిషాలైతే ఒక గంట.
1: 60 minutes make an hour.
0: కానీ ఒక అవర్ కావాలంటే 60 మినిట్స్ కావాలి.
1: ఫర్ అన్ అవర్ టు పాస్ యూ నీడ్ 60 మినిట్స్.
0: ఇట్టి కాలము ఈనాడు క్షణంలో క్షణంలో క్షణంలో గంటలు మారిపోతున్నవి.
1: సచ్ ఎ థింగ్ హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ టుడే? We are living in a fast world. It is moving very, very fast.
0: వీటి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: మానవుని యొక్క మనస్సు తత్వమే.
1: It is nature of the mind which is responsible for this fast moving world.
0: మనసు క్షణములకును మారుతున్నది.
1: Mind goes on changing moment to moment.
0: మనయే మనుష్యానాం కారణం బంధమోచయోని. మనసు చాలా బంధమునకు మోచమునకు మూల కారణమైనది.
1: It is the mind that is responsible for both the bondage and liberation.
0: Mind ante emti?
1: What is mind?
0: Bundle of desires a mind.
1: Mind is a bundle of desires.
0: Ee desires nu manam kontha varaku nu arigattukovali.
1: We have control our desires to a certain extent.
0: Manavudu ee naadu annintini arigattunnadu kaani tanantanu ఏమాత్రము అదుపులో పెట్టుకోలేదు.
1: బట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్.
0: ఈ విధంగా అన్నింటినీ అదుపులో పెట్టి తాను మాత్రము అదుపు తప్పి తిరుగుతుంటే ఇది ఏ విధంగా గుణమవుతుంది?
1: వెన్ మ్యాన్ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అరౌండ్, వెన్ హీ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్ దట్ విల్ ఫైనల్లీ హ్యాపన్?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మొట్టమొదట మనస్సును భగవంతునికి అర్పితం చేయాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వి షుడ్ ఆఫర్ అవర్ మైండ్ టు గాడ్.
0: భగవంతుడు ఇచ్చేది మైండ్.
1: మైండ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఆ గాడ్ ఇచ్చేటువంటి మైండ్ ను గాడ్కే అర్పితం చేయాలి.
1: మైండ్ బీయింగ్ గాడ్స్ గిఫ్ట్ హ్యాస్ గాట్ టు బి గివెన్ బ్యాక్ టు హిమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క క్రమ పద్ధతిని మనం అనుసరించినప్పుడే సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: వెన్ వన్స్ వి ఫాలో దిస్ రెగ్యులర్ ప్రొసీజర్ విల్ అటైన్ ద సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: తల్లి గర్భము నుండి జన్మించున్నప్పుడు కంఠమానలవేమి కానరావు.
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ when one moves out of the womb of the mother, he does not notice any kind of chain around his neck.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు పచ్చల పేళ్లను పసకలేదు.
1: At the time of birth, he does not notice any chain of precious stones.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు బంగారు మాట్లాడు మెడకు లేదు.
1: There is no gold chain round his neck at the time of his birth.
0: కానీ ఒక మాల కంఠమందు.
1: But he has got one chain round his neck.
0: ఏమిటి ఆ చైన్?
1: What is the chain?
0: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి.
1: It is the results of the actions of the earlier births.
0: మంచి అయ్యను చెడుగైనా తృచ్చకుండా.
1: Without breaking any, either good or bad, of the past.
0: దేవుడిచ్చను నీవు ఉంట శిరమునందు.
1: God has given you this chain round your neck.
0: భగవంతుడు ఇచ్చినటువంటి చైన్ ఇది.
1: This chain is God's gift.
0: ఈ భగవంతుడు ఇచ్చినటువంటి చైన్ భద్రంగా మనం కాపాడుకోవాలి.
1: And this chain has got to be safeguarded.
0: మమై వంశో జీవలోకే జీవభూత సనాతనః.
1: The human being is the very reflection of God. The individual and the divine are ancient and eternal.
0: Samajamanta kudunu reaction.
1: The whole society represents reaction.
0: Kanaka reflection, reaction, resound.
1: So they represent reflection, reaction and resound.
0: Ee moodu kudunu bhagavantuni varaprasadamule.
1: All these three are God's gifts.
0: Ichinatuvanti varaprasadamunu manam baddhanga సేఫ్టీగా మనం పెట్టుకోవాలి.
1: ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ టు కీప్ ఆల్ దీస్ గాడ్స్ గిఫ్ట్ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు ఏమి చెప్పాలో తోచడం లేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ రియలీ ఫోకస్డ్ ఎనీ పర్టికులర్ థీమ్ టు స్పీక్ టు యూ.
0: మానవులకు మూడు గుణములు ఉన్నవి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఒకటి రజో గుణము.
1: వన్ ఇస్ రజస్ ది ఎమోషన్.
0: రెండవది తమో గుణము.
1: The next one is tamas or inertia.
0: మూడవది సాత్వికము.
1: The third one is sattvic, the piousness.
0: సాత్వికాన్ని మనము భద్రంగా పెట్టుకోవాలి.
1: We have to preserve the sattvic pious quality.
0: దుష్ట చింతన చేసే దుర్మార్గులకు దుష్ట చింతనలే కనిపించుతుంది.
1: A wicked man will always entertain wicked thoughts.
0: మంచి భావాలు తెచ్చే మనుషులకు మంచి దుష్టమే కనిపించుతుంది.
1: Man with good mind, good thoughts will certainly come across good scenario around.
0: Yet sankalpamulu leni manavundu poornudai richudai satyamuga nundu.
1: The man beyond the thought, the thoughtless state is totality, a transcendental state is spiritual.
0: Dharamulu apiyitu cheratam chetane vastramaindi.
1: This cloth is in this particular form because the yarn closely interwoven.
0: ఇది కేవలము ఈ జ్ఞానం అనేటువంటి త్రాడు ఇక్కడ నుంచి వచ్చింది.
1: This thread, where from has it come?
0: జన్మాంతర ప్రథమ అనేటువంటి ప్రతి నుంచి వచ్చినటువంటిది.
1: The thread is the result of the past lives.
0: కానీ ఆ ప్రతి నుంచి మనం దారం తీసి
1: then once we get the thread out of the cotton
0: దాన్ని నేసి
1: and once we interweave
0: ఓ వస్త్రంగా తయారైంది
1: can be made into a cloth.
0: అప్పుడే ఈ వస్త్రం ధరిస్తున్నాము.
1: Then only is fit to be worn.
0: ధరించినటువంటి వస్త్రం కూడాను భగవంతుని వరప్రసాదమే.
1: Therefore, the cloth that we make use of it today is God's gift.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఒక వస్త్రము మాత్రమే.
1: సో ఎవ్రీవన్ షుడ్ కన్సిడర్ దట్ ఈస్ మియర్లీ ఏ క్లాత్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఒక పరమహంస ప్రయాణమైపోతున్నాడు.
1: ఏ పరమహంస ఎవ్రీవన్ వాజ్ ఆన్ హిస్ జర్నీ.
0: ఆ మార్గం లోపల
1: ఆన్ ద వే
0: ఆ పరమహంస భార్య ఉభయభారతి,
1: ద వైఫ్ ఆఫ్ దట్ నోబుల్ సోల్ ఉభయభారతి,
0: ఆమె తన చెలికత్తెలతో స్నానం గంగాకు వెళుతున్నది.
1: షీ వాజ్ ప్రొసీడింగ్ టు ఎ నియర్ బై ప్లేస్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్ ఫర్ ఎ బాత్.
0: ఇసుకపైన పరుండినటువంటి ఒక మహనీయుని చూచింది.
1: అండ్ షీ నోటీస్డ్ ఎ నోబుల్ సోల్ లయింగ్ ఆన్ ద రివర్ బెడ్
0: సాండ్,
1: ఆన్ ద సాండ్.
0: అప్పుడు ఆ సాండ్ లోపల ఒక చిన్న మట్టి కుండ తెర కింద ఎట్టుకుని నిద్రిస్తున్నాడు.
1: దేర్ షీ నోటీస్డ్ ద నోబుల్ పర్సన్ లయింగ్ ఓవర్ దేర్ విత్ ద పాట్ యాజ్ అ పిల్లో అండర్ హిస్ హెడ్.
0: అప్పుడు ఆ ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, నేను ఇతను మహాత్యాగి అనుకున్నాను.
1: ఉభయ భారతి స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే, ఐ థాట్ మ్యాన్ సాక్రిఫైస్.
0: కానీ ఆ పాట పైన ప్రేమ పెట్టుకున్నాడు.
1: బట్ హీ హాజ్ అటాచ్మెంట్ టువర్డ్స్ హిస్ పాట్.
0: కనుక ఇతనేం వైరాగ్యుడు కాదు.
1: సో హీఈస్ నాట్ ఎనీవే ఏ రెనన్షియన్
0: అని గట్టిగా అతను వినేటట్టుగా గట్టిగా చెప్పింది.
1: అండ్ సో షీ సెడ్ ఎంఫాటికలీ,
0: మరి తాను స్నానం చేసి వచ్చేసప్పటికి
1: వైల్ రిటర్నింగ్ ఆఫ్టర్ బాత్
0: ఆ పాట్ను బయట పారవేశాడు.
1: అండ్ దిస్ పర్సన్ త్రూ అవే ద పాట్.
0: అయ్యో ఇతను ఒకే అభిమానం ఉన్నదని అనుకున్నాను. కాదు కాదే, రెండు అభిమానాలున్నాయి.
1: దెన్ షీ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే, ఐ థాట్ దట్ హీ ఈస్ అటాచ్డ్ టు ద పాట్, హి హస్ అనదర్ అటాచ్మెంట్ ఆల్సో.
0: నేను ఇతను బంధితుడు అని అనుకున్నాను. తదుపరి ఇతను తీసిపెట్టాడు. కానీ బంధితుడు కాదు, ఇతను కేవలము డిజైర్ కలవాడు.
1: వైల్ ఆన్ మై వే ఐ థాట్ దట్ హీ ఈస్ అటాచ్డ్ టు ద పాట్ ఎ మ్యాన్ ఆఫ్ అటాచ్మెంట్. Now I realize that he has got a desire also.
0: నేను వచ్చేటప్పటికి ఆ పాటను తీసి పారవేశాడు.
1: Noticing me returning from the bath, he threw away the pot.
0: ఇది నా మాట విని తనకు వచ్చినటువంటి వైరాగ్యం ఇది.
1: This is the detachment he developed after listening to my words.
0: మనకు వైరాగ్యము ఎట్టి చిన్న పదార్థమైనా కూడా మనకు రావచ్చు.
1: In fact, when we develop detachment, even any small event.
0: అప్పుడు అతను వచ్చి పాదాలపైన పడి ఆమెను స్మరణ చేశాడు.
1: దెన్ హీ కేమ్ టు ఫెల్ అట్ హర్ ఫీట్ అండ్ స్టార్టెడ్ ప్లీడింగ్ విత్ హర్.
0: అమ్మా, మీరే నాకు ఈనాడు కన్నులు తెరిపించారు.
1: మదర్ యు ఓపెన్ మై ఐస్ టుడే.
0: ఈ పాట పైన ఉన్నటువంటి ఒక ప్రేమ నాకు చాలా భ్రమించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ డెల్యూటెడ్ బై ది అటాచ్మెంట్ ఐ హ్యావ్ టువర్డ్స్ దిస్ పాట్.
0: కనుక అప్పటి నుంచి అతను భజగోవిందం చెప్పాడు.
1: సిన్స్ దట్ డే హీ స్టార్టెడ్ చాంటింగ్ సింగింగ్ భజగోవిందం.

సంప్రాప్తే సన్నిహితే కాలే. నహి నహి నహి రచ.

0: జన్నం తజగోవింద. ఈ ఉభయ భారతి మండల మిశ్రుని భార్య.
1: ఉభయ భారతి వైఫ్ ఆఫ్ మండల మిశ్ర.
0: ఈమె చాలా గొప్ప జ్ఞాని.
1: షీఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఫార్ ఎక్సలెన్స్.
0: కానీ జ్ఞాని అయినప్పటికీ తన కర్తవ్య కర్మ నిర్వర్తిస్తూ వస్తుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ షీ డిశ్చార్జ్ హర్ డ్యూటీ.
0: మండల మిశ్ర శంకరాచార్యతో పందెం వేసుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ రెడీ టు ఆర్గ్యూ విత్ శంకరాచార్య.
0: శంకరాచార్య, నన్ను నీవు జయించగలవా అన్నాడు.
1: శంకరాచార్య, కెన్ యూ విన్ ఓవర్ మీ ఇన్ దిస్ ఆర్గ్యుమెంటేషన్?
0: నాయన, జయములంతా కూడాను కేవలం కాల మార్పులే.
1: ద విన్ అండ్ ద లాస్ డిపెండ్ అపాన్ ద చేంజ్ ఆఫ్ టైమ్.
0: కనుక అప్పుడు ఆ విధంగా ఉండినది కాలం.
1: అండ్ ఇట్ వాస్ టైమ్ అట్ దట్ మోమెంట్.
0: ఈనాడు ఈ విధంగా మారిపోయింది.
1: And today it is different, it has changed.
0: దీన్ని జయించటం ఏమిటి, సాధించటం ఏమిటి?
1: What is that you are going to win? What is that you are going to achieve?
0: అప్పుడు కొన్ని విషయాల్లో ఇద్దరికి వాదోపవాదం జరిగింది.
1: In fact, certain spiritual discussion took between them in the form of arguments.
0: నాయన, ఈ ప్రపంచమంతా కూడా కేవలము ఒక భ్రమతో కూడినటువంటిది.
1: The whole world is full of delusion.
0: ఈ ప్రపంచమంతా కూడాను అన్ని రూపముల చేతను ఆకర్షింపబడేటువంటిది.
1: దిస్ వరల్డ్ ఇస్ డ్రాన్, ఇస్ అట్రాక్టెడ్ బై మిరియడ్ ఫార్మ్స్.
0: అవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ బాన్ ఫ్రమ్ అస్.
0: ఇవి బయట కనిపించినటువంటివి కావు.
1: ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆర్ నాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద అవుటర్ వరల్డ్.
0: ప్రతి ఒక్కటి కూడాను నీవే నీవే కల్పించుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: నీ దేహమునే నీవు ప్రేమిస్తున్నావు.
1: You are carried away with body attachment.
0: నీ దేహమును నీవు విసర్జిస్తున్నావు.
1: And you are dropping your own body.
0: కానీ భర్జించినది ఏది?
1: What is that is given up?
0: బాడీని.
1: It is the body that.
0: భరించినది ఏది? బాడీని.
1: It is not the body that you put on to.
0: కాబట్టి భరించడం కాని భర్జించడం కాని నీ దేహం యొక్క భ్రాంతుడే.
1: Therefore both the situations of having it, of dropping it, both are your own delusion.
0: కనుక నీవు ఈ దేహభ్రాంతిని అభివృద్ధి పరుచుకుంటున్నావు.
1: అండర్స్టాండ్ దట్ యువర్ డెవలపింగ్ బాడీ.
0: కేవలము దైవాభిమానంగా నీవు తీసుకో.
1: అటాచ్డ్ టు గాడ్, అటాచ్మెంట్ టు డివినిటీ.
0: ఈ దేహము దైవం యొక్క దేహమే.
1: దిస్ బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: దేహము పంచభౌతికము.
1: అండ్ బాడీ హస్ గాట్ సెన్సెస్.
0: దేహము కూడా కదా పైపడు.
1: యు మస్ట్ బౌండ్ టు బి అటాచ్డ్ టు గాడ్.
0: దేహి నిరామయుండు. దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు. అట్టి దేహిని దేవదేవునిగా భావించు.
1: కన్సిడర్ దట్ ఇన్వెలర్ వెరీలీ హస్ గాట్ హింసెల్ఫ్.
0: ఈ విధంగా బోధించి
1: దట్ వాస్ ది టీచింగ్.
0: ఆ యొక్క మండల మిశ్రుని సాధించాడు.
1: That's how the Mandana Mishra was won over.
0: అప్పుడు మండల మిశ్రు కూడాను తన భార్య అయిన ఉభయ భారతితో చేరి సన్యాసం తీసుకున్నాడు.
1: అండ్ మండల మిశ్ర అలాంగ్ విత్ హిజ్ వైఫ్ యాక్సెప్టెడ్ ది స్టేట్ ఆఫ్ రెనౌన్సియేషన్.
0: మనం భావించినవన్నీ కూడా కేవలం మూర్ఖమైన భావం.
1: ఆల్ ఫీలింగ్స్ దట్ వి హావ్ రైట్ నౌ ఆర్ ఫూలిష్.
0: ఇవి కేవలము సత్యమైనవి కాదు.
1: True at all. They don't stand.
0: నిత్యమైనటువంటి కావు.
1: They are not permanent.
0: ఈ దేహం ఉండినంత వరకు ఆ దేహము ప్రేమిస్తుంది.
1: So long this body is here, that body starts loving this body.
0: నీ బాడీ ఉండినంత వరకు ఈ భర్త ప్రేమిస్తాడు.
1: So long that wife is in physical frame, husband loves her.
0: ఇవి రెండు కూడాను కేవలం బాడీతో కూడినటువంటివి.
1: And both are composed of bodies only.
0: ఇవి రెండు ఒకతూరి రాలేదు, ఒకతూరి పోవు.
1: బోత్ ది బాడీస్ హావ్ నాట్ టేకెన్ బర్త్ అట్ ద సేమ్ టైమ్, నార్ వుడ్ దే లీవ్ అట్ ద సేమ్ టైమ్.

ఇహ సంసారే బహు దుఃఖారే. కృపయా పారే పాహి మురారే.

0: భజ గోవింద ఈనాడు మానవత్వము కేవలము చాలా మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండవచ్చు.
1: ది హ్యూమన్ లైఫ్ యాజ్ వి ఫైండ్ ఇట్ టుడే మే బి ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇట్ మే బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ రేపటి దినమో ఏ విధంగా మారుతుందో చెప్పలేరు.
1: టుమారో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నన్ కెన్ ప్రెడిక్ట్.
0: తన మనసే తన స్వాధీనంలో లేనప్పుడు
1: వెన్ హిజ్ ఓన్ మైండ్ ఇస్ నాట్ అండర్ హిజ్ ఓన్ కంట్రోల్.
0: ఈ కేవలము ఒక కారు యొక్క స్టీరింగ్ వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ది స్టీరింగ్ ఆఫ్ ద కార్.
0: ఎక్కడ నిలిపితే అక్కడ నిలుస్తుంది.
1: ఇట్ కమ్స్ టు స్టాండ్ స్టిల్ వేర్ ఎవర్ యూ స్టాప్.
0: ఆ స్టీరింగ్ చేతి పట్టుకుని దీన్ని యాక్సిలరేటర్ ఒత్తితే ఎంత దూరమైన పరిగెత్తుంది.
1: ఇట్ స్టీరింగ్ ఆన్ హ్యాండ్ అండ్ ప్రెస్ ద యాక్సిలరేటర్ ఇట్ విల్ ప్రొసీడ్ అహెడ్ విత్ స్పీడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తాను భ్రమించి కోరుకుంటున్నాడు.
1: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ డెల్యూషన్ మ్యాన్ గోస్ ఆన్ డిజైరింగ్ వాంటింగ్ మోర్ అండ్ మోర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పది దినముల నుంచి
1: ఆల్ దిస్ పాస్ట్ 10 డేస్
0: ఇక్కడ చేరినటువంటి యొక్క వృత్తికులు
1: ఆల్ వృత్తిక్స్ దట్ హావ్ అసెంబ్డ్ హియర్
0: ఒక్కొక్కరి యొక్క స్వభావం కూడాను ఎంతెంత గొప్ప స్వభావం ఉన్నాయి.
1: ఈచ్ వన్ ఈజ్ గ్రేట్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఓన్ గ్రేట్నెస్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: వాళ్ళలో ఎన్ని విధములైన భావములు ఉండినప్పటికీ
1: దే మే బి హావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఐడియాస్
0: కానీ భగవద్ విషయంలో వాళ్ళ హృదయము ఎప్పటికీ మారలేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దే హావ్ నో చేంజ్ అట్ ఆల్.
0: అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
1: యంగ్స్టర్స్ అమంగ్ దీస్ రిట్రీట్స్.
0: ఈ యూత్ చాలా అవసరమైనటువంటిది.
1: యూత్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దిస్ కంట్రీ.
0: యూత్ చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ ది యూత్.
0: వాళ్ళు ఏది కావాల్సిందన్నా నేను దాన్ని ఇస్తాను.
1: భగవాన్ ఈజ్ ప్రిపేర్ టు గివ్ వాట్ ఎవర్ ద యూత్ ఆస్క్ ఫర్.
0: ఐ విల్ గివ్.
1: భగవాన్ సేస్ ఐ విల్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్.
0: కనుక రేపటి దినము పూర్ణాహుతి అయిన తర్వాత
1: ఆఫ్టర్ దిస్ పూర్ణాహుతి ఫంక్షన్
0: మీతో మాట్లాడి
1: భగవాన్ విల్ టాక్ టు యూ.
0: మీ యొక్క ఇష్టములను గుర్తించి
1: భగవాన్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
0: మీ యొక్క ఆనందమును ఇస్తాను.
1: అండ్ భగవాన్ విల్ కన్ఫర్ బ్లెస్ టు ఎవ్రీవన్.
0: ఎందరికో వైరాగ్యం ఉన్నది.
1: In fact, there are many people with this vairagya, renunciation.
0: Kani konni bandhanu vadalleka nibbandhanto koodukunnaru.
1: Because they have certain attachments, they are in bondage to a certain extent.
0: Repadinamu ee attachment kudanu chaala sulabhanga kudanu taliginchetattu margam cheptanu.
1: Bhagavan will show us the way to give up this attachment in a very easy way, method.
0: మీ యూత్లకు హెడ్ ఆఫ్ ప్రిస్ట్ పెద్ద ప్రిస్ట్ ఉన్నాడు.
1: దిస్ యూత్ ఈజ్ లెడ్ బై ది హెడ్ ప్రిస్ట్.
0: ఆయన ప్రతి ఒక్కటి చాలా అనుభవించి ఆనందించి దాన్ని భుజించి జీర్ణించుకుని మీకు దారిని చూపుతున్నాడు.
1: ది హెడ్ ప్రిస్ట్ హాస్ స్టడీడ్ ఎవ్రీథింగ్, హి హాస్ డైజెస్టెడ్ ఇట్ అండ్ హాస్ ఫుల్లీ అండర్స్టూడ్ ఇట్ అండ్ హాస్ బీన్ షేర్డ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక అలాంటి ప్రిస్టర్ మీరు పెట్టుకుని ఎలాంటి మార్గమునైనా కూడా మీరు సులభంగా దాటవచ్చు.
1: అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఫాలో ఎనీ పాత్.
0: మానవునకు భగవంతుని చేరేటువంటి స్వభావము చాలా సులభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ ఈజీ టు వాక్ అలాంగ్ ద పాత్ దట్ వుడ్ టేక్ యూ టు గాడ్.
0: కనుక భగవంతుడు మీ వాడే.
1: గాడ్ బిలాంగ్స్ టు యూ.
0: మీరు భగవంతుని వారే.
1: యూ బిలాంగ్ టు గాడ్.
0: కనుక తండ్రికి బిడ్డకు ఎటు సంబంధం ఉన్నదో అటుదే మీకు నాకు ఉన్నటువంటి సంబంధం.
1: యాజ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, సో ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ భగవాన్.
0: కనుక మీరు ఆనందంగా ధైర్యంగా సంతోషంగా కాలమును గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్పెండ్ ది టైం జాయ్ఫుల్లీ, హ్యాపీలీ, బ్లిస్ఫుల్లీ.
0: రేపటి దినం మిమ్మల్ని పంపుతున్నానే అని నాకు కూడా చాలా కష్టంగా ఉంటుండదు.
1: భగవాన్ ఈజ్ నాట్ హ్యాపీ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
0: నేను కూడా మీ వెంటనే వస్తాను.
1: భగవాన్ ఈజ్ విత్ యూ. ఫాలో యూ.
0: మనము ఒకరిని ఒకరు వీడి ఉండలేము.
1: We cannot be away from each other. We cannot be separated from each other.
0: Vitti sambandha bandhavyamnu manamu nityamu satyamainatundi bhavinchi nilabettukovali prayatninchali.
1: We should keep this principle of truth that our association is intimate and inseparable, safeguarded, protected in every possible way.
0: Kanuka రేపటి దినం తెల్లవారే వచ్చి మీకు తగినటువంటి యొక్క చక్కని ఆదర్శాలను నిరూపిస్తాను.
1: భగవాన్ వి టెల్ యు ఆల్ ఐడియల్స్ టుమారో.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 18th of August 2006 ఇన్ ప్రశాంతి నిలయం. During the Ati Rudra Mahayagnam, Baba mentioned that the entire creation is a gift of God and therefore we must nurture and preserve it with care and love. Thank you and Sai Ram.

నరుని జీవితంబు నల్లుల మంచంబు పుడమి వడలు రోగములకు కొంప సుఖము చూడబోవా శూన్యము మనిషికి సుఖము చూడబోవా శూన్యము మనిషికి

0: Human life is like a cot full of bed bugs. On earth, human body is full of diseases. In fact, there's no trace of happiness at all for man. Never forget this good word.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: విలువైన మానవ జీవితమును, విలువైనటువంటి మానవ విలువను మానవుడు గుర్తించుకొనలేక మాణిక్యం వంటి ఈ జీవితాన్ని మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాడు.
0: ద లైఫ్ దట్ ఇస్ హైలీ వాల్యుబుల్ అండ్ ది హ్యూమన్ వాల్యూస్ బిహైండ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై మ్యాన్ కైండ్ అండ్ దిస్ వాల్యుబుల్ లైఫ్ ఇట్ ఈస్ ఎ ప్రెషస్ జెమ్ is just sold out as if it is a piece of coal.
1: Nijamuga manavudu tana tattvamunu tana swasvaroopamunu tana swasthanamunu marchipovatam chetane ee jeevitamulaku intati durgati yerpadutu vachindi.
0: Truly speaking, the present miserable plight of mankind is simply because man has forgotten his true nature, his true form and his position.
1: Vice Chancellor said.
0: The Vice Chancellor said.
1: What is the purpose of life, Ali?
0: What is the purpose of life?
1: Manavudu tana swasvaroopanni telusukovatamu swasthanamunu cheratame idi e purpose of life.
0: The purpose of life is to know one's own self, the true nature, and to go back to the place of origin.
1: Yachata puttanachatiki negutanejam pranikotikin.
0: It's quite natural for the living creatures to go back to their place of their birth.
1: Maroka sthanamana kaadu.
0: Not to any foreign place.
1: Yachata putte achatiki negutanejam pranikotikin.
0: One has to go back to the place of birth actually.
1: అది మానవుని యొక్క లక్ష్యము.
0: దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: అది మానవుని యొక్క గమ్యము.
0: దట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: దీనిని మరచి జీవితంలో ఏదో సుఖశాంతులను అనుభవించాలని, ఆస్తిపాస్తులను అభివృద్ధి గావించాలని, ఆలుబిడ్డలను పోషించాలని, అనేక విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సాధించాలని తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకును అనేక విధములుగా కూడాను శ్రమిస్తున్నాడు మానవుడు.
0: దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద మూమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అంటిల్ హీ రిటైర్స్. హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు అమాస్ వెల్త్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ టు ఎర్న్ నేమ్ ఇన్ ఫేమ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ పర్పెచువల్ హ్యాపీనెస్.
1: తాను వచ్చినటువంటి స్థానమునకు తాను చేరిపోవాలి.
0: He has to go back to his place of origin.
1: తన గమ్యాన్ని తాను చేరాలి.
0: He must reach his goal.
1: వచ్చిన దారిని వెతికిపోవటమే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: The purpose of man is to go back along the same path in which he has come.
1: ఎక్కడికి పోవాలి?
0: Where is to go?
1: అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు?
0: When you put that question, where from have you come?
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోవాలి.
0: You should go to the place where from you have come.
1: కనుకనే ఇది మరొక ప్రదేశమునకు పోవుటకు ఇది మానవుని యొక్క సరియైనటువంటి యొక్క మార్గం కాదు.
0: It is not proper path to reach another place.
1: అసలు నీవెవరు?
0: Who are you?
1: ఇది ఈశావాస్యం, ఇదం జగత్, ఇది అంతా కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద డివైన్.
1: బృహస్వరూపుడు కనుకనే ఇతనికి బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: యాజ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్
1: వ్యాపించేటువంటి యొక్క తత్వమే అతని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: హిస్ మెయిన్ ట్రెయిట్ ఇస్ దట్ ది స్పిరిట్ ఆఫ్ ఎవర్ ఎక్స్పాన్సివ్నెస్.
1: తాను లేని స్థానం కాని, తనది కాని పేరు కాని ఈ జగత్తులో లేదు.
0: In this world there is no place that does not belong to him. There is no name.
1: కనుక నీ యందు, నా యందు, వారి యందు, వీరి యందు, అందరి యందు ఉన్నది ఒక్కటే ఈశావాస్యం.
0: Only one God is present in you, in me, there and everyone.
1: అయితే ఇట్టి ఏకత్వాన్ని అందరూ అంత అభిలషించారు.
0: However, this principle of oneness is not desired.
1: దీనిని ప్రస్తరించుకుని ఏ ఉపనిషత్తులు,
0: బేసింగ్ ఆన్ దిస్ ఉపనిషత్స్,
1: ఏకోహం బహుశ్యాం అన్నారు.
0: స్టేటెడ్ దట్ వన్ మేనిఫెస్ట్ ఇన్ టూ మెనీ.
1: ఉన్నది ఒక్కటే, అది నిజమే.
0: Yes, there is only one.
1: కాని అదే అనేకంగా రూపొందినప్పుడు మనకు ఆనందం చేకూరుతుంది.
0: But when that manifests into many, it gives you the delight.
1: ఒక 100 రూపాయల నోటు మన చేతిలో ఉంటే అంత ఆనందం కలగదు.
0: If you have 100 rupee currency note, you will not be that happy.
1: కానీ అవే 1 రూపాయి నోట్లుగా వచ్చి 100గా మన చేతిలోకి వస్తే ఎంతో ఆనందంగా ఉంటాయి.
0: But if you have change 1 rupee notes equal to that of 100 rupee currency note, you will be very happy.
1: కనుకనే కృష్ణుడు కూడాను సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయి.
0: సరెండర్ ఎవ్రీథింగ్ టు మీ.
1: నేను నిన్ను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: ఎట్లా?
0: హౌ?
1: దీని విలువ ఏమిటి?
0: వాట్స్ దిస్ వాల్యూ?
1: ఒరే పిచ్చివాడా, జగత్తులో అనేక రకమైనటువంటి ఒక చింతలు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ ప్రాబ్లమ్స్, ద వరీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: పుట్టుట ఒక చింత.
0: ద వెరీ బర్త్ ఇస్ అ వరీ.
1: భూమి నుండుట చింత.
0: లైఫ్ ఆన్ ఎర్త్.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత.
0: డెత్.
1: బాల్యమంతయు చింత.
0: ది ఎంటైర్ చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: వెరీ లైఫ్.
1: చెడుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్యు చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: ఈవెన్ ది మిస్టరీస్ ఆల్సో ఎ వరీ.
1: అన్ని చింతలతో కూడినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీ.
1: దీనికి ఏ మాత్రము విలువ లేదు.
0: This as such it has no value.
1: Pichivada.
0: Mad.
1: Ee chintalato nee munigi ee chintala kattanu nee talapaina pettukoni ee vidhanga nee moyagalavu jeevithanni ee vidhanga nee sadhinchagalavu ee vidhanga nee jeevitha margani nadavagalavu.
0: Carrying this heavy burden of worries, the head load, how do you expect to live a comfortable life? How can you carry on this burden yourself?
1: Kanaku okkoka chinta okkoka nayapasa vantidi. Endukante ee chintalu shashtamainavi kaadu.
0: Every problem is equal to a naya paisa. Nothing is permanent.
1: ఇప్పుడు ఒక చింత అంటే క్షణంలో అది కదిలిపోతుంది, మరొక చింత వచ్చేస్తుంది.
0: If it's one worry, it passes off in a moment, giving place to another.
1: కాబట్టి దీనికి విలువనే లేదు.
0: It has no value as such.
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is mental created fear only.
0: Worry is mentally created fear only.
1: ఈ మనసే చంచలమైనటువంటిది.
0: The mind is wavering.
1: ఈ కల్పనతో కూడినటువంటి యొక్క ఈ యొక్క చింతలు ఎంతవరకు ఉండేటువంటివి?
0: And these worries, how long they last?
1: కనుక నాయన, నీ చింతలంతా నాకిచ్చేసి, ఆ చిల్లరంతా నాకిచ్చేసి.
0: Surrender all this change of worries.
1: ఒక రూపాయికి,
0: for 1 rupee,
1: 100 నయా పైసాలు.
0: You get 100 నయా పైసే.
1: ఇంకా దానికి 100 రూపాయలు చూస్తే,
0: for 100 rupees,
1: 10,000 నయా పైసాలు.
0: 10,000 నయా పైసాస్ యు గెట్.
1: ఈ 10,000 నయా పైసాస్ అంతా మూట కడితే పెద్ద భారంగా ఉంటాయి.
0: 10,000 నయా పైసా విల్ మేక్ ఎ గుడ్ బండల్.
1: దీన్ని ఏ విధంగా మోయగలవు?
0: హౌ కెన్ యూ క్యారీ?
1: నీ చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఆ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసేయి.
0: గివ్ మీ ఆల్ ద 10,000 నయా పైసా.
1: 100 రూపీస్ నోట్ నీకు ఇస్తున్నాను, లైట్ గా ఉంటాయి.
0: ఐ విల్ గివ్ యూ 100 రూపీస్ నోట్ దట్ ఇస్ సో లైట్ ఇన్ వెయిట్.
1: దాచుకోవచ్చు నువ్వు.
0: యూ కెన్ కీప్ ఇట్ విత్ యూ.
1: భారం లేకుండా ఉంది.
0: ఇట్ వోంట్ బి హెవీ.
1: భద్రంగా కూడా ఉంటుంది.
0: ఇట్ విల్ బి సేఫ్ టు.
1: ఈ మూట నీవు దాచుకోవడం కష్టము.
0: ఇట్స్ పాసిబుల్. మోయటం
1: మరింత కష్టము.
0: వెరీ డిఫికల్ట్.
1: భద్రత అసలే ఉండదు.
0: దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ దిస్ బండిల్.
1: కాబట్టి అవన్నీ నాకు ఇచ్చేసి సర్వధర్మాం పరిత్యజ్య మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను శరణు తెచ్చే నీకు ఏకం ఇచ్చేస్తా.
0: Offer all the small change of worries and desires unto me, and I will give you.
1: Inta sukshmanga kudanu prabodhistu vachadu.
0: God teaches in a very very simple way.
1: Kanaka prati manavudu kudanu isha vasyam vidam jagat. Andar yendu undinatundi bhagavantudu okkade.
0: God is the only one present in all.
1: Aithe maa kartavyalu em cheyali?
0: Then what are we to do about our duties?
1: Maa duties anta untunnayi kada.
0: We have many duties.
1: Dhaneshana, dhareshana, ఉత్రేక్షణ, ఇంకా ఎన్నో ఏషియన్ లాట్ ఉన్నాయి.
0: We have so many duties and responsibilities, money, wife and children.
1: దీన్ని వదలనక్కర్లేదు.
0: You don't need to give them up.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
0: Do your duty.
1: ఎట్లా?
0: How?
1: నీవు ఒక డ్రామా లోపల ఒక ఫాదర్ యాక్ట్ చేస్తున్నావు.
0: There in a drama you are acting.
1: A father act.
0: The role of a father.
1: నీకు ఒక కొడుకు ఉన్నాడు.
0: You have a son.
1: ఆ కొడుకుకు జబ్బు చేసింది.
0: He falls sick.
1: నీవు బాధపడుతున్నావు.
0: You are feeling sad.
1: కానీ నిజంగా చూస్తే నీవు తండ్రి కాదు.
0: Truly speaking, you are not father.
1: నీకు కొడుకు లేదు.
0: Nor have you a son.
1: వాడు జబ్బుతోనో పట్టం లేదు.
0: He is never sick.
1: నీవు ఏడ్చడమూ లేదు.
0: You don't
1: cry. ఇవన్నీ డ్రామాలో ఒక యాక్టింగ్.
0: It's only acting on the stage.
1: నీవు ఏడ్చే సమయంలో కూడాను నేను పలాని బాయ్ని, పలాని స్టాండర్డ్ చదువుతుండేటువంటి వాడిని.
0: Even as you cry on the stage, you know that I am so and so studying such standard class.
1: నా కొడుకు జబ్బు చేశాడు అనే చింతనలోపల కూడాను నా కొడుకు కాదు, వీడు పలాని క్లాస్ బాయ్.
0: Even as you cry thinking that your son fell sick, you know pretty well that he is not your son.
1: Even amta kudanu ni yok acting correct ga chesey.
0: Act well on this stage.
1: Kaani enta act chestunnapudiki nee peru neevu marchatam ledhu.
0: You may act very well, but you are not forgetting your true name.
1: Nagayya vachadu, Tyagayya vesham vesadu.
0: Nagayya played the role of Tyagayya.
1: Nenendu podura paadutunnadu paapa.
0: He went on singing.
1: Tyagayya vale paadutunnadu.
0: Singing exactly like Tyagayya.
1: Kaani Tyagayya vale paadutunnapudiki atha Nagayya kaani Tyagayya kaadu.
0: He may sing like Tyagayya, yet he is only Nagayya.
1: Prekshakulakanta atariki kevalamu Tyagayyani.
0: The whole audience will take him as Tyagayya.
1: Venukkupothana stage venukkupothe em Nagayya chaala baaga act chesa antaru.
0: When the moment he goes back behind the screen, everybody will say, Nagayya, you acted well.
1: Stage paina Nagayyani, stage venukula Nagayyani, paadedi Nagayyani, act chesedi Nagayyani.
0: Therefore, on the dais, behind the screen, the one who sings, the one who acts the same Nagayya.
1: Kaani stage names matram, acting matram difference ga untundadi.
0: But there is only change in acting.
1: Ade vidhamgane.
0: Similarly.
1: Prati vyakti kudanu.
0: Every person.
1: Acting pratyekanga chestunnadu.
0: Is acting separate.
1: Aa stage yokka peru roopanamamu veru veruga untunnayi.
0: The stage name and form.
1: Kaani atani nijanamamu aatmane.
0: But he is truly speaking his
1: true
0: name.
1: Daanini maravakoodadu.
0: One should not forget it.
1: దానిని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ నీవు ఏమి యాక్ట్ అయినా చెయ్యి.
0: థింకింగ్ దట్ యు ఆర్ ఆత్మ, యూ కెన్ యాక్ట్ ఇన్ ది వే యూ వాంట్.
1: ఇది సరి అయినటువంటి జీవితమునకు ఆదర్శవంతము, ఆనందవంతమైనటువంటి.
0: దిస్ మేక్స్ యూ ఎక్స్టాటిక్, బ్లిస్ఫుల్.
1: ఒక్కొక్కరు నేను భగవంతునకు సర్వమును అర్పితం చేశాను, నేను శరణాగతిని పొందాను, కానీ నాకెందుకు ఇంకా ఈ కష్టములు తీరలేదు.
0: Some say that I offered everything, sacrificed,
1: surrendered ఈ పాడుకుతుడు రావటము.
0: Why that I still have some bad qualities?
1: నన్ను ఎందుకు ఈ విధమైనటువంటి బాధలు పెట్టటము?
0: Why should I be put to suffering?
1: చక్కగా పిల్లలు చాలా సూక్ష్మంగా మీరు గుర్తించాలి.
0: Students should understand very well.
1: నిజంగా నీవు శరణాగుతుడే అయి ఉంటే ఈ కష్టాలు నీకెందుకు వస్తాయి?
0: Have you really surrendered?
1: Why ఈ భావాలు నీకెందుకు వస్తాయి?
0: Why do you have
1: ఈ భావాలు? నీవు తలవనే తలవవు.
0: You don't entertain such thoughts.
1: నాకు కష్టములు అని విచారించనే విచారించవు.
0: You will not be worried of the difficulties.
1: కనుకనే శరణాగతి కాలేదన్నమాట.
0: Means you have not totally
1: surrendered. శరణాగతి అయితేనా ఈ చింతలు నీవు కేర్ చేయవు.
0: Had you surrendered totally, you wouldn't have been bothered of the worry.
1: అదే విధంగానే దైవమే నీలో ఉండినప్పుడు, ఉన్నప్పటికీ దైవం నాలో ఉన్నాడు అనే విశ్వాసం లేనప్పుడే ఈ బాధలన్నీ నిన్ను చుట్టివేస్తాయి.
0: Because you don't have the faith that God is in you, you are suffering.
1: కానీ మానవుడు పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని తన యొక్క స్థితిగతులను చక్కగా సమయస్ఫూర్తిగా విచారించి అతని రూపనామములు పేరు వేరుగా ఉంటాయి.
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద కండిషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వి హావ్ వేరీడ్ నేమ్స్ అండ్ ఫామ్స్.
1: భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏ క్రిస్టియన్స్ అంతా చెప్పని, ఏ ముస్లింని చెప్పని, ఏ పర్షియన్స్ చెప్పని, ఏ బుద్ధులు చెప్పని, ఏ హిందువులు చెప్పని, ఎవరు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఆర్ బుద్ధిస్ ఆర్ హిందూస్, బట్ గాడ్ ఈజ్ వన్.
1: కానీ మనం మన యొక్క సమాజం యొక్క నిబంధనలు, మన యొక్క గుంపుల యొక్క సిద్ధాంతములను మనం పురస్కరించుకుని వేరు వేరు రూపనాములుగా మనం అనుభవిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ అవర్ ఐడియాలజీస్ అండ్ డిఫరెంట్ ఫెయిత్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ we consider diversity.
1: బ్రాహ్మణుడున్నాడు.
0: There's only one Brahmin.
1: ఆయన వంటింట్లో వంట చేస్తున్నాడు.
0: He cooks there in the kitchen.
1: ఆయన చేసే పనిని పురస్కరించుకుని అతను వంట బ్రాహ్మణుడు అంటున్నాం.
0: Basing on the work he does, we call him Brahmin cook.
1: ఇంకా గుడి లోపల పోయి పూజ చేస్తున్నాడు.
0: And another Brahmin offers worship in it. Same Brahmin offers worship in the temple. Same Brahmin.
1: దేవాలయంలో పోయి పూజ చేస్తున్నాడు.
0: Oh, he does worship there in the temple.
1: అతను పూజారి బ్రాహ్మణుడు.
0: And he is a Brahmin priest.
1: ఎందుకు ఇక్కడ వంట బ్రాహ్మణుడు అని, అక్కడ పూజారి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణే కాదా? కాదు, ఇక్కడ పని చేస్తున్నటువంటి వంట పని, అక్కడ చేస్తున్న పని పూజ పని.
0: Here Brahmin cook and Brahmin priest. It's based on the work.
1: ఇక్కడ పూజారి బ్రాహ్మణుడు, అక్కడ వంట బ్రాహ్మణుడు.
0: Here he is the priest, there he is the cook.
1: మధ్యాహ్నం పోయాడు, పంచాంగం పెట్టుకుని అందరికి చెప్తున్నాడు.
0: In the afternoon he was going through the almanac.
1: అక్కడ మా పంచాంగ బ్రాహ్మణుడు అంటుంటాం.
0: And we call him పంచాంగ బ్రాహ్మణ.
1: అదే బ్రాహ్మణ ఆఫీసులో పోయి ఒక అధికారిగా ఉంటాడు.
0: There he goes to the office and occupies the chair of authority.
1: మా బోస్ బ్రాహ్మణ పియ, మా యొక్క అధికార బ్రాహ్మణ అంటారు.
0: We call him Brahmin officer.
1: పనిని పురస్కరించుకుని ఏ పేర్లు వస్తున్నాయి.
0: Basing on the position of work he does, he gets the name.
1: అదే విధంగా ఈ జగత్ నాటక రంగం నందు వారు వారు నటించినటువంటి నటనలకు, వారి వారి అనుభవించినటువంటి యొక్క పూర్వజన్మ సుకృతాలకు తగినటువంటి పేర్లు అక్కడ వస్తుంటాయి.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్, బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ అండ్ ద పాస్ట్ మెరిట్, వీ గెట్ దట్ రోల్.
1: నిజముగా ఇవన్నీ భ్రమనే తప్ప సత్యాలు ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ఆల్ ఇల్యూషన్, నథింగ్ ఇస్ ట్రూ.
1: మనస్సు యొక్క ప్రభావమే దీని యొక్క అవస్థలకు మూల కారణం.
0: ద ప్రజెంట్ ఫ్లైట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: కనుకని ఇది కేవలం ఒక భ్రమ అని నీవు తలుచుకుంటే బ్రహ్మ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: ద మూమెంట్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఇల్యూషన్ భ్రమ, యూ విల్ హ్యావ్ బ్రహ్మ ద డివైన్.
1: లేక నేనే బ్రహ్మ అనుకుంటే భ్రమ పారిపోతుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ యు ఆర్ గాడ్, దిస్ ఇల్యూషన్ విల్ రన్ అవే.
1: ఈ విధంగా తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతైనా కూడా తమ యొక్క తత్వం అర్థమవుతుంది.
0: ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ట్రూ నేచర్, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఒక్కటి చిన్న చూడండి, ఎచ్చట పుట్టినచ్చటికి నేగుట నైజం ప్రాణికోటికి.
0: ఇట్ షుడ్ బి నేచురల్ ఫర్ ద లివింగ్ క్రియేచర్స్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ బర్త్.
1: సముద్రం నుంచి సూర్యుని యొక్క కాంతి చేత సముద్ర జలమంతా ఆవిరిగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్లైట్, the water of the ocean transforms into the vapor.
1: ఈ ఆవిరిగా మారిపోయినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి యొక్క ఈ ఉప్పు రుచి ఆవిరిలో ఉండదు.
0: And the saltish taste or the salinity is not there in that vapor.
1: అక్కడ మధురంగా మారిపోతుంది.
0: It transforms into the sweet taste.
1: ఆ యొక్క ఇది ఆవిరియే మేఘములుగా రూపొందుతుంది.
0: The same water vapor settles as cloud.
1: ఈ మేఘముల పైన చల్లటి గాలి వీచినప్పుడు వర్ష బిందువులు వలె కురుస్తున్నాయి.
0: Added to this, when there is cool breeze, they will come down as raindrops.
1: ఈ వర్ష బిందువులు ఒకదానితో ఒకటి చేరి చిన్న ప్రవాహంగా రూపొంది.
0: All these raindrops run as a flow.
1: ఈ చిన్న చిన్న రూపములన్నీ చేరి పెద్ద రివర్ గా నదిగా ప్రవహిస్తుంది.
0: All these little flows.
1: ఈ పెద్ద నది ఎక్కడపై చేరుతుంది?
0: This mighty river, where does it go?
1: సముద్రాన్ని పోయి చేరుతుంది.
0: It merges into ocean.
1: ఎచ్చట పుట్టినచ్చటికి నేగుట నైజం ప్రాణికోటికి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: This is the purpose of life, to go back to the place of origin.
1: ఇంకా రెండవది.
0: The second.
1: ఒక కుమ్మరి ఒక చెరువుకు వెళ్ళాడు, ఒక బండిలో మట్టిని తీసుకుని వచ్చాడు, తన ఇంటి ముందు పోసుకున్నాడు.
0: A potter went to a lake, collected all the mud and kept it in front of his house.
1: కానీ ఆ చెరువులో పోయి త్రొగినప్పుడు ఆ చెరువులో గుంత ఏర్పడిపోయింది.
0: As he collected the mud, there is a big pit there.
1: తన ఇంటి ముందు పోసుకున్నప్పుడు గుట్టగా రూపొందింది.
0: The very same mud in front of his house shaped into a big
1: heap. ఈ గుట్ట మట్టే గుంత మట్టి, గుంత మట్టే గుట్ట మట్టి.
0: Therefore the heap of mud in front of his house is dug out of the pit over there.
1: గుంత దిగాలి, గుట్ట ఎక్కాలి.
0: You have to get into that pit and you have to climb up this mound of.
1: దినదినము పార్ట్స్ ప్లేట్స్ అంత చేస్తూ చేస్తూ రాగగా ఈ గుట్ట గుడను తరిగిపోతూ వచ్చింది.
0: As pots and plates are made out of this mud and
1: చీనే పుణ్యే మధ్యలోకం విశంతి, మధ్యలో వచ్చి పడిపోయినటువంటి ఈ మట్టి అంతా కూడాను చీనే పుణ్యే మధ్యలో క్షీణించిపోయింది గుట్ట.
0: The mud that is collected over there is exhausted as pots and plates are made.
1: Pots plates chesi తిరిగి దానిని సంస్కరింపజేశాడు.
0: The pots and plates must be refined, must be
1: processed. పచ్చి పాత్రలో నీళ్లు పోస్తే పగిలిపోతుంది కుండ.
0: On the other hand, if you pour water straight away, it will break.
1: అగ్నిలో వేసి బాగా కాల్చాడు, సంస్కరింపజేశాడు.
0: It must be refined and must be burnt in fire.
1: అగ్నిలో వేసి కాసేటప్పటికి ఇందులో పోసిన నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: As it is burnt in fire, water would remain there.
1: చూసారా, పూర్వం పచ్చిగా ఉండినప్పుడు పోసిన నీరంతా కిందకి పోతున్నాయి.
0: When it was not processed, the water would drain out.
1: పాట్ కూడాను విరిగిపోతుందాది.
0: When the pot also breaks.
1: సంస్కరింపబడిన తర్వాత ఆ పాట్లో నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: After it is processed and burned,
1: దానిని అనేక రకాలుగా మనం ఉపయోగించుకున్నాము.
0: You make use of it in the way you want.
1: కానీ బావి నుంచి నీరు తెస్తున్నప్పుడు చేయి జారింది, కింద పడిపోయింది.
0: But as you fetch water from the well, you drop it and it falls on the ground.
1: ఆ పడిపోతానే ఆ ముక్కలు మనం తీసుకుపోతామా? లేదు, అక్కడే వదిలిపెట్టిపోతాం.
0: డూ యూ కలెక్ట్ దోస్ బ్రోకెన్ పీసెస్? నో, యూ
1: ఆ రోడ్డులో పడిపోయినటువంటి ముక్కల పైన లారీలు, బస్సులు, కార్లు, మనుషులు అన్ని విధాలు తొక్కడం చేత తిరిగి కట్టగలిపితే అది మట్టిగా తయారైంది.
0: ఆన్ దిస్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ దిస్ పాట్ మెనీ ద కార్స్ అండ్ వ్యాన్స్ ఆల్సో పాస్
1: బై. ఈ మట్టి మట్టి నుంచినే వచ్చింది, మధ్యలో పాటు ప్లేట్ అనేటువంటి రూపాలు ధరించింది, కట్టగలిపటికి వాటి రూపాన్ని కూడా మర్చిపోయింది, తిరిగి మట్టి లేకే పోయి చేరిపోయింది.
0: ఒరిజినలీ ఇట్ ఈస్ మట్ అండ్ ఇట్ ఈస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాట్ అండ్ ఎ ప్లేట్ అండ్ దెన్ బికేమ్ మట్ అగైన్ ఫైనలీ.
1: కనుకనే తిరిగిపోవుట భక్తుని దీక్షనా. ఎక్కడి నుంచి వచ్చావయ్యా?
0: వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ కమ్?
1: నేను ఎక్కడికి పోవాలి?
0: వేర్ షుడ్ ఐ
1: గో? అని ఎవరిని అడగనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆస్క్.
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పో.
0: Go to that place where from you have come.
1: Maredu ninne darege bande Madhava. Maredu ninne darege bande Purandaras cheptunnadu. Ninni marchipovadam chetane nenu ee dharaku vachi padipoyinanu.
0: Purandaras said, as I have forgotten you, it's the very same reason.
1: Ninnu marchipokunda unte nenu ikkada puttinde vaadini kaadu. నిన్ను మర్చిపోవటమే ఇక్కడ పుట్టడానికి మూల కారణం.
0: హ్యాడ్ ఐ నాట్ ఫర్గోటన్ యూ, ఐ వుడ్ హావ్ టేకెన్ బర్త్ అట్ ఆల్.
1: నన్ను పోషించలేవా?
0: కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ?
1: బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే, బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే. కొండపై భాగం లోపల రాతిపైన పుట్టినటువంటి ఒక చెట్టుకు కట్టేయను కట్టి నీరే దర్యారో, దానికి కట్టగట్టి నీళ్లు పెట్టి దాన్ని కాపాడించిన వాడు ఎవరు?
0: ఇట్ ప్లాంట్ దట్ హెస్ గ్రోన్ ఆన్ ద మౌంటైన్ టాప్ ద బేర్ రాక్, హూ వాటర్ ఇట్?
1: అంతా నీవే పోషించావు.
0: యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్.
1: మన కంపౌండ్ ఒక మొక్క పెట్టి కావలసినంత ఎరువు వేసి నిత్యము నీరు పోస్తుంది, అది పెరగదు. కానీ కొండపైన పుట్టినటువంటి చెట్టు రాతిపైనే వేర్లంతా ఉన్నాయి, కానీ ఎంత సుక్షేమంగా పెరుగుతూ ఉంటుండాలి, అది భగవంతుని యొక్క.
0: వేర్ ఇస్ ఎ ప్లాంట్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్, దో ఇట్ ఈస్ వాటర్డ్ అండ్ మెన్యూర్డ్, ఇట్ విల్ నాట్ గ్రో. ఆన్ ద అదర్ హ్యాండ్, ఎ ప్లాంట్ ఆన్ ద మౌంటైన్ టాప్ గ్రోస్ వెల్.
1: నెమెలిగే చిత్రబండి దేవరి యారో. స్వామి, ఈ నెమలికి ఇన్ని రంగులు వేసిన వారు ఎవరు?
0: Who painted different colors to this peacock?
1: Pavaladalatage kempittaryaro. Pachchani chirukaku yarrani moothi pettavu, enta andanga untundali.
0: Green parrot has got the red beak. Who made it?
1: Idi evaru vesari paint?
0: Who painted that way?
1: Anta nidi.
0: Everything you only.
1: Na

0: ఎనగ నినిరువదనక నాన్ యాకే బడవా నాన్ యాకే. నేనెందుకు బీదవాడిని అవుతాను?
1: హౌ కెన్ ఐ బి పూర్?
0: శ్రీనిధే హరి, ఓ శ్రీనిధి, నీవు నా ప్రక్కలో ఉన్నంత వరకు నేనెందుకు పడవ పిచ్చివాడిని అవుతాను లేకపోతే బీదవాడిని అవుతాను?
1: యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ వెల్త్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వెల్త్ వెన్ యు ఆర్ బై మై సైడ్. హౌ కెన్ ఐ బి పూర్? నో.
0: విద్య హేళువ నీనే, బుద్ధి కలిసువ నీనే. నాకు విద్య చెప్పేవాడు నీవే, నాకు బుద్ధి చెప్పేవాడు నీవే. ఉద్ధారక జనక స్వామి నీవే.
1: యు టీచ్ మీ, యు ఆల్సో కరెక్ట్ మీ, యు ఆర్ మై టీచర్.
0: బుద్ధి చెప్పేవాడు,
1: ఉద్ధారం
0: చేసేవాడు,
1: యు ఆల్సో టీచ్ మీ, యు ఆల్సో రిడీమ్ మై లైఫ్.
0: పెట్టిగే ఒళగిరువా స్వామి, పెట్టిగే ఒళగిరువ అష్టాభరణ నీనే. శ్రేష్టమూర్తి స్వామి నీనిరువదనక. పెట్టిలో పెట్టినటువంటి అష్టాభరణాలంతా నీవిచ్చినవే.
1: All the jewelry there in the iron safe are your gifts.
0: Mudu

0: ఆకాశం వచ్చి నా తలపైన కూలినా నేను భయపడను.
1: Even the entire sky falls on my head, nothing is going to happen.
0: Annitiki nee unnavu,
1: you are there behind
0: me. Mudu sri purandara vitala nee vidhamele neevu na ventane jantane intane kantane untundaga naaku enduki bhayam.
1: When you are with me, around me, in me, above me, everywhere, why should I be afraid of anything?
0: కనుక నేను ఎక్కడా పోనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: నీవే నా వెంట ఉన్నావు అనేటువంటి విశ్వాసం రావాలి.
1: ఐ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ దట్ యు ఆర్ విత్ మీ ఆల్వేస్.
0: ఆ విశ్వాసం ఉన్నటువంటి వాడికి ఎట్టి భయము ఉండదు.
1: ద వన్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్
0: ఎట్టి కొరత ఉండదు.
1: దేర్ విల్ నాట్ షార్టేజ్ ఆఫ్ డర్త్.
0: ఏ విధమైనటువంటి బీదరికము రాదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: నిరంతరము ఎందుకంటే శ్రీనిధి, శ్రీనిధి అయినటువంటి నీవే నా నిధిగా ఉంటుండగా నాకేం భయం.
1: When God, the very embodiment of wealth, is by your side, why should you be afraid of anything?
0: Kaluka anni neeve chestunnavu.
1: You are doing everything.
0: Nenu oka aata bommanu.
1: I am only a puppet in your hands.
0: Ee vidhanga manam nechukoni mana kartavyanni manam poortiga nirvartinchukuntu povali.
1: In full awareness of this, we have to discharge your
0: responsibility. Anta daivame istunnadani ahankaraniki avakasam ivvakoodadu.
1: You should never pride yourself that God is
0: doing everything. నా ఇంటిలో ప్రవేశించలేదే అని మనం విచారించినప్పుడు ఎంత బుద్ధి తక్కువ.
1: హౌ ఫూలిష్ యు ఆర్ ఇఫ్ యు థింక్ దట్ సన్ హాస్ నాట్ సెట్ ఇన్ దేర్ వైల్ సన్స్ లైట్ ఇస్ అవైలబుల్ ఆల్ ఓవర్. ప్రపంచం
0: వెళ్తూ ఇస్తున్నాడు.
1: హిస్ దేర్ టేకింగ్.
0: కానీ నా ఇంటిలో ఎందుకు రావటం లేదు?
1: హౌ ఇస్ దట్ ఐ డోంట్ ఫైండ్ హిమ్ ఎట్ మై రెసిడెన్స్?
0: అప్పుడు సూర్యుడు కూడా పక్కును నవ్వాడట.
1: అండ్ సన్ ఆల్సో స్మైల్డ్ ఎట్ వన్ ఇన్స్టెంట్.
0: ఓ పిచ్చి మానవా,
1: ఓ మ్యాడ్ క్యాప్,
0: అహంకార మమకారం అనేటువంటి ఒక గోడలు కట్టుకున్నావు.
1: యూ హ్యావ్ బిల్ట్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: అభిమానం అనేటువంటి కప్పును వేసుకున్నావు.
1: యూ హ్యావ్ గాట్ ద రూఫ్ ఆఫ్ పొసెసివ్నెస్. దెన్ హౌ కెన్ ఐ కమ్ ఇన్?
0: నీవు అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివేయి.
1: కట్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: నీ మమకారం అనేటువంటి టాపును తీసివేయి.
1: అండ్ రిమూవ్ ద టాప్ ఆఫ్ అటాచ్మెంట్.
0: సీదా నేను లోపల వచ్చి ఉంటాను.
1: అండ్ ఐ విల్ కమ్ దేర్.
0: నీ పిలువనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ఇన్వైట్ మీ.
0: నీవు నాకు ఆహ్వానం పంపనక్కర్లేదు.
1: ఇన్విటేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
0: నన్ను నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ప్రే.
0: ఇస్ ఇట్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
1: ఇస్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
0: నేను తప్పక వస్తాను.
1: ఐ విల్ సర్టన్లీ కమ్.
0: అదే విధంగానే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు.
1: God is there.
0: కానీ రాలేదు అనుకుంటున్నావు.
1: Yet you feel.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ అహంకార మమకారం అనుకుంటు ఒక దేహాభిమానం ఎక్కువగా పెట్టుకున్నావు.
1: You got this body attachment of ego.
0: ఇంకా మమకారం అనేటువంటిది పెద్ద టాప్ ను వేసుకున్నావు.
1: And there is this possessiveness attachment.
0: భగవంతుని లోపలనే బంధించినావు.
1: God is there inside you. You have binded him over there.
0: ఇంకా భగవంతుడు నీకు ఎట్ట కనిపిస్తాడు?
1: Then how do you see?
0: నీలోనే ఉన్నాడు.
1: He is in you.
0: కానీ కనిపించడు. లనివను నాకు అభయమివ్వక నిన్ను విడువను శ్రీరామ అడుగుదట కదలనివను. నిన్ను ఒక్క అడుగైనా ముందుకు నేను పోనివ్వను.
1: ఐ విల్ నాట్ అలవ్ యూ టు స్టెప్ ఫార్వర్డ్.
0: గట్టికి పట్టుకున్నాడు.
1: ఐ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: ఎట్ట నన్ను వదిలిపెట్టిపోతావు?
1: హౌ కెన్ యూ డ్రాప్ మీ అండ్ గో?
0: పిచ్చివాడా, నేను బయట ఉంటే కదా వదిలిపెట్టిపోవటము. లోపలనే ఉన్నాను.
1: ఐఎమ్ నాట్ అవుట్ సైడ్, ఐఎమ్ ఇన్ సైడ్ యూ.
0: నీ ఎందే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు నేనుగానే ఉన్నాను.
1: And
0: నేను నీవుగానే ఉన్నావు.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కనుక నన్ను వదిలిపెట్టిపోవటం అనేటువంటిది ఎక్కడ? అది నీ భ్రాంతి అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ దట్ యు ఆర్ జస్ట్ అవే.
0: భగవంతుడు ఎవరిని వదలటం లేదు.
1: గాడ్ ఈస్ నాట్ లీవింగ్ ఎనీబడి.
0: ఎక్కడా పోవటం లేదు.
1: ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
0: ఉన్న చోటే ఉన్నాడు.
1: హీఈస్ వేర్ హీ హాస్
0: బీన్. సర్వత్రా తానే ఉన్నాడు.
1: హీఈస్ ఎవ్రీవేర్.
0: అదే మొన్న కూడా ఒకసారి చెప్పాను నీకు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: వేయబోవన్ని తలుపు. జీవుడు అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాని, ఎవరైనా వచ్చి ఇందులో ప్రవేశిస్తారు ఏమో అని లోపల నుంచి ఒక విధమైన జీవభ్రాంతి అనేటువంటిది. వేయబోవన్ని తలుపు, తలుపు వేసుకో అంటుండాది జీవుడు.
1: ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఎ డెస్పరేట్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ సాలిట్యూడ్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ ద డోర్.
0: భగవంతుడు చెప్తున్నాడు, తీయమంటూ పిలుపు.
1: But God tells you, open the doors.
0: Jeevudenduko navugolupu.
1: And it's the individual spirit that smiles.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the entire universe is the temple of God.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: when the whole world is the temple of God. Where is the main door?
0: ఎక్కడ చూసినా మందిరమే ఉంటుంటే, విశ్వమంతా మందిరమేగా ఉంటున్నప్పుడు ఇంక వీధి వాకిలి ఎందుకు?
1: When the whole world is the
0: temple. ఏదైనా ఇంకొక ప్రదేశం ఉంటే దానికి వీధి వాకిలి పెట్టుకోవచ్చు.
1: If it is separate, you can have
0: a main door.
1: There is no place for
0: జీవ పోవడానికి కూడా స్థానం లేదు.
1: There is no place for
0: ఎందుకు?
1: Then why main door?
0: అప్పుడు చెప్తున్నాడు జీవాత్మని,

0: ఓ ఇండివిజువల్ యూ విల్ ఎక్స్పీరియన్స్ వెరీ హెవెన్ ఓవర్ దేర్ దట్ ఇస్ ద మెయిన్ డోర్
1: ఏయబోవని తలుపు తీయమంటూ పిలుపు
2: ఈ తలుపు పిలుపు రెండింటికి మధ్యలో ఉంటుందని ఈ సందేహం
0: తలుపు ద డోర్ పిలుపు ద కాల్ దేర్ యు ఫైండ్ ద డౌట్
2: ఏయబోమనేటువంటిది జీవుడు తీయమనేటువంటిది దేవుడు
0: ఇట్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ దట్ క్లోజెస్ ఇస్ గాడ్ హూ వాంట్స్ ఇట్ ఓపెన్
2: కదిలేటువంటిది జీవుడు నిలిచేటువంటి వాడు దేవుడు
0: ద వన్ దట్ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్ ద వన్ హూ స్టడీస్
2: కదలనటువంటి వాడే దేవుడు
0: గాడ్ ఇస్ స్టడీ
2: కదిలేవాడే జీవుడు
0: ద వన్ హూ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్
2: ఒక పిట్ట లేత కొమ్మ పైన వాలినప్పుడు కొమ్మ అటు ఇటు ఊగుతుంది
0: యాజ్ ద బర్డ్ రెస్ట్ ఆన్ ఎ బ్రాంచ్ ద బ్రాంచ్ మూవ్
2: కానీ ఆ చిన్న పిట్ట కూడా భయపడదు
0: ఈవెన్ దట్ లిటిల్ బర్డ్ ఇస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్
2: ఎందుకంటే నేను కొమ్మను ఆధారం చేసుకోలేదు
0: బికాస్ ఐ డోంట్ రిలై ఆన్ ద బ్రాంచ్
2: రెక్కలను నేను ఆధారం చేసుకున్నాను
0: ఐ డిపెండ్ ఆన్ మై ఓన్ వింగ్స్
2: ఒక పిట్టకున్నటువంటి యొక్క తన రెక్కలపైన విశ్వాసం ఈనాడు మనిషికి లేకుండా పోతుందా
0: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్
2: కష్టమో ఏ కించిత్ బాధనో ఏ కించిత్ విచారమో వచ్చేటప్పటికి అదిరిపోతున్నాడు ఈ మనిషి
0: మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ వరీడ్ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ బికాస్ ఆఫ్ స్లైటెస్ట్ రీజన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వర్
2: పిరికి మనిషి పిరికి మనిషి
0: హీఈస్ ఎ కవర్డ్
2: అలాంటి పిరికి మనిషిని మనం కాకూడదు
0: యు షుడ్ నెవర్ బి కవర్డ్
2: మనం ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక దైవ చింతనతో కూడినటువంటి హృదయం కలవాడు కావాలి
0: థింకింగ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ బి కరేజియస్ ద వన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్
2: భుజబలము బుద్ధిబలం కాదు నీకు ముఖ్యం కావాల్సింది
0: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్
2: దైవ బలము ధర్మ బలము రెండు కావాలి
0: యూ నీడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ రైచువస్ కాండక్ట్
2: నీకు చెప్పాను భుజబలంబు గొప్ప దైవ బలము లేక దాసుడగును
0: With all the physical strength and intelligence, if we don't have strength of God, you become a slave.
2: Karnudantati vaadu kadapati kemaye.
0: What happened to that mighty Karna at the end?
2: Yanta bhujabalamu buddhibalamu.
0: He's so strong and intelligent.
2: Satyam cheppalante Arjunudu kante goppa vaadu Karnudu.
0: Truly speaking, Karna is greater than Arjuna.
2: Suryuni yokka prasadamu.
0: He is the gift of Lord Sun.
2: Alanti కర్ణుడికి కట్ట కనపడికి భుజబలం బుద్ధిబలం పైన ఆధారపడ్డాడు దుర్యోధన దుశ్శాసనాదులపైన ఆధారపడ్డాడు
0: కర్ణ డిపెండెడ్ ఆన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్ట్ దుర్యోధన అండ్ దుశ్శాసన
2: కృష్ణుడు దగ్గరే ఉంటున్నప్పటికీ దైవమును ఆశ్రయించలేదు
0: దో కృష్ణ ఇస్ క్లోజ్ బాయ్
2: ఎందుకు అభిమానము అభిమానము
0: ది రీజన్ ఇస్ దిస్
2: స్వయంవరం సమయమునందు
0: అట్ ది టైమ్
2: ద్రౌపది స్వయంవరం జరుగుతుండాలి
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవర్ ఆఫ్ ద్రౌపది
2: కానీ కర్ణుడు చాలా గొప్ప విలువిద్యలో ప్రవీణుడు
0: కర్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ
2: అతను వెళ్ళాడు అక్కడ
0: హి వెంట్ దేర్
2: తెరమరగ ఉండినటువంటి ద్రౌపది చెప్పింది క్షత్రియుడైనా కావాలి లేక మహారాజైనా కావాలి వాడు మాత్రమే ఈ మత్స్యంత్రాన్ని కట్టడానికి కొట్టడానికి అర్హుడవుతాడని
0: ద్రౌపది సెడ్ హీ మస్ట్ బి గ్రేట్ వారియర్ ద వన్ ఆఫ్ కరేజ్ He must be born as a kshatriya who deserves who is fit enough
2: Poyyadu.
0: to hit this machyantra.
2: Yantranni cheta pattukunnadu ee maata vinatappudike avamananga tirigi enikku vachadu.
0: He went there is about to hit it with all the bow and arrow but he returned in
2: aa paristhitilo atanu Sutani kumarudu.
0: At that time he was the son of
2: Rajendruni koduku anaga emi గుర్రాలు కాపలా చేసేటువంటి వాడిని కొడుకు అని చాక్కోవటం చేత
0: అట్ ద టైమ్ హ్యాపెన్ టు బి ది సన్ ఆఫ్ ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ కనుక
2: క్షత్రియుడు కాదనుకున్నారు
0: సో హి థాట్ దట్ హి ఇస్ నాట్ క్షత్రియ బై బర్త్
2: ఇంకా రాజు కాదు
0: హి ఇస్ నాట్ ఎ కింగ్ ఐదా
2: రెండింటికి అర్హత లేదు
0: సో హి హస్ నో క్వాలిఫికేషన్ హి హస్ కెపాసిటీ
2: కనుక వెనక్కి పోతున్నప్పుడు దుర్యోధనుడు పిలిచాడు
0: As he was returning, Duryodhana summoned.
2: తదేవ లగ్నం సృజనం తదేవ తాళాబలం చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ ఈ విధంగా చక్కగా ఆరోగ్యం చేసి ఆనందంగా తన యొక్క అంగరాజ్యానికి అధిపతిగా చేశాడు
0: అండ్ దెన్ దుర్యోధన కరోనేటెడ్ కర్ణ యాజ్ ద కింగ్ ఆఫ్ అంగరాజ్య
2: దాని వల్ల ఆ అభిమానం చేతనే దుర్యోధనుడు చెడ్డవాడని తెలిసి కూడాను అతనికి దాసుడైపోయాడు
0: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ దో దుర్యోధన ఇస్
2: బ్యాడ్ అభిమానం అనేటువంటి ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా మనం ధిక్కరించవలసింది
0: అండర్ ఎనీ
2: చెడ్డవాడు చెడ్డవాడే
0: యు షుడ్ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్
2: నాకు ఈ రాజ్యమేనా అక్కర్లేదు కానీ ఇలాంటి చెడ్డవాడితో నేను చేరకూడదు
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్ బట్ ఐ కెనాట్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్
2: మీ సహాయం నాకెందుకు
0: ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్
2: సర్వులకు చేసే సహాయం భగవంతుడు తానే చేస్తాడు
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ హెల్ప్స్ ఎవ్రీవన్
2: ఆ త్యాగం లేకపోయింది కర్ణుడిలో
0: కర్ణ హ్యాస్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
2: రాజ్యం పట్టాభిషేకం చేశాడు కదా అని లొంగిపోయాడు.
0: బికాస్ హీ వాజ్ మేడ్ ఎ కింగ్ హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు దుర్యోధన.
2: దుష్ట చతుష్టయం లోపల ఒక్కడైపోయాడు.
0: హీ వాజ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్.
2: దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణుడు ఈ నలుగురితో కూడా చేరిపోయాడు.
0: హీ వాజ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్. దుర్యోధన, దుశ్శాసన, శకుని.
2: కానీ ఈ సత్యం ద్రౌపదికి పూర్వమే తెలుసు.
0: బట్ దిస్ ట్రూత్ ఈస్ వెరీ వెల్ నోన్ టు ద్రౌపది ఈవెన్ బిఫోర్.
2: కుంతీదేవి కుమారుడే.
0: దట్ ఈస్ వెరీ సన్ ఆఫ్ కుంతి.
2: అతను నా ఆరో భర్త అనేటువంటిది ఆమెకు ముందుగా తెలుసు.
0: షీ నోస్ ప్రెటీ వెల్ దట్ కర్ణ ఈస్ హర్ సిక్స్త్ హస్బెండ్.
2: ధర్మరాజు కంటే గొప్పవాడు.
0: దట్ ఈస్ గ్రేటర్ దెన్ ధర్మరాజు.
2: పెద్దవాడు.
0: ఈస్ ఆల్ ఎల్డర్ టు హిమ్.
2: కానీ ఆమెకు సర్వధర్మ స్వరూపిణి ఈ ద్రౌపది.
0: ద్రౌపది ఈజ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
2: కానీ అనేక మంది లోకులు, కాకులు.
0: But the people are crows, as you know.
2: 5 మంది భర్తలుంటే ఎట్టద్దు ఆమె పతివ్రత అంటావు.
0: How can you call her Pativrata, the woman of chastity?
2: కానీ ప్రపంచం తలచినట్టుగా 5 మంది పురుషులు కాదు ఆమె భర్తలు.
0: They are not actually 5 men.
2: పంచభూతములే ఆమె యొక్క ప్రాణములు రక్షించి పంచనాథులు అని
0: చెప్పినది. There are 5 elements and they protected her, they have taken care of her.
2: ఒకానొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా, సత్యభామనా, లేకపోతే జాంబవతియా, ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది.
0: At one time there is a question, who is greatest among all the women, Rukmini or Satyabhama or Jambavati?
2: కటే జవాబు చెప్పాడు ఆ సభలోపల కృష్ణుడు.
0: There in the public court Krishna gave one answer, perfect answer.
2: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగ పోక.
0: Husbands may thousand and odd things, but she would not oppose them.
2: Vari sevalu cheyaga teeradanaka.
0: To serve them she will never say, I don't have time.
2: Tanakununna daniche trupti ganuchunundu.
0: She is satisfied with the lot on hand.
2: Draupadi ki saati e pativratayu ledu.
0: None would ever equal to Draupadi.
2: ఈ మూడు గుణములు ఆమె ఎందుకున్నాడు.
0: దీస్ త్రీ గ్రేట్ క్వాలిటీ.
2: అందువల్లనే అంత క్షమాగుణం కలిగినటువంటిది ద్రౌపది.
0: ద్రౌపది హెస్ గోట్ ఆల్ దట్ ఫర్ బ్యారెన్స్.
2: అశ్వత్థామ వచ్చి,
0: అశ్వత్థామకే
2: నిద్రపోతున్నటువంటి కుమారుణ్ణు 5 మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు.
0: యాక్చువల్లీ హీ బిహీటెడ్ ఆల్ ది 5 సన్స్ వైల్ దే వర్ ఫాస్ట్ అస్లీప్.
2: పోయి చూచింది ద్రౌపది.
0: ద్రౌపది వెంట సా
2: గుండె పగిలిపోయింది.
0: హీ కుడ్ నాట్ బేర్ హర్.
2: 5 మంది పుత్రులు గొంతులంతా వేడిగా ఉంది, దేహములంతా వేరుగా ఉంటుంది.
0: ఆల్ 5 సన్స్ దే వర్ బిహెడెడ్, ద హెడ్స్ ఆన్ వన్ సైడ్, ద బాడీ ఓవర్ దేర్.
2: పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది.
0: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్ అండ్ షీ అప్రోచ్డ్
2: హర్. ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు, మా దుర్మార్గుడు, వాడిని పట్టి తీసుకుని వస్తానని చెప్పాడు.
0: దట్ వికెట్ బ్రాహ్మిన్ మస్ట్ హావ్ యాక్టెడ్, ఐ విల్ సర్టన్లీ బ్రింగ్ హిమ్ హియర్.
2: బ్రాహ్మణుడు ఈ పని చేయవలసింది.
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఫర్ ద బ్రాహ్మిన్ టు డూ దట్?
2: గురుపుత్రుడు ఈ పని చేయవలసింది.
0: షుడ్ ఎ సన్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్ డూ దట్ లైక్ దట్
2: అని పట్టుకుని తెచ్చాడు.
0: అండ్ హీ వాస్ బ్రాట్.
2: చూస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరు కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ దిస్ క్వాలిటీ, నోబుల్ క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
2: ఆమె అశ్వత్థామను చూసేటప్పటికీ పరిగెత్తిపోయి పాదాల పైన పడింది.
0: షీ వెంట్ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ అశ్వత్థామ.
2: ఏమని కోరుతుంటుండాలి ఆమె?
0: వాట్ ఈస్ షీ షీ వాస్ ఆస్కింగ్ ఫర్?
2: పరగం మా మగవరలందరూ బాణప్రయోగోప సంహరణ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: యూ సెటిల్ అండర్స్టాండ్ దట్ ఆల్ మై 5 హస్బెండ్స్ హావ్ లెర్న్డ్ దిస్ ఎక్స్పర్టిస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య.
2: కృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంగములేక శిష్య సుతులన్ ఖండింపగం పాడియా స్వామి. శిష్య సుతులన్ ఖండింపగా పాడియా.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ద్రోణాచార్య. ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ది డిసైపుల్ ద స్టూడెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ ద్రోణాచార్య?
2: అంతే కాదు, ఉద్రేకంబునరారు.
0: They have not come and attacked you.
2: శస్త్రధరులై యుద్ధావని లేరు.
0: They are not there on the battlefield with all the
2: weapons. కించి ద్రోహంబును నీకు చేయరు.
0: They have not done anything wrong to you.
2: బలోచ్చేకమ్ముతో చీకటిం భద్రాశక్తుల సంహరింప అకటా నీ చేతులెట్లాడెనో అకటా
1: నీ చేతులెట్లాడేను.
0: వైల్ దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ దట్ పిచ్ డార్క్ మిడ్ నైట్ హౌ కుడ్ యూ డూ దాట్.
2: చూచాడు భీముడు,
0: భీమా సౌంద
2: పట్టలేని కోపంతో ఉట్టి దుమికాడు.
0: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
2: కొడుకులు బట్టి చంపలేని కోపమునందు బాలమాతకు విడుమటంతో చెప్పిడిది వెర్రిది ద్రౌపది.
0: ఈ సైడ్ ఓ ద్రౌపది
2: పోయినారని ద్రౌపదికి పిచ్చి పట్టిపోయింది.
0: ద్రౌపది స్టాండ్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ద లాస్ ఇన్ ద డెత్ ఆఫ్ హర్ సన్.
2: లేకపోతే ఈ దుర్మార్గుడు ఈ పాపుడైనటువంటి బ్రాహ్మణ పాదం పట్టటమా?
0: వై షుడ్ షీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ దిస్ బ్రాహ్మణ్ ద వికెట్ మ్యాన్ హూ కిల్డ్ ది ఫైట్
2: మేక.
0: Drop it, dear lady.
2: దీనిని మీరలో చంపలేని నా పిడికిటి పోటున్నాను చిరము భిన్నము చేసేది సూర్యుడు ఇందర్. నా పిడికిటితోనే వాడిని తలను బ్రద్దలు చేసేస్తాడు.
0: లీవ్ మీ విత్ ది స్ట్రాంగ్ ఫిస్ట్ ఐ విల్ అటాక్ హిమ్ అండ్ కిల్ హిమ్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్.
2: మంచి శాంతి వచనాలు చెప్పింది.
0: షీ సెడ్ పీస్ఫుల్లీ విత్ ఆల్ ద పేషెన్స్.
2: అర్జునుడు కూడాను నా యొక్క మాట తప్పిపోతుంది.
0: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ బ్రేక్ మై ప్రామిస్.
2: కాబట్టి వీరిని క్షమించడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గివ్ హిమ్.
2: అప్పుడు ఆమె చక్కగా భగవంతుని కృష్ణుని ధ్యానించింది.
0: దెన్ షీ ప్రే టు కృష్ణ.
2: దీనికి ఉపాయ మార్గం చెప్పింది.
0: అండ్ దేర్ ఇస్ ఎ డివైస్ ప్లాన్.

0: శశ్వత్కీర్తి వెరుంగబుచ్చుకొని పాశవ్రాత బంధములం విశ్వాసమున నూక్షే ద్రొబ్బు శిబిరోర్ విభాగము బాసిపో. వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్,
0: వెరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రిక్,
0: దైన్యమున వెదురు నొందిన వాణి,
1: ద వన్ హూ లాస్ట్ ఆల్ ది కరేజ్,
0: నిద్రమై మరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫాస్ట్
0: అసలీప్, సౌఖ్యముగా మధ్యము ద్రావిన వాణి,
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటాక్సికేటెడ్,
0: బుడై పరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ స్లీపింగ్,
0: సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి,
1: ద వన్ విత్ పైయస్ మైండ్, ద వన్ హూ షౌట్స్ ఫర్ ప్రొటెక్షన్,
0: కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా, ఫల్గునా చంపుట ధర్మము కాదు ఫల్గునా.
1: అండ్ విమెన్, ఇట్ ఇస్ నాట్ ధర్మ టు కిల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్.
0: క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ అగైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్షత్రియ.
0: నా కొడుకును చంపినది నాకెంత బాధగా ఉంటాదు.
1: I feel
0: ashwatthamana champite atana talli kuda naavale baadha padutundi kada.
1: As I feel so sad for the death of my son, so also the mother of ashwatthama.
0: Maraninchina varettaina naa kumarulu maraninchaaru.
1: Those people who are dead and gone will not come back.
0: Inka ye vidhamu chesi ye karyamlo praveshinchina naa kodukulu tirigi raaru.
1: Whatever may be, I cannot bring back, resurrect my
0: talli. Nee enduku baadha pettali, నీవు ఆపండి అని చెప్పింది.
1: వై షుడ్ ఐ మేక్ అనదర్ మదర్ సఫర్, లీవ్ హిమ్ దేర్.
0: ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమా గుణమే ఆ పాండవులందరినీ కట్టకడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పలా జగత్తుకు వ్యాప్తి కాపింపజేసింది ద్రౌపది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద నోబ్లెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద్రౌపది దట్ బ్రాట్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ టు ఆల్ పాండవర్స్.
0: కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాలు యొక్క గుణములో పైన ఆధారపడి ఉంటుంటాడు.
1: Everything depends upon the housewife, the respect and the
0: that
1: dignity of the family.
0: Kudanu chama gunane penchukovali.
1: Every woman should develop this quality.
0: Penchukovali kaani stree ki chaala pradhanamainatundi gunam.
1: Men also should have, but for women it's more important.
0: Aa chama gunamto entaina kuda sadhinchavachunu.
1: With this spirit of forgiveness.
0: Aa chama guname daiva gunamu.
1: This quality, noble quality of forgiveness is divine.
0: Oppa daivam yokka gift idi.
1: It is highest God's gift.
0: రాములంతటి వాడు రమణ సీతను బాసి పామరులే వలి ఏచ్చనన్న.
1: రామ హ్యావింగ్ లెఫ్ట్ సీత, హీ స్టార్టెడ్ క్రైయింగ్ బికాజ్ ఆఫ్ హర్.
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వాట్ డే, వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఇస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ, యు ఆర్ బౌండ్ టు సఫర్.
0: పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్న.
1: ఇన్ దోస్ డేస్ పాండవస్ వెంట్ టు ద ఫారెస్ట్ ఈటింగ్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్.
0: ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వేర్ అండ్ హౌ, హూ కెన్ డిసైడ్.
0: కనుకనే జరగవలసింది జరుగుతుంది.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: ఇదంతా కూడా దైవ సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్.
0: మంచి జరిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఇఫ్ గుడ్ హ్యాపెన్స్, టేక్ ఇట్.
0: బ్యాడ్ జరిగింది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: బ్యాడ్ ఆల్సో గుడ్ ఫర్.
0: రెండు కూడా మన మంచి కోసమే తలుచుకోవటమే. ఇది ఉత్తమమైనటువంటి ఒక బ్రహ్మతత్వం.
1: ద నోబ్లెస్ట్ way towards divinity is to consider with equanimity.
0: Pavitramaina vishalamainatundi anantamaina amrutamainatundi ee bhavam manlo undinappudu anta manaku vijayame vijayame vijayame.
1: When we develop that sacred nectar and immortal eternal true principle of this vastness, broad mindedness,
0: jeevitam
1: you are bound to be successful.
0: Sayapradanga jarigipothundi.
1: Everything will be successful in all your endeavors.
0: Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bal Bala Radha Krishna Jai. Oh, in the Krishna day.

తెలివినై సర్వమును గాంచు ద్రష్ట నేను. మిగుల నాకంటే అన్యమేదిలు లేదు,

తెలివినై సర్వమునుగాంచు ద్రష్ట నేను

0: సచ్చిదానంద స్వరూప అద్వైతం అండ్ సత్యం శివం సుందరం ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: అంతర్బహిత్య తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమపురుషత్వాన్ని ఎక్కడ వెతకటం?
0: వేర్ డు యూ సర్చ్ ఫార్ ద పరమపురుష, ద సుప్రీం పర్సన్, వెన్ హీఈస్ ఇన్సైడ్, అవుట్ సైడ్ అండ్ ఆల్ పర్వేజివ్, వెన్ హీఈస్ ఎవ్రీవేర్, వేర్ డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: మహిని సర్వముడు ఈశ్వరమయము గనుక నాదియను అభిమానంబు అనర్థంబు. మహిని సర్వంబు ఈశ్వరమయము కనుక నాదియను అభిమానంబు అనర్థం.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈశ్వర, అండ్ ఇన్ సచ్ బీయింగ్ ద కేస్ ఇట్ ఈస్ ఫుటైల్ అండ్ మీనింగ్లెస్ టు సే దట్ దిస్ ఈజ్ మైన్ అండ్ దిస్ ఈజ్ నాట్ మైన్.
1: ఇట్టి సర్వవ్యాపకత్వం అయినటువంటి యొక్క పవిత్రమైన పూర్ణత్వాన్ని తెలుసుకునేందుకు మార్గం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఎయిమ్? టు ఫైండ్ అవుట్ సచ్ ఫెనామెనా విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ సాచురేటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
1: పోనీ సాధన చేత దైవత్వాన్ని పొందడానికి వీలవుతుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు అటైన్ గాడ్ హెడ్ బై సాధన?
1: అనేక విధములైనటువంటి యొక్క సత్కర్మల చేత దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ అగైన్ బై గుడ్ డీడ్ టు అటైన్ గాడ్?
1: కాదు కాదు,
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్.
1: యజ్ఞయాగాది క్రతువుల చేత కాని,
0: ఇట్ ఈస్ బై పర్ఫార్మింగ్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సచద
1: దాన ధర్మాది కర్మల చేత కాని,
0: బై డూయింగ్ సమ్ గుడ్ డీడ్స్ అండ్ పర్ఫార్మింగ్
1: దమధర్మాది సత్కర్మల చేత కాని,
0: బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ది సమాధమ
1: యమ నియమాది సాధన చేత కాని,
0: బై సాధనాస్ ఆఫ్ యమ అండ్ నియమ
1: భజన పూజాదుల చేత కాని,
0: అండ్ బై సర్చింగ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
1: దైవాన్ని ఎవరికూ పొందలేరు, పొందలేరు.
0: No one can attain God by any one of these things.
1: అదియే భగవద్గీత యందు
0: దిస్
1: 11వ అధ్యాయమునందు 58,
0: దిస్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భగవద్గీత ఇన్ చాప్టర్ 11 అండ్
1: ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు కృష్ణుడు.
0: దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ బై కృష్ణ.
1: అయితే చేసే సాధనలు దేని నిమిత్తమై?
0: దట్ బీయింగ్ సో, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ సాధన?
1: సర్వసత్యాన్ని గుర్తించినటువంటి పండితులు మహనీయులు అనేక మంది అనేక సాధనలు కల్పుతున్నారు, దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ బై గ్రేట్ సోల్స్ హూ హావ్ బీన్ డూయింగ్ దీస్ థింగ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్?
1: దైవాన్ని దర్శించడానికి సాధ్యము కానటువంటి సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ సాధనాస్ విచ్ కెనాట్ హెల్ప్ వన్ టు అటైన్ గాడ్?
1: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ మెంట్ టు బి అండర్టేకన్ టు ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ రాగ ద్వేష లైక్స్ అటాచ్మెంట్ అండ్ డిస్లైక్స్.
1: తన జీవితత్వాన్ని తాను తొలగించుకుని తాను తానుగా జీవించడానికి ప్రయత్నించడమే సాధనల యొక్క అంతరార్థము.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being.
1: Manavudu sahajamugane sachidananda swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
1: Satya anaga trikalamula cheta badhimbabadaka.
0: Sat refers to a state and an experience which is not affected by
1: నిరంతరము ఏకంగా నిలబెట్టేటువంటి తత్వమే.
0: దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ విచ్ కెన్ మేక్ ఎ పర్సన్ ఎక్స్పీరియన్స్ ది ట్రాన్సెండెంటల్ ట్రూత్ ఇన్ ఎ స్టడీ వే.
1: చిత్తరగా,
0: చిత్ రెఫర్స్ టు
1: బాహ్య అంతరంలో ఉండేటువంటి యొక్క సమస్తమునకును గుర్తించేటువంటి యొక్క మేధాశక్తియే.
0: దాట్ ఈస్ దట్ సుప్రీం ఇంటెలిజెన్స్ విచ్ కెన్ బ్రింగ్ అవేర్నెస్ ఇన్ ద మ్యాన్ అబౌట్ ద థింగ్ విచ్ ఈస్ కామన్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్.
1: ఆనందమనగా నిత్యమై, నిరుపాధికమై, నిర్మలమై ఏ సుఖమైతే ఉన్నదో ఆ సుఖం యొక్క స్వరూపమే ఆనందం.
0: ఆనంద రెఫర్స్ టు దట్ పర్టికులర్ బ్లిస్ విచ్ ఈస్ ప్యూర్ ఫుల్ ఆఫ్ పీస్ అండ్ ఫుల్ ఆఫ్ జాయ్.
1: అయితే తత్చిత్ ఆనందమయం భిన్న భిన్న రూపముల చేత, భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము?
0: వెన్ ది సచిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూ యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికి ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము, వెలుగు, ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ అండ్ ఇట్ హాస్ గాట్ రెడ్ కలర్.
1: ఈ మూడు కూడా భిన్న భేదములుగా కనిపించినప్పటికీ దీపము యొక్క స్వభావం ఈ మూడింటి యొక్క చేరికనే.
0: దీస్ త్రీ ఆర్ డిఫరెంట్ బట్ దీస్ త్రీ టుగెదర్ బికమ్ అండ్ ఫార్మ్ ద లైట్.
1: అయితే ఇట్టి అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును మానవత్వం పొందుటకు తగినటువంటి యొక్క సాధన ఏమిటి?
0: వాట్ ఈస్ ది సాధన ఆర్ వాట్ ఈస్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజ్ విచ్ కెన్ హెల్ప్ మ్యాన్ టు అటైన్ దిస్ సచ్చిదానంద స్టేట్?
1: ఈ అనంతమునకు అల్పత్వమునకు ఏ విధమైన సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది?
0: హౌ కెన్ దెర్ బి ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటిజమల్?
1: ఇది సాధ్యమా అని మనము సందేహించవచ్చు.
0: We may get a doubt whether such a thing is possible at all.
1: కాని ఇట్టి సందేహములకు బలహీనులు కారాలు.
0: But we should not become weak-minded and give room for this kind of doubt.
1: అనంతమైన సముద్రములో,
0: in a vast infinite ocean,
1: చల్లదనము, తెల్లదనము, తడి ఈ మూడు గుణములు సహజంగా ఉంటాయి.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: కానీ ఈ అనంతమైన సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి అలలు ఎందు కూడాను ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్, ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ హూ హాజ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద స్వరూప, హీ ఆల్సో హ్యావ్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్.
1: ఈ అల్పత్వమని కాని అధికత్వం అనేటువంటి కాని భేదములకు మనము గురి కారాదు.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
1: sarvatra nindinatvanti yokka divyattamu ee sachidananda swaroopame.
0: It is sachidananda swaroopa which is divinity, which is all pervasive.
1: Deenine daivattam ani kudanu nirupistu vachindi.
0: This has also been described as divinity.
1: Daiva anetvanti padamunaku samasti ani artham.
0: For the word daiva, the togetherness or the totalness, the
1: samasthi anaga dushikalpitamainatundi prakrutiye daiva.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: Ee prakruti anta ipudunu daivamayame.
0: The entire creation is full of divinity.
1: Prati padarthamulandu kudanu ఈ సత్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ది సత్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్యశక్తియే ఈ సచ్చిదానంద తత్వం.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ షోన్ ఆర్ సీన్.
1: అంటే దైవం అనగా ప్రకృతి, ఈ యొక్క సచ్చిదానంద తత్వమే, ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ది సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిరంతరము ఉండునటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామిన, ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రెఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామిన.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఏ పర్టికులర్ మెథడ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
0: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
1: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
0: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
1: రెండవది ప్రజ్ఞా ప్రతిబంధము.
0: ద సెకండ్ వన్ ఈజ్ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధం.
1: మూడవది కుతర్క ప్రతిబంధము.
0: ద థర్డ్ వన్ ఈజ్ వివేచ్ఛా ప్రతిబంధం.
1: మూడో నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
1: అవిద్య ప్రతిబంధం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్య ప్రతిబంధం?
1: అనగా తనలందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ వీక్లింగ్ అండ్ ఈస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈస్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ అబ్స్టకల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్, హు ఆర్ సేజెస్, సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు good things told to be which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: ది థర్డ్ వన్ ఈస్
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థములు తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: వివర్య ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కరలేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించడు.
0: Forgetting his real హ్యూమన్ క్వాలిటీస్. హీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు అండర్స్టాండ్ ద డివైన్ ఆస్పెక్ట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ ఎ రాంగ్ ఫీలింగ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది కాజ్ అండ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
1: పశ్చిమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతా ఇప్పుడును ఒక మాయా ప్రభావమే.
0: వాట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్? ది కాజ్ ఈస్ దట్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాయా డెల్యూషన్.
1: మాయ అనగా లేనిది ఉండినట్టుగా, ఉన్నది లేనట్టుగా, అద్దములో చూచిన ప్రతిబింబం వలె కుడి ఎడమగా ఎడమ కుడిమగా కనిపిస్తుంది.
0: మాయా రెఫర్స్ టు ఎ ఫీలింగ్ దట్ హీ థింక్ దట్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ నాట్ ఎగ్జిస్టింగ్, ఎ థింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్.
1: ఇట్ ఈస్ అజ్ఞాన ప్రభావం యొక్క చిహ్నము.
0: దిస్ ఈస్ ద సింబుల్ అండ్ సింబుల్ ఆఫ్ ది అజ్ఞాన ప్రతిబంధకం.
1: ఇట్టి వారు జగత్తును జగత్తుగానే చూస్తురు.
0: దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ద వరల్డ్ ఓన్లీ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: కానీ అంతఃతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు జగత్తును జగదీశ్వరునిగా భావించరు.
0: దోస్ పీపుల్ హూ హ్యావ్ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కన్సిడర్ ది వరల్డ్ యాజ్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక జగత్తు జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటర్ కంటెయిన్స్ ఎనర్జీ అని.
0: మ్యాటర్ కంటెయిన్స్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి ఒక పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశిపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశిపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశిపు కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడుగా చూచాడు.
0: ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్.
1: కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు.
0: దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ గ్రోయింగ్.
1: ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దెర్ ఇస్ నో సపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడా దైవ నిమిత్తమై ఆచరించేటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆర్ నాట్ ఫార్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ గాడ్.
1: తమ నిమిత్తమై తాను ఆచరించేటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: దైవమును ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మ్.
1: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
0: గాడ్ కెనాట్ బి సీన్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్.
1: తాను తానే అయి ఉండి
0: హీ రిమైన్స్ హింసెల్ఫ్.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హింసెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందుకూడను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ ది మాయతత్వ ది బ్రహ్మత్వ కెనాట్ బి రికగ్నైజ్డ్ అట్ ఆల్.
1: బ్రహ్మత్వమే లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: Without having brahmatattva, the influence and the impact of maya cannot also exist.
1: ee anantamaina samudramalo alalu prarambhamavutunnayi.
0: In the infinite ocean there are waves.
1: ee alalaku edigo oka karanam undali kani karanam lekunda ee alalu prarambhinchukovu veelu kaadu.
0: There should be some cause behind these waves, otherwise these waves cannot come at all.
1: Jalamulandu vayutvam kudanu ekam kavatam chetane ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుంది.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలము అలగా మారిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్ ఎమనేట్
1: వాయువే లేకుండా జలం అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: ద వాటర్ మే బి కంపేర్డ్ టు ద సచ్చిదానంద స్వరూప విచ్ ఇస్
1: అంతమంది ప్రారంభమైనటువంటి అలలే, అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వము.
0: దిస్ జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్
1: ఇస్ అంతయి కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: ఫార్ ది ఇండివిజువల్ సోల్ టు కమింగ్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ మాయా విచ్ ఈస్ ది కాజ్.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: ఆల్ దీస్ వేవ్స్ ఆర్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్, దే ఆర్ నాట్ ది రియల్ ఆబ్జెక్ట్.
1: ఎంతవరకు మనకు ప్రతిబింబం?
0: హౌ లాంగ్ విల్ యూ హ్యావ్ ది ఇమేజ్?
1: అద్దము ఉండినంత వరకే మనకు ప్రతిబింబం.
0: ది రిఫ్లెక్షన్ విల్ బి దేర్ as long as there is mirror.
1: అద్దము వేరు చేసినా ప్రతిబింబం కూడా వేరవుతున్నది.
0: ఇఫ్ యూ రిమూవ్ ది మిర్రర్ దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ అండ్ నో ఇమేజ్.
1: కానీ బింబం ఎప్పటికీ ఉంటున్నది.
0: బట్ ది ఆబ్జెక్ట్ రిమైన్స్ త్రూ అవుట్ వెదర్ దేర్ ఇస్ మిర్రర్.
1: మన దేహమే అద్దము.
0: అవర్ బాడీ మే బి కంపేర్
1: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరమవుతుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఫిజికల్ ఫార్మ్ ఇన్ ది బాడీ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్.
1: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: వన్స్ ది బాడీ గోస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది జీవతత్వ గోస్ ది రియల్టీ అండ్ ది పరబ్రహ్మ స్వరూప అలోన్ విల్ రిమైన్.
1: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: The entire world, therefore, is full of maya.
1: ఇది కేవలం జగత్తంతయిలు క్రీడనే కాని పీడ కాదు.
0: The entire creation is only a play.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
0: We can carry on the activity, but we should not get entangled by them.
1: సంసారము మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోతగినటువంటిది కాదు.
0: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
1: Bandhu mitra chota maitri kavachune kani mamattam anetundi penchukotaginatundi kaadu.
0: You can have friendship with relatives and friends, but you should not develop attachment to them.
1: Not relationship of action, but realization of inaction.
0: It is not realization of action, but it is realization of
1: renunciation.
0: It is not renunciation of action, but it is renunciation of inaction.
1: Renunciation in inaction.
0: Renunciation in inaction.
1: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
1: ఎరానీ. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
1: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
0: ఇట్ ఇస్
1: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కానీ చెడ్డ కర్మలకు కానీ మనసే ఆధారం.
0: బి గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
1: కనుక మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ విల్ హావ్ టు డూ ఈస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్ దెన్ ది స్వస్వరూప విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ, పూర్ణిమనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు, మనస్సు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్న మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్ దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ will have to be renounced.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: What are these 16 aspects?
1: కులబదం.
0: One is the pride of
1: బలమదం.
0: The pride of caste, the pride of
1: యవ్వనమదం.
0: The pride of youth.
1: సుందరమదం.
0: The pride of beauty.
1: విద్యామదము.
0: The pride of
1: ధనమదము.
0: The pride of wealth.
1: తపస్మదము.
0: The pride arising
1: రాజ్యమదము.
0: The pride.
1: ఇవి అష్టమదములు ఉంటున్నాయి.
0: Of the authority. These are the 8 types of pride.
1: ఇంకా అరిషడ్వర్గములు 6. కామ క్రోధ లోభ మోహ మదం అచ్చర్యం.
0: There are the 6 inner enemies. The desire, the anger.
1: 14.
0: The total there are 14.
1: రజోగుణ తమోగుణములు ఈ అన్ని చేర్చే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణులవుతాం.
0: Then there are these two qualities, rajoguna and tamoguna. Along with these two and 14, it becomes 16. That day when we renounce these 16, then we get our fullness.
1: ఈ 16 కళలు మానవుని యందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: As these 16 aspects have come and established themselves in man, he is losing his
1: jodasakara paripurudainatundi yokka brahmatattvaniki addu tagulutundayi.
0: All these things are coming in the way of his really experiencing his brahma tattva, which he really is.
1: Chandrudu tana yokka kalannanta penchukuntu poyadu.
0: He has started developing these qualities.
1: This ani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
0: We have to give up all these 16 aspects and shed them from us.
1: కనుక మానవత్వమునందు ఈ విధమైనటువంటి యొక్క దోషభావములు అభివృద్ధి కావటం చేతనే తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
1: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
0: These are obstacles. These are 5 types of grief.
1: Ide mottamadadi avidya klesham.
0: The first one is avidya klesha.
1: Rendavadi abhinava klesham.
0: The second one is abhinava klesha.
1: Moodavadi asthita klesham.
0: The third one is asthiti klesha.
1: Nalugavadi raga klesham.
0: The fourth one is raga klesha.
1: Aidavadi dvesha klesham.
0: The fifth one is dvesha klesha.
1: Avidya anaga tirigi adiye. నేను జీవుడను, నేను దేవుడను కాదు, నేను స్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను, బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
0: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ ఎ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
1: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడిని భావిస్తూ వస్తుంది.
0: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ బీకమ్స్ మ్యాన్.
1: అభినవ కేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉండటం.
0: ది సెకండ్ టైప్ ఆఫ్ వీక్నెస్ అభినవ క్లేశ రెఫర్స్ టు ద వీక్నెస్ విచ్ మేక్స్ హిమ్ ఫీల్ దట్ హి కెనాట్ కమ్ అవుట్.
1: మనసే మన సర్వ బంధములకు మూల కారణము, హేతువు.
0: మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది బాండేజెస్ ఆఫ్ మ్యాన్.
1: ఇట్టి మనస్తత్వాన్ని మనం త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉంటున్నాము.
0: వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ bondage and attachment associated with the mind.
1: Kanukane manam aneka vidhamulainatundi dukkhamulaku vicharamulaku guri avutunnam.
0: It is on account of this we are subjected to different types of grief and miseries.
1: Moodavadi asthita klesham.
0: The third one is asthiti klesha.
1: Sarva vishayamulu kodanu sarva sukhamulu kodanu anubhavinchali anubhavinchali aneetundi oka durase asthitam.
0: This refers to the greed in the man which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of
1: happiness. Ee durasana cheta vifalamaitima lobham prarambhamavutundi.
0: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
1: Deenini phalimpa chesukuntima ahankaram prarambhamavutundi.
0: Suppose you succeed in your effort in this, then you develop egotism.
1: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణా కుసించిపోతుందే కాని క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరుగదు.
0: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
1: రాగక్లేశము. ధన కనక వస్తు వాహనాదులు లభించాలని అభిలషించటం.
0: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్త్, వెహికల్స్, ప్రాపర్టీస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకంజి వేపిస్తున్నవి.
0: దిస్ కైండ్ ఆఫ్ క్లేశ మేక్స్ ఎ మ్యాన్ నాట్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
1: ద్వేష క్లేశము ఐదవది.
0: ది ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచెస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
1: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
0: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
1: ఇదే ద్వేష క్లేశము.
0: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఈ ద్వేష క్లేశం అనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
0: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్ లెవెల్.
1: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీన్.
1: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
0: Everyone has looked down with a sense of meanness associated
1: with it. గాడిదని మాత్రం చాలా హీనంగా చూస్తూ వచ్చారు.
0: Similarly among the animals, donkey is considered as a very mean.
1: కారణమేమనగా కాకి పరిపక్వమైనటువంటి ఫలములు ఏమాత్రం కూడా ఆశించదు.
0: The reason is
1: చెడిన పదార్థములనే తాను రుచి చూస్తూ వస్తుంది.
0: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
1: గాడిది అశుద్ధమైనటువంటి భారాన్నే మోస్తూ ఉంటుంది.
0: డాంకీ సిమిలర్లీ విల్ బి క్యారీయింగ్ ఓన్లీ
1: అది మలినమైనటువంటి వస్త్రములు మోస్తూ ఉంటుంది.
0: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
1: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
0: అమంగ్ ద ఎనిమల్స్ డాంకీ ఇస్ కన్సిడర్డ్.
1: మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరము పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
0: అమంగ్ ద హ్యూమన్ బీయింగ్స్ హూ ఇస్ ద మీనెస్ట్? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
1: Kanuka pakshulalo kaaki, pashuvulalo pala gaadiga, manushulalo pala dushinchetuvanti vaadu.
0: Among the birds it is the crow, among the animals it is the donkey, among the
1: men emanega sarvulu endu undinatuvanti okka sachidananda swaroopani gurtinchukolaleka vyaktiga bhavinchi malinyamainatuvanti manastho raaga dveshalato ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
0: ద రీజన్ యాజ్ టు వై సచ్ ఎ పర్సన్ ఇస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ ద సచ్చిదానంద స్వరూప ఆఫ్ ద ఇన్ డ్వెలర్. హీ లుక్స్ అట్ ది ఫిజికల్ బాడీ ఓన్లీ. హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అండ్ కామెంటింగ్. దేర్ ఫోర్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మీనెస్ట్ పర్సన్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఒక అపవిత్రమైనటువంటిది అని కానీ లేక హీన స్థితిలో కూడినటువంటిది అని కానీ బలహీనమైనటువంటిది కానీ మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ వన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్.
1: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
0: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
1: తాను నిరంతరము కూడాను ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ విత్ ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కానీ దానికి అడ్డు అయినటువంటి యొక్క భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
0: We have not been able to enjoy that bliss because we are constantly developed these four of
1: దైవం ప్రత్యేకంగా లేడు.
0: God doesn't exist.
1: తానే దైవము. తాను తానే ఉండి కూడాను
0: a person remaining himself.
1: ఈ రాగద్వేషాది మాలిన్యము చేత కప్పబడటం చేత
0: as he is covered with this kind of
1: తనను తెలుసుకోలేకపోతున్నాడు.
0: హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
1: తనను తాను తెలుసుకోవటమే తెలియనిటువంటి తత్వం.
0: ద రియల్ తత్వ రెఫర్స్ టు రికగ్నైజింగ్ వన్స్ ఓన్ రియాలిటీ.
1: ఈనాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను
0: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్టేక్ అండ్ పర్ఫార్మ్
1: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
0: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
1: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
0: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్ వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన,
1: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
0: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ,
1: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనుకుంటున్నా,
0: ఇఫ్ వీ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్,
1: ఇవన్నీ ఇప్పుడు కాలంలో వ్యర్థంగా ఇచ్చినటువంటివిగానే ఉంటాయి.
0: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
1: గ్రంథములన్నీ గాలించి చూచిన,
0: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్,
1: సత్య సాయి బాట సత్య మాట,
0: ది ఓన్లీ ట్రూత్ దట్ యూ కన్క్లూడ్ ఈస్ దట్ ది వర్డ్ ఆఫ్ సాయి ఈస్ ద రియల్ ట్రూత్.
1: వేదములన్నీ వెతికి చూచిన గాని,
0: ఈవెన్ ఇఫ్ యూ సర్చ్ ఆల్ ది వేదాస్,
1: సత్య సాయి బాట సత్య మాట,
0: ద పాత్ లేడ్ డౌన్ బై సత్య సాయి ఈస్ ది ట్రూ పాత్.
1: సకల శాస్త్రములన్నీ చదివి చూచిన గాని,
0: ఈవెన్ ఇఫ్ యూ రీడ్ ఆల్ ద స్క్రిప్చర్స్ టు ఫైండ్
1: సత్య సాయి మాట సత్య బాట,
0: ద వర్డ్ ఆఫ్ సత్య సాయి ఈస్ ది ట్రూ
1: గాయత్రి మంత్రం ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
0: ఈవెన్ ఇఫ్ యూ గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్
1: సత్య మాట సత్య మాట,
0: ది వర్డ్ ఆఫ్ సత్య సాయి అలోన్ ఈస్ ద ట్రూ పాత్.
1: మనసులందున్న మాలిన్యం అట్టే ఉంచి,
0: ఇఫ్ యూ అలౌ ది డర్ట్ ఇన్ యువర్ మైండ్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్,
1: ఏమి చేసిన పరమేమి వెర్రి మనసు అని,
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ డూయింగ్ వాట్ ఎవర్ వర్క్ యువర్ డూయింగ్.
1: మన యొక్క మనస్సు మాలిన్యాన్ని మనం ఏనాడు మనం దూరం గావించుకున్నామో ఆనాడే మనము సరి అయిన దృష్టిని మనం అభివృద్ధిగా ఉంచుకోగలం.
0: ఓన్లీ వెన్ వీ క్లీన్స్ అవర్ మైండ్ దే వీ విల్ బి ఏబుల్ టు మేక్.
1: భగవద్గీత యందు నాకు నీవు శరణగామని చెప్పని చెప్పలేదు,
0: దట్ ఈస్ వై ఇన్
1: భగవన్ దేవా శరణంగా అన్నాడు, అనగా నీకు నీవు శరణాగతుడుక,
0: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత ఇట్ హాస్ నాట్ బీన్ సెడ్ దట్ వన్ షుడ్ హీ షుడ్ సరెండర్ టు కృష్ణ.
1: నీవంటే ఎవరు,
0: యూ షుడ్ సరెండర్ టు యువర్ సెల్ఫ్ హీ సెడ్.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది రియల్ యూ?
1: లోకంలో చెప్తాం, త్వమేవ మాతా చ పితా త్వమేవ, నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు నీవే నా ఫ్రెండ్ అన్ని అంటాం.
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే దట్ యు ఆర్ మై మదర్ యు ఆర్ మై ఫాదర్ యు ఆర్ మై ప్రిసెప్టర్ యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: నీవే తల్లి
0: యు ఆర్ మదర్,
1: నీవే తండ్రి
0: యు ఆర్ ఫాదర్,
1: నీవే గురువు
0: యు ఆర్ ప్రిసెప్టర్,
1: నీవే మిత్రుడు
0: యు ఆర్ మై ఫ్రెండ్.
1: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
0: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అనౌన్స్డ్ అరౌండ్.
1: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
0: వెన్ యూ సే యు ఆర్ మదర్, మదర్ ఇస్ ఓకే, బట్ హూ ఆర్ యూ?
1: నీవే తండ్రి,
0: యూ అగైన్
1: తండ్రి కావచ్చు, నీవెవరు?
0: హూ ఆర్ యూ వెన్ యూ సే యు ఆర్ ఫాదర్?
1: కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే దైవమోని అనేటువంటి దానికి నీవే నేనంటే చీరిపోతుంది.
0: Instead of telling your mother, your father, your friend, if you say you are I,
1: neeve nenu anetundi sthiti ki raavali.
0: We have to reach a stage wherein we say you are I.
1: Ide sarva tattvamulo yokka saram.
0: This is the essence of
1: sarva tattvamulo yokka moolamu.
0: This is the root of all
1: the vedamulo yokka gamyamu.
0: This is the goal of all the scriptures.
1: సర్వ మతముల యొక్క సారము ఇదియే.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్.
1: కనుక నీయే నేను,
0: యు ఆర్ ఐ,
1: నేను వేరు నీవు వేరు కాదు.
0: ఐఎమ్ నాట్
1: తల్లి తండ్రి గురువు దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
0: వై డు యు గో ఆన్ టెలింగ్ ఫాదర్ మదర్? ఎవరిన్నా
1: తల్లి చూడలేదు కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
0: You are not able to see your own father, but you want to just see him.
1: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: Gradually we should reduce this kind of bondages.
1: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to develop and understand the unity between the two.
1: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ, ఆత్మతత్వం ఒక్కటి.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఎవరు నీవారు?
2: Sir, how long will there be this relationship? Chana Banguram. It is temporary, matter of minutes.
3: Yel prakara ina kudu sasutanga unde kundi atma tattam. Atma ne navar.
2: It is only the principle of atma which is permanent and unchanged.
3: Achi sasutamena sambandhani manu kalpinchukonukunda.
2: వితౌట్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ రిలేషన్షిప్, క్షణబంధురమైనటువంటి యొక్క ఈ నీటి బుడగ వంటి యొక్క దేహ సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది కేవలము మాయ యొక్క ప్రభావం. ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ ద టెంపరీ అండ్ ట్రాన్సియంట్ రిలేషన్షిప్ బేస్డ్ అపాన్ ద రిలేషన్షిప్ బాడీ, దిస్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెల్యూషన్.
3: మాయని మనకు తెలుసు,
2: we know everything,
3: anta chadivinaamu,
2: we have read everything,
3: kaani ee chikati gadilone chindulu dokkutunnaamu,
2: but we are only groping in the dark.
3: Ee indulo dabbar tagale tappadu,
2: we are bound to get hurt if we
3: aa chikatini manam dooram cheskovali.
2: We have to remove the ignorance and the darkness,
3: velugunu manam penchukovali.
2: We have to develop the light and illumination,
3: manaku baadalu teerutuntayi,
2: then only we can be free from all the
3: chikatini. Enta kaalam jeevinchagalavu anta kaalam neeku dabbar takkini.
2: As long as you are living in a dark room, you are bound to get yourself hurt.
3: అదే సత్యత్వాన్ని గుర్తించాలి.
2: దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
3: మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరి ఎందుకు నువ్వు నాయంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
3: ఏదో దేహాంశం కాదు నీవు,
2: యు ఆర్ నాట్ ది హ్యూమన్ బీయింగ్.
3: జీవాంశం కాదు,
2: యు ఆర్ నాట్ ఈవెన్
3: జీవభూతాంశం కాదు,
2: యు ఆర్ నాట్ ఈవెన్
3: మమాంశే నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
3: లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
2: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్, వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
3: సాధన చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
2: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
3: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం అవుతుంది.
2: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
3: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
2: ఏ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
3: వేషభావాన్ని నిర్మూలం కావించాలి.
2: హీ హాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్,
3: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
2: హీ హాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
3: అది ఏ నిజమైనటువంటి ఈనాడు దేశంలోకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలం.
2: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
3: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ ఆస్ అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్,
3: మనం పెంచుకోదగినటువంటిది ఆత్మాభిమానమే.
2: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
3: ఆ యొక్క తత్వము సర్వులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
2: అండ్ దిస్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీవన్.
3: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
2: రియలైజేషన్ డజంట్ రెఫర్ టు అటైనింగ్ బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
3: తాను తానుగానే ఉన్నాడు.
2: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
3: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
2: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యు,
3: మన హృదయాన్ని మనం దర్శించాలంటే,
2: if you want to really have a vision of your own heart, what should you do?
3: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
2: When you look at yourself, you can only look at your the cloth which is the external garment.
3: అప్పబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
2: Only when you remove the garment which is covering your body, you will be able to just get the.
3: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
2: Today's man, not being able to bear the chill of the world, he has covered himself with three types.
3: పైన దట్టమైన మందమైన కోటు,
2: ద అప్పర్ గార్మెంట్ ఈస్ ద
3: థిక్ లోపల దాంట్లో షర్ట్,
2: ఇన్సైడ్ దట్ దేర్ ఇస్ అ షార్ట్,
3: అందులో లేతనేటువంటి ఒక బనీన్,
2: అండ్ ఇన్సైడ్ దట్ దేర్ ఇస్ ఏ.
3: ఈ మూడు కప్పబడటం చేతనే మన హృదయం మనకు కనిపించటం లేదు.
2: As we have covered ourselves with these three garments, we are not being able to get
3: the body. This is the tamagunam.
2: The thick coat refers to the tamaguna.
3: Lopal unnatvanti shirt is rajogunam.
2: The shirt may be compared to rajoguna.
3: Ayokka terikiga unnatvanti yokka baniyane sattvikamu.
2: The thin baniyan may be compared to
3: ee mooditini teesivesinappude mana hrudayam manaku kanipistundi.
2: Remove all these things, you can get a vision of yourself.
3: Kanaka neevu gunatheetulu ainappude neevu satchit aananda swaroopuga roopanithavu.
2: Only when you transcend these three gunas, you will be able to live as satchit aananda.
3: Ee gunamulu neelo pettukoni satchit aanandam labhinchalante etta labhistundi?
2: Allowing these three qualities to remain in you,
3: ee satchit aanandam anikudi satchira kanipinchadu.
2: Even if you die, you will not be able to get this Sachidananda experience with these
3: gunas. Nirmulam gavinchali.
2: Destroy these three gunas.
3: Doshalanu tirchi pettali.
2: Remove all the defects in you.
3: Appude mana swaroopanni manam darshinchagalam.
2: Then only you can get a realization and experience of your true nature.
3: Sachidananda swaroopulara.
2: Embodiments of Sachidananda.
3: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamunu vyaktam cheyatam.
2: For how long can we go on wasting listening
3: to the dani maranam cheyandi
2: whatever you are here you should
3: maranam dani nitityasalo unchandi
2: after you reflect over it you should just
3: anaga manam kontha aachiranalo pettadaniki prayatninchali
2: after you reflect over it you should practice this to some extent at
3: kevalam vinnatvanti vishayamulu chilukalale palukutunnaame tappa chilukalale dani ruchi chuttam ledu
2: whatever you have heard you are repeating like parrots. But you are not able to get
3: bhaktulugane roopondutunnamu.
2: We have to get
3: bhaktulugane kanipistunnamu.
2: We are all appearing as devotees.
3: Kani bhakti tattvam emito valiki artham kavatam ledu.
2: But you have not been able to understand
3: bhaktulugane emiti.
2: What is the meaning of devotion?
3: Dhyanam cheyatama?
2: Is it
3: bhajanama?
2: Is it performing bhajana?
3: Ee vidhamainatuvanti japamu cheyatama?
2: Is it
3: yagyagadi kratulu cheyatama?
2: Is it performing?
3: Ivanni ikkunu bhaktiki lakshanamule kaavu.
2: These are all not the qualities of a true devotion at all.
3: Kevalam uchakala vaadu cheseetundi panulu.
2: These are all things that are done.
3: Anaga emiti vastramulannitini utiki utiki utiki utiki parishuddham chestunnadu.
2: What does a washman do? He goes on
3: shravanam mananam kirtanam nitityasa shravanam kirtanam smaranam vistasmaranam padasevanam vandanam archanam dasyam sneham atmanivedam ivanni kudalu mana manasunu parishuddham cheyatam kosame.
2: All the types of spiritual exercises, all the 9 types of devotion, all these are meant to cleanse our own mind.
3: Vastralu shubham chestunnam.
2: We are cleansing our clothes.
3: Ani darinchatam ledu.
2: We are not wearing them.
3: Adhe manalo pedda lobham. Akade lobhanga maaripothundi adi.
2: This kind of defect is becoming a type of
3: manasu parishuddham cheyali. Parishuddhamaina manasunu darinchali.
2: We have to purify our mind and wear that mind for our own vision.
3: Appude nee swaroopam neeku gurtinchadaniki veelavutundi.
2: Then only you can recognize
3: you are nilavagalavu.
2: You can live as
3: manavudu kaadu.
2: You are not man.
3: Aakupachcha pakshulanni chilukala vele palukuna.
2: Can every green bird sing like a parrot?
3: Poolapai paaradu purugulu tumbegalaguna.
2: All those worms which move on a flower, can they be bees?
3: Puri charmamu kappinatti gaadiduta puriyaguna.
2: Can a donkey which covers itself with the tiger skin, can it be a tiger?
3: Ayya, yenugant balisi unna pandi yenuga untundeya?
2: Can a pig with her fat beak, can it be an elephant?
3: Kanaka manaku manushu roopanga dharinchinamu.
2: We have put on this human
3: form. Roopani dharinchinanta maatramalo manam manushulu kaamu.
2: Just because of this particular form we are not human beings.
3: Manavatvanni pondinappude manam manushulu avutam.
2: Only when we really attain the human nature,
3: we lokamanta manavulugane untunnamu.
2: The world is full of human beings.
3: Kani manavata gunam anetundi kanipinchatam ledu.
2: But human qualities are not seen in the human
3: beings. Only lakshala samvatsaram nunchi ne manavattam prarambhamaindi.
2: It is from a lakhs of years there is an evolution into human beings.
3: Kani manavattam inka puriti padallone munigi undi.
2: But this human nature is remaining in the grass.
3: Daniki inka birth raledu.
2: It hasn't taken its real birth.
3: Manavudu puttadu gaani manavattam inka puttaledu.
2: Human being is born, but human qualities are not born.
3: Yenadu mani endu manavattvam manu puttinchukogalamo aanade neevu manavu.
2: That day when human qualities are born in you,
3: aa manavattame daivattvam.
2: That human quality itself is the divine
3: quality. Ade satya swaroopam.
2: That is the very form.
3: Ade dharma swaroopam.
2: That is the very form.
3: Ade prema swaroopam.
2: That is the very form.
3: Ade shanti swaroopam.
2: That is the very form of peace.
3: Ilanti swaroopanni manam dharinchinappude మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుండాలి.
2: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం, కెన్ వి కాల్ అవర్ సెల్స్ అస్ హ్యూమన్ బీయింగ్స్?
3: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
2: వీ హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
3: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
2: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
3: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
2: When you refer to guru, it doesn't refer
3: gurulu enemi vidhamainatte gurulu untunnaru.
2: There are 8 types of gurus and preceptors.
3: Bodha guru,
2: one is bodha guru,
3: veda guru,
2: The second one is Veda Guru.
3: Nishiddha Guru.
2: The third one is Nishiddha
3: Guru. Kanya Guru.
2: Fourth one is Kanya
3: Guru. Suchaka Guru.
2: Suchaka
3: Guru. Vachaka Guru.
2: Vachaka
3: Guru. Karana Guru. Vihita Guru.
2: Karana Guru is next one. Vihita Guru is the last.
3: Ee ashta vidhamulanti guruvul lopala Vihita Guru okkadu maatrame sariyinatundi vaadu.
2: Among these eight types of guru, it is the Vihita Guru who is the real guru.
3: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
2: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
3: తత్వాన్ని విచారణ చెప్పవచ్చు.
2: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
3: యమనియమాది సాధనలు బోధించవచ్చు.
2: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
3: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలుపవచ్చు.
2: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద
3: శమనవాది సద్గుణములు బోధించవచ్చు.
2: దే మే ఆల్సో టీచ్
3: అవిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
2: దే మే ఆల్సో
3: వ్రతములు చేయించవచ్చు.
2: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
3: కానీ మానవుని ఎందుకు ఉండినటువంటి సందేహమును నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
2: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
3: ఆ విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
2: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
3: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
2: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ, ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్, వర్షిపింగ్ దెమ్, వాషింగ్ దెయిర్ ఫీట్.
3: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం, అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
2: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ the darkness
3: prakarani pradipyamananga veligincali.
2: He can make illumination shine in man.
3: Dukaramanaga gunadeetuduga undali.
2: He should remain a transcendent.
3: Dukaramanaga rupavachitudu kavali.
2: He should also be free from the body consciousness and the
3: anaga roopa namamulu lenetundi tattamu daivattvam okkate.
2: It is only divinity which is free from the name and the form.
3: Oka chinna udaharanamu.
2: Here is a small example.
3: Bhasmani istuntadu.
2: స్వామి గివ్స్
3: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
2: మెనీ పీపుల్ వేర్ దిస్ భస్మ.
3: అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
3: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
2: వెన్ యు బర్న్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హాస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
3: ఈ భస్మం రూపనామరహితమైపోతుంది.
2: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫామ్.
3: రూపనామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
2: And that kind of bhasma or the ash is associated with
3: Advaita. Kanukane neevu advaitudu kaamane neeku bhasma nandinchatam.
2: Ash is given to you with a message.
3: Nee roopanamam anetundi vaarini kotta varaku ahankara nirmulam gaavinchukomane ee bhasmani andinchatam.
2: You should free yourself from the attachment to the name and the form.
3: Ee bhasma kaarunam vachindi.
2: From where did this ash come?
3: Oka roopanamam dharinchinatundi vastuvu yokka chila sthitiye.
2: This ash comes from an object which can be, which has got the name.
3: Aa roopanamanni manam nirmoolam gaavinchinappude bhasmanga tayarayindi.
2: Once you destroy the name and form, then you get the
3: anaga roopamunandu unnatundi ahankaramu.
2: That means
3: ఈ నామమునందు ఉన్నటువంటి యొక్క మమత్వము,
2: ద అటాచ్మెంట్ టు ద ఫామ్
3: నిర్మూలన చేయాలి.
2: యు హావ్ టు డిస్ట్రాయ్ దిస్ అటాచ్మెంట్.
3: ఈనాడు అద్వైతం అద్వైతం అని మనం చెప్పుతున్నాము. జీవితం అంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
2: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
3: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
2: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
3: ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
2: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు టెల్.
3: చెప్పు
2: వాట్ ఎవర్ వీ యు టెల్.
3: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
2: You should experience the unity of your word and deed.
3: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
2: Such gurus are becoming rarer these days.
3: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
2: We need not go in search of this kind of.
3: మనలో ఒక గురి ఉంటుండాలి.
2: There is a goal in us.
3: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
2: That goal is ఆత్మతత్వ.
3: దానినే సాక్షిభూతుడు అంటారు.
2: That is described as witness.
3: No, consciousness. ఇలాంటి యొక్క కాన్షియస్ను మనం ఫాలో చేయాలి.
2: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
3: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
2: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్, యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
3: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
3: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
2: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
3: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని తాను సంకల్పించుకున్నటువంటి కార్యములో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటమే.
2: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
3: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
2: పరేచర్ రెఫర్స్ టు ఎంటరింగ్ ఇంటూ ఎన్ యాక్టివిటీ అండ్ అండర్టేకింగ్ యాక్టివిటీ ఇన్స్పైర్డ్ బై అదర్ పీపుల్స్ వర్డ్స్.
3: అనిచ్చారగా ఏమిటండగా దైవేచ్ఛగా మారటం.
2: అవిచ్చా రెఫర్స్ టు ఫాలోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్.
3: సుఖం జరగని అది దైవేచ్ఛనే.
2: If good happens to you and if it
3: comes సంభవించని అది దైవేచ్ఛనే.
2: జాయ్ ఆర్ సారో
3: నష్టము కలుగుని అది దైవేచ్ఛనే.
2: If you are put to loss, it is also God.
3: అది దైవేచ్ఛనే.
2: If you get profit, it is also God.
3: ఈ సుఖ దుఃఖములను కూడా దైవేచ్ఛగా భావించుకోవటమే నిజమైనటువంటి ఇచ్ఛ.
2: Considering joy and sorrow,
3: స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అర్థం ఏమిటి?
2: When you say స్వేచ్ఛ, what is the real meaning of this word స్వేచ్ఛ?
3: ఇష్టానుసారం కుక్కలు తిరిగినట్టు తిరగటమా స్వేచ్ఛ?
2: Is it people's words?
3: అనిచ్ఛారగా ఏమిటండగా దైవేచ్ఛగా మారటం.
2: అవిచ్ఛ రెఫర్స్ టు ఫాలోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్.
3: సుఖం జరగని అది దైవేచ్ఛ.

0: లోకాన్ని వీడు సంచరించడమే నా స్వేచ్ఛ.
1: Is it living like an ordinary human being?
0: దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించడమే నా స్వేచ్ఛ.
1: Becoming distant to divinity and living the life of a demon.
0: దీనికి ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని చదువుకున్నాను.
1: Today I have decided to give the inner
0: యుగము, ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
1: We have been hearing three yugas, Treta, Dwapara and Kali.
0: Treta yugamulopala devatalanta oka vaipu nundinaru, danavulanta maroka vaipu nundinaru.
1: In the age of Treta, the gods were on one side and in one region and the demons were
0: in Ramani kalamulopala devatalandari kudanu ayodhyalo kishkindalo jeevistu vacharu.
1: During the days of Sri Rama, gods were living in Ayodhya.
0: రాక్షసులందరూ కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
1: The demons were living in the forest.
0: వేరే లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
1: అండ్ ఇన్ అదర్ స్టేట్స్ దే వర్ ది డిఫరెంట్ స్టేట్స్ దే వర్ లివింగ్.
0: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధంలో ప్రవేశించి దండకారణ్యంలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు.
1: Therefore, Rama had to personally go to Dandaka forest and destroy the demons.
0: Devatalanu rakshistu vachadani deeni yokka antaratham.
1: The meaning of this is that he protected the gods.
0: Dwapara yugamulopala devatalu rakshasulu irumulu kudulu oke rajyamlo nivasistu vacharu.
1: When we come to the Dwapara age, in the same kingdom, both gods and demons
0: are there. Pandavulu kauravulu oke rajyaniki adhikaram.
1: For the same kingdom, పాండవాస్ అండ్ కౌరవాస్
0: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధం చేయలేదు.
1: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్, కృష్ణ వాట్ డిడ్ కృష్ణ డు? కృష్ణ గేవ్ హిస్ ఎంటైర్ ఆర్మీ.
0: కలియుగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
1: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
0: Treta yugamlo rakshasul lokam veru, devatal lokam veru.
1: During Treta age, the world of demons was different and the country
0: of Dwapara yugamlo rakshasulni devatalni oke lokamu.
1: And in Dwapara age, gods and demons were living in the
0: Kali yugamlo rakshasulni devatalu oke desamu.
1: And in the Kali age, the gods and demons are living in the same body.
0: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
1: ఇన్ త్రేతా ఏజ్ పర్సనలీ గాడ్ అండర్టుక్ టు
0: ద్వాపర యుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిభూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు.
1: వెన్ ఇట్ కేమ్ టు ద్వాపర ఏజ్ ది లార్డ్
0: ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ ఇన్ టు ద వార్ బట్ డిడ్ నాట్
0: కలియుగంలో రెండు కూడా ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
1: వెన్ ఇట్ కమ్స్ టు కలి ఏజ్, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not
0: ee yokka vichara shakti manavudu manavudu gaane gurtinchukovali.
1: Man has to recognize this particular fact.
0: Ee yokka baadhyata manavuniki andinchadu.
1: This responsibility is handed over to man.
0: Tanalo undinatundi danavatvanni tana vichara cheta dooram gaavinchukovali.
1: By proper inquiry, man
0: దైవత్వాన్ని తన విచారణ చేస్తాను పోషించుకుంటూ రావాలి.
1: హీ హాస్ టు డెవలప్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ డిస్ట్రాయ్ డెమోనిక్ నేచర్.
0: కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు.
1: ఫుల్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ ఈస్ గివన్ టు ద మ్యాన్ ఇన్ కలి ఏజ్.
0: అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు,
1: దట్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్,
0: తాను ఏం చేయాలో ఏమి చేయకూడదు,
1: వాట్ షుడ్ హీ డూ అండ్ వాట్ షుడ్ హీ
0: డూ, లేక దానవత్వాన్ని పెంచుకోవటం దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీఈస్ డెవలపింగ్ డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
0: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
0: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
1: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్ వాట్ యూ హావ్ టు డూ ఈస్ వాట్ డిస్ట్రాయ్ ది డెమోనిక్ నేచర్.
0: దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తామో దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
1: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
0: go. Nikudanu manalo undinatundi manasika malinyanni dooram chesukuneetundi prayatnam gaane manam visinchali.
1: All the sadhanas which we undertake therefore is only to cleanse our mind and purify our mind.
0: Prema swarupulara daivathani manam chudalanukunte daivathani sandhinchinchalanukunte manam pratyekinchinatundi sadhanam cheyanakkaledu.

0: of divine love. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhanas as such.
1: మనకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక విధమైన సాధనగా భావిస్తున్నాం.
0: All that activity which helps us to purify our mind must be considered as sadhanas.
1: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలం గావించేటువంటివి కానీ మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
0: All those activities can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
1: మాధవత్వం అనేటువంటిది సృష్టింపబడినటువంటిది కాదు.
0: This మాధవత్వం or divinity
1: సహజంగా ప్రకాశించేటువంటిది.
0: It is not created, it is self-resplendent.
1: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
0: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
1: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
0: ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్ నేచర్.
1: హద్దును మాత్రం మనం తీయాలి.
0: ఆల్ దట్ వి హావ్ టు డు ఇస్ రిమూవ్ ది అబ్స్ట్రాక్ట్.
1: శిల్పి,
0: ఎ స్కల్ప్టర్,
1: ఒక శిలను,
0: హి టేక్స్ ఎ స్టోన్,
1: అనేక విధములుగా మలచి
0: హి
1: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
0: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
1: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
0: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్.
1: ఈ శిల్పి, ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
0: దిస్ పర్టికులర్ ఫామ్ వాజ్ ఆల్రెడీ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోన్.
1: శిల్పి చేసిన పని ఏమిటంటే దానికి ప్యాక్ అంతా తీసేశాడు. ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
0: All that the sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
1: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
0: He has not created
1: ఈ విగ్రహం. పూర్వమే శిలలోనే ఉంటుండాలి.
0: This particular form was a part of the stone already.
1: ఈ ప్యాకులు తీసివేసేటప్పటికి శిల శిల రూపంలో మరి ధరించింది.
0: Once this unnecessary unwanted stone is removed, the real form is gone.
1: ఈ ప్యాక్ కూడాను దాంతో చేరినటువంటిది.
0: The form is packed with the stone. It is a part of the stone.
1: చక్కని ఉదాహరణ.
0: One small beautiful example for this.
1: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి.
0: There is a stone in a big hill.
1: శిల్పి ఆ గుండు పైన కూర్చొని అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
0: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
1: ఒకే గుండుగా ఉండినటువంటిది.
0: Earlier, before this idol was prepared, the entire stone
1: was అనేక ముక్కలుగా తయారైపోయినాయి.
0: Now the small pieces of stone are removed from that.
1: ఆ ముక్కల్లో ఒక పెద్ద ముక్కను కృష్ణుడిగా తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
0: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
1: ఈ విగ్రహానికి ఇక్కడ షోడశోపచారములు జరుగుతున్నవి.
0: For this idol in the temple, the 16th
1: కానీ మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
0: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
1: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికీ ఆ ముక్కలు చెప్తున్నాయి, తత్ త్వం అసి, ఆ దేవాలయంలో ప్రతిష్ట అయినటువంటి యొక్క విగ్రహం మేమే అంటున్నాయి.
0: Although there is no one who is caring for those small pieces of stone there, they say, we and that idol, we are the same.
1: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
0: బేసికలీ ఆల్ దిస్ వర్క్ టుగెదర్.
1: ఒక దేవాలయంలో కూర్చోవచ్చు.
0: వన్ పీస్ వెంట్ అండ్ స్టూడ్
1: ఐడాల్ కట్టడంలో కూర్చోవచ్చు.
0: అండ్ అనదర్ పీస్ మైట్ హావ్ గాన్ ఎల్స్వేర్.
1: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు.
0: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
0: ది ఫారం మే బి డిఫరెంట్, ద పర్పస్ ఫర్ విచ్ ది ఆర్ పుట్ మే బి డిఫరెంట్, ద స్టోన్ ఇస్ ద స్టోన్ ఆల్ ద సేమ్.
1: కనుక ఆ మూలాధారమైన తత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: కనుకనే తొక్కేది రాయి, మొక్కేది రాయి, కట్టేది రాయి, కొట్టేది రాయి.
0: It is the same stone which you tread upon. It is the same stone which you worship in the temple. It is the same stone which is
1: in the construction. Rai tattvam okkate.
0: It is the basic truth is that all the things are one thing.
1: Prati padarthamunandu kudanu satchidananda tarupu. Adi asti bhati priyamannaru.
0: Similarly, in every object in the world, there are these three things. Satchidananda, asti, bhati, priyam.
1: సత్, చిత్, ఆనందం. ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
0: సత్, చిత్, ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్.
1: దీనికి మనం రూపము, నామము యాడ్ చేస్తాం, కలుపుతూ వచ్చాం.
0: వెన్ యాడ్ ద నేమ్ అండ్ ఫార్మ్, దెన్ ఇట్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్.
1: సత్, చిత్, ఆనందం, రూపం, నామం ఈ పంచకంగా మారిపోయినాయి.
0: వెన్ ది సత్, చిత్, ఆనంద put together with
1: ఈ ప్రపంచము.
0: They becomes panchakam and that itself is the world
1: creation. రూపనామము తీసివేస్తే అదే దైవత్వము.
0: Remove the name and form, you get divinity.
1: రూపనామము ఉంటే ఇదే ప్రపంచము.
0: Add name and form, you get the world.
1: కనుక మన దృష్టిని మార్చుకోవాలి కానీ సృష్టిని మార్చడానికి వీలు.
0: All that you have to do is you have to transform your vision. You can't change the
1: creation. రూపనామము పైన మన దృష్టిని మార్చుకోండి.
0: You have to change your vision on the name and form.
1: Satyanitya nirmalamainatti oka sachidananda paina drushtini penchukondi.
0: You have to develop your vision and your look in
1: yedi chesina daivam yokka seva gaane.
0: Whatever work you do, consider that as a service done to the Lord.
1: ఏది చూసినా దైవం గారే దర్శించదు.
0: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ లుక్ అట్ యు కన్సిడర్
1: సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతములందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
0: For any length of time, let us know, don't waste your life in this kind of
1: manam cheyina sadhana yokka phalitam emiti.
0: What is the object and purpose of all this sadhana?
1: Enta kaalam manam chesinatundi yokka poojala yokka phalitam emiti?
0: What is the purpose and what is the result of all
1: this? Enta kaalam meer shravanam chesinatundi yokka bodhala yokka phalitam emiti?
0: What is the result of all that you have listened so far?
1: Emi prayojanam ledu.
0: Absolutely useless.
1: Ye kinchit maatramaina kuda unnata sthayiki povadaniki manam prayatninchali.
0: We should make an effort at least to go up in the ladder.
1: Vaitam nunchi visishtam lo praveshinchandi.
0: We have to go from
1: visishtam nunchi advaitaniki rakandi.
0: The visishta advaita the quality
1: of life anta kuda nu kammadi purugu maadri ekkada vesindi akkade undatam prayojanam ledu.
0: There is no use in remaining where we are like a worm.
1: Kanuka manam vinnanduku manam da sadhanalu chesinanduku gandhalu chadivinanduku peddalni darshinchinanduku vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
0: Therefore there is a need for bringing into practice what we have heard, what we have read, and after having taken the darshan of great souls and after
1: yes sir

0: తామరత్వము కాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము తెలిసి

దేహ భావము వీడరోరన్నా, నీరు దేహ భావము అందమెందును ఇందు లేదన్నా, అందమెందును ఇందు లేదన్నా. అందమైన ఆత్మ విడచి నింద్యమైన అహము చేకుని, అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువునేనని, అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువునేనని తలపు వీడి కాకితంబుగా తత్వభావము ఎరుగరన్నా.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Pinadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయాయి.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచి కూడా మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విషయంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిల యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణ కఠోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ టు ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలిష్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు.
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యము పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లీడ్ ఎన్ అప్రోప్రియేట్ కరెక్ట్ లైఫ్.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాడు.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్ విత్ ఆల్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: ఇట్ ఈస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్ దట్ బార్క్ అట్ ఇట్.
1: ఏనుగు ఎక్కడ కుక్కలు ఎక్కడ.
0: వేర్ ఇస్ ది ఎలిఫెంట్ అండ్ వేర్ ఇస్ ద డాగ్.
1: పోలికనే లేదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్.
1: అదే విధముగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: ద కుక్కూ బర్డ్ సింగ్స్ ది మెలోడియస్ వాయిస్.
1: కానీ కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
0: బికాస్ ఆఫ్ ది క్రోస్ ద కుక్కూ బర్డ్ విల్ నెవర్ స్టాప్ సింగింగ్.
1: కాన ఈనాటి మానవ లోకమునందు మన మంచిని మన అభివృద్ధిని మన సుక్షేమమును మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
0: Among human beings, watching our own prosperity, peace and progress, there will be many people that feel jealous.
1: కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యతలో కూడా మనం లొంగకూడదు, కొంగకూడదు.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: మనసులోనున్న భావంబు మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కాని ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
0: The result depends upon the feeling.
1: భగవంతుడు భావప్రియుడు.
0: God is after the feeling.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: The world is carried away by the
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
0: We may make fun of the externals or the outer things.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
0: But God will think of your inner feeling, therefore there is no change.
1: కనుక సర్వత్ర ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our thoughts depend on our actions.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our actions in turn depend on thoughts.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: So everything is the reflection of the inner being.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమందు కనుతున్నాం.
0: What all that we find in the outer world is nothing but reaction resound of the inner feeling, inner being.
1: కనుక మనము భావములను పరిశుద్ధం గావించుకునేటువంటి ఒక విషయంలోనే మన కాలమును కాయమును కర్మను కూడాను సద్వినియోగం చేయాలి.
0: Therefore, we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
1: ఈనాడు సాధన చేస్తున్నాము. సాధన అనగా ఏమిటి?
0: We do sadhana, spiritual practice. What do you mean by that?
1: జపం చేయటమా లేక ధ్యానం చేయటమా లేక భజన చేయటమా, ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
0: What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere
1: sadhana. అనగా నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి ఒక అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
1: Anatma bhavamnu dooramga chesukovali.
0: We have to give up the body feeling.
1: Prakrutamainatundi charyalnu dooram chesukovali.
0: We have to give up the physical actions and tendencies.
1: Chetrajnuni drushtiyandunchukoni chetramnu visarjinchali.
0: We have to keep in view always the knower and not the body.
1: Kalukani prakrutamainatundi bhavamnu visarjinchi
0: giving up the worldly feelings.
1: దివ్యమైనటువంటి యొక్క భావం అభివృద్ధి పరచుకుని
0: అండ్ డెవలపింగ్ ద డివైన్ థాట్స్,
1: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
0: వీ హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన.
1: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వీ షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
1: వినున్నది, తలంచున్నది, వరించున్నది, భ్రమించున్నది, ఇవన్నీ కూడా ప్రాప్తి యొక్క లక్షణములే.
0: వాట్ ఆల్ దట్ వీ లిసన్ టు, what all of that we see, whatever we think, it's all outward part.
1: Meet annintikini atheetamainatundide nijamainatundi bhavamu,
0: but the true feeling is transcendental.
1: Adi ye nivritti yokka lakshanam,
0: that is an inward path.
1: Ee nivritti yokka lakshanamunu manam chakkaga gurtinchadaniki poonukovali.
0: We should determine to know the trend of the inward path clearly.
1: ఈ నివృత్తి యొక్క లక్షణం ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
0: Where does it start, the quality of
1: inward path? అనేక పర్యాయములు విద్యార్థులకు చెప్పాను.
0: Bhagavan told us repeatedly.
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుంది.
0: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: అహం అనగా నేను, ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ, దిస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు ప్రాకృత విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండియే వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
0: దిస్ ఐ ది ఆత్మ,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనసు కుమారుడి వంటి వాడు.
0: And this mind is the son.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
0: అండ్ దిస్ వర్డ్ ఈస్ ద గ్రాండ్ సన్.
1: కనుక వాక్కు, మనసు, అహము ఇవన్నీ కూడా ఒక కుటుంబంతో చేరినటువంటివి.
0: దేర్ఫోర్ ద ఐ, ద మైండ్ అండ్ ద వర్డ్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: ఈ ఒకే కుటుంబమునకు ఈ యొక్క ప్రాపర్టీ ఒక్కటే.
0: ఇట్స్ ఎ జాయింట్ ప్రాపర్టీ.
1: ఇది సత్ చిత్ ఆనందము.
0: దిస్ ఈస్ సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది మనసునకు, అహమునకు, ఈ వాక్కునకు, శరీరమునకు, అన్నింటికీ సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్ మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తసర్వతోక్షి శిరోముఖం, ఎక్కడ చూచినా ఉన్నది అది.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్చిత్ ఆనందం అనేటువంటివే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్
1: ఆఫ్ ద డివైన్. భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే ద గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ ఆనంద?
1: ఎర్రదనము, దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజము?
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
1: స్వరూపుడైన భగవంతునకు సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్, చిత్, ఆనంద.
1: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
0: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్ అచలము,
1: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
0: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
1: ఇంకా చిత్, ఇదే అవేర్నెస్.
0: చిత్ ఈస్ అవేర్నెస్,
1: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
0: దిస్ ది ట్రూ అవేర్నెస్,
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ బ్లెస్.
1: ఈ సత్, చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ అండ్ చిత్, బీయింగ్ అండ్ అవేర్నెస్ విల్ గివ్ యూ ద బ్లెస్.
1: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
0: దేర్ఫోర్ ఆనంద ఇస్ ద క్లైమాక్స్.
1: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
0: సో ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
0: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
1: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He is happy the moment he passes in the exam.
1: కాని అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
0: But it doesn't end there.
1: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
0: Then he wants to go to the next position.
1: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
0: There he could get high position.
1: కాని ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
0: Even that happiness is not permanent.
1: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
0: Later he wants a job.
1: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
0: He is not happy even then.
1: ఈ విధంగా జీవితమంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
0: That's why he continues to desire one after another. There's no end for it.
1: కనుక ఆనందమును కూడాను అంత్యం లేదు.
0: Therefore even bliss also has no end.
1: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
0: దాట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేటి, క్షమలో ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి కన్సిడర్ దెం ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైవ్స్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake. ఈ
0: జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏ మాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream.
0: కనుక ఇది డే డ్రీము, అది నైట్ డ్రీము.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్ ఏ, కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you అహం exist in both the conditions.
0: అది ఏ omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్
0: విషయం చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్,
0: వ్యక్తుల చోత అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ హీస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetvanti margamlo praveshinchali.
1: To know this truth one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరం దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్.
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఇస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఇస్ స్టెడీ,
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీన్స్ ఆన్ ఫెయిత్.
0: ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ని చేరవచ్చు.
1: యాజ్ ద లాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్, వెన్ యూ హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: Is not enough if you have faith, you need love.
0: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: The relationship between the two is like that of
0: ఈ నాటి ప్రతి సాధకుడు కూడాను హృదయం నిండుకును నెగటివ్ యొక్క థాట్స్ నింపుకుంటున్నాడు.
1: Today every aspirant has filled his heart with the negative thoughts.
0: కనుక పాజిటివ్ ని ఎట్లా మనం పొందగలము?
1: How can you have positive?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: Therefore you have to give up negative thoughts.
0: ఏమీ లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: If the vessel is empty, you can fill it up with anything.
0: ఏమేమో నిండి ఉన్నది కదా, తలబుర్రది ఖాళీ అగునా?
1: If the brain is stuffed with so much matter,
0: తలబుర్రది ఖాళీ కాకుండా శక్తం నింపనగునా?
1: Without the head being empty, can you fill it up with spiritual knowledge?
0: కనుకనే మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore, you have to remove negative thoughts from our heads.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదిలిపెట్టే పోక తప్పదు.
1: One day or other, we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వి స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసము చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వి స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్
0: కానీ భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదను స్థానాన్ని గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్. వరల్డ్లీ ఎస్టీమ్ అండ్
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ.
1: అస్థిరం జీవనం లోకే,
0: లైఫ్ ఇస్ టెంపరీ.
1: అస్థిరం యవ్వనం ధనం,
0: యూత్ అండ్ వెల్త్ ఆర్ ఈక్వలీ టెంపరీ.
1: అస్థిరం దారా పుత్రాది,
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దే ఆర్ టెంపరీ.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం,
0: బట్ ద ట్రూత్ అండ్ రిప్యుటేషన్ దే ఆర్ పర్మనెంట్.
1: ఈ కీర్తిని మనం సాధించాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తి దేని వల్ల మనకు లభ్యమవుతుంది?
0: హౌ డు యు గెట్ ఎ
1: గుడ్ నేమ్? సత్య మార్గము వల్లనే మనకు కీర్తి లభ్యమవుతుంది.
0: ఓన్లీ బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ఏ
1: మార్గమునందు కూడా ఈ యొక్క కీర్తి మనకు లభ్యం కాదు.
0: యు కెనాట్ బి ఫేమస్ బై ఫాలోయింగ్ ఎనీ అదర్ పాత్.
1: ఈ కీర్తి ఎక్కడ నుంచి వచ్చేటువంటిది మనకు?
0: హౌ డు యు గెట్ దిస్ రిప్యుటేషన్?
1: సత్యం,
0: ట్రూత్.
1: అది ఏ సత్యం? ట్రూత్ ఈస్ గాడ్.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నట్టిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak
1: truth. సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైన, ఈ భౌతికమైన, ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: దనకనక వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుండాలి?
0: Who is respected?
1: నీవు భ్రమిస్తున్నావు, నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు,
0: respected?
1: కాదు, కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: నీకున్న పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: నీ గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue. గుణమే సరే
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: దిస్ క్యారెక్టర్ హ్యాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన ఎందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: వెన్ యూ ఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు పొజెస్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
1: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చరిత్రము.
0: దట్ నేషనల్ క్యారెక్టర్ ఇస్ హిస్టరీ.
1: అది ఏ చరిత్ర? రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: ద నేషనల్ క్యారెక్టర్ ఇస్ ది ట్రూ హిస్టరీ.
1: కేవలం మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Because his story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varninchetvanti story.
0: It is the story that describes and narrates.
1: Atani adarshavantamainatvanti yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitrana manu abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevaatmakudu kaagurdu.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘం వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమయం ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫార్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి,
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మతృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ ఎంతమంది జగత్తులో ధనవంతులు లేరు?
1: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు? ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు?
0: దర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దెర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దెర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: ఈజ్ ఓన్లీ అన్ ఇంటెలెక్చువల్ హూ ఫైండ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: Kalpane unity in diversity.
0: Unity in diversity.
1: Ilanti ekatvanni manam gurtinchali.
0: We have to recognize such unity in diversity.
1: Dehamul yokka rupanamamulu ennikalaina undavachunu.
0: The names and forms of the body vary.
1: Kani andari endukuni satyamu satyamu satyamu aneetundi daivattu okkate untundali.
0: But the divine truth is one and the same in all.
1: Kalpane ee satyanni manam ee reetiga sadhinchali.
0: How to recognize such a truth?
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటి కాదు.
0: It cannot be taught by a preceptor.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: Can't be known by going through a text.
1: లేక మార్కెట్లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: Not can you purchase.
1: ఎవరైనా కొన్ని ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: It cannot be gifted by your friend.
1: ప్రాక్టికల్ లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: You have to acquire, you have to possess by your
1: నిత్య జీవితంలో మనము క్షణమును కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
1: మన నిజమైన మానవత్వము.
0: That is true human quality.
1: త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే మానవత్వము.
0: Human life should have the unity, the harmony.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: The harmony, the integration of thoughts, words and deeds is needed.
1: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
0: How many people are there?
1: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
0: How many could achieve this unity?
1: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నారు.
0: They undertake spiritual practice over years.
1: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
0: They go through all spiritual texts available.
1: పారాయణ చేస్తున్నారు.
0: They go through Ramayana.
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read Bhagavad Gita.
1: భాగవత రామాయణమును పారాయణ చేస్తున్నారు.
0: They read Bhagavad Gita.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: What is you?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దొమ్మ పైన వేసుకుని చూడు. అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ద ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో,
1: లేదు, లేదు,
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఈ సమావేశంలో పాల్గొని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ద విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది? ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్ ఫర్ యువర్
1: స్పిరిచువల్ ప్రాక్టీస్. మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు కూడాను ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ us ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: Therefore we should do anything heartful.
1: Art is outside, heart is inside.
0: Art is outside, heart is inside.
1: కనుకని హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్భిన్న. తలలు వేరువేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరువేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరువేరు.
0: యాక్షన్స్,
1: ఫలములు వేరువేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడి?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: Creation entundi nee hrudayam nunchi aavirbhavinchetundi.
0: That creation should originate out of your heart.
1: Yenni vidhamle entundi oka samsyalu undinappudiki deenni annitini daniki tattukoni nettukoni munduku saagutu vastundi.
0: There may be number of doubts, but yet you should face them, resist them and go ahead. Why?
1: Adi ye satya smriti.
0: That is the truth within.
1: Atti manaku aa satyam aneetundi oka aavirbhavamlo aa vibration lo manam munigipovali.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: సర్వత్ర ఉంటుండాలి.
0: This truth is vibration is
1: కానీ మనం కనిపించకుండా పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
0: As you don't see the vibrations you cannot deny their existence.
1: మన చుట్టూ గాలి ఉంది.
0: There's air around us.
1: కానీ మన కంటికి కనిపించడం లేదు.
0: But you don't see with the eye.
1: కానీ విశ్వసించలేకపోతున్నావా?
0: But are you not able to believe it?
1: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: Therefore, we have to recognize at least to some extent the nature of divinity. We do practices.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: We listen to so many stories of noble souls.
1: ఎన్ని మనం హృదయంలో నింపుకుంటున్నాము?
0: How many of them find a place in our heart?
1: నింపుకోవటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటకు విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాము.
0: Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: Kani vadalavalasindi prakrutamainativi kani divyamainativi kadu.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: Ee naati lokam lopala ye vidhamainatunte oka sadhana chesinappatikini andulo kinchitaina manaku aanandam labhyam kavatam ledu.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the
1: world. ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడాను ఎక్కడికెక్కడ వదిలిపెట్టిపోయేటువంటివి.
0: All the acquisitions and the money you amass,
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నీ నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకని అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి చాంట్ ది నేమ్ ఆఫ్
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: ఇట్స్ ఓన్లీ లిప్ సర్వీస్, ఇట్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుండదు దానికి.
0: ద టేప్ రికార్డ్ సింగ్స్ బట్ వాట్ ఇస్ ద రిజల్ట్? రివార్డ్.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: ద గ్రామ్ఫోన్ ప్లేయింగ్ టర్న్స్ బట్ వాట్ ఇస్ ద రివార్డ్?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే, అదే విల్ పవర్.
0: That current is the
1: will power.
0: The will power, that's called
1: ఈ
0: free will.
1: Free will అనేది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నువ్వు కోల్పోతున్నావు.
0: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వీ బ్రీద్ ఈవెన్ యాజ్ వీ స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వీ కంటిన్యూ టు బ్రీద్ దో వీ వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పుడు వీళ్ళని ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: దెన్ హౌ డు యు థింక్ ఆఫ్ ఫ్రీడమ్?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: హౌ కెన్ యు ప్రొటెక్ట్?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: ఇట్ ఇస్ ఆన్ ద హార్ట్ వేర్ ద ఫ్రీ విల్ కెన్ బి ప్రొటెక్టెడ్.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.

0: Everything we breathe.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా నీవు అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అట్టి సత్యనిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: ఓన్లీ ట్రూత్ అండ్ ధర్మ విల్ ప్రొటెక్ట్ ద వరల్డ్.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: సో వాట్ యు హావ్ గాట్ టు ప్రొటెక్ట్ ఆర్ దీస్ టూ.
1: సత్యాన్ని రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సేఫ్ గార్డ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, దే విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ బై అండ్ లా.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యాజ్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటి ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: It doesn't change.
1: అదంతా నిజము.
0: That is only a fact.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ భోగాద ప్లెజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంటారు.
0: సో ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూసారా, రామాయణం కామము,
0: ద డిజైర్ రామాయణ.
1: భాగవతము క్రోధము.
0: భాగవత ద యాంగర్.
1: ఇంద భారతము లోభత్వం.
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
0: దీస్ ఆర్ ది ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సేక్రెడ్ డివినిటీ.
1: కనుకనే నరకద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
0: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ద ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ వన్ వన్ క్యారెక్టర్.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
0: ఆల్ దీస్ త్రీ ఈవిల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: కామము క్రోధము లోభము.
0: One is the desire, anger and greed. What is going to happen
1: this day?
0: They will lose all their name, they will lose their
1: form and figure.
0: Therefore you have to kill these evil qualities, the desire, anger
1: and greed. That
0: day when we dispense with these qualities,
1: we can carry our life.
0: Then only we will get a very good name and respect in
1: society. ప్రతిష్ట లేనిది అపకీర్తి.
0: ఆర్ ఎల్స్ విల్ బి పుట్ టు డిసెప్షన్.
1: అప్రతిష్టలు అంతా పాలైపోతాయి.
0: అండ్ వి లూజ్ ఆల్ అవర్ రెస్పెక్ట్. వి
1: చూడాలి మేడి పండేవలే ఉంటున్నాం.
0: బట్ వి అపియర్ లైక్ ఎ ఫారెస్ట్ ఫిగ్.
1: కొట్టవిప్పి చూడ పురుగులుండు.
0: ద మూమెంట్ యు ఓపెన్ ద ఫారెస్ట్ ఫిగ్ ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ద వర్మ్స్ దేర్.
1: కనుక మనం చూడడానికి మాత్రం చాలా షైనింగ్ గా ఉంటున్నాము.
0: బట్ అవుట్ వర్డ్
1: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాము.
0: వి ప్రిటెండ్ యాక్ట్.
1: నవ్వినట్టుగా నటిస్తున్నాము.
0: వి ప్రిటెండ్ యాక్ట్.
1: అంతా సినిమా యాక్టింగ్ లో అయిపోతున్నాయి.
0: ఇట్ ఇస్ ఆల్ సినిమా యాక్షన్.
1: కానీ కాదది, మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
0: ది బ్లిస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
0: దట్ ఓన్లీ గివ్ సాటిస్ఫాక్షన్.
1: అదే నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: దట్ ఇస్ ది ట్రూ బ్లిస్.
1: అదే నిజమైనటువంటి ప్రాపర్టీ.
0: దట్ ఇస్ ది ట్రూ ప్రాపర్టీ.
1: హూ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హూ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ హీ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్.
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్.
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్.
1: తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి యొక్క శాంతిపరుడు.
0: ద వన్ విత్ సాటిస్ఫాక్షన్ విల్ లివ్ ఇన్ పీస్.
1: ఎవరికి ఉంది ఈ తృప్తి?
0: హూ హ్యాస్ గట్ దట్ సాటిస్ఫాక్షన్?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నోట్ సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
0: దేర్ ఇస్ తృష్ణ ది డిజైర్ నాట్ కంటెంట్.
1: తృష్ణ అనగా నిమిష నిమిషమునకు కోరికలు అభివృద్ధి కావటం.
0: తృష్ణ మీన్స్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్.
1: ఈ కృష్ణను మనం అవసరించదండి. కృష్ణను మనం అనుసరించకండి.
0: వి షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
0: ఫాలో డోంట్ ఫాలో తృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.

0: కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాలు మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
1: వెన్ యూ ఫాలో రామ యూ విల్ బి రిడీమ్డ్.
0: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
1: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
0: భగవంతుని యొక్క ఆజ్ఞలను మనం ఆచరించాలి.
1: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
1: వాట్ ఈస్ ద
0: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
1: రామాయణ సేస్ దట్ యూ షుడ్ ఒబే యువర్ ఫాదర్.
0: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
1: హౌ మెనీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: రాములు సత్య స్వరూపుడు.
1: రామ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: కానీ మన అంతా సత్యమే.
1: బట్ వీ అటర్ ఆల్ లైస్.
0: ఒక్క సంవత్సరానికి ఒక తూరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
1: బట్ వీ పెర్ఫార్మ్ సత్యనారాయణ వ్రత ఏ రిచువల్ వన్స్ అన్ ఇయర్.
0: కాదు, సతతం సత్యం.
1: బట్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర ఆలోచించనం.
1: అట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అట్టి సత్యాన్ని మనం పాటించడానికి కొంచెమైనా ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు స్పీక్ ట్రూత్.
0: కానీ మనము ఆచరించడం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ డూయింగ్. నోర్
0: ఎత్తితే అసత్యం.
1: నమోన్ ఓపెన్ అవర్ మౌత్.
0: ఏది చెప్పినా అసత్యమే.
1: వాట్ ఎవర్ దే సెడ్ లైస్.
0: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
1: ఈవెన్ ఇఫ్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై,
0: సత్యమే మీ వెంట ఇంత ఉండి కంటిరెప్పవలే కాపాడుతుంది.
1: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
0: కనుకనే హరిశ్చంద్రుడి రూపమని సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి,
1: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్ హింసెల్ఫ్ టు సత్య హరిశ్చంద్ర.
0: ఎన్ని కష్టములకు గురి అయ్యాడు.
1: హి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
1: హి వాస్ పుట్ ఆల్ ఆఫ్
0: చెల్లి కూడా అమ్ముకున్నాడు.
1: హి సోల్
0: రాజ్యాన్ని త్యజించాడు.
1: కాటికాపరిగా
0: తయారయ్యాడు.
1: హి సాక్రిఫైస్ కింగ్
0: జంకలేదు కుంకలేదు.
1: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
0: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
1: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
0: కనబడికి దైవమే లొంగిపోయాడు.
1: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
0: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
1: గాడ్ మ్యాన్
0: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి,
1: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్.
0: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరి అయినటువంటి బిరుదును అందించాడు.
1: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
0: కనుక ప్రతి మానవుడు కొను సున్వంత్ విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
1: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: నీవు అమృతపుత్రుడు కాదు.
1: యువర్ నాట్ ది సన్ ఆఫ్ ఫాల్స్.
0: సత్యానికి పుట్టలేదు.
1: యువర్ నాట్ బాన్
0: సత్యానికి పుట్టావు.
1: యువర్ బాన్ టు హోల్ ట్రూ.
0: దైవం సత్య స్వరూపుడు.
1: గాడ్ ఇస్ ట్రూ.
0: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
1: సో ఆల్ ఆర్ బాన్ అవుట్ ఆఫ్ ది డివైన్.
0: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
1: ఆల్ ద బబుల్స్ యూ ఫైండ్ దట్స్ ఆర్ అవుట్ ఆఫ్ వాటర్.
0: మానవుడు కూడాను సత్యచిత్ ఆనందం అనేటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఒరిజినేటెడ్ ఆఫ్ దట్ మైటీ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
0: అందరు కూడాను సత్యచిత్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ బీయింగ్.
0: అవేర్నెస్ గుర్తించాలి ప్రతి ఒక్కరూ.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్.
0: నేను దేహమును మానవ దేహమునే కానీ,
1: ఇట్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ బాడీ.
0: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను.
1: బట్ ఐఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్. అవేర్నెస్ అండ్ బ్లిస్
0: భావం నన్నో దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటారు.
1: వెన్ వన్స్ వీ హావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ విల్ బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
1: డోంట్ ఫీల్ ఇట్ ఆర్టిఫిషియల్.
0: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
1: ఇట్ షుడ్ బి హార్ట్ ఫుల్.
0: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడనే.
1: అండ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: దేహం కూలిపోతుంది.
1: ద బాడీ ఇస్ బౌండ్.
0: మనసు రాలిపోతుంది.
1: మైండ్ ఇస్ బౌండ్.
0: బుద్ధులు చెలిపించేస్తున్నాయి.
1: అండ్ ఇట్ గో దే పాస్ ఆఫ్.
0: భావాలు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
1: దే ఆల్ పాస్ ఆఫ్ లైక్ క్లౌడ్స్.
0: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని.
1: బట్ ఐ యామ్
0: నేను కదిలేవాడిని కాదు.
1: ఐ డోంట్ మూవ్.
0: జారేవాడిని కాదు.
1: ఐ డోంట్ డ్రాప్.
0: ఊగేవాడిని కాదు.
1: ఏకత్వంగా
0: ఉండేటువంటి వాడిని.
1: ఐ రిమైన్.
0: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
1: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
0: ఆ ఫీలింగ్ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
1: ద డే వెన్ వీ డెవలప్ దట్ ఫీలింగ్ యు విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
0: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా ఫెయిత్ లేదు.
1: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
0: ఇంకెట్ట వస్తుంది మనకు?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్?
0: అందువల్లే ఫెయిత్ ఇన్ యువర్.
1: దేర్ఫోర్ ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
0: బీ ఫియర్లెస్. దేనికి నువ్వు భయపడవద్దు.
1: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: దేనికి భయపడాలి?
1: వై షుడ్ బి అఫ్రైడ్?
0: సత్యం నాలో ఉంటుండాలి.
1: యూ హ్యావ్ గాట్ ట్రూత్ ఇట్ ఇన్ యూ.
0: సత్యము దేనికి భయపడదు.
1: ట్రూత్ హ్యాస్ నో ఫియర్.
0: అందువల్లే సత్యం వద సత్యం జయం.
1: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
0: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
1: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
0: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది. ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
1: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ దీస్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: ప్రసంగంలో చేయను.
1: He will not leave these two important principles.
0: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
1: Because these two are the life principles.
0: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
1: One is inhalation.
0: ఈ రెండు లేకపోతే ఇంకా జీవి జీవితంగా ఉంటుంది.
1: How can you live without these two?
0: కనుకనే సో సత్యం, హం ప్రేమ.
1: సో ఈజ్ ట్రూత్, హమ్ ఈజ్ రైచస్ లవ్, లవ్, లవ్.
0: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
1: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ దిస్ ట్రూత్ అండ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ లేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
1: యు హావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
0: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయద్దండి.
1: యు షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
0: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఈ స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
1: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజెస్.
0: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కనుకనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
1: నో వన్ కుడ్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ హిమ్.
0: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడే గిని వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి, ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్
0: అస్, కలి ప్రభావం ప్రభావంగా ఉంటుండాలి.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
0: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
1: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
0: టేక్ ఇట్ బైటికి వస్తానే అసత్యం అయిపోతుంది.
1: అట్ ద మూమెంట్ దే రిటర్న్ దే
0: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
1: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
0: మన ఆనందం ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
1: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
0: ఈ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ ప్రాక్టీస్.
0: సత్యాన్ని ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
1: బట్ యు హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్.
0: సత్యము దగ్గర హింస ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్
0: దేర్ ఇస్ నో వైలెన్స్. ప్రేమ దగ్గర హింస ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో వైలెన్స్.
0: ధర్మము దగ్గర హింస ఉండదు.
1: వేర్ దేర్ ఇస్
0: శాంతి దగ్గర హింస ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
0: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండే దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
1: దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
0: ఈనాడు అవి లేకపోవడం చేతని ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుంది.
1: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్, వీ ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
0: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
1: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్. వైలెన్స్ ఎవ్రీవేర్.
0: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన వ్యూహం. ఏమిటి ఇది పన్నిన వ్యూహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
1: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
0: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం, అంతా భయమే.
1: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మవ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్.
0: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ అట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యట్ యూఆర్ ఫియర్ స్ట్రిక్.
0: ఏదో ట్రైన్ లో పోదామంటే అక్కడ కూడా భయమే.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్.
0: ఓన్లీ ఏనీ వద్దు నడుచుకుని పోదామంటే అక్కడ భయమే.
1: ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు వాక్
0: ఎక్కడ భయం లేంది?
1: Where are you fearless?
0: దైవం దగ్గరనే అభయం.
1: You will be fearless in front of God.
0: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
1: When there is God in you, there is no scope to fear.
0: కనుక మొట్టమొదటి దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
1: So we should install God in our heart.
0: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కాని కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
1: ద హార్ట్ ఈస్ గిఫ్టెడ్ టు యాక్ట్ యాజ్ ఎ థ్రోన్ ఇన్ విచ్ గాడ్ షుడ్ బి సీటెడ్.
0: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
1: And he is installed there in our heart.
0: Anduvallane mad bhaktaha yatra gayanti tatra tishthami narada. Akade ne pratishtayanu.
1: I install myself where my glory is sung.
0: Kanuka vidyarthulara.
1: So students.
0: Meeru elanti paristhithile indani kodanu. సత్యాన్ని పలకండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది.
1: ఇట్ మే బి డిఫికల్ట్ ఇన్
0: ది బిగినింగ్. నేను చెప్తున్నాను సత్యం పలకటమే సులభము.
1: ఇట్ ఇస్ ఈజీ టు స్పీక్ ట్రూత్.
0: సత్యం పలకటం ఎంత కష్టం ఏమాత్రం కూడా శ్రమ లేదు.
1: ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్.
0: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
1: But to tell lies you have to plan a lot.
0: Chala yojana cheyali.
1: You have to think a lot.
0: Asatyaniki enta shrama untundali.
1: And you have to exert to speak.
0: Endukante shrama padi asatyamlo palgontunnavu.
1: Why should you suffer and utter lies?
0: Sulabhanga నీవు సత్యంలో పాల్గొను.
1: అండ్ యూ కెన్ స్పీక్ ట్రూత్ ఇన్ ఏ వెరీ ఈజీ వే.
0: ఈ యొక్క పువ్వు యొక్క రేఖనైనా కూడా నలపవచ్చు సులభంగా.
1: యూ కెన్ జస్ట్ రబ్ ది సాఫ్ట్ పెటల్.
0: కానీ సత్యాన్ని పెంచుకోవటం అంత సులభం.
1: బట్ ఇట్ ఈజియర్ టు స్పీక్.
0: ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఎంత సులభం ఉంటుందా?
1: హౌ ఈజీ టు టెల్ వాట్ యూ హర్డ్.
0: ఇప్పుడు మీకు ఎవరు ట్రాన్స్లేషన్ చేశారు అని ఎవరైనా అడిగినప్పుడు క్షణంలో చెప్పొచ్చును అనిల్ కుమార్ అని.
1: ఇఫ్ ఎనీ ఆస్క్ యూ హూ ట్రాన్స్లేటెడ్, యూ కెన్ సే అనిల్ కుమార్.
0: ఈ అనిల్ కుమార్ పేరు రాకుండా చేయాలంటే ఏమేమో ప్లాన్ వేయాలి.
1: టు టెల్ సంబడీస్ నేమ్ యూ హ్యావ్ టు ప్లాన్ అలాట్.
0: ఎందుకు ఇంత అవస్థ?
1: వై షుడ్ యూ సఫర్?
0: కంటికి కనిపించేటువంటి దానికి ఎందుకు సత్యం పలకూడదు?
1: వై కాంట్ యూ స్పీక్ ట్రూత్?
0: ముంజేతి కంకణానికి ఇంకా అర్థం ఎందుకు? ముంజేతి కంకణాన్ని చూడటానికి అర్థం ఎందుకు?
1: టు సీ దిస్ గోల్డెన్ బ్యాంగిల్ వై డు యూ నీడ్ ఎ మిర్రర్?
0: నీ బ్యాంగిల్ నీవు సులభంగా చూడొచ్చు.
1: యూ కెన్ సీ యువర్ ఓన్ బ్యాంగిల్.
0: అయితే నీ కనుబ్రష్టు మాత్రం చూడటానికి వీలు కాదు. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
1: హౌఎవర్ యూ కెన్ నాట్ సీ యువర్ ఓన్ ఐ.
0: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
1: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
0: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
1: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లా.
0: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
1: విత్ దీస్ టు ఐస్, సత్య అండ్ ధర్మ, విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్,
0: అందువల్లనే యోగాభ్యాసములో వీటికి మూడు విధమైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు.
1: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
0: మనము కుడివైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
1: దట్ వాట్ యు ఇన్హేల్ ఆన్ వన్ సైడ్ ఇస్ ఈళ,
0: పింగళ,
1: ద అదర్ వన్ ఇస్ పింగళ.
0: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న.
1: ద సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్ ఇస్ సుషుమ్న.
0: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
1: దట్స్ వాట్ మీరా సెడ్.

0: హేమన్. ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానం అయినటువంటి యొక్క ప్రయాగ నీ వెళ్లి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్.

0: ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు. గంగా యమునా తీర్, ఇదే మనకు సులభమైన మార్గం.
1: టు గో ఓవర్ టు
0: ద పాయింట్ లో నీ యొక్క దృష్టి నిలుపు.
1: టు సెంట్ టు గో ఓవర్ దేర్ టు ద సెంట్రల్ పాయింట్ ద ఫోర్ హెడ్ యూ డోంట్ నీడ్ టు మేక్ ఎనీ రిజర్వేషన్.
0: ఎట్టి థాట్స్ కూడా నువ్వు రావడానికి అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ సచ్ అదర్ థాట్స్.
0: ఇది అర్ధ నీ శరీర నేత్రం అని పెట్టారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ ది థర్డ్ ఐ.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: యూ కెనాట్ డిసెక్ట్.
0: రక్తమే వస్తుంది.
1: యూ ఫైండ్ ఓన్లీ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: ది థర్డ్ ఐ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్.
0: భగవంతునికి త్రినేత్రుడు అని ఎందుకు పేరు పెట్టారు?
1: వై డు యూ కాల్ గాడ్ త్రీ ఐస్?
0: మానవునికి ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ హస్ టూ ఐస్.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హీ కెన్ నో ది పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హీ సీస్ ది ప్రెజెంట్.
0: ఫ్యూచర్ ను చూడలేడు.
1: బట్ హీ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటిని చూడగలిగేందుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: గాడ్ ఈస్ త్రినేత్ర త్రీ ఐడ్ బికాస్ హీ కెన్ సీ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చు.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది
0: ఫ్యూచర్. నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో హావ్ ఓన్లీ టూ ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటుంది.
1: గాడ్ ఇస్ త్రీ ఐస్.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్, ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది. దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్, డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కట్టగా అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్.
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అది ఏ మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఇస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అది ఏ మన గోల్?
1: దట్ ఇస్ అవర్ గోల్.
0: అది ఏ మన లక్ష్యము?
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అది ఏ మన దివ్యత్వము?
1: దట్ ఇస్
0: అది ఏ మన పవిత్రము?
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: ఏ మన చరిత్రము?
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: ఆ చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ది ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసు కో

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండును, ఎవరి వాక్కు ప్రేమతో చేరి ఉండును, ఎవరి కాయము పరోపకార నిమిత్తమై పాటుపడును, అట్టి వాణిని ఎట్టి దుష్టశక్తులైనా కూడాను, ఎట్టి కలి ప్రభావమైన కూడాను ఏమీను చేయజాలదు.
1: The one having the heart full of compassion, the one whose word is full of love and truth, and the one who spends all his time, the body, working, serving for others, will not be affected by any evil effects of Kali age.

0: All these sacred texts, Vedas and Vedangas, will never break that iron curtain of the mind of the individual. On one side of the curtain is present the individual, on the other side, God. This side of the curtain is the effect, on the other side, the cause.
1: జీవుడు దేవుడు ఒక్కటైనప్పటికీ,
0: though the individual and God are one,
1: కార్యకారణములు ఒక్కటైనప్పటికీ,
0: though cause and effect are one,
1: ఈ రెండింటికి మధ్య మనస్సు అనేటువంటి తెర ఉండుట చేత ఇవి రెండును విభజించినట్టుగా గోచరిస్తూ వచ్చినాయి.
0: As there is curtain of the mind in between the two, they appear to be different.
1: మనస్సును సాధించినప్పుడే జీవుడు దేవుడు, ప్రకృతి పరమాత్మ, కార్యము కారణము కాగలదు.
0: The one who has got control over the mind will understand the identity of the individual with the divine and the cause with the effect.
1: మనసు కారణము మరి ఎందు ఉండినా, మనసు కారణము మరి ఎందు ఉండినా, ఇల్లు అడవి ముక్తి నీయలేవు.
0: You may be anywhere. It is the mind that is responsible. The house and the forest will never give you liberation.
1: మనసు లేని వాడు మందిరమునన్న కాననమునన్న కార్యమొకటే.
0: The one without the mind, the result is same. Maybe he is in the temple or in the forest.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భేద భావములకు, భిన్న స్థితులకు, రాగద్వేషములకు మనసే మూల కారణంగా నిలుస్తున్నది.
0: ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఫిజికల్ డిఫరెన్సెస్, ద అటాచ్మెంట్స్ అండ్ ద హేట్రెడ్.
1: మనస్సు చేతనే జగత్తు గోచరింపబడుతున్నది.
0: ద హోల్ వరల్డ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ మైండ్.
1: జగత్తంతా ఇప్పుడు మనోమయమై ఉంటున్నది.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
1: మనసే లేకుండా జగత్తే లేదు.
0: Without the mind, there is no universe.
1: జగత్తు లేకుండా రాగద్వేషములే లేదు.
0: When there is no universe, there is neither
1: రాగద్వేషములే లేకుండా సుఖదుఃఖములే లేవు.
0: Without attachment and hatred, there is no pleasure.
1: సుఖదుఃఖములు లేనిటువంటి యొక్క స్థితియే మానవత్వము.
0: The state which is beyond pain and pleasure is real human quality.
1: కానీ ఈనాటి మానవుడు సుఖదుఃఖములతో కుమిలి కుళ్ళి పోతున్నాడంటే దీనికి కారణం రాగద్వేషములే.
0: The man is frustrated, down, disappointed. Because of the pain and pleasure is the mind that
1: raga dveshamulaku ee prakrutiye karanamu.
0: For hatred and attachment the nature is responsible.
1: Ee prakruti yokka karanamulaku manase moolamu.
0: For this nature the mind is the cause.
1: Mano moolam vidam jagatte.
0: The mind is the one that reflects in the universe.
1: Kanuka prakrutamainati manastattvam nundi,
0: from the physical mind,
1: over mind, అతీతమైనటువంటి మనోస్థాయికి మానవుడు చేరినప్పుడే ఈ దివ్యత్వము మానవుడు గుర్తించడానికి వీలవుతుంది.
0: When man reaches from the physical mind to the level of over mind, he will be able to realize the divinity.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు కూడాను మనస్సు చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
0: In all the three states, the waking state, the dream state and the deep sleep, man is bound by the mind only.
1: ఈ మూడింటికి అతీతమైనటువంటి యొక్క అంతర్దృష్టిని మనం ఏనాడు అలవర్చుకుందమో ఆనాడే ఈ మానవత్వము మాధవునిగా రూపొందుతుంది.
0: That day when we go beyond all the three states of consciousness, then the human will be divinity.
1: తన్నత్యం, ఏది దృశ్యంలో ఉన్నదో అది అంతై కూడాను నత్యం, శూన్యమైనటువంటిది.
0: What is that's all seen is just emptiness.
1: యత్ పిండమే తత్ బ్రహ్మాండం, ఈ పిండమే బ్రహ్మాండమైనటువంటి యొక్క ఆకారమును ధరిస్తూ ఉంటుంది.
0: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది మైక్రోకాజం మానిఫెస్ట్ ఇన్ టు మాక్రోకాజం.
1: ఈ పిండ అండాండములంతా కూడాను ఒక్క ఆకారం యొక్క భిన్న స్వరూపములే.
0: ద స్మాలెస్ట్, ద మైన్యూటెస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఇస్ ఆల్ ద డిఫరెన్స్ లైస్ ఇన్ ది ఫామ్.
1: విత్తనములో వృక్షము ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఎ ట్రీ విదిన్ ద సీడ్.
1: వృక్షమంతా ఇప్పుడు విత్తనంతో కూడి ఉంటున్నది.
0: ది ఎంటైర్ ట్రీ హెస్ గాట్ విత్ ఇన్ ద సీడ్.
1: బీజ వృక్షములు రెండు కూడా భేదములు కాదు.
0: ద ట్రీ అండ్ ద సీడ్ డు నాట్ డిఫర్.
1: కానీ ఆకారములు కొంతము సాకారత్వాన్ని పొందినప్పుడు ఈ నిరాకారమైనటువంటి యొక్క తత్వాన్ని పొందుతుంది బీజం.
0: ఇట్స్ ఓన్లీ ది ఫీల్డ్ సీడ్ విచ్ ఇస్ అన్మానిఫెస్టెడ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మానిఫెస్టెడ్ ట్రీ.
1: కనుక సాకార నిరాకారములు రెండింటి ఎందు కూడాను సత్తత్వం అనేటువంటిది ఏకంగానే ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఇన్ ది ఫార్మ్ ఆస్పెక్ట్ అండ్ ఫార్మ్ లెస్ ఆస్పెక్ట్ ఈజ్ ఓన్లీ ది సత్ ఎగ్జిస్టెన్స్ ఆస్పెక్ట్ రిమైన్.
1: విత్తనమును చూచినప్పుడు వృక్షము మనకు గోచరించదు.
0: వెన్ యూ సీ ది సీడ్ యూ డోంట్ ఫైండ్ ద ట్రీ.
1: కానీ ఆ వృక్షంలోని కొమ్మలు రెమ్మలు ఆకులు బీజములు సర్వం కూడాను ఈ బీజమునందే ఇమిడి ఉంటున్నవి.
0: బట్ ఆల్ ద బ్రాంచెస్ ద లీవ్స్ దే ఆర్ ఆల్ కంటైన్డ్ విత్ ఇన్ ద సీడ్.
1: ఇది కేవలము ఒక విధమైన మానవత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పరికించినప్పుడే ఈ పవిత్రమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనము చూడడానికి వీలవుతుంది.
0: వెన్ యూ వ్యూ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ విత్ ద డివినిటీ అలోన్ వీ కెన్ అండర్స్టాండ్ ద కాంప్రిహెన్సివ్ వ్యూ.
1: బాహ్య దృష్టి ఉండినంత వరకు కూడాను ఇవి బాహ్య లక్షణాలుగానే మనకు రూపొందుతాయి.
0: So long the man has external vision, he will have this external sight.
1: ఏనాడు మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోగలడో,
0: the day when he develops inner vision,
1: realization of inner divine,
0: he will have the realization of inner divine.
1: ఈ అంతర్దివ్యత్వాన్ని మనము దర్శించినప్పుడే,
0: when we visualize inner divine,
1: దీని యొక్క ప్రతిబింబమే విశ్వరూపంగా మారుతుంది.
0: Its very reflection transforms into universe.
1: అప్పుడే దీనిని realization of cosmic divine అన్నారు.
0: Then it is called realization of cosmic divine.
1: ఈ కాస్మిక్ డివైన్ కును ఇన్నర్ డివైన్ కును ఉండిన వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between the cosmic divine and inner divine?
1: రెండింటి యందు భేదం ఏమాత్రమూ లేదు.
0: There is no trace of difference between the two.
1: వ్యక్తిత్వంతో కూడినప్పుడు,
0: when it is with individuality,
1: ఇది కేవలం ఇన్నర్ డివైన్ అన్నారు.
0: It is called inner divine.
1: ఈ వ్యక్తిత్వం యొక్క వ్యాప్తి సర్వత్రా వ్యాపించినప్పుడు ఇది ఏ కాస్మిక్ డిజైన్ అన్నారు.
0: When the same above the individual level, it is called cosmic divine.
1: Cosmic divine, inner divine, ఇవి రెండు కూడాను ఒక్కటియే.
0: Cosmic divine, inner divine are one and the same.
1: ఇన్నర్ డివైన్ యొక్క ప్రతిబింబమే కాస్మిక్ డివైన్.
0: The reflection of inner divine is cosmic divine.
1: కనుక మానవత్వమునందు ఇమిడి ఉండినటువంటి యొక్క దివ్యత్వము, విశ్వవ్యాప్తి అయినటువంటి యొక్క దివ్యత్వము కేవలము రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ద డివినిటీ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ అండ్ ద డివినిటీ పర్వేడింగ్ ఆల్ ఆఫ్ ది యూనివర్స్ ఆర్ ది జస్ట్ ది ఎఫెక్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: ఒకటి విసర్జించాలి, ఒకటి స్వీకరించాలి.
0: హౌఎవర్ వి హావ్ టు లీవ్ వన్ యాక్సెప్ట్ అనదర్.
1: ఒక ముసంబి ఫలం ఉంటున్నది.
0: హియర్ వి హావ్ ఆరెంజ్ ఫ్రూట్.
1: ఈ ముసంబి ఫలం పైన చర్మం కప్పి ఉంటున్నది.
0: దిస్ ఆరెంజ్ ఫ్రూట్ హ్యాస్ రిన్డ్ ఎవర్.
1: లోపల తీయని రసము చేరి ఉంటున్నది.
0: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్.
1: ఇవి రెండూ చేరినటువంటి దానిని ముసంబి అని పిలుస్తాము.
0: వి కాల్ ఇట్ ఆరెంజ్ ఫ్రూట్ విత్ బోత్ జ్యూస్ అండ్ రిన్.
1: భిన్నము కాదు.
0: దే ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్.
1: కానీ లోని తీయని రసమును మనం స్వీకరించవలనన్నా పైన ఉన్నటువంటి యొక్క చర్మమును మనం తీసివేయాలి.
0: If you want to drink the sweet juice inside, you have to remove the bitter rind outside.
1: ఇది తీసి వేసినప్పుడే ఆ లోనున్నటువంటి యొక్క మధురమైన రసము మనకు ప్రాప్తిస్తుంది.
0: When only you remove the bitter rind of the orange fruit, then you can have the sweet juice inside.
1: కనుక ప్రకృతి పరమాత్మ రెండు ఒక్కటి ఉన్నప్పటికీ,
0: though creator and creation are one,
1: ప్రకృతి భావమును మనం విసర్జించినప్పుడే పరమాత్మ భావమును స్వీకరించడానికి వీలవుతుంది.
0: When you leave away the worldly feeling, then only you can have the divine feeling.
1: కనుక ప్రకృతి పరమాత్మ యొక్క తత్వము ఏ భిన్నత్వము కాదు, ఏకత్వమే.
0: Therefore, the creator and creation are one but not different.
1: ఈనాటి మానవుడు తమ భావములను మార్చుకోవాల్సి వస్తుంది.
0: Man today has to change his thoughts.
1: ఈ భేదములకు దృష్టియే కారణం కాని సృష్టి కారణం కాదు.
0: It is the body that is responsible for the vision, not creation.
1: ఈనాడు మనము దృష్టిని మార్చుకోవాలి.
0: టుడే వీ హావ్ టు చేంజ్ అవర్ వ్యూ.
1: ఇది ఒక వెండి ప్లేట్.
0: దిస్ ఇస్ ఎ సిల్వర్ ప్లేట్.
1: మనము ప్లేట్ దృష్టితో దీనిని చూస్తున్నామే కానీ వెండి దృష్టితో చూడటం లేదు.
0: వీ లుక్ ఎట్ ది ప్లేట్ యాజ్ ప్లేట్, నాట్ యాజ్ సిల్వర్ ప్లేట్.
1: దీనిని ఆధారమైనటువంటి ఒక సిల్వర్ ను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్లేట్ మనకు మరుగవుతుంది.
0: బట్ వెన్ యూ థింక్ ఆఫ్ దిస్ సిల్వర్, యూ డోంట్ థింక్ ఆఫ్ ది ప్లేట్.
1: కనుక సిల్వరు ప్లేటు రెండు ఒక్కటే.
0: Therefore, silver and plate are one.
1: దీనిని వేరు చేయడానికి వీలు కాదు.
0: It's not possible to separate.
1: ఇది అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
0: They are interrelated and interdependent.
1: కనుకనే ప్రకృతి పరమాత్మ యొక్క తత్వం కూడాను భిన్నత్వము కాదు.
0: Therefore, the nature of creator and creation are not different.
1: జీవునకు దేవునకు మధ్య ఒక తెర వంటిదిగా ఉంటున్నది మనస్సు.
0: The mind stands as a curtain between the individual and God.
1: ఈ మనస్సును స్వాధీనము చేసుకున్నప్పుడే జీవుడు దేవుడు ఏకమైపోతుంది.
0: When you have a full control over the mind, the individual and God become one.
1: ఇది అనుభూతితో మనము దీనిని ఆశ్రయించాల్సిందే కాని, తర్క వితర్కములతో కాని, విచారణతో కాని, ఇంకే విధమైనటువంటి పరిశీలనతో కాని మనకు అర్థము కాదు.
0: యు కెన్ రియలైజ్ ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్, నాట్ అవుట్ ఆఫ్ రీడింగ్ ఆర్ పాత్ ఆఫ్ ఎంక్వైరీ.
1: ప్రతి మానవుడు కూడాను అనేక విధములుగా విద్యను నేర్చుతున్నాడు.
0: Every individual expresses in different way.
1: ఈ విద్యలు కేవలము బాహ్యమైనటువంటి విద్యలే కాని అంతర్ముఖమైనటువంటి విద్యలు కాదు.
0: All the forms of education are worldly, physical, secular.
1: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకు కూడాను బాహ్య దృష్టిని మనము అభివృద్ధి గావించుకుంటున్నామే కాని అంతర్దృష్టికి ఏమాత్రం కూడాను అరయించైన కూడా మనం లోపల ప్రవేశించడం లేదు.
0: Right from the moment we get up from the bed, from dawn to dusk, we develop only external vision, external view.
1: ఈ యొక్క బహిర్ముఖమైనటువంటి అన్ని కూడాను క్షణభంగురమైనటువంటివి, క్షణికమైనటువంటివి.
0: All that is external is just momentary, ephemeral.
1: అప్పటికి అప్పటికి మాత్రమే ఆనందాన్ని అందిస్తుంది.
0: They give you momentary happiness.
1: కానీ ఇందులో శాశ్వతత్వం ఏమాత్రమూ లేదు.
0: Nothing is permanent here.
1: మానవుని యొక్క మంచి చెడ్డలు ముఖంలో ప్రతిబింబిస్తాయని భావిస్తారు కొంతమంది.
0: Some feel that the good and bad reflect on the face.
1: ఇది ఆధునిక యుగములో ఈ మాట నీళ్ల మూట.
0: What is said in the modern age is just collection of water as a bundle.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి రూపొందుతూ వస్తున్నాయి.
0: Today we find one thing in the mind and one thing what he says.
1: ఇది ఆధునిక నాగరికత యొక్క ప్రకాశం.
0: This is just the radiance of modern civilization.
1: ఈ నాగరికత యొక్క ప్రకాశమును ఈనాడు సర్వ మానవులు కూడాను అభిలషిస్తున్నారు, ఆశిస్తున్నారు.
0: Every man wants to develop this modern civilization.
1: కాని ఇందులో ఉండినటువంటి రహస్యాన్ని ఏ వ్యక్తి కూడాను లోనకు దిగి విచారించటం లేదు.
0: బట్ నో ఇండివిజువల్ ఈస్ ఎంక్వైరింగ్ ఇన్ డెత్.
1: జీవితం అంతా కూడాను కేవలము ఒక క్షణకాలంగా మారిపోతుంటుండాలి.
0: ది ఎంటైర్ లైఫ్ బికమ్స్ జస్ట్ ఎ మోమెంట్.
1: కానీ జీవితము క్షణకాలంగా మనం భావించరాదు.
0: బట్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్
1: యాజ్ ఎ మోమెంట్. ఇది శాశ్వతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ పర్మనెంట్.
1: ఇది అనంతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
1: ఇది అమృతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ నెక్టరైజ్.
1: ఇది అమరమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇమ్మోర్టల్.
1: అలాంటి మానవ జీవితాన్ని క్షణికంగా భావించి, అల్పంగా విశ్వసించి, కేవలము అప్పటికప్పటికి తృప్తి పడడానికి మానవుడు ప్రయత్నిస్తున్నాడు.
0: Such a noble life is taken just a fractional, momentary and temporary and wastes his life.
1: కనుకని మానవుడు శాంతి సంతోష సుఖములకు దూరమైపోతున్నాడు.
0: For that reason man is away from peace and happiness and security.
1: శాంతి అనేటువంటిది ఈ విధమైన ప్రయత్నంతో మనం ఎన్ని సంవత్సరములు చేసినప్పటికీ మనం దానిని చూడలేము, అనుభవించలేము.
0: In spite of years of efforts you cannot experience peace, you cannot acquire peace.
1: ఇది ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ప్రతి మానవుడు కూడాను సహజంగా నిత్య జీవితం లోపల సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ డైలీ లైఫ్ ఎస్పైర్స్ ఎక్స్పెక్ట్స్ బ్యూటీ.
1: ఇంటి మొదలుకొని వంటి వరకు కూడాను ఈ సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు.
0: He expects beauty right from the house to his own body.
1: మహిళకు తగినటువంటి సౌకర్యాలు సౌందర్యాలు అమర్చుకుంటుంటాడు.
0: He decorates as he wants.
1: ఈ గృహం యొక్క సౌందర్యమే తనకు ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నాడు.
0: ఈస్ డెల్యూటెడ్ విత్ ద ఐడియా దట్ ద బ్యూటీ ఆఫ్ ది హౌస్.
1: అదే విధంగానే ఈ పాంచ్య భౌతికమైనటువంటి యొక్క ఈ దేహమునకు కూడాను సౌందర్యాన్ని చేకూర్చుకున్నటకు అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తుంటాడు.
0: హి ఆల్సో మేక్స్ సో మెనీ ఎఫర్ట్స్ టు డెకరేట్ హిస్ బాడీ సో యాస్ టు లుక్ బ్యూటిఫుల్.
1: కానీ ఈ సౌందర్యము ఎంతవరకు?
0: హౌ లాంగ్ డస్ దిస్ బ్యూటీ లాస్ట్?
1: క్షణికమే.
0: జస్ట్ ఎ మోమెంట్.
1: ఈ సౌందర్యములు మనకు ఏమాత్రం కూడాను శాంతిని ఆనందాన్ని సుఖమును అందించటం లేదు.
0: దిస్ బ్యూటీ ఇస్ నాట్ ఇన్ ఎనీ వే గివింగ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్.
1: క్షణికమైనటువంటి తృప్తిని మాత్రమే అందిస్తుండాలి.
0: ఇట్ గివ్స్ సాటిస్ఫాక్షన్, మొమెంటరీ సాటిస్ఫాక్షన్.
1: ఇది కాదు మన సౌందర్యం.
0: దిస్ ఇస్ నాట్ బ్యూటీ.
1: అంతర్ముఖమైన సౌందర్యాన్ని మనం ఈనాడు తీర్చిదిద్దుకోవాలి.
0: వీ షుడ్ షేప్ ద ఇన్నర్ బ్యూటీ.
1: అది ఏ హృదయ సౌందర్యము.
0: That is the beauty of the heart.
1: ఈ హృదయ సౌందర్యం ఎవ్వరికీ కనిపించదు.
0: నో వన్ కెన్ సీ ది బ్యూటీ ఆఫ్ ది హార్ట్.
1: ఈ సౌందర్యం ఇట్టిది అట్టిది అని వర్ణించుటకు వీలు కానటువంటిది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే ద బ్యూటీ ఆఫ్ ది
1: హార్ట్. దీనికి సౌందర్యం ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ బ్యూటీ?
1: ప్రేమ,
0: లవ్,
1: సహనము,
0: టాలరెన్స్,
1: సానుభూతి,
0: సింపతి,
1: దయ,
0: కంపాషన్.
1: ఇలాంటి దీనితో దీనిని సౌందర్యపరచుకోవాలి.
0: వీ హావ్ టు బ్యూటిఫై విత్ దీస్ ట్రేట్స్.
1: ఇట్టి అంతర్ముఖమైన యొక్క హృదయ సౌందర్యమే మానవులకు శాశ్వత ఆనందాన్ని అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ది ఇన్నర్ హార్ట్ గివ్స్ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: అట్టి హృదయ సౌందర్యాన్ని అమర్చుకున్నటువంటి మానవుని యొక్క మాట అతి మధురంగా ఉంటుంటాయి.
0: ద మ్యాన్ లైఫ్ వుడ్ బి సో స్వీట్ ఇఫ్ హాస్ గాట్ ది బ్యూటీ ఆఫ్ ది హార్ట్.
1: అతని చేతులు కూడాను ఎన్నో విధమైన అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి యొక్క ఆహ్లాదకరమైనటువంటి యొక్క మార్గములను చేకూరుస్తూ వస్తుంది.
0: ఆల్ హిస్ యాక్టివిటీ ద హ్యాండ్స్ విల్ గివ్ హిమ్ ఆల్ ద హ్యాపీనెస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే ఇట్టి మానవుడి యొక్క ప్రకాశమే నిజమైనటువంటి ప్రకాశము.
0: దిస్ ఈస్ ది ట్రూ లైట్ ఆఫ్ మ్యాన్.
1: ఇట్టి మానవుని ఆరాధించడంలో తప్పేమున్నది?
0: వాట్ ఇస్ ద మిస్టేక్ ఇన్ జస్ట్ వర్షిపింగ్ సచ్ ఎ మ్యాన్?
1: ఇట్టి ఆరాధన స్వరూపులుగా కావాలి ప్రతి మానవుడు కూడా.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ దిస్ వే.
1: ఆరాధన అనగా ఏమిటి?
0: What do you mean by worship?
1: ఏదో పూజలు, పునస్కారములు, అభిషేకములు ఇలాంటివంతా చేయటం ఆరాధనగా భావిస్తున్నాము.
0: You consider worship as prayer or abhishek.
1: ఆరాధన అనగా ఇది కాదు అర్థము.
0: This is not the meaning of ఆరాధనా worship.
1: ఆకర్షణ చేత రెండు హృదయములు ఏకము కావటమే ఆరాధన.
0: ఆరాధనా వర్షిప్ మెంట్ యూనిఫికేషన్ ఆఫ్ ది టూ.
1: ఐకమత్యము చేత ఏకత్వాన్ని పొందటమే ఆరాధన.
0: టు అటైన్ వన్నెస్ అవుట్ ఆఫ్ యూనిటీ ఇస్ వర్షిప్.
1: అర్థ సహితమైనటువంటి ఆనందాన్ని అనుభవించటమే ఆరాధన.
0: టు ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ వర్షిప్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే ఆరాధన.
0: రికగ్నైజింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ వర్షిప్.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనము ఆనందంగా అనుభవించడమే ఆరాధన.
0: ఎక్స్పీరియన్సింగ్ బ్లిస్ఫుల్లీ ద ట్రూ సెల్ఫ్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ వర్షిప్.
1: కనుక బహిర్ముఖమైనటువంటి సౌందర్యమునకు అంతర్ముఖమైనటువంటి సౌందర్యమునకు అమితమైన భేదములు ఉంటున్నవి.
0: Thus there is lot of difference between external beauty and internal beauty.
1: కనుక ఈనాటి మానవుడు,
0: man today,
1: అంతర్ సౌందర్యాన్ని తగినటువంటి రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
0: Has to shape appropriately the inner beauty.
1: హృదయమును పరిపాకము గావించుకోవాలి.
0: He should change his heart.
1: ప్రకృతి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ,
0: though the nature is the form of God,
1: అది కేవలము ప్రాకృతమైనటువంటి భావంలో అనుభవించినంత వరకు కూడాను అది కేవలము కొన్ని విధములైనటువంటి యొక్క మధుర రహితంగానే మనకు గోచరిస్తాయి.
0: సో లాంగ్ వీ ఎంజాయ్ విత్ ద వర్ల్డ్లీ ఫీలింగ్ ఇట్ బికమ్స్ టేస్ట్లెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఆయా స్థాయిని పురస్కరించుకుని ఆయా రుచులను అందిస్తూ ఉంటుండాలి ఈ జగత్తు.
0: దిస్ వరల్డ్ గివ్స్ యూ ద టేస్ట్ డిపెండింగ్ అపాన్ యువర్ పొజిషన్.
1: మంచి జాతి మామిడి పండు అయినప్పటికీ,
0: దో ఇట్ మే బి ఎ గుడ్ మ్యాంగో ఫ్రూట్ ఆఫ్ ఎ గుడ్
1: కాయి, స్థితిలో అది వగరుగానే ఉంటుంది.
0: When it is unripe, it is sour.
1: మధ్యస్థితిలో అది పుల్లగానే ఉంటుంది.
0: Later it becomes bitter.
1: పరిపూర్ణ ఫలమైన తర్వాతనే అందులో మాధుర్యము మనకు గోచరిస్తాయి.
0: When the mango fruit is fully ripe, it is sweet.
1: కనుకనే ప్రకృతి అనేటువంటి ఒక మధురమైనటువంటి ఫలము.
0: So nature is a sweet fruit.
1: కానీ దానిని మనోభావంతో చూసినంత వరకు కూడా సుఖ దుఃఖములు అనేటువంటి రుచులనే మనకు అందిస్తుంటాయి.
0: సో లాంగ్ యూ హావ్ గాట్ ది ఫీలింగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్ యూ ఫైండ్ ఆల్ దీస్ టూ.
1: పరతత్వంతో దీనిని పరికించినప్పుడు ఈ ఇందులో ఉన్నటువంటి మాధుర్యం మనకు అర్థమవుతుంది.
0: వెన్ యూ జస్ట్ ఎంక్వైర్ స్పిరిచువలీ యూ విల్ అండర్స్టాండ్ ద స్వీట్నెస్.
1: కనుక మనస్సును మార్చుకునేటువంటి విధానమును ఈనాడు మానవుడు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: మ్యాన్ షుడ్ అకంప్లిష్ హౌ టు చేంజ్ ద మైండ్.
1: ఈ మనస్సు అనేటువంటిది కేవలము దృష్టి చేతనే ఏర్పడుతూ వచ్చింది.
0: మైండ్ ఇస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ లుక్స్ ఎక్స్టర్నల్.
1: ఈ దృష్టికి కారణము సంకల్పములే.
0: ఫర్ దిస్ ద థాట్స్ ఆర్
1: ఈ సంకల్పముల యొక్క వికల్పములే ఈ యొక్క వికార స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: అండ్ ద థాట్స్ లీడ్ టు పర్వర్షన్.
1: కనుక మానవుడనగా మంచి తలంపులు కలవాడు మానవుడు.
0: సో హీఈస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ హెస్ గాట్ గుడ్ థాట్స్.
1: మంచి భావములు కలవాడు మానవుడు.
0: True man is the one with good feelings.
1: మంచి దృష్టి కలవాడు మానవుడు.
0: He is a true man with good looks.
1: మంచి పలుకు కలవాడు మానవుడు.
0: The true man is the one with good behavior.
1: కనుకనే దీనిని చెడును అనకు కనకు వినకు.
0: Therefore don't see evil, don't listen evil, don't see evil.
1: చెడును అనకు,
0: never say
1: వినకు కనకు.
0: Never
1: see. ఇదియే మూడు మంకీల యొక్క స్పష్టమైన కథ యొక్క స్వరూపం.
0: This is the message of the three monkeys.
1: ఒకటి మంచిని చూడు అని చెవులు మూసుకుంటుంది.
0: One only see good and closes the eyes.
1: మంచిని విను,
0: listen to what is good.
1: మంచిని అను,
0: say good.
1: అప్పుడే నీకు ఈ ఇంద్రియములు సార్థకమవుతాయి.
0: Then only the limbs will be sanctified.
1: మంచికి విరుద్ధమైనటువంటి దృశ్యములు చూడవద్దు.
0: Don't see anything that is not good.
1: మంచికి విరుద్ధమైనటువంటి పలుకులు పలకవద్దు.
0: Don't speak that what is not good.
1: మంచికి విరుద్ధమైనటువంటి యొక్క విషయములు వినవద్దు.
0: Don't listen to that what is not good.
1: కనుక శ్రవణము,
0: listening,
1: వాక్కు,
0: word,
1: ఈ యొక్క దృష్టి
0: అండ్ విజన్,
1: ఈ మూడింటి యొక్క వికారముల చేతనే,
0: బికాస్ ఆఫ్ ది అబరేషన్స్,
1: ప్రకృతి పొల్యూషన్ అయిపోతుండాలి, మాలిన్యమైపోతుండాలి.
0: ద నేచర్ ఇస్ పొల్యూటెడ్.
1: ఈ పొల్యూటెడ్ కావడానికి మార్గం ఏమిటి?
0: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ పొల్యూషన్?
1: నీ లోపల ఉన్నటువంటి యొక్క భావములు మలినమైనటువంటి కావటం చేతనే బయట దృష్టి కూడా నువ్వు మలినంగా కనిపిస్తుండాలి.
0: As your inner feelings are polluted, the outer one is also polluted.
1: Reflection of the inner being.
0: That is the reflection of the inner being.
1: కనుక ఈ మనస్తత్వం అనేటువంటి దానిని,
0: the nature of the mind,
1: దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: We have to transform into divinity.
1: మనసును నిర్మూలన చేయటం ఎవరి తరము కాదు.
0: It's not possible to remove the mind altogether.
1: మనస్సును మాధవత్వంతో దీనిని ఐక్యం గావించాలి.
0: We have to merge the mind with the divine.
1: అప్పుడే ఈ మాధుర్యం కూడా మనకు అర్థమవుతుంది.
0: Then we can understand the sweetness.
1: గంధపు చెక్క ఉంటున్నది.
0: Here is a sandalwood.
1: కానీ దానిని ఎంతకాలమైనా కూడా మనం సరియైనటువంటి దాని సుగంధాన్ని మనం అందుకోలేము.
0: But you cannot experience the fragrance.
1: దానిని చక్కగా నూరినప్పుడే అందులో నుంచి ఒక విధమైనటువంటి యొక్క రసం ప్రారంభమవుతుంది.
0: When you grind the sandalwood, then you get the juice.
1: ఆ గంధమే దీని యొక్క సుగంధాన్ని అందిస్తుంది.
0: The sandal paste gives you the fragrance.
1: ప్రకృతిలో ఉంటుంది ఈ పవిత్రమైనటువంటి సుగంధం.
0: The sacred fragrance is in nature.
1: కానీ ఆ సుగంధాన్ని మనం అనుభవించవాలంటే,
0: to experience that fragrance,
1: దైవత్వంతో దీన్ని ఐక్యం గావించాలి.
0: We have to merge it with the divinity.
1: కనుక నీ మానవుని యొక్క మనసు అనేక స్థితులను దాటవలే దీని మాధుర్యం కూడా మనకు అర్థమవుతుంది.
0: దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ద స్వీట్నెస్.
1: గంధపు చెక్క ఉంటున్నది.
0: హియర్ ఇస్ అ శాండల్ వుడ్.
1: కానీ దానిని ఎంతకాలమైనా కూడా మనం సరియైనటువంటి దాని సుగంధాన్ని మనం అందుకో

0: దానిని సహజ మనస్సు,
1: నేచురల్ మైండ్,
0: సూపర్ మనస్సు,
1: ద సూపర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్.
0: ఈ స్థితిని మనం పొందడానికి ఏమి చెయ్యాలి? మనం
1: వాట్ షుడ్ వి డూ టు రీచ్ దట్ స్టేట్?
0: ఉన్న ఒక మనస్సునే మనం సరైన స్థితిలో పెట్టుకోలేకపోతున్నాం.
1: The one mind we have, we are not able to keep it properly.
0: ఈ సహజ మనస్సునే మనం సరైన స్థితిలో నిలుపుకోలేకపోతున్నాము.
1: We are not keeping it the proper position, the natural mind.
0: ఈ మైండ్ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి?
1: How to touch down?
0: పట్టు పట్టిన సాధించడానికి ఏ మాత్రం కూడా వెనుకాడకూడదు.
1: When once you determine, you should never go back.
0: తప్పక సాధించవచ్చు.
1: You should certainly achieve.
0: నిజముగా మనసు మార్చుకోవటమే చాలా సులభమైనటువంటి పని.
1: It's easiest thing to change the mind.
0: మంచిని చేయటం చాలా సులభం.
1: To do good is very easy.
0: సత్యమును పలకటం చాలా సులభము.
1: It's very easy to speak truth.
0: అసత్యమును పలకటమే చాలా కష్టం.
1: It's very difficult to utter lie.
0: అసత్యమును చెప్పాలంటే
1: to utter lie,
0: ఎన్నో ప్లాన్లు వేసి ఎన్నో యోచనలు చేసి ఆ విధమైనటువంటి యొక్క దీంతో అసత్యంలో ప్రారంభించినప్పుడు అప్పుడు కూడా మనం పట్టుబడుతుంటాం.
1: యూ హ్యావ్ టు ప్లాన్, యూ హ్యావ్ టు డివైస్ సో మెనీ నాక్స్ టు అటర్ లైస్, దెన్ యూ విల్ బి కాట్ ఆల్సో.
0: సత్యమును ఒక శ్రమ పడనక్కర్లేదు.
1: Don't say truth. You don't need to
0: యోచించనక్కర్లేదు.
1: You don't need to think to say
0: సత్యమును విచారించనక్కర్లేదు.
1: You don't need to bother to say truth.
0: సత్యమును ఏ మాత్రం కూడా కొంచెం పరిశీలించనక్కర్లేదు.
1: You need not to inquire about truth.
0: ఉన్నదున్నట్టు చెప్పడం అతి సులభం.
1: It's quite easy to say what exactly.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: మంచి కావటం చాలా సులభం.
1: It's very easy to become good.
0: చెడిపోవటమే చాలా కష్టం.
1: It's very difficult to get spoiled.
0: కనుక చెడిపోయేటువంటి కష్టములనే మనం ప్రవేశించి ఆ కష్టమునే భరించుకుని అమితంగా చెడిపోతున్నాం మనం.
1: వీ గెట్ స్పాయిల్డ్ ఫాలోయింగ్ దిస్ డిఫికల్ట్ పాత్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ స్పాయిలింగ్.
0: తప్పు చేయటము తప్పు కాదు.
1: ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ టు కమిట్ ఎ మిస్టేక్.
0: ఈ తప్పును తెలుసుకుని సరిదిద్దుకొనుటకు తగిన కృషి చేయటమే సాధన.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ టు రియలైజ్ వన్స్ ఓన్ మిస్టేక్ అండ్ రెక్టిఫై లేటర్.
0: కనుక మానవత్వం అనగా
1: the human life,
0: దైవత్వం అనే మనం విశ్వసించాలి. కానీ ఆకారమును ఆధారం చేసుకుని మనము సామాన్యమైన మానవుడిగా మనము భ్రమించరాదు.
1: బేసింగ్ ఆన్ ద ఫామ్, వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ యాజ్ అన్ ఆర్డినరీ బీయింగ్.
0: ఈ దేహమునకు బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి నాలుగు స్థితులు ఏర్పడుతున్నాయి.
1: ద బాడీ హెస్ గాట్ ఆల్ ద ఫోర్ స్టేట్స్, ద చైల్డ్హుడ్, ద యూత్, వనప్రస్థ.
0: ఈ స్థితులు వేరు వేరు అయినప్పటికీ,
1: దో ది స్టేట్స్ ఆర్ డిఫరెంట్,
0: దైవత్వం ఒక్కటిగానే ఉంటుంది. అదే జీవత్వం.
1: ద డివినిటీ ఇస్ వన్, దట్ ఇస్ జీవత్వ.
0: జీవిత్వం మారడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ.
0: ఇది మారేటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ చేంజ్.
0: ఇది మారేటువంటిది అయిపోతే ఇది సత్యము కాదు.
1: ఇఫ్ ఇట్ చేంజెస్ ఇట్ ఇస్ నో ట్రూత్.
0: కనుక ట్రూత్ ఈజ్ గాడ్.
1: సో ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ మారునటువంటిది కాదు.
1: ట్రూత్ విల్ నెవర్ చేంజ్.
0: ఏకం జీవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ ఓన్లీ వన్.
1: ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ ఓన్లీ వన్.
0: ఒకటిగా ఉండినప్పుడే ఇది మారుతుంది, కానీ ఒకటిగా ఉండినప్పుడు మారడానికి వీలు లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ టూ ఇట్ చేంజెస్, ఇస్ ఓన్లీ వన్, ఇట్ కెనాట్ చేంజ్.
0: 9, 8, 7,
1: 7,
0: 6,
1: 6,
0: 5,
1: 5,
0: 4,
1: 4,
0: 3,
1: 3,
0: 2,
1: 2,
0: 1,
1: 1.
0: ఈ ఒకటి తర్వాత అన్ని సంఖ్యలు కూడా మారిపోతున్నాయి.
1: రైట్ ఫ్రమ్ 1 ఆల్ నంబర్స్ చేంజ్.
0: 9 - 1 వేస్తే 8 అయిపోతుండాలి.
1: 9 - 1 = 8.
0: 8 - 1 తీస్తే 7 అయిపోతుండాలి.
1: 8 - 1 = 7.
0: 7 + 1 పెడితే 8 అవుతా ఉండాలి.
1: 7 + 1 = 8.
0: కానీ అన్ని మారుతుండాలి.
1: ఆల్ చేంజ్.
0: 1 మాత్రమే మారదు.
1: 1 ఇస్ చేంజ్లెస్.
0: అది ఒక్కటే సత్యం.
1: దట్స్ 1 సింగిల్ ట్రూత్.
0: అందువల్లనే ఏకం సత్ విప్రో బహుధా వదంతి.
1: That single truth is represented by scholars.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ యొక్క దృష్టిని, తమ యొక్క భావమును, తమ యొక్క భ్రమను పురస్కరించుకుని అనేక రీతులుగా దాన్ని విచ్చరిస్తూ వస్తున్నారు.
1: Though the truth is one, depending upon his thoughts and the feelings, man describes the same truth in different ways.
0: భాషలు మనోభావములే దీనికి మూల కారణములు.
1: It's on the language of the mind, the feeling of the mind that is responsible.
0: ఈ టంబ్లర్లో నీరు ఉంటుండాలి.
1: In this tumbler, there is water.
0: తెలుగు వారు దీనిని నీరు అన్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: తమిళ వాడు వచ్చి దీనిని తన్ని అన్నాడు.
1: తమిళ్ పీపుల్ కాల్ ఇట్ తన్ని.
0: హిందీ వాడు వచ్చాడు పానీ అన్నాడు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
0: ఇంగ్లీష్ వాడు వచ్చాడు వాటర్ అన్నాడు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: సంస్కృత వాడు వచ్చాడు వారి అన్నాడు.
1: సంస్కృత్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: ఈ భాషలు పదములు వేరు వేరైనప్పటికీ నీతిని మాత్రం మార్చలేదు కదా.
1: దో ది లాంగ్వేజ్ అండ్ వర్డ్స్
0: ఉన్నది ఒక్క

0: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్,
1: ఆ ఒక్కటే దైవత్వము.
0: దట్ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇంకా మానవుడు జీవుడు దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రకృతి లేనే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ ది మ్యాన్ అండ్ ఇండివిజువల్.
1: ఈశ్వర ప్రకృతి అని మూడుగా భావిస్తూ వస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది యూనిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: ఇది కేవలం మనోభావంలో ఉండేటువంటి మార్పులే.
0: దే ఆర్ ఆల్ చేంజెస్ ఆఫ్ ది
1: మనసును కూడా తాను భిన్నం చేసుకుంటున్నాడు.
0: హి డివైడ్స్ ఈవెన్ హిస్ మైండ్.
1: ఉన్న ఒక్క మనసుని మనం సక్రమంగా అనుభవించుకోలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఎ సింగిల్ మైండ్.
1: ఇంకా ఆ మనసును అనేకంగా మార్చినప్పుడు ఇంకెంత వికారం అవుతుందో చూడండి.
0: వెన్ యూ చేంజ్ దట్ మైండ్ ఇట్ మేక్ ఇట్ ఫ్రాగ్మెంట్స్ ఇట్ లీస్ట్ అబరేషన్.
1: కనుక ఉన్న మనసుని మనం ఊడగొట్టుకోవాలి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ విత్ డ్రా ద మైండ్.
1: ఈ విధంగా దీన్ని ఊడగొట్టుకోవాలి.
0: దిస్ యూ షుడ్ గెట్ అవే.
1: ఇది మనసు కాదు.
0: ఇట్స్ నాట్ ద మైండ్.
1: మనిషి.
0: ఇట్ ఇస్ మనిషి, హ్యూమన్ బీయింగ్.
1: మనసు అనుకుంటున్నంత వరకు మారుతుంటది.
0: సో లాంగ్ యూ టేక్ ఇట్ మైండ్ ఇట్ చేంజెస్.
1: మనిషి అనుకుంటే ఇది మారదు.
0: వెన్ వన్స్ యూ టేక్ ఇట్ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: మనిషి అనేటువంటిది మారడానికి అవకాశం లేదు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ చేంజ్.
1: ఇది దివ్యత్వమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఈస్ ది డివినిటీ విత్ ఇన్ ది హ్యూమానిటీ.
1: ఈ దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ప్రకటిస్తుంటుంది?
0: హౌ డస్ డివినిటీ ఎక్స్ప్రెస్?
1: దీనికి మొట్టమొదటి పేరు,
0: ద ఫస్ట్ నేమ్,
1: ఆత్మ కాదు.
0: Not Atma, self.
1: Atma అనేటువంటిది కూడా తర్వాత పెట్టినటువంటి పేరే.
0: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ద నేమ్ గివెన్ లేటర్.
1: లేక
0: ఆర్
1: దైవము అనటం కూడా తర్వాత పెట్టిన పేరే.
0: ద నేమ్ గాడ్ ఈజ్ ఆల్సో గివెన్ లేటర్.
1: మరికొంతమంది అద్వైత సిద్ధాంతులు దీనికి ఓం, ఇది ప్రథమ తత్వము, ఇది ప్రథమమైనటువంటి పేరు అని భావిస్తున్నారు.
0: నాన్ జ్యువలిస్ కన్సిడర్ దట్ ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్.
1: ఇది కూడా మొదటి పేరు కాదు దీనికి.
0: ఈవెన్ దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ నేమ్.
1: మొట్టమొదటి పేరు ఏమిటి ఈ యొక్క దైవత్వానికి?
0: వాట్ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ డివినిటీ?
1: నేను అనేటువంటిది పేరు.
0: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ డివినిటీ ఇస్ ఐ.
1: అదే నిజమైన పేరు.
0: దట్ ఈస్ ద ట్రూ నేమ్.
1: కనుకనే ఆ నిజమైనటువంటి పేరు మనం క్షణక్షణములకు వినియోగించుకుంటున్నాం.
0: We make use of that correct name, I, moment to moment.
1: Nenu maatadutunna.
0: I talk.
1: Nenu nilchukunna.
0: I stood.
1: Nenu navutunna.
0: I smile.
1: Nenu tintunna.
0: I eat.
1: Nenu nadustunna.
0: I am walking.
1: Ivannitiki ni nadachadaniki, tiradaniki, chudadaniki, undadaniki, maatadaniki, anniti kuda nenu lekunda pote iniki artham ledu.
0: So for writing, eating, talking, everything without I, it is all meaningless.
1: Sarva karmala kudalu mooladharamaiyinatundi nenu.
0: For all actions, the main basis is this I.
1: Ade pranamu.
0: That is life.
1: Ade daivamu.
0: That is God.
1: Ade divyattamu.
0: That is divinity.
1: Ade uniki.
0: That is existence.
1: Ade atma.
0: That is self.
1: Ade brahma.
0: That is brahma.
1: Sarvamu ade.
0: Everything is that.
1: Kanuka nenu aneetundi prati manavuni endu untundali.
0: So I is present in every human being.
1: Deenini puraskarinchukoniye.
0: Basing on this.
1: Isha vasyam idam sarvam. అందరి ఎందు ఉంటుండాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: అందరి ఎందు లేకపోతే ఈశ్వర సర్వభూతానాం అనే పదములకు అర్థమేమిటి?
0: ఇఫ్ గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ వాట్ ఈస్ ది
1: మీనింగ్? ఎందుకు ఈ పదం పుట్టాలి?
0: వై షుడ్ సచ్ వర్డ్ బి యూస్డ్?
1: ఎందుకు ఈ పదం పెట్టాలి?
0: వై షుడ్ దే బి యూస్డ్?
1: ఇది అర్థరహితమైనటువంటిది.
0: దట్స్ ఆల్ మీనింగ్లెస్.
1: కాదు కాదు.
0: నో,
1: అర్థసహితమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ఆల్ మీనింగ్ ఫుల్.
1: అందరి ఎందు ఉంటుండ కనుకనే ఈ నేను అనేటువంటిది. కనుక ఈశ్వర సర్వభూతానా.
0: యాజ్ దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, సో ఇట్ ఇస్ కాల్డ్ ఈశ్వర సర్వభూతానా.
1: కనుక ఈనాడు చెప్పే మాటలకు, చేసే పనులకు, అనుభవించే అనుభూతులకు ఏమాత్రం కూడా అర్థం లేకుండా ఉంటుండాలి.
0: టుడే ది ఫీలింగ్స్ అండ్ ద వర్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దేర్ నో రిలేషన్షిప్.
1: కారా చెప్పిన మాటకు సరైనటువంటి నడత ఉంటుండాలి.
0: Therefore, our behavior should be appropriate to what we say.
1: ఈశ్వరు సర్వభూతానాం అన్నప్పుడు సర్వులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు, దీనికి తగినటువంటి ఒక విశ్వాసం పెంచుకోవాలి.
0: When you say that God is in all beings, you should have proportionate faith.
1: కానీ అట్లా చెప్తున్నామే కానీ చేయలేకపోతున్నాం.
0: But we say so, but we don't act.
1: తుచ్చమైనటువంటి వాంఛల చేత మనము భగవంతుని కూడాను కేవలము విశ్వసించలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ లో మీన్ డిజైర్స్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: రామకృష్ణ పరమహంస రాణి రాసుమణి టెంపుల్ లోపల పూజ చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపేటువంటి వాడు.
0: రామకృష్ణ పరమహంస వాజ్ ఆఫరింగ్ వర్షిప్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసుమణి అండ్ డిలైటెడ్ హిమ్సెల్ఫ్.
1: ఒకనాడు రాత్రి ఆ టెంపుల్ లోపల దొంగలు పడి ఆ యొక్క దేవి విగ్రహం పైన ఉండేటువంటి నగలన్నీ ఇప్పుడు తస్కరించారు.
0: One day thieves entered into that temple. They have stolen all the jewelry round the neck of that deity.
1: కానీ తన యొక్క కర్తవ్యము నిర్వర్తించటము రామకృష్ణునికి తనైనటువంటి యొక్క కర్మ.
0: రామకృష్ణ పరమహంస has to discharge his duty.
1: మధురనాథుని దగ్గరికి పోయి అతను రాసుమణి యొక్క అల్లుడు.
0: మధురనాథ ఇస్ ది సన్ ఇన్ లా ఆఫ్ రాసుమణి.
1: అయ్యా, నగల నీకుడును దొంగలు తస్కరించారు అన్నాడు.
0: హి సెడ్ సర్, థీవ్స్ హావ్ స్టోలెన్ ఆల్ ది జ్యువెలరీ.
1: నవ్వుతూ నవ్వుతూ చెప్పాడు.
0: హి సెడ్ స్మైలింగ్లీ.
1: అతనికి కోపం వచ్చింది.
0: హి వాస్ యాంగ్రీ.
1: ముఖం మార్చుకున్నాడు.
0: హి చేంజ్డ్ హిస్ ఫేస్.
1: తక్షణమే మందిరంలోకి వచ్చాడు.
0: ఇమ్మీడియట్లీ కేమ్ టు ది టెంపుల్.
1: చూచాడు.
0: హి వాచ్డ్.
1: ఆ యొక్క కృష్ణ విగ్రహం పైన ఒక్కటైన కూడా నగలేదు.
0: హి డిడ్ నోటీస్ ఎనీ ఆర్నమెంట్ ఆన్ కృష్ణాస్ ఐడల్.
1: ప్రక్కనే రామకృష్ణుడు నిలుచుకున్నాడు.
0: రామకృష్ణ స్టూడ్ బై హిస్ సైడ్.
1: ఈ మధురనాథకి క్రోధం వచ్చి వివేకం శూన్యమైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా కృష్ణ సిగ్గుచేటు.
0: అండ్ దిస్ మధురనాథ సెడ్ కృష్ణ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ షేమ్ఫుల్.
1: నీ ఒంటి పైన ఉన్నటువంటి నగలనే నీవు రక్షించుకోలేనటువంటి వాడు. జగత్తును ఏ రీతిగా రక్షించుకోగలవు?
0: కృష్ణ, ఇఫ్ యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ ఓన్ జ్యువెలరీ, హౌ డు యూ ప్రొటెక్ట్ దిస్ వరల్డ్?
1: దొంగలు పడి నీ ఒంటి పైన ఉన్నటువంటి నగలను దోచుకుంటుంటే నీవు ఏమి స్తంభించిపోయావా, లేక ఉన్మత్తుడైపోయినావా?
0: When thieves entered, took away the jewelry, what happened to you?
1: Were you upset? ఈ దైవత్వానికి ఒక సిగ్గు చేటు అన్నాడు.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు ది డివినిటీ.
1: ఈ మాట విన్నాడు రామకృష్ణుడు.
0: రామకృష్ణ హర్డ్ ఇట్.
1: మధురనాథ నోరు మూసి,
0: హి సెడ్ మధురనాథ షట్ అప్.
1: నీ తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి యొక్క దీని నిమిత్తమై భగవంతుని ఈ విధంగా నీవు భావిస్తున్నావా?
0: బికాస్ ఆఫ్ యువర్ లో డిజైర్స్ డూ యూ థింక్ గాడ్ ఇన్ దట్ వే?
1: సర్వ సంపద యొక్క తత్వమైనటువంటి యొక్క లక్ష్మియే ఈ యొక్క కృష్ణుని యొక్క రాణి అయి ఉండగా నీ అల్పమైనటువంటి నగల కోసం నీవింత భ్రమపడటం ఎందుకు?
0: అండ్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ ఈస్ వెరీ కాన్సెప్ట్ ఆఫ్ కృష్ణ. వై డూ యూ థింక్ ఇన్ దట్ వే?
1: భగవంతుడికి ఈ తుచ్చమైనటువంటి భావములు ఏమాత్రము లేవు.
0: గాడ్ హ్యాస్ నో లో ఫీలింగ్స్.
1: ఏదో దొంగలు ఆశించి దైవాన్ని అనుసరించి ఆశ్రయించి ఈ కించిత్ నగలు తీసుకుని పోతే నీవింత నీవు బాధపడుతున్నావా?
0: When thieves have entered and have stolen the jewelry, do you feel so sad?
1: ఆశలు గల వాడవుట చేతనే నీవు ఈ బాధలకు గురి అవుతున్నావు.
0: Because you got the desire, you are bound.
1: భగవంతునికి ఆశలు లేవు.
0: God has no desire.
1: తనం తాను కూడా దోచుకోమని సిద్ధంగా ఉంటున్నాడు.
0: He will allow himself to be stolen.
1: తనం తానే అర్పితం కావించుకుంటుంటాడు భగవంతుడు.
0: God offers himself.
1: ఈ తుచ్చ నగల కోసం తాను ఏమాత్రమైనా భ్రమిస్తాడా?
0: Will he be worried because of this
1: love? నీ దృష్టిని మార్చుకో.
0: Change your outlook.
1: అంతేకాని దైవాన్ని ఏమాత్రము విమర్శించకు.
0: But never criticize God.
1: అని ఆ మధురనాథకు బుద్ధి చెప్తూ వచ్చాడు.
0: Then Ramakrishna Paramahamsa taught a lesson to Madhurnatha.
1: Madhurnathudu vellipoyadu sigguto.
0: Madhurnatha returned.
1: Krishnudu daggara kurchunnadu Ramakrishna.
0: Ramakrishna sat in the temple.
1: Krishna, manavulu yokka matalu kevalamu konni unmattamainatti mataluga untuntayi.
0: Krishna, the words of human beings appear as if they are
1: set
0: of intoxication.
1: Unmattudu avutadu
0: when he becomes intoxicated.
1: కేవలం జగత్ ప్రాంతి ఉండినంత వరకు వీరు ఉన్మత్తుడే.
0: హీ ఇస్ ఇంటాక్సికేటెడ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ ఫీలింగ్.
1: జగత్ ప్రాంతిని వదిలినప్పుడు దైవ భ్రాంతి మిగులుతుంది.
0: వెన్ వన్స్ హీ ఇస్ అవే ఫ్రమ్ ది వరల్డ్లీ ఫీలింగ్,
1: ఆ దైవ భ్రాంతి వచ్చినప్పుడే తన్మయత్తుడైపోతాడు.
0: వెన్ హీ ఇస్ అటాచ్డ్ టు గాడ్ హీ ఫర్గెట్స్.
1: కాబట్టి ఉన్మత్తమునకు తన్మయత్తమునకు ఎంత భేదం ఉంటుంది?
0: వాట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటాక్సికేషన్ టోటల్ ఐడెంటిఫికేషన్.
1: కనుక నాకు తన్మయత్వమును ప్రసాదించు, ఉన్మత్తము నాకు ప్రసాదించవద్దు.
0: Grant me the total identification with the divine, not this intoxication.
1: Adiye brahma vit brahma iva bhavati.
0: That is the knower of the brahman becomes brahman.
1: Kanaka divyattamainatundi oka tattvanni manamu drushtiyandu unchukunnappude
0: when we keep in view
1: sarvamulo divyaswarupanga manaku gocharistundi.
0: Everything appears as the form of the divine.
1: Kani ee jagattantaikunu daivamayame.
0: The whole world is full of God.
1: విశ్వమంతయును విష్ణు స్వరూపమే.
0: The entire universe is the form of the divine.
1: ఈ కార్యమంతయును కారణునికొక్క కార్యములే.
0: It's all the cause and effect.
1: కార్యకారణ సంబంధమే ఈ యొక్క స్వరూపము.
0: It is all this form out of cause and effect.
1: కనుక జగత్తు స్వప్నమునందు కాని జాగ్రత్తనందు కాని సుషుప్తి ఎందు కాని తుర్యావస్థ ఎందు కాని సర్వత్రా కూడాను ఒక్కటిగానే ఉంటున్నది.
0: Therefore, the waking state, the dreaming state, the deep sleep, everything appears as one.
1: ఈ తుర్యావస్థ అన్నారు.
0: The final turiya.
1: Turiya avasthanaga nalugava sthanamu.
0: The state turiya is the fourth state.
1: Deenine over mind annaru.
0: This is called over mind.
1: Over mind.
0: Over mind.
1: Anaga manasuku atheetamainatundiga untundadi.
0: Meaning it is beyond the mind.
1: Appudu em ayipothundi?
0: Then what happens?
1: Appude ee manavudu the pure divine self ee roopanni dharistadu.
0: Then man will remain in that form, pure divine self.
1: Purushudu,
0: దట్ ఈస్ ఇన్నర్ పురుష.
1: ఈ దివ్య పురుషునకు ఎట్టి గుణములు కూడా ఉండవు.
0: ఫర్ దిస్ డివైన్ పురుష గాడ్
1: గుణములున్నటువంటి వాడికి మాత్రమే స్థలము ఉంటుంది ఈ జగత్తు.
0: This, in this world there is a position of the one with quality.
1: Gunamu lenappudu sarvatra vyapinchipothadu.
0: When the attributes are not there, he is all pervasive.
1: Oka chinna udaharanam,
0: a small example.
1: Shabda, sparsha, roopa, rasa, gandhamu, ee naalugu gunamulu untundadi ee prakruti.
0: The five elements, the sound, the touch, all five characters are there to the nature.
1: ఈ ఐదు గుణములు ఉండటం చేతనే ఈ ప్రకృతి కేవలం స్తంభించి ఒక దగ్గర పడి ఉండినట్టుగా ఉంది.
0: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రేట్స్ ఇట్ రిమైన్స్ స్టేబుల్.
1: ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము పోయింది.
0: ద గంధ, ద స్మెల్ ఈజ్ అబ్సెంట్ విత్ అదర్ ఫోర్ క్వాలిటీస్ రిమైనింగ్.
1: గంధము పోయేటప్పటికే
0: వెన్ వన్స్ ద స్మెల్ ఇస్ గాన్
1: ఈ ప్రకృతి పైన ఉన్నటువంటి ఒక జలము కదలడానికి ప్రారంభమైంది.
0: బికాస్ దేర్ నో స్మెల్ of attribute to the water, it starts moving.
1: Intaku puravu prakruti kadalatam ledu, idi kadultu pravahistadaniki prarambhamaindi.
0: The earth doesn't move, but whereas the water starts moving.
1: Shabda, sparsha, roopa, rasamu, ee rasamu ga undinatundi danni kadaladaniki prarambhamaindi.
0: That with in the form of the rasa
1: jalam kramakramena inkoka gunamu poyindi.
0: Later it loses another quality.
1: Roopamu poyyetappatike ఇది కేవలం అగ్నిగా పైకి లేస్తూ వచ్చింది.
0: When it loses the form, it comes out as fire.
1: దాని తర్వాత మూడవ గుణము,
0: then the third quality.
1: రూపము, రసము, గంధము, ఈ గంధం అనేటువంటి పోయేటప్పటికి కేవలం ఒక గాలిగా మారిపోయింది.
0: When these three are absent, it becomes air.
1: ఇది నాలుగవ స్థితి గాలి.
0: The fourth state is air.
1: తర్వాత ఈ యొక్క గాలి కూడా పోయింది.
0: Even the air is also out now.
1: స్పర్శ కూడా పోయింది. స్పర్శ,
0: టచ్,
1: కేవలం శబ్దం మాత్రమే ఉంటుండాలి.
0: ఓన్లీ సౌండ్ రిమైన్స్.
1: అది ఆకాశంగా రూపొందింది.
0: దట్ బికమ్స్ ద స్కై.
1: ఆ శబ్దం కూడా పోయింది.
0: ఈవెన్ ద సౌండ్ ఈజ్ ఆల్సో గాన్.
1: అప్పుడు శబ్దం కూడా పోయేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది.
0: వెన్ ద సౌండ్ ఈజ్ అపియర్స్, ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: కనుక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ ఐదు గుణములు ఉండినంత వరకు కూడా స్తంభించి పడిపోయింది జగత్తు.
0: సో లాంగ్ దీస్ ఫైవ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది
1: ఒక్కొక్క గుణం మారే కొలది కూడా ఇది సర్వవ్యాపిగా రూపొందింది.
0: యాజ్ ఇట్ స్టార్ట్స్ లూజింగ్ వన్ క్వాలిటీ ఆఫ్టర్ అనదర్, ఇట్ బికమ్స్ ఆల్ పర్వేసివ్.
1: భగవంతునికి ఎట్టి గుణములు లేవు కనుకనే అతను సర్వవ్యాపకుడు అన్నారు.
0: యాజ్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఒక్క గుణం ఉండేటువంటి ఆకాశమే సర్వత్రా కనిపిస్తుంటే ఆ గుణం గుణము లేనటువంటి ఒక భగవంతుడు ఎంత సర్వవ్యాపకుడుగా ఉంటాడు.
0: When that ether with one quality, when it's all pervasive, why not the God even with one quality? Why don't you think that he is everywhere?
1: భగవంతుడు సర్వవ్యాపకుడనగా గుణాతీతుడు భగవంతుడు.
0: When we say that God is everywhere, it means he
1: గుణములు కలిగినటువంటి వాడే ఈ మనస్సు కూడిన మానవుడు.
0: He's only the human being who is bound by the attributes.
1: కనుక మనస్సును మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు చేంజ్ ద మైండ్.
1: అమనస్కుడు కావడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు విత్డ్రా ద మైండ్.
1: దీనిని చక్కగా విచారణ చేయాలి.
0: వీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ.
1: దీనిని
0: దిస్
1: ఈ యొక్క డిస్క్రిమినేషన్ అంటారు.
0: దిస్ ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్.
1: ఈ డిస్క్రిమినేషన్ ఏ రీతిగా చేయాలి మనం?
0: హౌ టు డిస్
1: జగత్తునంతా నేను ప్రశ్నిస్తున్నాను.
0: I question the entire world.
1: Jagatto naaku pani ledu.
0: I am not bothered with the world.
1: Modu neenu satyama kada?
0: Am I true or not?
1: Taanu taanu satyama kada anukunte taanu satyamu anetundi chakkaga okku konni maatalato manaku spashtam avutundi.
0: If he starts inquiring whether it is true or not, the truth will be expressed.
1: Lokamulo mana kante eduruga entha mando maranistunnaru.
0: Right in front of our eyes in this world many
1: people maranchina varini bhasmam chestunnaru.
0: The dead or burned.
1: Maranchina dehanni paati pettunnaru.
0: The dead body is
1: buried. మనం చూస్తూనే ఉన్నాము.
0: We see all that.
1: కానీ నేను శాశ్వతంగా ఉండాలని ఆశిస్తున్నాము.
0: But I expect to be permanent.
1: అనగా ఏమిటి అంతరాత్మము?
0: Then what is the significance?
1: నీవు శాశ్వతమే.
0: You are permanent.
1: కనుక నీ శాశ్వతత్వం అనేటువంటి నీలో ఆవిర్భవిస్తుండాలి.
0: Therefore the feeling of permanence emanated.
1: నీ శాశ్వతత్వం అనేటువంటి సంకల్పం నీలో పుడుతుండాలి.
0: The thought of permanence originated in you.
1: అశాశ్వతమే కానీ నీవు శాశ్వతమవు.
0: The body is temporary, but you are.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
0: This truth we have to inquire.
1: ఎన్ని చూస్తున్నా నేను ఉండాలి, నేను ఒకనాటికి పోయేవాడినే కదా అని ఎవడు అనడు.
0: We see many people dying.
1: అనుకున్నప్పటికీ కూడా తిరిగి నేను ఇంకా బ్రతకాలి, నేను ఇంకా ఉండాలి.
0: At the last moment also he struggles to live.
1: 100 సంవత్సరములు ముతికి అయినటువంటి యొక్క ఈమె కూడాను తిరిగి కొంతకాలం బ్రతకాలని, సార్ ఇంజక్షన్ కూడా మెల్లగా ఇవ్వండి, కష్టపెట్టద్దండి అంటుంది.
0: దో వీ లివ్ లాంగ్, వెన్ ఇంజెక్షన్ ఇస్ గివెన్, సార్ గివ్ ఇట్ స్మూత్లీ.
1: ఇంత సుఖ స్వరూపమైనటువంటిది ఈ మనసు.
0: ద మైండ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కనుకని సత్యం సుఖం వీరి యొక్క అందం.
0: సో ది బ్యూటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ద ట్రూత్.
1: సత్యం సుఖం అందం.
0: The three, the sat,
1: ఈ మూడు కూడాను భగవత్ స్వరూపమే.
0: ఆల్ ది త్రీ ఆర్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: దీనిని సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం.
1: ఈ సత్యం శివం సుందరము మానవుని యొక్క నిజమైన స్వరూపం.
0: సత్యం శివం సుందరం ఆర్ ది ట్రూ ఫార్మ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్.
1: శివం
0: శివం
1: శవం కానటువంటిది శివం.
0: దట్ విచ్ ఇస్ నాట్ డెడ్ కార్స్ ఇస్
1: సత్యం. మార్పు లేనటువంటిది సత్యం.
0: సత్యం ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: సౌందర్యం
0: సౌందర్యం
1: దైవ స్వరూపం.
0: ద బ్యూటీ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే
0: సో
1: అలంకారో విష్ణు ప్రియ శివధారో ఈశ్వర ప్రియ
0: లార్డ్
1: విష్ణు అరుణ ప్రియ అని ఈ యజ్ఞోపవేతము ధరించే ముందుగా భగవంతుని ప్రార్థిస్తుంటారు సూర్య నమస్కారాల్లో.
0: అట్ ది టైమ్ ఆఫ్ ది థ్రెడ్ సెరమనీ వీ ప్రే టు గాడ్ దిస్ వే.
1: అలంకారో విష్ణు ప్రియ.
0: Lord Vishnu likes that alankara
1: decoration.
0: Lord Shiva likes that water.
1: Namaskaro Aruna Priyaha.
0: God's son likes this namaskara.
1: Bhojanam Manava Priyaha.
0: Manava human being likes food.
1: Ee manavudu ee mooditini aashinchatam ledu.
0: Man is not expecting
1: bhojanam bhojanam bhojanam.
0: He always wants food food food.
1: Emiti ee bhojanam?
0: What is this food?
1: Emiti ee annam?
0: What is this?
1: అన్నమయమైనటువంటిది ఈ దేహము.
0: ద బాడీ ఈస్ ఆఫ్ ది షీత్ ఆఫ్
1: ఫుడ్. ఇది స్థూలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ గ్రాస్.
1: ఈ స్థూల దేహము ఏనాటికైనా కూడా ఉండేటువంటిది కాదు.
0: దిస్ గ్రాస్ బాడీ ఈస్ నాట్ పర్మనెంట్.
1: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశం అనేటువంటి సూక్ష్మ దేహము కూడాను శాశ్వతమే.
0: వేర్ ఇస్ ది షీత్? ద లైఫ్ షీత్ అండ్ ఆల్సో ది షీత్ ఆఫ్ విజ్డమ్.
1: ఇది ఎంతకాలం శాశ్వతము?
0: Then what is permanent?
1: మనసు ఉన్నంత వరకు ఇది శాశ్వతమే.
0: So long there is mind, it is permanent.
1: అక్కడ కూడా మనసు పోయిన తర్వాత సుషుప్తి.
0: ద మూమెంట్ మైండ్ ఈస్
1: కారణ దేహము. ఈ కారణ దేహములో మనసు ఉండదు కనుకనే నిరంతరం ఆనందంగా ఉంటాడు.
0: ఇన్ ది డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్, దేర్ఫోర్ ఇస్ కంటిన్యూస్లీ బ్లిస్ఫుల్.
1: కనుక మనస్తత్వాన్ని ఈనాడు మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ రికగ్నైజ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: కనుక మనస్సు భావాన్ని మనం కొంతవరకు మరుపు చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద
1: నేచర్. మనిషి మనసు రెండు లేవు.
0: మనిషి హ్యూమన్ బీయింగ్ మనస్ ద మైండ్ ఆర్ నాట్ సెపరేట్.
1: మనసు అంటే మనిషే.
0: ద మైండ్ మెన్స్ మ్యాన్.
1: దీనికి మనసు అనేది ప్రత్యేకంగా లేదు.
0: మైండ్ ఈజ్ నాట్ సెపరేట్.
1: అలాంటి దీనిని మనం ప్రత్యేకంగా తీసుకుని
0: దట్ వీ టేక్
1: ఇట్ అపాన్ దీనికి అధికారాన్ని మనం అందిస్తున్నాము.
0: వాట్ అథారిటీ వీ గివ్.
1: మనమే మనం అధికారాన్ని అందించి మనమే దానికి వశమైపోతున్నాము.
0: వీ గివ్ అథారిటీ టు ద మైండ్ అండ్ సబ్మిట్ అవర్ సెల్ఫ్.
1: కనుక మనం దీనికి అధికారాన్ని ఏమాత్రమో అందించకూడదు.
0: నెవర్ గివ్ అథారిటీ.
1: ఒకవేళ మనసు ఉండేటువంటి భావం వంతకూడదు. ఈ మనసును నీవు సర్వెంట్ గా పెట్టుకోవాలి.
0: ఇఫ్ యూ హావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద మైండ్, మేక్ ద మైండ్ ద సర్వెంట్.
1: అప్పుడే దీనిని నీవు చెప్పినట్టు అది వింటుంది.
0: దెన్ ఇట్ విల్ ఫాలో యూ.
1: కానీ ఈనాడు నీవు మనసును అనుసరిస్తున్నావు.
0: బట్ టుడే యూ ఫాలో ద మైండ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మనసు ఉండవచ్చును.
0: ద మైండ్ మే బి దేర్.
1: తక్షణమే దీనిని మార్పు చేసుకోవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు చేంజ్.
1: మనసు ఉండినప్పటికీ నీవు బుద్ధితో నీ మనసును కొంతవరకు అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: దో ద మైండ్ ఈస్ దేర్ విత్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ కరెక్ట్.
1: మనసు ఏదో ఒక ఆశను వాంఛిస్తుంది.
0: మైండ్ ఈస్ ఆఫ్టర్ డిజైర్.
1: తక్షణమే బుద్ధిని పంపాలి అక్కడ.
0: దెన్ యూ షుడ్ అప్లై.
1: దేనికి పంపాలి? మనసుకు బుద్ధి చెప్పడానికి బుద్ధిని పంపాలి.
0: యూ షుడ్ సెండ్ ది ఇంటెలెక్ట్ టు టీచ్ ద లెసన్ టు ద మైండ్.
1: హే మైండ్, నీవు పిచ్చి ఆటలు ఆడవద్దు.
0: Oh mind, don't dance like this in imagination.
1: విచారిక విషయాన్ని పరిశీలన చేయి.
0: You just understand that you
1: should be
0: reformed.
1: పెంచుకో.
0: You develop yourself.
1: కోరినవంతా నీవు లభించాలని నీవు ఆశపడవద్దు.
0: Don't expect all the
1: things. ఈ విధంగా దానికి బోధన చేస్తూ రావాలి.
0: So the intellect should teach the mind.
1: అప్పుడు ఈ బోధన చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు మనసు యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
0: As the mind is taught by the intellect, the speed would be less.
1: కనుకనే దీనిని విజ్ఞానము అన్నారు.
0: This is called vijnana.
1: ఇది ఎలాంటి విజ్ఞానము?
0: వాట్ సార్ట్ ఆఫ్ విజ్ఞాన?
1: ఇది ఒక శాశ్వతమైనటువంటి విజ్ఞానము.
0: ఇట్ ఈస్ పర్మనెంట్ విజ్డమ్.
1: ఇన్ఫినిట్.
0: ఇన్ఫినిట్ విజ్డమ్.
1: ఇన్ఫినిట్.
0: ఇన్ఫినిట్.
1: ఈ విజ్ఞానం అనేటువంటిది తెలివితేటలతో కూడినటువంటిది.
0: దిస్ ఇన్ఫినిట్ విజ్డమ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: డివైన్ ఇంటెలెక్చువల్ విల్ అన్నారు.
0: డివైన్ ఇంటెలెక్చువల్ విల్.
1: ఆ విల్ను మనం సంపాదించుకోవాలి.
0: దట్ విల్ వీ షుడ్ ఎక్వైర్.
1: అప్పుడే నిజమైన యొక్క మానవత్వాన్ని కొంత గుర్తించుకున్న వారమైపోతాం.
0: దెన్ విల్ బి రికగ్నైజింగ్ ద మీనింగ్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: పవర్ చేతనే మనము ప్రపంచమునంతా కూడాను కాస్మిక్ డివైన్ గా మార్చవచ్చు.
0: విత్ దిస్ విల్ పవర్ వీ కెన్ కన్వర్ట్ ద హోల్ వరల్డ్ ఇంటూ కాస్మిక్ పవర్.
1: ఆ కాస్మిక్ పవర్ అనేటువంటి దాన్ని మనము చక్కగా కంటితో చూడాలి,
0: యు హావ్ టు సీ క్లియర్లీ,
1: మనసుతో అనుభవించాలి, దేహముతో దీనిని సరైన స్థితిలో తెచ్చుకోవాలి.
0: యు హావ్ టు క్లియర్లీ సీ విత్ ది ఫిజికల్ ఐ దట్
1: ఇది సాధ్యమవుతుంది, ఇది అసాధ్యమని భ్రమించకూడదు.
0: ఇట్ ఈస్ పాసిబుల్, నెవర్ థింక్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
1: నీవు పట్టుపట్టి తప్పక నీవు సాధించవచ్చు.
0: వెన్ వన్స్ యూ డిటర్మిన్ యూ కెన్ సర్టెన్లీ కంప్లీట్.
1: నీవు ప్రయత్నించడం లేదు.
0: But you are not trying.
1: ప్రయత్నిస్తే ఎంతైనా సాధించవచ్చు.
0: If you effort, certainly you can accomplish.
1: రావాలంటే త్రోవే లేదా, కావాలంటే కరుణే రాదా అన్నాడు.
0: If you want to come, there's certainly a path. If you really desire, there's certainly there's no doubt.
1: నీవు చేయాలంటే ఎంత పనైనా చేయవచ్చును.
0: If you determine, you can achieve.
1: గ్రద్ద ఎగరాలంటే ఎంత పైకైనా ఎగరవచ్చు.
0: This kite can fly high to an extent.
1: కానీ ఎగరకూడదు అనుకుంటే ఉన్న చోటునే పడి ఉంటాడు.
0: But if it doesn't want to fly, it remains where it is.
1: చీమైన నడచాలనుకుంటే ఎంత దూరమైనా నడుస్తుంది.
0: Even the ant wants to walk, can walk any long distance.
1: చూసారా చీమ ఎంత చిన్నది.
0: The ant is so small.
1: ఎన్ని మైళ్ళు అయినా కూడా నడుస్తుంది.
0: It can walk mile.
1: కారణం,
0: the reason,
1: నడచాలనే సంకల్పమే దీనికి.
0: It wills to walk.
1: నేను దీనిని అనుభవించాలి, దీనిని నేను సాధించాలి అనేటువంటి సంకల్పాన్ని దృఢ సంకల్పంగా మార్చుకోవాలి.
0: ఇట్ హస్ గాట్ ది డిటర్మినేషన్ ఐ మస్ట్ వాక్ అండ్ ఐ మస్ట్ ఎక్స్పెక్ట్.
1: నాకు నా ఎదుటి వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, ఎట్టి భేదము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: మా ఇరువురికి ఉండినటువంటి మధ్య ఉన్నటువంటి మనసును కేవలం మనం తుంచుకోవాలి.
0: లెట్ మీ కట్ ఆఫ్ ద మైండ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ మీ అండ్ ద మ్యాన్ ఇన్
1: ఫ్రంట్. అనేటువంటి యొక్క పట్టుదలను మనం సాధించాలి.
0: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
1: ఇది అంత సులభమైనది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ.
1: కానీ ఏనాటికైనా కూడాను ఈ సంకల్పమును మీరు దృఢంగా ఉంచుకున్నప్పుడు తప్పక మీరు సాధించవచ్చు.
0: ఎనీవే వన్ టైమ్ ఆర్ అదర్ ఇఫ్ యు హావ్ ద డిటర్మినేషన్ యు కెన్ సర్టెన్లీ కంప్లీట్.
1: విద్యార్థినిలారా,
0: స్టూడెంట్స్,
1: ఆధ్యాత్మికం అంటే ఏదో కొన్ని సహజంగా నిత్య జీవితంలో మనం చేసేటువంటి ఆరాధనలుగా మనం భావిస్తున్నాము, అది కాదు ఆధ్యాత్మికము.
0: You take that spirituality as a ritual. It is not spirituality.
1: ఏకాత్మ భావాన్ని మనం పొందాలి.
0: We should have that feeling of oneness.
1: అదే నిజమైన philosophy.
0: That is true philosophy.
1: అదే నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: That is true divinity.
1: అదే నిజమైనటువంటి భక్తి సాధన.
0: That is true devotion.
1: అదే నిజమైన జ్ఞానము.
0: That is true wisdom.
1: అట్టి జ్ఞానాన్ని మనం ఈనాడు పొందలేకపోతున్నాము.
0: That wisdom we are not able to get.
1: గ్రంథాన్ని పఠించి జ్ఞానాన్ని అనుభవిస్తున్నాం అనుకుంటున్నాము.
0: We think we go through a book and think we are wise.
1: గ్రంథ జ్ఞానం, ఇది గ్రంథ జ్ఞానమే కాదు.
0: The book is knowledge, is nowhere knowledge.
1: ఇది అంతా కూడా ఆర్టిఫిషియల్. ఇది
0: ద బుక్ ఇస్ నాలెడ్జ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: హార్ట్ తో అనుభవించేటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి.
0: వీ హ్యావ్ టు రిలేట్ టు ద హార్ట్ అండ్ ఎక్స్పీరియన్స్. దట్ ఇస్ ది రీజన్.
1: మనస్సు దూరమైనప్పుడే ఆత్మజ్ఞానం మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్ వి విత్డ్రా ద మైండ్, ద సెల్ఫ్
1: నేను భగవంతుడు ఒకటే, నేను భగవంతుడు ఒకటే,
0: ఐ అండ్ గాడ్ ఆర్ వన్, ఐ అండ్ గాడ్ ఆర్ వన్,
1: ఆ భావాన్ని మనం తప్పక మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దట్ ఫీలింగ్ వీ మస్ట్ డెఫినెట్లీ డెవలప్.
1: భగవంతుడు వేరు లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
1: భగవంతుడు నేనే, నేనే, నేనే.
0: ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్.
1: కానీ ఈ విధంగా మాటలతో చెప్తే ప్రయోజనం లేదు.
0: బట్ ఇట్స్ నో యూజ్ బై సేయింగ్.
1: ఒక సాధకుడు నామస్మరణ చేస్తూ ఉండినాడట.
0: వన్ ఎస్పిరెంట్ వాజ్ చాంటింగ్ లార్డ్ నేమ్.
1: ఉపదేశం చేయటం చేత అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, శివోహం, శివోహం, శివోహం అని ఉచ్చరిస్తూ ఉన్నాడు.
0: హి స్టార్టెడ్ రిపీటింగ్ ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ శివ అండ్ సో ఆన్.
1: శివోహం శివోహం అంటుంటే ఎదుటి స్నేహితుడు ప్రశ్నించాడు.
0: When he starts declaring, I am Shiva, another friend questioned.
1: Devataya, Shivoham, Shivoham, antunnavu. Idi ekkada nunchi vachindi ee padam annadu.
0: Oh friend, you are saying, I am Shiva. Where from you got this word?
1: Ma guru upadesamu annaru.
0: Not that I am taught by
1: guru. Guru kuda nu attune untunnaru.
0: Modern gurus are like that.
1: మంచిది, గురువు ఉపదేశం చేశారు. శివోహం అంటే అర్థం ఏమిటి?
0: ఇట్స్ గుడ్ యూ హ్యాడ్ మెసేజ్, దెన్ వాట్ యు మీన్ ఆఫ్ శివోహం?
1: నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అని అనుకోవటం అన్నాడు.
0: మీనింగ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ శివ, ఐఎమ్ శివ.
1: మంచిదేనయ్యా, నీవే శివుడు నిజమే, పార్వతి నీకేం కావాలి అన్నాడు.
0: దెన్ సెడ్ ఇట్ ఇస్ గుడ్ యు ఆర్ శివ, దెన్ వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ యు అండ్ పార్వతి?
1: అపరాధం అన్నాడు.
0: అరే వాట్ ఇస్ ఇన్ ఇట్ ఇస్ నాట్ దట్.
1: మంత్రాన్ని ఉచ్చరించుకుంటున్నాడు, అర్థాన్ని తెలుసుకుంటున్నాడు. పార్వతి అంటే ఎవరు? అది నేనే అని ఎందుకు అనకూడదు? ఆ విశ్వాసం ఎందుకు ఉండకూడదు?
0: He utters the mantra, he knows the meaning, but when asked, he has no answer.
1: ఇంత భేదం పెట్టు. పార్వతి అంటే మహాదేవి, నాకు ఆమెకి ఏమి సంబంధం అనుకుంటున్నాడు, శివోహం శివోహం అంటున్నాడు. ఇది ఎంత ఆర్టిఫిషియల్.
0: పార్వతి ఇస్ ద మదర్, బట్ హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ శివ, ఐఎమ్ శివ.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమైనటువంటి మంత్రాన్ని అంతా ఉచ్చరిస్తున్నారు ఈనాడు.
0: టుడే వీ అటర్ వీ చాంట్ ఆర్టిఫిషియలే.
1: ఒక మంత్రాన్ని ఉచ్చరించుకుంటే ఆ అర్థానికైనట్టుగా అనుసరించాలి.
0: వెన్ వన్స్ వీ చాంట్ ఎ మంత్ర వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ఇట్స్ మీనింగ్.
1: నిజమైనటువంటి యొక్క ఏకాగ్రత అది నిజమైనటువంటి ఏకత్వం.
0: దట్ ఇస్ రియల్ కాన్సన్ట్రేషన్, దట్ ఇస్ రియల్ యూనిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: That's what Swami says, the proper study of mankind
1: thought
0: is man.
1: Thought, word, action, ఒకటి కావాలి.
0: There should be harmony between thought, word and deed.
1: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
0: This is true spirituality.
1: ఇది సత్య మార్గము.
0: This is the path of truth.
1: ఈ సత్య మార్గాన్ని సాధ్యమైనంత వరకు కూడాను విద్యార్థులు ఆచరించినప్పుడే అనుసరించినప్పుడే ముందుకు ఎంతైనా దేశం బాగుపడుతుంది.
0: When students spread along the path of truth, the country will certainly progress.
1: చాలా మంది విద్యార్థులు,
0: many students,
1: విద్యార్థినీయులు
0: and
1: sariga vinatam kudanu ledu inka aacharinchadam ekkada nunchi vastundi.
0: Many students, men and women, don't listen properly.
1: Vinatam kudanu sariga vinatam ledu.
0: They don't listen properly.
1: Kannulu chustuntaye kaani swamini,
0: only eyes watch
1: swami matala paina chevulanu ekagrata parchatam ledu.
0: But swami's message will not get into the ear.
1: Ivaru inka aacharanalo ye matram pettagalaru.
0: Such people, how do they practice?
1: కానీ ఏ కొంతమంది అయినప్పుడు ఇందులో లభ్యం కావచ్చు.
0: అట్లీస్ట్ సమ్ అవుట్ ఆఫ్ దిస్ మే బి దేర్.
1: ఏ ఒకరిద్దరైనప్పుడు చిక్కితే కూడా చాలు.
0: ఇస్ ఎనఫ్ ఇస్ దేర్ వన్ ఆర్ టూ.
1: కనుక చక్కగా వినండి.
0: సో లిసన్ క్లియర్లీ.
1: విన్న దాన్ని మననం చేయండి.
0: Not what you listen to.
1: మనం దాన్ని ఆచరణలో పెట్టండి.
0: Start practicing.
1: ఇది ఏ శ్రవణ మనన నితిధ్యాస అనేటువంటి పదములకు సరియైన అర్థం.
0: దిస్ ఈస్ listening and recapitulation and practice.
1: Vanti intlo vanta vandinam.
0: We cooked in the kitchen.
1: Vandi prayojanam emti?
0: What is the use of kitchen?
1: Dining room lo tetti pettukoni tinali.
0: You should eat in the dining hall.
1: Aa tinna tarvata jeerninchukovali.
0: Then you have to digest
1: the food. Jeerninchukona tarvatane annam yokka shakti mana dehaniki pushtini andistundi.
0: After digestion only you get the strength out of the food consumed.
1: Kabatti vanta intlo vanta cheyatame shravanamu.
0: Therefore cooking in the kitchen is
1: dining hall lo dinni tetchukoni tinatame deeniki mananamu.
0: Eating in the dining hall is recapitulation.
1: Ee tinnatundi dani jeerninpa chesku aacharanalo pettukotame nitithyasa.
0: Digesting what is that is eaten and
1: appudu
0: practicing it.
1: Aanandamane ikkunte manaku labhyam avutundi.
0: Then only you will earn bliss.
1: అంతేకాని శ్రవణం చేశాము, మననం చెయ్యి, మననం చేసిన నిధిధ్యాసి ఏమిటి పిచ్చి వేదాంతములు?
0: అదర్వైజ్ వీ సింప్లీ సే లిసన్ రికాపిచర్ అండ్ ప్రాక్టీస్, వాట్ ఇస్ ఆల్ మ్యాటర్?
1: ఈ వేదాంతములు ఏనాటి కూడా మన మనసును మార్చలేదు.
0: సచ్ ఫిలాసఫీ విల్ నెవర్ చేంజ్ అవర్ మైండ్.
1: ఆచరణలో పెట్టి దీన్ని ఆనందించాలి.
0: వీ మస్ట్ ప్రాక్టీస్ అండ్ ఎర్న్ ద బ్లెస్.
1: నూరు చెప్పేటువంటి దానికంటే ఒకటి ఆచరించు.
0: ఇట్స్ సేయింగ్ 100 ప్రాక్టీస్ 1.
1: ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి వేదాంతము.
0: దిస్ ఇస్ ది ట్రూ ఫిలాసఫీ యూ హావ్ టు లెర్న్.
1: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి యొక్క ఆధ్యాత్మికము.
0: దిస్ ఇస్ ది ట్రూ ఫిలాసఫీ దట్ హావ్ టు బి లెర్న్.
1: కానీ నోటితో భగవత్ నామము,
0: అటరింగ్ బై వర్డ్
1: భగవత్ చింతన,
0: బట్ లిసనింగ్ సమ్వేర్,
1: కన్నులతో భగవత్ రూపము,
0: అండ్ గాడ్స్ ఫార్మ్
1: తో భగవత్ యొక్క విచారము,
0: అండ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ది హార్ట్,
1: ఇంటి యొక్క ఏకత్వము,
0: ది యూనిటీ ఆఫ్ ఆల్,
1: ఇది మానవత్వానికి సరైన అర్థంగా వస్తుంది.
0: దట్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఇలాంటి ఆనందాన్ని మీరు అనుభవించడానికి తగిన కృషి చేయండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎర్న్ దట్ బ్లెస్.

దట్ వాజ్ అన్ ఎలాబొరేషన్ ఆఫ్ ది పవర్ఫుల్ సేయింగ్ ఆఫ్ భగవాన్, మాస్టర్ ది మైండ్, బీ అ మాస్టర్ మైండ్. భగవాన్ బాబా డెలివర్డ్ ది సమ్మర్ కోర్స్ డిస్కోర్స్ ఆన్ 22 మే 1993.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 24th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 5th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ త్రోస్ లైట్ ఆన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వాలిటీస్ that a spiritual aspirant must possess, namely kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమాయజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఇస్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఈజ్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హావ్ డన్ పెనన్స్ దట్ ఈస్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Chama dharmamu.
2: Forbearance is dharma.
1: Chama vedamu.
2: Forbearance is veda.
1: Chama ahimsa.
2: Forbearance is non-violence.
1: Chama yajnamu.
2: Forbearance is also yajna.
1: Chama santoshamu.
2: Forbearance is
1: chama daya.
2: Forbearance is compassion.
1: Chama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandu.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo. ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
2: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
1: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
2: It is not possible to recognize the principle and the doctrine of Atma for people, Atma which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
1: Atma anityamani bhavinchukuneetundi vyaktulaku, satyame deham aneetundi viswasincheetundi vyaktulaku atma tattvam artham kaadu.
2: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
1: Dehatma bhavana kaliginatvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
2: For people who identify body as Atman, they would not be able to understand the significance of paramatman.
1: Atmanu gurinchi aneka vidhamuluga manamu bodhinchavachunu.
2: We may be able to explain and describe Atman in different ways.
1: Charchinchavachunu.
2: We may discuss.
1: Aithe ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
1: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
2: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
1: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
1: కనుకని భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాస రీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
2: we would be able to understand the unmanifested Atman even to a small extent only when we practice certain spiritual exercises and understand the different attributes of the Lord.
1: అమృతత్వంను చేరేటువంటి మార్గం ఏమిటి?
2: వాట్ ఇస్ ది పాత్ విచ్ లీడ్స్
1: టు వే టు ఇమ్మార్టాలిటీ?
2: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: దీనికి అనేక పర్యాయం చెప్పాం. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
2: స్వామి హ్యాస్ జస్ట్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే.
1: మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, దంభము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా, హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకున్నట్టు సాధ్యమవుతుంది.
2: దేర్ ఫోర్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ భగవద్గీత అండ్ లర్నింగ్ దెమ్, దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
1: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
2: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
1: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
2: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
1: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
2: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
1: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
2: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
1: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
2: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
1: కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటిది.
2: ఫర్బరెన్స్ ఆఫర్స్ ఏ టైప్ ఆఫ్ టెస్ట్ ఫర్ అస్ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆర్ ట్రయింగ్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ట్రయల్స్, ట్రిబులేషన్స్ ఎట్సెట్రా.
1: కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
2: విల్ హ్యావ్ టు కల్టివేట్ అండ్ అచీవ్ ఫర్బరెన్స్ ఓన్లీ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ పుట్ అస్ టు టెస్ట్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్.
1: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
2: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతూ ఉంటుంది.
2: అండ్ అస్ దోస్ సర్కమ్స్టాన్సెస్ దట్ హిడెన్ వీక్నెస్ మానిఫెస్ట్.
1: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
2: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్, ఈజ్ ఈగోయిజం అండ్ ఈజ్ హేట్రెడ్.
1: కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడినటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
2: దెర్ఫోర్ వెన్ సర్కమ్స్టాన్సెస్ పుట్ అస్ టు టెస్ట్ వీల్ హావ్ టు ప్రాక్టీస్ ఫర్బరెన్స్.
1: ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్హాపీనెస్ అండ్ ల్యాక్.
1: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
2: వీ మే టేక్ టు రాంగ్ అండ్ ఈవిల్ వేస్ ఆల్సో.
1: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ ద పర్మనెంట్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఫర్బరెన్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాం.
2: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
1: అనేక మంది మహనీయులు తపశ్శక్తిచే, సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
2: A number of great accomplished people who have acquired different powers by penance, they were not able to just enjoy those fruits because they did not have forbearance.
1: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
2: The most important reason for losing the various kingdoms by the kings also is lack of forbearance.
1: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
2: Lack of forbearance has made people scholars lose their prestige.
1: కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క అందమైనటువంటి ఒక నగ వంటిది.
2: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
1: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతనే అనేక విధమైనటువంటి దుఃఖములకు, కష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
2: Such an important quality as forbearance, when it is lost by people, when people do not have it, they are put to different types of grief, sorrow, troubles and such other.
1: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
2: The most important thing which humanity should have is forbearance.
1: ఇది మానవత గుణము.
2: This is an important quality of humanity.
1: ఈ గుణము రాణింపకుండిన మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
2: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
1: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
1: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
2: Forbearance may be compared to a protection for man.
1: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు, ఏ బాధలు, ఏ నష్టములు, ఏ నిందలు, ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
2: One who is equipped with forbearance will not be troubled by any grief, any difficulty, any problem, any such difficult situation at all.
1: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
2: వేమన హస్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్, ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
1: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనము సరి అయినటువంటి స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
2: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్, కామెంట్, కండెమ్, వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ వుడ్ బి వీ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
1: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున, ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
2: When some people criticize, admonish, we are not going to lose much.
1: కాని ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
2: బట్ బై ఛాన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
2: బట్ under certain circumstances we'll have to inquire into the consequences of forbearance and use and employ forbearance.
1: Jagattulo jeevakotiki pradhanamainatunti yokka sahayakaravainatunti vrutchamu nadulu govulu.
2: There are three important things which are very useful for man in the world. One is the tree, the other is the cow, and the third is the river.
1: Vrutchamulu nadulu govule lekapothe manavatme cheenistundi.
2: Without trees, rivers and cows, humanity would not be able to function well.
1: Aithe ruchamuni enta mandi vachi enni kommalu kotti enni remmalu kotti enni vidhuluga kodaru dani hinsinchinappatikini tana krinda cherinatunti vaniki needanichi tiyani palamulu ichi varini aneka vidhulaga aanandanni chekurustundi.
2: whatever violence is done to tree, however much trouble is given to tree by cutting the branches and by giving the trouble, it would give shelter to a person who takes shelter under it and gives him joy.
1: అపకారం చేసినటువంటి వ్యక్తులకే ఇవి ఉపకారం చేస్తూ వచ్చాయి వృక్షములు.
2: Trees have been doing good for people who might in their turn do bad to it.
1: ఇంకా నదులు. ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి, అనేక విధములుగా అశుద్ధం చేసి, అనేక విధములుగా ఉపయోగించి, ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
2: Then the rivers. In case of rivers also, however much the rivers may be dirtied by people, in whatever way they may use it, without having any sense of gratitude towards them, still they will be serving the humanity and they will concentrate all the while to reach the ocean, which is their goal.
1: Jalamu jeevulaku pranam.
2: Water gives life to the
1: prana samanamainatundi jalamunu ee vidhamainatundi yokka దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునుట లేదు.
2: వాటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యూమానిటీ, వెదర్ దే ఇట్ ఇస్ యూ పుట్ టు గుడ్ యూస్ ఆర్ బ్యాడ్ యూస్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
1: ఇంకా గోవులు. తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను, తమ క్షీరమును, తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
2: దెన్ కౌస్. Denying their own milk to the children, to their own cows, they are providing milk to humanity, which is fully nourishing type of food for humanity.
1: ఈ యొక్క గోవును హింసించినప్పటికీ తన యొక్క చీరమును మధురమైన చీరంగానే అందిస్తూ వచ్చాయి, కానీ ఇది కేవలము ఒక చేదు రకమైనటువంటి యొక్క చీరమును అందించడం లేదు.
2: Whatever trouble you may give to cow, still it gives you only sweet milk.
1: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
2: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యూమానిటీ, విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌస్.
1: అట్లని అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
2: బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ డూయింగ్ గుడ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఐదర్.
1: సమయ సందర్భాలను కూడా కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకుని ఈ యొక్క చెమను మనం ఉపయోగించుకోవాలి.
2: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సర్కమ్స్టెన్సెస్ అండ్ ది కండిషన్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంప్లాయ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ యూజ్ ఫర్బరెన్స్.
1: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీరాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
2: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ ఘోరి మహమ్మద్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు పృథ్వీరాజ్.
1: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరి మహమ్మద్.
2: హీ ఇన్వేడెడ్ ది కంట్రీ ఆఫ్ పృథ్వీరాజ్ 17 times.
1: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
2: హీ నాట్ మేర్లీ ఇన్వేడెడ్ ది కంట్రీ 17 times, హీ డిస్ట్రాయిడ్ వెరీ వాల్యుబుల్ ప్రాపర్టీ.
1: సిరి సంపదలను దోచుకున్నాడు.
2: He took away a lot of wealth.
1: అనేక విధమైన నష్టకష్టములకు గురి చేశాడు.
2: He put the entire country to different difficulties and losses.
1: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుకు పంపుతూ వచ్చాడు.
2: In spite of all these things done by him,
1: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరి మహమ్మద్.
2: He invaded the country of Prithviraj 17 times.
1: కేవలము దండి

0: అండ్ హీ అలౌడ్ హిమ్ టు గో బ్యాక్.
1: పట్టుపడినప్పటికీ అతన్ని ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుకకు పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్, హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్, హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
1: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
0: యాజ్ టోల్డ్ బై ద్రౌపది ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఇస్,
1: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
0: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ హూ షుడ్ ఎక్స్క్యూజ్.
1: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ గోరీ మహమ్మద్ను క్షమిస్తూ వచ్చాడు.
0: పృథ్వీరాజ్ ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యాస్ ఎక్స్క్యూజ్ ఘోరీ మహమ్మద్.
1: వెరచిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ అఫ్రైడ్,
1: దైన్యమున వేదురు నొందిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ అంబుల్ అండ్ హూ జస్ట్
1: నిద్రమై మరచిన వాని,
0: ఎ పర్సన్ హూ హాస్ లాస్ట్ కాన్షియస్నెస్,
1: సౌఖ్యులుగా మధ్యము త్రాగిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ డ్రంక్,
1: భగ్నుడై పరచిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ విత్ ఎ బ్రోకన్ హార్ట్,
1: సాధు జనభావం వాణిని కావు మంచువా తరచిన వాణి,
0: ఎ పర్సన్ హూ జస్ట్ అప్రోచెస్ అండ్ రిక్వెస్ట్
1: కామినుల స్త్రీలను,
0: ఎ విమెన్,
1: చంపుట ధర్మం కాదు పల్గున,
0: ఓ అర్జున ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కిల్ సచ్ పీపుల్.
1: అదే విధంగానే ఘోరీ మహమ్మద్ శరణార్థుడై నన్ను క్షమించాలి నన్ను రక్షించాలని కోరుకోవటం చేత ఆ పరిస్థితి ఎందుకు ఉండినప్పటికీ ఈ పృథ్వీరాజు క్షమించి వెనుకకు పంపించాడు.
0: సిమిలర్లీ వెన్ ఘోరీ మహమ్మద్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆస్క్డ్ ఫర్ పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ ప్రొటెక్షన్, పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ బ్యాక్.
1: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడిగా మారిపోయాడు ఘోరీ మహమ్మద్.
0: బట్ ఘోరీ మహమ్మద్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, హీ వాజ్ ఎన్ అబ్సల్యూట్లీ అన్గ్రేట్ఫుల్ ఫెలో టువర్డ్స్ పృథ్వీరాజ్.
1: తిరిగి రెండవ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతన్ని చిక్కించుకొని దక్కించుకొని అతని కన్నులు తీసివేశాడు.
0: ది సెకండ్ ఇయర్ ఇట్సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగైన్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ పృథ్వీరాజ్ అండ్ హీ రిమూవ్డ్ ది ఐస్.
1: కనుక ఇలాంటి త్రాసుపాము స్వభావం కలిగినటువంటి వారిని ఎందు మనం క్షమ అనేటువంటిది అమితంగా మనం ఉపయోగించరాదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ ఫర్బరెన్స్ టు పీపుల్ హూ ఆర్ అన్గ్రేట్ఫుల్ లైక్ దాట్ లైక్ ఎ స్నేక్.
1: తెలుగులో చెప్తారు, తుమ్మ చెట్టుకు నీరు పోసినా పాముకు పాలు పోసినా ప్రమాదము తప్పదు అంటారు.
0: ఇట్ ఈస్ సెట్ ఇన్ తెలుగు దాట్ గివింగ్ వాటర్ టు ఎ పర్టికులర్ స్మాల్ ప్లాంట్ కాల్ తుమ్మి ప్లాంట్ అండ్ టు
1: థార్నీ బుషెస్
0: అండ్ గివింగ్ మిల్క్ టు ఎ స్నేక్ ఈజ్ నాట్ ప్రాపర్ అండ్ అప్రోప్రియేట్.
1: కనుక మన యొక్క ఓర్పు ఇలాంటి కృతజ్ఞుల పైన మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
0: ఫర్బరెన్స్ షుడ్ నాట్ బి షోన్ టువర్డ్స్ పీపుల్ హూ ఆర్ అన్గ్రేట్ఫుల్.
1: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకుని ఆధ్యాత్మిక మార్గమునందు పరోపకార సంబంధమైన మార్గమునందు పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
0: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
1: Jesus daggara 12 mandi pradhanamaina shishyulu undetundi varu.
0: There were 12 disciples who are important disciples who are living with Jesus.
1: Kani tana shishyule ani visheshinchi aneka vidhuluga varini rakshinchi varini poshinchi aadarinchi ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
0: జీసస్ హూ ఎక్స్టెండెడ్ ఆల్ లవ్, ఆల్ ప్రొటెక్షన్, ఆల్ షెల్టర్ అండ్ ఆల్ ది కంపాషన్, దెర్ వాజ్ వన్ జూడాస్ హూ బికేమ్ అన్గ్రేట్ఫుల్, టెంప్టెడ్ బై మనీ హీ టర్న్డ్ అవుట్ టు బి ఎ ట్రెజరర్ టు హిస్
1: అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
0: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెజరస్.
1: కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి ఒక శిక్ష విధించమని ప్రార్థన కూడాను చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
0: Therefore, there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
1: Evaru chesinatundi karma varu anubhavinchaka tappadu.
0: The action done by any person, he the fruits of it will have to be borne by him alone.
1: Oka Ramayanam nandu kudanu Mahabharata

0: అన్నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఏ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
0: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పునన్న.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
0: ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వెన్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
0: అలనాటి పాండవులు ఆకులలు మిల్మేసి అడవి పాలైపోయిరన్నా.
1: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
0: రాములంతటి వాడు రమణి సీతను బాసి పామునుని వలె ఏడ్చెనన్నా.
1: ఏ గ్రేట్ పర్సన్ లైక్ రామ హింసెల్ఫ్ had to cry like an ordinary person.
0: Thondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistu vacche.
1: An account of haste alone all these consequences will
0: evaro chakale vaadu emo annadani మూర్ఖుడైనటువంటి వ్యక్తి ఏదో దూషించాడని విన్న తక్షణమే సీతను అడవికి పంపించాడు. ఓర్పును కోల్పోయాడు.
1: రామ డిడ్ నాట్ హ్యావ్ సఫిషియెంట్ పేషెన్స్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ లిజనింగ్ టు ది క్రిటిసిజం అండ్ ది కామెంట్ ఆఫ్ సమ్ యూజ్లెస్
0: వాచ్మెన్. దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
1: బట్ ఇన్ కేస్ ఆఫ్ ది డివైన్ యాక్ట్స్ దేర్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్.
0: కానీ ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తును విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
1: బట్ వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ వర్లీ వే అన్ అకౌంట్ ఆఫ్ లూజింగ్ పేషెన్స్ రామ హ్యాడ్ టు డూ దట్ పర్టికులర్ యాక్ట్.
0: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ తాను ఆ యొక్క దీనిని కోల్పోయి యుద్ధము లోపల లేక ఈ జూదములాడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
1: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ట్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
0: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: దేర్ ఫోర్ దేవర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
0: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
0: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
1: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is a
0: kontavarku manam opikato undavachune kani mitimiri poyinappudu ee opikanu kolipothuntam.
1: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
0: Idi elanti sandarbhamlo manam kolipovali.
1: Under what circumstances should we lose patience?
0: Is elanti sandarbhamlo kolipothe elanti sandarbhamlo upala elanti chikkulu sambhavistayi.
1: Under what circumstances when we forego or when we lose the patience what would be the consequences?
0: Unni samayam lopala poorthi oorpu pramadame teppistundi.
1: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
0: Konni sandarbham lopala tondarapaatu pramadam teppistundi.
1: Under circumstances haste will lead to certain problems.
0: Vegirinchina chunadi visham yagunu.
1: If you are unduly hasty it will become poison.
0: Alasyam amrutam visham annaru.
1: But it is also said if you are unduly if you are a little slow
0: aithe ee rendu padamulu kudanu viruddhamainatundi padamulaga untunnayi.
1: Slowness and haste are two opposite words.
0: Alasyam amrutam visham nidanam cheyakuddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
1: On the one hand it is just said you should not unduly delay turns even
0: వేగిరించినటువంటి విషయం ఏమను తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
1: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్టీ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
0: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
1: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ హావ్ టు యూజ్ అవర్
0: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
1: వి హావ్ టు యూజ్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
0: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
1: A particular person who is not well, who
0: కొన్ని క్షణంలో ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
1: He is likely to lose his life itself within a few minutes.
0: అక్కడ వేగిరించినతో ఉన్నది విషయం యగును ఉంటే పోతుంది. ఇంకా ఒక తొందరపాటు అవసరం.
1: There you should be very hasty. You cannot delay there.
0: అక్కడ ఆలస్యం అమృతం విషయం. అక్కడ ఆలస్యం చేయకూడదు. మొట్టమొదటి ఆరోగ్యకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఒక వైద్యం మనం సరపాలి.
1: Under those circumstances, delay becomes poisonous. You should be hasty there. షుడ్ బి హరీడ్ అప్.
0: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును, కొన్ని దుర్మార్గత్వమును, కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
1: Therefore, when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
0: Aa sandarbham nandu kontha sound nu kudanu maarchatam avasaram avutundi.
1: Under such circumstances, changing the sound and voice a little is also good.
0: Ee sound nu maarchinanta maatram oorpunu kolipoyinam ani bhavincharadu.
1: By merely changing, increasing the volume of sound, it is not as if we have lost patience.
0: ee oorpunu kolipokunda sound nu maarchi mani yokka hrudaya pavitratanu abhirudhi parchukotaniki kuda avakasam untunnayi.
1: It is possible to maintain and develop the sacredness of our heart by merely changing the sound but without losing patience.
0: Satyam satyavatam annaru, satyavantuluku satyame nijamainatundi kshama annaru.
1: It is said for people who are following the path of truth, truth itself is forbidden.
0: Aithe ee satyamunu manam marchakunda shabdamunu marchatamlo kudanu satyamunu nilabettukunna varam avutam.
1: Without changing the truth itself but by changing the sound we'll be able to follow the path of truth.
0: Meek andarki telisinatundi vishayame ashvatthama vishayamu.
1: It is a thing which is very well known to all of you about ashvatthama.
0: Tellavaraka puramee pandavulnu hatam cheyalani cheppina pratigna pattadu ashvatthama.
1: Ashvatthama has taken a vow that he was going to destroy all the Pandavas before the sunrise.
0: Ardharatri kaabothundadi.
1: It was becoming midnight.
0: Pandavulu chikkaledu.
1: He was not able to get at Pandava.
0: Kaani tana pratigna tella suryodayam kaaka puramme ee Pandavulnu hatamarchalani pratigna pettadu.
1: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
0: Ee puramme deeniki puramme Ashwatthama yokka pratignanu gurtinchinatuvanti oka Krishnudu Pandavulnu samrakshinchadaniki tagina prayatnalanta chesi pettadu.
1: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
0: Ikkada Durvasudu asatyam aadetunte vaadu kaadu.
1: Durvasa was one who was not prepared to tell a lie.
0: Maha kopiste kaani asatyam maatra aadadu.
1: He was given to a lot of fits of anger but he would not.
0: Aa kopam kudanu konni taapamulanta kudanu teerchindi.
1: That particular anger also only to quench the
0: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
1: He was changing the sound only to protect his own truth.
0: Aa mundu ratri Krishnudu ee Durvasana daggariki vellaadu.
1: The previous night Krishna happened to go to Durvasa.
0: Durvasudu santasinchi swami yokka raakanuku kaaranam emtane prashninchadu.
1: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, Swami, what is the reason for your coming?
0: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
1: Krishna said that I need your help today.
0: లోక సంరక్షకుడై జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరికి వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సిందా నేను చేస్తాను అన్నాడు.
1: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
0: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
1: But even in the help extended there is a particular limit.
0: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనుక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
1: దుర్వాస, హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ హూ నోస్ ఆల్ ద థింగ్స్, హీ జస్ట్ సెడ్, స్వామి, ఐఎమ్ ప్రిపేర్ టు డూ ఎనీ హెల్ప్ బట్ ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు అట్టర్ ఎ లై.
0: దుర్వాస, ఋషి మానసంచారి నేను మాత్రం అసత్యం ఆడమని చెప్తానా, ఇలాంటి దానికి నేను కూడా నువ్వు పాల్పడను అన్నాడు.
1: Krishna said, well, I am the indweller of all the hearts of
0: dharma samsthapana taya sambhavami yuge yuge dharma samsthapana cheyatame na yokka pratigna.
1: I am born again and again to establish dharma and how can I ask you to utter a lie?
0: Dharmam deeni pai aadharapadundi, satyam nasti paro dharma, satyamane punadi pai dharmam aneetundi goda nilchi undi.
1: Dharma or righteousness is based on the foundation of truth.
0: కానీ అసత్యం ఆడమని నేను కూడా చెప్పాను.
1: ఐ వుడ్ నాట్ ఆస్క్ యూ టు టెల్ ఎ లై.
0: అయితే కొంత శబ్దము మార్చు అన్నాడు.
1: బట్ యూ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
0: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటాను అన్నాడు.
1: ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్స్.
0: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తవ్వమన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ ఆస్క్ టు డిగ్ ఎ పిట్ wherein 5 people can stay.
0: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
1: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
0: పైన పలకలు వేశాడు.
1: ప్లాంట్స్ ఆర్ పుట్ ఆన్ ద
0: పిట్. ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
1: దుర్వాసా చైర్ వాస్ పుట్ ఆన్ దోస్ ప్లాంట్స్.
0: ఆ చైర్ పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
1: దుర్వాసా సాట్ ఇన్ దట్ చైర్.
0: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
1: అశ్వత్థామ విల్ కమ్ అండ్ విల్ ఆస్క్ యూ వేర్ ఆర్ పాండవాస్. యూ టెల్ ది ట్రూత్ బట్ వైల్ టెలింగ్ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
0: అశ్వత్థామ కృష్ణుడు చెప్పినట్టుగా రానే వచ్చాడు. స్వామి, త్రికాల జ్ఞానులు మీరు, పాండవులు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు, దయచేసి నా గడువు మించిపోతుంటుండాలి, పాండవులు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి అన్నాడు.
1: యాజ్ వాస్ ప్రిడిక్టెడ్ బై కృష్ణ, అశ్వత్థామ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ స్వామి యూ నో ఆల్ ద థింగ్స్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్, ప్లీజ్ లెట్ మీ నో స్వామి.
0: చెప్పినట్టుగా సౌండ్ మార్చి, పాండవులు నా కింద ఉన్నారు అన్నాడు కోపంతో.
1: Instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound, he said, "Is it Pandavas? Well, they are under me."
0: He kopanga, he Durvasudu. Na kinda unna arane tapatki, he Ashwatthamaku bhaye vesindi. ఏ పాండవులను నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
1: When Durvasa pretending anger told Ashwatthama that those Pandavas are under him alone, Ashwatthama got frightened that Durvasa is very angry. Instead of killing Pandavas, I may be killed by Durvasa, he thought, and he ran away.
0: Kanuka satyam cheppinappatikini parulanu rakshinchadam kosamani Paramatma aagrahanu nilabettinukune nimittamai taanu maharshini aneetuvanti saattaka naamaanni konde nimittamai sound maarchinaadu, kaani asatyam cheppaledu.
1: Durvasa, true to his own stature and nature as Maharshi, he, in order to follow the command of Lord himself, in order to give protection to people, he uttered
0: kanaka manamu chama chama ani anni samayamulandu anni vishayamulandu kudanu dini upayoginchukovatam pramadam avutundi.
1: If we say patience and patience, well, we should know under what circumstances how to use
0: sadhanalu yendu pavitramaina karyamulu yendu పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గములు ఎందు మనం ఓపికను సాధించాలి.
1: యూ షుడ్ యూజ్ పేషెన్స్ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఆఫ్ సాధనాస్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అవర్ ఓన్ వర్డ్స్ అగెన్స్ట్ పీపుల్.
0: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపుకుని సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టీసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఇది ఒక పరీక్ష ఘట్టములుగా మనం విశ్వసించాలి.
1: యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఏ టైప్ ఆఫ్ టెస్ట్.
0: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
1: ఫర్ సాధకస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
1: ఓన్లీ ఆఫ్టర్ అచీవింగ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ డివినిటీ.
0: ఈ ఓర్పునకు రెండు విధములైనటువంటి యొక్క ఆచారములు కూడాను అత్యవసరం.
1: ఫర్ ప్రాక్టీసింగ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ దేర్ ఆర్ టూ అదర్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి ప్రాక్టీస్.
0: ఈ ఓర్పునకు ద్వేష అసూయములు కూడాను కొంత చేరకుండా చూసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ దెర్ షుడ్ నాట్ బి యాంగర్ అండ్ హేట్.
0: ద్వేష అసూయలు ఇందులో కొంతవరకునైనా ఏమైనా ప్రవేశిస్తే ఈ యొక్క ఓర్పు క్షణములు కోల్పోతాం మనం.
1: ఇఫ్ యూ హ్యావ్ హేట్రెడ్ అండ్ జెలసీ ఈవెన్ ఇన్ ది స్మాలెస్ట్ మెజర్, యూ విల్ నాట్ బి హ్యావింగ్ పేషెన్స్.
0: ఇది సాధకునికి ఉండవలసినటువంటి సరైనటువంటి సద్గుణాలు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ వర్చ్యూస్ ఫర్ ఎవరీ సాధక.
0: ఈ ద్వేష అసూయముల గురించి రేపటి దినం మాట్లాడుకుందాం.
1: అబౌట్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ స్పీక్ అబౌట్ దిస్ టుమారో.
2: దాట్ వాస్ ద 24th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 5th సెప్టెంబర్ 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లా,
0: వాక్కు చేతనే రాజ్యములను సంపదలను కూడా పొందవచ్చు.
1: బై హిస్ పవర్ ఆఫ్ స్పీచ్ యు కెన్ హ్యావ్ ద కింగ్డమ్ అండ్ వెల్త్.
0: జిహ్వాగ్రే మిత్ర బాంధవ, వాక్కు చేతనే మిత్రులను బంధువులను అనేక రీతిగా సంబంధము గావించుకోవచ్చు.
1: ఇట్స్ ఓన్లీ దిస్ మైటీ పవర్ ఆఫ్ స్పీచ్ దట్ మేక్స్ ఆల్ యువర్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటిమేట్.
0: బంధనము ప్రాప్తి, వాక్కు చేతనే మనం బంధితులం అయిపోతున్నాము, పరాధీనులం అయిపోతున్నాము, స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాము.
1: We are bound by this speech and we become parasites, slaves and others.
0: Jihva gre maranam stiram, maranam kudanu vaakku chetane sambhavistu untundali.
1: Death also happens because of this speech.
0: Vaakki manavunaku pranam.
1: This talk is the life of man.
0: Vaakke jeevitamunu ennemuka.
1: The sense of talking is the backbone in human life.
0: Vaakku mahattaramaina shakti kaligina tundi.
1: Speech has mighty power.

0: ఓ నాలుక రసగ్నే, మధురమైనటువంటి రసం కలిగిన జాలవు నీవు.
1: ఓ టంగ్, యువర్ ఆల్ స్వీట్నెస్,
0: మధుర ప్రియత్వం, చాలా ప్రియమైనటువంటి జాలవు నీవు.
1: ఓ టంగ్, యువర్ వెరీ డియర్ వన్,
0: సత్యం హితం త్వా, ఈ సత్యములు కూడాను హితము గను మితము గను కలిగేటువంటి దానము.
1: యు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే,
0: ఓ సత్యమా నీ యొక్క నానుక నీవు పరదూషణ ఎందు కాని పర విమర్శలు ఎందు కాని పరలను ఆశాస్పదము గావించుట ఎందు కాని నీవు ప్రవేశించకూడదు.
1: ఓ టంగ్, డు నాట్ యువర్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్లాండర్, క్రిటిసిజం అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: దివ్యమైన మధురమైన భగవత్ నామాన్ని చక్కగా స్మరించు, భగవత్ నామాన్ని పరులకు తెలిపించు, మంచి మాటలాడు, మధురమైన మాటలాడు, ఉద్రేకముగా మాట్లాడద్దు.
1: యు చాంట్ డివైన్ స్వీట్ నేమ్ ఆఫ్ ద లార్డ్, టాక్ స్వీట్లీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ.

0: హితముగా సత్యముగా మితముగా నీవు మాట్లాడు.
1: యు స్పీక్ ఆల్ ద ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అతి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోవుట చేతనే
1: అన్ఫార్చునేట్లీ యాజ్ ఎ సీక్రెట్ స్వీట్ నావెల్ డివైన్ టాక్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్
0: ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై
1: ది ప్రజెంట్ డే సొసైటీ ఈజ్ ఇన్ టోటల్ కన్ఫ్యూజన్ అండ్ రెస్ట్లెస్నెస్
0: సమాజమును సతమతమ చేయుచున్నది.
1: The whole society is confused.
0: పెచ్చు పెరిగిన నాగరికత వల్ల హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది.
1: The present advancement of civilization is beyond all limits. There's no discipline and morality. And the whole society has transformed into fire.
0: ఈనాడు సమాజములు అనేక రూపములుగా అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
1: The society is divided into minute fragments. The unity is totally lost and so it is full of restlessness.
0: Kulamatamala bhedamam chetanu
1: because of the differences of caste and
0: rantiya duradhamanam chetanu
1: because of regional attachments
0: inka aneka rakamulain pinchi yokka vanchana chetanu
1: various kinds of desires
0: garshanalu
1: conflicts
0: raktavahamalu
1: bloodshed
0: చేత సమాజమును కేవలము శ్మశానంగా మారుస్తున్నది.
1: ఆల్ దీస్ థింగ్స్ మేడ్ ది సొసైటీ ఎ గ్రేవ్ యార్డ్.
0: ఈనాటి మానవత్వము సత్యనిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను శాంతి లేకుండా జీవిస్తున్నాడు.
1: ఇన్ ది ప్రెసెంట్ డే హ్యూమన్ సొసైటీ ది ఎటర్నల్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్ అండ్ మ్యాన్ కైండ్ ఇస్ ట్రెడింగ్ అలాంగ్ దట్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ ఫిజికల్ వరల్డ్లీ ప్లెజర్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ టోటలీ రెస్ట్లెస్.
0: మానవుడు భౌతికంగా వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించాడు.
1: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ from the worldly point of view and in science
0: kaani naitikanga chudra vimarsanam kevalam asuya sampatto kodinatundi oka maatalu cheta manavulanu baadinchi idi tana yokka swartha swapriyojana nimittamai jeevitamulo vyartham cheskuntunnadu.
1: But from the moral point of view, ethical point of view, he indulges himself in mean criticism, downright jealousy, and harms everybody, and spends his life in selfishness and self-interest.
0: దేనిని ప్రేమించినా తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు.
1: Whatever man loves, it is only for his own self.
0: వస్తు నిమిత్తమై వస్తువును ప్రేమించటం లేదు మానవుడు, తన నిమిత్తమై వస్తువును ప్రేమిస్తున్నాడు.
1: Man doesn't love anything for the object's sake. He loves it for his own self.
0: Aalu biddalnu tallidandrulu sahitamu tana nimittamai taanu premistunnadu kaani aalu biddala nimittamu tallidandrulu nimittamu manavudu varini preminchatam ledu.
1: Man loves the wife and children, mother and father, only in his own selfishness, not for their sake.
0: Sarvatra swarthamu swaprayojaname తాండవమాడుచున్నది.
1: Everywhere the selfishness and self-interest is dancing.
0: ఏది తలచినా ఏది చెప్పినా ఏది చూచినా ఏది విన్నా అన్నింటికి నీ వెనుకల స్వార్థము కదులుతూనే ఉంటున్నది.
1: వాట్ ఎవర్ ఇస్ సెడ్, వాట్ ఎవర్ ఇస్ డన్, వాట్ ఎవర్ ఇస్ హర్డ్, ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈనాటి మానవుడు స్వార్థములకు సేవకుడై స్వార్థము చేతిలో కీలుబొమ్మ వలె జీవిస్తున్నాడు.
1: Man has become a slave to selfishness and he has become a puppet in the hands of selfishness.
0: Swarthame lekundina sapramayochaname lekundina okka aduvena munduku veyyadu.
1: He doesn't step ahead even a single step if he has no selfishness.
0: Inaadu sankethika vigyana shastramu viriviga perigine.
1: Today you find the advancement in the field of technology.
0: ఇది ఒక వైపున పెరుగుతున్నటువంటి ఒక వైజ్ఞాన శాస్త్రం.
1: దిస్ ఇస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
0: ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ అనేటువంటి దానివల్ల మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు.
1: మ్యాన్ హెస్ అడ్వాన్స్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్.
0: అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్రమైనటువంటి యొక్క రూపము ధరిస్తుంటాడు.
1: Out of atomic power, he has invented so many machinery and instruments.
0: అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు.
1: He is victorious in space travel.
0: మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము.
1: On the other hand, there is political and economic agitation.
0: కుల, మత, ప్రాంతీయ దురభిమానములు.
1: దేర్ ఇస్ మిస్ డైరెక్టెడ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద రీజియన్ అండ్ రిలీజియన్.
0: విద్యార్థుల అల్లకల్లోలములు,
1: స్టూడెంట్ అజిటేషన్స్.
0: ఈ విధముగా పరస్పర విరుద్ధమైన ఈ రెండింటి అభివృద్ధులకు మూల కారణమేమని విచారించవాలి.
1: హీఈస్ నాట్ బాదర్డ్ టు థింక్ ద రీజన్ బిహైండ్ దిస్ mutual conflicting, contradicting aspects going on in life.
0: ఈనాటి మానవుడి యందు నైతిక విలువ క్షణ క్షణములకు కూడా దిగజారిపోతున్నది.
1: The modern man is losing the moral value moment to moment.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికములందు మానవుని యొక్క భావము అతి ఘోరంగా మారిపోతున్నది.
1: In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side.
0: Sakala shastra puranamulo charina panditulu kudunu,
1: a scholar who have gone through all sacred texts,
0: satya dharmamulo pracharam gaavinchetuvanti yokka mahaneeyulu kudunu,
1: noble souls who propagate the principles of truth and right,
0: ee sankuchi hrudayam chetane aneka vidhamaitunti vaadopavaadamulo cheta kalahamulaku kaalu duvutunnaru.
1: Because of narrow mindedness and narrow feelings, they enter, indulge in argumentation and lead into conflicts.
0: Itti ganulainatunti vaaru kudanu vidyavantulainatunti vaaru kudanu vivekavantulainatunti vaaru kudanu medhavulainatunti vaari gendu kudanu ee samuchita bhavamulu aavirbhavinchi nee matamu naa matamu nee siddhantam naa siddhantam nee guruvu naa guruvu aneekunti bhedamulu cheta jagattunandunnatunti ekatvanni bhinnatvanga rupandipajestunnaru.
1: The mighty people, educated people, men of excellence, intellectuals, they argument and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఘనులు మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించేటువంటి పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు.
1: There are many, many intellectuals who view multiplicity in unity, but there are very few sacred people who can understand unity in that.
0: పూర్వకంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు, దురాలోచనలు, దుర్గుణములు, దుర్ప్రవర్తనలు కూడా అధికమైపోతూ వచ్చున్నాయి.
1: And today the wicked feelings, wicked thoughts, wicked actions are ever on the rise.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
1: వెన్ వీ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, వీ విల్ అండర్స్టాండ్ ద రెమినెంట్స్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ ఇన్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్.
0: కాలము చాలా ప్రమాణమైనటువంటిది, ప్రధానమైనటువంటిది.
1: ద టైమ్ ఈజ్ ద స్టాండర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్.
0: పవిత్రమైనటువంటి ఈ కాలమును అర నిమిషమైనప్పుడు మనం వ్యర్థం చేయకుండా జీవితాన్ని సాగించేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ట్రూ మ్యాన్ హూ విల్ నాట్ వేస్ట్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ విచ్ ఇస్ సీక్రెట్.
0: ఈ విలువైనటువంటి కాలము ఎవరికి స్నేహితుడు కాదు.
1: దిస్ వాల్యుబుల్ టైమ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నాన్.
0: దీని యొక్క కాలచక్రం ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్.
0: కాలమును అందరూ అనుసరించవలసిందే కాని కాలం ఎవరిని అనుసరించదు.
1: ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
0: కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ కరిష్యతి. కాలమును కారుడు మింగుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ద మాస్టర్ హూ స్వాలోస్ దిస్ టైమ్.
0: కాలము కాయాన్ని మింగుతుండాలి.
1: ఇట్ ఇస్ ద టైమ్ దట్ కన్స్యూమ్స్ ద బాడీ.
0: కనుక కాయమునకు అధిపతి కాలము, కాలమునకు అధిపతి కారుడు.
1: దేర్ఫోర్ ద మాస్టర్ ఆఫ్ దిస్ బాడీ ఇస్ టైమ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్ ఇస్ కనుక
0: ఆ కాలుడే దైవస్వరూపుడు.
1: ద టైమ్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: ఈనాటి మానవుడు అట్టి కాలస్వరూపుణ్ణి విస్మరించి కేవలం భౌతిక లౌకికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: Man has forgotten the time which is very much divine and is wasting his time in worldly pleasures.
0: Paramarthikame pratibhasikamulandu vyavaharikamulandu pratibimbistu ostundadi.
1: He finds himself the reflections in these paramarthika vyavaharika.
0: Samudramuleka alalu levu.
1: Without ocean you don't find waves.
0: Alalu leka nilugu levu.
1: When there are no waves, no foam either.
0: ఈ నురుగు అలలను ఆశ్రయించి ఉంటుంది.
1: The foam is associated with the wave.
0: అలలే లేకుండా నురుగు లేదు.
1: When there are no waves, no foam.
0: సముద్రం లేకుండా అలలు లేవు.
1: Without ocean, no waves at all.
0: సముద్రము, అలలు, నురుగు అని మూడు విధములుగా మనం భిన్న భిన్నంగా మనం విభజిస్తున్నామే కాని మూడింటి యందు ఉన్నది నీరు ఒక్కటే.
1: We classify as three different states. The ocean, waves and foam.
0: నీరు యొక్క గుణము కూడా ఈ మూడింటి యందు ఒక్కటే.
1: The quality of water is present in all the three.
0: చల్లదనము, తెల్లదనము, మాధుర్యము, ఇవి నీటి యొక్క గుణములు.
1: The qualities of water are cold and also sweet.
0: ఇవి అన్ని కూడా పారమార్థికం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: They all come out of spiritual aspect, paramarthika.
0: అనుగ్రహం అనేటువంటి సత్యస అనగా సత్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివే ఈ జీవులు.
1: అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద బీయింగ్స్ ద వేవ్స్ ఒరిజినేట్.
0: ఈ జీవుల యొక్క ప్రాణమే దివ్యత్వం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద లైఫ్ ఆఫ్ దీస్ బీయింగ్స్ దాట్ ఈస్ ద డివినిటీ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి ఆనందమును మనము అనుభవించగలము.
1: వెన్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ బ్లిస్.
0: దీనిని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పిలుస్తూ వచ్చారు.
1: దే ఆర్ కాల్డ్ వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: జాగ్రత్త అని అనుభవించేటువంటిది ఒకే వ్యక్తి.
1: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద వేకింగ్ స్టేట్ ఇస్ సేమ్ వన్.
0: దృశ్యంలో అనుభవించేది కూడా అదే వ్యక్తి.
1: ద డ్రీమర్ ఇస్ ద వెరీ సేమ్ ఇండివిజువల్.
0: సుషుప్తి అందు ఆనందించేది అదే వ్యక్తి.
1: ద వన్ దట్ డిలైట్స్ ఇన్ ద డీప్ స్లీప్.
0: కానీ జాగ్రత్త, సుషుప్తి లేనిటువంటి కాలము, స్థానము, అనుభూతులు వేరువేరు అయినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
1: ద పొజిషన్ అండ్ ద టైమ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ డిఫర్ ఇన్ వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్, బట్ ద ఇండివిజువల్ ఇస్ వెరీ సేమ్.
0: కానీ పారమార్థికమే విస్తరించి కేవలం లౌకికమైనటువంటి యొక్క జీవితమునే ఆశించి
1: forgetting the spiritual aspect and taking this world as very true,
0: ee vyavaharame sariyainatunti yokka jeevitham ani vishwasinchi kevalamu swapna drushtamu chuchi bhraminchinattuga untunnadi.
1: Take all that is apparent here as the main and the end.
0: Ee swapna drushtamulu enaatiki nee satyam kaadu.
1: All this scenario of a dream is not true.
0: Kalalo chuchina medalu middalu kannunu vippina levu kada.
1: All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state.
0: Adi vidhamugare
1: సిమిలర్లీ
0: ఈ వ్యావహారికమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడా స్వప్న దృశ్యములే.
1: లైక్ వైజ్ all the pleasure and the pain and the happiness and the misery in this world
0: paramarthika nunchi aavirbhavinchinatvantivi
1: they also originate out of paramarthika spiritual
0: kanuka vyavaharikamu paramarthikamu vere bhavinchakoodadu
1: therefore we should not take world and spiritual
0: rendintu yokka ekatvanni manam gurtinchinappude manavattam artham avutundi
1: when you understand the underlying unity between the two we can understand the purpose
0: నందించేటువంటిది మనసే.
1: ఇట్ ఓన్లీ ది మైండ్ దట్ పుట్స్ మ్యాన్ టు ప్లెజర్ ఇన్
0: మనసే మూల కారణము.
1: మైండ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయుః.
1: ఇట్స్ ద మైండ్ దట్ బైండ్స్ మ్యాన్ అండ్ గివ్స్ లిబరేషన్.
0: ఈ బంధమోచమునకు మనస్సు కారణమైనప్పుడు మన యొక్క విముక్తి కూడాను మనసే కారణం.
1: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫ్రీడమ్ అండ్ ద బాండేజ్. It is also responsible even for liberation.
0: ee naati prapanchamulandu ee ashanti niyam chesi nitya satyamainatundi prachanta tattvanni prajalu andukovalante deeniki ee vidhamainatundi nava samajamu yuva samajamu sthapimpanakkaraledu.
1: To be free from all this restlessness, to establish this eternal truth, a new order, a new society is not required.
0: దీనికి కొత్త మతం అక్కర్లేదు.
1: New religion is not needed.
0: కొత్త విధానం అక్కర్లేదు.
1: New procedure not necessary.
0: కానీ ఒక్కటి మాత్రం సత్యము ఆ కావాలి.
1: But the truth is new. One truth is necessary.
0: పవిత్రమైనటువంటి మనోగుణములు కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు అవసరం.
1: Men and women with sacred minds are very essential.
0: పవిత్ర మనోహృదయులైనటువంటి స్త్రీ పురుషులు ఉండినప్పుడే ఆ రాజ్యము దివ్యమైనటువంటి రాజ్యంగా దివ్యమైనటువంటి పరిపాలనగా జరుగుతుంది.
1: When there are men and women with sacred hearts, the entire kingdom will be divine and will prosper.
0: అయితే ఆ రాజ్యమును చిత్తశుద్ధి శీల సంపత్తి రెండు ఉండినప్పుడే ఈ సద్గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు నిలవగలరు.
1: In that country, these noble souls, men and women, can thrive where there is purity and character.
0: ఈ చిత్తశుద్ధి సౌశీల్యము అభివృద్ధి కావాలన్నా తేజవంతము కావాలన్నా వికసించాలన్నా దీనికి ఆధారము నీతి.
1: If this purity of the mind and character are to shine or to be brilliant, the morality is needed.
0: ఆధ్యాత్మికమే లేకుండా నీతి దీపించదు.
1: When there is no spirituality, the morality cannot sustain.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కట్టుతూ రావాలి.
1: Therefore, on the foundation of spirituality, the mansion of morality is
0: built. నీతి అనే గోడలపైన చిత్తశుద్ధి శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి.
1: On this wall of morality, we should lay down the roof of purity.
0: అదే లైఫ్ యొక్క భద్రత.
1: That is the procedure of life.
0: గోడలు కట్టినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ బై రేజింగ్ వాల్.
0: పునాదులు త్రవ్వినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డిగ్ ఫౌండేషన్.
0: రూఫ్ వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది.
1: వెన్ యు పుట్ ద రూఫ్ ద లైఫ్ ఇస్ కంప్లీట్.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫౌండేషన్.
1: అండ్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఏ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: Self-realization is life.
0: కనుక ఇట్టి జీవితాన్ని మనం అనుభవించవలనన్నా
1: ఎక్స్పీరియన్స్ సచ్ ఎ లైఫ్
0: మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి. ఆధ్యాత్మికం సుదీగా ఉండాలి.
1: We should lay down the foundation strong, the spirituality.
0: మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడా ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది.
1: The reputation, the glory of Bharat, they are based on the spirituality.
0: అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద రెప్యుటేషన్ ద గ్లోరీ ఆఫ్ భారత్ రెస్టెడ్ ఆన్ స్పిరిచువాలిటీ.
0: అనేక మంది మహనీయులు, అనేక మంది ఉత్తమ స్త్రీలు, పతివ్రతామ తల్లులు, పవిత్ర హృదయులు, దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు జన్మించటం చేతని భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది.
1: ద భారత్ ఎర్న్డ్ సచ్ ఎ గ్రేట్ నేమ్ because of noble souls, women of chastity and character, the great sons of this country.
0: వారు ఈనాడు లేకపోయినప్పటికీ వారి ఆదర్శాలు మాత్రం ఈనాడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: We may not find them today, they are not alive, but their ideals are shining forth eternally.
0: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా.
1: హరిశ్చంద్ర, who ruled this entire kingdom, holding on to the truth completely with all passing all problems, has he not left this world?
0: Yella lokamulelu yosagu srinala raju tanaventa bhumini gonuchuchanana.
1: King Nala, who ruled the whole world, could he carry with him even a fraction of land?
0: Kutayugambunaku krutayugambunaku meru chekurchu అలరాజు తన వెంట ఏమి గునియే.
1: ద కింగ్ ఆఫ్ కృతయుగ, వాట్ ఈజ్ దట్ హి హస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్?
0: ఎవ్వరు కూడా ఏమీ తీసుకుని పోలేదు.
1: నో వన్ హాస్ టేకెన్.
0: ఆదర్శాలు మాత్రం మనుషులకు అందించిపోయారు.
1: బట్ దే హావ్ పాస్డ్ ఆన్ ఐడియల్స్ టు హ్యుమానిటీ.
0: ఇంకా స్త్రీల యందు,
1: దెన్ అమంగ్ విమెన్,
0: తమ యొక్క జీవితమును సమాజంలో అంకితం గావించి ఆదర్శవంతమైనటువంటి స్త్రీ నారీమణులుగా కూడాను పోషిస్తూ వచ్చారు.
1: ద విమెన్ ఆల్సో సాక్రిఫైస్డ్ అండ్ డెడికేటెడ్ దేర్ లైఫ్ ఫర్ సొసైటీ అండ్ హావ్ సచ్ అన్ ఐడియల్.
0: సత్యవతి అనగా లోకమునందు సత్యమునే ప్రధానముగా భావించి పతియే సత్యమని విశ్వసించి పతి ప్రాణమును కూడా తిరిగి సంరక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క తర్కము తత్వము స్త్రీలకంతా అందిస్తూ పోయింది.
1: సత్యవతి, హూ జస్ట్ స్టూడ్ ఫర్ ఆల్ సత్య ద ట్రూత్, కుడ్ ఆల్సో సేవ్ ద లైఫ్ ఆఫ్ హర్ హస్బెండ్, బ్రాట్ హిమ్ బ్యాక్ అలైవ్.
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి అనానుకూలములు సంభవించినప్పటికీ, పతి యొక్క తత్వాన్ని హృదయమునందు నింపుకుని 10 నెలలు లంకలో కాలము కలిపి నారీమణులకంతా కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా నిరూపిస్తూ వచ్చింది సీత.
1: In spite of all problems, anxieties, inconveniences, she could bear all the suffering.
0: ఈనాడు ఈ పవిత్రమైన హృదయాన్ని ఏమాత్రం కూడా ఎవరు యోచించటం లేదు.
1: Today is no one is bothered of the sacred heart.
0: శీల సంపత్తిని ఎవరు కూడా చింతించటం లేదు.
1: No one is mindful of character.
0: కేవలం భౌతికమైనటువంటి యొక్క ధనం అత్యవసరము.
1: Only this worldly money is needed.
0: నిజముగా భౌతికమైనటువంటి యొక్క ధనమే సత్యమైనప్పుడు మానవుడు ఎందుకు సుఖించకూడదు, శాంతిని పొందకూడదు?
1: ఈ వరల్డ్లీ మనీ ఈజ్ నెసెసరీ. హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ పీస్ఫుల్? వై ఈజ్ ఇట్ నాట్ హ్యాపీ?
0: ధన కనుక వస్తు వాహనాదులు మానవులకు శాంతిని అందించటం లేదు.
1: ద కంఫర్ట్స్ అండ్ ద ప్లెజర్స్ విల్ నాట్ కన్ఫర్ పీస్.
0: కేవలము మానసిక శాంతి తన యొక్క దివ్యమైనటువంటి భావమును ప్రకటించినప్పుడే శాంతి మనకు చేకూరుతుంది.
1: When one expresses the divine feelings, one will have peace in mind.
0: ఈనాటి మానవుడు ప్రతి దీనిని కూడాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని పలుకులు ఉచ్చరిస్తుంటాడు.
1: Man today says that he loves, he loves.
0: నిజముగా ఈ ప్రేమ అంటే ఏమిటో కూడాను వారు అర్థం చేసుకోవటం లేదు.
1: They don't understand the meaning of love.
0: ఎవరిని ప్రశ్నించినప్పటికీ మా పిల్లలు కూడాను రాస్తుంటారు, I love you, I love you, I love you.
1: You ask anyone, our students also write, I love you, I love you.
0: Yemti, I love you. Yemti, I love
1: you. What is this love?
0: Tellavari modalu ratri varundana parundananta varakunu prakinti vaadu swasvaroopamto kanipistu undinappudikini vaanini preminchakunda kanipinchinatvanti paramaatmani premistunnamante idi emaina nammadaginatvanti vishayamena?
1: Right from the time we get up from the bed and then go back to bed. If we don't love our neighbor,
0: vyaktulani manam preminchatam ledu.
1: We don't love our very own parents.
0: Vyaktulanu preminchinappude shaktini preminchina vaadu avutavu.
1: When you love individuals, you can also love the mighty power.
0: Prati vyakti endukunu antarbhutamai undinatvanti oka daivattamu okkade.
1: The very divinity in all individuals is one.
0: Ekovasi sarvabhutantaratma.
1: There is only one present in all beings.
0: Kanuka andari endu unnadu bhagavantudu.
1: God is present in all.
0: నీవు ఎవరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధట.
1: సో ఉపనిషత్ డిక్లేర్డ్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఇస్ రీచ్డ్.
0: జాగ్రత్తగా ఉంటుంది,
1: బీ కేర్ఫుల్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చతే, ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.
1: Whomsoever you salute, pay obeisance, will go to God.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని మీరు విమర్శించినా దూషించినా అది కూడా నువ్వు భగవంతునికే చేరిపోతుంది.
1: Likewise, whomsoever you accuse, criticize, will reach God.
0: భగవంతుంటి ఎవరు?
1: Who is God?
0: ఏదో ఒక దేవాలయమునందు, ఏదో ఒక క్షేత్రమునందు మాత్రమే ఉన్నాడని కాదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్లీ ప్రెజెంట్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్. బాడీ ఈజ్ ద టెంపుల్, ద ఇండ్వెలర్ ఇస్ గాడ్.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ హిస్ బాడీ.
0: ఇటువంటి దేహమును మనము అలక్ష్యం చేస్తున్నాం.
1: We are neglecting such a body.
0: దేహం అనేది ఇల్లు, దినదినమును ఊడ్చి అరికి పూసి మెత్తి నినుకువరచి.
1: You have to clean and decorate the body.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు. దేవుడనగా తనదు దేహమంది.
1: God is not present in a foreign land. He is present one's own body.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించేటువంటి ఒక తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి.
1: Man has to investigate the nature of such a truth.
0: ఇట్టి సత్యభావమును, నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతని ఈనాడు తన యొక్క జీవితము చాలా అశాంతి పాలవుతున్నది.
1: As this eternal fundamental truth is forgotten, the life today is...
0: హృదయంలో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనట్టుగా ఉంటుంటాయి.
1: When this truth shines brilliantly within, all our actions are bound...
0: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుండాలి.
1: ఎవ్రీ స్టెప్ ఆఫ్ మ్యాన్ టేక్స్ హిమ్ టు అన్‌రైచియస్నెస్.
0: పనికి తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ సచ్ ఎ ట్రూత్.
0: ఇట్టి సత్యభావమును, నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతనే

0: వాట్ ఆల్ హీ సేస్ హీ ఫర్గెట్స్ ట్రూత్. చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది. ఎవ్రీ లుక్ డజన్ క్యారీ విత్ ఇట్ ద లవ్. ఆలోచించే ఆలోచనలు దురదృష్టి నశించిపోయినది. ఇన్ ఆల్ థింకింగ్ దేర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ విజన్. కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది. All desires are full of selfishness and
1: మానవులేని చైతన్యం చల్లబడిపోయినది.
0: The awareness in man has gone down.
1: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుచున్నవి.
0: Senses are dancing freely.
1: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయింది.
0: To say the truth, the mankind human quality is ruined.
1: ఇంద్రియములను నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొట గుర్తించాలి.
0: One has to know the procedure to have sense control.
1: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
0: One has to recognize and conduct one's own self.
1: ప్రతి చిన్న దానికి కూడాను ఉద్రేకములు.
0: In every simple thing, agitation,
1: ద్వేషములు,
0: hatred,
1: అసూయలు,
0: jealousy,
1: అహంకారములు,
0: ego.
1: అబ్బా, చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
0: Man is full of these wicked qualities beyond all known measure.
1: మానవత్వం ఎట్టవుతుంది?
0: How can you call it a human life?
1: మానవుడు కరుణామయుడిగా ఉండాలి.
0: Man should be one of compassion.
1: ఆ కరుణేతన యొక్క హృదయంగా ఉండాలి.
0: The compassion should be
1: his heart. ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
0: The whole world should be the reflection of his heart.
1: ఈ విశ్వ విలాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నందే ఉంటున్నది.
0: This entire principle of the universe is in one.
1: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to understand the meaning clearly.
1: Plus daya, హృదయ.
0: Hrit plus daya is hrudaya.
1: Daya galiginatvantide hrudayamu.
0: That is the heart with
1: Adhe
0: compassion.
1: Adhe karuna.
0: That is compassion.
1: Aa karuna leinatvanti hrudayamu kathinamaina hrudayame.
0: Without compassion, the heart is a stone.
1: Ee kathinamaina hrudayam lopala kathinamainatvanti bhavale aavirbhavistayi.
0: In the stony hearts, only stony heart feelings originate.
1: Puli lopala meka gudamulu purtaya.
0: In a tiger, you expect the qualities of a goat.
1: Kura mrugamunandu kura gunamule puttuntai.
0: You find only wicked qualities.
1: Adi kura tattvanni anubhavistundi.
0: They only spend the wicked.
1: Tana pravartananta kudalo kurangane untuntadi.
0: The entire behavior is wicked.
1: Aakali konnadi ani puliki manam puri chapati isthe adi bhujistunda?
0: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
1: Maamsame daniki ruchi.
0: It delights to taste only meat.
1: Karukane bhautikamainatundi yokka ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్
1: సుఖములు కాదు.
0: దట్స్ నో ట్రూ.
1: అందుకోసమనే త్యాగరాజు చెప్పా, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు
0: త్యాగరాజు. హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో విచ్ గివ్స్ హ్యాపీనెస్.
1: అలాంటి త్యాగరాజు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంకటములు ఎందు కొంత మనస్సు చెలించింది.
0: బట్ ఈవెన్ త్యాగరాజు మైండ్ వేవర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
1: భరించుకోలేని బాధలు సంభవించాయి.
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
1: ప్రాణ సమానంగా ఆరాధించుతున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
0: హీ కుడ్ నాట్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ సీతారామ.
1: నేనెందు వెతకుదురాని అనేక పర్యాయములు అనేక చోట్ల కంతా వెతికాడు.
0: హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దోస్ ఐడల్స్. వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యూ.
1: విసుగెత్తింది మనస్సు.
0: ద మైండ్ వాస్ డిస్గస్టెడ్.
1: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
0: దెన్ హీ వాస్ యాంగ్రీ.
1: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
0: రామా ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
1: కానీ నీలో శక్తి లేదు.
0: బట్ యు హ్యావ్ నో పవర్.
1: లేక నాలో శక్తి లేదా?
0: ఆర్ యామ్ ఐ పవర్?
1: నా శక్తి నాకు తెలుసు.
0: ఐ నో మై పవర్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు రామచింతనే చేస్తున్నాను?
0: At all times, at every place, I think of Rama.
1: Satatam Rama Chintanaha.
0: I always chant Rama's name.
1: Karaku nano shakti ledanti nenu oppukonu.
0: I don't accept that I have no power.
1: Neelone shakti ledu.
0: You have no power.
1: Neelo shakti lekapotam chethane naa baadhanu neevu nivarana cheyalekapothunnavu.
0: Because you are powerless, you are not able to relieve me from this suffering.
1: Aa aveshanalo, aa asantriptilo, aa nirashalo, aa nispruhalo aneka vidhamulaga Ramunnu విమర్శించాడు.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
1: కానీ తరువాత తన దోషమును తాను గుర్తించాడు.
0: లేటర్ హీ రికగ్నైజ్డ్ హిస్ మిస్టేక్.
1: రామా, నీలోని ఇది శక్తి లేకపోతే

0: ఏమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
1: రామా, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
2: కపివారది దాటునా,
1: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
2: కలికి రోటగట్టునా,
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
2: లక్ష్మీదేవి వలచునా,
1: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి సర్వ్ యూ?
2: లక్ష్మణుండు కొలచునా,
1: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?
2: సూచు

0: With that highly intelligent, noble Bharata, I will serve you, will worship you. You have got mighty power.
1: మీ అందరికీ ఈ విధంగా రావాలనుకుంటే నీ శక్తి లేకపోతే వీరందరూ నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: These people followed you, worshipped you, served you because you have got power.
1: ఈ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును.
0: In this respect you can understand
1: here. సాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా, ఏ లండన్, 108 దేశాల నుంచి కూడా నువ్వు వచ్చి పడిపోతున్నావు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్?
1: వాళ్ళకి
0: ఆర్ దే ఇన్వైటెడ్ హియర్?
1: వారు అమాయకులా?
0: ఆర్ దే ఇన్నోసెంట్?
1: లేక మూర్ఖులా?
0: ఆర్ దే ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: వెరీ హై ఇంటెలెక్చువల్.
1: మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్. ఇఫ్ వన్ ఇస్
1: ఎ దివ్య భావం కూడా అందులో ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Vesame lekundina samajamlo ashantiki avakasham undadu.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: Samajam shanti badalto tulutuvagavalanna.
0: In order to have peace and security in society,
1: prema tattvanni pinchukovali.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్స్ హూ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్నే ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin.
1: ఇక్కడ ప్రారంభమై తిరిగి చుట్టి చుట్టి చుట్టి చుట్టి వచ్చి అక్కడనే చేరిపోవాలి. అదే పూర్ణము.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: కనుక ఈ పూర్ణం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే పూర్తి ఒక విధమైనటువంటి గుండ్రంగా ఉంటుండాలి.
0: This fullness, totality should be a circle.
1: ఈ పూర్ణమును కొంతవరకు అర్థంగా చెడిపినప్పుడు ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటుంది.
0: ఇఫ్ యు ఇరేజ్ ఎ సర్కిల్, ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సి అనేటువంటి రూపంలో ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనినే సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుంది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి క్రొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and tomorrow on start.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమ.
1: కనుకనే గురు పూర్ణిమ.
0: It is Guru Purnima.
1: Guru anaga peddani arthamu.
0: Guru means big.
1: Ajnanamunu roopamapeyatundi dani kudano maroka arthamu.
0: Now the meaning is the one.
1: Dukaram ajnanam. Dukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga purnima dinamu chikate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Chikatini dooram chesetundi de purnima.
0: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఇస్ ఫుల్, దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ విల్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: దీనిని పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: Adiye nijamainatundi bhakti prapattulu yokka prabhavam.
0: That is the effect of true devotion and surrender.
1: Kaani ee naadu mandi paripurnanga ledu.
0: Today ours is not full.
1: Aithe ee vidhanga undi.
0: How is it?
1: ఏదో కొంత కొరత కలిగి ఉంటుండాలి.
0: దెర్ ఇస్ షార్టేజ్.
1: ఇక్కడ ప్రారంభమైంది, ఇక్కడికి వచ్చి నిలిచింది, మధ్యలో పెద్ద అగాధమైనటువంటి అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుండాలి.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాలీ.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుకొని పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: వెన్ వీ వర్క్ విత్ ఆల్ ఫుల్నెస్ ఇన్ అవర్ హార్ట్స్ యూ విల్ రిసీవ్ టోటల్ పే.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: దే ఆల్సో రిసీవ్ పెన్షన్.
1: వారికి డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇస్తారు.
0: దే ఆల్సో రిసీవ్ డిఎన్ఎస్ అలవెన్స్.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: But part-time devotees, part-time workers will not receive these benefits.
1: Kevalam payment raakunda potame kaakunda vaadu pension kuda ledhu.
0: They don't receive pension also.
1: Deenin salos kuda ivaru.
0: They don't receive dearness alone.
1: Anaga poornamaina hrudayanga undinatunte vaaliki భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంటాది.
0: Meaning the one with fullness in his heart.
1: కనుకని నవమిత మార్గములో ప్రవేశించి
0: he receives ఫుల్ గ్రేస్.
1: ఏ మార్గంలో ఒక దానిని పరిపూర్ణం గావించుకోవటము సాధకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యతత్వము.
0: హీ ఫాలోస్ వన్ ఆఫ్ ది పాత్స్ ఆఫ్ డివోషన్ అండ్ అటైన్స్ దట్ ఫుల్నెస్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్.
1: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
0: వాట్ ఆర్ దీస్ నైన్ పాత్స్?
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఎట్టి స్నేహము?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్?
1: ఈనాటి కలియుగ స్నేహం ఆ స్నేహము.
0: ఇస్ ది ఫ్రెండ్షిప్ ఆఫ్ కలియుగ?
1: పాకెట్ లో మనీ ఉంది, ఫాదర్ పొజిషన్ చక్కగా ఉంటుంది, అందల మంది హలో హలో హలో అని వచ్చి చూస్తారు.
0: వెన్ దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్ అండ్ ఫాదర్ ఇన్ పొజిషన్, ఎవ్రీ వన్ విల్ సే హలో టు యూ.
1: పాకెట్ లో మనీ లేదు.
0: దేర్ ఇస్ నో మనీ ఇన్ ద పాకెట్.
1: ఫాదర్ రిటైర్ అయిపోయింది.
0: ఫాదర్ రిటైర్.
1: ఏక మినిస్టర్ తప్పిపోయింది.
0: హి లాస్ట్ ద పొజిషన్.
1: అటువంటి వాడిని ఎవరు కూడా దగ్గరికి వచ్చి గుడ్ బై అని కూడా చెప్పరు.
0: నో వన్ విల్ కమ్ టు మీ అండ్ సే అట్లీస్ట్ గుడ్ బై.
1: ఇలాంటి స్నేహం స్నేహాల?
0: కెన్ దాట్ బి ఎ ఫ్రెండ్షిప్?
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము.
0: ఇట్ ఇస్ ఓన్లీ టెంపరరీ రిలేషన్.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛలతో కూడినటువంటి స్నేహము.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫిజికల్ వరల్డ్లీ డిజైర్స్ అసోసియేషన్.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట గంట ఇంట ఉండి కంటి వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫ్రెండ్షిప్ దట్ ఫాలోస్ యూ లైక్ ఎ షేడ్ ఆఫ్టర్ యూ విత్ యూ ఆల్వేస్.
1: ఇంట వెంట కంట జంట ఉంటుండి చూసుకునేటువంటి స్నేహితులు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రెండ్ గాడ్. Who is with you continuously like an eyelid follows you.
1: ఆ భగవంతుడితో మనము ఫ్రెండ్షిప్ చేయాలి.
0: So we have to develop friendship with God.
1: సర్వ విధములైనటువంటి బాధలకు నేను నివారణ కాగలవు.
0: He will cure all sorts of problems.
1: ఈ స్నేహం చేసినప్పుడు రెండు కూడాను ఏకమైపోతుంది.
0: Out of this friendship both become one.
1: కనుకనే జీసస్ కూడాను మొదలు తాను సమాజంలో ప్రవేశించినప్పుడు I am the messenger of God and Lord.
0: So Jesus, when he stepped into society, he said, I am the

0: మెసెంజర్ ఆఫ్ గాడ్
1: అనగా ఆ భగవంతునికి నాకు ఎట్టి సంబంధం లేదు, అతని ఆజ్ఞను మాత్రం శిరసావహిస్తున్నాను.
0: ఐ హావ్ నో డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఐ ఫాలో హిస్ కమాండ్.
1: కానీ అతనికి సమీపంగా పోయేటువంటి విధానమును గుర్తించి సాధన సలిపి తర్వాత కనుక్కున్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
0: From the worldly points, all are messengers.
1: ప్రతి వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మన భారతదేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది.
0: ద భారత్ డిపెండ్స్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండర్స్టాండ్.
1: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
0: వెన్ వన్స్ ద స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ భారత్ విల్ బి
1: భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: వెన్ భారత్ ఇస్ పుట్ టు రూయిన్స్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్స్.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను భారతదేశం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore, whole world depends on భారత్.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: Therefore, you should understand the greatness of భారత్.
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి కూడా చాటాలి.
0: You should propagate spirituality to every street.
1: ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
0: బికాస్ స్పిరిచువాలిటీ
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: వీఆర్ సరౌండెడ్ బై ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: మానవత్వమే నశించిపోయింది.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ గో.
1: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: వీఆర్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
1: మానవులం అవుతాము.
0: When do we become humans?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When we have good mind, a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore, man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
0: So he is born to that Manu. So his name is
1: Manu.
0: Who is Manu?
1: అతనే సర్వ ధర్మములను, సర్వ న్యాయమునకును దేశమునకు అందించి ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధన సల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళు చెప్పేటువంటి న్యాయాలంతా కూడా మను ధర్మాలు కానే కావు.
0: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in accordance with dharma.
1: bodhisthunnaru aa kaalanni patti paristhitini patti prabhavanni patti dhanamunu patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali nyayam desha kala paristhitina prabhavaniki atheetamainatundi.
0: But the justice in those times transcended all environment.
1: Atti manu yokka vishayanni kodadu ee naadu marchipoyinaam manam.
0: And today Manu is totally forgotten.
1: Kauntinyudu, ee Kauntinyudu arthashastrani bodhinchinatundi vaadu.
0: Then Kautilya, who taught economics.
1: ఈ అర్థశాస్త్రం అనేటువంటి దాన్ని ఈనాడు మనం మర్చిపోయినాం. ఎకనామిక్స్ అని పెట్టుకుని దాంతో అనేక అల్లకల్లోలము జరిగిపోతుంటున్నాయి.
0: వీ కాల్ అర్థశాస్త్ర యాజ్ ఎకనామిక్స్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ టుడే.
1: ఈనాడు ఈ ఎకనామిక్స్ యొక్క దోషం చేతనే బ్యాంకులంతా లూటీలు అయిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎకనామిక్స్ ఆల్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్.
1: ఆ కౌంటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌటిల్య.
1: సత్యవాక్ పరిపాలన,
0: అడియరెన్స్ టు ట్రూత్.
1: హరిశ్చంద్రుడు తన ఆడబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర సాక్రిఫైస్ వైఫ్ అండ్ సన్ టు హోల్ ట్రూత్.
1: ఇలాంటి మహాపవిత్రుడైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞను శిరసావహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
0: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్. We don't follow their ideal and example, and therefore we have become weak.
1: Adhyapakulara,
0: teachers,
1: meer balavikas vidya adhyapakulaga undinappudu pillalakanta kudunu mana prachina maharishulu yokka tattvamu, mahaneeyulu yokka tattvamu, pativrutulu yokka tattvamu, satyaseelamu yokka tattvanni aa pillalaku chakkaga bodhinchali.
0: As balavikas gurus, You should teach clearly the ancient culture of Bharat, the stories and the message of the noble
1: soul. Bhakti yoka shravana kumarudu ee vidhanga chesadu.
0: The devotion to parents as demonstrated by shravana
1: kumarudu. Peru matram shravanaani pettukunte prayojanam ledu.
0: There is no use in
1: తల్లిదండ్రులను గౌరవించేటువంటి వాడిగా ఉంటుండాలి.
0: He has to conduct himself.
1: ఎలాంటి తన స్వార్థాన్ని త్యాగం చేసి తల్లిదండ్రుల యొక్క జీవితానికి సుక్షేమాన్ని అందించేటువంటి పుత్రుడిగా ఉండినప్పుడే అతను సత్పుత్రుడు.
0: He sacrifices his own self for the sake of the parents. He is a good son.
1: కులములో ఒకండు గుణవంతుడున్న కులము వేరయు వాని గుణము వేరయు.
0: If there is one of noble character in the entire community,
1: వేరయు వలములోన మలయజం ఉన్నట్టు ఒక్క అడవి లోపల ఒక మల్ల చెట్టు ఉంటుండేకి చాలు ఆ మల్ల పుష్పం యొక్క సుగంధము సర్వత్ర వ్యాపింపచేస్తుంది.
0: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
1: కనుక తల్లిదండ్రుల యొక్క భక్తిని శ్రవణ కుమారుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చాడు. ఆ శ్రవణ కుమారుడు యొక్క తత్వాన్ని మన పిల్లలకు బోధించాలి.
0: Devotion to parents is demonstrated by Shravana Kumara. We have to teach it example clearly.
1: Inka guru bhakti lopala ekalavyudu.
0: Devotion to teacher ekalavya.
1: Alanti paristhiti lopala deninainappudu tyagam chesi mana loka samrakshana kosamani ee samaja kshemam kosamani loka kalyanam kosamani aa vidhamainatvanti yokka shakti samarthyamulu tyagam cheyali.
0: One has to sacrifice for the welfare and the progress of the country. And he should be prepared.
1: Daiva bhaktulo prahladudu
0: and devotion to God prahlada
1: elanti paristhitulu endeyapudano
0: under any circumstances.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that large
1: knife.
0: The demons were hurting, harming him with knives.
1: Kani aa chinna barudu amma appa ani kuda anledu narayan narayan narayan.
0: That young boy didn't say mother, father, he said narayana.
1: Ichacharul poduva daitya kumarudu maati maatiki o pannagasai.
0: Doi
1: bhagavantuda.
0: He said, oh God.
1: Ani nutinchenu kani.
0: He praised him.
1: Ta kannula neeru teedu.
0: He never shed a tear.
1: కనుల నీరు ఏమాత్రమో తేలేదు.
0: హీ నెవర్ సెడ్ ఇట్ హియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ప్రాకృతమైనటువంటి దుఃఖములకు కంటి నీరు నింపకూడదు అనేటువంటి సత్యాన్ని ఆ ప్రహ్లాద లోకానికి చాటాడు.
0: ప్రహ్లాద టాట్ ద ట్రూత్ దట్ వన్ షుడ్ నాట్ సెట్ హియర్
1: లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైనటువంటి ఈ లోక సంపదల కోసం మనం కంటి నీరు నింపకూడదు.
0: వి షుడ్ నాట్ సెట్ హియర్ ఫర్ దిస్ టెంపరీ ఎఫీమరల్ ట్రాన్సిషన్.
1: ఎవరి కోసం కంటి నీరు నింపాలి?
0: ఫర్ హూస్ సేక్ షుడ్ వి సెట్ హియర్?
1: దైవానికి ఆనంద భాష్పములుగా అర్పితం చేయాలి.
0: We should shed the tears of joy for God.
1: Kanukane naramulu anaga neeru.
0: So naramulu means water.
1: Nayanamulu anaga kannulu.
0: Nayana or the eyes.
1: Sari aa neerunu kannulu tho ichinappude narayanamulu ayipoyindi. Narayana anta empty. నయనముల నుంచి ఆనంద బాష్పములు నారాయణకు వదలటమే ఇదే నారాయణ తత్వం.
0: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ద ఐస్ ఇస్ నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందని.
0: దేర్ ఈస్ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ నారాయణ.
1: దేహమును ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యువర్ బాడీ యూఆర్ నాట్ న్యూ.
1: పురాతనము కాదు.
0: యూఆర్ నాట్ ఏన్షియంట్ వన్ ఈదర్.
1: సనాతనమే.
0: You have been eternal.
1: సనాతన ధర్మమే మనకు మానవ ధర్మము.
0: దాట్ క్వాలిటీ ఆఫ్ సనాతన క్వాలిటీ
1: మానవ అని పిలుస్తూ వచ్చారు.
0: సో యు ఆర్ కాల్డ్ మానవ.
1: మా కాదు.
0: మా నో
1: ఏది కాదు. నవ కొత్తది కాదు.
0: నవ న్యూ నాట్ న్యూ.
1: కనుక మనము కొత్తవారు కాదు.
0: సో వర్ నాట్ న్యూ.
1: పాతవారమే.
0: వేర్ ఓల్డ్.
1: కానీ పాతవారమైనటువంటి సనాతనం మనం ఈనాడు రోతవారుగా తయారైపోయినాం.
0: దో వీఆర్ ఓల్డ్ అండ్ ఏన్షియంట్ వీఆర్ రాటన్ టుడే.
1: ఏనాడు భగవంతుతో సంబంధం కూలిపోయిందో విడిపోయిందో అది మనం వ్రోత జీవితమే.
0: ద మూమెంట్ ద అసోసియేషన్ ఈజ్ లాస్ట్ విత్ గాడ్ అవర్ లైఫ్ ఈజ్ రోటన్.
1: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనము.
0: వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ గాడ్ వీఆర్ రియలీ సనాతన.
1: కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము.
0: Divinity is responsible for everything.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: వీ షుడ్ ప్రాపగేట్ దట్ డివినిటీ.
1: ఏ అమెరికన్స్ ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్ల పైననో ఒక కాయిన్స్ పైననో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
1: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ ఎ థింగ్.
1: ఎందుకని ప్రశ్నించే సెక్యులర్ స్టేట్.
0: ఇఫ్ యు ఆస్క్ వై ఇట్ ఇస్ ఎ సెక్యులర్
1: స్టేట్ అర్థం లేని పదవి ఎందుకు?
0: ఇట్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని నువ్వు వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్ యువర్ సెక్యులర్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: నీ బాధించకూడదు.
0: యూ షుడ్ నాట్ హర్మ్ ఎనీవన్.
1: నీ దూషించకూడదు.
0: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: నీ మతాన్ని విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్
1: అక్యూజ్. నీ కూడా విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దానిని నువ్వు అనుసరించు. దీనికి ఎవరే అడ్డేం ఉంది?
0: యూ ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీరు ఎన్ని చేసినప్పటికీ అన్నింటి యందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
0: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all that, but Jesus is one.
1: Jorastani, Christani.
0: You may say Jorastani.
1: Ivanni kudunu namamule.
0: They are names.
1: Anninti endu undinatvanti okke divyattam.
0: But in all, divinity is one and the same.
1: Matamula anetvanti perithopana, kalahamulu abhiruddhi kavinchukoni, అనేక రక్తపాతములు జరుగుతూ వస్తుంటున్నాయి.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఇన్ ద బ్లడ్ షెడ్.
1: కాదు కాదు, మన పిల్లలకు బోధించాలి.
0: వి షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
0: ఆల్ రిలిజన్స్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్ విచ్ రిలిజన్ ఇస్ బ్యాడ్.
1: దీనుడు భారతీయ వీరసుతుడా.
0: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివి.
2: యాజ్ యువర్ మైండ్ ఈజ్ స్పాయిల్డ్ రిలీజియన్ ఇస్
1: దైవమంతా ఒక్కడే,
2: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ సచ్.
1: ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
2: యు థింక్ ఇన్ యువర్ ఓన్
1: రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
2: యు కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
2: When this equal mindedness is taught to our children by teachers, the country will prosper.
1: Manamu bhagavantuni poojistunnam.
2: We worship God.
1: Ee vidhanga poojistunnam.
2: How do we worship him?
1: Ee poojaku ee phaltamu, ee pooku ee phaltamu ani manam cheppukovatam ledi.
2: We don't say this should be the result of the fruit of our worship.
1: Poojalu jaatulu veru, poojalu okate.
2: Flowers are of different types, but worship
1: darshanappulu veru, daivamu okkade.
2: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
2: ద బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
2: మిలియనేర్ హాస్ నాట్ డిసెండెడ్ ఫ్రమ్ స్కై.
1: ఇద్దరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు.
2: బోత్ ఆర్ బోర్న్ ఫ్రమ్ మదర్.
1: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి ఒక తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
2: దిస్ డివినిటీ విల్ టీచ్ యూ దట్ వన్ పాయింటెడ్నెస్.
1: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
2: వెన్ వన్ ఈజ్ హంగ్రీ మిలియనేర్ అండ్ పాపర్, దే ఫాస్ట్ ఫుడ్. కోటీశ్వరుడు
1: పంచపచ్చ పరిమాణంతో కడుపు నింపుకోవచ్చును.
2: ఎ రిచ్ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ ఐటమ్.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
2: ఎ పాపర్ మే ఈట్ జస్ట్ పాస్ట్.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
2: బట్ ది అపిటైట్ ఈజ్ సేమ్.
1: దాహమైనప్పుడు
2: వెన్ వన్ ఈజ్ థర్స్టీ,
1: ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకోవచ్చాడు.
2: వన్ మే క్వెంచ్ ది థర్స్ట్ బై టేకింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎ లేక్.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు, కూల్ డ్రింక్ తాగుతాడు.
2: ఎ రిచ్ మ్యాన్ డ్రింక్స్ కూల్ డ్రింక్.
1: ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కానీ
2: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరువేరుగా కనిపించాయి.
2: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వులు ఒక్కటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు
1: ఆల్. అడవులు ఎందున్నా,
2: ఎదురు
1: ఆకాశంలోనున్నా,
2: ఆరెంజ్ కా
1: పట్టణంలోనున్నా,
2: సిటీ
1: పల్లెనున్నా,
2: విలేజ్
1: గుట్ట మీదనున్నా, కట్టేటబడి ఉన్నా, దైవం ఒక్కడే.
2: వాట్ ఎవర్ మే బి, గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్ ది స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈజ్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: అది సత్యం, సత్యం ట్రూత్ ఈజ్ గాడ్.
2: దట్ ఈస్ ద ట్రూత్. Truth is God.
1: ఇది రెండోది కాదు.
2: No two.
1: సత్యం ఒక్కటే. ఏకం సత్. ఇప్రా బహుదా వదంతి.
2: Truth is only one, not two.
1: దట్ ఈ తండర్లో నీరు ఉంది.
2: దిస్ తండర్ హస్ వాటర్.
1: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
2: Many people call it neeru.
1: తమిళవాడు తండ్రి అని పిలుస్తాడు.
2: Tamilians call it thanni.
1: హిందీవాడు పాని అని పిలుస్తాడు.
2: Hindi people pani.
1: అమెరికా వాడు వాటర్ అని పిలుస్తాడు.
2: Americans water.
1: వాడు వారి అని పిలుస్తాడు.
2: వారి.
1: వాటర్ ఒక్కటే కదా.
2: బట్ వాటర్ ఈజ్ వన్.
1: కనుక దేశ భాషలు ఎందు వ్యత్యాసం గోచరించవచ్చును కాని పదార్థం యొక్క తత్వము పరతత్వం ఒక్కటే.
2: Therefore there may be differences in respect of languages. But the material is one and same.
1: కనుక ఇట్టి పరతత్వాన్ని మనము వాక్కు చేత కాపాడుకోవాలి.
2: Therefore, we have to keep and preserve by this speech.
1: అధిక భాషలు ఏమాత్రము మనం ప్రవేశపెట్టకూడదు.
2: We should not talk too much.
1: నాలుగు చేసే పాపములు నాలుగు.
2: Man commits four times.
1: ఇది పిల్లలకు చక్కగా మీరు బోధించాలి.
2: Teach well to children.
1: మొదటి పాపం ఏమిటి?
2: What is the first sin?
1: అసత్యమాడటం మొదటి పాపము.
2: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండవ పాపము.
2: Second, excessive
1: thought. త్వరను దూషించడము మూడవ పాపము.
2: Criticizing others.
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం. కనుక ఆదిశంకర్ల వారు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి, ఇదే పాపము అన్నాడు.
2: ఆదిశంకర్ సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్స్ వాట్ యు థాట్, దట్ ఇస్ ది సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరుడు.
2: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
2: హి ప్రేయ్.
1: ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీతవ శరణై గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సదేశ సురేశ భూషణభో ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
2: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
2: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
2: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
2: ద ఫస్ట్ వన్,
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? నేను పరులకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీలు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస, మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పరులకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
2: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్, బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సర్వ్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి. ఇది పాపము, ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
2: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ, పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకోవశి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ దట్ యు ఆర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
2: Saying so that God is everywhere, I have come to Kashi to see God, isn't that a sin?
1: శరీరము భౌతికమని,
2: బాడీ ఇస్ ఫిజికల్,
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము,
2: దట్ ద బాడీ ఇస్ వీక్,
1: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ ఇట్ విల్
1: శతవర్షములు దాకా మితము చెప్పిన కానీ
2: 100 years is the limit.
1: నమ్మరాద ఈ మాట నమ్మనమ్మను.
2: Do not believe that word.
1: బాల్యమందు, ప్రాయమందు, ఏక ముదివియందు, ఏక ముసలియందు, ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ వన్ వుడ్ డై,
1: మరణమే సత్యము నిజము.
2: దట్ డెత్ ఇస్ సర్టెన్.
1: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
2: సో లాంగ్ యు ఆర్ అలైవ్ యు షుడ్ నో.
1: అందరికీ బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ ఆల్.
1: మరణపు కొంప,
2: బాడీస్ ఫుల్ ఆఫ్ డెత్,
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
2: అండ్ ఇట్ సర్వింగ్ ఓన్లీ
1: సీన్ జాతి సంచలనము పొందు దుంప,
2: ఇట్ పెరినే
1: సాగర మీద లేని కంప,
2: ఇట్ ద వన్ దట్ కెన్
1: అప్పుల అదిలంబు మన మెప్పు దలంప,
2: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా.
2: ఓ మైండ్, డోంట్ థింక్ దట్ బాడీస్
1: పరిపాదములు ఆశ్రయించవి.
2: సరెండర్ టు గాడ్.
1: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
2: ఐ నో దట్ ద బాడీస్
1: టెంపరరీ. కానీ దేహాన్ని రక్షించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
2: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
1: ఈ దేహమును ఎవరు రక్షించుకోగలరు?
2: Who can protect this body?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible to anyone.
1: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
2: This is like a water bubble.
1: Mind అనేటువంటిది పిచ్చి కోతి వంటిది. Mind is like a mad monkey.
2: Mind is like a mad
1: body. Body is like a water bubble.
2: Body is a water bubble.
1: Don't follow the body.
2: Don't follow the body.
1: Follow the mind.
2: Don't follow the mind.
1: Follow the conscience. ఇది ఆత్మతత్వం.
2: Follow the conscience. That is
1: నీ యొక్క కాన్షియన్స్, నీ విట్నెస్, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
2: The conscience, the witness, know your ఆత్మ.
1: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించటమే ఒక పాపము అని చెప్పాడు శంకర్ల వారు.
2: ఇట్ వాజ్ శంకర హూ సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ఎ సిన్.
1: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ వీ షుడ్ సీ దట్ దే విల్ హావ్ ఆల్ సేక్రెడ్ థాట్స్.
1: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: You are not separate. Name and form are different.
1: దీన్ని బట్టి నీవు ఏమాత్రం భేదమును తలంచకూడదు.
2: Don't think of differences.
1: పుట్టిన దశమే చేంజ్ అని పిలిచారు నిన్ను.
2: The woman you are born, you are a child.
1: 10 సంవత్సరాలకి బాయ్ అని పిలుస్తున్నారు.
2: Later boy.
1: 30 years మ్యాన్ అని పిలుస్తున్నారు.
2: At age of 30 man.
1: 75 years గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
2: At age of 75 grandfather.
1: నాలు ఇంటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
2: But in all these stages you are one.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కానీ నీ ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
2: They consider the child, man and grandfather different states, but the individual one same. He may be a celibate or a householder or an
1: annunciate. ఒక భావములు విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల లోపల ఆధ్యాత్మికం అంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ, అసహ్యంగా కూడా చూస్తున్నారు.
2: Since these things are not taught to students, the students are bound to neglect spirituality.
1: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
2: The first teachers are parents.
1: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
2: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
2: బాయ్స్ అండ్
1: చెప్పాలి, నీ బ్లడ్,
2: యువర్ బ్లడ్,
1: నీ హెడ్,
2: యువర్ హెడ్,
1: నీ ఫుడ్,
2: యువర్ ఫుడ్,
1: నీ దుడ్డు,
2: యువర్ దుడ్డు, మనీ
1: గిఫ్ట్
2: ఆర్ ద పేరెంట్స్.
1: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాటిట్యూడ్ చేయి.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
1: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
2: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
1: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం!
2: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
1: Neenaadu neevu nee parents ni gauravinchakapothe neekemi teliyadu ippudu kaani repati dinam nee pillalu neeku reaction resound and reflection ninnu agauravapalchinappudu aanaadu neevu continue nimpi prayojanam emiti.
2: If you don't respect your parents, you may not be mindful of this tomorrow when your children disrobe you.
1: Bhavishyattulo manam sukhashantanu anubhavinchalante vartamanamlo manam sakramamainatti panulu manam cheyali.
2: To have happiness and security in future,
1: mana kartavyanni manam nirvartinchali.
2: We should do our duty.
1: నీకు ఈ వయసులో నీకు అది తెలియదు.
2: అట్ దిస్ ఏజ్ యూ డోంట్
1: రేపటి దినం నీ పిల్లలే నిన్ను ఆ విధమైనటువంటి రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు.
2: వెన్ యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు పనిష్ యూ టుమారో యూ విల్ ఫీల్ సాడ్.
1: కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటి వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
2: సో వాట్ ఆల్ దట్స్ గోయింగ్ టు అపియర్
1: మానవుల యొక్క సమస్త బాధలకు సమస్త దుఃఖములకు సమస్త విచారములకు కారణం ఏమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
2: పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఇస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సఫరింగ్ యాంగ్జైటీ అండ్ ట్రబుల్.
1: ఒక్కటే ఒక ఆన్సర్,
2: ఓన్లీ వన్ ఆన్సర్.
1: పాస్ట్ ఈస్ పాస్ట్.
2: పాస్ట్ ఈస్ పాస్ట్.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
2: Past is past.
1: నీవు ఏమి చేసినా అది తిరిగి వాపసు రాదు.
2: యూ కెనాట్ రికవర్ ఇట్.
1: నరుని యవ్వనము నదీ జలము తిరిగి రాదు అని.
2: ద యూత్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ షాల్ నెవర్ రిటర్న్.
1: కాబట్టి పాస్ట్ ఈస్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్.
2: సో పాస్ట్ ఈస్ పాస్ట్, ఫర్గెట్.
1: నడుచుకుని వచ్చిన రోడ్డు చూచుకునే వచ్చాం.
2: యూ జస్ట్ పాస్డ్ త్రూ.
1: ఇంకా వెనుక ఎందుకు తిరిగి రాలి?
2: దెన్ వై డూ యూ టర్న్ బ్యాక్?
1: ఇంకా ఫ్యూచరా?
2: దెన్
1: ఫ్యూచర్ ని ఊరికి యోచన చేస్తున్నావు.
2: యూ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
1: ఆ ఫ్యూచర్ నీకు ష్యూరిటీ లేదు.
2: యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్
1: రేపటి వరకు ఉంటాననేటువంటి ధైర్యము ఒక శక్తి నీకు ఎక్కడ ఉంది?
2: వాట్ సార్ట్ ఆఫ్ హోప్ దట్ యుల్ బి అవర్ అలైవ్.
1: రాత్రి లోపల ఏమైపోతావు?
2: వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద నైట్?
1: కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
2: సో ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్.
1: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ది ఫ్యూచర్.
2: డోంట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
1: లివ్ ఇన్ ది ప్రజెంట్.
2: లివ్ ఇన్ ద ప్రజెంట్.
1: ఈ ప్రజెంట్ చాలా మనకు అవసరము.
2: దిస్ ప్రజెంట్ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ ప్రజెంట్ కూడా నువ్వు ఆర్డినరీ ప్రజెంట్ కాదు, ఆమ్నీ ప్రజెంట్.
2: దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, ఇస్ ఆమ్నీ ప్రజెంట్.
1: ఎట్లా? పాస్ట్ రిజల్ట్స్ ప్రజెంట్ లో ఉంది.
2: The results of the past are in the present.
1: Future results are present.
2: Future results also.
1: పూర్వేసినటువంటి విత్తనమే ఇప్పుడు చెట్టయింది.
2: The seed sown earlier.
1: ఈ యొక్క సీటే ముందుకు రాబోతుంది.
2: And the seed will be tomorrow.
1: రెండు ప్రజెంట్ లో ఉంది. ప్రజెంట్ నీవు భద్రంగా తీసుకోవాలి.
2: So past and future lie in the present. Take care of it.
1: ప్రజెంట్ ని ఈనాడు మర్చిపోతున్నారు.
2: Parents have forgotten.
1: జరిగిన దాన్ని చింతిస్తున్నారు.
2: They bother with the past.
1: రాబోయే దానికి ఆశిస్తున్నారు.
2: And they are expecting in the future.
1: ఈ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు.
2: They are forgetting the present.
1: అందువల్లనే సర్వ దుఃఖములకు మూల కారణమే.
2: Therefore it leads to all sorts of misery.
1: అది నీవు అనుకోలేవు.
2: They are not prophet.
1: ఇది నీవు తెలుసుకోలేవు. ఉన్నదాన్ని అనుభవించలేవు.
2: They don't experience the present.
1: ఏమైపోతుంది అది అప్పుడు?
2: Then what will happen?
1: తిత్తి బోడి నెత్తి బోడి తిరుపతి పోనక్కర్లేదు అన్నాడు. అది బోడి ఇది బోడి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: You lose both. What is the fun of having it?
1: కనుకని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకోండి.
2: సో థింక్ ఆఫ్ ది ప్రజెంట్.
1: వర్తమానాన్ని సక్రమంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
2: డూ యువర్ డ్యూటీ ఇన్ ద ప్రజెంట్.
1: దాని రిజల్ట్ తప్పక మనకు లభిస్తుంది.
2: దెన్ యూ సడన్లీ గెట్
1: కష్టే ఫలి.
2: అవుట్ ఆఫ్ హార్డ్ వర్క్ యూ గెట్
1: హృదయపూర్వకంగా పనిచేస్తే దానికి తగినటువంటి రియాక్షన్ రాకుండా ఉండదు.
2: ఇఫ్ యూ వర్క్ వెల్ యూ విల్ గెట్ ప్రాపర్ రియాక్షన్.
1: ప్రపంచమంతా కూడా నువ్వు ఒక అద్దం వంటిదే.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ద మిర్రర్.
1: నీవు ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని నీవు తప్పక నీవు రేపు అనుభవిస్తావు.
2: వాట్ ఎవర్ యూ డూ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద కాన్సిక్వెన్స్.
1: 10 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: టుమారో ఆర్ అట్లీస్ట్ 10 ఇయర్స్
1: తర్వాత ఇంకా 50 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: ఆర్ 50 ఇయర్స్
1: ఇది తప్పినది కాదు.
2: యూ కెనాట్ ఎస్కేప్.
1: కనుకనే బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
2: సో బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
1: ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
2: Stand in front of mirror.
1: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
2: డూ నమస్కార్.
1: ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనుకొస్తుంది.
2: రిఫ్లెక్షన్ విల్ రిటర్న్ యువర్ నమస్కార్.
1: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
2: యూ ట్రై టు పనిష్.
1: అది నేను దండిస్తుండాలి.
2: ఇట్ ఆల్సో పనిష్ ఇన్ టర్న్.
1: చూసారా, నువ్వు ఏమి చేస్తావో దాని యొక్క ప్రతిబింబం దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
2: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
1: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
2: యూ స్టాండ్ దేర్
1: అను. అది కూడా ఓ అని అంటుంది.
2: నియర్ ద హిల్ యూ సే ఓ. యూ గెట్ ఈ కో.
1: అది రీసౌండ్.
2: దట్ ఇస్ ది రీసౌండ్.
1: ఇంకా రిఫ్లెక్షన్.
2: అండ్ రిఫ్లెక్షన్.
1: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
2: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ద స్విచ్.
1: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
2: అండ్ దెర్ బి వైట్ లైట్.
1: తక్షణమే డార్క్ అయిపోతుంది.
2: దట్ విల్ ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
1: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: Therefore reaction, resound and reflection.
1: ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
2: This is the law of nature.
1: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి.
2: We are bound to follow the law of nature.
1: దీనిని అనుసరించకపోతే ఇక వీలు కాదు.
2: It's not possible to escape.
1: కనుక అద్దమే ఈ ప్రకృతి.
2: This world is mirror.
1: నీవే రియాలిటీ.
2: యువర్ ది రియాలిటీ.
1: జీవతత్వమే రిఫ్లెక్షన్.
2: అండ్ యువర్
1: నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అర్థంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
2: వాట్ ఎవర్ యూ డూ ది కాన్సిక్వెన్సెస్ విల్ కమ్ బ్యాక్.
1: పిల్లలకు చక్కగా చెప్పాలి.
2: దిస్ హాస్ టు బి టాక్ట్.
1: నాయన తెలుసో తెలియకో నీవు పొరపాటులో పడిపోతున్నావు.
2: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
1: పాపాలు చేస్తున్నావు.
2: యూ కమిట్ సిన్.
1: పాపాలు తలుస్తున్నావు.
2: యూ థింక్ సో.
1: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
2: బట్ యూ కెనాట్ ఎస్కేప్. నీవు
1: చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
2: అండ్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ డూ.
1: దురదృష్టవశాత్తు ఈనాడు ఇంటిలో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా ఆనాడు స్ట్రైక్.
2: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్. టీచర్స్ ఆల్సో
1: డోంట్. ఎంత బాగుపడతారు.
2: వెల్ హౌ డు ఎక్స్పెక్ట్ ది చిల్డ్రన్ టు
1: చదువు అంటే ఏమిటి? శిక్షణ అనేటువంటిదే పేరు.
2: ఎడ్యుకేషన్ మీన్స్ శిక్షణ.
1: శిక్షించాలి.
2: దే మస్ట్ బి పనిష్డ్.
1: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
2: దట్ ఈస్ ద ట్రైనింగ్ ఇన్ గురుకులం.
1: కనుకని ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
2: దేర్ఫోర్ దోస్ పీపుల్ ఆర్ స్టిల్ షైనింగ్ టుడే.
1: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
2: వి మస్ట్ టీచ్ చిల్డ్రన్.
1: పూర్వము మదాలస.
2: అర్లియర్ మదాలస.
1: ఆమె పిల్లలకి ఏమని బోధించేది?
2: వాట్ ఈస్ ద షీ టాట్ టు చిల్డ్రన్?
1: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
2: షీ టాట్ సీక్రెట్ థాట్స్.
1: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు. నీవు మహాబుద్ధిమంతుడవు. నీవు నిరంజనుడవు.
2: ఇట్స్ ఎ గో చైల్డ్. యు ఆర్ సీక్రెట్ వన్. యు ఆర్ ఫ్రమ్ ది ఎటర్నల్ బ్లెస్.
1: సంసార మాయా పరివర్జితేసి. ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచము ఇది వర్జించు, త్యజించు.
2: డ్రాప్ దిస్ ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఎ డెల్యూషన్.
1: సంసార స్వప్న త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి ఒక స్వప్నము.
2: ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
1: త్యజ మోహ నిద్ర. ఇది ఎట్ట వస్తుంది ఈ స్వప్నము?
2: హౌ డు యూ డ్రీమ్?
1: నిద్రపోతేనే స్వప్నం వస్తుంది.
2: When you sleep, you dream.
1: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
2: If you don't sleep, there is no dream.
1: కాబట్టి స్వప్నానికి ఏది కారణము?
2: So what is the responsibility?
1: కలలకు ఏమి కారణము?
2: What is responsibility?
1: ఈ విధంగా ప్రశ్నలు ఎవరైనా అనుభవ వేసినప్పుడు కొన్ని మంది డాక్టర్లు చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
2: Doctors say, why do you dream? They say that if the food is not digested properly, you dream.
1: Dreamu karanam nidrane.
2: None of these, the reason for dreaming.
1: Nidrane ekapothe manaku dreame raadu.
2: When you don't sleep, you don't dream.
1: Samsara. Ee samsaram anetundi swapnam. Tyaja moha nidra.
2: The family is a dream.
1: Madalasa vakyam.
2: It's the word of Madalasa.
1: Vachaspati. నాయన, నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి. ఇలాంటి మాటలకి ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూచేటువంటి వాళ్ళు.
2: షీ యూజ్డ్ టు లే డౌన్ ద చైల్డ్ ఇన్ ద క్రేడిల్ టెలింగ్ యు ఆర్ ద ప్యూర్ అన్సీన్ వన్.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
2: ఇట్ ఇస్ ద క్రేడిల్ ఆఫ్ ఓంకార.
1: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి.
2: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
1: ఎరుకనే బాలు ఏమనక ఉలచి.
2: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ.
2: విత్ పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
1: జో అని గుప్పే రాయవా.
2: దే గో ఆన్ సింగింగ్ ద లల్లబీ.
1: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
2: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లల్లబీ.
1: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
2: My son should be highly educated.
1: Dandiga varakattam icchetuvanti attagarulu chikkali.
2: He should have very high amount of dowry.
1: Videshaluku pampali.
2: He should go abroad.
1: Oy bestunni gaavinchali. Inaati korikalu inaati tallulaku.
2: These are the desires of mothers today.
1: Idantha kuda emi gauravam anukuntunnaru veeru.
2: What sort of respect is that?
1: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
2: ద పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
1: నీ లక్షలిస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోడు అని ఒక ప్రతిజ్ఞ.
2: అన్లెస్ యూ పే సో మెనీ లాక్స్ ఐ విల్ నాట్ గెట్ మై సన్ మ్యారీడ్.
1: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
2: ద పేరెంట్స్ విల్ బ్రింగ్ దేర్ డాటర్ అండ్ ఆఫర్.
1: ధర్మేచ అర్థేచ కామేచ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
2: దే ఆల్సో మేక్ ప్రామిసెస్. in the field of righteousness, in the field of wealth, and
1: అప్పుడు అతనికి ప్రామిస్ చేసేటువంటి వాడు రాజ చేర్తవ్యము నేను తప్పక చూసుకుంటాను.
2: The bridegroom also makes such promises, I'll certainly take care of.
1: కన్యనే దానం చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరములు 15, 18, 20 సంవత్సరములు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశాడు.
2: Having brought up the daughter 15-16 years, that daughter is
1: ordinary. అందువల్లే ఆమె అర్ధాంగిగా మారిపోయింది.
2: So she becomes our
1: girl. అందువల్ల ఆమె గృహలక్ష్మిగా తీర్చిదిద్దారు.
2: So she is గృహలక్ష్మి.
1: ఆమె పవిత్రమైనటువంటి యొక్క ఆ ఇల్లాలుగా మారిపోయింది.
2: She also is sacred ఇల్లాలు.
1: ఈనాడు ఈనాటి విద్యావంతులంతా కూడాను మొట్టమొదట డిగ్రీ అయిన తక్షణమే ఏ మెడికల్ కాలేజ్కు ఏ ఇంజనీరింగ్ కాలేజ్కు పోవాలి.
2: The educated people today, they want to go to medical
1: college. తల్లిదండ్రులు నేర్పించి అప్పులో సప్పులో చేసి ఆ యొక్క సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
2: పేరెంట్స్ మేక్ లోన్స్ అండ్ పే ది డొనేషన్స్.
1: డబ్బులు వరకట్నం రావాలి.
2: అండ్ దెన్ దే షుడ్ గెట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
1: డౌరీ. చదివితే 10 లక్షలు.
2: అండ్ యూ గెట్ 10 లాక్స్.
1: ఇంజనీరింగ్ చదివితే 5 లక్షలు.
2: ఇంజనీర్ 5 లాక్స్.
1: వ్యాపారంగా తయారైపోయింది.
2: అండ్ దట్ ఇస్ బికమ్ బిజినెస్.
1: కనుక తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి అమ్ముకుంటున్నారు.
2: So parents are selling their son.
1: అమ్ముకున్నప్పుడు భార్యకు వీడు స్లేవ్ కాని వీడు యజమానుడు కాదు.
2: When the son is sold, he is a slave to the wife.
1: ఎంత చెప్పుకుంటావు నీ సిగ్గు లేకుండా.
2: He receives money shamelessly.
1: అమ్మాయికి అమ్మడబోయావు నీవు.
2: You got yourself sold to a girl.
1: కనుక విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించుకోవాలి.
2: So students, you should understand clearly.
1: వరకట్నంలో మీరు ఏమాత్రం కూడా ప్రవేశించకండి.
2: Don't accept any dowry.
1: నోరు తెరిచి కూడా అడగకూడదు.
2: Don't ask openly.
1: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోని తప్పులేదు.
2: దే మేక్ యూ టు దేర్ డాటర్.
1: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
2: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్ నౌ.
1: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
2: దే సే దట్ దే స్పెసిఫిక్ అమౌంట్.
1: ఇయో 2000లో కొంచెం తక్కువ అయిపోయేసరికి కారక్కి వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
2: ఇఫ్ దే ఆర్ షార్ట్ ఆఫ్ 1 or 2,000, దే జస్ట్ రిట్రీట్ లైక్ ఎ కవర్డ్.
1: ఇది విద్య యొక్క లక్షణమా?
2: ఇస్ ద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలా ఇచ్చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును మొదలుపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
2: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్, హావింగ్ బ్రాట్ అప్ టిల్ 20 ఇయర్స్, హీ ఫాలోస్ ఎ న్యూ మ్యాన్ హూమ్ హీ నెవర్ లెఫ్ట్, లీవింగ్ ద పేరెంట్స్ అండ్
1: తల్లిదండ్రులను వదలి, అక్క చెల్లెండ్రు వదలి, అన్న తమ్ముళ్ళు వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలా నీవు సంరక్షించాలి? ఎన్ని విధాలా ఆమెను సంతోష పెట్టాలి?
2: షీ లీవ్స్ హర్ పేరెంట్స్ సిస్టర్స్ అండ్
1: బ్రదర్స్. ఈనాటి విద్యార్థులు మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు.
2: స్టూడెంట్స్ మెన్ ఇన్ పర్టికులర్, దే ఆర్ మేకింగ్
1: ధనమంతరమో అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు.
2: దే సెండ్ దేర్ మదర్స్.
1: తీసుకుంటారా? వీడు పెద్ద బెగ్గర్.
2: హీస్ ఎ బిగ్ బెగ్గర్.
1: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
2: అవర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ హ్యావ్ సచ్.
1: ఇలాంటివంతా కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
2: టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్.
1: ధనం ప్రధానం కాదు.
2: మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
1: గుణము ప్రధానం.
2: క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
2: యు కెనాట్ బై క్యారెక్టర్ విత్ మనీ.
1: అందువల్లనే సత్యభామ చేసింది.
2: సో సత్యభామ అంటే
1: ఏమిటి?
2: వాట్?
1: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
2: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ హై
1: క్రియేట్ ఉంటుండాలి. శమంతకమణి
2: దెన్ షీ హాస్ శమంతక
1: కావాల్సినంత ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా వెచ్చింది.
2: ఐఎమ్ ఫియర్లెస్, ఐ కెన్ బై కృష్ణ. శ్రీ ప్రాణి
1: కించిత్ అయినా కూడాను కృష్ణుడు కదలలేదు.
2: బట్ కృష్ణ డిడ్ మూవ్ ఈవెన్.
1: భగవంతుడు ధనానికి లొంగుతాడా?
2: రిటింగ్ గాడ్ విల్ సబ్మిట్ మనీ.
1: ఇప్పటికీ లొంగడనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
2: ఇది సత్యభామ టు ద వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
1: పట్టుకుంటే. ఇక్కడ ఏమైపోయింది?
2: లేటర్ వాట్ హ్యాపెన్?
1: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
2: దేర్ కేమ్ రుక్మిణి హూ వాస్
1: తులసి దళాన్ని చేతిలో పట్టుకుంది.
2: షీ టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
1: వచ్చింది నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరియైన తూకము అనింది.
2: షీ సేడ్ నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ balances the form of Krishna.
1: Namu rupani chupistundi.
2: The name will show the form.
1: Rupamu namani smaristundi.
2: The form will change.
1: Endiki sariyinatundi sutukam ade okate. Rupaniki namamu, namamuku rupamu.
2: Both will balance exactly the name and form.
1: Karaka Krishna anindi papa Rukmini.
2: So Rukmini said Krishna.
1: బ్రహ్మమానస పుత్రుడు, ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
2: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర హైలీ ఎడ్యుకేటెడ్,
1: అతను అందరినీ మోసం చేయగలడు కానీ తన్ను ఎవరు మోసం చేయడానికి వీలు కాదు.
2: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడి బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
1: అమ్మ సాకార కృష్ణునికి నిరాకార నామని చెప్తే నాకేం ఆదాయం?
2: షీ సెడ్ Krishna is here in form. If you tell the name without form, what is the profit?
1: సాకారంగ ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
2: దేర్ఫోర్ యూ షుడ్ అటాచ్ ది వాల్యూ అప్రోప్రియట్ టు ది ఫామ్.
1: తులసి దళం తీసుకుంది రుక్మిణి.
2: దెన్ షీ పిక్డ్ అప్ ది లీఫ్ ఆఫ్ తులసి.
1: పత్రము
2: ది లీఫ్,
1: పుత్రము పుష్పము,
2: ఫ్లవర్
1: ఫలము,
2: రూట్
1: తోయము,
2: వాటర్
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని నీవు ఈ తులసి దళమునకు తూగుదూగాక.
2: గాడ్, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్.
1: పత్రం అంటే ఏమిటి?
2: వాట్ ఈజ్ లీఫ్?
1: దేహమే పత్రం.
2: ద బాడీ ఈజ్ లీఫ్.
1: పుష్పం అంటే ఏమిటి?
2: వాట్ ఈజ్ ఫ్లవర్?
1: హృదయమే పుష్పము.
2: హార్ట్ ఈజ్ ద ఫ్లవర్.
1: ఫలమనగా ఏమిటి?
2: వాట్ ఈజ్ ఫ్రూట్?
1: మనస్సే ఫలము.
2: మైండ్ ఈజ్ ద ఫ్రూట్.
1: తోయమనగా ఏమిటి?
2: వాట్ ఈజ్ వాటర్?
1: ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద బాష్పమే తోయము.
2: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్, ఇస్ నాట్ ది రివర్ వాటర్. ఈ
1: నాలుగింటిని చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసి దళం వేసింది.
2: విత్ ఆల్ దీస్ థింగ్స్ షీ సెడ్ కృష్ణ.
1: కృష్ణ అనేటువంటి నామం కృష్ణునికి సరైన తూకం వచ్చింది.
2: ద నేమ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఎగ్జాక్ట్.
1: ఈ తులసి దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
2: అండ్ దిస్ తులసి దళ, ది లీఫ్ ఆఫ్ తులసి ఇస్ ఎక్స్ట్రా వెయిట్.
1: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైనటువంటి భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
2: గాడ్ వుడ్ మ్యాచ్ ది డివోషన్, నథింగ్ ఎల్స్.
1: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
2: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్
1: సరైనటువంటి ప్రేమతో నింపుకో.
2: ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
1: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు.
2: షేర్ దట్ లవ్ విత్ ఎవ్రీబడీ.
1: నీవు ఆనందించు.
2: యు బి హ్యాపీ.
1: ఇతరులకు ఆనందం.
2: మేక్ అదర్స్ హ్యాపీ.
1: ఇది నీ యొక్క కర్తవ్యం.
2: దట్ యువర్ డ్యూటీ.
1: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి, అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
2: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ డోంట్ షేర్, ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్.
1: ఇది ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
2: యూ షుడ్ గివ్ అండ్ రిసీవ్.
1: నీ డబ్బుని నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ,
2: ఈవెన్ ఇఫ్ యూ డిపాజిట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్,
1: చెక్ పైన చివరాలు రాసి ఇచ్చినప్పుడే నీ డబ్బు నీకు ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు.
2: వెన్ యూ సైన్ అండ్ గివ్ ద చెక్ దెన్ యూ విల్ డ్రా ద మనీ వితౌట్ సిగ్నేచర్.
1: షాప్కి ఏమైనా నీవు వెళితే,
2: ఇఫ్ యూ గో టు ద షాప్,
1: 10 రూపాయలు వాడి ముఖాలు కొడితే ఒక హ్యాండ్ కర్చీఫ్ నీ ముఖాలు కొడతాడు.
2: ఇఫ్ యూ పే 10 రూపీస్ యూ రిసీవ్ హ్యాండ్ కర్చీఫ్.
1: ఏదో ఒకటి తీసుకుని ఇంకో దాన్ని అందిస్తుంటాడు.
2: హీ రిసీవ్స్ అండ్ గివ్ సంథింగ్.
1: అనే భగవంతుడు కూడాను అంతే.
2: గాడ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్.
1: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
2: ఇఫ్ యూ ఆఫర్ టీయర్స్ ఆఫ్ జాయ్, ఇచ్చాడు
1: చిటిక అటుకులు ఇచ్చాడు.
2: కుచీలా గేవ్ బీటంతా
1: అందించాడు.
2: బట్ హీ గేవ్ హిమ్ ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ.
1: రుక్మిణి ఏమిచ్చింది? తులసి దళాన్ని ఇచ్చింది.
2: వాట్ ఈజ్ రుక్మిణి గేవ్?
1: వశమైపోయాడు.
2: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
1: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
2: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
1: భగవంతునికి ఏది అక్కరలేదు.
2: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
1: దేనిని ఆశించడు.
2: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: కానీ ఒక్కటి మాత్రం, ప్రేమ.
2: బట్ వన్ లవ్.
1: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
2: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
2: లవ్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ. లవ్ ఇస్ గాడ్.
1: పిల్లలకు చెప్పాలి మీరు. టీచర్స్,
2: టీచర్స్ టు టీచ్ చిల్డ్రన్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
2: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
2: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
2: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
2: ఎండ్ ది డే విత్ లవ్.
1: టు గాడ్.
2: దట్స్ ది వే టు గాడ్.
1: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
2: యు షుడ్ టీచ్ లైక్.
1: ప్రేమతో ఉండాలి కానీ పిల్లల్లో పిల్లలకు పోకాటలు రాకూడదు.
2: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్
1: దెమ్సెల్ఫ్. పిల్లల్లో పిల్లలు ఏమాత్రకూడదు, ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
2: దే షుడ్ నాట్ హేట్.
1: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లల హృదయాలకు అందించాలి.
2: యూ షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
1: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
2: బట్ యూ ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో
1: ప్రాక్టీస్. ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
2: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
1: బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడే వాడు చెప్పేస్తాడు.
2: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక పిల్లలలో ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
2: When there are such feelings among children, there is no use of teaching.
1: It becomes bookish knowledge. It all
2: becomes bookish
1: knowledge.
2: And children will have superficial knowledge. But they should have practical knowledge.
1: అలాంటి సమయం లోపల అధ్యాపకులను పిల్లలకి ఏమి చెప్తున్నారో అవి తప్పక మీరు పాటించాలి.
2: Under these circumstances, teachers should practice what they teach.
1: ఏమాత్రం పోట్లాడకూడదని చెప్తూ టీచర్స్ పోట్లాడుతుంటే పిల్లలు ఏం చేస్తారు?
2: If they tell students that they should not fight, but if they fight among them, what they do?
1: సిగరెట్ తాగుతూ అరే సిగరెట్ తాగకూడదు చాలా చెడ్డది ఏంటంటే వాడేమంటాడు ఇప్పుడు తెలివితేటలేని పిల్లలు చెడ్డదని తెలిసిన నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
2: If a teacher tells students, don't smoke, smoking is a bad habit, intelligent student will question, if it's a bad habit, why do you smoke?
1: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
2: These are main things that are responsible for the students.
1: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే,
2: when students read all trivial
1: things, పిల్లలకు తాము చెప్పరు.
2: They don't tell their own.
1: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
2: But in public they give high sounding lectures.
1: మొట్టమొదటి ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
2: First you correct your house.
1: నీ ఇంట్లో నీ పిల్లల్ని చక్క చేసుకో.
2: You rectify your children.
1: తర్వాత తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
2: Then you have authority to tell others.
1: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లల్ని మనం చక్క చేసుకోవాలి.
2: First we should correct our children at home.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
2: Students should be highly careful.
1: మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు.
2: Their minds are very sharp.
1: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
2: They have got very big knowledge.
1: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుంది? మిస్యూజ్ చేస్తున్నారు.
2: They are misusing their knowledge.
1: నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళే లేరు.
2: They are none without
1: knowledge. కనుక వేదాంతంలో నాలుగు స్టెప్స్ పెట్టారు.
2: So in Vedanta there are four steps.
1: First step knowledge.
2: First step knowledge.
1: Second step skill.
2: Second step skill.
1: Third step balance.
2: Third step balance.
1: Fourth step insight.
2: Fourth step insight.
1: మొట్టమొదటి నాలెడ్జ్,
2: ద ఫస్ట్ నాలెడ్జ్
1: ఇది ఉంది. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి, బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది.
2: వెన్ వన్ స్కిల్స్ ద నాలెడ్జ్ దేర్ విల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు.
2: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ ఆర్ నట్స్ కిల్లింగ్ దర్ నాలెడ్జ్, బట్ దే ఆర్ కిల్లింగ్ దర్ నాలెడ్జ్.
1: బ్యాడ్ లుక్, బ్యాడ్ ఇయర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ థింగ్స్ ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతున్నారు.
2: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్.
1: తన నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు.
2: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీవే.
1: కనుకనే బ్యాలెన్స్ తప్పు అవుతుంది.
2: దేర్ఫోర్ బ్యాలెన్స్
1: బ్యాలెన్స్ ఎప్పుడు తప్పు అవుతుందని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టంలో గురి అయిపోతాడు.
2: అండ్ బ్యాలెన్స్ ఇస్ గోన్ హిల్ సస్టైన్.
1: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
2: Balance in life is important.
1: Life is balance.
2: Life rests on balance.
1: Life is character.
2: Is character.
1: Life is happy.
2: Life is happiness.
1: ఈ యొక్క తత్వములు ఏ విధంగా ఉండాలి?
2: How should they be?
1: మనం అన్నింటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుండాలి.
2: We should face the challenge.
1: Challenge meet it.
2: Life is a challenge, meet it.
1: Life is game, play it.
2: Life is a game.
1: నీవు ఆడేటువంటి ఫుట్బాల్ కాదు కదా నీ గేమ్.
2: It's not a football game.
1: Life is a football.
2: Life is a football game.
1: మన ఫుట్బాల్ లోపల
2: in this football
1: మధ్యలో వేసుకున్నాము లైఫ్ అనేటువంటిది. ఒకవైపున ఈ సమునసుకింప హేమ తారక విద్య, పరమునసుకింప బ్రహ్మ విద్య, అటువైపున ఇటువైపున రెండు గోల్స్ ఉన్నాయి.
2: On either side there are two goals.
1: ఈ గోల్స్ లోపల రెండు లిమిట్లు ఉన్నాయి.
2: There are two limits.
1: ఆ లిమిట్ మధ్య లోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
2: If the ball is at the center in between the two goals,
1: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
2: ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
1: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
2: హు ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభుధర్మం, ఈ సిక్స్ సిక్స్ ఒక దగ్గర ఉన్నారు.
2: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్, ట్రూత్, రైట్నెస్, పీస్,
1: లోభ, మోహ, మద, మత్సర్యము, ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
2: ద యాంగర్, లస్ట్, గ్రీడ్, ఎవరీ సిక్స్ ప్లేయర్స్
1: దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు. మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
2: దే గో ఆన్ కికింగ్ ద బాల్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఎంతవరకు దీన్ని కొడతారు?
2: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
1: దాంట్లో ఏరున్నంత వరకు కొడతారు.
2: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
1: ఆ ఏరు పోతే చేతులతో ఎత్తుకుంటారు.
2: ద మూవ్మెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
1: ఆ ఏరే ఫుట్బాల్ ఉన్నటువంటి ఏరే అహంకారము.
2: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్
1: ఇస్ ది అహంకారం. అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
2: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్
1: మర్యాదనే చూడరు. కనుక అహంకారం పోవాలి.
2: Therefore, you should be egoless.
1: దీనినే వినయం అన్నారు.
2: This is called humility.
1: విద్యసగును వినయంబు.
2: Education concerns humility.
1: వినయం అనేటువంటిది ఎట్లా ఉండాలి?
2: How should he be?
1: ఏదో తల వంచి నమస్కారం సార్ అంటే కాదు.
2: Not simply bend all good and bad.
1: ఎంతవరకు దీన్ని కొడతారు?
2: To what extent the kick?
1: దాంతో ఏరున్నంత వరకు కొడతారు.
2: So long there's air inside.
1: ఆ ఏరు పోతే చేతులతో ఎత్తుకుంటారు.
2: The movement it is in

0: attachment.
1: క్రోధము,
0: anger.
1: రహితమైన మనస్సు.
0: The mind should not be with
1: these. అహంకార రహితమైన మనస్సు.
0: It should be egoless.
1: ఆడంబర రహితమైన మనస్సు.
0: Without any form.
1: మమకార రహితమైన మనస్సు.
0: Without any attachment.
1: అది నిజమైన వినయం.
0: That is true humility.
1: ఈనాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
0: Today there's more of
1: అహంకారం. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
0: Of all the kara, the hot ahankara, very very hot.
1: ఈ కారం మరొక దానికి ఏమాత్రం ఉండదు. గుంటూరు దజవాడలో ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
0: This kara hot is much more than avakaya.
1: ఈ కారమును నీవు భుజిస్తివా, ఇంకా నీరు త్రాగవలసి వస్తుంది.
0: When you eat hot stuff, you should drink
1: ఏమిటి ఆ నీరు? దుర్వాసనలు అనగా లోకవాంఛలు నిలిపిటి నీరు త్రాగవలసి వస్తుంది.
0: What is this water? The worldly desire.
1: దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
0: Therefore health is spoiled.
1: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
0: So first you should respect your parents.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: Mother is God, father is God.
1: కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గాడ్ మోర్ దాన్ మదర్.
1: కనుక శంకరాచార్యులు చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రుడు పుత్రికలైనా ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
0: సో శంకర సెడ్ దేర్ మే బి బ్యాడ్ చిల్డ్రన్, వికెట్ సన్ అండ్ వికెట్ డాటర్.
1: ప్రాణ సమానంగా చూచి ప్రాణానికి ప్రాణం అందించి వారిని పోషించినటువంటి తల్లి కంటి నీరే నింపితే రేపటి దినం నీ బిడ్డలు నీ కంటి నీరు నింపరా?
0: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్.
1: కనుకనే రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
0: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
1: మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
0: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
1: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా,
0: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
1: అతిభాష లేకుండా, దుస్సంగమును చేరకుండా.
0: యూ షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
1: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్.
1: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: సో ఇట్ ఈస్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎటువంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
0: యూ బికమ్ దాట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు ఆర్.
1: మంచిని తలంచు,
0: థింక్ గుడ్.
1: మంచిని చూడు,
0: సీ గుడ్.
1: మంచిని చేయి,
0: డూ గుడ్.
1: మంచిని అనుభవించు,
0: ఎక్స్పీరియన్స్.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
0: They are the human values.
1: Prema mudita manasik.

0: రేడియో సాయి ఇస్ హ్యాపీ టు బ్రింగ్ యూ నౌ అ స్వీట్ డిస్కోర్స్ ఆన్ డివైన్ లవ్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 29th April 1998 అట్ కొడైకెనాల్. ఎంజాయ్.
1: నిద్దుర నుండి లేచి మరి నిద్ర పోయెడు దాది, నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయెడు దాది, పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగ చేయుచు జీవితంబు, మీరిద్దుల ధారబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా చేయు, ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ.
2: రైట్ ఫ్రమ్ ది టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ బెడ్ ది డాన్ అంటిల్ వి రిటైర్ అండ్ టేక్ రెస్ట్ గో బ్యాక్ టు బెడ్ వి గోన్ స్ట్రగ్లింగ్ ఫర్ అవర్ లైవ్లీహుడ్ అండ్ ఫర్ అవర్ లివింగ్ వి స్పెండ్ ఆల్ అవర్ టైమ్ టు స్టడీ అండ్ లర్న్ ఫర్ గెటింగ్ గాడ్ ఓ మ్యాన్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్ హ్యాడ్ What kind of happiness you achieved? Inquire clearly.
1: Manavudu aanandanni pondagori aneka vidhamuluga kudanu ee prapanchamunandu vicharam jarugutunnadu.
2: Man in this world has been struggling in different directions so as to be blissful.
1: Aithe ee aanandamu వస్తువులు ఎందున్నదా లేక ప్రదేశమునందున్నదా లేక వ్యక్తులు ఎందున్నదా ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
2: Yet man is not able to recognize where the bliss is available. Is it there in physical material objects or is it present at a particular place or with any person?
1: ఆనందం అన్నది ఒక వస్తువులు ఎందు కాని లేక ఒక ప్రదేశమునందు కాని ఒక వ్యక్తులు ఎందు కాని కానరాదు.
2: బ్లిస్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎయిదర్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ నార్ ఇన్ ఎన్ ఇండివిజువల్ ఫర్ దట్ మ్యాటర్.
1: సర్వత్రా ఉండేటువంటి ఆనందమును ఎక్కడ వెతకడానికి వీలవుతుంది?
2: బ్లిస్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ వేర్ డు యూ సెర్చ్ ఫర్ ఇట్?
1: భగవంతుడు సర్వజీవులు ఎందు, సర్వ ప్రాణులు ఎందు, సర్వ ప్రదేశములు ఎందు, సర్వ విషయములు ఎందు కూడాను లీనమై ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఎట్ ఆల్ ప్లేసెస్.
1: దీనిని భగవద్గీత యందు చక్కగా విచారణ సలిపి
2: దిస్ ఇస్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ భగవద్గీత.
1: ఐన్స్టీన్ దీనికి ఒక కొత్త పేరు పెట్టాడు.
2: ఐన్స్టీన్ గేవ్ ఇట్ ఎ డిఫరెంట్ న్యూ
1: సైకోట్రానిక్ అన్నాడు.
2: సైకోట్రానిక్
1: సైకోట్రానిక్
2: సైకోట్రానిక్
1: అనగా సర్వత్రా ఉండేటువంటి భగవంతుణ్ణి ఏమని పిలిచేది?
2: When God, who is present everywhere, how shall I call him?
1: కనుక ఇతను ఒక విధమైనటువంటి యొక్క అజ్ఞాత రూపంతో కనిపిస్తున్నాడు.
2: God is seen in a hidden form, in a non-apparent manner.
1: భగవంతుడు అజ్ఞాత శక్తి స్వరూపుడై సర్వ వ్యక్తులు ఎందుకూడను సర్వ ప్రదేశములు ఎందుకూడను సర్వ పదార్థములు ఎందుకూడను గోచరించక మెలుగుతున్నాడు.
2: గాడ్ ఈజ్ హిడెన్, హీస్ హిడెన్ కాస్మిక్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ మెటీరియల్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎట్ ఎవ్రీ ప్లేస్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
1: కానీ మానవాకారం ధరించినటువంటి వ్యక్తి దైవమును కూడా ఒక ఆకారంగా భావించుకుని సర్వత్రా విచారణ సలుపుతున్నాడు.
2: బట్ హ్యూమన్ వీఆర్ విత్ అ లిమిటెడ్ ఫైనైట్ బాడీ We also expect God in the same form and we are in constant search for him.
1: Aanandam unnadi kaani aanandamunaku roopam ledu.
2: Bliss is there no doubt but it has no
1: prema unnadi kaani ప్రేమకు ఒక స్వరూపము లేదు.
2: లవ్ ఈస్ దేర్ బట్ ఇట్ హాస్ నో ఫార్మ్.
1: అయితే స్వరూపం లేనటువంటి ప్రేమను ఏ రీతిగా మనం విశ్వసిస్తున్నాం?
2: హౌ డు వి బిలీవ్ ఇన్ లవ్ దట్ హాస్ నో ఫార్మ్?
1: ఆకారం లేని ఆనందాన్ని మనం ఎట్లు అనుభవిస్తున్నాం?
2: హౌ డు వి ఎక్స్పీరియన్స్ బ్లెస్ దట్ హాస్ నో ఫార్మ్?
1: ప్రేమకు రూపం లేదు కానీ ప్రేమను అందించేటువంటి వ్యక్తికి రూపం ఉన్నది.
2: Though love has no form, but the person that passes love has a form.
1: Oka pushpamu unnadi.
2: Here is a flower.
1: Kaani aa pushpam oka aakaram manaku kanipinchadu.
2: We see the form of the flower.
1: Kaani vasana matramu anubhutiki vastuntadi.
2: Though the fragrance is not seen, but it comes to our experience.
1: Vasana matram anubhavistunnavu kaani ee vasanaku roopam emiti ani vicharana chesthe ee vasanaku roopamu pushpame.
2: Though you experience the aroma of the flower, the form of the aroma or fragrance is the flower itself.
1: Prachina kalam nundi maharshulu yogulu satpurushulu panditulu ee yokka vasanu maatrame gurtinchi ee vasanaku aakaram ekkada ani prapanchamanta kudanu dinni vicharana saluptu vachayi.
2: Ancient times, seekers, aspirants, scholars and all those that are in search of truth experience the fragrance and are in constant search of the form.
1: Kani maharshulu sarvasanga parityagulai poi sarvamu tyagamuga vachi ee okka vasana yokka roopam ekkada unnadi aneetvanti vishayamlo gattiga pattu patti danni vetagadaniki prarambhincharu.
2: Sages who have renounced everything, they have determined to know the form of this fragrance.
1: Anni podalanu kudanu sodhincharu.
2: They inquired all around the bushes.
1: Anni adavulnu kudanu sodhincharu.
2: They have searched all forests.
1: Kani ekkada pushpam kanipinchaledu.
2: They could not get the flower.
1: Kani kontha mandi idu vasana vastunnadi vasana chalani kontha varaku vasanthone santrupti padi ee yokka pushpam yokka vicharana cheyatamlo kontha kalamunu viraminchukunnaru.
2: Some have dropped to investigate the form, having been satisfied in the middle, experiencing the fragrance alone.
1: Pattina patteedo pattane pattitimi pattune gedidaaka atte undu.
2: You have determined somehow or other, do not leave until it is fulfilled.
1: Korinda dediyo korane kortivi korke cheludaaka povakundu.
2: You have desired something or other, until the desire is granted don't go.
1: Adigina dediyo adagane adigitivi అడిగినదిగా విడివకుండు.
2: యు హావ్ ఆస్క్డ్ సంథింగ్ ఆర్ అదర్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ నెవర్ విత్డ్రా.
1: తలచినదేదియో తలచనే తలచితివి తలపు తీరుడుదాకా పోవకుండు.
2: హావింగ్ ఎంటర్టైన్డ్ ఎ థాట్ ఇన్ వన్ వే ఆర్ అదర్ అంటిల్ దట్ థాట్ ఇస్ ట్రాన్స్లేటెడ్
1: ఈ విధమైనటువంటి పట్టుదల చేత మహర్షులు పోరుపడలేక తానైన ప్రభు వలయు.
2: This was the determination of the sages that God has to show some form or other out of disgust.
1: వడలు తెలియక తానైన అడుగవలయు.
2: Or they have to ask repeatedly out of tiresomeness.
1: Antiye kaani.
2: That's all.
1: Inka tanayanta taanu tirigi povuta bhaktuni deeccha kaadu unnaru.
2: But it is not the quality of a true devotee to withdraw or retreat.
1: Ee pattudala cheta taamu vetiki aa pushpaanni gurtincharu.
2: Because of this determination they searched all over and found out the flower.
1: Aa pushpam undiye aanandamu aneetvanti yokka sugandhamu ఆవిర్భవిస్తూ వచ్చింది.
2: దే కుడ్ ఫైండ్ అవుట్ ద ఫ్లవర్ అవుట్ ఆఫ్ విచ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లిస్ హస్ ఎమనేటెడ్.
1: మేము తెలుసుకున్నాము ఈ పుష్పం ఎక్కడున్నదో మేము గుర్తించాము. పండితులు వర్ణించారు.
2: ద స్కాలర్ డిక్లేర్డ్ వీ హ్యావ్ సీన్ ద ఫ్లవర్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్.
1: కొంతమంది పండితులు మహర్షులు యోగులు కోల్డ్ వల్ల ఆ వాసన కూడా అనుభవించలేకపోయారు.
2: Some scholars, some seekers suffering from severe cold could not experience the fragrance or the smell.
1: Atti vasana kudanu gurtinchaleniṭunti vare nāstikulu.
2: Those that cannot experience the smell are atheists.
1: Variki kudanu mukku unnadi kaani parisham pattindi.
2: Atheists have no doubt nose, but they are suffering from bad cold.
1: Anduvalla vasana kudanu gurtinchukoleniṭunti yokka హీనులుగా మారిపోయారు.
2: బికాస్ ఆఫ్ బ్యాడ్ కోల్డ్ దే హావ్ బికమ్ సో అన్ఫార్చునేట్ యాజ్ నాట్ టు టేస్ట్ దిస్ ఆర్ స్మెల్ ఇట్ ఐదా.
1: ఆ గుర్తించుకున్నటువంటి వ్యక్తులే వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ఏ రీతిగా గుర్తించాలి?
2: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ హౌ టు నో హిమ్, హౌ టు రికగ్నైజ్ హిమ్.
1: ప్రతి వ్యక్తి ఎందు కూడాను హృదయం అనేటువంటి పుష్పం నుండి ఆనందం అనేటువంటి యొక్క సుగంధము వెలువడుతున్నది.
2: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఆర్ హృదయ ఆఫ్ ఎవ్రీ పర్సన్ విచ్ ఇస్ ద ఫ్లవర్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ హృదయము పరిపూర్ణమైనటువంటిది.
2: దిస్ హృదయ ఈజ్ కంప్లీట్ అబ్సల్యూట్.
1: అది పూర్ణము, ఇది పూర్ణము.
2: That is full and this is full as well.
1: పూర్ణమున ఉదయించు పూర్ణము.
2: And it's out of the fullness comes up the full.
1: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే శేషించి ఉండును.
2: If you deduct the full out of full, the full remains.
1: దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే అని వేదం పూజించింది.
2: This is the teaching of Veda. That declares that is full and this is full, everything is full.
1: Kanaka purnatvam anetunte tattvamu ee vidhanga untundi.
2: This totality, what is its nature?
1: Oka kilo bellam teeskonochchaa.
2: You take kilo jaggery.
1: Aa bellam lo koncham tunchukoni nalaku paina veskunnaa.
2: You have just cut a small portion of it and kept it on your tongue.
1: Tiyega unnadi.
2: It is so sweet.
1: Inkochi mukka teeskoni poi coffee lo vesavu.
2: And you mixed a bit of this jaggery and mixed in coffee.
1: Kani coffee kuda tiyega unnadi.
2: The coffee is also sweet.
1: Inkoncham bellam teesi danni oka palakamlo vesavu, neelallo vesavu.
2: Some more of jaggery is mixed in water.
1: Kani aa neeru kudanu tiyega unnadi.
2: Yes, that water is also sweet.
1: Moodu mukkalaga tinchinaavu neevu.
2: You have cut this jaggery into 3 pieces.
1: Kani moodu mukkal lopala kuda teepe untunnadi.
2: All the 3 pieces are equally sweet.
1: Aa mukkalu tinchin tarvata ఆ ముక్కలో ఉన్నటువంటి శేషం కూడా తీయగానే ఉంటుంది.
2: అండ్ ద రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద జాగరీ ఆల్సో కంటిన్యూస్ టు బి స్వీట్.
1: కానీ ముక్కలు క్వాంటిటీ డిఫరెన్సే. కానీ
2: హియర్ లైస్ ద డిఫరెన్స్ ఇన్ ది క్వాంటిటీ, ది బిట్స్ బీయింగ్ హియర్.
1: అన్ని ముక్కల ఎందు కూడాను తీయని ధనము ఏకంగానే కనిపిస్తుంది.
2: స్వీట్నెస్ ఇస్ యూనిఫామ్, వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ ది బిట్స్ ఆఫ్ జాగరీ.
1: అది పూర్ణము, ఇది పూర్ణము.
2: దేర్ఫోర్
1: అది తీపే, ఇది తీపే.
2: Therefore, that is full, this is full, that is sweet,
1: this
2: is sweet as well. And is the sweetness that sends forth sweetness only. If you just deduct the full out of full, minus it, you get fruit only.
1: పానకంలో వేసినటువంటి బెల్లమే, కాఫీలో కలిపినటువంటిది బెల్లమే, నాలుగు పైన పుచ్చుకున్నది బెల్లమే.
2: That mixed in coffee, that kept on the tongue, that mixed in water is the same jaggery only.
1: పూర్ణమనగా ఒక కిలో బెల్లం పూర్ణమని కాదు, దీని మాధుర్యమే పూర్ణం.
2: The పూర్ణ, the totality means the sweetness here.
1: ఇటలీలో,
2: there in Italy,
1: ఒక శిల్పి పని చేసేటువంటి వ్యక్తి,
2: a person is sculptor,
1: ఆంటోని అనేటువంటి వాడు ఉండేవాడు.
2: There's one person by name Antoni there in Italy.
1: ఇతను వయలిన్ చేసినటువంటి మహాసుప్రసిద్ధుడు.
2: హీఈస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ వయలిన్.
1: ఒక్క వయలిన్ ను సంవత్సరం అంతా కష్టపడి చేస్తూ వచ్చాడు.
2: ఆంటోని టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: ఈ ఆంటోని ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఏమో ఆంటోని, నీ ఒక్క వయలిన్ చేయడానికి ఒక సంవత్సరం అంతా తీసుకుంటే నీ ఆలుబిడ్డలు బ్రతికేటువంటి మార్గం ఏమిటి?
2: Friend of Anthony came and said, oh friend, when you take one full year to make one violin, how are you going to take care of your wife and children?
1: My friend
2: said, my friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
2: God is perfection.
1: మనం ఏ పని చేసినప్పటికీ పూర్ణంగా ఉండాలి.
2: Whatever we do will have to be necessary.
1: ఏదో నా స్వార్థం నిమిత్తమై, నా ఆలబిడ్డలను పోషించుకునే నిమిత్తమై ఆ పూర్ణత్వంలో ఏ మాత్రం కూడాను దోషం కలగకూడదు.
2: On selfish grounds, to just carry out a living, there cannot be nothing short of perfection, he said.
1: కనుక భగవంతుడు పూర్ణుడు కాబట్టి అతనికి పూర్ణత్వంగా మనం పని చేయాలి.
2: Therefore, God is all perfection, and whatever we do have got to be perfect.
1: పూర్ణ ఆనందాన్ని అందించగలడు.
2: Then God confers total bliss to everybody.
1: అని ఆ స్నేహితునికి బోధించాడు.
2: That's how he taught to his friend.
1: అనగ
2: మీనింగ్
1: మనం ఏ చిన్న పని చేసినప్పటికీ ఆ చిన్న పని కూడాను పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందేటువంటి రీతిగా మనం చేయాలి.
2: వాట్ ఎవర్ లిటిల్ జాబ్ వీ మైట్ అండర్ టేక్, బట్ ఇట్ హెస్ గాట్ టు బి పర్ఫెక్ట్ అండ్ టోటల్.
1: కారణము భగవంతుడు పూర్ణస్వరూపుడు.
2: Why? Because God is totality, perfection.
1: మన పనులన్నీ కూడా పూర్ణంగానే ఉంటుండాలి.
2: All our works have got to be full.
1: మన భగవంతుని యొక్క అంశము.
2: Where the spark of the divine.
1: కాబట్టి అంశమైనటువంటి వ్యక్తి కూడాను పూర్ణమైనటువంటి యొక్క తత్వాన్ని పొందాలి.
2: The spark should necessarily represent, stand for the totality.
1: అని ఆ యొక్క వైలెన్ను చాలా ప్రసిద్ధిగాంచినాయి ఈనాడు కూడాను ఆంటోనీ వైలెన్.
2: Down this day, the Anthony violin is so famous and reputed.
1: ఈ విధంగా భగవంతుని యొక్క పూర్ణత్వాన్ని నిరూపించే నిమిత్తమై పనులు ఎందుకు పూర్ణత్వాన్ని మనము ఆచరించాలి.
2: In order to signify, in order to experience the perfection, the divinity, our acts have got to be perfect.
1: అనేకత్వం కాదు.
2: Perfection is only one, not fragmentation.
1: మనం ఏకత్వములో అనేకత్వంగా విభజిస్తున్నాము.
2: In fact, we fragment the unity into diversity.
1: కానీ విభజిస్తున్నాము కానీ తిరిగి అనేకత్వమును తిరిగి ఏకత్వంగా మార్చాలి.
2: We divide, but however, we have got to unify it again.
1: ఇప్పుడు టైలర్ దగ్గర రెండు వస్తువులు ఉంటాయి.
2: Tailor has got in possession two.
1: ఒకటి సిజర్ కత్తెరి ఉంటుంటది.
2: One is the scissor.
1: ఇంకొకటి పిన్ను ఉంటుంది.
2: Other is the needle.
1: ఈ రెండింటి ద్వారా ఏమి జరుగుతుండాలి?
2: What does he do with these two?
1: మనం తీసుకుని వెళ్లి 2 meters ఒక క్లాత్ ఇచ్చాము షర్ట్ కుట్టమని.
2: యూ గివ్ టు ద టైలర్ 2 meters ఆఫ్ క్లాత్.
1: ఒకే క్లాత్ అది 2 meters.
2: ద 2 meters ఆఫ్ క్లాత్ ఇస్ జస్ట్ 1 piece.
1: ఆ టైలర్ తన మెజర్ అంతా తీసుకున్నాడు.
2: The tailor takes your measurements.
1: కత్తెర తీసుకున్నాడు, ముక్కలు ముక్కలుగా కత్తిరించాడు.
2: With his scissor, he'll cut it into number of bits.
1: అన్ని కాలర్స్ వేరు.
2: The collar is different.
1: One is veru.
2: The arms different.
1: Tharash poduvu vedarpu ivanta sakramaina reetiga kattarinchadu.
2: And he has cut into bits as per his measurements, the waist, the shoulder.
1: Liters ga unna meters ga unnatundi batta aneka vidhamaina tunduga maaripoyindi.
2: Yes, the 2 meter cloth which is one as well is cut into number of bits now.
1: Antattu ee tailor lo manaledu.
2: The tailor didn't leave.
1: తిరిగి వాటిని కూడా ఏకం చేసి ఒక షర్ట్ మాదిరి కుట్టేశాడు.
2: He joined them all and stitched into a garment the shirt.
1: ఈ ముక్కలు చేసినటువంటి ఏమిది? కత్తెర.
2: That which has cut into bits is the scissor.
1: అన్నిటి చేర్చి ఒక షర్ట్ గా రూపొందింపజేసినటువంటిది నీడిల్.
2: It is the needle that unified all these bits into a shirt.
1: కనుకని మనము ఏకత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనము అనేకత్వంగా మారుస్తున్నాము.
2: Therefore God, the unity, the oneness, is diversified.
1: ఒకరు కృష్ణ, ఒకరు ఈశ్వర, ఒకరు అల్లా, ఒకరు జీసస్, ఒక జొరాస్ట్రియం, ఈ విధమైనటువంటి ముక్కలుగా మనం చేసి పెట్టుకున్నాం.
2: We have divided the oneness of the divinity into many as Rama, Krishna, Jesus, Allah.
1: తిరిగి ప్రేమ అనేటువంటి భక్తి అన్నింటినీ ఒక రూపకంగా మారుస్తూ వచ్చింది.
2: బట్ దిస్ డివోషన్ ఆఫ్ లవ్ విల్ బ్రింగ్ దెమ్ ఆల్ టుగెదర్ ఇంటూ వన్.
1: ఆల్ ఆర్ వన్.
2: All are one.
1: My dear son.
2: My dear son.
1: Be alike to everyone.
2: Be alike to everyone.
1: ఇది జీసస్ చెప్పాడు.
2: This is the saying of Jesus.
1: All are one, my dear son.
2: All are one, my dear son.
1: Be alike to everyone.
2: Be alike to everyone.
1: అనగా
2: meaning
1: తన అనేక విధములుగా బాధించేటువంటి సమయ లోపల.
2: When he was put to suffering in different ways,
1: the disciples andaru kuda nu chaala baadha padutu vacharu.
2: The disciples were feeling very sad.
1: Kaani ee yokka priest nantaru kuda nu head priest kuda nu chaala nindistu vacharu.
2: They went on accusing all the priestly community.
1: The ordinary priest governor kuda nu nindincharu.
2: In fact, they accused the governor who placed that order.
1: Atti nindalu maniki paniki raavu.
2: Such accusation
1: అనేటువంటి ఉద్దేశంతో ఏకత్వాన్ని బోధించే మాటతో ఆల్ ఆర్ వన్
2: టు టీచ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్ ఎస్ జీసస్ సెడ్
1: బి అలైక్ టు ఎవరీవన్.
2: హి వెంట్ ఆన్ టు సే బి అలైక్ టు ఎవరీవన్.
1: ఎవరిని మనం దూషించకూడదు, ఎవరిని మనం విమర్శించకూడదు.
2: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి, వీ షుడ్ నాట్ చార్జ్ ఎనీబడి, వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: కనుకనే ప్రేమ అనేటువంటి తత్వమే ఎవరిని కూడాను దూషించదు, భూషించదు, ఏ విధమైనటువంటి యొక్క తిరస్కరించదు.
2: ఇట్ ఈస్ ద లవ్ దట్ విల్ నెవర్ డినై ఎనీబడి. ఇట్స్ ద లవ్ దట్ విల్ నెవర్ డిజెక్ట్ ఎనీబడి, దట్ విల్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
1: లౌకికమైన ప్రేమకు
2: ఫర్ ది వరల్డ్లీ లవ్,
1: ఆధ్యాత్మిక ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది వరల్డ్లీ లవ్ అండ్ స్పిరిచువల్ లవ్. ద స్పిరిచువల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
1: దైవ ప్రేమ ఎట్టి ఫలితాన్ని కూడా ఆశించదు.
2: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్ లెస్, నాట్ ఎక్స్పెక్టింగ్
1: ఎనీథింగ్ తిరస్కారములు కూడా లెక్క చేయదు.
2: ఇట్ ఈస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: ప్రేమ ఎప్పుడు కూడా ఆశ లేకుండా తాను అందిస్తుంటాడు.
2: లవ్ ఈజ్ డిజైర్లెస్ అండ్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
1: స్వార్థమన్నది ఈ ప్రేమకు ఏమాత్రము కనిపించదు.
2: యూ డోంట్ ఫైండ్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ దిస్ లవ్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి ప్రేమనే భగవంతుని ప్రేమ.
2: దిస్ సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని ప్రేమ నిరంతరం కూడాను ఇచ్చుకునేది కాని తిరిగి పుచ్చుకునేటువంటిది కాదు.
2: ది లవ్ ఆఫ్ గాడ్ గివ్స్ అండ్ గివ్స్, నెవర్ రిసీవ్స్.
1: కానీ లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైన ప్రేమ పుచ్చుకునేది కాని ఇచ్చుకునేది కాదు.
2: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ రిసీవ్స్ బట్ ఇట్ నెవర్ గివ్స్.
1: లౌకికమైన ప్రేమ ప్రతిఫలాన్ని ఆశిస్తుంది.
2: ది వరల్డ్లీ లవ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ సంతోషాన్ని, ఎక్స్పెక్టేషన్స్. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ప్రేమ మరొక విజయమైనటువంటి ఫలితాన్ని కోరుతుంది.
2: ది లవ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఫ్రమ్ ది వరల్డ్.
1: కానీ భగవంతుని ప్రేమ మరొక దీన్ని ఆశించదు.
2: బట్ గాడ్స్ లవ్ ఎక్స్పెక్ట్స్
1: ప్రేమకు ప్రేమనే సాటి.
2: లవ్ ఈక్వల్స్ లవ్ అలోన్.
1: అంతేకాని ప్రేమకు మరొక వస్తువు సాటి రాదు.
2: యూ కెన్ నెవర్ కంపేర్ లవ్ విత్ ఎనీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: కనుక ఇట్లాంటి సాటి రానటువంటి ఒక ప్రేమ తత్వము దైవం యొక్క ప్రేమ.
2: దిస్ ఇన్కంపేరబుల్ అన్పారలెల్డ్ లవ్.
1: ఇంకా లౌకికమైన ప్రేమ ఏ విధంగా ఉంటుంది?
2: హౌ ఇస్ వరల్డ్లీ లవ్ దెన్?
1: మీకు అందరికీ తెలుసును.
2: యు ఆల్ నో దాట్.
1: ఒక వివాహం జరిగింది ఒక బాలునికి.
2: ఎ బాయ్ వాజ్ మ్యారీడ్.
1: ఈ వివాహం జరిగిన తర్వాత
2: ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్
1: మూడవ దినము
2: థర్డ్ డే
1: ఏదో ఒక పార్క్ లో వాక్ చేస్తూ వచ్చారు.
2: ది కపుల్ వర్ జస్ట్ గోయింగ్ రౌండ్ ద పార్క్.
1: కానీ ఈ బాయ్ ఒక ఆ పార్క్ లోపల ఒక ముల్లును చూచాడు.
2: ద బాయ్ సా ఎ థార్న్ ఆన్ ద వే.
1: ముల్లును చూచేటప్పటికి భార్య ఆ ముళ్ళు పైన కాలు పెడుతుందో ఏమో, భార్యకి ఏమి ప్రమాదం జరుగుతుందో ఏమో అనేటువంటి ప్రేమ చేత భార్యను రెట్టబెట్టుకుని ముళ్ళు ముళ్ళు ముళ్ళు ముళ్ళు అని వెనక్కి లాగాడు.
2: దిస్ యంగ్ మ్యాన్ వాచింగ్ ద థార్న్ ఆన్ ద వే థాట్ దాట్ హిస్ యంగ్ వైఫ్ వుడ్ స్టెప్ ఆన్ ద థార్న్. హి హస్ టేకెన్ అవే బై క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఆర్మ్ అండ్ టెలింగ్ థార్న్ దేర్.
1: కానీ అప్పుడు వైఫ్ అతనికి లైఫ్ గా మారింది.
2: అట్ దట్ మోమెంట్ వైఫ్ ఈస్ హిస్ లైఫ్.
1: కనుకనే అతను ఆతృతకో ఆమెను వెనుకు లాగాడు.
2: సో హీ హరీడ్ అండ్ పుష్డ్ హర్ బ్యాక్.
1: కానీ ఇదే ప్రేమ, ఇదే దంపతులు ఒక ఆరు నెలలు జరిగిన తర్వాత మరొక పార్క్ లో వాక్ చేస్తున్నారు.
2: ద సేమ్ లవ్, ద సేమ్ కపుల్ వర్ గోయింగ్ అరౌండ్ ద పార్క్ ఆన్ అనదర్ అకేషన్.
1: తిరిగి అక్కడ ఒక ముళ్ళు ఈ భర్తకే కంటి కనిపించింది.
2: ద హస్బెండ్ నోటీస్ ద థార్న్ అగైన్.
1: అప్పుడు ఈ ఆతృత కొంచెం తగ్గిపోయింది.
2: He is not in such a hurry as what.
1: చూసుకున్నాడు అన్నాడు.
2: He said, watch your step and be careful.
1: ఇంకొక సంవత్సరం అయిన తర్వాత
2: after 1 year passed,
1: తిరిగి మరి అదే పార్క్ పోయినప్పుడు ఒక ముళ్ళు కనిపించింది.
2: When they went to the same park, they saw the thorn this time.
1: కానీ ఈ ప్రేమ తగ్గిపోయింది.
2: The love diminished.
1: కళ్ళు కనిపించలేదా? ముళ్ళుంది, వెనుకురా అన్నాడు.
2: Where are your eyes? Don't you see the thorn on the way? What happened to you?
1: ఇది లౌకికమైన ప్రేమ. సంవత్సరాలు జరిగే కొలది క్రమక్రమేణ దిగజారిపోతుంటాడు.
2: ద వరల్డ్లీ లవ్ యాజ్ టైమ్ పాసెస్ ఆన్, యాజ్ ఇయర్స్ రోల్ ఆన్, లవ్ డిమినిషెస్.
1: భగవంతుని ప్రేమ కేవలం సంవత్సరములే కాదు, యుగములే కాదు, జన్మలెన్ని మారినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటాడు.
2: గాడ్స్ లవ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ ఎవర్ ఎవర్, సేమ్ ఇన్ యూనిఫామ్. లెట్ ఇయర్స్ పాస్ బై, ఏజెస్ పాస్ బై, బర్త్స్ ఆల్సో పాస్ బై.
1: శాశ్వతమైన ప్రేమ.
2: గాడ్స్ లవ్ ఇస్ పర్మనెంట్.
1: ఇది మధురమైన ప్రేమ.
2: ఇట్ ఇస్ సో స్వీట్.
1: అతని వాక్కులు మధురం.
2: హిస్ వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ సో స్వీట్.
1: అతని పనులు మధురము.
2: హిస్ యాక్షన్స్ ఆర్ స్వీట్.
1: అతని సర్వము మధురమే.
2: Everything of God is so
1: sweet. ఆనాటి గోపికలు మధురాధిపతి మధురం మధురం మధురం మధురం.
2: Therefore, the gopikas of those days praised God. Oh God, everything is sweet that's relating to you.
1: ఆ కృష్ణ వియోగం చేత భరించుకోలేకపోయారు.
2: They could not bear the pangs of separation from Krishna.
1: బృందావనమంతా కూడా సంచరించాడు.
2: He went round Brindavan.
1: ఎక్కడ ఉన్నాడు కృష్ణుడని విచారం చేశాడు.
2: And gopikas wanted to find out where Krishna was.
1: ఏ ఒక్క పుష్పమును చూచినప్పటికీ,
2: వాట్ ఎవర్ ఫ్లవర్ దే సా,
1: ఓ పుష్పమా నా యొక్క గోపాలను చూస్తివా అని ప్రశ్నించేటువంటి వారు.
2: గోపికాస్ ది కౌహర్డ్ గర్ల్స్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీ ఫ్లవర్, ఓ ఫ్లవర్ హ్యావ్ యూ సీన్ కృష్ణ ఎనీవేర్ బై ఎనీ ఛాన్స్.
1: కృష్ణుని చూసిందా అనేటువంటి విచారణే లేదు. ఫ్లవర్ కృష్ణుని చూస్తుందా అనేటువంటి విచారమే లేదు.
2: దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వెదర్ ద ఫ్లవర్ ఈస్ కేపబుల్ ఆఫ్ సీయింగ్ కృష్ణ ఆర్ నాట్.
1: అనగా ఏమిటి, సర్వత్రా ఉండేటువంటి భగవంతుని పువ్వులు చూస్తాయి, మొక్కలు చూస్తాయి, కొమ్మలు చూస్తాయి, రెమ్మలు చూస్తాయి.
2: వాట్ డస్ ఇట్ మీన్ వెన్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ ద ఫ్లవర్స్ ద బ్రాంచెస్ అండ్ ద లీవ్స్ ద హోల్ ప్లాంట్ వుడ్ బి ఏబుల్ టు సీ.
1: కాని అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే.
2: ద గాడ్ ఈస్ సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: అన్ని రూపంలో చూడవచ్చు ఈ పుష్పములు.
2: సో ద ఫ్లవర్
1: కాని మా కృష్ణుని యొక్క చిహ్నములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: But the signs of our Krishna are different.
1: Nallani vaadu,
2: the dark complexioned one,
1: Padmanayanambula vaadu,
2: he has eyes comparable to a lotus flower.

0: the dark complexioned our God, with the eyes of that of a beautiful lotus flower, by any chance have you seen him?
1: Pinchamu rajil nedi momu vaadu.
0: He has got the feathers of a peacock over.
1: Sarvamu dvachuka vacche.
0: In fact, he has seized, he has taken everything from us.
1: Oh, malliyalara.
0: Oh, twigs and creepers
1: here. Mee podala chaatuna ledu kadamma.
0: By any chance has Krishna hidden himself behind these bushes? Please tell us.
1: Anaga aanati gopikalu sarvatra bhagavantude.
0: The feeling of the gopikas in those days
1: sarva padarthamulu yandu bhagavantude,
0: that the all objects are divine, God is everywhere.
1: Antoni cheppinattuga poorna swarupudu bhagavantudu.
0: As Antoni said, God is that totality, entirety.
1: కనుక భగవంతుడు పూర్ణ స్వరూపుడు, ఏ పదార్థమునందు లేడు, ఏ పదార్థమునందు ఉన్నాడు అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
0: గాడ్ ఈజ్ అబ్సల్యూట్, ద టోటాలిటీ. యూ కెనాట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆర్ ఇన్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
1: అందరినీ మనం గౌరవించాల్సిందే.
0: సో వీ మస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీబడీ.
1: అందరినీ మనం విశ్వసించవలసిందే.
0: వీ హావ్ టు గాట్ టు బిలీవ్ ఎవ్రీవన్.
1: అందరినీ ప్రేమించవలసిందే.
0: వీ హావ్ టు లవ్ ఆల్.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది,
0: దిస్ లవ్,
1: కేవలము ఒక పదార్థముల యొక్క ఫలితం నిమిత్తమై మనం కాదు.
0: ఈజ్ ఎక్స్టెండెడ్ నాట్ ఇన్ ఎక్స్పెక్టేషన్.
1: ఈ జగత్తు నందు ఏదో ఒక ఫలితమును పొందే నిమిత్తంగా మనం ప్రేమించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఎక్స్టెండ్ దిస్ లవ్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్.
1: ప్రేమ నిమిత్తమై ప్రేమించాలి.
0: ఇట్ షుడ్ బి లవ్ ఫర్ లవ్ సేక్.
1: ఇదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఆ గొల్ల పల్లెకు కొత్త కోడలు వచ్చింది.
0: టు దట్ విలేజ్ ఏ న్యూలీ మ్యారీడ్ ద డాటర్ ఇన్ లా stepped in.
1: Aanati gollapalle yokka yuvathulandaru kudanu sayankalam ayyetappatiki yesoda inti mundu gootilo pettinatvanti yokka deepanu poi muttinchukoni raavatam aanati sampradayam.
0: The tradition in those days was people, all villagers would go to that elder person's residence and light their lamps.
1: Rich people anaga శ్రీమంతుడు,
0: అండ్ దే నందాస్ ఆర్ రిచ్.
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దట్,
1: ఆ శ్రీమంతుడి యొక్క గృహం లోపల స్త్రీ స్వరూపుడు పుట్టాడు.
0: Yes, they are at their residence. The God has incarnated.
1: స్వరూపుడు అయినటువంటి కృష్ణుడు పుట్టాడు.
0: Krishna has taken birth there at their residence.
1: అష్టైశ్వర్య స్వరూపుడు.
0: With the very form of all eight forms of wealth.
1: అటువంటి అష్టైశ్వర్య స్వరూపుడు పుట్టినప్పుడు వారింటి జ్యోతి మనం ఇంటికి అంటించుకుని వస్తే మన ఇంటిలో కూడా అష్టైశ్వర్యాలు అభివృద్ధి అవుతాయని వారి ఆశ.
0: Their desire is, if we light our lamp over there, where God has incarnated the embodiment of eight forms of wealth, we'd be equally rich. That was their desire.
1: ఆ ఇంటి నుంచి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు.
0: So they light their lamps over there and return.
1: కానీ
0: but
1: ఈ కొత్త పడుచు యొక్క అత్తమామలు గాని భర్త గాని దీన్ని అంగీకరించలేదు.
0: దిస్ వాజ్ నాట్ ఎండోర్స్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై ది ఫాదర్ ఇన్ లా అండ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ద న్యూ డాటర్ ఇన్ లా.
1: ఆ కృష్ణుడు వెంట పడుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది కౌహర్డ్ గర్ల్స్ వర్ రన్నింగ్ ఆఫ్టర్.
1: నా కోడలు కూడాను సంసారం వదిలి ఏ విధంగా చెడిపోతుందో ఏమో అనేటువంటి భయంతో ఈ కోడలను పంపటకోకుండా ఆమె వచ్చి ఆ జ్యోతిని అంటించుకుని పోయేటువంటిది.
0: దే వర్ ఫుల్ ఆఫ్ ఫియర్ ద ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా, బికాస్ వాట్ వుడ్ హ్యాపన్ టు దేర్ డాటర్ ఇన్ లా ఇఫ్ షీ ఆల్సో రన్స్ ఆఫ్టర్ కృష్ణ, అండ్ దేర్ ఫార్ ద మదర్ ఇన్ లా హర్ సెల్ఫ్ యూస్ టు గో అండ్ లైట్ ద ల్యాంప్.
1: ఈ యొక్క పడుచుకు కృష్ణుని యొక్క రూపం చూడాలి. అందరూ వర్ణిస్తున్నారు. ఆ యశోద ఇంటి లోపల కృష్ణుడు తిరుగాడుతుంటే అందరూ చూచిన వారున్నారు. నా ప్రాప్తి ఏమిటో, నా దురదృష్టం ఏమిటో, నేను చూడలేకపోయానే అని బాధపడుతూ ఉండేటువంటిది.
0: దిస్ యంగ్ డాటర్ లా వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్, క్రయింగ్ మిజరబుల్, బికాస్ మెనీ పీపుల్ వెంట్ అండ్ సా ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ. పీపుల్ హ్యావ్ బిన్ నరేటింగ్, ఎక్స్టోలింగ్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
1: అష్టాంగముల యొక్క అష్టశక్తులను మాత్రం వర్ణించుకుంటూ ఉండేటువంటిది.
0: In fact, she went on ruminating, thinking, pondering over the capacities of the divine.
1: Shabdam brahmamai.
0: Of the sound.
1: Chara charamai.
0: The mobility and immobility.
1: Jyotirmai.
0: The one of light.
1: Vamai.
0: The one of talk.
1: Nityanandamai.
0: Eternal bliss.
1: Paraparamai.
0: The supreme.
1: Mayamai.
0: Illusion.
1: Shimai.
0: The wealth.
1: అని వర్ణిస్తుండేటువంటిది పాపం.
0: షీ హాస్ బీన్ నరేటింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్,
1: తనలో తాను వర్ణించుకునేటువంటిది. ఈ అత్తమామలు వింటారో ఏమో అని భయం.
0: షీ స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విద్ ఇన్ హర్ సెల్ఫ్, నాట్ సో దాట్ ది ఫాదర్ అండ్ మదర్ లా వుడ్ నాట్ హియర్ ఇట్.
1: కానీ ఒకనాటి అదృష్టం, ఈమె ప్రార్థన అంగీకరించినటువంటి కృష్ణుడు ఆమెకు అదృష్టాన్ని అందించే నిమిత్తమై అత్తకు హై టెంపరేచర్ వచ్చింది.
0: God Krishna responded to the prayers of this daughter-in-law such that one day mother-in-law had developed very high temperature so that she could not go this way. Kadaleka
1: medaleka aa paduchuku cheppindi amma ee poddu okka dinam maatrame nee poi aa jyotini antinchukonra anindi.
0: Mother-in-law, old lady, because of high temperature told daughter-in-law, I can't go today, only for this day you go and light the lamp today.
1: Ee yokka padamulaku aanandinchi యశోద ఇంటికి దీపం తీసుకుని పరిగెత్తిపోయింది.
0: డాక్టర్లా వాజ్ సో హ్యాపీ అండ్ షీ క్యారీడ్ ద ల్యాంప్, రన్ ద డిస్టెన్స్ టు ది యశోదాస్ రెసిడెన్స్.
1: వరండాలో ఒక గూటి లోపల ఆ దీపం పెడుతుంటాది యశోద దిన్నం.
0: యశోద కీప్స్ ద ల్యాంప్ దేర్ ఇన్ అ హాలో స్పేస్ స్పెషల్లీ లొకేటెడ్.
1: లోపలికి పోవటానికి వీలు లేదు,
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్.
1: అప్పుడు ఆ బయటని ఆ జ్యోతిని అంటించుకుంటూ అయ్యో కృష్ణుడు ఉన్నటువంటి స్థానమే ఇది, యశోద ఇల్లే, కృష్ణుని యొక్క జన్మస్థానమే అని అనుకుంటూ ఏమనుకుందో చాలా ప్రార్థన చేస్తూ వచ్చింది.
0: దిస్ డాక్టర్-ఇన్-లా వెంట్ ఆన్ ప్రేయింగ్, హియర్ లైస్ ద ల్యాంప్ ఐ హావ్ కమ్ టు లైట్, హియర్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ కృష్ణ హాస్ బీన్ ఇన్కార్నేటెడ్.
1: ఈ కృష్ణ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద. తన దేహాన్ని తాను మర్చింది.
0: బై కాన్స్టెంట్ ఫెర్వెంట్ థాట్ ఆఫ్ కృష్ణ షీ హాస్ ఫర్గాటన్ బాడీ కాన్షియస్నెస్.
1: కానీ చేయి కూడా కాలుతూ వస్తుంటుంది.
0: దో షీ కుడ్ లైట్ హర్ ల్యాంప్ ద entire hand ఎక్కడో బట్ట వాసన బర్నింగ్
1: బట్ట వాసన వచ్చింది.
0: అండ్ షీ కుడ్ ఆల్సో స్మెల్ యశోద లోపల నుంచి బర్నింగ్ ఆఫ్ ఎ క్లాత్. యశోద రష్డ్ అవుట్ సైడ్,
1: చూచింది ఈ దృశ్యాన్ని.
0: షీ సా దట్ సీన్.
1: ఏమిటమ్మా నీవు పిచ్చి పట్టిందా?
0: అండ్ షీస్, వాట్ హ్యాపెన్ యువర్
1: ఈ అగ్గి కాలిపోతుండదే, రాత్రి నిద్ర లేదా నీకు?
0: డోంట్ యూ ఫైండ్ యువర్ హ్యాండ్ గెటింగ్ బర్న్డ్? డిడ్ంట్ యూ స్లీప్ లాస్ట్ నైట్?
1: అని ప్రశ్నించేటప్పటికి ఆ యొక్క ధ్వనిత నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
0: This young daughter-in-law was smiling in bliss.
1: Andaru deepam nandinchukotaniki gopikalandaru vacharu.
0: Many gopikas came there to light their lamps.
1: Endukosam navutundadi aa jyoti lopalne krishnudu kanipistunnadu.
0: Why this daughter-in-law is smiling in bliss? Because there in that jyoti, the light, she finds Krishna there.
1: Tana dehanne tana marchipoyindi.
0: While watching the beautiful form of Krishna, she has forgotten the body consciousness.
1: Gopikalandaru kuda bazaar venta డాన్స్ ఆడుకుంటూ పాట పాడుకుంటూ పరిగెత్తున్నారు.
0: హ్యావింగ్ హర్డ్ దిస్ న్యూస్ ఆల్ గోపికస్ స్టార్టెడ్ డాన్సింగ్ జంపింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలాంగ్ ద స్ట్రీట్.
1: సుగుణ,
0: ది నేమ్ ఆఫ్ దిస్ బ్రైడ్ ఇస్ సుగుణ.
1: లోపల పండుకున్న అత్తగారు కూడా ఈ మాటలు విన్నారు.
0: ది మదర్ ఇన్ లా రెస్టింగ్ ఇన్ సైడ్ ఆల్సో హర్డ్ దిస్. బజారు
1: వెంట గోపికలు పరిగెత్తున్నారు.
0: అండ్ ఆల్ గోపికస్ వర్ రన్నింగ్ అక్రాస్ ద స్ట్రీట్.
1: సుగుణకు కనిపించెనంట.
0: To Suguna he appeared.
1: Mana Suguna ku kanipinchenanta.
0: To our Suguna he appeared.
1: Nanduni inta Gopaludanta Deepana kanipinchenanta.
0: At the residence of Nanda, our Gopala is seen in that deepam, the lamp.
1: Adi veliki tagilina manta.
0: And it is the manta or the burning to my finger
1: Suguna
0: now.
1: Suguna ku kanipinchenanta. మన సుగుణకు కనిపించెనంట.
0: టు అవర్ సుగుణ హి అపియర్డ్, టు అవర్ సుగుణ గాడ్ హాస్ అపియర్డ్
1: అంటే అత్త వినింది.
0: మదర్ ఇన్ లా ఇన్సైడ్ హర్డ్ దిస్ ఎపిసోడ్.
1: ఇంటికి పోయి చేరేటప్పటికి
0: బై ది టైమ్ షీ రిటర్న్ హోమ్,
1: లేదనేటువంటి అత్త కూడాను కర్ర తీసుకుని బాగా కొట్టింది ఈ కోడల్ని.
0: అండ్ దిస్ మదర్ ఇన్ లా బ్రాట్ ఎ స్టిక్ అండ్ హాస్ బీటెన్ ది డాటర్ ఇన్ లా, థ్రాష్డ్ హర్ టోటల్లీ.
1: నాకు జ్వరం రావటం వల్ల దురదృష్టవశాత్తు నీవు ఆ కొంపకు పోవలసి వచ్చింది.
0: Because of the high temperature I have, it necessitated your going over there today.
1: Akkadiki poi Krishna chusthava.
0: You have gone there and saw Krishna.
1: Ime kottina tittina em chesinappudiki aanandanga kumilipothundadu.
0: In spite of all this accusation, in spite of repeated beating and thrashing, she was unmindful.
1: Gopikalanta mari pannistu vacharu.
0: And then Gopika started describing.
1: Attalu mottukunna.
0: Though mothers-in-law are not in favor,
1: though
0: the husbands are absolutely negative, they won't open their mouth. And she is not angry. She doesn't go anywhere. And she is not afraid.
1: పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే ఆమెలో కృష్ణుడు.
0: Just as the picture got ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్
1: ఒక కాగితం లోపల ప్రింట్ వేసినట్టుగా ఆ ప్రింట్ను కాగితంను వేరు చేయడానికి ఎట్లా వీలు కాదు, అదే రీతిగా ఆమె హృదయం లోపల కృష్ణుడు ముద్రించిపోయాడు.
0: జస్ట్ యాజ్ ఏ పిక్చర్ ఈజ్ ఇంప్రింటెడ్ ఆన్ ఏ పేపర్, జస్ట్ యాజ్ యూ కెనాట్ సెపరేట్ బోత్ గాడ్
1: ఎవరికి సెపరేట్ చేయడానికి హార్ట్,
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెపరేట్ దెమ్ అవుట్.
1: ఈ విధంగా ఆ గోపికలు ఆనందించారు.
0: దట్స్ హౌ గోపిక హస్ ఎంజాయ్డ్ ద స్టేట్ ఆఫ్
1: బ్లిస్.
0: మీనింగ్
1: ఎవరెవరి యత్ భావం తద్ భవతి,
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
1: కనుక ప్రతి మానవుని యొక్క అనుభూతులు అనేక రకములుగా ఉంటుంటాయి.
0: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇండివిజువల్స్ దే వేరీ,
1: కానీ సర్వులు ఎందు మాత్రము భగవంతుడు ఉన్నాడు.
0: బట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్,
1: ఎందు అంతో ఇంతో కాదు పూర్ణ స్వరూపుడై ఉంటాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ టోటలీ, నాట్ ఎ ఫ్రాక్షన్ ఆర్ ఎ బిట్. హౌ?
1: పెద్ద సముద్రము.
0: హియర్ ఇస్ ఎ మైటీ ఓషన్.
1: సముద్రానికి ఒక చిన్న పాత్ర తీసుకుని పోయి నింపుకుంటే చిన్న పాత్రకు నిండుకు వస్తుంది నీరు.
0: ఇఫ్ యూ క్యారీ ఎ స్మాల్ వెసల్ టు ఎన్ ఓషన్,
1: పెద్ద పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకు ఉంటుంది నీరు.
0: ఇఫ్ యూ క్యారీ ఎ వెరీ బిగ్ వెసల్, యూ కెన్ హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్.
1: కానీ సముద్రంలో ఉన్నటువంటి ఒక డ్రాప్ నాలుగు పైన వేసిన ఉప్పే.
0: ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ ఓషన్, ఇట్ ఇస్
1: చిన్న పాత్రలో ఉన్నటువంటి నీరు తీసుకుని నాలుగు పైన వేసుకున్న ఉప్పే.
0: ఎ స్మాల్ వెసల్ ఫుల్ ఆఫ్ సీ వాటర్ ఇస్ సెలైన్.
1: పెద్ద పాత్రలో ఉన్నటువంటి ఒక వాటర్ తీసుకుని డ్రాప్ వేసుకున్న ఉప్పే.
0: ఎ బిగ్ వెసల్ ఆఫ్ సీ వాటర్, ఈవెన్ ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్, ఇట్ ఇస్ సాల్టిష్ అగైన్.
1: పూర్ణమద పూర్ణమిదం.
0: దిస్ ఇస్ టోటాలిటీ, దట్ ఇస్
1: క్వాంటిటీ. ఎక్కువగా తక్కువగా ఉంటుంది కానీ దాని రుచి అన్నిటి ఎందు ఒక్కటే.
0: ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద క్వాంటిటీ బట్ ద టేస్ట్ రిమైన్స్.
1: ప్రతి వ్యక్తి ఎందు కూడాను అంతో ఇంతో ప్రేమ లేకుండా ఉండదు.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దేర్ ఇస్ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క స్వరూపము.
0: దట్ లవ్ ఈస్ గాడ్.
1: అది ఏ పూర్ణత్వము.
0: దాట్ ఈస్ అబ్సల్యూట్.
1: అది ఏ పూర్ణమద పూర్ణమిదం.
0: దట్స్ వాట్ ఈస్ మెంట్ ఇన్ ది స్టేట్మెంట్, దట్ ఈస్ ఫుల్, దిస్ ఇస్ ఫుల్.
1: కనుక ప్రతి జీవి ఎందు కూడాను, ప్రతి ప్రాణి ఎందు కూడాను ఈ ప్రేమతత్వం లేకుండా పోలేదు.
0: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ దేర్ ఇస్ లవ్.
1: ఒకనొక యుద్ధ సమయం నందు,
0: ద టైమ్ ఆఫ్ ద బ్యాటిల్,
1: పాండవులు కౌరవులు యుద్ధం ప్రారంభించారు.
0: పాండవస్ అండ్ కౌరవస్ వర్ ఇన్ ద బ్యాటిల్
1: ఫీల్డ్. దగ్గరికి పోయి
0: అండ్ హావింగ్ గాన్
1: సవరించి యుద్ధం లేకుండా ప్రాణుల యొక్క ప్రాణములు పోకుండా రక్షించడానికి సమరసం చేయించాలని వ్యాసుడు ఒక రథంలో వస్తున్నాడు.
0: వ్యాస కేమ్ ఇన్ ఏ చారియట్ ఇన్ ఆర్డర్ టు యాజ్ ఎన్ ఎమిసరీ, ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ఏ కాంప్రమైజ్ టు ప్రివెంట్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్.
1: అనంత పురాణములను కూడా రాశాడు.
0: వ్యాస కంపోజ్డ్ ఆల్ ఎపిక్స్.
1: వేదములు నాలుగు మాత్రమే కాదు, అనంతో వై వేద, అనంతమైన వేదములు ఉంటుండేటువంటి.
0: వేదస్ ఆర్ నాట్ మియర్లీ ఫోర్, దే ఆర్ ఇన్ఫినిట్.
1: ఇన్ని వేదములు అందరూ కూడా చదివి గుర్తించలేకపోతున్నారని దాని నాలుగు విధములుగా విభజించాడు.
0: విత్ ది ఐడియా దట్ ది ఎంటైర్ హ్యూమానిటీ కెనాట్ గో త్రూ ద వాస్ట్ వేదాస్, హీ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్.
1: యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.
0: హీ క్లాసిఫైడ్ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఇంటూ ఫోర్ టెక్స్ట్.
1: ఈ వ్యాసుల వారికి అన్ని క్రిమికీటకాదుల యొక్క భాషలు కూడా తెలుస్తుంది.
0: వ్యాస హ్యాస్ గాట్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్.
1: అతని రథం వస్తున్నప్పుడు ఒక చిన్న పురుగు చాలా వేగంగా పరిగెత్తుండాలి రోడ్లో.
0: వెన్ వ్యాస వాస్ కమింగ్ ఇన్ ఎ చారియట్ హీ సా ఎన్ ఇన్సెక్ట్ రన్నింగ్ ఫాస్ట్.
1: దాన్ని చూచాడు, రథం ఆపాడు.
0: అండ్ హీ స్టాప్డ్ హిస్ చారియట్.
1: హే క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పోతున్నావు?
0: ఓ ఇన్సెక్ట్, వై ఆర్ యు రన్నింగ్ సో ఫాస్ట్?
1: అప్పుడు ఆ పురుగు చెప్పిందట.
0: ది ఇన్సెక్ట్ స్టార్టెడ్ టెలింగ్,
1: మహర్షి,
0: ఓ సేజ్,
1: కొన్ని నిమిషాల లోపల అర్జున్ యొక్క రథం చాలా వేగంగా వస్తుండాలి.
0: విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ యూ విల్ ఫైండ్
1: శరవేగంగా వస్తుండాలి.
0: విత్ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఫ్రమ్ నౌ ఆన్ యూ విల్ ఫైండ్ ది చారియట్ ఆఫ్ అర్జున రషింగ్ ఫాస్టర్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యారో.
1: ఇంటికి పోయి చేరాలి.
0: బిఫోర్ ఇట్ రీచెస్ ఐ షుడ్ గో హోమ్.
1: ఎందుకంటే నా భార్య బిడ్డలంతా నా కోసం కాచుకొని ఉంటారు.
0: వై? బికాజ్ ఐ హావ్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్ వెయిటింగ్.
1: ఇంటిని పోయి చేరాలి అని.
0: ఐ షుడ్ రిటర్న్ హోమ్ సేఫ్.
1: అప్పుడు వ్యాసుడు అనుకున్నాడు.
0: దెన్ వ్యాస థాట్,
1: కేవలం మానవులకు మాత్రమే కాదు ఈ భార్య బిడ్డల వ్యామోహము.
0: నాట్ మియర్లీ మ్యాన్ కైండ్ దట్ హావ్ గాట్ అటాచ్మెంట్ టువర్డ్ వైఫ్ అండ్ చిల్డ్రన్
1: కూడా ఉంటుంది ఈ వ్యామోహము.
0: దిస్ అటాచ్మెంట్ ఈస్ దేర్ అమంగ్ ఇన్సెక్ట్స్.
1: కనుకనే కేవలం మానవులుగా ఉంటున్నటువంటి మాత్రమున మానవులు గొప్ప ఉత్తములని చెప్పుకోవడానికి వీలు కాదు.
0: బై బీయింగ్ ఎ హ్యూమన్ హీ కెనాట్ డిక్లేర్ హిమ్సెల్ఫ్ ద నోబ్లెస్ట్.
1: జంతునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: Of all creatures, human life is rarest.
1: కానీ వాటి భాష మనకు తెలియదు. కానీ అన్నిటికీ క్రిమికీటకాదులు కూడా ఈ వ్యామోహం ఉంటుండాలి.
0: Though we don't know their language, all insects also have got this kind of attachment.
1: అప్పుడే ఈ వ్యాసుడు కూడాను సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి అన్నాడు.
0: Then Vyasa declared that
1: అన్నింటి ఎందుకు కూడాను పాదముల చేత, హస్తముల చేత, తెలివి చేత, తేటల చేత, నేత్రముల చేత, అన్ని కూడా అనుభవిస్తూనే ఉంటున్నాయి భగవంతుని.
0: Through our hands and feet and ears and eyes, we experience the divinity.
1: కనుక ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి లేనటువంటి ప్రదేశం లేదు.
0: There's no place where there's no divinity.
1: సర్వత్రా దివ్యత్వం ఉంటుండాలి.
0: Divinity is everywhere.
1: కానీ భగవంతుని యొక్క దివ్యత్వము,
0: the divinity of God,
1: ప్రతిఫలాన్ని ఆపించినటువంటిది, అపేక్షించినటువంటిది భగవంతుని యొక్క ప్రేమ.
0: Divinity of God is selfless and his love is selfless.
1: ప్రతిఫలాన్ని ఆశించేటువంటిది లౌకిక ప్రేమ.
0: Is worldly love, that is absolutely selfish.
1: అలౌకికము అది లౌకికము.
0: One is spiritual, other is worldly.
1: కానీ ఈనాడు మనం లౌకికాన్ని అలౌకికంగా మార్చాలి.
0: Our worldly love should be diverted so that it would be spiritual.
1: ఒక చక్రవర్తి,
0: an emperor,
1: చాలా గొప్ప ఎగ్జిబిషన్ పెట్టాడు.
0: Arranged a very big exhibition.
1: ఆ ఎగ్జిబిషన్ లోపల ఎవరికి ఏది రుచో దాన్ని తీసుకుని పోవచ్చునన్నారు.
0: He said that anyone can pick up any article of their choice.
1: ఆ ఎగ్జిబిషన్ ఏమిటి?
0: What is that exhibition?
1: అనేక రకములైనటువంటి ఎగ్జిబిషన్ ఉంటున్నాయి.
0: Exhibition which is
1: క్రిమికీటకాలను మొదలుకొని మానవులు అతీతమైనటువంటి ఒక శక్తి వరకు కూడాను ఆ ఎగ్జిబిషన్ లో ఉంటున్నాయి.
0: That exhibits range from insect to human being and even beyond.
1: అది ఈ ప్రపంచము.
0: This exhibition is
1: సమస్త రూపములతో కూడా నిండినటువంటిది.
0: It's full of all
1: సమస్త ప్రాణంతో కూడా చేరినటువంటిది.
0: Exhibition
1: సమస్త వస్తువులతో కూడా కూడినటువంటిది.
0: It's an exhibition of different objects and living creatures.
1: సమస్త ప్రజలు కూడా ఇందులో వచ్చి ప్రవేశించి దీన్ని అనుభవిస్తున్నారు.
0: The vast humanity get into this exhibition and experience.
1: ఎవరికి కావాల్సినటువంటిది వారు తీసుకుని పోతున్నారు.
0: Each one started picking up out of one's own choice and preference.
1: తనకనకాల వస్తువులను తీసుకుని పోతున్నారు.
0: They were taking with them the worldly costly valuables.
1: అన్నిటికీ అన్ని చింతనంతా నిరూపించుతూ వచ్చారు.
0: And there they have been showing their preferences at every point.
1: కానీ అందులో ఒక స్త్రీ ప్రవేశించింది.
0: దేర్ వాజ్ ఎ వుమన్ దేర్.
1: ప్రవేశించి అనగా ఈ ప్రపంచంలో అనుకుడు తాను కూడా వచ్చింది.
0: అండ్ షీ ఆల్సో స్టెప్డ్ ఇంటు దిస్ వరల్డ్.
1: అన్నింటినీ చూచింది.
0: షీ సా దెమ్ ఆల్.
1: చిత్రంబులు,
0: దట్స్ సో పెక్యూలియర్.
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: మోస్ట్ సీక్రెట్ టు త్రీ వరల్డ్స్.
1: వన జలాల విత్తంబులు,
0: అండ్ ద సీక్రెట్ వెల్.
1: సన్మిత్రంబులు,
0: దట్స్ సో క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: ముని జన వన పౌత్రంబులు,
0: దట్స్ సో సీక్రెట్ టు ద సేజెస్ అండ్ సేయింగ్స్.
1: చరిత్రములు,
0: ద స్టోరీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ సో సీక్రెట్.
1: ఇదంతా భగవంతుని యొక్క లీలా మానుష విగ్రహం.
0: దిస్ ఇస్ ఆల్
1: ఇదంతా లీలామయ సంబంధము.
0: That this is all the will of God.
1: ఇదంతా భగవంతుని యొక్క చిత్రములి.
0: These are all the acts of God. అన్నిటికీ
1: భగవంతుడే అధికారి.
0: God is the master to the world.
1: అంతా చూచితాను పోతుండేది.
0: Watching all this, she was returning. And she was returning before she has given her the body. She didn't take anything with her. Why? What for all this? As we leave this world, and at the time of birth, we don't bring any
1: piece of God.
0: As we die, we don't leave behind us the address to our relations. We go as we have come. And she was proceeding ahead.
1: Bhagavantudu, Raju, ee exhibition kanta adhikari.
0: The king is God, the authority of this exhibition.
1: Ee amma vatti chestu pothunnave annadu.
0: And God the king asks, how is that you are going with empty hands?
1: Nenu vatti chestu pothunnanu.
0: The lady replied, I was born with empty hands and going with empty hands. It's natural.
1: Dinchi edaina okati teesukoni povali ani cheppindi.
0: Nothing doing, take one article or other.
1: Rajanake raja maharaja raja. Atanku rajulu kante rajudu bhagavantudu.
0: God is king of kings.
1: అతను అడిగాడు, ఏదైనా ఒకటి తీసుకుని పో అన్నారు.
0: టేక్ వన్ ఆర్టికల్ రాదా.
1: అయితే నేను అడిగింది ఇవ్వగలరా మీరు?
0: దెన్ ది లేడీ ఆస్క్డ్, yes.
1: తప్పక.
0: వుడ్ యు గివ్ మీ? ఐ ఆస్క్డ్.
1: ఈ సృష్టి లోపల, ఈ ఎగ్జిబిషన్ లోపల దేన్ని కోరినా కానీ దాని విలువనే నేను కట్టను, నేను తప్పక ఇస్తాను.
0: గాడ్ ది ఎంపరర్ సెడ్, ఇన్ దిస్ ఎగ్జిబిషన్ ఆఫ్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫార్ ఐ విల్ గివ్.
1: రాజా, నీ ఒక్కడు నాకు కావాలి.
0: Oh king, I want you alone.
1: నీ ఉండి ఈ సర్వము నాకుండినట్టే.
0: If you are with me, I'll have everything else.
1: ఈ ప్రపంచంలో చిన్న చిన్న వస్తువులంతా నేను కోరి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of desiring tinsels and trash?
1: అన్నింటికీ సృష్టికర్త అయినటువంటి వాడు నీవే.
0: You are the creator of the universe.
1: అన్నింటికీ లయకర్త అయినటువంటి వాడు నీవే.
0: In fact, you are annihilator.
1: అన్నింటికీ పోషణకర్త అయినటువంటి వాడు నీవే.
0: You are the sustainer of this world.
1: నువ్వు తీసుకుంటే ఈ ఎగ్జిబిషన్ అంతా నా సొత్తే అయిపోతుంది.
0: In fact, if you If you belong to me, the rest will follow.
1: అప్పుడు భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడు.
0: Then God has given himself to her.
1: అప్పుడు ఆ స్త్రీ చెప్పింది, పుట్టినందుకు ఇదియే సార్థకము.
0: And that lady said, this is the redemption for my life.
1: అనుభవించిన
0: in spite of her experiences.
1: యాచింతాపు పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే.
0: The time we spend in conversing, the matters relating to the family and the wealth and so on.
1: Yachinta dhana dhanya bhoga yasasnape sadajayate.
0: That time we spend to amass wealth, to get the food and the grain, everything all over. Sachinta bhuvi
1: nandanandana padadvandvara vidnechane.
0: Out of that mighty time we spend, if we spend a moment on the lotus feet of God,
1: Yamaraja Bhima Sadana Dwara Priyane Prabhu,
0: our last journey
1: bhayankaramaitvati Yamaraja Sadanam antunnachu dariki dattamaina talpulu vesunnayi.
0: And you know, the mansion of the God of death has got the doors so tight.
1: Kanuka atani yokka తలుపులను తెరుచుకుని పోవాలంటే భగవత్ చింతన ఉంటేనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు ఓపెన్ ద డోర్స్ వీ షుడ్ థింక్ అండ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: భువి నంద నందన పద ద్వంద్వార విందే క్షణే క్షణే. ఆ రెండు పదముల యొక్క చింతన ఒక క్షణం చేస్తే కూడా చాలు.
0: ఇఫ్ వీ థింక్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మూమెంట్ ఇట్ ఈస్ ఎనఫ్.
1: కాబట్టి నాకు భగవంతుడు చిక్కాడు.
0: ఎస్, ఐ కుడ్ గెట్ గాడ్.
1: వచ్చినందుకు దీన్ని సాధించాను.
0: ఎస్, హావింగ్ కమ్ ఐ అచీవ్డ్ దిస్.
1: స్త్రీ ఆనందించింది.
0: ద లేడీ వాజ్ సో హ్యాపీ.
1: స్త్రీ అనగా ఎవరు?
0: హూ ఇస్ ద లేడీ హియర్?
1: ప్రకృతి.
0: ద నేచర్ ఇస్ ద లేడీ.
1: అది ఏ స్త్రీ.
0: అండ్ దిస్ నేచర్ ఈస్ ద లేడీ.
1: కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఆకారం ధరించిన వారు కాబట్టి అందరు కూడాను స్త్రీలే.
0: As we have taken upon ourselves the vestcha, all of us are women.
1: Pantu vesukunnanta matram purushudu, chira kattukunnanta matram streelu ani cheppadaniki veelledu.
0: It does not make a man if he puts on the pant and the shirt, nor a woman.
1: Ichcha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati anaga puman. Puman anaga puramu dehamu. Dehamu dharinchinatunte varantha kudunu streelee.
0: Puman, the body, the vestcha, everyone with this vestcha, the body is a woman.
1: మనసిక పర్యంత్రము సంచరించేటువంటి ఒక శక్తి, ఇదియే చైతన్యము, అతనే పురుషుడు.
0: ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ద పురుష, ద మాస్కులిన్ క్వాలిటీ దట్ మూవ్స్ ఆల్ ఓవర్ ద బాడీ టాప్ టు టో.
1: కనుక లోపల చైతన్యము బయట జడము. ఈ దేహము ఈ చైతన్యము రెండింటి యొక్క ఏకత్వమే అర్ధనారీశ్వరం.
0: సో ద అవేర్నెస్, the masculine within and the body inner outside is the combination of ardhanarishwara androgynous.
1: Ardhanarishwara isent ku matrame ardha shariram undani kaadu, prati vyakti kudunu ardha shariram.
0: It is not simply the body of Ishwara where half woman and half man.
1: Deha prakriti pranamu Ishwarudu.
0: And this, the life is Ishwara, the prakriti is the woman there.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వంగా రూపొందుతున్నది.
0: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ కాన్స్టిట్యూట్ ద హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అనగా కేవలం ఏక స్వరూపాన్ని పొందినటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ మియర్లీ ద ఫార్మ్.
1: జగత్ నాటక రంగమునందు అందరూ వేషములు ధరిస్తున్నారు.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్ ఆల్ ఆఫ్ us are actors.
1: అందులో భగవంతుడు కూడా ఒక వేషం ధరిస్తుంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్టర్.
1: కానీ
0: బట్
1: అందరు కూడా యాక్టర్స్.
0: ఆల్ ఆఫ్ us are actors.
1: వరల్డ్ ఈజ్ లైక్ స్టేజ్.
0: వరల్డ్ ఈజ్ లైక్
1: స్టేజ్. ఆల్ ఆర్ యాక్టర్స్.
0: ఆల్ ఆర్ యాక్టర్స్.
1: గాడ్ ఈజ్ ఓన్లీ డైరెక్టర్.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ డైరెక్టర్.
1: అతని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ అందరి యొక్క వేషములు ఆ విధంగా ఆడుతూ ఉంటున్నాయి.
0: యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్ ది యాక్టర్.
1: వేషం ధరించినంత మాత్రమే మగ ఆడ అని చెప్పడానికి విభజించడానికి వీల్లేదు.
0: ద డ్రెస్ అలోన్ విల్ నాట్ మేక్ అస్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్.
1: గర్ల్స్ కాలేజీ ఉంటుంటది.
0: దేర్ ఇస్ అ గర్ల్స్ కాలేజ్.
1: ఈ గర్ల్స్ కాలేజ్ లోపల యానివర్సరీ డే లోపల ఒకటి పెద్ద డ్రామా వేస్తారు.
0: అట్ ద టైమ్ ఆఫ్ ది యానివర్సరీ ఆఫ్ ది గర్ల్స్ కాలేజ్ దే ఎనాక్టెడ్ డ్రామా.
1: రాజు వేశాడు.
0: There's one person.
1: Rani vesindi.
0: King and
1: Chilikatte
0: queen.
1: Vesindi.
0: Associates.
1: Javan vesadu.
0: And soldiers.
1: Mantri vesadu.
0: Minister.
1: Watchman vesadu.
0: And also the
1: Sipayal vesadu.
0: Sipayas. Watchman.
1: Veerandaru kudunu streele.
0: All these actors are women only because it's a girls' college.
1: Anta girls' college.
0: It's a girls' college.
1: Idu Raju Vesham dharinchadu kani ayam kuda oka girl.
0: It's a girl that has taken upon the role, action of a king.
1: Sipayi oka kitgam pattukunnadu kada vaadu kuda streeni.
0: As a soldier holding the sword, yes, woman only.
1: Ee jagatanta kuda oka natakarangame.
0: The whole world is a stage.
1: Vesham vesaru.
0: And we are all
1: andaru endukunu aatma shakti okati gaane untundadi.
0: The atmic power is uniform in all.
1: Kariki ujjogam purusha వచ్చామని మీకు విర్రవీయడానికి వీలు కాదు.
0: ఎ మ్యాన్ షుడ్ ప్రైడ్ హిమ్ షుడ్ నాట్ ప్రైడ్ హిమ్సెల్ఫ్ బికాస్ దట్ ఈస్ ఎ మ్యాన్ డ్యూ టు ఎ జాబ్ దట్ హీ డస్.
1: కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఉద్యోగం ఎక్కువ చేస్తున్నారు.
0: వి ఫైండ్ మెనీ విమెన్ ఎంప్లాయిడ్.
1: ఉద్యోగం లేని పురుషులు ఎంతమంది ఉంటున్నారు.
0: దర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
1: కాబట్టి ఉద్యోగం పురుష లక్షణమే కాదు.
0: సో జాబ్ ఈజ్ నాట్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మ్యాన్.
1: ప్రేమే పురుష లక్షణం.
0: లవ్ ఈజ్
1: మ్యాన్లీ పురుష లక్షణం.
0: ధర్మ ఈజ్ మ్యాన్లీనెస్.
1: సత్యం పురుష లక్షణం.
0: ట్రూత్ ఈజ్ మ్యాన్లీనెస్.
1: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్.
0: So truth is God.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఇదే మనం చేయవలసినటువంటి పని.
0: This is what we have to do.
1: కనుక ఈనాడు
0: today
1: భగవంతుని యొక్క తత్వం పూర్ణ స్వరూపం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to understand the truth of the divinity that is absolute and total.
1: ఒక వ్యక్తి యందు ఉన్నది మరొక వ్యక్తి యందు లేదని చెప్పిని నిర్ణయించడానికి వీలు కాదు.
0: We cannot say that God is in one and missing in another.
1: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
0: God is present everywhere.
1: కనిపించడం లేదు కానీ
0: you don't see with the eye.
1: కానీ ఆ జ్ఞాననేత్రమునే తెరిచినప్పుడు సర్వులకు గోచరమవుతాడు.
0: బట్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ ఎవ్రీవేర్.
1: గాలి ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఎయిర్?
1: కంటికి కనిపించదు.
0: యు డోంట్ సీ విత్ ది ఐ.
1: కానీ చేతికి చిక్కదు.
0: యు కాన్ క్యాచ్.
1: కానీ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: బట్ వితౌట్ ఎయిర్ యు కెనాట్ లివ్.
1: మన చుట్టూ ఉన్నది గాలి.
0: దిస్ వాట్ వి హావ్ టు డు.
1: కనుక ఈనాడు
0: టుడే
1: భగవంతుని యొక్క తత్వం పూర్ణ స్వరూపం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ of the divinity that is absolute and total.
1: ఒక వ్యక్తి అందున్న

0: విమర్శించడానికి వీలు కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ డోంట్ సీ విత్ ది ఐ, యూ కెనాట్ డినై ఇట్స్ ప్రెజెన్స్.
0: ఉంది అక్కడ,
1: ఇట్ ఈస్ దేర్.
0: అదే విధంగానే
1: సిమిలర్
0: దైవం కూడా సర్వస్వరూపుడై ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ అస్యూమ్డ్ మెనీ ఫార్మ్స్.
0: ఒక చిన్న ఫ్యాన్ ఉంటుండాలి.
1: హియర్ యు ఫైండ్ ఎ స్మాల్
0: మిషన్ కర్ర అంటారు.
1: యు ఫైండ్ ఎ ఫ్యాన్.
0: కానీ మనము చాలా వేడిలో ఉన్నాము.
1: బట్ వీఆర్ ఇన్ హాట్ టెంపరేచర్.
0: ఒక విసనకర్రతో విసురుకున్నప్పుడు మనకు కొంత చల్లదనం చిక్కుతుంది.
1: వెన్ యూ పుట్ ఆన్ ద ఫ్యాన్ యూ విల్ ఫీల్ ద కంఫర్ట్ ఆఫ్ కూల్నెస్.
0: కానీ ఇది విసురుకున్నప్పుడు మనకు చల్లదనం వస్తుండాలి.
1: బట్ విత్ ద ఫ్యాన్ యూ ఫీల్ ద కూల్నెస్.
0: కానీ విసరకపోయినంత మాత్రం చల్లదనం లేదా?
1: డూ యూ మీన్ క్యాన్ యూ డినై
0: ఈ చల్లదనము ఆ విసనకర్ర నుంచి వచ్చిందా?
1: Do you expect all the comfort and the coolness that experience of the fan?
0: It is అదే విసనకర్ర మన వైపు చూపుకోకుండా ఇతరుల వైపు చూపి విసిస్తే వాడికి పోతుంది ఆ చల్లదనం.
1: ద సేమ్ ఫ్యాన్ టువర్డ్స్ యూ గివ్స్ ద కంఫర్ట్. ఇఫ్ యూ టర్న్ ఇట్ అదర్ డైరెక్షన్ ది అదర్ మ్యాన్ విల్ ఎంజాయ్ ద కంఫర్ట్.
0: బుద్ధి విసనకర్ర.
1: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ద ఫ్యాన్.
0: ఈ బుద్ధిని ఆత్మ వైపు తిప్పి విసిరితే ఆత్మ ఆనందం కలుగుతుంది.
1: ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ఇన్వర్డ్స్ ఆత్మ
0: విసిరితే దేహానికి ఆనందం కలుగుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ద బాడీ, ద బాడీ ప్లెజర్
0: దేహానందం తాత్కాలికమైన.
1: ద బాడీ ప్లెజర్ ఇస్ టెంపరీ.
0: క్షణికమైనటువంటిది.
1: ఇస్ మొమెంటరీ.
0: ఈ దేహంతో వచ్చేటువంటి సుఖం ఏమి లేదు.
1: వాట్ హ్యాపీనెస్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ.
0: ఇది మలినపు కొంప.
1: ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల మ్రగ్గడి సేవక గంప.
1: అఫ్లిక్టెడ్ బై
0: డిసీజెస్. జలము పొందు దుంప.
1: ఇట్ టేక్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: సాగర మీదగలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ లైఫ్.
0: అంబుల మన మెప్పు దనంప.
1: ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: డో మైండ్ డోంట్ కన్సిడర్ పర్మనెంట్.
0: హరిపాదములు ఆశ్రయించవి.
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: హరిపాదములు ఆశ్రయించవి.
1: Surrender to the lotus feet of God.
0: ఆ దైవత్వాన్ని మనం పొందినప్పుడు సర్వము మనకు లభ్యమవుతుంది.
1: Then once you enjoy the divinity, rest will follow.
0: లభ్యం కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
1: There is nothing that you cannot achieve.
0: దేనినైనా మనం సాధించవచ్చును.
1: You can accomplish anything.
0: కానీ
1: but
0: హృదయమునందు భగవద్భావం అనేటువంటిది స్థిరంగా పెట్టుకోవాలి.
1: But we should have steady divine feeling within.
0: అప్పుడే మనకు తగిన ఆనందం కూడా చిక్కుతుంది.
1: Then you will have appropriate bliss.
0: ఈ ఆనందమే సత్యము.
1: This bliss is truth.
0: ఈ సత్యానందమే జ్ఞానము.
1: And this truthful bliss is wisdom.
0: కనుక

దాట్ వాస్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఉపనిషదిక్ వర్డ్స్ పూర్ణమద పూర్ణమిదం బ్రాట్ టు యూ ఇన్ సింపుల్ అండ్ స్వీట్ వర్డ్స్ బై ద టీచర్ ఆఫ్ టీచర్స్ భగవాన్ బాబా ఇన్ హిస్ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ అట్ కొడైకెనాల్ ఆన్ 29th April 1998.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satyasai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the second discourse on Gita Bhagavan delivered on 3rd August 1984. In this awe-inspiring discourse, Bhagavan explains how infinite and unreachable God is to the minute human mind, yet reveals and expounds the one and only way this limited man can attain the unlimited God, which is surrender. Sri Bhagavan Uvacha.
1: సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. ఏ మానవుడు నన్ను శరణాగతి నుండి నన్ను ఆశ్రయించి ఉండును అట్టివాణి సకల పాపములను పారద్రోని బ్రహ్మప్రాప్తిని అందించును అని గీతాచార్యులు చెప్పినటువంటి వాక్యం.
2: Gita Tala has declared that whosoever surrenders himself to me and takes shelter in me, all his sins will be destroyed and he will be protected.
1: Mumuktulaina varu ee stuti padamunu hrudayam nandu unchukoni తమ యొక్క భక్తి ప్రకర్తులను అభివృద్ధిగా ఉంచుకుంటూ తగిన ప్రయత్నం చేయాలి.
2: Aspirants who want to make progress in the spiritual field will have to treasure this particular statement in their heart and pursue the path to achieve the goal.
1: భగవంతుని శక్తి అనంతమైనటువంటి
2: గాడ్స్ పవర్ ఈజ్ ఇమ్మెజరబుల్ అండ్ అన్లిమిటెడ్.
1: మానవుని యొక్క శక్తి అల్పమైనటువంటిది.
2: మ్యాన్స్ కెపాసిటీ అండ్ పవర్ ఈజ్ నారో అన్లిమిటెడ్.
1: అనంతములైన ఈ భూమండలములందు అనేక విధులైనటువంటి యొక్క సృష్టి కల్పితమైనటువంటి ఈ ప్రపంచములో అనేక గోళములు మనకు గోచరమవుతుండాలి.
2: ఇన్ ది వాస్ట్ వరల్డ్ దర్ ఆర్ నంబర్ ఆఫ్ సైట్స్ విచ్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ ద ఇల్యూజన్ అండ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ది సైట్స్ విచ్ యూ కమ్ అక్రాస్ ఆన్ ది అర్త్.
1: దీనిని భూతాకాశం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
2: దిస్ ఇస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ భూతాకాశం.
1: ఈ స్థూల జగత్తు నందు సమస్త మండలం కూడా చేరి ఉండటం చేత ఇది బ్రహ్మాండమని కూడా పిలువబడుతూ వచ్చింది.
2: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది మండలాస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ భూమండలం.
1: ఈ భూతాకాశం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తిలో ఒక అంశము మాత్రమే.
2: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ భూతాకాశం is only one small aspect of the immeasurable power of the Lord.
1: ఈ మండలం అంతా కూడాను భగవంతుని యొక్క పాదము చే ఆవరింపబడినటువంటి.
2: All these worlds are covered within the fraction of the foot of the Lord.
1: కనుక భగవంతుని యొక్క ఘనత్వమును మనము భగవంతుని యొక్క విశ్వస్వరూపమును గుర్తించటము అసాధ్యము.
2: Therefore, it is impossible to understand the greatness of the Lord.
1: Vedam nandu kudanu atya tishta dashangulam annaru. Anaga bhagavantudu brahmandam anta nindinappatikini inka 10 inchulu adhikangane untunnadu brahmandamunaku ani yenu artham.
2: Vedas have declared that God has pervaded the entire universe and still left over and exceeds by 10 inches.
1: ఇది కేవలము భగవంతుని యొక్క ఘనస్వరూపాన్ని చాటే నిమిత్తమై ఈ విధంగా భక్తులు ప్రబోధించి ఉండవచ్చునే కాని భగవంతుడు లేని స్థానం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. సర్వత పాణిపాదం తర్వతో చేసిరోముఖం సర్వత స్థితి మనలోకి సర్వమావృద్ధిస్తుంది. ఎక్కడ చూసినప్పటికీ అండపిండ బ్రహ్మాండముల నుండి కూడా తన యొక్క అనుస్వరూపుడే ఘనస్వరూపుడే ప్రకాశిస్తున్నాడనేటువంటి యొక్క తత్వాన్ని భక్తి యోగము ప్రబోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగం హస్ బీన్ డిక్లరింగ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వైడింగ్, దెర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ పర్వైడింగ్ ఆర్ వేర్ హీ ఇస్ నాట్ ప్రజెంట్.
1: కనుక మొట్టమొదట ఈ విశ్వం యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we should try to understand the principle which this world embodies.
1: లక్షణమైన దూరం నందున్నటువంటి చండలం చంద్రమండలం కాని
2: విచ్ ఈస్ ఎ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ అస్,
1: కోట్లమైన దూరం నందున్నటువంటి సూర్యమండలం కాని
2: బీయింగ్ సన్ విచ్ ఈస్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ మైల్స్ అవే,
1: కోటానుకోట్ల దూరం నందున్నటువంటి యొక్క నక్షత్ర మండలం కాని
2: ది స్టార్స్ విచ్ ఆర్ అవే బై క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మైల్స్,
1: ఈ సమస్త మండలము కూడా చేరినటువంటి యొక్క మండలమును దీనిని భూమండలము అన్నారు. దీనిని భూమాకాశమని భూతాకాశమని కూడా పిలుస్తూ వచ్చారు.
2: All these worlds, all the stars, sun, moon, and all these things together have been described as Bhutakasham.
1: ఇది స్థూల స్వరూపములకు సంబంధించినటువంటి.
2: This refers to the gross aspect.
1: ఇంత పెద్ద భూతాకాశము అగమ్యభూతమైనటువంటిది, అప్రమాణమైనటువంటిది, అపురూపమైనటువంటి యొక్క భూమండలము క్షిప్తాకాశములో ఎక్కడో ఒక భాగంగా చిన్నదిగా కనిపిస్తూ వస్తుంది.
2: భూతాకాశ విచ్ ఈస్ సో వాస్ట్ బిగ్ అండ్ ఎనార్మస్ ఆక్యుపైస్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ చిత్తాకాశం.
1: ఈ చిత్తాకాశమే సూక్ష్మమైనటువంటి మనో ఆకాశం.
2: చిత్తాకాశం ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సటిల్ మెటల్ మనో ఆకాశం.
1: సూక్ష్మమైనటువంటిది,
2: దిస్ ఇస్ సటిల్.
1: ఈ ఆకాశములో ఈ భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
2: ఇన్ ది స్థిరాకాశ భూతాకాశ ఈజ్ ఓన్లీ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
1: ఈ యొక్క మహా స్వరూపాన్ని ధరించినటువంటి ఈ యొక్క చిత్తాకాశము చిదాకాశమునందు అణుమాత్రంగా రూపొందుతూ ఉంటుంది.
2: ది స్థిరాకాశ విచ్ ఈజ్ సో వాస్ కంపేర్డ్ టు భూతాకాశ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ స్మాల్ ఇన్ చిదాకాశం.
1: ఈ చిదాకాశమే కారణస్వరూపమైనటువంటిది.
2: దిస్ చిదాకాశ మేము డిస్క్రైబ్ యాజ్ కాజల్ ఫోర్.
1: భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం మూడింటి యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణాతీతమైనటువంటి. కనుకనే వేదం కూడా ఎదురు రాక నివర్తంటే అప్రాప్య మనసాశ మనస్సుతో వర్ణించడానికి కానీ వాక్కుతో నిన్ను స్మరించడానికి కానీ సాధ్యం కాదు. ఇలాంటి యొక్క భగవత్ తత్వాన్ని నేను ఏ రీతిగా గుర్తించగలము అని ప్రశ్నిస్తూ వచ్చింది.
2: భూతాకాశ చితాకాశ చితాకాశ దీస్ త్రీ ఆర్ సో వాస్ట్ అండ్ సో ఇండిస్క్రైబుల్ దట్ ది వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దెమ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, దే డి నాట్ లెండ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎనీ డిస్క్రిప్షన్ బై ద వర్డ్ అండ్ ఇమాజినేషన్ బై ద మైండ్.
1: భూతాకాశం స్థూలం,
2: భూతాకాశ ఈజ్ గ్రాస్,
1: చిత్తాకాశం సూక్ష్మం,
2: చిత్తాకాశ ఈజ్ సటిల్,
1: చిదాకాశం కారణం,
2: చిదాకాశ ఈజ్ కాజల్.
1: ఈ మూడు ఆకాశములకు ఆవరణ ఉండేటువంటి యొక్క భగవత్ తత్వమునే గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: ప్రిన్సిపల్ ఆఫ్
1: దీని మహాకారణ స్వరూపము అన్నారు.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ కాల్డ్ మహాకాల స్వరూపం ట్రాన్సెండ్స్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ అండ్ వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి అగమ్యం అగాధమైనటువంటి యొక్క స్వరూప స్వభావాన్ని సామాన్యమైనటువంటి మానవులు గుర్తించటం అసాధ్యం.
2: ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ హ్యూమన్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ such great truth.
1: ఇంత త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the Lord who is the Lord of all these three worlds,
1: త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the Lord God who is the Lord of the three worlds,
1: త్రికాలములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the God who is the master of all the three times,
1: అల్పత్వమైనటువంటి యొక్క మానవత్వం గుర్తించడము ఇది అసాధ్యము.
2: Man who is given limited capacity finds it impossible to understand.
1: కనుకని దీనికి సులభమైనటువంటి ఉపాయము భక్తి యోగములో ప్రబోధిస్తూ వచ్చింది.
2: Therefore, the easiest path is being shown in bhakti yoga.
1: Madhatta krutam, ఇది మొట్టమొదటి.
2: The first one is madhatta krutam.
1: Madkaram.
2: Madkaram.
1: Madhatta.
2: మద్భక్తం,
1: మద్భక్త పరం, మద్కర్మ పరం అనగా ఏమిటి? అన్ని కర్మలు కూడాను నాకు సంబంధించినటువంటి వారిని ఆచరించు.
2: మద్కర్మ పరం మీన్స్ యూ పర్ఫార్మ్ ఆల్ ద వర్క్ అండ్ యాక్ట్.
1: ఏ కర్మలు చేసినప్పటికీ ఈ భూతాకాశములు అన్ని నాకు సంబంధించినటువంటివి.
2: వాట్ ఆర్ వర్క్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్, ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్.
1: నాకంటే అన్యమైనటువంటి కర్మలు ఈ జగత్తులో కానరాదు.
2: దేర్ ఇస్ నో యాక్టివిటీ విచ్ ఈస్ అవుట్ సైడ్ ది కెన్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక నీవు ఏ కర్మలు చేసినప్పటికీ ఇవి నాకు సంబంధించినటువంటి కర్మలుగా నీ ఆచరించు అని మొట్టమొదట భక్తి యోగములకు బోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగ హెడ్ బీన్ టీచింగ్ ఇది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఆర్ వాట్ ఎవర్ యాక్షన్ యూ పర్ఫార్మ్, you think that it is all relating to me and me alone.
1: Mat param, naakosam unche.
2: The second one is mat param, do it
1: meekosam kaadu chestunde.
2: You are not doing it for your sake.
1: Neevu neevu neevu anukuntunnavu. Neevu evar?
2: You have been thinking more about you and you. Who are you?
1: Neevu anuswarupudai aatmaswarupudai prakashinchesunte neeni.
2: The one who is shining in you subtly and as an autumn is myself.
1: Aakrasthanam nundiye nenu nenu nenu aneetundi padamu aavirbhavistu vachindi.
2: The word I have been emanating from the place of atma itself.
1: Kanka nenu aneetundi padamu ee deshamunu sambandhinchinatundi kaadu.
2: The word I does not belong to this body.
1: Ee atmaku sambandhinchinatundi.
2: This is related to atma.
1: ఆత్మ యొక్క రియాక్షన్.
2: దిస్ ఈస్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రిఫ్లెక్షన్.
2: దిస్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రీసౌండ్.
2: దిస్ ఈస్ ఎ రీసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుకని ఈ నేను అనేటువంటి పదము దేహంలోకి కానీ మనసులోకి కానీ బుద్ధినికి కానీ ఇంద్రియములకు కానీ సంబంధించినటువంటిది కాదు.
2: Therefore, this word I is not related to either the body, the mind, the intellect and the imagination.
1: ఇది దేహ మనోతత్వములకు అతీతమైనటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క పదము ఆత్మకు సంబంధించినటువంటిది.
2: దిస్ వర్డ్ ఐ విచ్ ట్రాన్సెండ్స్ ది బాడీ మైండ్ ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ రిలేట్స్ టు.
1: నీవు ఏమి చేసినప్పటికీ ఆత్మతృప్తి నిమిత్తమై ఆచరిస్తూ ఉన్నావు.
2: వాట్ ఎవర్ యు హావ్ బీన్ డూయింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ యాంటి యొక్క రహస్యాన్ని నీవు గుర్తించుకోలేక ఏదో బాహ్యమైనటువంటి దేహమే నేను భావించి ఈ మాయలో మునిగి కేవలం నాది నేను నా వారు అనేటువంటి యొక్క ప్రాంతిలో నీవు కొట్టుకుని పోతున్నావు.
2: Not realizing this particular truth, you have been under delusion and you are just washed away by the delusion.
1: Kanuka yedi chesinappudiki naa trupti nimittame nenu chestunnavu.
2: Whatever you are doing for my satisfaction, for
1: naa paramu nivu aachristunnavu.
2: On my behalf you are performing.
1: Nivu naa edintiga nivu pravartistunnavu.
2: You are acting only as my agent.
1: Kanuka idi matparam. నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించుకో.
2: దేర్ఫోర్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఫర్ మై సేక్. రియలైజ్ దిస్ ఫస్ట్.
1: మద్భక్త.
2: ద థర్డ్ వన్ ఈజ్ మద్భక్త.
1: ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి.
2: యు హావ్ టు ఫైండ్ అవుట్ ది ఇన్నర్ సీక్రెట్ అండ్ సటిల్ ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్. మద్భక్త
1: భక్తి అనేటువంటిది ప్రేమతత్వనకు ప్రతిబింబం.
2: But devotion is the reflection of love.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది కేవలము ఆత్మస్థాయి నుండి ఆవిర్భవించేటువంటిది.
2: ది లవ్, ది ఎమోషన్ ఆఫ్ ది లవ్, ఇట్ ఎమినేట్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: ఆత్మకు ప్రతిఫలమే ఇస్తుంది, ప్రతి పేరే ఈ యొక్క ప్రేమ.
2: లవ్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఆత్మ.
1: అంతేకాని ప్రేమ అనేటువంటిది ఈ లవ్ కి సంబంధమైనటువంటి దీనికి ఏమాత్రం సమన్వయం చేసినటువంటి కాదు.
2: లవ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది వరల్డ్లీ అండ్ సెక్యులర్ థింగ్.
1: కనుక ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని భక్తిపూర్వకంగా మనం భావిస్తూ వస్తాం.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వి హావ్ టు బి అండర్స్టూడ్ యాజ్ అనదర్ వర్డ్ ఫర్ డివోషన్.
1: ఏది చేసినప్పటికీ హృదయం నుండి రావాలి ఈ యొక్క ప్రేమతత్వం.
2: వాట్ ఎవర్ ఇస్ డన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ షుడ్ ఎమినేట్ రైట్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
1: ఇలాంటి పరిస్థితి ఎందు మనము ఏమి చేసినా, ఏమి తలచినా, ఏమి చెప్పినా అన్ని కూడా భగవత్పరమైనటువంటిగా మనం భావించుకుంటూ రావాలి.
2: ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఎవర్ వి థింక్, వాట్ ఎవర్ వి డూ, వాట్ ఎవర్ వి యాక్ట్, వి హావ్ టు థింక్, డూ అండ్ యాక్ట్ దట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లార్డ్. దీనిని
1: సర్వకర్మ భగవద్ధీత్యార్థం అన్నారు.
2: దిస్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫర్ ది ప్లెజర్
1: ఆఫ్ ద లార్డ్. నేను ఈ దేహ నిమిత్తాన్ని ఆచరిస్తున్నానని నీవు గ్రహించవచ్చు.
2: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ విల్ థింకింగ్ దట్ యూఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ద బాడీ.
1: కానీ నిద్రావస్థ ఎందుకు ఎవరి నిమిత్తమై నీవు నిద్రపోతున్నావు?
2: ఇన్ ది స్లీపింగ్ స్టేట్ ఫర్ హూస్ సేక్ ఆర్ యూ స్లీపింగ్.
1: కేవలం నీ నిద్రావస్థ చేత దేహము కొంతవరకును విశ్రాంతిని పొందవచ్చు.
2: డ్యూరింగ్ ది స్లీపింగ్ స్టేట్ యువర్ బాడీ విల్ బి టేకింగ్ ఎ లిటిల్ రెస్ట్.
1: మనసు శాంతిని అందుకోవచ్చు.
2: మైండ్ విల్ బి గెటింగ్ ఎ లిటిల్ పీస్.
1: ఈ శాంతి విశ్రాంతిని ఎవరి నిమిత్తం?
2: ది రెస్ట్ అండ్ ది పీస్ ఆర్ ఫర్ హూస్ సేక్.
1: కనుక ఇక్కడ ప్రేమ, ఆత్మ అనేటువంటి నేను నేను అనేటువంటి తత్వ నిమిత్తమై నీవు ఇన్ని కర్మలు ఆచరిస్తున్నావు.
2: దీస్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్ ఫర్ ద లవ్ ఆఫ్ ఆత్మ. And that is, I which is emanating from Atma.
1: Kanuka, manamu, bhojanamu kaani, nidra kaani, anandamu kaani, bhoga bhaktimu kaani, anni kudanu, Atma nimittamai manam acharistunnam.
2: Be it taking food, resting, sleep or any other activity, or all these are performed for the sake of Atma.
1: Deenine, maitreyiki, bodhinche samayalopala, tana bhakta, అనేక విధములుగా దీని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
2: డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ థింగ్ టు మైత్రేయి, ది హస్బెండ్ వాజ్ గివింగ్ ఆల్ ద సటిల్ ఇన్నర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది డిఫరెంట్.
1: ఎవరి నిమిత్తమే నీవు ప్రేమిస్తున్నావు నన్ను?
2: ఫర్ హూల్ సేక్ ఆర్ యూ లవింగ్ మీ?
1: భార్య నిమిత్తమే భర్త భార్యను ప్రేమించటం లేదు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ వైఫ్ ది హస్బెండ్ ఈజ్ నాట్ లవింగ్.
1: భర్త నిమిత్తమై భార్యను భర్త ప్రేమిస్తున్నాడు.
2: హస్బెండ్ ఈజ్ లవింగ్ వైఫ్ ఓన్లీ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలని మనం భావిస్తున్నాము.
2: వీ థింక్ దట్ మదర్ లవ్ ద చైల్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ హిస్
1: కేర్. కాదు, తల్లి నిమిత్తమై తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలి.
2: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫర్ ది సేక్ ఆఫ్ మదర్ హీ ఈజ్ లవింగ్ ది చైల్డ్.
1: గురువు శిష్యుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్నారు.
2: It is said that Guru, the teacher, loves the student.
1: Shishya nimittamai Guru premishtam ledu. Guru nimittamai Guru shishyuni premishtunnaru.
2: The teacher is not loving the student for the sake of the student. He is loving the student for the sake of teacher himself.
1: Kaani, ee sadhana vartamalo koodinatvanti yokka manavuli yokka tattvamu ee reetiga untuntadi.
2: This is the inner truth behind all this sadhana in the world.
1: Bhaktulu Bhagavantuni premishtunnaru.
2: Devotees are loving God.
1: కేవలం భగవంతుని నిమిత్తం కాదు.
2: బట్ దే ఆర్ నాట్ లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
1: భక్తుల నిమిత్తమే భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
2: దే డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ డివోటీస్ థెమ్సెల్ఫ్.
1: అయితే ఇక్కడ చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి.
2: బట్ దేర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సటిల్ ట్రూత్ విచ్ యు హావ్ టు రియలైజ్.
1: భగవంతుడు భక్తులను ప్రేమిస్తున్నాడు.
2: గాడ్ ఈజ్ లవింగ్ డివోటీస్.
1: కానీ ఈ విషయంలో విరుద్ధంగా ఉంటుండాలి.
2: బట్ ఇన్ దిస్ కేస్ ద ప్రిన్సిపల్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ సో ఫార్.
1: భగవంతుడు భగవంతుని నిమిత్తమే భక్తులను ప్రేమించడం లేదు, భక్తుల నిమిత్తమై భగవంతుడు ప్రేమిస్తున్నాడు.
2: గాడ్ ఈజ్ లవింగ్ డివోటీస్ నాట్ ఫర్ గాడ్ సేక్, బట్ హీస్ లవింగ్ డివోటీస్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ డివోటీస్.
1: కారణం ఏమనగా తనకు అవ్యక్తులు.
2: ది రీజన్ ఈజ్ హీ ఈజ్ అన్వాలిసిస్ట్.
1: అతనికి ఏమి తన అనేటువంటి యొక్క పర అనేటువంటి భేదం లేవు.
2: he does not have any such sense of differentiation that it is his and someone else's.
1: Ekkada vyaktitvam anukuntadi swartham anukuntadi oka theradukuntaro aa sthayi endu maatrame ఇది స్వార్థమనేటువంటిది నేను నువ్వు అనేటువంటి భావములు ఇక్కడ గోచరిస్తూ వస్తుంటాయి.
2: వేర్ దేర్ ఇస్ ఇండివిజువాలిటీ అండ్ సెల్ఫిష్నెస్ ది క్వశ్చన్ ఆఫ్ మైనస్ అండ్ డైనెస్ లైస్ అదర్వైజ్ నాట్.
1: భగవంతుని ఎందు తన పర అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
2: ఇన్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ హిస్ అండ్ సమన్ ఎల్సెస్.
1: కనుక మత్కర్మకృతం మత్తకు మత్పరం మద్భక్త అనేటువంటి యొక్క తత్వములు ఇది భక్తులకు సంబంధించినటువంటిది, ఉపాసన వర్గంకు ఎన్నో తోడ్పడేటువంటిది.
2: దేర్ఫోర్ మత్కర్మకృతం మత్పరం మద్భక్త ఆర్ ఆల్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద డివోటీ టు హెల్ప్ హిమ్ ఇన్ హిస్ సాధన.
1: అయితే ఈ మానవుని యొక్క శక్తి సామర్థ్యములు అల్పమైనటువంటి అయినప్పుడు దీని యొక్క తత్వం మనం ఏ రీతిగా గుర్తించాలి?
2: బట్ ది కెపాసిటీస్ ఆఫ్ మ్యాన్ ఆర్ సో లిమిటెడ్ how to understand the truth behind these statements with limited capacity.
1: ఒక్క వ్యక్తికి ఏదో కొంత గాలి కావాలనుకుంటే ఒక ఫ్యాన్ చేతిలో పెట్టుకుని అన్ని విధాలా శ్రమపడితే కూడా కించిత్తైన గాలి తనకు చూకటం లేదు.
2: ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ టు బ్రీత్ హీ మే టేక్ ఎ హ్యాండ్ ఫ్యాన్ అండ్ వేవ్ ఇట్ అండ్ హీ విల్ గెట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్.
1: జుజు మాంసమే వీచినప్పుడు సముద్రం కూడా అలలుగా బయలుదేరి ఉప్పెని కూడా బయలుదేరుతుంది. చెట్టు వేల వరకు కూడా కూలిపోతుంది. ఇంత పెద్ద గాలిగా వస్తుంది. ఇది ఎవరి శక్తి?
2: వెన్ దేర్ ఇస్ ఎ హరికేన్ యూ ఫైండ్ దేర్ విల్ బి వెరీ బిగ్ వేవ్స్ ఇన్ ద ఓషన్ అండ్ ది ట్రీస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద రూట్స్ దే విల్ ఫాల్ ఇన్ ద రూట్స్.
1: మానవుడు వీచుకునేటువంటి యొక్క ఫ్యాన్ గాలి అల్పమైనటువంటి.
2: ద బ్రీజ్ విచ్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ ఫ్యాన్ ఇస్ వెరీ లిమిటెడ్.
1: బ్రీజ్ శక్తి చాలా తుచ్చమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ మీన్.
1: కానీ భగవశక్తి జింజు భారతము ఇది చాలా అఖండమైనటువంటి.
2: బట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ అండ్ ట్రెమెండస్.
1: మానవుడు ఒక బావి నుండి నీరు కోరినప్పుడు లేక పంప్ చెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది.
2: వెన్ మ్యాన్ ట్రైస్ టు గెట్ వాటర్ ఫ్రమ్ వెల్ ఆర్ ఫ్రమ్ పంప్ సెట్ ఇట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ కమ్స్.
1: వర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి.
2: When there is a very heavy downpour, there the rivers and the oceans join together.
1: Adi Bhagavad Shakti. E pump shakti, manav shakti.
2: That particular one is the power of God, which is unlimited. The other one,
1: the kruhamulo manaku veltu ravalanna, ఒక తైలపు వచ్చి దీపము లేక ఒక ఎలక్ట్రిక్ బల్బు మనం వేసుకుంటాం. ఆ యొక్క లైట్ తో మనం ఆ గృహమును మాత్రమే మనం సరిదిద్దుకుంటాం.
2: If you want some light, in a house, you may just light a candle or you may have an electric bulb and you get the needed light that way.
1: Kani, Suryodaya ayyinte, sarvatra kudunu prakasamu, adaviyundu, guttayundu, chettuyundu, intiyundu, sarvatra kudunu prakasamu, prasaristune untuntadu.
2: But when there is sunrise, sun dawn, the whole world, be it forest or a city or a tree, wherever you just see, you get
1: divasakti. Deepamu manavu vyaktitvam yokka shakti.
2: This is the power of God, whereas the light that you get from a candle is the power of man.
1: Inta shakti galinatunte akhanda shakti galinatunte daivatvanni ee alpa shaktito koodinatunte manavudu ee reetiga cheradaniki veelavutundi.
2: This unlimited power which God embodies, how to reach such unlimited power by a person, by a man who is having limited power, limited capacity?
1: దీనికి శరణాగతి అన్నారు.
2: The method may be described as surrender.
1: అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాచిత. అహం త్వాం, నేను నీ యొక్క దుఃఖములను నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైనటువంటి యొక్క బ్రహ్మపదముని నీకు అందిస్తానన్నాడు.
2: The Lord has declared that I will destroy all your sins and I will give you the supreme position which is my Brahmapadam itself.
1: దీనికి చక్కని ఉదాహరణ,
2: a beautiful example for this.
1: సర్వ దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను భూతాకాశం.
2: The world which you see is భూతాకాశం.
1: ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మాకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది.
2: this particular Bhutakasha, the grass world, takes such a form in the mind, and Chittakasha it is called.
1: ఇది సూక్ష్మరూపం ధరించినటువంటి యొక్క చిత్తాకాశంలో చిరాకాశమైనటువంటి కారణకర్తం రూపొందుతూ వచ్చింది. ఈ కారణతత్వంలో అణుస్వరూపుడై ఆత్మస్వరూపుడైపోయి అణు అయ్యాన్ మహతో మహీయాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణ స్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం.
2: గాడ్ ఈస్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ ఆటమ్ ఇన్ దిస్ చిదాకాశ ఇట్సెల్ఫ్.
1: ఇట్టి అఖండ విశ్వ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి ఉంటున్నాడు.
2: సచ్ అన్లిమిటెడ్ అండ్ పవర్ఫుల్ వాస్ట్ గాడ్ హ్యాస్ బీన్ ఇంప్రిజన్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ డివోటీ.
1: దీనినే ఒకనొక సమయం లోపల నారదుడు నారాయణను సందర్శించడానికి వెళ్లాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ సే నారద వాంటెడ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ నారాయణ్.
1: అప్పుడు నారాయణుడు, నారద నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు.
2: నారాయణ ఆస్తి నారద, నారద హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై సీక్రెట్ ఆఫ్ భూతాది
1: పంచభూతములు, పంచేంద్రియములు, పంచశుక్లు, పంచ ప్రాణములు, ఈ పంచ భూతములు కూడా ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏవి చాలా అధికమైన కృషిని అని ప్రశ్నించాడు.
2: నారాయణ అలాంటి ఫైవ్ ఎలిమెంట్స్.

0: themselves, sir. And which one do you think
1: five
0: is
1: lives.
0: Most?
1: Five lives.
0: Which one do you think is the most important?
1: Shaktispartha Rupa Rasagandhalanto Kurinatvanti Yokka ee elements anta kuda untunnayi.
0: There are five elements which are associated with touch, sight,
1: bhumi, jalamu, agni, vayu, akasham.
0: Water, fire, space and
1: wind and sky. ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు.
0: అలా దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ నారాయణ, విచ్ వన్ ఈజ్ ఆక్యుపైయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్?
1: అప్పుడు నారదుడు యోచించాడు, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు.
0: నారద thought for a while and he just said that the most important one is earth itself.
1: ఎట్లా గొప్పది అని ప్రశ్నించాడు నారాయణుడు.
0: నారాయణ ఆఫ్టర్ హిమ్, వై డు యూ సే దట్ ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్?
1: ఇది చాలా తప్పు. మూడు భాగములు జలంతో నిండినటువంటిది ఇది. మూడు భాగములు జలంతో నిండినటువంటి భూమి అనేక విధములుగా ఒక భాగమే కనిపిస్తూ ఉంటుండాలి.
0: విచ్ ఈస్ కవర్డ్ బై 3/4 కవర్డ్ బై వాటర్ అండ్ ఓన్లీ 1/4
1: భూమిని నీరు మృంగి ఉంటుండాలి.
0: Such big earth is being swallowed by the water.
1: కనుక మింగబడినటువంటిది గొప్పన, మింగినటువంటిది గొప్పన అన్నాడు.
0: The one which is swallowing, is it bigger? Or the one which is swallowed, is it bigger?
1: జలం గొప్పది స్వామి, మింగబడి మింగింది కనుక ఇది చాలా గొప్పది అన్నాడు.
0: Now that concerns that water is bigger because that has swallowed us.
1: అయితే నారాయణ, ఇంత గొప్పదైనటువంటి ఈ జలము అగస్త్యుడు ఒక్కతూరి అపోహం తీసుకున్నాడే, కాబట్టి అగస్త్యుడు గొప్పవాడా జలం గొప్పదా అని.
0: నారాయణ తెలి పోతే హీ జస్ట్ సెడ్ అగస్త్య స్వాలోడ్ ది ఎంటైర్ ఓషన్ ఇన్ ఏ షిప్. డు యూ థింక్ అగస్త్య ఇస్ గ్రేటర్ ఆర్ వాటర్ గ్రేటర్?
1: అవునవును, అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడు.
0: నారాయణ స్వామి అగస్త్య ఇస్ గ్రేటర్.
1: ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడే ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పదా అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు. ఆకాశం గొప్పది, ఆకాశం గగనం శూన్యం, అనంతమైన ఆకాశం చాలా గొప్పది స్వామి అన్నాడు నారదుడు.
0: నారద స్కై ఈజ్ బిగర్ దాన్ అగస్త్య స్వామి.
1: భూమి ఆకాశము రెండు చేరినటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం క్రింద తీసుకున్నాడు. కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఇంత ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు.
0: నారాయణ గారు చెప్తే లార్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు టేక్ బోత్ స్కై అండ్ అర్త్ టుగెదర్ అండర్ హిస్ వన్ ఫుట్. డూ యూ థింక్ దట్ గాడ్ ఈస్ బిగర్ ఆర్ ది వాటర్?
1: అతని పాదమే అంత గొప్పదిగా ఉంది కనుక అతని ఆకారం ఇంకెంత గొప్పది.
0: ఇఫ్ హిస్ ఫుట్ ఇట్సెల్ఫ్ ఇస్ సో బిగ్, వాట్ కుడ్ బి హిస్ ఇన్ఫినిట్ ఫారం?
1: ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయమంత్రంలో బంధిస్తున్నాడు, కాబట్టి భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా
0: అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ ది డివోటీ హూ హెస్ బీన్ ఏబుల్ టు ఇంప్రిజన్ సచ్ బిగ్ లార్డ్ విత్ ఇన్ హిస్ హార్ట్. డూ యూ థింక్ దట్ డివోటీ ఈజ్ బిగర్ ఆర్ గాడ్ హిమ్సెల్ఫ్?
1: కనుక భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాశము ఒక భక్తుని ఎందు మాత్రమే ఉంటుండాలి.
0: దేర్ఫోర్ భగవాన్ దట్ పర్టికులర్ పవర్ విచ్ కెన్ బైండ్ గాడ్ ఈజ్ విత్ఇన్ ది స్కోప్ ఆఫ్ ది డివోటీ.
1: బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడా ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు.
0: వాట్ ఎవర్ బీ ది కెపాసిటీ ఆఫ్ ఎనీ పవర్ ఆఫ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ బౌండ్,
1: అందులో భగవంతుని ప్రేమ పాశము చేత బంధింపబడతాడు.
0: గాడ్ హెస్ బీన్ బౌండ్ బై ది రోప్ ఆఫ్ లవ్.
1: కనుకని భగవంతుని యొక్క ప్రేమతత్వము అన్నిటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మార్గం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ భక్తి పాత్ ఇట్ హెస్ బీన్ పార్ట్ ఆఫ్ డివోషన్. ఇట్ హెస్ బీన్ సేడ్ దట్ దిస్ పెద్ద
1: అనంతమైనటువంటి సముద్రంలో అనుమాత్రమైనటువంటి చుక్క, నీటి చుక్క మనం హస్తంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది.
0: ఇఫ్ యూ టేక్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది ఓషన్ యూ కీప్ ఇట్ ఇన్ యువర్ పామ్, దట్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇస్ వెరీ స్మాల్.
1: కానీ ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది.
0: ద లిటిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ద పామ్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ బ్యాక్ ఇన్ ద ఓషన్ ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్ఫినిట్ ఓషన్.
1: కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మ విద్యమైవగవుతుంది. ఇది ఏకత్వంగా పొందిపోతుంది.
0: The mass little or small as it joins together with the vast
1: quality of the Bhagavan chetke kunti yaka mahattaramayin kunti yaka margame bhakti marga.
0: That particular process which can bring man and God together is the path of devotion.
1: Kani akhanda swarupudaina kunti akhilanda koti brahmandamayipudaina kunti yaka daivartham yaka dinini manavudu sulabhanga artham chesukovatam ledu.
0: But man has not been able to understand God who is so powerful.
1: Brahmanda nayakudu bhagavantudu.
0: God is the master of the entire creation.
1: Kani ee naati manavulu yokka paristhiti ee reetiga undi. Oka grama pedda, oka state minister, inkoka state edaina ilanti alpabhudainatunte variki chetulu katti aneka vidhamuluga vinaya vijayato varini aashrayistunnamu, varini prarthistunnamu.
0: But today's man, look at him. He is prepared to bend before a small panchayat officer or a minister of a state.
1: Kani brahmanda nayakudu nitti bhagavantuni daggara vinaya vidhiyakalamani me matramu prakatinchadam ledu.
0: But the same man has not been able to show humility and obedience before such a person as God himself.
1: Alanti nayakatvanni vahinchinatvanti yokka దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాం.
0: ది మాస్టర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ హెస్ నాట్ బీన్ ప్రాపర్లీ ట్రీట్.
1: కారణమేమనగా దాని యొక్క మాత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ది రీజన్ ఈజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది హిస్టరీ బిహైండ్ దిస్ పర్టికులర్ థింగ్. ఈ
1: అల్పపుత్రుల యొక్క స్వభావమును అల్ప మార్గమని అనుసరిస్తుంటున్నాయి.
0: ది స్మాల్ మైండ్ ఆర్ ఫాలోయింగ్ దిస్ లిటిల్ బైలేన్.
1: అందులో సర్వస్వం కూడా నువ్వు ఇమిడి ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని నేను గుర్తిస్తే ఈ అల్ప మార్గం మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించము.
0: ఇఫ్ వన్ వాంట్ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డివినిటీ వన్ వుడ్ నాట్ ఫాలో ది రాంగ్.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షమే ఉందా పెరటి పుష్పమునకై ప్రీతి అయిన.
0: ఇఫ్ యు ఆర్ హావింగ్ ది బెస్ట్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ ఇన్ యువర్ కోర్ట్ యార్డ్ వై ఆర్ యు జస్ట్ హంటింగ్ ఫర్ ఎ స్మాల్ ఫ్లవర్.
1: అడిగిన పాలిచ్చు కామధేనువే ఉందా ధనమిచ్చి ఆవును కొనగనేలా.
0: వెన్ యూఆర్ హ్యావింగ్ ది సెలెస్టియల్ కౌ ఇన్ యువర్ హౌస్ వై ఆర్ యు జస్ట్ గోయింగ్ ఇన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ మిల్క్ ఫర్ ఎ క్రై.
1: నిజంగా అది కామధేనువు అనేటువంటి యొక్క దీన్ని నీవు గుర్తించి ఉంటే ఈ చిల్లర ఆవును ఏమాత్రము కొన్ని నీవు పెరట్లో కట్టుకోలేవు.
0: ఇఫ్ ఓన్లీ యూ హావ్ రికగ్నైజ్డ్ అండ్ ఐడెంటిఫైడ్ దట్ కౌ ఆస్ ద సెలెస్టియల్ కౌ యూ వుడ్ నాట్ హావ్ గోన్ ఇన్ ఫర్ దిస్ కౌ.
1: ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్పస్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి.
0: ఫర్ దిస్ స్మాల్ లిటిల్ మైండ్ ది స్మాల్ థింగ్స్ లుక్ వెరీ బిగ్.
1: గంటకు తగిన బంతలు అంటారు. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి మీ శక్తికి తగినటువంటి దానిని మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు.
0: యూ ఆర్ అట్రాక్టెడ్ బై ఓన్లీ స్మాల్ లిటిల్ థింగ్స్ బికాజ్ యువర్ పవర్ ఇస్ లిమిటెడ్ అండ్ ది అదర్.
1: మీ శక్తి కూడా అల్పమైనటువంటి శక్తి కాదు.
0: Your power in truly speaking is not limited.
1: Aham dehasmi, aham dehasmi. Anekunti bhavam lo nivu alpatmuduga dinipothunnavu.
0: You are a small person because you are identifying with the body all the time.
1: ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్టత్వానికి పోవాలి.
0: From the feeling of that you are body, you will have to just go to the next stage, that you are jiva or the life.
1: Aham jivasmi anetunte vishishtadva nunchi aham brahmasmi anetunte advaitamlo praveshinchali.
0: From vishishtadvaita, which says that you are jiva, you will have to go to aham brahmasmi.
1: Aham dehasmi is dvaitam.
0: Aham devasmi is duality.
1: Ee dvaitam anetunte dukkhamulaku puttinillu.
0: This dualism is the very birthplace of
1: sarvam paravisham, sarvam paravasham dukkham.
0: Everything is sorrow,
1: sarvam atmamayam sukham.
0: If one identifies oneself with atma, everything is happy.
1: కొంతని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. కానీ కేవలం దేహ స్థాయిలో మనము ఈ యొక్క చిల్ల ఆత్మ దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: అవర్ థింకింగ్ అండ్ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ ఆత్మ అండ్ నాట్ ఐడెంటిఫై విత్ ది బాడీ ఇట్సెల్ఫ్.
1: కనుకనే దీన్ని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు.
0: దిస్ వాజ్ ఏం డిస్కవర్డ్ యాజ్ వర్షిప్.
1: ఉపాసన చెప్పాడు సమీపంగా కూర్చోవటము అని. ఉపాసన కింద సమీపంలో కూర్చోమని.
0: బాలరాజు హ్యాస్ ఎక్స్ప్లెయిన్ ఉపాసన మీన్స్ సిటింగ్ నియర్ బై.
2: కేవలం దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు.
0: ఉపాసన డజంట్ ఓన్లీ మీన్ దట్ యు హావ్ టు జస్ట్ సిట్ క్లోజ్.
2: కమలము పైన కప్పలు కూర్చుంటాయి, కానీ అది ఉపవాసనకు అర్థమా?
0: ఫ్రాగ్ సిట్ ఆన్ ద లోటస్, డజ్ ఇట్ ఇల్లస్ట్రేట్ ఉపాసన?
2: కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉండేటువంటి హనీని పోలేటువంటి టియర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి.
0: ఇఫ్ వన్ ఇస్ నియర్ ఇట్ ఇస్ నో యూజ్. వన్ షుడ్ బి డియర్, వన్ షుడ్ బి ఏబుల్ టు స్ట్రక్ ద హనీ.
2: సమీపంలో ఉంటుందంత మాత్రమున అతనికి ప్రేమకు పాత్ర భావించరాదు.
0: బై నియర్లీ బీయింగ్ ఫిజికలీ నియర్ యూ వుడ్ నాట్ సే దట్ యు ఆర్ డియర్ టు హిమ్.
2: మన ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు.
0: దెన్ మే బి నైబర్స్ హూ ఆర్ వెరీ రిచ్.
2: వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ విచారంలో ఉండే కూడా మనం ఏమాత్రం కూడా దానికి చింతించదు.
0: వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్, ది డిఫికల్టీస్, ది సారోస్ ఆఫ్ అవర్ నైబర్స్, వీ డోంట్ వరీ అవర్సెల్ఫ్ అబౌట్ ఇట్.
2: నా కుమారుడు, నా బ్రదరు, నా భర్త అనేటువంటి భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వారందరికీ ఒక జాబ్ ఏది రాకపోతే విచారిస్తాం. వాడు దూరంలో ఉంటున్నాడు, కానీ దేహం దూరంలో ఉంటుందా, కానీ ప్రేమ సమీపంలో ఉంటుంది.
0: కంపేర్డ్ విత్ దిస్, ఇఫ్ ద బ్రదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్ ఇఫ్ హీ ఇస్ ఇన్ అమెరికా, ఇఫ్ యు డు నాట్ గెట్ ద లెటర్ ఈవెన్ ఫర్ వన్ వీక్, యూ స్టార్ట్ వరీయింగ్. ద బాడీ ఈజ్ ఫార్ అవే, బట్ స్టిల్ ద లవ్ మేక్ దట్ ఆల్ నియర్ అండ్ డియర్.
2: ఇక్కడ దేహం సమీపంలో ఉంటుంది, ప్రేమ చాలా దూరంలో ఉంటుంది. పక్కింటి వారిపై
0: ది రిలేషన్షిప్ విత్ ద నేబర్ ఈజ్ నాట్ చార్జ్డ్ విత్ ద లవ్.
2: అదే సమీపముతో పాటు ప్రేమ కూడాను దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
0: ఫిజికల్ నియర్నెస్ షుడ్ బి అకంపనీడ్ బై బీయింగ్ వెరీ డియర్ టు ద లవ్.
2: మన ఇంటిలోనే ఎలుకలు, చీమలు అన్ని తిరుగాడుతుంటాయి, అవి మనకు మిత్రులవుతాయా?
0: ఇన్ ది హౌస్ సో మెనీ రాట్స్ అండ్ యాంట్స్ షుడ్ బి మూవింగ్ అబౌట్, కెన్ యూ కాల్ దెమ్ ఫ్రెండ్స్?
2: కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి.
0: Along with nearness, you have to develop love also.
2: Kanuka, upasana anaga samipamulo kurchovatamu.
0: Upasana
2: cheskovatamu.
0: Upasana refers to sitting near.
2: Ee samipamulo kurchovatam valla manaku labhinchetundi phalitam enti?
0: What is it that you are going to get by being near?
2: దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: ఇఫ్ యూ సిట్ క్లోజ్ టు ద ల్యాంప్, యూ గెట్ లైట్ అండ్ ఇల్యూమినేషన్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దాట్ యూ మే బి ఏబుల్ టు డూ మెనీ యూజ్.
2: ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమైపోతుంది? దానికి కొన్ని సహాయం మనకు అందిస్తుంది.
0: ఇఫ్ యూ సిట్ నియర్ ఎ ఫైర్ ప్లేస్, you will be aware from the cold will be bothering you.
2: అదే విధంగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలను దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది.
0: If you are close to the Lord God himself, you get all good qualities which God embodies and all
2: తన యొక్క ప్రభావముని, తన యొక్క ప్రకాశముని, తన యొక్క ప్రేమతత్వముని అందించడానికి అవకాశం ఉంటుంది.
0: His own influence, his own qualities, his own love, one would be able to get by just being near to God.
2: ఉపవాసము ఉపాసన, ఉపవాసం అంటే సమీపంలో నివాసం.
0: ఉపవాసము ఆల్సో మీన్ బీయింగ్ నియర్, లివింగ్ నియర్ టు ద గాడ్.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగంలో ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం.
0: బట్ ఇన్ భక్తి యోగ వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ విల్ బి అండర్స్టాండింగ్ ఏ రాంగ్.
2: ఉపాసన అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశలు కొత్త పిండి కలిసి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ బ్యాంగర్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటం, రెండు చేతులు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము.
0: నౌ ఫాస్టింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ నాట్ టేకింగ్ రైస్ బట్ టేకింగ్ ఈక్వల్ మచ్ మోర్ దాన్ దాట్ ఇట్ ఆల్సో.
2: ఈనాడు ఏ పాటి ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమంటే హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా?
0: దీస్ డేస్ ఇఫ్ ఏకాదశి కమ్ సమ్ పీపుల్ ఫాస్ట్ అండ్ నో పీపుల్ హూ ఫాస్ట్ ఆర్ ఉప్మా టు ది సెంట్ ఆర్ హల్వా టు ది సెంట్ ఫ్రమ్ క్యాంటీన్ బికాస్ ఐ డోంట్ టేక్ రైస్. కెన్ యూ కాల్ దిస్ ఫాస్టింగ్?
2: ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఇంత లోకాసులో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
0: Fasting is really a sacred word, sacred concept, but that is being misused in a wrong way and in
2: a mean way. Adhikanga shariranni krishimpa cheskovatam upasana kaadu.
0: It is on ఫాస్టింగ్ డజంట్ రెఫర్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
2: దేహో దేవాలయో జీవో దేవ సనాతన. ఈ దేశం అనేటువంటిది సనాతనుడైనటువంటి దేవునికి ఆలయం వంటిది.
0: యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ట్రీట్ ఇట్ సో.
2: ఈ దేహాన్ని ఏమాత్రం కూడా మనం ఆలస్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ అలౌ ఇట్ టు సఫర్ అండ్ కమ్ టు గ్రీఫ్.
2: ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది గాడ్ హూ ఇస్ రెసిడెంట్ ఆఫ్ ఇట్.
2: మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపం సమీపం సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి.
0: వీ షుడ్ యూజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అస్ టు గో నియర్ క్లోజర్ క్లోజర్.
2: ఏది కూడా సమీపం అవుతుందంటే ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా అన్ని మనం భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
0: ది ఈజియస్ట్ వే టు గో క్లోజర్ టు ద బాడీ, వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ థింక్, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ టాక్,
2: సమస్తంగా మనం భావించాలి.
0: వన్ షుడ్ ట్రీట్ హీట్ అండ్ కోల్డ్ విత్ ఈక్వాలిటీ.
2: ఎక్కడగా చలికాలంలో మనకు ఉలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి.
0: డ్యూరింగ్ వింటర్ సీజన్ ఉలన్ క్లోత్స్ విల్ గివ్ యు లాట్ ఆఫ్ వార్మ్.
2: ఇంకా ఎండల కాలం లోపల థిన్ షర్ట్స్ మనకు ఎంతో ఉపకారం చేస్తాయి.
0: డ్యూరింగ్ సమ్మర్ థిన్ క్లోథింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్
2: హెల్ప్ఫుల్. రెండు కూడా మనకు ఉపకారములే కాని అపకారములు కాదు కదా.
0: బోత్ దీస్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్.
2: శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో శీతం హాయిగా ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
0: కోల్డ్ గివ్స్ జాయ్ సమ్ టైమ్స్, హీట్ గివ్స్ జాయ్ అట్ అదర్ టైమ్స్.
2: కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి, కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానం పోకుండా అది తప్పు.
0: Cold and heat, both of them give joy only. But the way that we use depends, I mean, that decides whether we are getting to
2: benefit. Endala kaalamlo kala manu seetanaani entaina upakaram chestundi.
0: During summer, we will welcome cold.
2: Kaani manchi endala lokalu kuda adhi samayamlo kuchunte adi upakaram chestundi.
0: During summer, if you go nearer the fire, then you will be in for some trouble.
2: Adi vidhamgane ee seetoshtamulu kaani సుఖదుఖములు కానీ దోషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది కొన్ని లాభ నష్టములు సుఖదుఖములు.
0: బీట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ గెయిన్ ఆర్ హీట్ ఆర్ కోల్డ్, ఆల్ దీస్ ఆపోజిట్.
2: ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనిటివే కానీ అపకారం ఏమాత్రం చూడను కాదు.
0: ఆల్ దీస్ ఆపోజిట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూస్ఫుల్. నథింగ్
2: అన్నీ భగవత్ సృష్టివే.
0: Everything is created by God.
2: అంటే మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి.
0: బట్ వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఫుడ్ ఇన్ టు అవర్ ఓన్ స్టేజ్ ఇన్ లైఫ్.
2: పిల్లవాడి చేతికి బంగారం కప్పించినా పిచ్చివాడి చేతికి కప్పించినా ప్రమాదం అయిపోతుంది.
0: ఇఫ్ యూ గివ్ ఏ గోల్డెన్ కప్ టు ఏ చైల్డ్ ఆర్ ఏ స్వోర్డ్ టు ఏ బ్యాడ్ పర్సన్, ఇట్ ఈస్ డేంజరస్.
2: ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికే దీన్ని అందించాలి.
0: Gold cap which is highly valuable will have to be given to a person who knows its value.
2: Katti yokka swabhavam telisinatundi vaadi chetiki katti ivvali.
0: The one who understands and knows the use of this
2: adi vidhane bhakti yokka prabhavam gurtinchukunnatundi vaade dini sakramanga vinyoginchukuntadu.
0: In the same way, the one who knows the value of devotion,
2: prema evarini badhincharadu.
0: You one should not give trouble to anyone.
2: Prema evarini hinsincharadu.
0: Love should never give trouble to anyone.
2: ప్రేమ ఎవరిని దేశించరాదు.
0: లవ్ షుడ్ నెవర్ లీడ్ ఎనీవన్
2: టు హేట్. అద్వేష్ట సర్వభూతానాం అని.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎనిమిటీ ఎగ్జిస్ట్ ఎనీ క్రీచర్ ఇన్ ద వరల్డ్.
2: ప్రేమ ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తుంటూ రావటం చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది.
0: థింకింగ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ బట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్ ఈజ్ నాట్ కరెక్ట్.
2: కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని శిరసావించుకునేటువంటి స్థితిలో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి.
0: ఇఫ్ యూ సే లవ్ అండ్ డివోషన్ యూ డెవలప్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ యు విల్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్.
2: కనుక ఈ భక్తి యోగం నందు కూడాను నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు.
0: దట్స్ వై ఇన్ దిస్ భక్తి యోగ ఇట్ ఇస్ సేడ్ డు యాజ్ ఐ కమాండ్.
2: అందువల్లనే అర్జునుడు మొట్టమొదట అహంకారి అయి గాంధీయం అనేటువంటి అహంకారము ధరించాడు.
0: అర్జున అవుట్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఈగోటిజం హీ వాస్
2: కట్టగలవటికి కరిష్యే వచనం తవా అన్నాడు. స్వామి మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను అన్నాడు.
0: ఆఫ్టర్ లిసనింగ్ టు ద లార్డ్ అర్జున ఫెలట్ ద ఫ్రీట్ అండ్ జస్ట్
2: అంతవరకు భావ మరుదులుగా ఉంటున్నారన్నమాట.
0: అంటిల్ సచ్ టైమ్ దే వర్ ట్రీటింగ్ యాజ్ బ్రదర్స్ ఇన్ లా.
2: కరిష్యే వచనం తవా అనేటప్పటికి భక్తుడు గురువు అయిపోయారు.
0: వన్స్ అర్జున సెడ్ దట్ ఐఎమ్ క్యారింగ్ అవుట్ యువర్ కమాండ్ హీ బికేమ్
2: భావాభావ మరుదులు భక్తుడు భగవంతుడిగా మారిపోవటంలో ఉంటుండాలి. ఏది ఈ యొక్క మానసిక పరిణామం నుండి
0: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ కెన్ బి సీన్ ఇన్ కన్వర్టింగ్ దిస్ బ్రదర్ అండ్ బ్రదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా టు ది లార్డ్ అండ్ ది డిసైపుల్.
2: కనుకని మానసిక పరివర్తన ప్రతి భక్తునికి అత్యవసరం.
0: దేర్ఫోర్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
2: మానసుడు పరివర్తన లేకుండా ఎంత భక్తి చేసినప్పటికీ, ఎంత సమీపంలో ఉండినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
0: వితౌట్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ వాట్ ఆర్ ది డివోషన్ అండ్ వాట్ ఆర్ యువర్ క్లోజ్నెస్, ఇట్ ఇస్ యూజ్లెస్.
2: కనుకని ఈ కాలతత్వాన్ని పురస్కరించుకుని కర్మలను మనం ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టైం వన్ విల్ హావ్ టు జస్ట్ పర్ఫార్మ్ వన్స్ డ్యూటీస్.
2: ఎట్టి కాలంలో, ఎట్టి ప్రదేశంలో, ఏ విధమైన పరిస్థితిలో ఈ కాలమును మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి విషయము రేపటి దినం మాట్లాడుకుందాం.
0: వన్ షుడ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్, వాట్ టైం, వాట్ పర్టికులర్ వర్క్, వాట్ విల్ బి గుడ్ అండ్ అప్రోప్రియేట్, దట్ విల్ జస్ట్ థింక్ ఆఫ్ అండ్ స్పెండ్ టు మచ్.
2: దీన్ని కంటెస్టర్ చేసి అడిగిన సమయంలో ఈ శ్లోకాలు చెప్పేటువంటి స్థితికి మీరు రావాలి.
0: ది స్టాండర్డ్ అండ్ శ్లోకమ్స్ విచ్ హావ్ బీన్ గివెన్ బై బాలరాజు, యు షుడ్ నాట్ మెర్లీ రిపీట్ ఇట్, you should memorize them and you should be able to give any time that you are asked to repeat.
2: Neenu enaalaina kuda ee shlokam enna adagavachu.
0: I might ask anyone of you any day to just give this shlokam.
2: Kanuka ee shlokanni meeru artha sahitanga meeru roopanga dharinchinappude nee shlokam nivarana avutundi.
0: Only when you understand this particular thing and practice according to the meaning of the shloka, then all your worries will go away, all your sorrow will disappear.
2: Kevalam shlokam maatrame kandukoni దీని యొక్క అంతరార్థాన్ని మీరు ఆచరణలో పెట్టకుండా శ్లోకమే అభివృద్ధి అవుతుంది.
0: ఇఫ్ ఓన్లీ యు డోంట్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోకమ్స్ అండ్ మియర్లీ మెమరైజ్ ది శ్లోకమ్స్ యువర్ సారో.
3: దట్ వాస్ ఎన్ ఇన్స్పైరింగ్ డిస్కోర్స్ విచ్ ఇస్ ద సెకండ్ ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ వాస్ డెలివర్డ్ ఆన్ 3rd August 1984, Bhagwan revealed and expounded the one and only way this limited man can attain the unlimited God, which is surrender. You are tuned to Disco Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 12th ఆఫ్ మే 1980 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది యానివర్సరీ ఆఫ్ ధర్మక్షేత్ర.

కీరణమందు కూరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: ప్రేమ స్వరూప మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుతున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss. The second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగా మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: In the same manner, man desiring to have happiness which is his nature is his normal duty.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: In the daily world, we experience and see this truth every day and we follow this truth in our behavior.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళే ప్రతి వ్యక్తి కూడాను అతని దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సారో, ఎవరీ అదర్ ఇండివిజువల్ హూ మీట్స్ హిమ్ ఆన్ ది వే విల్ ట్రై అండ్ ఆస్క్ హిమ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సారో?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: ట్రూలీ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆస్కింగ్ ఫర్ ది రీజన్ ఫర్ దిస్ సారో?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: దిస్ మీన్స్ దట్ సిన్స్ సారో ఇస్ అన్నాచురల్ టు మ్యాన్, మ్యాన్ ఆస్క్స్ ఎ క్వశ్చన్, వై ఇస్ దిస్ అన్నాచురల్ సారో కమ్ టు యూ?
1: మరొక తెగయందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ మ్యాన్ విల్ బి వెరీ హ్యాపీ విత్ బ్లిస్.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా నువ్వు ప్రశ్నించారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ అనదర్ ఇండివిజువల్ హూ సీస్ సచ్ ఎ హ్యాపీ మ్యాన్ విల్ నాట్ ఆస్క్ ది క్వశ్చన్, వై ఆర్ యూ నాట్ ఇన్ సారో, వై ఆర్ యూ హ్యాపీ?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: Such a question, if asked, will be contrary to what is normal.
1: కనుకా ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: That which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it, is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము, దీనికి కారణమే.
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరం చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: Aithe ee veetiki unnatvanti guna doshamulu emiti?
0: What exactly are the faults that are contained here?
1: Raga, dvesha, padavi, pratishthale deeniki moola karanam.
0: The main reasons for these are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వంలో అనేక విధమైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: ఇన్ ఆల్ ఆర్గనైజేషన్స్ రిలేటింగ్ టు హ్యుమానిటీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ థింగ్స్ ఎవ్రీ డే.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దేర్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: Sukapeksha cheta kontha mandi sayankalam ayye samayaniki clubulaku velutunna.
0: In order to have happiness and enjoyment, some people by the evening comes they go to the clubs.
1: Ee clubulaku velli తాగటము, జూదములు, ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club in many ways drinking, gambling and many other such bad paths we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కానీ ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: బట్ దిస్ హ్యాపీనెస్ ఇస్ ఇట్ కంటైన్ ఇన్ గ్యాంబ్లింగ్, ఇన్ ప్లేయింగ్ కార్డ్స్ ఆర్ ఇన్ డ్రింకింగ్? నో.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తలయందున్నది కానీ వేరొక ప్రదేశమందు లేదు.
0: దిస్ న్యాచురల్ హ్యాపీనెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ హిమ్ బట్ నాట్ అవుట్ సైడ్ హిమ్.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయ్యి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యాపీనెస్ మ్యాన్ టేక్స్ టు దీస్ రాంగ్ పాత్స్ అండ్ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్. నాట్ ఓన్లీ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్, హీ లూజెస్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఇన్ హిస్ లైఫ్.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: హ్యాపీనెస్ ఈజ్ హిస్ ఫామ్.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenoka purushunnu, nenoka vyaktini, nenoka baludunu, nenoka streeni aneetunti yokka deha bhrantito cheppinatunti jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of atma which is intended to find out his own true nature.
1: Anandamu atmam swaroopam kanuka itti aanandaanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam palakinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ ప్లేస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడు ఉన్నాడు.
0: వన్ హౌస్ హోల్డర్ హ్యాస్ గాట్ ఓన్లీ వన్ సన్.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు కుట్టింది.
0: ఆన్ వన్ డే దిస్ సన్ వాస్ స్టంగ్ బై ఎ స్కార్పియన్.
1: కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: ది ఫాదర్ లుక్డ్ అట్ ది సన్ హూ ఇస్ సఫరింగ్.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు కుట్టింది చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: unable to bear the pain of the son, the father runs to the doctor.
1: Doctor దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ఒరే నాయన, తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
0: The father asks, where has the scorpion stung you?
1: నాన్న, ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
0: The son says, the scorpion has stung me in this corner.
1: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిక్కాడు.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: కాని ఉన్న బాధ దేహం పైన, పెట్టిన మందు మూల పక్క.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion had stung.
1: అదే విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము, దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గములు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది రెస్ట్లెస్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ ఈస్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ది రెమెడీ వీ ట్రై టు ఫైండ్ ఈస్ ఇన్ అనదర్ ప్లేస్.
1: ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణమేమిటి అనేటువంటి విచారణ మనం చేయటం లేదు.
0: In the same manner, for our sorrow, for our restlessness, and for our troubles, what is the reason? We are not trying to ask such a question.
1: దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దీర్ఘత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా వెళ్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగతంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశముగా ఆవించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింపచేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందం లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యము.
0: In all materials of this world, there is no natural happiness but only artificial.
1: ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమునకును మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా అందించగలరు.
0: such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing, the individual who is receiving that is also changing.
1: Kanuka inka aanandam anetundidi marpu kaanetundi aanandam etla avutundi.
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kanukani దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. నీవు దేహము కాదు.
0: You are not your body.
1: ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: కనుక దేహము నీవు కాదు.
0: So you are not the body.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన యందు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకుని ఏ తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పినది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is
1: Brahma vanapara. Anaga jeevude devudu aneetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yetavata jeevudu evaru jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane deha bhranti cheta neevu manavuduga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branch cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatma ga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deeni aneka paryayam cheppanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely, the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yetavata, jeevo, devayivanapara. Jeevatvame daivatvanga untunnadani, ee tattvamu prabodhistu unnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: కనుక జీవుడు ఒక విధమైన యాత్రగా ప్రారంభమైనాడు.
0: So, jeeva commences existence as a pilgrim.
1: దీనినే జీవ యాత్ర అన్నారు.
0: This has also been called the pilgrimage.
1: ఈ యాత్రకు ఒక గమ్యం ఉన్నది.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: ఈ యాత్రకు ఒక మార్గం ఉన్నది.
0: For this pilgrimage, there is a path.
1: కానీ మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడాను ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతులకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: The pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యము?
0: What is truth? What is untruth?
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly, one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: It is
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీ వన్ ఎల్స్. వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియస్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వము.
0: దిస్ కాన్షియస్ ఇట్సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు 4 F's గురించి నేను చెప్తుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది 4 F's.
1: మొదటి F ఫాలో ది మాస్టర్, ఇది ఈ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ F ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఈస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ F ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది ఫినిష్ ది గేమ్.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్త్వం అసి ఒకటి.
0: These have been said as the first one.
1: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma is Prajna.
1: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
1: ఈనాడు విద్య విద్య విద్య అని కేవలము బహుళ గ్రంథ పరిచయమునే విద్యగా మనం భావిస్తున్నాము.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ఈనాటి విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే.
0: All education of today is simply intended to eke out your livelihood.
1: మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavincheetvanti vidya vidya.
0: That education which purifies your mind is education.
1: Naitika aadhyatmika seela tattvanni pempondimpa cheseetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్ టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి పదార్థము కూడాను ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనం ఈ జీవ యాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
0: Our pilgrimage of the jeeva.
1: మనం ఎక్కడ నుంచి వచ్చాం?
0: Where from have we come?
1: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: Where from have we come? The from address is not known to us.
1: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
0: Where are we going to end? This two address is also not known to us.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ని ఎక్కడ పడేస్తారు?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: కనుక ఈనాడు మనము మానవుడై పుట్టినందుకు from address లేక to address ఇందులో ఏదో ఒకదాన్ని మనం గుర్తించాలి.
0: Today, having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: ఎక్కడ నుంచి వచ్చామో మనకు తెలియదు.
0: We do not know where from we have come.
1: కానీ ఎక్కడికి పోతామో అనేటువంటిది మనకు తెలుసు బాగా.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్ట తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును సత్య మార్గమును ధర్మ మార్గమును పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి ఒక ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
0: By following a good path, by following a dharmic path and by following truth, we will reach the final end which is the good one.
1: Karuka mana nitya jeevithamulo manam anusarinchavalasinatundi margamulanu manam gurtinchadaniki prayatninchali.
0: In that context we should try and recognize the paths which we should follow in our daily life.
1: Kanukane manam echchata nundi vachino achchatike cheratam anetundi bhagavatam yokka pramanam.
0: It is the authority of the Bhagavata which says from where you have come to that place we have to reach.
1: Adhe vidhamugane Bhagavad Gita lendu kudanu mamai vamso jeeva loke jeeva bhuta sanatanaha.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: Kanuka yachchati nunchi vachindi achchatiki poi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantun nunchi vachchav.
0: Be that as it may, we have come from God.
1: Manavudu kodanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము, ఇది మానవత్వానికి విరుద్ధము.
0: మ్యాన్ హూ హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ గాడ్ టు అండర్టేక్ డెమోనియక్ క్వాలిటీస్ ఇస్ కాంట్రరీ టు హ్యూమన్ నేచర్.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: Oka chinna udaharanam.
0: There is one small example.
1: Manam graham nunchi karyartamai gramantaram vellinaamu.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: Gramantaram vellina tarvata aa gramamulo mana karyanni poorthi chestuntamu.
0: After going to the village, we finish our work which is
1: karyam poorthi aina tarvata aa gramamulo ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రం ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: ఆఫ్టర్ ది టాస్క్ ఇస్ డన్, ఆల్దో దేర్ మే బి సెవెరల్ అట్రాక్షన్స్ ఇన్ దట్ విలేజ్, వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ దట్ విలేజ్ పర్మనెంట్లీ.
1: తిరిగి మన స్వస్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కానీ విశ్రాంతి కానీ శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: అదే విధముగానే మన ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ టాస్క్ ఎ రైచువస్ టాస్క్ ఫర్ ఫుల్ఫిలింగ్ గుడ్ అండ్ కీపింగ్ గుడ్ కంపెనీ వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
1: మన మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
0: వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ ది టాస్క్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ది
1: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాము.
0: వి హావ్ కమ్ హియర్ టు రికగ్నైజ్ ది డివినిటీ ఇన్ us.
1: కేవలం జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
0: వి హావ్ నాట్ కమ్ హియర్ టు వేస్ట్ అవర్ లైఫ్ ఆల్ ది టైమ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: హావ్ వి కమ్ ఫర్ ఫుడ్ అండ్ డ్రింక్? నో.
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
1: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చి ఉంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: కనుకా తిండి తీర్థాదుల నిమిత్తమే కాదు మనం వచ్చిందేది, పవిత్రమైనటువంటి ఆత్మార్థమై వచ్చాము.
0: We have not come for food and drink. We have come in order to know the nature of sacred art.
1: దీని యొక్క ఆదర్శాన్ని చిన్న చిన్న ఉదాహరణంగా నదులు కూడా మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: ది ఐడియల్స్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ ది సిచ్యువేషన్ ఆర్ బీయింగ్ టాక్డ్ టు us ఇన్ ఎ నైస్ మేనర్ బై రివర్స్.
1: ఇంకా నదులు ఉన్నవి.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రం యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదట సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: కాని ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: అదీనాం సాగరో గతిహి.
0: All the rivers go into the ocean.
1: ఎక్కడ నుంచి వచ్చెనో అక్కడికే పోయి చేరునాయి.
0: The place from which they have come, they go back to that place.
1: మనము ఒక కుండ శక్తి అనేటువంటిది మట్టి నుంచి చేచాము.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
1: Kumarivadu matti nunchi aneka vidhamaitundi kundalu chestu vachadu.
0: The potter uses mud and makes different types of
1: kani ivi bhadramuga undinanta varaku manavudu uniyogichukuntunnadu.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: బట్ ఇఫ్ ది పాట్ ఫాల్స్ డౌన్ అండ్ బ్రేక్స్, ది పాట్ బికమ్స్ యూస్లెస్.
1: కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్టగడిపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: Mana dehamulu kevalam oka paathrala vanti.
0: Our bodies are like the pots.
1: Idi matti paathralu.
0: These are made up of mud.
1: Idi pere mrunmayam.
0: This is called
1: chinmayam kadu.
0: This is not made up of divinity.
1: Chinmayam ane atvanti oka sthanamulaku mrunmayam ane roopamlo prayanam salputu undali.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనం చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
0: వాట్ ఈస్ ది పాత్ విచ్ వి హావ్ టు అడాప్ట్?
1: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: వాట్ ఈస్ ది వే టు అటైన్ ఇమ్మార్టాలిటీ?
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: Removal of immorality is the only way to reach immortality. మనలో ఉన్నటువంటి
1: యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలను మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్, ఫైవ్ ఎలిమెంట్.
1: కానీ పంచభూతములు కూడాను అస్తమనందుంచుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఈస్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కాని సైన్స్ చంద్రమండలం చేరింది కానీ సెన్స్ లో ఉన్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షల మైలు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 inches హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate 0.5 inch into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for whom are they intended?
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడెన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ది ఆమ్నిప్రెసెంట్ డివినిటీ, ఇట్ షుడ్
1: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వం గొప్పతనం కాదు.
0: Human nature, which is highly individualistic, is not great.
1: సమస్త స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనము కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner, human nature should not divide into small individuals.
1: మానవత్వమునకు మానవత్వమునకు మధ్యన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half of pain.
1: కానీ ఈనాడు మానవుడు స్వార్థపరుడై తన స్థానము, తన అధికారము, తన యొక్క ఆనందమును మాత్రమే తాను కోరుకుంటూ జగత్తు యొక్క విశాలమైనటువంటి యొక్క భావాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Unfortunately today, man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
1: కనుక ఈనాడు విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
0: We should in that context కాంటెక్స్ట్ ప్రమోట్ బ్రాడ్
1: ఈ ప్రేమ వల్లనే మనకు లభించేటువంటి శాశ్వత ఆనందాన్ని మనం అనుభవించవచ్చు.
0: ఇట్స్ ఓన్లీ త్రూ దిస్ ప్రేమ దట్ వీ కెన్ ఎంజాయ్ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: నిజముగా పదార్థముల యొక్క తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క సంయోగ వియోగములతో కూడినటువంటిది.
0: Truly, the nature of matter is such that it is intimately connected with coming together and separating.
1: పదార్థములు కూడా సంయోగ వియోగములు ఉంటున్నవి.
0: All matter consists of coming together and separating from each
1: other. ఈ నాటి మానవుడు కేవలము వన్ వే ట్రాఫిక్ లో బయలుదేరుతున్నాడు.
0: Man of today accepts only one way traffic.
1: అతనికి సంయోగం మాత్రమే కావాలి కానీ వియోగాన్ని ఆశించటం లేదు.
0: He only wants union. He does not want to face separation.
1: పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు.
0: One who is born has to die.
1: తీసుకున్న గాలి విడువక తప్పదు.
0: The air you breathe in has to be given out.
1: తిన్న అన్నము విసర్జించక తప్పదు.
0: The food you take has to be kept out.
1: ఇవన్నీ కూడా సంయోగ వియోగములతో కూడుకమలేలే మన జీవితము క్షేమంగా అభివృద్ధవుతున్నది.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
1: be. కేవలం సంయోగము మాత్రమే మనం ఆశించటము చాలా దుఃఖములకు హేతువు.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: గాలిని తీసుకున్నాం. ఇది సంయోగం.
0: We breathe air. This is coming together.
1: తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
1: చూడు వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం.
0: సో ఇమీడియట్లీ as soon as
1: మనం ఆహారాన్ని భుజిస్తున్నాం,
0: we take food.
1: ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయం దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: If that food is not excreted, our stomach will get bad.
1: మన చేతిలో ఒక ప్రదేశం నందు రక్తం ప్రసరిస్తూ ఉండాలి.
0: In our hand, in a place, blood is flowing.
1: ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం చన చనము కూడా దేహంలో ప్రసరించడం వల్లనే దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
1: ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
1: సంయోగ వియోగములే మానవునికి సంతోషమునకు మూల కారణం.
0: So for man coming together and separating, they are the origin of man's
1: suffering. కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
1: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని సత్య సాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమున కూడా మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those organizations. We should not live all the time like a frog in the well.
1: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనం జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad wide ocean.
1: ఏ విధంగా?
0: How do we do this?
1: ఈనాడు మనం స్వార్థం అత్యవసరమే.
0: Today, some amount of selfishness is necessary.
1: అది ఎంతవరకును? కొంతవరకు మాత్రమే ఇది.
0: But how far? Only to a limited extent.
1: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: For man, there is one face and that is righteousness.
1: రెండవది న్యాయము.
0: The second one is justice.
1: మూడవది ప్రేమ.
0: The third one is ప్రేమ.
1: నాలుగవది కరుణ.
0: The fourth one is compassion.
1: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
1: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
1: ఐదు కూడా మానవునికి ఐదు ముఖముల వంటివి.
0: These five can be regarded as five different
1: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
1: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today, man has lost that face which we have called
1: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
1: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: There is an amount of prema in his selfishness.
1: కరుణ అనేటువంటిది కుటుంబముతో చేరింది.
0: There is a compassion to his own family.
1: సంయమము అనేటువంటిది అసలే లేదు.
0: The control of senses doesn't exist.
1: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: Today therefore we can describe man as living death.
1: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
1: కట్టకడపటికి ఏది సెల్ఫ్ అనేటువంటిది విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
1: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
1: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and
1: they tie it. సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
1: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: In that condition, there is no way in which this confined air can join and merge the broad
1: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
0: But we should not be disappointed that there is no way.
1: దానికి కట్టినటువంటి దారం విప్పి
0: if we remove the thread with which we have tied up the balloon,
1: ఆ లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై ఒక్కతూరి బట్ అని పగిలిపోతుంది.
0: If we can add more air to the confined air in the balloon, it will become bigger and it will burst.
1: కట్ట కడపటికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
0: In the end, the confined air will also merge and mix with the broad outside air.
1: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
0: Today, we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
1: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ను ఊదినప్పుడు స్వార్థం అనేటువంటి అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది.
0: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
1: కనుకనే మానవత్వము కేవలము నేను అనేటువంటి ప్రదేశం నుంచి నేను అనే దానికే ప్రయాణం అయ్యేటువంటి పెద్ద రాజబాట కాదు.
0: Therefore, human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
1: కాదు. ఐ అనేటువంటి స్థానం నుంచి ఉయ్ అనేటువంటి దానికి ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
0: The journey for human kind should be to start from I and reach the place of we.
1: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు ఉయ్ అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
0: It is when you start from I and reach you, I and you become we.
1: We plus he అయిపోతుంది.
0: We plus he will become we.
1: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
0: All of us together again should travel to God who belongs to us.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవము సన్నిధికి దైవమనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
0: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
1: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
0: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the Son of God.
1: Son of God anetapudiki relationship yerpadipoyindi.
0: The moment you say Son of God, there is a relationship with God that has been established.
1: Messenger anetunte vaadu kevalamu gruhamlo oka service chesetunte vaade.
0: Messenger denotes one who does service in a house.
1: కానీ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రక్త సంబంధము అనుబంధము బాంధవ్యము నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
0: ద మోమెంట్ యూ సే సన్ ఆఫ్ గాడ్ దెన్ దర్ ఇస్ అ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దర్ ఇస్ అన్ అటాచ్మెంట్ అండ్ దర్ ఇస్ అ టుగెదర్నెస్ దట్ హెస్ కమ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్ messenger of God గా తయారు కావాలి.
0: In the same manner, today every human being should transform himself into being a messenger.
1: God messenger ye message తీసుకొని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకొని పోవాలి.
0: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
1: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
0: This message is not intended to be misused.
2: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
0: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
2: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: Truly what we should do and show is one thing, and that is love. This
2: God
0: prema
2: is
0: God.
2: Love is God. Live in love.
0: God is love. Love is God. Live in love.
2: ఏనాడు మీ మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
0: That day when we can promote this kind of love, our selfishness will disappear.
2: అన్ని విధములైనటువంటి సహన భావాన్ని కూడా పెంచుతుంది.
0: It will also promote certain amount of patience and forbearance.
2: సమర సత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
0: It will develop an equal
2: attitude. Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
2: కాని అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కావచ్చుకోవడం లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మనం ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
0: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
2: Love is selflessness.
0: Love is selflessness.
2: Self is lovelessness.
0: Self is lovelessness.
2: కనుక ఏనాడు మనం ఈ స్వార్థమనేటువంటి దానిని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
0: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
2: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాం.
0: We have come from the place of God.
2: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
0: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and journey.
2: అనుకనే భగవద్గీత యందు మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుచ్చవః మామక పాండవాశ్చైవ కిమ కుర్వత్ సంజయ. ధర్మక్షేత్రం, ధర్మ అనేటువంటి యొక్క పదము మొట్టమొదటినే అక్కడ ఓంకార రూపమై నిలిచింది.
0: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
2: Bhagavad Gita lo 700 shlokamulu.
0: In Bhagavad Gita there are 700 verses.
2: Indulo mottamadi shlokamu Dharma Kshetram ane shlokam.
0: The first verse begins with the word Dharma Kshetra.
2: Ee modati shlokamulo modati padamu dharma.
0: In this first verse, the first word is dharma.
2: Inga 700 shlokamlo 700 shlokam anetundi yatra yogischara krishna yatra paktho anudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
0: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
2: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
0: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హాస్ టాట్ us these two together.
2: ఏది నీ ధర్మము?
0: What is your dharma?
2: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవనే, సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
0: Your dharma, mama dharma, is sacred service to humanity.
2: సమాజమే లేకపోతే క్షణమైనా మనం జీవించలేము.
0: If there is no society of human beings, we cannot live for one moment.
2: మనం సొసైటీ వలనే, ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం.
0: It is only with the help of the society that
2: సర్వ సుఖమును సర్వానందమును కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం.
0: All happiness and all experience comes to us from the society.
2: అట్టి కృతజ్ఞతను మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి.
0: In order to pay back this debt of gratitude, we should serve the humanity.
2: అదే నీ ధర్మం.
0: This is your dharma.
2: కనుకని కృష్ణుడు కూడాను అర్జునికి ఏం చెప్పాడు? నాయన సర్వదా సర్వకాలముల యందు కూడాను నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
0: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances to think of him.
2: యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది?
0: But during a battle, how can one think of God?
2: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
0: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
2: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: That human nature which regards all work as work done for God and the benefit of God.
2: మానవులందరికన్నా ఒక దైవం యొక్క బిడ్డలే.
0: All human beings are children of God.
2: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
0: Such children of God should regard themselves like brothers, like sisters, and promote each other's good and well-being.
2: కానీ ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యులు ఏమాత్రము లేవు.
0: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist. ఈ
2: పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
0: The meaning of these words is becoming extinct on the stage itself.
2: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
0: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
2: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
0: Prema swaroopas, it's not as if you are ignorant of the situation of the world.
2: Aneka vidhulaina alajalachocha manavattam chaala alijipothunnadi.
0: As a result of several types of agitation in this world,
2: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయ భౌతిక అన్నింటి ఎందుకు మానవత్వం చాలా అలసి సొలసి నిశ్చారమై నిలిచిపోతుండాలి.
0: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
2: ఆధ్యాత్మిక మార్గం నందు కూడా అయోమయ స్థితిలో ఉంటుంది.
0: Even in the spiritual path, this become a confused state.
2: మానవుని యొక్క మనసు చాలా తబ్బిబ్బైపోతుంటుంది డౌట్స్ చేత.
0: Man's mind is being confused with many doubts.
2: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
0: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
2: అనగా చెప్పటం ఒకటి చేయటం మరొకటి అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం.
0: The reason for this is we state one thing, we do a different thing.
2: కానీ మానవత్వం అట్టిది కాదు.
0: But mankind, man's nature is not like that.
2: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
2: ఏది ది ప్రాపర్ స్టడీ?
0: What is this proper study?
2: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ మూడు ఏకమైపోవాలి.
0: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
2: కానీ ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
0: But we are unable to reach such a sacred situation.
2: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
0: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
2: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
0: The word which we utter is one and the deed which we do is a different
2: thing. కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకము, వచస్సు ఏకం, కర్మణ ఏకం, మహాత్మనం.
0: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
2: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ అన్యత్, దురాత్మనం అని.
0: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
2: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
0: We should promote that kind of human nature which can harmonize our thought with word and
2: deed. జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
0: ప్రేమ స్వరూప
2: దీర్ఘ ప్రయాణం.
0: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
2: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసు లేక ఒక బాక్సో లేక ఒక బ్యాగో తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
0: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
2: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
0: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైర్డ్.
2: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
0: దట్ ఇస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
2: మనము ప్రయాణమైపోతున్నాం.
0: We are undertaking the journey of life.
2: Ticket తీసుకున్నాము.
0: We have purchased a ticket.
2: దేహమనే రైల్లో ఎక్కినాము.
0: We have entered the train of our body.
2: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, బలిని చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏమి చేస్తున్నా గాని ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
0: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
2: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిలుచుకుందా.
0: This compartment is going on moving. It's not stopping in any station.
2: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
0: Where there is a station, it will stop.
2: కనుక మన జీవితం యొక్క స్టేషన్ ఎక్కడిది? శ్మశానమే మన స్టేషన్.
0: What వాట్ ఈస్ ది స్టేషన్ ఫర్ అవర్ లైఫ్? ఇట్ ఈస్ ది బెరియల్ గ్రౌండ్ విచ్ ఇస్ ది స్టేషన్ ఫర్ అవర్ లైఫ్.
2: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకు సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
0: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
2: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగ్గేజ్ ని మనం తగ్గించుకోవాలి.
0: The luggage which is in the form of our desires should be diminished by
2: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
0: Today man's desires are many, they are reaching the sky.
2: అనేక ఊహాగానములు పడుతున్నాడు మానవుడు.
0: Man is thinking of many thoughts.
2: ఒక్క బుక్ రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
0: A poet who has produced one book wants to produce 10 books.
2: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్లు కట్టాలని ఆశపడుతున్నాడు.
0: An individual who has built a house wants to build 4 more houses.
2: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు 1 కోటి రూపాయలు కావాలని ఆశపడుతున్నాడు.
0: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
2: జాలడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందు, ఏ నిమిషం నందు, ఏ ప్రదేశం నందు మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
0: For a small stomach, we are making so many attempts, but towards the end, at some moment, at some second, this life is going to disappear like a twinkle.
2: మనం వేసినటువంటి ఊహాకారములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
2: కలను చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
0: The mansions which we see in a lakh of rupees wants to have a crore of rupees.
2: జాలడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందు, ఏ నిమిషం నందు, ఏ ప్రదేశం

0: వన్ హూ ఇస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ ఈస్ హీ గోయింగ్ టు కాంకర్ ది ఎనిమీస్ ఫ్రమ్ అవుట్ సైడ్ హిమ్సెల్ఫ్ ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ మ్యాన్ ది ఇన్నర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్ దెన్ వన్ కెన్ నో ఆల్ థింగ్స్ అబౌట్ హిమ్సెల్ఫ్ దిస్ ఈస్ ది ట్రూత్ ది ప్లెయిన్ ట్రూత్ విచ్ ఐ ఆమ్ టెలింగ్ యూ
1: ప్రేమ స్వరూపులారా మానవుడు సుఖాభిలాషి ఆనంద పిపాసి

0: సత్యములు కావు.
1: All that we see in this dream of the world, they are not the truth.
0: కనుక మనం జగత్తంతా కూడా దృష్టి కల్పిన మన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్.
1: The created world is like a day dream.
0: మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్.
1: All our thoughts are like the night dream.
0: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: But the truth that both of them are dreams is to be recognized.
0: రెండింటి యందు నీవు ఉన్నావు అనేటువంటి omnipresent యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
1: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
0: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
1: We should not waste our life with unnecessary words.
0: పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
1: With sacred words and sacred talk we should give happiness to others.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can always speak obligingly.
0: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
1: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
0: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
1: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
0: Prema swaroopulara, kannulu matram manaki ichadu bhagavantudu.
1: Prema swaroopas, God has given us the eyes.
0: Kaani kannulaku okka shakti matrame undadi.
1: But the eyes have got only one type of power.
0: Chudagaladu matram.
1: They can only see.
0: Chevulunu ichadu rendu.
1: They have given two ears.
0: అవి కేవలం వినగలవు మాత్రమే కానీ రెండవ శక్తి దానికి లేదు.
1: They can only listen. They have no other function.
0: ముక్కును ఇచ్చాడు.
1: He has given us the nose.
0: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుంది.
1: The nose can only breathe in and breathe out the air.
0: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
1: But the tongue has got a double promotion in
0: taste. Taste chudagaladu matalu cheppagalu.
1: It can taste and it can speak.
0: Kanuka idi chaala shaktivantamainatundi kanuka motta motta manam tongue ni control cheskovali.
1: Since this tongue is a very powerful organ, we should control the tongue.
0: Idi naalugu rakamulainatundi paapamulu chestundali.
1: This tongue can commit four types of sin.
0: Asatyamaanatam okati.
1: To speak untruth is one.
0: Chaadeelu cheppatam rendovadi.
1: To speak ill of others is another.
0: Inka పరులను దూషించేది మూడవది.
1: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
0: అతిభాష మాట్లాడేది నాలుగవది.
1: టు టాక్ టూ మచ్ ఇస్ ది ఫోర్త్.
0: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుంది.
1: బై దీస్ ఫోర్ మెథడ్స్ ది టంగ్ ఇస్ అక్యుములేటింగ్ సిన్స్.
0: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
1: Therefore, we must first recognize this fact and control it.
0: అరికట్టినప్పుడే గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
1: Only when we can control this palate or the tongue, will we be able to control our vision.
0: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: In all the five sensory organs, the tongue is most important.
0: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
1: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
0: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
1: By talking too much one's own strength and memory
0: atma shakti karigipothundadi.
1: Our strength of the atma melts away.
0: Naralu balahinamaipothundadi.
1: Our nerves become weak.
0: Samajamulo chedda peru ostundadi.
1: In the society we get a bad name.
0: Kanuka manamu quiet ga kontha varaku nishabdamga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంట్లో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
1: సో క్వైట్లీ అండ్ వితౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ మైండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబీది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
1: To train oneself in this manner in his daily life.
0: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
1: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
0: మానవుడు మూడు రకములైనటువంటి సాధనతో నిత్యము జీవిస్తున్నాడు.
1: Man lives every day with three types of sadhana.
0: వ్యక్తిగత సాధన, గృహ సాధన, సమాజ సాధన.
1: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
0: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
1: బికాస్ దేర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్, హీ ఈజ్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
0: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
1: జప అండ్ ధ్యాన ఈజ్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్.
0: ఇంటిలో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
1: టు హార్మనైజ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ.

0: and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
1: Samajamulo poi vyaktigatamainatunti yokka para jeevitamunu kontha varakunu sahayakariga cheyatunti idi society sadhana.
0: Entering the society and making others life bearable and happy
1: deenini manamu swartham anetunti ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ షుడ్ బి డన్ బై అస్ వితౌట్ వాంటింగ్ టు గెట్ సమ్ సెల్ఫిష్ బెనిఫిట్.
1: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
0: వి షుడ్ నాట్ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ సెల్ఫిష్ డిజైర్ అండ్ సర్వ్ ది సొసైటీ.
1: ఈ విశ్వమంతా కూడాను విశ్వస్వరూపం.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
0: సర్వింగ్ సొసైటీ షుడ్ బి రిగార్డెడ్ బై అదర్
1: మానవ సేవనే మానవ సేవ.
0: టు సర్వ్ మ్యాన్ ఇస్ టు సర్వ్
1: జన సేవనే జనార్దన సేవ.
0: టు సర్వ్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ టు సర్వ్ జనార్దన.
1: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడా నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
1: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
0: We should regard any change in the country, in the time and in the situation as not affecting.
1: Bharat desame na desam anetundi swarthamulo kuda manam undakoddu anni desamulu manave.
0: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
1: Oka pedda gruham lopala okkokka desam okkokka room vantidi.
0: In a big mansion, each country is like a room in the mansion.
1: అనేక విశ్వము అనేటువంటిది ఒక పెద్ద గృహము.
0: We should regard the entire world as a mansion.
1: ఈ విశ్వము అనేటువంటి గృహము లోపల జర్మనీ, జపాను, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఇటలీ, ఇండియా అన్ని కొన్ని కొన్ని రూములు.
0: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
1: కనుకా ఈ విధమైనటువంటి సమత్వం చేత మానవుడు ఏనాడు అభివృద్ధి పొందుతాడో అప్పుడు లోక సమస్త సుఖినో భవంతు.
0: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
1: ఇట్టి సమతత్వాన్ని, ఇట్టి ప్రేమ తత్వాన్ని, దివ్యమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడాను ఏనాడు అభివృద్ధి పొందుతాడో, ఏనాడు దీనిని అభివృద్ధి గావించుకుంటాడో ఆనాడే మన జీవితం కూడా ధన్యమైపోతుంది.
0: Such equal attitude and such love and compassion to everyone, if you can promote, that day our life's purpose would have been fulfilled.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of May 1980 on the occasion of the anniversary of

0: From time to time, Bhagwan Baba conducts in the month of May a summer course in Indian culture and spirituality. The high point of the summer course is the daily discourse given by Bhagwan. Radio Sai now presents excerpts from one of the divine discourses delivered by Bhagwan Baba during the summer course conducted in the year 2002.
1: దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం ఓంకారం తత్వమాసితం తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత దైవాదీనం జగత్సర్వం జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్ సత్యం ఉత్తమాదినం ఉత్తమో పరదేవత.
2: ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. And the noble soul would adhere to the path of truth, and that noble man always follows the path of the divine.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Ee naati samajamunaku ramayanam atyavasaram.
2: For the modern society, Ramayana is very essential.
1: తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు.
2: టుడే వీ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ హూ రెవియర్ దేర్ ఫాదర్స్.
1: కుమారుని వాత్సల్యపరిచేటువంటి యొక్క తండ్రులు లేరు.
2: వీ డోంట్ హ్యావ్ ఫాదర్స్ హూ ట్రీట్ దేర్ చిల్డ్రన్ సన్స్ విత్ ఆల్ ది అఫెక్షన్ అండ్ కేర్.
1: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
2: వీ డోంట్ హ్యావ్ డిసైపుల్స్ హూ రెస్పెక్ట్ దేర్ గురుస్ ఆర్ ప్రిసెప్ట్స్.
1: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు.
2: నార్ డు వీ హ్యావ్ టీచర్స్ who have concern for their students.
1: Itti sthitilo ramayanam anni rangamulu yendukodanu aadarshanni andincheetuvanti oka pavitramaina charitra.
2: Under these circumstances ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
1: Intilo tandru tandrulu ee vidhanga melagali.
2: At home, how parents should conduct themselves.
1: పిల్లలకు ఏ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలి.
2: How children should grow in an ideal way.
1: అనేటువంటిది ఈనాడు ఏ ఇంటి ఎందుకు మనకు కాను రావటం లేదు.
2: Not even a trace of this is noticed at any residence today.
1: అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి.
2: How
1: కుటుంబం యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు.
2: హౌ బ్రదర్స్ షుడ్ మింగల్ విత్ ఈచ్ అదర్, హౌ చిల్డ్రన్ షుడ్ కీప్ అప్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, వెల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ నోటీస్డ్ టుడే.
1: పతులను సతులు, సతులను పతులు ఏ విధంగా కూడాను మెలిగి ఆదర్శాన్ని సమాజమునకు అందించాలి అనేటువంటి ఒక ఇది ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
2: ది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్, హౌ ఇట్ షుడ్ బి, ఇన్ వాట్ ఐడియల్ మేనర్ షుడ్ ఎగ్జిస్ట్ ఈజ్ నాట్ సీన్ టుడే.
1: గౌరవ మర్యాదలే అడుగంటిపోయినవి.
2: ది కర్టిసీ అండ్ రెస్పెక్ట్ ఆర్ టోటలీ గాన్.
1: కానీ స్వేచ్ఛ మితి వీరినది.
2: we find the freedom is more and more.
1: పరేచ్ఛకు విరుద్ధమైనది.
2: It's quite against the other's feelings.
1: ఇలాంటి పరిస్థితుల యందు ప్రాచీన చరిత్రలైనటువంటి యొక్క ఈ పవిత్రమైన రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందిస్తుంది.
2: In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation.
1: కన్న బిడ్డలను ఏ విధంగా సాకాలి, వారిని ఏ విధమైన అదుపులో పెట్టాలి, ఏ విధమైన ఆదర్శాన్ని వారికి అందించాలి అనేటువంటి విచారణ ఈనాడు తల్లిదండ్రులు ఏమాత్రము చేయటం లేదు.
2: Today parents have not noticed this important fact, how to bring up their children, how they should make their children ideal to the rest of the society.
1: ఏదో 5 సంవత్సరములు వస్తే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపల ఏ విలేజ్ స్కూల్ లోపల చేర్చినంత మాత్రమే వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
2: The modern parent thinks that his responsibility ends by admitting his child in the primary school at the age of 5.
1: మొట్టమొదట పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
2: In fact, for a child, a home is the first school of learning.
1: ఆ పాఠశాల యందే పెద్దల్ని ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
2: There the child is taught how to respect elders, how to speak truth.
1: ఈ సత్య ధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
2: How to follow dharma, how to speak truth are taught at home.
1: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
2: There in the school how one should behave.
1: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
2: How one should respect one's own teacher.
1: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
2: How to conduct, how to mingle among friends.
1: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడా ఎవరు యోచించటం లేదు.
2: Nobody is bothered about these aspects of life.
1: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
2: The moment one is admitted to school, one should know how to move, mingle among classmates.
1: ఇంతియే కాక ఆ యొక్క నిబంధనలు కూడా మనము చక్కగా గుర్తించి వర్తించాలి.
2: We should also take into cognizance the regulations of the institution.
1: విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
2: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
1: ఈ విధమైనటువంటివి సత్యంత్యములైనటువంటి గుర్తులు మనం గుర్తించినప్పుడే విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
2: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
1: నామము నామిని చూపుతుంది.
2: The name will direct you to the person.
1: నామరూపములు రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
2: The name and form speak of the conduct, the behavior.
1: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
2: These two aspects must be realized, understood in full and practiced in life.
1: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండి లేము.
2: In earlier times people would used to get up from the bed in the early hours of the morning listening to the sounds of the hummingbird.
1: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని జనకమాడి ధరించి చలిది భుజించు.
2: They attend to the calls of nature, they will have their bath.
1: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా దించుండు మేలో నీకు.
2: They will consume the food in a limited way, in a palatable way.
1: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవగల బాలుడు అనిపించుకొను.
2: They go to school in all humility and learn.
1: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
2: Never move about in rain.
1: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
2: Never be anywhere near.
1: దరి నుండి నీయకు దానకీడగను. దరి నుండి నీయకు.
2: Never be anywhere near that.
1: పరుగుడు చెరుగుడి బంతులాటయ్యను.
2: And then participate in games, run well.
1: సరియైన వేళను సలుపుచునుండా.
2: If you act at the right moment,
1: పై రీతులన్నీ పరికింతువేని ఆరోగ్య భాగ్యములు అనుభవించవు.
2: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
2: We have to maintain our perfect health before we go to learning.
1: దశరథనకు లేక లేక పుట్టినటువంటి నలుగురు కుమారులు వారిని ఏ విధమైనటువంటి యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
2: దశరథ హ్యాడ్ ఫోర్ సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రము జ్ఞప్తి అందు ఉంచుకోవటం లేదు.
2: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
1: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి రావటం చేత
2: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
1: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
2: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
1: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
2: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
1: లోక కళ్యాణ నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను.
2: Dasharatha, I have determined to conduct a sacred ritual for the welfare of the whole world.
1: కాని దీనికి అనేక విధములైనటువంటి ఒక రాక్షసులు ఆటంకములు కల్పిస్తున్నారు.
2: But we there's constant interference by the demons in that area.
1: నాకు శక్తి లేకపోలేదు.
2: I do have power.
1: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
2: I have all the weapons.
1: అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
2: I got all capacities.
1: కానీ యజ్ఞ దీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీనిని ఉపయోగించడానికి వీరిపై ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
2: సిన్స్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ది సీక్రెట్ రిచువల్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ వెపన్.
1: నేను యుద్ధ ప్రమాణమును స్వీకరించాను.
2: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దిస్ sacred ritual to be performed.
1: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడా సరి అయినటువంటిది కాదు.
2: అట్ దిస్ స్టేజ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు పనిష్ ఎనీబాడీ.
1: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
2: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
1: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
2: దశరథ వాజ్ షాక్డ్.
1: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడా వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కసిగందలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించటం లేదు.
2: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
1: Swami, chaminchandi.
2: Please pardon me.
1: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
2: Swami, please pardon me.
1: Enni vela sainyamunanta kudanu nenu teesukoni vastanu.
2: I will be followed by thousands of battalions
1: of army. Ee pasi maatram ee yajnamulu kaigi teesukoni ponakkaraledu.
2: Please don't ask for these young boys.
1: వారికి ఏమీ తెలియదు.
2: దే డు నాట్ నో ఎనీ.
1: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసమూ లేదు.
2: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ యూజ్ ఆఫ్ వెపన్స్.
1: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
2: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
1: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
2: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ యజ్ఞ?
1: ఈ సమయాన్ని పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
2: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
1: Ikshvakula vamsamunandu aadina maata tapparu.
2: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
1: Meerochina karyam emto nenu tappaka nerveesthanani maata icharu.
2: In fact, you have promised that you will follow what I said.
1: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
2: Can you take your promise back?
1: Neeku nyayam aithe nenu vellipothanu annadu.
2: Is it justifiable? If you think so, I will return.
1: Kani rishul daggara chaala jagratiga undali.
2: One has to be very careful with regard to sages.
1: స్వాముల దగ్గర పాముల దగ్గర చాలా జాగ్రత్తగా మెలగాలి.
2: One has to be very careful as you deal with Swami and Pamu the snake.
1: ఇతను ఏ శాపంలో వస్తాడో ఏమో.
2: Well, one may be put to any curse.
1: అని కొంచెం భయపడి వశిష్ఠులు వారిని పిలిపించాడు.
2: He was very much afraid of the situation and summoned Vasistha.
1: వశిష్ఠులు వారు వచ్చి విశ్వామిత్రుని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
2: Vasistha came and started talking with Vishwamitra.
1: దీనితో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
2: దశరథ వాస్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
2: అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
1: నీవు కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులొందుతున్నావు.
2: బికాస్ ఆఫ్ యువర్ వరల్డ్లీ ఫిజికల్ అటాచ్మెంట్ ఎఫెక్షన్ యు ఆర్ లూజింగ్ దిస్ సైట్.
1: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
2: from your point of view they are your
1: రాక్షసత్వంలో
2: sons.
1: వాళ్ళు పిడుగులు వంటి వారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ మైట్ అండ్ వెరీ పవర్ఫుల్.
1: వారి శక్తి సామర్థ్యం నీవు మాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దేర్ కెపాసిటీస్ దేర్ పొటెన్షియాలిటీస్.
1: రాములను పిలిపించాడు.
2: అండ్ దెన్ హి ఆస్క్డ్ రామా టు గో దేర్.
1: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
2: అండ్ రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ.
1: ఇది వారి యొక్క అలవాటు.
2: దిస్ హాస్ బీన్ ద ప్రాక్టీస్.
1: ఇద్దరు కూడా వచ్చి
2: both came.
1: తండ్రికి నమస్కరించారు.
2: దే డిడ్ నమస్కార్ అటు.
1: గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
2: ఆల్సో వశిష్ఠ.
1: తండ్రి గారు విశ్వామిత్రుని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వారికి కూడా నమస్కరించారు.
2: అండ్ విశ్వామిత్ర వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై దశరథ టు బోత్ ఆఫ్ దెం.
1: నెమ్మదిగా నిలుచుకున్నారు.
2: దే స్టూడ్ దేర్ సైలెంట్లీ.
1: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
2: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దెం.
1: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపింపజేసింది.
2: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెం.
1: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
2: విశ్వామిత్ర వాంటెడ్ టు డూ నమస్కార టు బోత్ ఆఫ్ దెం.
1: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
2: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డూ నమస్కార.
1: అని తనలో తాను నమస్కరించుకొని
2: he has paid respects within himself.
1: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
2: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెం.
1: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
2: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
1: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి.
2: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్.
1: ఎక్కడికి పోయినప్పటికీ
2: వేర్ ఎవర్ దే గో
1: రాముని వెంట లక్ష్మణుడు,
2: రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ,
1: భరతుని వెంట శత్రుఘ్నుడు,
2: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్న,
1: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు.
2: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
1: దీనికి కారణమేమిటి?
2: వాయ్?
1: దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే
2: when once we investigate
1: ee kaaranalu manaku chakkaga artham avutayi.
2: We know the mystery behind it.
1: Putrakameshti yagam jarigina tarvata
2: at the end of putrakameshti
1: yaga prasadam entundi payasamanu
2: when the sacrificial food is offered
1: vasishtha techi
2: vasishtha brought
1: tandi ainatundi dasarathu chethiki icharu
2: and offered to dasaratha the father.
1: Dasarathudu kausalya chethiki ichi meeru mugguru panchukondi annaru.
2: Dasaratha gave this payasa the pudding to Kausalya, wanted her to share with other two.
1: Kausalya patta prani.
2: Kausalya is the queen.
1: Aameku puttinatvanti biddaku tappaka rajyam chikkutundi aneetvanti dhairyam undi.
2: In fact she has got full conviction that her son would be coronated.
1: Pendiki puramu
2: prior to the wedding
1: KK raju daggara pramanam teeskunnadu Dasaratha maharaju.
2: In fact Dasaratha made a promise to the KK king.
1: మీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
2: హి మేడ్ ఎ ప్రామిస్ దట్ హర్ సన్ వుడ్ బి కరోనేటెడ్.
1: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
2: సో బోత్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ దిస్ న్యూస్ ఇన్ ఎ గుడ్ వే.
1: సుమిత్ర చాలా గుణవంతురాలు.
2: సుమిత్ర ఇస్ వర్చ్యూస్ లేడీ.
1: పవిత్రమైనటువంటి హృదయం కలిగిన
2: సీక్రెట్ హార్టెడ్.
1: ఆమెకు కూడా ఇచ్చారు.
2: And she too had her share.
1: ఆమె తెలుసుకుంది లోపల.
2: She was thinking within.
1: ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనము.
2: What for the children who are begotten after partaking this
1: prasad? పరలోక సేవ చేయవలసి వచ్చింది కానీ మీరు ఏమాత్రము స్వతంత్రంగా జీవించలేరు.
2: The sons who are going to be born would have to serve others. They have no independence.
1: ఏ పలుకు పలకలేదు.
2: She didn't utter a single word.
1: మౌనంగా ఆ కప్పు తీసుకుని టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
2: షీ కలెక్టెడ్ ద కప్ విత్ ది రైస్ పుడింగ్ ప్రసాద అండ్ క్లైమ్ టు ది టెరెస్.
1: శిర స్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు, హెయిర్ రికోర్లు ఇలాంటివంతా లేవు.
2: షీ హ్యాడ్ హెడ్ బాత్. దేర్ వాజ్ నో హెయిర్ డ్రయర్ ఇన్ దోస్ డేస్.
1: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
3: as it was the broad daylight, she kept the cup on one side and she was drying her hair.
1: Tachchana me ekkada nunchi vachindo oka garuda vachindi aa cup ni ettukone poyindi.
3: In the meantime, Kite came over there and collected the cup.
1: Chaala bayapadipoyindi Sumitra.
3: She was very much afraid of the situation.
1: Nenu alakshyam cheyatam valanu,
3: because of my negligence,
1: ajagrataga undatam chetanu,
3: because of my negligence,
1: ఈ విధంగా జరిగిపోయింది. అతను ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
3: షీ ఈజ్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
1: క్రిందికి వచ్చింది.
3: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
1: క్రిందికి వచ్చేసేటప్పటికీ చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
3: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్, దట్ ది కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
1: కౌసల్య కైకేయి చాలా గుణవంతులు.
3: కౌసల్య కైకేయి హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
1: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
3: దే ఆర్ హైలీ రిప్యూటెడ్
1: యజ్ఞయాగాది క్రతువుల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
3: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
1: సెక్రెటరీ నేర్చినటువంటి కైక.
3: ఇన్ ఫ్యాక్ట్ ఐ కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చర్.
1: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే.
3: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైక హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్.
1: కైక చాలా గుణవంతురాలు.
3: కైక ఇస్ హైలీ వర్చువస్.
1: అక్కని పిలిచింది.
3: She called her sister.
1: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
3: Don't feel sad.
1: మనం ముగ్గురు ఒక్కటే.
3: All the three of us are one.
1: అందరూ ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
3: Let us share what all lot we
1: have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
3: Do you find that mentality today?
1: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమత్వము, ఈ అహంకార హీనత, కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
3: How sacred the unity, the harmony and that sisterly feeling among those people.
1: Tana kappulo ardanni ame kappulo posindi.
3: And she shared half of her lot.
1: Kausalya pattaprani.
3: Kausalya is the queen.
1: Amma mana mugguru samanule.
3: All the three of us are same.
1: Igo naadi kudinu ardam postunnanani ame kappulo ardam paayasamu Sumitra kappulo posindi.
3: And she also shared her half.
1: Ee mugguru kappulu teesukunnaru.
3: All the three collected cups.
1: Vastra var daggariki velli
3: they approached her sister.
1: యజ్ఞ దేవతకు నమస్కారం చేసి
3: they paid all respect to the altar.
1: ఆజ్ఞని పుచ్చుకున్నారు.
3: And they got permission.
1: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
3: Vasishtha permitted them to go ahead.
1: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
3: All the three did namaskar.
1: ముగ్గురు కనులు మూసుకొని ఆ పాయసాన్ని భుజించారు.
3: Closing their eyes in all humility and prayerfulness, they consumed prasad.
1: ఈ ప్రసాదం భుజించిన తర్వాత
3: కొన్ని
1: నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
3: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
1: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోపల ఆనందిస్తూ వచ్చారు.
3: దే వర్ సో హ్యాపీ విత్ దెన్.
1: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
3: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేజన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
1: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
3: అండ్ షీ హ్యాడ్ ట్విన్స్.
1: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
3: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్, టు టేక్ కేర్.
1: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
3: ట్విన్స్ డిడ్ నాట్ స్లీప్.
1: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు అని లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
3: శత్రుఘ్న లక్ష్మణ దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
1: ఆ చిన్నపిల్లుడు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
3: Surprised, worried why the kids were crying all the time.
1: Guruji,
3: and approached Vasishtha to know the reason.
1: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
3: She said, Guruji,
1: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
3: Do they have any pain or any complaint?
1: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
3: Or am I not taking care of them?
1: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
3: Please let me know the reason why they cry.
1: ఆయన కన్నులు మూసుకున్నాడు. యోగ దృష్టితో చూచాడు.
3: He closed his eyes and he could have vision.
1: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
3: యు ప్లీజ్ అండర్స్టాండ్, లక్ష్మణ ఇస్ ద స్పార్క్ ఆఫ్ రామ.
1: కౌసల్య అత్త పాయసం నుంచి పుట్టినటువంటి వాడు ఈ యొక్క లక్ష్మణుడు.
3: అండ్ ఈస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద హాఫ్ షేర్ దట్ షీ రిసీవ్డ్ ఫ్రమ్ కౌసల్య.
1: కైక అత్త భాగం నుంచి పుట్టినటువంటి వాడు శత్రుఘ్నుడు.
3: శత్రుఘ్న ఇస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద హాఫ్ షేర్ ఆఫ్.
1: కనుక శత్రుఘ్న యొక్క అంశము ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
3: సో శత్రుఘ్న ఇస్ ద పార్ట్ ఆఫ్ భరత.
1: లక్ష్మణుడు రామ అంశము.
3: లక్ష్మణ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: రాముడు. దగ్గర పోయి ఈ లక్ష్మణ్ పండబెట్టండి.
3: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
1: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్న పండబెట్టండి.
3: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లైఫ్ బై ది సైడ్ ఆఫ్ భరత.
1: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
3: దే విల్ స్లీప్ వెల్.
1: గురువాజ్ఞ ప్రకారం తీసుకుని వచ్చింది.
3: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
1: ఏ విధమైనటువంటి ఒక కంతలు లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
3: ద చిల్డ్రన్ హూ డిడ్
1: పాడుకుంటూ ఉంటున్నారు.
3: దే స్లెప్ట్ సో నైస్లీ. ఇద్దరు
1: పాడుకుంటూ లేచారు.
3: దే గాట్ అప్ వైల్స్ ప్లేయింగ్.
1: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
3: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
3: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
1: అక్క,
3: సిస్టర్,
1: చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
3: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: లేకపోతే నాకు బిడ్డలు ఎక్కడ?
3: ఆర్ ఎల్స్ ఐ వుడ్ నాట్ హావ్ హ్యాడ్.
1: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను, ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
3: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ.
1: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
3: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
1: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
3: They are your property.
1: నేను నిమిత్త మాత్రమే.
3: I am an instrument.
1: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
3: And these children are your gift.
1: వీరు సేవలు చేసే నిమిత్తమే నా యొక్క గర్భంలో పుట్టారు.
3: They are born to serve them.
1: నేను ఎంతో ధన్యురాలను.
3: I am really
1: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
3: I am really lucky to have children who are ready to serve.
1: తనలో తాను ఎంతో ఆనందించుకొని.
3: She was so happy with them.
1: భరతుని వెంట శత్రుఘ్న ఇచ్చింది.
3: And she gave Shatrughna to follow Bharata.
1: Ramulu venta Lakshmanu ichindi.
3: And Lakshmana was to follow Ram.
1: Ante inga Ramulu ekkada adigu pedithe Lakshmanu ekkada povali.
3: Right from that moment Lakshmana followed Ram.
1: Bharatudu ekkada adigu pedithe Shatrughna ekkada povali.
3: So also Shatrughna followed Bharata.
1: Ee vidhamainatundi yokka jeevithani vaaru garuptu vacharu.
3: That has been the pattern of life.
1: Kevalam veer sevakulu maatrame kaadu.
3: They are not merely servants.
1: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదిలి ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
3: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
1: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చి ఇస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
3: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్డ్ టు రామ హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
1: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
3: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్
1: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
3: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
1: భరతుడు కూడా అంతే.
3: సో ఆల్సో భరత.
1: శత్రుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
3: అంటిల్ శత్రుఘ్న అరైవ్డ్ దేర్ భరత నెవర్ ఎక్సెప్టెడ్ ఎనీ ఫుడ్.
1: కనుకనే భరతుణ్ణి వివాహమైన తర్వాత,
3: సో ఆఫ్టర్ ది వెడ్డింగ్ ఆఫ్ భరత్,
1: తన మేనమామైనటువంటి కైకేయి రాజు,
3: హిస్ ఓన్ అంకిల్ ది కింగ్ ఆఫ్ కైకే,
1: అనగా కాశ్మీర్ రాజా,
3: ద రాజా ఆఫ్ కాశ్మీర్,
1: ఆయన తన కుమార్తెను తన ఇంటికి తీసుకుని పోయాడు.
3: అండ్ హి హస్ ఇన్ ఫ్యాక్ట్ హస్ టేకెన్ హిస్ డాటర్ అలాంగ్ విత్ హిమ్.
1: అప్పుడు
3: దెన్
1: భరతుణ్ణి మాత్రమే పిలిచాడు, కానీ శత్రుఘ్నుని పిలవలేదు.
3: ఇట్ వాజ్ ఓన్లీ భరత వాజ్ సపోజ్ టు గో.
1: భరతుడు కూడా నువ్వు శత్రుఘ్ని రమ్మని చెప్పలేదు.
3: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
1: ఏ చరిత్ర ఎందుకు లేదు.
3: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాస్ దేర్.
1: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్ళాడు.
3: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
1: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడా వెంట పోయాడు.
3: వెన్ రామ వాజ్ సెంట్ టు ద ఫారెస్ట్ హి వాజ్ ఫాలోడ్ బై లక్ష్మణ.
1: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి, వారికి శాంతి చేయడానికి నీవు ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
3: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీస్ బెటర్ యూ స్టే బ్యాక్.
1: అన్నా, నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
3: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు
1: సర్వ్. నీవు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
3: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
1: పితృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
3: ఫాదర్ ఈజ్ గాడ్, మదర్ ఈజ్ గాడ్, దే ఆర్ ది డిక్టా, సీక్రెట్ డిక్టా.
1: లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట.
3: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఎంత చెప్పినా కూడా వినలేదు.
3: హీ డిడ్ పే హీడ్
1: శత్రుఘ్నుడు అంతే.
3: సో ఆల్సో శత్రుఘ్న.
1: శత్రుఘ్న యొక్క గుణగణములు రామాయణంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
3: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్ ఇన్ రామాయణ.
1: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
3: ఇన్ ఫ్యాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
1: ఎక్కడే కానీ రాములకు భరతులకు శత్రువులు కనిపించారా, ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
3: అండ్ శత్రుఘ్న విల్ నాట్ అలౌ ఎనీ ఎనిమీ టు సర్వైవ్.
1: కానీ అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
3: దోస్ సర్కమ్స్టాన్సెస్ హావ్ నాట్ బీన్ రిటన్.
1: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు.
3: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
1: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు.
3: అండ్ శత్రుఘ్న అలోన్.
1: అతనికి వివాహమైంది.
3: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
1: భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు.
3: భరత was followed by his wife.
1: తండ్రి గారింటికి.
3: అండ్ హి వెంట్ టు హిస్ హౌస్.
1: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
3: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అనకంపనీడ్ బై వైఫ్.
1: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్ళాడు.
3: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
1: ఎలాంటి గుణములు అంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి గుణములు.
3: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్.
1: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది అనగా
3: మిథిలాపురం
1: నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
3: ఆఫ్టర్ ద హోలీ వెడ్డింగ్ దేర్ ఇన్ మిథిల ఆల్ ద ఫోర్ సన్స్ రిటర్న్ టు అయోధ్య.
1: దశరథుడు చెప్పాడు.
3: దశరథ సెడ్,
1: నాయన ఈ నలుగురిని నేను చూచి అష్టగ్రహాల వలె 8 నేత్రములను నేను చూచి ఆనందిస్తున్నాను.
3: వాచింగ్ ఆల్ ఫోర్ సన్స్ ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ హావ్ వాచింగ్ ద 8 ప్లానెట్స్.
1: కానీ వారి వెంట శత్రులు కూడా వచ్చి వారి కూడా అష్టగ్రహాలు అనగా 8 నేత్రములు.
3: అండ్ యూఆర్ ఫాలోడ్ బై వాయిస్ ఆల్సో.
1: 8, 8, 16 ఈ 16 కళలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
3: 8 + 8, 16 ఆస్పెక్ట్స్.
1: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్ళు కూడా నాకు కుమార్తెల వలె చూసుకుంటున్నాను.
3: ఐ కన్సిడర్ మై డాటర్ ఇన్ లా యాజ్ డాటర్.
1: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
3: దే ఆర్ ఆల్సో హైలీ వర్చ్యూస్.
1: అప్పుడు చెప్పాడు.
3: దెన్ యూ సెడ్
1: ఎంతటి అదృష్టం నా ఇది.
3: హౌ లక్కీ ఐ యామ్.
1: ఈ తపఫలం యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
3: దిస్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
1: మిథిలాపురి ఉండినటువంటి వారు ఎక్కడ? అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ?
3: దే ఆర్ ఫ్రమ్ మిథిలా. మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
1: వీరిద్దరికి నీ ధనిక సంబంధ బాంధవ్యం ఉంటా ఇది భగవత్ అనుగ్రహమే.
3: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెమ్ టుగెదర్
1: అని చెప్పి
3: సోసే
1: అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను చూడబోను.
3: అండ్ హి సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వాచ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
1: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
3: వైస్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
1: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి
3: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబుల్.
1: మాండవీ శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
3: మాండవీ శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
1: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవీ శృతకీర్తి.
3: మాండవీ శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
1: జనకునికి మొదటి బిడ్డ సీత.
3: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ జనక ఇస్ ఊర్మిళ. ద సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
1: ఈ ఇద్దరి కూడా రామలక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేసిన.
3: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
1: ఏనాడు కానీ పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
3: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్స్.
1: అలాంటి బిడ్డలు అలాంటి కోడన్లు అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
3: బికాస్ ఆఫ్ దట్ నొబిలిటీ బికాస్ ఆఫ్ దట్ గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమాంగ్ ది డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్. విశ్వామిత్రుడు వచ్చి ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
1: కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
3: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ the permission is obtained from Vasishtha and Rama was asked to follow and he never said no to the proposal.
1: Matru agne motta motne jarigipoyindi.
3: And in fact they followed the command of the mother.
1: Ramulto bail deyaru
3: and he followed Rama.
1: Velin tarvata
3: after that
1: Sarayu nadi teeram lopala
3: very close to Sarayu river
1: naina inga siddhashramaniki cheravalsi vachindi.
3: We are very close to siddhashrama.
1: Meeku oka mantra upadesham chestara
3: anna. And then I will teach you a mantra.
1: Maya idiye maya.
3: This is illusion.
1: Sarvagnudu Ramakrishna Ramachandrulu ani telisi kudanu.
3: He knows Rama is omniscient.
1: Sarvashaktimayudu Ramudu ani telisi kudanu.
3: He knows Rama is all powerful.
1: Triyedo mantropadesham kosam prayatnam chesadu Vishwamitrudu.
3: Yet Vishwamitra wanted to teach a mantra.
1: Ee vidhamaitundi mayalo padutu vacharu maharshulu kudanu.
3: And even sages were put to this kind of disillusionment.
1: Nayana ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడా మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
3: ఇన్ సిద్ధాశ్రమ అంటిల్ ఆల్ ద డెమన్స్ ఆర్ కిల్డ్ నో వన్ షుడ్
1: పార్టైజ్ నిద్రించడానికి అవకాశం ఉండదు.
3: యు విల్ నాట్ హావ్ ఎనీ టైం.
1: ఆహార నిద్రములు రెండు కూడా జయించుకునే నిమిత్తమై
3: యు హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ స్లీప్.
1: బల అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చారు.
3: నౌ హీ టాట్ దెమ్
1: బల నిద్రను సాధిస్తుంటారు.
3: బల will help you to conquer sleep.
1: ఆహారాన్ని సాధిస్తు ఆకలిని సాధిస్తుంది.
3: అతిబల విల్ హెల్ప్ యూ టు కాంకర్ హంగర్.
1: ఆకలి దప్పులు లేకుండా నిద్రాహారములు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు.
3: అండ్ దిస్ ప్రిసెప్ట్ కన్ఫర్డ్ దెం ది గిఫ్ట్స్ టు విన్ ఓవర్ ది అపిటైట్ అండ్ థర్స్ట్.
1: అందువల్ల రాముల చేత లక్ష్మణుడు వెంట వెళ్ళాడు.
2: ఫర్ దట్ రీజన్ లక్ష్మణ అకంపనీడ్ రామ.
1: కనుక ఒక్కొక్క ఇంటి అంత కూడాను బిడ్డలు ఉంటారు.
2: We have children at every
1: ఆ బిడ్డలు ఒకరికి ఒకరికి ఏమాత్రము సన్నిధి సంబంధ బాంధవ్యమే ఉండదు.
2: దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అమంగ్ దెమ్.
1: కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు.
2: బట్ దే ఆర్ ది రెసిడెంట్స్ ఆఫ్ దశరథ. ఆల్ ది ఫోర్ మింగల్డ్ ఇన్ హార్మనీ.
1: తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే.
2: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే హావ్
1: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైనా నిమిషించేటువంటి వారు కాదు.
2: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని బాధని పంచుకునేటువంటి వాళ్ళు.
2: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అండ్ ఎ ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబడీ.
1: కనుకనే రాములను అందరూ కూడా అనుసరిస్తూ వచ్చారు.
2: సో ఆల్ ఫాలోడ్ రామ.
1: కనుక ఒక్క ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
2: దేర్ఫోర్ దే డెమాన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఇస్, వాట్ హార్మనీ ఇస్.
1: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
2: వన్ వైఫ్ ఈజ్ ఎనఫ్ టు గివ్ ఎనఫ్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు.
2: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఎస్టిమేట్.
1: ముగ్గురు భార్య ఉంటుంటే ఇంక ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
2: త్రీ వైఫ్స్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ది టైమ్.
1: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏ మాత్రమూ లేదు.
2: బట్ ద రెస్ట్ దశరథ నథింగ్.
1: మీరు తలచవచ్చును, కైక ఈ విధంగా కోరింది కదా, కైక ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో. కానీ కైకకు చేసింది కానే కాదు.
2: యూ మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్ బోన్స్.
1: కేవలము రాక్షస సంహార నిమిత్తమై
2: ఓన్లీ టు కిల్ ద డెమన్స్.
1: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది.
2: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ప్రేడ్ సో.
1: రాములు రాక్షస సంహారం గావించాలి.
2: రామ హ్యాస్ టు కిల్ ద డెమన్స్.
1: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
2: అండ్ సో షీ వాంటెడ్ that the two boons to be granted because she doesn't want to disobey.
1: Mandar cheppindi aa mandar bodhinchatam cheta ee chedipoyindi ani aneka rakaluga manam bhavichukuntuntam.
2: But we consider that Kaika listened to all the bad words of Mandara.
1: Mandara maata cheppinatundi vineetundi Kaika kaadayi.
2: Kaika is not of that sort so as to hear cheap words of Mandara.
1: Goppa gunavanturalu.
2: She is highly virtuous.
1: Sadhyamanduralu.
2: She is chastefully.
1: Seelavanturalu.
2: She is one of character.
1: Eeme kevalamu daivagniga bhavinchi
2: she considers God's command.
1: Ramunu ee vidhanga aranyaniki pampite gaani raksha samharam jaragadu.
2: Unless Rama is in the forest demons will not be killed.
1: Ravana mardam jaragali.
2: Ravana has to be annihilated.
1: కనుకనే దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
2: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్.
1: చేసుకుని కట్టకట్టి రాక్షస సంహారం జరిగించింది.
2: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఇన్ ది ఎండ్.
1: తన కుమారుడైనటువంటి భర్తుని కంటే రాములను అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌసు కైక.
2: ఇన్ఫాక్ట్ కైక లవ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
1: కుమారుడు వచ్చాడు,
2: సంఖ్య
1: భర్తలు వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఎందుకు కోరింది?
2: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్, హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బూన్స్.
1: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి,
2: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ
1: సెడ్, నాయన ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే.
2: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
1: ఈ సంకల్పమును పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
2: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కనుక ప్రతి ఒక్కటిని దైవాజ్ఞ ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
2: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు God's master plan. We are not independent.
1: అని చెప్పి కట్టకడపై అందరికి సమాధానం కప్పించింది.
2: అండ్ షీ ఆన్సర్డ్ ఎవ్రీబడి.
1: ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు,
2: ఇన్ ఫ్యూచర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్,
1: అప్పుడే
2: దెన్
1: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
2: దెన్ షీ ఆల్సో నోస్ రావణ స్టోరీ.
1: రావణుడు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
2: And in fact everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
1: Appudu cheppadu.
2: Then he said,
1: Nayana na kumaru puttadu.
2: I have a son.
1: Vaadu chinna vaadiga untunnadu.
2: He is so young.
1: ఈ బాధ్యతంతా కూడా తానే వహించగలడు.
2: హీ కెన్ క్యారీ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ.
1: నాకు అంతటి శక్తి సామర్థ్యం నాకు ఎక్కడ లేవు.
2: అండ్ హీ హస్ గాట్ దట్ కెపాసిటీ.
1: దాని విచారణ చేసేటువంటి యొక్క శక్తి కూడా నాకు లేదు.
2: అండ్ ఐ కెనాట్ ఈవెన్ ఎస్టిమేట్ హిస్ కెపాసిటీస్
1: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి,
2: అండ్ హీ పాస్డ్ ఆన్ ద మెసేజ్,
1: మీరే విచారించండి అన్నారు.
2: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: అతనికి మరణం కావాలి.
2: And he wants
1: ee maranam evaru vara jarugutundi.
2: He is to be killed at whose hand?
1: Ante adi matram dasaratha cheppadu.
2: That only Dasharatha said
1: devatala cheta gaanu,
2: ఐదర్ బై ఏంజెల్స్
1: యజ్ఞ యాగాది క్రతువుల చేత గాని
2: ఆర్ బై సేక్రెడ్ రిచువల్స్
1: కిన్నెర కింపురుషుల చేత గాని
2: ఆర్ కిన్నెర అండ్ కింపురుష
1: ఒకానొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
2: రావణ ప్రేయర్ దట్ హీ షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎనీ.
1: నేను ఆ రావణుకి నేనే వరం ఇచ్చాను.
2: దట్ వాస్ ద బూన్ ఐ గ్రాంటెడ్
1: దేవతల చేత గాని కిన్నెర కింపురుషుల చేత గాని రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
2: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
2: వన్ పాయింట్ వీ హావ్ టు థింక్ హియర్.
1: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
2: He didn't ask for this prayer. He is not. He didn't ask for this prayer that he should not die at the hands of man.
1: Ramulu manavakaramu.
2: Rama is in a human form.
1: Ramulu chetane athri maranam jarugutundi.
2: So his death is at the hands of Rama.
1: కనుకనే దేవతల చేత జరిగేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ టు హ్యాపన్
1: కిరుల చేత జరిగేటువంటిది కాదు.
2: ఆర్ అదర్స్
1: కింపురు చేత జరిగేటువంటిది కాదు.
2: కింపురుష
1: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు.
2: ఐ నో అదర్ వే ఆర్ బీస్ట్ ఆర్ వాట్స్ ఎవర్
1: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను.
2: హీ కన్సిడర్డ్ దట్ మ్యాన్ ఇస్ సో లో.
1: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది.
2: అండ్ హీ థాట్ దట్ మ్యాన్ ఇస్ సో లో అండ్ and you so proud.
1: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి.
2: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ ఆస్క్.
1: విష్ణువు కూడా అతనికి వరం ఇచ్చాడు.
2: విష్ణు ఆల్సో గేవ్
1: దేవతల చేత కానీ
2: ఐదర్ బై ఏంజెల్స్
1: నరుల చేత కిరణుల చేత కానీ
2: ఆర్ కిన్నెర
1: కింపరుల చేత కానీ
2: పురుష
1: రాక్షసుల చేత
2: కానీ
1: నీకు మరణం ఉండదు ఉండదు అన్నాడు.
2: యు ఆర్ నాట్ గోయింగ్ టు డై.
1: కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముని కూడా దేవుడు కూడా అంగీకరించలేదు.
2: బట్ దిస్ ఎగ్జెంప్షన్ హాస్ నాట్ బీన్ సాట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఇదిలో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి.
2: దిస్ ఇస్ ద సీక్రెట్.
1: కాబట్టి రాముని ఇంకా పెద్దవాడైన తర్వాత రాముని అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు.
2: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైం.
1: దీనినే లంకకు చేరినప్పుడు
2: క్లోజ్ టు లంక
1: హనుమంతుడు పోయినప్పుడు
2: హనుమంత
1: లంకని చెప్తుంది.
2: లంకని స్టార్టెడ్ టెలింగ్
1: మన లంకకు చెడ్డ కాలం ప్రాప్తిస్తూ వచ్చింది.
2: బ్యాడ్ టైమ్స్ ఆర్ సో నియర్.
1: ఒక కోతి వచ్చి
2: ఎ మంకీ విల్ బి హియర్
1: ఈ లంకని కొట్టినప్పుడు
2: అండ్ వెన్ లంకని ఇస్ హర్ట్
1: ఆమె తల తిరిగి పడిపోయింది.
2: అండ్ షీ విల్ ఫాల్ విత్
1: ఈ లంకని సులభంగా పడేటువంటిది కాదు.
2: షీ నాట్ ఆర్డినరీ వన్.
1: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
2: ద మూమెంట్ షీ ఫెయింట్స్
1: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
2: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకని డైస్ దేర్ ఇస్ నో
1: సెక్యూరిటీ. లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
2: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
1: అని లంకని పోయి రావణుకు చెప్పింది.
2: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకని.
1: ఈ హనుమంతుడు ఎక్కడేవాడు?
2: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్?
1: అది కూడా మనం తెలుసుకోవాలి.
2: వీ హావ్ టు నో దాట్.
1: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
2: అండ్ కై కలెక్టెడ్ దట్ వాజ్ ఆఫ్ ప్రసాద్
1: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవే.
2: ద కప్ వాజ్ డ్రాప్డ్ దేర్ అట్ ద ప్లేస్ వేర్ అంజనీ దేవి వాజ్ ఇన్ మెడిటేషన్.
1: అంజనీ కాదు అంజనీ దేవి.
2: షీఈస్ అంజనీ దేవి.
1: ఆమె ఆ పాయసాన్ని తీసింది.
2: And she has received that pious.
1: ఆమె గర్భములోపల హనుమంతుడు ప్రాప్తించాడు.
2: And Hanuman is born because of the grace.
1: ఈ రామలక్ష్మణ భరత శత్రుల యొక్క అంశమే హనుమంతుడు కూడాను.
2: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
1: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామ కార్యములోపల పాల్గొంటూ వచ్చాడు.
2: సో హనుమాన్ ఎంజాయిడ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనూ ఉంటున్నాయి.
2: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ
1: వెతికి చూచిన వాడు లేరు.
2: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
1: నిదానంగా యోచన చేస్తే
2: ప్రతి
1: ఒక్కటి అర్థం లేనిటువంటి పదం అక్కడ ఏమాత్రమూ ఉండదు.
2: ఎవ్రీథింగ్ ఈజ్ హైలీ మీనింగ్ ఫుల్ అండ్ పర్పస్ ఫుల్.
1: ప్రతి కుటుంబములకు,
2: ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ,
1: ప్రతి అన్నదమ్ములకు, ప్రతి అక్క చెల్లెండ్రులకు,
2: సిస్టర్,
1: ప్రతి తల్లిదండ్రులకు,
2: పేరెంట్స్,
1: అన్ని రంగముల్లో కూడా ఇన్నో ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
2: రిసీవ్ ఐడియల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
1: ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి,
2: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్,
1: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి,
2: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
1: అనేటువంటి అన్ని కూడా రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
2: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణ.
1: ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
2: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
1: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ.
2: దిస్ మే మోడర్న్ ఏజ్ ఆర్ అల్ట్రా మోడర్న్ ఏజ్.
1: మాటనే సత్యాన్ని పాటించాలి,
4: విజయాన్ని
1: ప్రదర్శించాలి, విధేయతను నిరూపించాలి,
4: నిజమైనటువంటి
1: ఆదర్శాన్ని మనం అందించాలి.
4: ప్రతి
1: మానవుడు కూడా ఒక ఆదర్శాన్ని అందించే నిమిత్తమే జన్మించాడు, కానీ ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
4: ఎవ్రీ మ్యాన్ ఇస్ బోర్న్ టు బి ఎన్ ఐడియల్, నాట్ టు సింప్లీ లివ్.
1: ప్రతి వ్యక్తి కూడాను
4: ఎవ్రీ పర్సన్
1: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
4: ది బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీ షుడ్ బి ఎన్ ఐడియల్.
1: అతని ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
4: అండ్ ఎవ్రీవన్ డిజర్వ్స్ ది స్టేటస్.
1: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి,
4: and how mother should take care of the child,
1: bidda ye reethiga tallini gauravinchali,
4: and how the child should respect
1: mother, intiki vachinatundi aditi abhyagatanu ye reethiga manam gauravinchali,
4: our guests are to be received in respect.
1: Ivanni kulu oka kutumbam nunchi vachinatundivi.
4: All these norms are to be observed in every family.
1: Prapanchamanta oka illu,
4: the whole world is one home.
1: Manavulandaru oka kutumbame,
4: the humanity belongs to one family.
1: Kalukoni ee oka kutumbamainti manavulu ee vidhame bedabhavanaku avakasam ivvakunda.
4: In this family of humanity, there's not
1: differences.
4: Just as we have various limbs to this body,
1: చెయ్యి పనిచేస్తుంది,
4: ది హ్యాండ్ వర్క్స్,
1: కన్ను చూస్తుంది,
4: ఐ వాచెస్,
1: చెవులు వింటుంది,
4: ఇయర్స్ హియర్,
1: నోరు మాట్లాడుతుంది,
4: ది టంగ్ స్పీక్స్. కానీ
1: ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ,
4: దో దేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్,
1: అన్ని అంగములు కూడా నువ్వు శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో,
4: జస్ట్ యాజ్ యూ ఫైండ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ దిస్ బాడీ,
1: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారమే ధరిస్తూ వచ్చింది.
4: ఇన్ఫాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్
1: సొసైటీ. ఒక్క దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
4: ఇన్ఫాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ద లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్ పర్సనాలిటీ.
1: ఇది ఏ ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితులు.
4: దిస్ హాస్ బీన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
1: కనుక ఆనాది కాలం నుండి,
4: సిన్స్ గుడ్ ఓల్డ్ డేస్,
1: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ,
4: పాసింగ్ ఆన్ ది ఐడియల్ లైఫ్,
1: ఒక తల్లి కన్నటువంటి బిడ్డను
4: చిల్డ్రన్ ఆఫ్
1: మరొక తల్లి కన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు,
4: అండ్ వెన్ వన్స్ దే గాట్ మ్యారీడ్,
1: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
4: పేరెంట్స్ నెవర్ క్రైడ్ దట్ ద డాటర్ ఈస్ గోయింగ్ టు అనదర్ ప్లేస్.
1: ఇది మా కర్తవ్యం,
4: ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
4: మై డాటర్ హ్యాస్ టు గో టు ఇన్ లాస్ హౌస్ అండ్ సర్వ్ దేర్.
1: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యం నెరవేర్చాలి.
4: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్.
1: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
4: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్
1: ఆనందం లేదు.
4: లాస్ హౌస్,
1: అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
4: When daughter is to join her in-law's house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears.
1: వివాహం చేసినప్పుడు,
4: and when once they got married,
1: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
4: పేరెంట్స్ నెవర్ క్రైడ్ దట్ ద డాటర్ ఈస్ గోయింగ్ టు అనదర్ ప్లేస్.
1: ఇది మా కర్తవ్యం,
4: ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: నా బిడ్డ

0: నారములు అంటే నీరు.
1: నారము మీన్స్ వాటర్.
0: నయనములు అంటే కన్నులు.
1: నయన మీన్స్ ఐ.
0: నయనముల నుంచి వచ్చేటువంటి నీటి దారలే ఇది కంటి దారలని.
1: అండ్ యు నో ది ఐ షెడ్స్ టియర్స్.
0: ఇది శోక భాష్పం కాదు.
1: ఇట్స్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిసరీ.
0: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
1: ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: కనుక కంటి దారలను కంటే ఏమిటి, ఆనంద భాష్పములనే కంటి దారలు.
1: సో ద టియర్స్ ఆఫ్ జాయ్ షుడ్ ఫ్లో, నాట్ ద టియర్స్ ఆఫ్ మిసరీ.
0: దుఃఖంతో పరితపించేటువంటి దారలు కాదు ఇవి.
1: దే ఆర్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిసరీ అవుట్ ఆఫ్ సాడ్నెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండే.
1: దోస్ డేస్ వర్ హైలీ సేక్రెడ్.
0: ఒక్కొక్కరు వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది.
1: ఎవ్రీవన్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ. ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్.
0: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నాడంటే ఎంత బాధపడాలి.
1: ఇన్ఫాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్
0: హర్ సన్. కానీ మన చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
1: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
1: కౌసల్య నెవర్ క్రైడ్.
0: నాయన నీవు పుట్టావు.
1: You are born.
0: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
1: అండ్ ఐఎమ్ సో లక్కీ టు హావ్ యు.
0: నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
1: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్నెస్ టు డిశ్చార్జ్. అండ్ బోత్ ఆఫ్ us షుడ్ డు అవర్ డ్యూటీ.
0: నాయన అరణ్యానికి పోతున్నావు, నువ్వు బాధిస్తున్నావు. నువ్వు
1: యూ కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్.
0: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీ ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
1: In fact, this Ayodhya is the forest without you, and that forest with you is very Ayodhya.
0: కాబట్టి ఆ ఫారెస్ట్ నీకు అయోధ్య.
1: సో దట్ ఫారెస్ట్ ఈజ్ యువర్ అయోధ్య.
0: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
1: అండ్ దిస్ అయోధ్య వితౌట్ యూ ఈజ్ ఫారెస్ట్ ఫర్ ఆల్.
0: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
1: దట్ వాస్ ద ఐడియల్ టీచింగ్ ఆఫ్ ద మదర్స్ ఆఫ్ దోస్ డేస్.
0: కనుక
1: సో
0: మనం రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే
1: ఇన్ రామాయణ యాజ్ వి టేక్ ఈచ్ ఆస్పెక్ట్
0: ఆఫ్ ఎంతో ఆశ్చర్యమైనటువంటి యొక్క చిహ్నములంతా ఉంటున్నాయి.
1: మెనీ సర్ప్రైజింగ్ మొమెంట్స్
0: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
1: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ అస్టానిషింగ్.
0: దశరథుడు వస్తున్నాడు.
1: దశరథ వాస్ కమింగ్.
0: కానీ చూచినాడు.
1: హీ నోటిస్డ్.
0: తల్లి పడక ఇంట్లో లేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ వై.
0: రాములు ఉన్నాడు.
1: రామ వాస్ దేర్.
0: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
1: వాట్ ఈస్ ద రామ వాస్ డూయింగ్?
0: చిన్న పిల్లవాడు.
1: సో యంగ్.
0: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
0: చూచాడు దశరథుడు.
1: దశరథ నోటీస్.
0: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
1: And perhaps Rama must have played all the day, and because of the pain in the leg, he must have been pressing his feet. So he sent two servants.
0: Noppulu levu.
1: No pain at all.
0: Endukosam?
1: Why?
0: Ee kaala yokka swabhavamu.
1: And this is the nature of the body.
0: దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి.
1: అండ్ బాడీ హ్యాస్ టు బి మసాజ్.
0: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పరులు చేయటం మంచిది కాదు.
1: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
0: పరులు నా పాదంలో తెస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
1: ఇఫ్ అదర్స్ హావ్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్ అండ్ ద మాస్టర్.
0: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: కరెక్ట్. అందరూ సమత్వమే.
1: సో ఆల్ ఆర్ వన్.
0: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ బై రామ.
0: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
1: హీ నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
0: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారం యొక్క లక్షణములు, అవతారం యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
1: ద నేచర్, ద సైన్స్ అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
0: లావణ్యమని.
1: లావణ్య
0: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
1: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
0: దశరథుడు.
1: దశరథ.
0: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
1: హీ కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్.
0: కాబట్టి దశేంద్రియమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రామునటువంటి కుమారుడు పుడతాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద 10 సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
0: కాబట్టి రామును పుట్టాలంటే ఇంద్రియమును అనుగ్రహించుకోవాలి, ఇంద్రియమును అదుపుకుట్టుకోవాలి.
1: సో ఇఫ్ యూ ఆర్ టు హ్యావ్ ఎ సన్ ఆఫ్ రామ టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ వాస్ ది ఇన్నర్ టీచింగ్.
0: కైక.
1: కైక
0: చాలా మందర మాట విన్నట్టు.
1: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్.
0: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా.
1: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద థింగ్స్ సెడ్ బై మందర. అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
0: కాదు కాదు.
1: నో.
0: కేకే రాజ్యం యొక్క కుమార్తె కైక.
1: అండ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
0: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడు నీటిగా ఉండి చక్రం లోపల

0: ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి.
1: In fact, she supported Dasharatha every moment when the wheel was disturbed and she could hold her finger there.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక
1: is highly courageous and virtuous.
0: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
1: Do you think that she will be so low in me?
0: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
1: Do you mean say that you will make somebody to cry and shed
0: tears? కౌసల్యనిగా చాలా ప్రీతిగా ఉండేటువంటి.
1: And she loved Kausalya very much.
0: ఏదో ఈనాడు క్రమక్రమేణ కాలం కరిగే కొద్దీ కూడాను చరిత్రలు మారుతూ వచ్చినాయి.
1: As the times passed by, the story is also diverted.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
1: గాడ్ హెస్ ఆల్ ద డిటర్మినేషన్.
0: అది సౌశీల్యము.
1: దట్ ఇస్ సౌశీల్య క్యారెక్టర్.
0: అది అతని యవనముకు మూల కారణము.
1: దట్ ఇస్ ద కాజ్ క్యారెక్టర్
0: అతనికి వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడా లభించలేదు.
1: దేర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ ఎట్ ఆల్.
0: వృద్ధాప్యమే లేదు.
1: నో ఓల్డ్ ఏజ్.
0: ఎప్పుడు యవనుడే.
1: హి వాస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
1: హావ్ యు సీన్ కృష్ణ యాజ్ ఎ గ్రాండ్ ఫాదర్?
0: నో, ముసలివాడే కాలేదు.
1: నో, హి వాస్ నెవర్ ఓల్డ్.
0: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
0: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
1: హౌ కెన్ హి బి ఓల్డ్?
0: కాదు కాదు.
1: నో.
0: రాముడు,
1: రామ,
0: రామును కూడాను అంతే.
1: సో ఆల్సో రామ,
0: రామును కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
1: ఆల్వేస్
0: ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టి ముట్టిగా నడిచేటువంటి వాడు.
1: ఎనీ ఏజ్ వాస్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
0: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
1: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై గాడ్,
0: దేహానికి 77.
1: భగవాన్ ఈ 77.
0: కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు.
1: నో, హీస్ నాట్ వీక్ ఎట్ ఆల్.
0: క్విక్ గా నడుస్తాను.
1: హీ కెన్ వాక్ క్విక్లీ.
0: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
1: బట్ యూ, ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
0: నడచటం లేదు.
1: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
0: చిన్న పిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిడికులస్.
0: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
0: పరిగెత్తితే ఇప్పుడు అట్లు నవ్వుతారు.
1: సో ఆల్సో ఇట్ విల్ సేమ్ హిమ్. భగవాన్
0: రాణుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
1: సో హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ పర్ ది ఏజ్.
0: ఏ విధమైనటువంటి యొక్క బలహీనత నాకు లేవు, రావు.
1: నో వీక్నెస్ ఎట్ ఆల్, నో ఇల్ హెల్త్ ఎట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
0: ఏ అవతారమునకైనా సరియే.
1: Any incarnation.
0: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
1: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
0: నాకేమైనా మడతలు పడ్డాయా?
1: యూ ఫైండ్ ఎనీ రింకుల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
0: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బుల వలె వెలుగుతూ ఉన్నాయి.
1: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
0: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో ఇలా కొంత మిస్టేక్ వస్తుందేమో కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
1: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. భగవాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
0: ఈ వయసు వస్తే ఏ క్యాటరాక్ట్ ఆపరేషన్లకు ఏ దీనికో ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
1: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాటరాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
0: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు కనిపిస్తుంది.
1: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ డిస్టెన్స్.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
1: భగవాన్ హాస్ గాట్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు
0: అచీవ్ శక్తియా ఎవరికి తెలియదు.
1: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు ఎనీ.
0: ఎంత శక్తి అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
1: హీ విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
0: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని అదుపు కొడతాను.
1: ఇప్పుడు దీని ఎక్సెస్ హీ విల్ పుట్ ఇట్ అండర్ చెక్.
0: ఇది ఎట్లా ఉంటుందంటే స్పీడ్ బ్రేకర్స్ అని ఉంటుంటారు చూడండి రోడ్ లో.
1: ఇట్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
0: అవి కొన్ని చోట్ల పెద్దగా ఎత్తుగా కట్టేస్తారు.
1: అట్ సర్టన్ ప్లేస్ దే ఆర్ సో హై.
0: కొన్ని దగ్గర రెండు పెట్టేస్తారు.
1: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
0: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
1: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
0: అంతేగాని కార్ లో దోషం లేదు.
1: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
0: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
1: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై స్పీడ్.
0: ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
1: ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: వెన్ డు యు నో?
0: క్రమక్రమేణ ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
1: గ్రాడ్యువల్లీ విల్ కమ్ టు నో.
0: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
1: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
0: దేహం మానవాకారమే కానీ
1: బాడీ ఈజ్ హ్యూమన్.
0: మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి.
1: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్, హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
0: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
1: డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: దేహం పంచభౌతికము.
1: ద బాడీ హ్యాస్ టు సెన్స్.
0: దేహం కూరక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
1: ఇన్ వెలర్ ఇస్
0: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాలు ముద్రలు లేవు.
1: ఇట్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: నిజంబు చూడ, ఐ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్, ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: దేహం దేహం అంటే అదే నిజమైన దేవ సంబంధం.
1: అండ్ దాట్ ఇస్ ది బేసిక్ ఇన్వెలర్.
0: రాముడు కృష్ణుడు కూడా అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
1: దాట్ వాస్ ది లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
0: కట్టగడపడికి రాముడు పోయాడు,
1: రామ లెఫ్ట్,
0: కృష్ణుడు పోయాడు దేహాన్ని. కానీ ఎట్ల పోయారు?
1: వీళ్ళందరూ
0: తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
1: Many people who do not know they think
0: యాదవుల లోపల ముసలం ముట్టి ఒకరికొకరు కొట్టుకుని చంపుకున్నారు.
1: దే థాట్ దట్ దే కిల్డ్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
1: ఇట్స్ not so.
0: రాముడు సరయూ నదిలో దిగాడు.
1: Rama got down into Sarayu river.
0: సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
1: There he disappeared.
0: ముందుగానే సీతను పంపించాడు.
1: He sent Sita first.
0: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
1: So also Krishna.
0: ద్వారక లోపల పోయి.
1: There in Dwaraka.
0: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
1: As he was gone.
0: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
1: He sat under a tree.
0: ఉద్ధవుడు చూచాడు.
1: Uddhava saw.
0: చూచినాడు ఒక నిమిషంలో అర్ధత్వానమైపోయాడు.
1: And then he has withdrawn, vanished in a moment of time.
0: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
1: In fact, they cannot leave the mortal coil at the hands of anybody.
0: కనుకనే దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
1: You should have all the power and the strength to know the divine.
0: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
1: Then you can understand, comprehend the divinity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీతో పాటు తిరుగుతూ మీతో పాటు తింటూ
1: భగవాన్
0: తిరుగుతూ మీతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ
1: భగవాన్ మూవ్ సమిస్తే
0: ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
1: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
0: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్
0: అజ్ఞానమే మీకు నిజమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తుండాలి.
1: అండ్ ఇట్స్ ఇగ్నోరెన్స్ దట్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
0: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వీక్నెస్.
0: కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటారు,
1: సమ్ విమెన్
0: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లా నడుస్తూ ఉంటారే అంటారు.
1: విమెన్ సే, స్వామి యు హావ్ గాట్ సమ్ పెయిన్ ఇన్ ది లెగ్.
0: నాకు ఏ కాలు నొప్పి లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నేను ఆనందంగా తిరుగుతున్నాను.
1: భగవాన్ మోస్ట్ బ్లెస్డ్లీ.
0: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
1: దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్.
0: ఇది రోబ్ ఉంటుంది.
1: హియర్ ఇస్ ద రోబ్.
0: ఈ రోబు మోకాటి వరకు కూడా కుడతారు.
1: ఇట్ ఇస్ సో లాంగ్.
0: అక్కడ కుట్టి వేస్తారు.
1: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ అట్ ద బాటమ్.
0: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
1: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్.
0: నేను కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
1: అండ్ దేర్ ఫర్ ద రోబ్ నేచురలీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్.
0: ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
1: ఇఫ్ యూ నో ద రీజన్ యూ నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
0: కుట్టింటారు, కాలు ముందు పెడితే ఇది వెనక్కి పోతుంది.
1: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
0: ఫ్యాషన్ కింద పోయింది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
0: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
1: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్, సో బ్యూటిఫుల్.
0: మృదుమధురమైనటువంటి నడక.
1: ఇట్స్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
0: మృదువైనటువంటి నడక.
1: అండ్ సో స్వీట్.
0: రఫ్ గా పోయేటువంటిది కాదు.
1: సో డెలికేట్, నాట్ రఫ్.
0: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
0: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
1: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణ లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
0: ఇంకా కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
1: ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
0: ముందు ముందు మీకు తెలిపి
1: భగవాన్ విల్ టీచ్ యు.
0: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
1: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 33rd డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 15 సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ డీటెయిల్ ది సీక్రెట్ బిహైండ్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇట్స్ రిజల్ట్. శ్రీ భగవాన్ వాచ.
1: కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనస స్మరణ్. కర్మలను ఆచరించటలో కాని, కర్మలను ఆచరించకపోవటలో కాని ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యములను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయం.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియో చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ, ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: కారణం మనసునందలి మాలిన్యములు అనేక విధములైనటువంటి భావములను పురికొల్పుతూ ఉంటాయి.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేడ్ ఇన్ సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసునందలి మాలిన్యము, హృదయం నందలి వాసన, చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ, ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ Whatever the action, he will not be bound by that. He will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyarthamu gavinchatalo tama kartavyamani bhavistuntaru.
2: People who do not recognize this particular truth renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగములో సోమరత్వములకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
2: గీత హాస్ రిపీటెడ్లీ వార్న్డ్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ ద యోగా ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యోగా టు బి ప్రాక్టీస్డ్.
1: అది అనాసక్తి. ఆసక్తి లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
2: దట్ ఈస్ ద యోగా ఆఫ్ అనాసక్తి, డిస్ఇంట్రెస్టెడ్నెస్, నాట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద థింగ్స్ దట్ ఆర్ పర్ఫార్మ్.
1: ఈ సాంఖ్యయోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
2: ఇన్ ది చాప్టర్ సాంఖ్య యోగ స్పెషల్ ఎంఫసిస్ హెస్ బీన్ లేడ్ ఆన్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగరాకటం ఇది సాధ్యము కాని పని.
2: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
1: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మను చేరడానికి ప్రయత్నించాలి.
2: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ టు గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ యాక్షన్స్ ఫ్రమ్ గుడ్ యాక్షన్స్ దెన్ హీ హాస్ టు రినౌన్స్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది ఇన్నర్ సీక్రెట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్స్?
1: ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతా వాక్యము.
2: ఇట్ ఈస్ గీతాస్ ప్రొక్లమేషన్ దాట్ అన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ అండ్ త్రూ యాక్షన్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ కెన్ బి అటైన్డ్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
2: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
2: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
1: అర్పణ తో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
2: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
2: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ ఎ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
1: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది.
2: ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ, ఎ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో యజ్ఞ ఇట్సెల్ఫ్.
1: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఎ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: భగవంతునికి అర్పితం గావించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్?
1: పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
2: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
1: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
2: ఈవెన్ వెన్ small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
1: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి.
2: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్ ది యాక్షన్
1: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
2: హౌ ప్యూర్ దే షుడ్ బి
1: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి.
2: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి
1: భగవంతునికి అర్పించుట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
2: వన్ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఆన్ ఆఫరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
2: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: Oka bhagavantuniki oka pushpam arpitam cheyalante aa pushpam nandalu undinatundi krimulanu manam dveru chesi danini parishuddha parichi aa pushpamnu bhagavata arpitam gaavistam.
2: If you want to offer a flower to the Lord, you remove the insects in the flower and make it pure, then only you offer it to the Lord.
1: Kanuka manamu cheyu prati karma kudanu భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
1: పుష్పమును సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
2: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
2: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
1: Gnana agnanamunu veru chesi
2: distinguishing between wise things and unwise things.
1: Gnanamunu agnanamunu telusukoni
2: understanding wisdom and ignorance.
1: Gnanamunu gnanamuto layamu gavinchatame sankhyam.
2: Sankhya refers to merging wisdom with wisdom.
1: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyam.
2: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
1: Ishwaranubhutini pondagoru varu motta mota కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
2: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
1: ఓర్పు,
2: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
1: పట్టుదల,
2: డిటర్మినేషన్,
1: శారీర మానసిక పరిశుద్ధము,
2: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
2: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
1: నిశ్చత్ సంపత్తి, ఇది శ్రమ, దమము, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
2: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్, శ్రమ, దమ, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
1: ఇక్కడ ఓర్పు,
2: పేషెన్స్.
1: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
2: Patience and forbearance is a very important characteristic which every person should have.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
2: Kings have been destroyed because they have lost this particular quality.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
2: Great rishis also were destroyed because they lost this particular quality of patience.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
2: Scholars also came to ruin because they lost this particular quality.
1: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
2: This particular quality of patience must be taken as an important shield and armor.
1: ఓర్పునే లేకుండా మానవత్వమునకి ఏమాత్రము విలువ రాణించదు.
2: There would be no value whatsoever to humanity and human beings if they do not have patience.
1: ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
2: This particular quality of patience is an important quality for స్థితప్రజ్ఞ.
1: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
2: Without having this particular quality of patience, we would not be able to attain that.
1: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
2: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
1: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
2: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
1: పవిత్రమైన కార్యములు యందు,
2: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
1: సారమాత్మకమైనటువంటి విషయములందు,
2: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
1: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
2: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్, విచ్ ఇన్ దీస్
1: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
2: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే గెట్,
1: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములకు సంభవించినప్పటికీ,
2: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ మే ఫేస్,
1: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
2: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
1: పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు.
2: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్, ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: ఓర్పు, పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
2: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
1: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
2: One cannot live without the other.
1: పట్టుదల వీడించి మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
2: Without determination, the patience will not be able to establish itself well.
1: ఓర్పును కోల్పోతే మా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
2: If we lose patience, determination also will not be there.
1: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
2: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్.
1: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను, భావములు కూడాను మనం పరిశుద్ధం గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ వీ అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వీ షుడ్ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: ఇందులో రాగద్వేషములు,
2: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
1: అభిమాన మమకారములు,
2: ఈగోనెస్, ఈగోయిజం,
1: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
2: వీ షుడ్ రిమూవ్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ మైండ్.
1: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ కంట్రోల్.
1: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుపుతుందను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజన్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్డ్రా ఇట్ సెల్ఫ్, వీ షుడ్ హ్యావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
1: ఈ ప్రధానమైనటువంటి గుణములు స్థితప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
2: గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
1: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము.
2: ది ఏరియా అండ్ ద ఫీల్డ్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ ఈజ్.
1: ఇందులో నిష్కామ కర్మకు చాలా ప్రధానత అందించింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ ఫర్ నిష్కామ యాక్షన్.
1: అర్థము మన ముఖం యొక్క స్వరూపాన్ని ఏ విధంగా నిరూపిస్తుందో,
2: జస్ట్ యాజ్ మిరర్ ప్రూవ్స్ ది టైప్ ఆఫ్ ఫేస్ దట్ వీ హ్యావ్,
1: మన దేహమునందల టెంపరేచర్ ని ఏ విధంగా థర్మామీటర్ నిరూపిస్తుందో,
2: జస్ట్ యాజ్ థర్మామీటర్ గివ్స్ ది రీడింగ్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ,
1: మానవుని యొక్క మంచి చెడ్డలను కర్మకలాపంలో నిరూపిస్తుంది.
2: యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఎ పర్సన్ హ్యాస్.
1: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని తాను చేసేటువంటి కర్మల ద్వారానే మనకు గుర్తింప చేసుకోవచ్చు.
2: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
1: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
2: యూ వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
1: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
2: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
1: పవిత్రమైన హృదయుడుగా మనకు విశ్వసించవచ్చును.
2: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
1: కానీ అతను చేయు కర్మల యందు మహాపశుత్వాన్ని, రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
2: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
1: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు.
2: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
1: నిర్దయ నిద్యాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
2: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
1: కానీ కర్మ మార్గంలో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
2: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సాత్విక్.
1: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
2: ఇఫ్ యు వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
2: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దాట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
1: మానవుని యొక్క నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దాట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
1: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యమును చేరమని లేక సన్యాసమును పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించడం లేదు.
2: భగవద్గీత హ్యాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్, టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
1: కర్మ మార్గం మానవునికి ప్రధానమైనటువంటి ధర్మమని కూడా నిరూపించింది.
2: ఇట్ హాజ్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
1: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మమని కూడా బోధించింది.
2: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హాజ్ బీన్ ప్రూవ్డ్.
1: జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
2: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
1: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
1: కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
2: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
1: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు, సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మల యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
2: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వి మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
1: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
2: వి హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
1: అదర్స్. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
2: వి హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
1: ఆచరించాలి.
2: వి హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
2: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
1: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మను ఆచరించలేడు.
2: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
1: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
2: వీ విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
2: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
1: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది.
2: హియర్ దిస్ దెర్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
1: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
2: There are two important things which form the basis of a avarana and vichhepa.
1: Ee avarana vichhepamulaku roopamu ledu.
2: There is no particular form for these two avarana and vichhepa.
1: Avarana managa avarinchinatundi kappabadinatundi.
2: Avarana refers to the one which covers.
1: Ee vidhanga kappabadinatundi.
2: How does it cover?
1: Denito kappabadinatundi.
2: With what does it cover?
1: Ee yokka kappabadinatundi daanni manam ee vidhanga denni తీసివేయాలి.
2: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
1: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి, దీన్ని తీసివేయటం ఎట్లా?
2: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ హౌ డస్ ఇట్ కవర్ హౌ కెన్ ఇట్ బి రిమూవ్డ్.
1: ఇది మాయ యొక్క స్వభావం.
2: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ మాయ.
1: దారి ఎందు పడినటువంటి త్రాడును,
2: ఎ రోప్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద రోడ్,
1: చీకటిగా ఉన్న సమయంలో,
2: ఇన్ ది టైమ్ ఆఫ్ డార్క్నెస్,
1: ఇది పాము అని మనం భ్రమించాము.
2: వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఎ స్నేక్.
1: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
2: దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ హస్ కవర్డ్?
1: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
2: వీఆర్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఎ రోప్ ఈస్ కవర్డ్ విత్ ది.
1: కానీ పాము ఉన్నదా?
2: ఈస్ దేర్ స్నేక్?
1: లేదు.
2: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
2: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
1: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
2: Under what circumstances does it use its own influence on us?
1: ఇది చీకటి యందు ఆవరించినది.
2: In darkness there is this particular feeling.
1: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందను భ్రమ ఆవరించినదా?
2: Whether snake has covered the rope or delusion has covered us,
1: పామును త్రాడును పాము ఆవరించలేదు.
2: Snake has not covered the rope.
1: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
2: ఇట్ ఇస్ ది డెల్యూజన్ విచ్ హెస్ కవర్డ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
2: దిస్ డెల్యూజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మాయ.
1: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
2: వెన్ యూ పుట్ ఎ టార్చ్ ఆర్ వెన్ యూ లైట్ ఎ ల్యాంప్ దేర్ అండ్ సీ యూ డోంట్ ఫైండ్ ఎ స్నేక్ దేర్.
1: ఉన్నది త్రాడే.
2: దేర్ ఇస్ ఓన్లీ రోప్ దేర్.
1: కనుక ఆవరణం పోయినది.
2: Then this delusion has disappeared.
1: Unna padartham kanipistundali.
2: The real object is seen there.
1: Idi vichhepam.
2: This is vichhepa.
1: Unnadi eppatiki undide.
2: A thing which is existing is
1: also ye marpulu kudanu undavu.
2: There is no change whatsoever in that.
1: Bhramalu raavatam povatam idi kevalam oka vidhamainatundi bandhutvanga bhavinchukovachunu.
2: It is the delusion which comes and goes. It is something like
1: maya kani.
2: బీట్ మాయ.
1: బాధలు కానీ,
2: బీట్ పెయిన్స్,
1: నిందలు కానీ,
2: బీట్
1: నిష్క్రమములు కానీ,
2: సెన్షర్,
1: ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి.
2: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో లైక్ రిలేటివ్స్.
1: వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు.
2: రిలేటివ్స్ హూ హావ్ కమ్ టు అవర్ హౌస్ విల్ నాట్ స్టే దేర్ పర్మనెంట్.
1: రావటం పోవటం,
2: దే కమ్ అండ్ గో.
1: ఇదే విధంగానే మాయా అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
2: ఇన్ ద సేమ్ వే దిస్ మాయా కమ్స్ అండ్ గోస్ యాజ్ ద డెల్యూషన్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్.
1: ఉన్న త్రాడము కప్పబడినటువంటిది పాము.
2: ఇట్ ఈస్ ది స్నేక్ విచ్ కవర్స్ ద రోప్.
1: ఇదే ఆవరణం.
2: దిస్ ఈజ్ ఆవరణ.
1: కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము, ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
2: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
1: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
2: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్.
1: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
1: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
2: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్ టైమ్.
1: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింప చేసుకున్నాడు.
2: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him find in his self-effulgence.
1: Kani manamu pai pai drishtilu maatrame manamu abhruddhi gaavinchukuntunnam.
2: If we may be developing only superficial understanding,
1: antardrishti ప్రధానమైనటువంటిది.
2: It is the inner vision which is very important.
1: Adi shashvatamainటువంటిది.
2: That alone is permanent.
1: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
2: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ an outer vision which is impermanent and forgetting the inner vision which is true and which is sacred.
1: Bhagavantudu chesetuvanti pani adi.
2: It is this which God performs and does.
1: Nayana enta kalam ee jagattunandu nee jeevinchinappatikini enni vidhamula itvanti karmalu aacharinchinappatikini ivi kshanavanguram.
2: Child, for whatever time you may live in this world and whatever actions you perform, all these are temporary.
1: Bandhuttamunu అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
2: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
1: ఈ జీవిత ప్రవాహములో సర్వము కూడా నువ్వు ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
2: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
1: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనల్ని రక్షించగలవా?
2: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
1: పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది.
2: The thing which you are catching also is washed away.
1: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది.
2: The person catching also is washed away.
1: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
2: Person who is catching these things also will be
1: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
2: What is the use of catching hold of this?
1: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
2: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చేర్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
1: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరముగా ఆవించుకొని ఇంద్రియములను నిగ్రహించుకుని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున, రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీస్ట్
1: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
2: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
1: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి అందు నీవు ప్రవేశించాలి.
2: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
1: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
2: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
1: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయటం గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడానికి కాని కర్మని.
2: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ అ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కూడా కర్మ చేత కట్టబడినటువంటివి.
2: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కాని, దాన ధర్మాది వృత్తులు కాని మనం ఆచరించవచ్చు.
2: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎట్సెట్రా.
1: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
1: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
2: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుడు.
2: కృష్ణ హాస్ వార్న్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
1: యోగ కర్మ సుకౌశలం అన్నాడు.
2: హి హాస్ జస్ట్ సెడ్
1: కౌశలం అనే కాదు సుకౌశలం అన్నాడు.
2: హి హాస్ సెడ్ performing action skillfully is yoga.
1: intakante unnatamainatunti uttamainatunti sthanam marakutunnadu nayana.
2: There is a stage which is far beyond, far more sacred than this.
1: ee swargame satyamu nityamani neevu bhavinchaku.
2: Do not consider this heaven as a permanent
1: chine punya matya lokam visanti. Idi kontha kaalamuku tirigi digiravalasi vastundi.
2: At the end of the exhaustion of the merits we will have to come down to earth.
1: Idi tatkalikamainatunti camp.
2: This is only a temporary camp.
1: Indulo neevu shashvathanga jeevinchadaniki veelu kaadu.
2: You would not be able to permanently live in that.
1: Edo deha sambandhamaina indriya sambandhamaina bhoga bhagyamulu labhinchadani neevu bhavinchavachchu.
2: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind. Nithyam
1: nundi ye bhoga bhagyamulu neevu aashinchitevo deenikante kontha uttamaina kriyaga undavachchunu ante kaani antaku minchi maroka sukhamulu akkada levu.
2: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
1: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకు ఉన్నది.
2: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: అది ఏ? దైవాత్మ తత్వం.
2: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
1: ఇది బ్రహ్మ సంయోగము.
2: దిస్ ఈస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
1: ఇది ఆత్మానుసంధానము.
2: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
2: For attaining this particular state, you better perform actions without expecting the fruits thereof.
1: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
2: When you perform any action, there will certainly be a fruit for that action.
1: అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
2: There is no rule which says that you alone should enjoy the fruit of it.
1: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
2: Our grandfather might have sown a seed and developed
1: adi vruchyam ayi kaayalu gaache samayaniki tata garu povachunu.
2: The grandfather might have died by the time the tree gives fruits.
1: Kaani aa phalamulu tana manamallu tana kodukulu tana manamarallu kudanu anubhavinchochu kada.
2: The fruits of the tree may be enjoyed by the grandchildren of this particular person.
1: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీన్ని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
2: ఏ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ది యాక్షన్ మైట్ నాట్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: ఆ ఫలితం ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
2: బట్ దేర్ ఆర్ ఫ్రూట్స్ అండ్ దట్ విల్ బి ఎంజాయ్డ్ బై సమ్ వన్.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలములు నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
2: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
1: mana peratiloni uchchamu enaatikaina phalamunistundi adi manavar evaraina bujistaru aneetunte oka vishala bhavamtone naati undachu.
2: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
1: Itti vishalamaina bhavamto paatinaatunte vruchyam yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
2: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
1: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు? నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు. అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
2: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్
1: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
2: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
1: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా విశాలం చేసుకోవటం ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
2: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
1: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
2: ఏ ఫీలింగ్ విచ్ మేక్స్ ఎ పర్సన్ టు అండర్టేక్ యాక్షన్ ఫర్ ది సేక్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ దిస్ ఎ గ్రేట్ యాక్షన్ గ్రేట్ ఫీలింగ్.
1: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాయి.
2: పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వ కర్మలు కూడాను మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై అస్ విల్ హావ్ టు పర్ఫార్మ్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
2: వన్ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ దట్ ఇట్ అనాసక్తి యోగ ఈజ్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి
1: యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
2: ఇన్ బుద్ధి యోగ దేర్ మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
1: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం,
2: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
1: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
2: దేర్ఫోర్ అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
2: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ వీ షుడ్ నాట్
1: క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
2: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
1: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము.
2: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన
2: విత్ ప్రాక్టీస్ విల్ బి ఏబుల్ టు అచీవ్. ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
1: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
2: దేర్ఫోర్

0: సత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
0: సర్వత్రా పంచభూతాని.
1: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
0: అష్టము, ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
1: వి షుడ్ హావ్ టు ప్రూవ్ టు అవర్సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
0: ఎక్కడ చూచినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడికూడను ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
1: వేర్ ఎవర్ యు సీ బీట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్ యు విల్ ఫైండ్ ఓన్లీ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ భూతములు కూడాను పరమాత్మని యొక్క ప్రతిబింబము లే.
1: దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఇలా అంశములే,
1: దిస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము, ఇదే భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
1: Considering all these things as the aspects of God, this becomes an offering to the God.
0: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి ఎందుంచుకొని కర్మల ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
1: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
0: మనం పైపై దృష్టిని మాత్రమే అభివృద్ధి పరచుకోరాదు.
1: We should not develop only external vision.
0: ఒకానొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ కింగ్ జనక హెడ్ కాల్డ్ ది అసెంబ్లీ ఆఫ్ గ్రేట్ స్కాలర్స్.
0: ఇందులో గొప్ప గొప్ప పండితులంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: గ్రేట్ స్కాలర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్.
0: ప్రతివాద భయంకరులు కూడాను ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ఫ్రై
0: వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్ట్.
0: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హు ఆర్ కంపేర్డ్ టు జస్ట్ రైట్ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
0: వీరి ప్రతిజ్ఞలు పట్టుకు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: ది అసెంబ్లీ వాస్ సచ్ దట్ దేర్ వాస్ నో రూమ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు ఎంటర్ ఇన్.
0: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటుంది, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: ఇన్ ది అసెంబ్లీ అండ్ ది మీటింగ్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై కింగ్ జనక ఓన్లీ గ్రేట్ అకాంప్లిష్డ్ పీపుల్ విల్ హావ్ ఆన్ ఆపర్చునిటీ.
0: వంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
1: ఇన్ సచ్ ఎ గ్రేట్ మ్యాగ్నిఫిసెంట్ అసెంబ్లీ అష్టావక్ర ట్రై టు ఎంటర్.
0: అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు?
1: Who was prepared to leave Astavakra to enter
0: into the world? Atanaki recommendation ledu.
1: He did not have any recommendation whatsoever.
0: Atanaki etti sahayamu ledu.
1: He did not have any help.
0: Atanaki daiva sahayam okkate.
1: The only help that he had was
0: dani namminatundi variki evariki kudani ye vidhamainatundi yokka nashta kashtamulunu praaptinchavu.
1: Whoever has firm faith in God will not be put to any
0: sort tatkarikanga addulu tagilinappatikini adi munmundu vijayanni sadhimpa chestundi.
1: Temporarily there may be some obstacles, at the end he is sure to
0: kaani moodu dinamulu జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
1: త్రీ డేస్ హీ హాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
0: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్.
0: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
1: హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిస్ రెజల్యూషన్ థింకింగ్ దట్ great scholars are of course entering, I will also get a chance.
0: Kani evaro oka mahaneedu itani yokka paristhitini chusi janaka maharajunku cheppadu.
1: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this
0: itani valo vruddhudu kaadu.
1: He is not an elderly person.
0: Madhya vayaskuduga untunnadu.
1: He is a person of the middle age.
0: Itaniki emaatram kudano anubhavam lenattuga kanipistundadi.
1: He does not seem to have much of experience.
0: Kani anubhavam niragamam anantundi nirnayinchadam sadhyam kaadu.
1: It is difficult to say whether he is having experience or he doesn't have.
0: Etti puttalo etti paamundunu.
1: We do not know what type of person he is.
0: Kanaka elanti vyakti nandu elanti pavitramainatundi yokka vishayamulu velavadutundayo gurtinchukovalani janaka maharaju atanlo lopala pravesha pettadu. Janaka maharaju tana yokka sthanamlo aasinudayyadu.
1: King Janaka took his seat.
0: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
1: At that time Astavakra entered the hall.
0: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
1: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లవ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
0: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
1: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్, హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లవ్.
0: ఈ లోపల

0: అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
1: Meanwhile, what happened was, Astavakra began laughing louder than the
0: scholars. కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
1: There is a reason for our laughing. There is no.
0: కానీ ఇతరు నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
1: It became a big problem for them as to why this man should laugh at us.
0: ఇలాంటి వికార ఆకారమును చూసిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
1: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
0: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
1: This may be considered as ignorance.
0: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూసి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
1: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
0: the child. Chanti bidda takshame elanti varisthayamaina vaaru kuda teliyakundani navutaru.
1: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
0: Amayakatvamlo undinatundi pavitrata.
1: This is the greatest and sacredness of
0: kaani ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
1: There is sacredness which is inherent in innocence.
0: Panditulandaru kuda chaala goppavaru.
1: Scholars who have assembled them, they were very
0: amaya great. Amayakatvam emaatram kuda cheriledu vallo.
1: There is no innocence there.
0: Kanuka vaaru ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
1: దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ది కాజ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ లవింగ్ సో లౌడ్.
0: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో, కానీ ఈ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీని వల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
1: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్, who are you? We do not know. When we looked at you, your form made us laugh. Why are you laughing in response to our laughter?
0: Ayya, neen ikkade edo goppa panditula mahasabha jarugutundalani nenu praveshinchanu.
1: Well sir, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
0: Ilanti varanta ee okka samaveshamlo untunnarante nenu ee janaka maharaj samaveshaniki vachi undevaadani kaadu.
1: If only I had known such people are in this assembly, I would not have come to this.
0: Neenu goppa goppa maha panditulantara undarani cheppi praveshinchanu.
1: I entered here thinking that there are great scholars,
0: kaani ikkadanta charmakarulu maatrame untunnaru.
1: But there are only cobblers here.
0: Ee maata vineetappudiki panditulaku chaala kopam vachindi.
1: Those scholars who assembled there were very angry when he uttered like this.
0: Charmakarulu ante cheppulu kutteetunte varu ani dini artham.
1: Charmakarulu refers to a cobbler who stitches.
0: Inta kathinamainatundi padam upayogapadutunnava ani andaru kodunu chaala ugrulainaru.
1: All those scholars were very angry for using such an abusive or insulting word.
0: Astavakrudu cheppadu.
1: Astav
0: mee cheryalaku ee padame sariyainatundi padam annadu.
1: This is a proper word to describe your action, he said.
0: Cheppulu kutteetunte variki charmam yokka vishayam baagu telustundi kaani migitha variki em maatramu teliyadu.
1: Only cobblers will be able to recognize the value of the skin, others would not be able to do it.
0: Kaabatti meerandaru naa charmani chusi navutunnaru.
1: All of you are laughing at my skin.
0: Maa yokka panditkyanni chuttaaniki meeru praveshapettaledu.
1: You have not cared to find out my
0: cheyaledu.
1: You have not made any efforts to know my scholarship.
0: Kanaka panditulainatunte varu antardarshanam kaligi untundali.
1: Pandits should have the capacity to look inward.
0: Kanuku ee antardeshame leinatundi oka tattvamu idi panditjaniki oka e maatram konnu avakasham kadannadu.
1: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
0: Ee satyanni gurtinchinatundi janakudu idanni praveshapetti idanto panditjam yokka vishayanni ప్రదర్శించమని కోరాడు.
1: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటూ ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
0: అదే విధముగాని లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌ ఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
0: కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే, చిత్తము యొక్క ప్రభావమే.
1: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
0: హృదయము యొక్క శాంత స్వభావమును తాను పరిశీలిస్తాడు.
1: God looks to the purity of the heart and the inner peace of the heart.
0: కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరుచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూసుకోవాలి.
1: We should develop inner vision and develop inner peace.
0: ఎట్టి సమయమునందు కానీ మనం ఉద్రేకములకు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనం గురి కారాదు.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బీ ఇట్ వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
0: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
1: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
0: మ్యాటర్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
1: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ us సే ఇన్సల్ట్ యూ.
0: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
0: ఇన్సల్ట్. దీనికి నీవు ఏమాత్రం కూడా నువ్వు ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
1: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్.
0: శాంతంగా ఉంటుంటే నీ పైన అతని కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
1: If you are peaceful, all the anger that he has may be poured out.
0: కానీ దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
1: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
0: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
1: Let us just presume that a particular person is vomiting.
0: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
0: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ టు ద స్టమక్.
0: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
0: ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సెక్ట్స్ దేర్ విల్ బి ల్యాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
0: కనుక దేహంలో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇంటూ అవర్ బాడీ.
0: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
0: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
1: At such a time, we should not give medicine to stop his vomiting.
0: Mandulu isthe em avutundi, edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopana undinanta varaku tirigi eppudaina mari raavachu.
1: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
0: Kanuka aa malinyam bayata pade anta varaku niyu ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
1: యు షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యు షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
0: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
1: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
0: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
1: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
0: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
1: వన్స్ హీ బికమ్స్ వీక్, వాట్ ఎవర్ యు సే హీ విల్ ఒబే.
0: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
1: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
0: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
1: వెన్ ఎవర్ ఎ పర్సన్ ఈస్ టెలింగ్ సంథింగ్, డోంట్ అబ్స్ట్రక్ట్.
0: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
1: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే, యాజ్ లాంగ్ యాజ్ హి వాంట్స్ టు లెట్ హిమ్ సే.
0: వహించాలి.
1: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
0: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
1: దిస్ గివ్స్ యు జాయ్.
0: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
1: ది సేమ్ జాయ్ గివ్స్ యు హ్యాపీనెస్.
0: ఈ సంతోషమే మనకు స్వర్గము.
1: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
0: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
1: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
0: ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
1: ఆఫ్ ఆల్ ది క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్ ఇస్ వెరీ
0: ఇంపార్టెంట్ చెప్తాను.
1: స్వామి హస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
0: క్షమ సత్యం.
1: Forbearance is truth.
0: Chama dharmamu.
1: Forbearance is dharma.
0: Chama vedamu.
1: Forbearance is veda.
0: Chama ahimsa.
1: Forbearance is non-violence.
0: Chama dharmamu.
1: Forbearance is dharma also.
0: Chama santoshamu.
1: It also is joy.
0: Chama sarvamu.
1: It is everything.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
0: ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
1: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యావ్ దిస్ క్షమ, దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ, ఉపరతి అండ్ ఆల్ ద అదర్ థింగ్స్.
0: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్
0: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధం.
1: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
0: బయటపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన నూనెంత వేసుకుని ఉండినంత మాత్రం అది పరిశుద్ధం కాదు.
1: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పెర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
0: పరిశుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
1: ఎక్స్టర్నల్ యూ మే ప్యూరిఫై అవర్సెల్స్.
0: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటి
1: ఇన్నర్ ప్యూరిటీ.
0: కారణం ఏమనగా అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ. భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
1: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైన ప్రదేశంగా మనం నిరూపించాలి.
1: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్స్
0: ఇది పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై ఇట్.
0: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మన గోచరం కాదు.
1: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
0: అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
1: ది ఇన్డ్వెల్లింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వేర్ ఎవర్ యు గో.
0: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ ఎన్ ఐడియల్ పర్సన్ అండ్ స్థితప్రజ్ఞ.
0: ఇక్కడ శమం,
1: టేక్ వన్ శమం,
0: మనశ్శాంతి,
1: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
0: దమము,
1: దమం,
0: ఇంద్రియ నిగ్రహం,
1: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
0: ఉపరతి,
1: ఉపరతి,
0: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన,
1: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
0: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
1: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
0: తితిక్ష,
1: తితిక్ష,
0: ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
0: ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
0: ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
1: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
0: శ్రద్ధ అనగా గురువునందు కాని పండితులు ఎందు కాని తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్ర వాక్యమో భగవత్ వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
1: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
0: సమాధానం,
1: సమాధానం,
0: ఈ సమాధానం అంటేనేగా ఏమిటంటే అన్నింటి ఎందుకును సంతృప్తి కలిగి ఉంటుండాలి.
1: సమాధానం రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
0: ఇంతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం.
1: నాట్ మెయిన్లీ దాట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
0: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హ్యాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
0: మానవుని ఎందు అచంచలత్వము ఏర్పడుతుంది.
1: Man will be able to have firmness, steadiness.
0: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
1: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
0: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
0: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలు యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్
0: వాంఛలు యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: When one has disgust for desires of the objects of the world,
0: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
1: Then only he will have sense control and then only
0: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్ బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: When there is peace of mind, there is inner and outer purity.
0: అంతర్ బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
1: When there is inner and outer purity, patience will become automatic second nature.
0: కనుకొని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
0: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
1: బై హార్టింగ్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
1: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
0: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
1: దెన్ ఓన్లీ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day, we'll have to practice by making it inward property of our own selves.
2: That was the 33rd In a series of 34 discourses, Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: term.
1: God is love, is the very embodiment of love. In this world, we are not able to understand a fraction of this love. Without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions?
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Shantamu. Sakhyamu. దాస్యము, అనురాగము, వాత్సల్యము, మధురం, ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే.
1: పీస్, ఫ్రెండ్షిప్, సర్విట్యూడ్, ఎఫెక్షన్, లవ్, దీస్ ఆర్ ఆల్ ది సినోనిమ్స్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధిగా అమించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది.
1: ద మోర్ మ్యాన్ డెవలప్స్ లవ్, మోర్ బ్లిస్ఫుల్ హీ వుడ్ బి.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఎస్పైర్స్ టు బి బ్లిస్ఫుల్.
0: నిరంతరము కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు.
1: మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్వేస్.
0: కారణమేమిటి?
1: వై?
0: మానవుడు ఆనందమునందే పుట్టినాడు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్.
0: ఆనందమునందే జీవిస్తున్నాడు.
1: He lives in bliss.
0: ఆనందమునందు అంత్యమవుతున్నాడు.
1: He ends his life in bliss.
0: ఈ ఆనందమే దైవ స్వరూపము.
1: Bliss is God.
0: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తరయందే ఉంచుకొని బయట ప్రపంచమునందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Divinity is latent within man, but man is in search of the divine in the outside world.
0: మానవుని వదిలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు.
1: లీవింగ్ మ్యాన్ ఆన్ వన్ సైడ్ యు డోంట్ గెట్ బ్లిస్ ఎనీవేర్ ఎల్స్.
0: చదువులో ఆనందం ఉన్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు.
1: మ్యాన్ స్ట్రెయిన్స్ హిమ్సెల్ఫ్ దట్ హుడ్ బి హ్యాపీ బై లెర్నింగ్.
0: ఉద్యోగంలో ఆనందం ఉన్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
1: హి మేక్స్ ఎవరీ ఎఫర్ట్ టు టేక్ ఎ జాబ్ సో యాస్ టు బి హ్యాపీ.
0: పదవులలో ఆనందం ఉన్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
1: హి స్ట్రగుల్స్ హార్డ్ టు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ థింకింగ్ దట్ యు వుడ్ బి హ్యాపీ.
0: కానీ గృహస్థ ధర్మమునందు ఆనందమున్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు.
1: హి థింక్స్ దట్ హి విల్ బి హ్యాపీ ఇఫ్ హి ఎంటర్స్ ఇంటూ ఫ్యామిలీ లైఫ్.
0: కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హి ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దిస్ హ్యాపీనెస్.
0: భగవంతునికున్న సమస్త నామములు ఎందు కూడాను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి నామము.
1: Of all the tributes of names of God, సచ్చిత్ ఆనంద is the most precious.
0: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
1: If man is to attain that bliss, one has to follow this path of సచ్చిత్ ఆనంద.
0: అనగా త్రికాలములు ఎందు త్రిలోకములు ఎందు మారినటువంటి సత్యమే సత్.
1: సత్ ఇస్ ది ట్రూత్ దట్ రిమైన్స్ ది సేమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యను మనం కొనగలవాలన్న సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్, వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానమే.
1: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్.
0: ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి.
1: Out of this total understanding, you can attain the divine.
0: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
1: Where these three principles, సచ్చిత్ ఆనంద exist, there is supreme bliss, బ్రహ్మానంద.
0: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
1: Man takes to spiritual pursuit to
0: నవవిధములైన మార్గమును అనుసరిస్తున్నాడు.
1: He follows ninefold path.
0: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
1: They all give him temporary satisfaction and not the bliss in total.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
1: They are all physical pursuits.
0: ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిత్య ఆనందము మనకు ప్రాప్తమవుతుంది.
1: When once you give up this external trend and path and take to inward path, you will attain bliss.
0: అట్టి నిత్యానందమును అట్టి బ్రహ్మానందమును అట్టి అద్వైతానందమును అనుభవించగోరిన వారు సత్ శక్తిని అనుసరించాలి.
1: Those that want this eternal, supreme, non-dual bliss, one should follow this path of Satchit Ananda.
0: కనుక ఇట్టి ఆనందం మనకు లభించవలనన్న సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి.
1: In order to reach this blissful state, one has to follow the path of
0: సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది.
1: Truth is everywhere.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు.
1: Truth is beyond time and space, beyond all estimates.
0: కాలాతీతమైనటువంటిది సత్యము.
1: It transcends time.
0: దేశాతీతమైనటువంటి సత్యము.
1: It's beyond space.
0: గుణాతీతమైనటువంటిది సత్యము.
1: Truth is attributeless.
0: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
1: When once we follow truth, naturally we can attain God, the embodiment of truth.
0: దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.
1: The Veda says that you have to work for your own emancipation.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
1: You should know your truth.
0: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
1: Investigate your own heart.
0: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
1: There lies the bliss.
0: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివి.
1: All physical paths confer the temporary satisfaction.
0: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
1: This body is called పిండము.
0: పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవునకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
1: Pindamu is the one that speaks that the body is the temple of God that gives him happiness to some extent.
0: కనుకే ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితము గావించటమే నిజమైన సాధన.
1: True spiritual path lies in offering this body to God.
0: మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు.
1: Man has four primary objectives in life.
0: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
1: The four objectives of life are righteousness, the wealth, the desire and liberation.
0: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తుంది.
1: These four objectives give us the peace and enjoyment in the external way.
0: ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
1: In this physical world they give us the peace.
0: ఈ భౌతికమైన లోకమునకు సుఖములను అందిస్తున్నాయి.
1: In this world it gives us all comfort.
0: కానీ ఇది కాదు మన సుఖము.
1: This is not true happiness.
0: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
1: There is fifth objective of life, the supreme love.
0: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని కుటపింది.
1: It is the science of love that makes you love God intensely.
0: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
1: The one that who goes through the sacred text of love will find liberation.
0: ముక్తి అనగా ఏమిటి?
1: What is liberation?
0: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గమునందు ముక్తాయం గావించుకునేదే ముక్తి.
1: Mukti, the liberation, means that which would put an end to external happiness pursuits.
0: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
1: What is to be offered to God?
0: అలాగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి.
1: Body is the temple of God, where God dwells in within. It has to be offered to him.
0: దీనిని పితృదానము అన్నారు.
1: This is called పితృధానము.
0: అనగా పితృపిండము.
1: Or పితృపిండము.
0: ఈ పిండమే దేహము.
1: This పిండము is the body.
0: దీనిని దైవమునకు అర్పించడమే ముక్తి.
1: Offering this పిండము, the body, to God is ముక్తి, liberation.
0: అనగా ఈ దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను దైవార్పితమైన భావముతో మనము చేయాలి.
1: It only means that all our actions that we do with this body must be offered to God.
0: ఇదియే ఐదవ పురుషార్థమైనటువంటి శాస్త్రము.
1: This is the fifth sacred text of love.
0: ఇట్టి శాస్త్రమును బోధించే నిమిత్తము,
1: to teach this sacred text of love,
0: పవిత్రమైన ప్రేమను అందించే నిమిత్తము,
1: to pass on this sacred love,
0: ఈ ప్రేమను సర్వత్రా చాటే నిమిత్తము,
1: to publicize this love,
0: ఈ మకరందమును గోరించే నిమిత్తము,
1: to make you the drink in the nectar of love,
0: భగవంతుడే, నిరాకారి అయిన భగవంతుడే గోలోకము నుండి భూలోకమునకు స్వరూపమై దిగి వస్తున్నాడు.
1: The formless God descends down on earth విత్ ఎ ఫామ్.
0: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
1: ద డే ఆఫ్ ది సెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈస్ ది బర్త్ డే ఆఫ్ గాడ్.
0: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
1: వై డస్ హి ఇన్కార్నేట్?
0: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును కల్పించి ఉన్మత్తును గావించి తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
1: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
0: ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు.
1: The one who drinks the sweet nectar,
0: తాదాత్మ్య భావాన్ని పొందుతున్నాడు.
1: He identifies with God totally.
0: దీనిని నారదుడు కూడా చెప్పాడు.
1: Is also said by Narada.
0: మత్తో భవతి ఆత్మో భవతి ఆత్మారామో భవతి తప్తో భవతి నయో భవతి ఆనందో భవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గోనినటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
1: Man who drinks in this nectar of divinity identifies himself with God and enjoys the blissful state thereafter.
0: దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వం తెలుసుకునే నిమిత్తం కాదు.
1: నాట్ మియర్లీ టు నో ద టెంపరీ నేచర్ ఆఫ్ ద బాడీ అలోన్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్షన్స్.
0: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
0: కర్మల యందు ఫలితాన్ని తెలించాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ ద రివార్డ్స్ ఆఫ్ ద
0: భోగములకు దూరము త్యాగములకు సమీపము కావాలి.
1: We have to be so close to the principle of tyaga, sacrifice.
0: అట్టి త్యాగ స్వరూపుడు భగవంతుడు.
1: God is the very embodiment of sacrifice.
0: అట్టి త్యాగమయుడే భగవంతుడు.
1: God is sacrifice.
0: అట్టి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము.
1: And the bliss that you get out of this tyaga sacrifice is divine himself.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit of God.
0: కాలం అంతా ఇక్కడను దేహం పైన మనం ఇమిడ్చకూడదు.
1: We should not spend all the time taking care of the body.
0: దేహమునకు కొంత అవకాశం అందించాలి.
1: We do need to spend some time.
0: దేహాన్ని కూడాను సంరక్షించుకోవాలి.
1: We have to safeguard our body.
0: దేని కోసం?
1: What for?
0: దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము.
1: So as to serve God, the body is important.
0: కనుక దైవార్పితం ఏమి చేయాలి?
1: వాట్ ఇస్ దట్ ఇస్ టు బి సాక్రిఫైస్ సరెండర్.
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి.
1: ద టోటల్ లవ్ హ్యాస్ టు బి సరెండర్ టు గాడ్.
0: ఈ ప్రేమ ఎక్కడ నుంచి పుట్టింది?
1: వేర్ ఈస్ దిస్ లవ్ బోర్న్?
0: దైవమే దైవత్వం యొక్క ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి.
1: వీ హావ్ టు లివ్ అండ్ కంటిన్యూ టు లివ్ ఇన్ దిస్ లవ్.
0: జలమునందే పుట్టి జలమునందు పెరిగి జలములోనే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్వం.
1: యు నో దట్ యు ఫైండ్ ద బబుల్స్ దట్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్ దే సస్టైన్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ద వాటర్.
0: అదే విధంగానే మానవుడు ఆనందము నుండే పుట్టి ఆనందము నుండే జీవించి ఆనందం నుండే అంత్యం కావాలి.
1: సో మ్యాన్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లెస్ సస్టైన్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్ అండ్ గోస్ బ్యాక్ టు ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది.
1: Body is temporary at any point of time.
0: ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును కర్మను కాయమును కూడాను అర్పితం గావించకూడదు.
1: We should not waste our time and the body only for this temporary period.
0: మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి.
1: What we need is the virtue, the character.
0: ఈనాటి విద్యలయందు బలము త్యాగము కౌలికము కలిమి చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు.
1: In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact.
0: Kalimi, balimi, chalimi kaadu pradhanamu. Gunamu chaala avasaramu.
1: It's not the friendship, the association and the physical strength that matter.
0: Enni kalimini sampadinchinappudiki vyarthame.
1: One without the character, no matter what your physical strength he has, it is useless.
0: Kalimi poyina kudanu parvaledu. Chalimi poyina kudanu parvaledu. గుణములు మాత్రం పోషించుకోవాలి.
1: డజంట్ మ్యాటర్ ద ఫ్రెండ్షిప్ ఇస్ లాస్ట్.
0: ప్రాచీన కాలం నందు భారతీయులు
1: కీప్ అప్ ది క్యారెక్టర్.
0: అనేక విధములైన సాధనలు చేసి If wealth is lost, nothing is lost. Annaru.
1: In ancient days, Bharati has said, if wealth is lost, nothing is lost.
0: If wealth, health is lost, something is lost. Annaru.
1: They also said, if health is lost, something is lost.
0: If character is lost, everything is lost. Annaru.
1: They said, if character is lost, everything is lost.
0: Kani Kali Yuga Prabhavam Cheta, Inadu, character is lost, nothing is lost.
1: The effect of the Kali is such that we say that if character is lost, nothing is lost.
0: Wealth is lost, something is lost.
1: If wealth is lost, something is lost.
0: Health is lost, everything is lost.
1: If health is lost, everything is lost.
0: That's the maxim.
1: This is our travel in the reverse way.
0: ఇది కాదు మన యొక్క ప్రయాణము.
1: This is not our path of travel.
0: Character is lost, everything is lost.
1: It should be this way. Character is lost, everything.
0: గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో.
1: In this world, a person without character has no place.
0: కనుక మన యందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to sustain, to develop character.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనను సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: In order to foster, develop this sacred love, Krishna propagated and he taught through various of his teachings his own nature, the divine principle.
0: వర్షమును భరించుకోలేక గోకులవాసులందరికీ బాధపడుతుండగా గోవర్ధన గిరి ఎత్తడానికి వెళ్లాడు కృష్ణుడు.
1: Krishna went there to lift up the mountain Govardhanagiri as people could not bear the torrential rain.
0: మానవులకు కాలు మొదలుకునే తల వరకు కూడా సందేహం లే.
1: Man is full of doubts from top to toe.
0: ఆపాద మస్తకం వరకు కూడా అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు.
1: Man is full of doubts from top to toe.
0: రండి ఈ పర్వతం కింద కూర్చోండి మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికి కూడాను ప్రజలందరూ కూడాను బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: When Krishna said, come along and stand under this mountain, but people started doubting him. Here is a boy. Here is a mighty mountain. And can he lift it up? Is it possible?
0: ఈ విధమైన యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు.
1: Those that go by the physical frame and the physical strength.
0: దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమునే లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం.
1: It is divinity that goes by the character and not the physical strength.
0: భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an attempt to know the difference between God's love and the human love.
0: ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు.
1: Man wants to be loved by everybody from every quarter.
0: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
1: Man is prepared to receive, accept all the time.
0: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
1: But the divine love is not of that type.
0: ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ.
1: God's love gives and gives.
0: పుచ్చుకునేటువంటిది కాదు.
1: It never accepts.
0: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాయి.
1: The one that receives will have the hand down.
0: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాయి.
1: The hand of the giver will be on the top.
0: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కానీ అదో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
1: God is always on the top. He will never be low at any time.
0: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ థింగ్ హీ సజెస్ట్,
0: ఎక్కడ వెతికినప్పుడు భగవంతుడు స్వార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: స్వప్రయోజనమే లేదు.
1: దేర్ ఆర్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు.
1: మ్యాన్ కన్సిడర్స్ ద హ్యూమన్ లైఫ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ selfishness and self interest.
0: కనుకనే ఈనాడు ఈ స్వార్థం అనేటువంటిది ఈనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడా ప్రత్యక్షమవుతుంది.
1: That day when we sacrifice this selfishness, we'll be spiritual.
0: ఏమిటి ఈ స్వార్థం?
1: What is this selfishness?
0: స్వార్థం అంటే ఏమిటి?
1: What do you mean by
0: selfishness? దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని ఆనందం ఏమిటి?
1: What is happiness that lies
0: there? దీని గమ్యమే లేదు.
1: ఇట్ హెస్ నో గోల్.
0: దీనికి ఆనందమే లేదు,
1: నో హ్యాపీనెస్.
0: కానీ కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కుపోతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ హిస్ ఇమాజినేషన్ ఇల్యూజన్ దట్ మేక్స్ హిమ్ ఐడెంటిఫై ద బాడీ సెల్ఫిష్నెస్.
0: ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి.
1: ఆల్ ద ఫిజికల్ యాక్టివిటీ కన్ఫర్స్ ద పీస్ టెంపరీ ఆర్ పర్మనెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ యాజ్ ద కేస్ మే బి.
0: ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివి,
1: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం?
1: Why should we lose that permanent blissful state?
0: అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: Because we don't know that's permanent immortal eternal bliss, so we struggle for this temporary peace.
0: కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం.
1: When once we know the permanent truth, we will not be mindful of this fleeting joy.
0: ప్రతి పనికి ఎందుకుడను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి.
1: In every activity, we have to inquire principle of truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు.
1: The one who recognizes this truth will always be in bliss.
0: ప్రేమనే దీని సత్యము.
1: Love is truth.
0: ప్రేమనే దీని జీవితము.
1: And the life.
0: ప్రేమనే దీని గమ్యము.
1: And love is the goal. Love is the objective.
0: ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థము దీనికి సాటి రావు.
1: Love equals none, the one without the second.
0: కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే.
1: Love equals love alone.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమ స్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి.
1: Through the path of love, you can reach the embodiment of love, God himself.
0: కానీ లౌకికమైన ప్రేమ కాదు.
1: It's not physical love.
0: భౌతికమైన ప్రేమ కాదు.
1: Not worldly love.
0: లే కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
1: It's not anything physical.
0: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
1: It's not external.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: It is internal, inner, latent love.
0: ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు.
1: In either way, either by criticism or elation or praise, profit or loss, in any way or other, you can certainly reach God.
0: నిండు సభలోపల,
1: in the open court,
0: శిశుపాలుడు,
1: శిశుపాల
0: కృష్ణుని అనేక విధములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు.
1: శిశుపాల క్రిటిసైజ్డ్ కృష్ణ ఇన్ ఎవ్రీ వే.
0: వినరాని మాటలన్నీ కూడా వినిపించాడు.
1: He spoke those words that we can't hear.
0: ఆ సభలోనే ఉండినటువంటి ధర్మజుడు దాన్ని భరించుకోలేకపోయాడు.
1: Dharmaja could not bear all this going on.
0: Kungipoyadu, kusinchipoyadu.
1: He was totally depressed, frustrated listening to these accusations.
0: Yevidhamai yokka talampulu lenetundi oka sthitilo ninchipoyadu.
1: He could not think of anything else because of this situation.
0: Ee dooshanlu vintu undagane aa shishupalu yokka pranam vachi bhagavantunlo cheripoyindi.
1: As he was listening to this uncharitable criticism, he could find the life
0: marinta tupalu vale adarchindi
1: God.
0: ఇది మరింత చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నెరవేరింది.
1: దిస్ సిచ్యువేషన్ మేడ్ హిమ్ మచ్ మోర్ డిస్సాటిస్ఫైడ్.
0: ఇన్ని విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ ఇదియా? భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అగ్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ డౌటింగ్ ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ రిచ్డ్ ఫెలో దట్ మర్జెస్ ఇన్ ద డివైన్? డస్ ఇట్ హ్యాపెన్ సో?
0: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు.
1: అండ్ ధర్మజ వాజ్ ఆఫరింగ్ ద ఫస్ట్ రెస్పెక్ట్స్ టు కృష్ణ.
0: ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడిగా నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు.
1: హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు పే యువర్ ఫస్ట్ రెస్పెక్ట్స్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సేజెస్ అండ్ సెయింట్స్?
0: ఈ విమర్శించేటప్పటికీ భరించుకునలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు.
1: ధర్మజ క్వశ్చన్ నారద వాజ్ సిట్టింగ్ బై హిస్ సైడ్.
0: నారద, ఈ దూషణుల యొక్క అంతరార్థము, ఈ ఐక్యత యొక్క అంతరార్థము గురించి నాకు కొంత బోధించుము అని చెప్పాడు.
1: నారద, టీచ్ మీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఫాల్స్ అక్యూజేషన్ అండ్ ద మర్జర్ లేటర్.
0: రాజభూషణ, తీక్షణ భూషణ తిరస్కారములన్నీ కూడా దేహములకే కాని ఆత్మకు కాదు.
1: క్రిటిసిజం or the praise relate to the body, nothing to the spirit.
0: ee shishupalanu kuda nu prema chetane dushistunnadu kani desham cheta kadu.
1: Shishupala went on accusing out of love only.
0: Enta taraga dushiste anta taraga jeevunni poi pondi chertadu.
1: The moment he puts an end to his life,
0: atani shapam maarindi ga untundali,
1: then he would be free from the curse.
0: Kanukane అతన్ని అనేక రకములుగా కూడా దూషిస్తూ వచ్చాడు కృష్ణుడి.
1: సో హీ వెంట్ ఆన్ అక్యూజింగ్ కృష్ణ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్.
0: ఈ యొక్క అంతరాత్మను ఐక్యతకే మూల కారణం అన్నాడు.
1: ద మెయిన్ రీజన్ ఇస్ టు మర్జ్ ఇన్ గాడ్.
0: ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడా దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ క్రిటిసైజ్ గాడ్.
0: ఆ దోషం కూడా ఒక భూషణే.
1: Even this criticism is
0: ee tiraskaram kodunu oka bhushane.
1: This rejection ee tiraskaram kodunu oka bhushane. And this denial is a praise.
0: Ilanti prema tattvanni aanadu bhagavantudu andistu vachadu.
1: This was the lesson teaching of love by God then in those times.
0: Kamsudu
1: Kamsa
0: ee krishnudu chetha tana pranam kolipothadani vini ee vidhanganaina kodunu బలరామకృష్ణుని హతమార్చాలి అనేటువంటి సంకల్పం చేత తాను కూడాను దూషిస్తూ వచ్చాడు.
1: కంస, హావింగ్ కమ్ టు నో దట్ హీ విల్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ, డిసైడెడ్ టు కిల్ కృష్ణ అండ్ బలరామ.
0: అక్రూరుని పంపించాడు.
1: అక్రూర
0: నీవు కృష్ణునికి మహా స్నేహితుడవు.
1: యువర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: నీవు కృష్ణుని పైన పరమ భక్తుడవు.
1: యువర్ ఆర్డెంట్ డివోటీ.
0: నీవు వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు.
1: ది మూమెంట్ యు గో బలరామ అండ్ కృష్ణ
0: నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు.
1: He commanded him to go.
0: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
1: He could not disobey the command of the king, so Akrura went.
0: యశోదా నందనులకు యశోదా వీరికి బోధించి, అమ్మా ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తీసుకుని పోతున్నాను అన్నాడు.
1: Akrura explained clearly to Yashoda and Nanda, telling that Kamsa was conducting a sacred ritual yaga. So that the Krishna and Balarama would attend.
0: మీరు అంగీకరించక తప్పదు అన్నాడు.
1: He said you must necessarily accept that invitation.
0: యశోదా నందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు.
1: యశోదా అండ్ నంద దే వర్ నాట్ ఇన్
0: ఫేవర్. ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు.
1: గోపికాస్ హావింగ్ హర్డ్ ఆఫ్ దిస్ దే వెంట్ టు ద
0: బలరామకృష్ణ. అక్కడ పోవడానికి వీలు కాదు.
1: దే సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్
0: మా ప్రాణస్వరూపుడు, మా జీవస్వరూపుడు, మా సర్వస్వరూపుడు కృష్ణుడు.
1: కృష్ణ ఇస్ అవర్ లైఫ్.
0: అతన్ని వదిలి ఒక క్షణమైనా మేము ఉండలేము.
1: వి కెనాట్ లివ్ పార్టింగ్ ఇస్
0: మనకు పోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు గో.
0: అనేక విధములుగా కూడాను ఆటంకాలు చెప్తూ వచ్చారు.
1: దే రైజ్డ్ అబ్జెక్షన్స్ ఇన్ సెవెరల్ వేస్.
0: లీలా మానస విగ్రహుడు కృష్ణుడు.
1: కృష్ణ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ మిస్టరీ అండ్ వండర్.
0: ఈ గోపికలకు జవాబులు ఏమాత్రం కూడా అంగీకరించరు.
1: He didn't respond to these words of Gopikas.
0: Rathamlo kurchunnadu.
1: He sat in the chariot.
0: Gopikalku ee ratham kanipinchukokunda chesadu.
1: He thought to it that Gopikas will not be able to see the chariot.
0: Anaga tana maya shakti valla ratame kanipinchaledu Yashoda nandulukku kani Gopikalukku kani.
1: Because of his mighty divine power, Yashoda, Nanda and
0: Yamuna teeram poyyanta varaku ratham kanipinchaledu.
1: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
0: Gopika cheyinadi emi leka Brindavana vellaru.
1: As Gopikas were helpless,
0: yet bhavam tad bhavati ani tama yokka prema etuvantido alanti premane sarvulu yendu untunnadu anetundi yokka bhavamu gopikala yendu pavitramainti prema.
1: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
0: Noru lenetundi yokka vrichamulanu, కన్నులు లేనటువంటి యొక్క పలవతమును, అన్నిటిని కూడా పలకరిస్తూ పోతున్నారు వీళ్ళు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ది ట్రీస్ దట్ కెనాట్ సీ అండ్ దట్ కెనాట్ స్పీక్.
0: జవాబు చెప్పడానికి నోరు లేదు.
1: దే హావ్ నో టంగ్ టు రెస్పాండ్ ఆర్ స్పీక్.
0: చూడడానికి కన్నులు లేవు.
1: దే హావ్ నో ఐస్ టు సీ.
0: అలాంటి పూల పదాలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
0: పువ్వులను కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: They started questioning flowers too.
0: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: What is that they were asking for?

0: హూజ్ ఐజ్ ఆర్ లైక్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబుపై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: పరితర్పిత పింఛము వాడు,
0: ద వన్ హూ హాస్ గాట్ ద పీకాక్ ఫెదర్.
1: మా సర్వము దోచుకపోయే,
0: హి హాస్ క్యాప్చర్డ్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, వై డోంట్ యూ టెల్ అస్ బై మిస్టేక్ హాస్ కృష్ణ హిడెన్,
1: మా సర్వమును దోచుకుపోయాడు,
0: ఇన్ ఫ్యాక్ట్ హి హాస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు
1: అతను, మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా?
0: హాస్ హి హిడెన్ దట్?
1: చెప్పండి అని ప్రశ్నిస్తూ,
0: and they went on
1: anaga adikudunu prema yokka lakshaname.
0: That's also the quality of love.
1: Oka vaipana kamsudu teeskon poyetundi kudunu prema yokka lakshaname.
0: Kamsa has driven him out of that place.
1: Edabadunu varinchukoneka baadapadetundi ikka prema yokka lakshaname.
0: The sadness because of separation is also due to love.
1: Krishnuni vadinchalani cheppi preminchetundi kudunu prema yokka lakshaname.
0: That intense love for Krishna to get him to marry him
1: is kudunetundi.
0: It's all love alone.
1: Ee premaku oka vidhamainatundi kaaranam ledhu.
0: It has no reason.
1: కనుక ప్రేమకు ప్రేమనే కారణం.
0: Love is the basis for love.
1: ఈ ప్రేమ చేతనే మనము భగవంతుని పొందాలి.
0: Through love we should attain God.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నా కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు.
0: Spiritual pursuits give us temporary joy but not eternal happiness.
1: ఈ విధమైన యొక్క ప్రేమ చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుని పొందాలి.
0: Through the principle of love and its practice we should recognize, realize the embodiment of love, God.
1: ee prema ekkada unnadi?
0: Where is this love?
1: Manayandi untunadi.
0: The love is within us.
1: Manayandi unnadanta premane.
0: What is that is in us?
1: Aa premanu aneka margamlo manamu prasarimpa chestunnamu.
0: We divert this love in different directions.
1: Aneka vidhamainatundi oka vaanchala cheta ee premanu vinavistunnamu.
0: In fact we make use of this love.
1: Vaanchalu vere kaani మార్గములు వేరే కాని ప్రేమ ఒక్కటే.
0: Paths are many, love is one.
1: అనేక తీపులు చేస్తుంటాం మనం.
0: We have many sweets.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ చేస్తుంటాం.
0: We have variety of sweets.
1: అన్నింటి యందు ఉండేటువంటిది చక్కెర ఒక్కటే.
0: Same sugar is present in all of these sweets.
1: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వుల యందు కూడాను దాగి ఉంటున్నది.
0: The divine love is inherent, immanent in everybody.
1: కనుక ఈ ప్రేమ లేని యొక్క హృదయమే జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ హార్ట్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
1: కనుక సర్వులు ఎందు ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ విజువలైజ్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
0: టు టీచ్ దిస్ పాత్ ఆఫ్ లవ్ కృష్ణ
1: అదే చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత, ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతా కూడా అనేక విధములుగా కంపించిపోతుంటున్నది. ఈ ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధిపరచి, ప్రేమను ప్రకటింపచేసి, ప్రేమను అనుభవింపచేయటానికి వస్తున్నాను.
0: బికాస్ ఆఫ్ అన్రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ద హార్ట్స్ ఆర్ బారన్. In order to sow the seeds of love, in order to propagate the principle of love, God incarnate.
1: మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధిపరచేది.
0: The main mission of God, path of love, Krishna has incarnated.
1: అదే చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం.

0: టేస్ట్ దిస్
1: ప్రేమ మాధుర్యం చేత వారిని ఉన్మత్తులు గావించేటువంటిది.
0: వీ షుడ్ ఫర్గెట్ అవర్ సెల్ఫ్ ఎంజాయింగ్
1: ఉన్మత్తులే కాదు మత్తులు కూడా గావించేటువంటిది.
0: వీ షుడ్ గెట్ ఇంటాక్సికేటెడ్
1: అప్పుడే జీవన ముక్తికి మార్గం కలిగించేటువంటిది.
0: దెన్ విల్ ఫైండ్ ద పాత్ ఆఫ్ లిబరేషన్
1: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: దేర్ఫోర్ సత్ చిత్ ఆనంద వీ షుడ్ ఫాలో ద పాత్
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్
1: పరిపూర్ణ జ్ఞానంలో మనం జీవించాలి.
0: వీ షుడ్ హావ్ టోటల్ అండర్స్టాండింగ్
1: అప్పుడే పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు.
0: దెన్ విల్ ఎంజాయ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్
1: దేవుడు ఎక్కడో లేడు.
0: God is not present.
1: దేవుడు అనగా వేరు దేశమందు లేడు.
0: God is
1: అనగా తాను దేహమందే.
0: God is not present in a foreign land. He is present in your body.
1: ఏ దేశమందు దేవుడు లేడు.
0: God is not present.
1: ప్రతి దేహమందు కూడాను దేవుడు ఉన్నాడు.
0: God is present in every body.
1: అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి?
0: Why should we search for God when he is everywhere?
1: తన ఎందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకడం ఎందుకు?
0: When God is within us, why should we search for him outside?
1: కనుక భగవంతుడే ఆనందమయుడు.
0: God is bliss.
1: అతనే నిత్యానందం.
0: Eternal bliss.
1: పరమ సుఖదం.
0: Supreme happiness.
1: కేవలం జ్ఞానమూర్తిం.
0: The wisdom.
1: ద్వంద్వాతీతం.
0: Non-dual.
1: గగన సదృశం.
0: Ethereal.
1: తత్వమస్యాది లక్ష్యం.
0: The goal is liberation.
1: ఏకం.
0: One.
1: నిత్యం.
0: Eternal.
1: విమలం. అచలం. సర్వదీ సాక్షిభూతం. భావాతీతం. త్రిగుణరహితం.
0: Pure, eternal, attributeless, which is motionless, unchangeable.
1: అతి ఆనందము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: That eternal bliss is present in everyone.
1: అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షమవుతుంది?
0: How do you see, visualize?
1: ఒకే జ్యోతి ఉంటున్నది.
0: There's one lamp here.
1: ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్జించాం.
0: You place a pot over that.
1: ఆ పాట్ కొంత కూడాను 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The pot has 10 holes.
1: ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ కప్పేశాం.
0: Supposing you keep a thick turkey towel on the pot.
1: కాని లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుండాలి కానీ ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించడం లేదు.
0: Though there is light out of the lamp, you don't see it because it's covered by the thick
1: మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు.
0: Our body is a thick rug or blanket.
1: లోపల మన ఆత్మ జ్యోతియే అదే భగవత్ జ్యోతి.
0: The light of the spirit is the light of the divine.
1: ఈ దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The body has 10 holes.
1: దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము.
0: We are covered by the blanket of illusion.
1: మొట్టమొదటి తమోగుణం అనేటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి.
0: First remove the blanket of inertia, tamoguna.
1: అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి.
0: Then you will see 10 lights.
1: అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను దేహం అనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రద్దలు చేయాలి.
0: బ్రేక్ దిస్ పాట్ ద బాడీ ఫీలింగ్.
1: అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది.
0: దెన్ యూ ఫైండ్ వన్ లైట్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే.
0: దట్ లైట్ ద ట్రూత్ ఈజ్ వన్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటుంది.
0: దో దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సెన్సెస్ వీ ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కనుక ఏకజ్యోతి అయినటువంటి దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి.
0: దట్ సింగిల్ లైట్ ద లైట్ ఆఫ్ ద డివైన్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ ఎవ్రీవేర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి.
0: వీ షుడ్ సీ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎన్ని బల్బులు ఉండినప్పటికీ
0: దౌ దేర్ ఆర్ మెనీ బల్బ్స్
1: ఎన్ని రకములైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ
0: డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఈజ్ వన్.
1: ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బ్ వంటిది.
0: ఈచ్ బాడీ ఈజ్ ఎ బల్బ్.
1: వాళ్ళ వాళ్ళ శక్తి ఆ యొక్క కెపాసిటీ వంటిది.
0: యువర్ ఎనర్జీ ఇస్ యువర్ కెపాసిటీ.
1: అన్నింటి ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: దేర్ వన్ డివైన్ ప్రిన్సిపల్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ ఫైండ్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అలాంటిది చేయకుండా
0: without this
1: శ్రవణం
0: listening
1: కీర్తనం
0: singing
1: విష్ణు స్మరణం

0: భగవాన్
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్
1: బట్ త్రీ ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈ ఆత్మ
0: ది వన్ యూ రియలీ ఆర్ ఆత్మ
1: దానిపైన మనం లక్ష్యం తీసుకోవాలి
0: కీప్ దిస్ యాజ్ యువర్
1: దాన్ని మనం సాధించాలి
0: యు షుడ్ అచీవ్ ఇట్
1: ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము
0: You cannot control this
1: body. దేహము పాంచభౌతికము.
0: The body is physical.
1: దేహము కూలక తప్పడెప్పుడు.
0: Bound to die.
1: దేహి నిరావయుండు.
0: Indweller.
1: గడుతింపక దేహికి చావు పుట్టుకొల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: The indweller has no birth, has no death, no
1: sign. నిజము చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, indweller is God himself.
1: చూసారా మరినపు కొంప.
0: Full of dirt.
1: రోగముల బ్రగ్గేడు సేవక గంప.
0: Full of diseases.
1: జాత సంచలనము పొందుదుంప.
0: It perennial.
1: మహాసాగరం ఈగలేం కంప.
0: It cannot cross. అమ్ముల
1: మజలము మన్నెమెప్పు దలంప.
0: It's full of bones.
1: మే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవి.
0: Oh mind, never think that this body is permanent. Surrender yourself to the feet of God. They come and
1: go. దలకనక వస్తు వాహనాదులంతా కూడాను passing clouds. కదిలిపోయే మేఘములే.
0: All comforts and convenience money, they come and go like passing clouds.
1: ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు
0: నన్ ఆఫ్ దెమ్ ఆర్
1: పర్మనెంట్ మనం చేసేటువంటి కర్మనే పవిత్రమైనటువంటివి
0: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్
1: కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది
0: గీత సేస్ యు హావ్ గాట్ టు రైట్ ఆన్ యాక్షన్
1: ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు
0: హూ ఇస్ ద వన్ ద విక్టర్
1: ఒకానొక సమయంలో ప్రశ్న వేశాడు ఎవరు దీంట్లో విజయుడు
0: Krishna asked this question at one time who is the real victor the winner
1: Krishna nattu balaranta chepparu yuddhamlo vijayanni sadinchinattu vaadu vijayudu annaru
0: he said the one who conquers who wins is the real conqueror
1: kashtamlo sadinchi dani edurukunnattu vaadu vijayudu annadu
0: in fact the one who can face all these problems difficulties
1: dukkamlo edurutirigi dani sadinchinattu vaadu vijayudu annaru
0: the one who can face this grief sadness is the winner
1: kashtamlo yokka jawabu cheptu vacharu
0: each one started giving reply in his own way
1: appudu krishnudu navutu
0: then krishna smilingly said
1: గోపబాలురారా
0: ఒక హర్డ్ బాయ్
1: విజయుడు అంటే ఇది కాదు ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది
0: దిస్ ఆర్డర్ విన్ ఇస్ ఓన్లీ టెంపరరీ
1: నిజమైన విజయం ఏమిటి
0: వాట్ ఇస్ ది ట్రూ సక్సెస్
1: ఈ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు
0: ట్రూ సక్సెస్ లైస్ ఇన్ కంట్రోలింగ్ ది సెన్సెస్
1: అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు
0: దెన్ యుల్ బి ట్రూ విక్టర్
1: ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి
0: వన్ హ్యాస్ టు కంట్రోల్ ది సెన్సెస్
1: ఈ ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి
0: ది సెన్సెస్ ఆర్ బిలాంగ్ టు ది బాడీ
1: కానీ దేహం పైన కూడా దేహం కూడాను ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి
0: టేక్ దిస్ బాడీ యాజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్
1: ఇంకా దైవీకమైన యొక్క స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు
0: హౌ ఆర్ దే ఎక్స్టోలింగ్ ద ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ గాడ్
1: ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ
0: ఓ కృష్ణ నన్ కెన్ నరేట్ యు డిస్క్రైబ్
1: నిన్ను గను గొన్న గల్లమా
0: Krishna, can we find you anywhere?
1: Ninu ganu gonna gallama.
0: Can we find you?
1: Anuvu kante ati sukshma roopudavu ganamu kante ati gananeyudavu.
0: You are smaller than an atom, mightier than the biggest.
1: 84 lakhs jeevamula.
0: In 84 lakhs of species.
1: Alayambuna neda bayakunduvata.
0: You are always with them.
1: Anuvrenu drudakashtamu modalu akhanda roopudavai veliduvata. Ninu ganu gonna gallama.
0: Right from the firewood to that entire cosmos ninnu
1: ye reethiga kalko
0: everywhere how to find you
1: veelu kaadu
0: is not possible
1: kabatti ninnu ye reethiga kalko prema swaroopiniga kanukovali
0: I have to understand you as the embodiment
1: of love. Satyaswarupuniga gurtinchali.
0: I have to know that you are the
1: satyamu premanu manam modalakunda sadinchali.
0: We have to see that we achieve the twin principles of truth and love.
1: Sarveendriyamulu kudunu nigrahinchina varam avutam.
0: Then you will be able to control your senses.
1: కనుక ఇంద్రియం నిగ్రహించమంటే ఏ సాధనలో ఏ కసరత్తులో ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు
0: ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ నెవర్ ఎనేబుల్ యూ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్
1: ఇవన్నీ తాత్కాలికమైనటువంటి
0: దట్ వాజ్ ఆల్ టెంపరరీ
1: కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్
1: సత్యం చేతనే సాధించాలి సత్యం వద ధర్మం చర
0: దేర్ఫోర్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ
1: కనుకనే మనం సత్యాన్ని పలుకరించుకుంటుంటే సత్యాన్ని మేలుకొల్పు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం
0: వెన్ వన్స్ వి స్పీక్ ట్రూత్ అవేకన్ ది ట్రూత్ విత్ ఇన్ us
1: దీనిని వేదాంతమందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్నారు
0: దిస్ వేదాంత
1: సో అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా లెమ్ము లెమ్ము లెమ్ము
0: ఓ ఇగ్నోరెంట్ మ్యాన్ స్లీపింగ్ ఇన్ స్లంబర్ గెట్ అప్ అరైజ్ అండ్ అవేక్ స్టాప్
1: అజ్ఞానమనే చోట వెలిగింపు
0: Light that lamp of wisdom.
1: నీ అజ్ఞానం దూరం చేసుకొను.
0: And shed this ignorance.
1: దివ్యాత్మని అనుభవించమని చెప్తుంది.
0: Experience the divinity.
1: కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం.
0: That ignorance is also there within.
1: ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది.
0: This ignorance is due to many desires.
1: కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువంటి పెద్ద దుఃఖము.
0: టు కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్ ఇస్ ద కాజ్ ఫర్ మిజరీ.
1: నమమేతి ఇది సుఖం. నాది కాదు అనుకోవటమే సుఖము.
0: డినయల్ నెగేషన్ ఇస్ హ్యాపీనెస్.
1: ఏది నాది కాదు.
0: నథింగ్ బిలాంగ్స్ టు మీ.
1: నేనెవరు? నేనెవరు నాకే తెలియదు.
0: ఐ డోంట్ నో హూ.
1: నాదేని నేను చెప్పగలను?
0: హౌ కెన్ ఐ సే దిస్?
1: ఇది ఒక భ్రాంతి.
0: దిస్ ఓన్లీ ఇమాజినేషన్.
1: నాది అనేటువంటిది లేదు, నేను అనేటువంటిది లేదు.
0: సో నథింగ్ లైక్ ఐ అండ్ మైన్. నథింగ్
1: నాది నేను అనేటువంటి అభిమానమే సర్వ దుఃఖమునకు మూల కారణం.
0: ది అటాచ్మెంట్ టు ఐ అండ్ మైన్ ఇస్ ద కాజ్ ఫర్ మిజరీ.
1: ఈ రెండింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ టు ఐ అండ్ మైన్,
1: ఎలాంటి పరిస్థితులు ఎందే కూడాను మనం ప్రేమను వదలకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
0: త్రూ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ యు కెన్ డెవలప్ ఫెయిత్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడే.
0: బికాజ్
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ నో టు.
1: ఈ ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నింటి మనకి ఏమాత్రమూ కనిపించదు.
0: లవ్ ఈజ్ గాడ్ అండ్ వీ ఫైండ్
1: ఎంతో ఎంతో స్వార్థమైనటువంటి వారిలో చేరి ఉంటుంటారు.
0: ఇన్ ది హ్యూమన్ లవ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: భగవంతుని దగ్గర కించిత్ కూడా స్వార్థం కనిపించదు.
0: ఇన్ గాడ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: నాది నేను అనేటువంటిది లేదు అక్కడ.
0: బికాస్ హి హస్ నో ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మై.
1: అంతా నేనే.
0: Everything is
1: నాది అనేటువంటి రెండో వస్తువు ఉంటే కదా.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ది సెకండ్ ఆబ్జెక్ట్ టు క్లెయిమ్ యాజ్ ఇట్ ఓన్.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్.
1: ఏకం సత్.
0: ట్రూత్ ఇస్ వన్.
1: ఏకం సత్.
0: ట్రూత్ ఇస్ వన్.
1: ఏకం సత్.
0: ట్రూత్ ఇస్ వన్.
1: విప్రా బహుధా వదంతి.
0: స్కాలర్స్ రిఫర్ టు ఇట్ యాజ్ మెనీ.
1: అనేక మంది అనేక రకములుగా చెప్తుంటారు.
0: మెనీ పీపుల్ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: ఒక్కటి పెట్టి ఎన్ని సున్నా చుట్టే కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది.
0: విత్ వన్ ఓవర్ దేర్ యాడ్ సో మెనీ జీరోస్ అండ్ మేక్ ఇట్ టు
1: మిలియన్స్. ఒకటే లేకపోతే ఎన్ని సున్నా చుట్టే కానీ అదంతా జీరోస్.
0: వితౌట్ దిస్ వన్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మియర్లీ జీరో.
1: ఒక్కటే హీరో హీరో హీరో.
0: దట్ వన్ ఇస్ ద హీరో.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్.
1: కనుకనే హీరోను మనం మర్చిపోతే అంతా జీరోలే.
0: ఇఫ్ యూ ఫర్గెట్ హీరో ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో.
1: కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు.
0: సో వి షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ హీరో గాడ్.
1: ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్.
1: మూల కారణము.
0: లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో.
0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్. In order to sow the seeds of love with all the emotions of
1: prema sudha varshamu varshimpaga prema nadullu pravahimpaga murali ganamu cheyagade krishna ganamu cheyagade.
0: In order to see there will be downpour of the rain of love so that the rivers of love would flow continuously in krishna sing for us
1: marubhumulavanni.
0: This is a barren land.
1: అలాంటి నీడలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్?
1: కనుక ప్రేమాంకురములు పెంపొందాం.
0: ఇన్ ఆర్డర్ టు సీ అండ్ టు గ్రో ద
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
0: ఫర్ ద రెయిన్ ఆఫ్ లవ్ అండ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో.
1: అంతా ప్రేమని.
0: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
1: నదులు ప్రేమని.
0: రివర్స్ ఆఫ్ లవ్.
1: వర్షం ప్రేమని.
0: రెయిన్ టు.
1: భూమి ప్రేమని.
0: ఎర్త్.
1: మొక్కలు ప్రేమని.
0: ట్రీస్.
1: ఫలములు ప్రేమని.
0: ఫ్రూట్స్.
1: అంతా ప్రేమమే.
0: ఎవ్రీథింగ్ లవ్ ఓన్లీ.
1: ఇలాంటి ప్రేమమయమైనటువంటి మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులే తిరిగిపోతున్నాం?
0: Having taken this human life which is full of love, how is that we have lost it? Why?
1: ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము.
0: Because we make use of it in the worldly sense.
1: అది ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది?
0: When does it become true love in the sense?
1: ఈ దేహం అనేటువంటి ఒక కళేబరాన్ని భగవంతునికి అర్పితం గావించాలి.
0: We have to offer this body to God.
1: ఇది నిజమైనటువంటి ఒక అర్పితము.
0: This is true surrender offering.
1: అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు.
0: Many people offer many things.
1: కానీ
0: but
1: నిజమైనటువంటి భక్తుడు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు.
0: ఎ ట్రూ డివోటీ ఆఫర్స్ హిజ్ ఓన్ బాడీ.
1: బలి చక్రవర్తి
0: ఎంపరర్ బలి
1: తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు.
0: ఎస్ సాక్రిఫైస్డ్ హిజ్ బాడీ.
1: చేసుకునేటప్పటికీ అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
0: దేర్ మేనిఫెస్టెడ్ గాడ్.
1: ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది.
0: అండ్ హీ డిడ్ంట్ హావ్ రీబర్త్.
1: కనుక ఈ యొక్క బాండమనేటువంటి దేహమును భగవంతుడు అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరే రూపంగా మనం భావించకూడదు.
0: వి షుడ్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ద ఫ్లవర్ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాచారం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలిపటికి భగవంతునికి అర్పితం చేయాలి.
0: Therefore, the human life which is gifted has to be spent in good practices, good actions that has to offer to God.
1: పిండార్పణ చెప్తూ వచ్చారు. పిండార్పణ అనగా చాలా మంది బ్రాహ్మణులంతా కూడా పితృపిండార్చమని అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు, పిండం అనగా దేహమే.
0: పిండార్పణ ఇన్ యూజువల్ బ్రాహ్మినికల్ ఫీలింగ్
1: ఈ పిండమనేది చేయటమే పిండార్పణ.
0: పిండ ఇస్ ద బాడీ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: దీనిని భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము.
0: దిస్ ఇస్ ట్రూ ఆఫరింగ్
1: అది
0: లిబరేషన్.
1: అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు.
0: వెన్ వన్స్ ద బాడీ ఇస్ ఆఫర్డ్ టు గాడ్
1: ఎప్పుడు మోహం క్షయమే అదే మోక్షము అన్నాడు.
0: వెన్ వన్స్ అటాచ్మెంట్ ఇస్ గాన్ దట్ ఈస్ లిబరేషన్.
1: మోహం లేదు,
0: నో అటాచ్మెంట్,
1: మోహం క్షయమైపోయింది.
0: Attachment is
1: gone. మోక్షము,
0: దట్ ఈస్ లిబరేషన్.
1: ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: Those that know this truth, experience and conduct themselves, they can enjoy bliss.
1: అట్టి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైనంత దేహాన్ని కాపాడుకోవాలి.
0: Until we reach that sacred, exalted heights, we have to protect our body.
1: మనం కొన్ని కార్యములు మనం చేయాలి.
0: We have to discharge our responsibilities here.
1: కర్తవ్యాలను నిర్వర్తించాలి.
0: We have to do our duties.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్
1: ధర్మ. సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ ట్రూత్.
1: త్యాగాన్ని మనం పోషించుకోవాలి.
0: అండ్ వి హావ్ టు సస్టైన్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు,
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయ,
1: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
0: దే హావ్ గివెన్ ప్రైమార్డియల్ ఇంపార్టెన్స్ టు సాక్రిఫైస్.
1: ధర్మాన్ని అందరం ఎక్కించారు.
0: They have given utmost importance to the sacrifice.
1: Vairagyaniki kankanam kattaru.
0: In fact, the renunciation is decorated.
1: Satyanni swagatam chesaru.
0: They welcome truth.
1: Idi bharatiyulu chesinatundi pani.
0: This is the mission of
1: అనాది కాలం నుండి భారతీయ యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది.
0: Since ancient times, the hearts of Bharatiyas are full of compassion.
1: విద్యార్థులకు
0: భగవాన్ said many times to students,
1: మోక్షముల్లరని అతనికి పేరు వచ్చింది.
0: మాక్స్ముల్లర్
1: ని మోక్షముల్లర్ అన్నారు.
0: మాక్స్ముల్లర్ ఇస్ కాల్డ్ మోక్షముల్లర్,
1: విదేశీయుడు,
0: a foreigner.
1: అతనికి భారతదేశంలో ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతాను చెప్పడానికి వీలు కానటువంటిది.
0: హిస్ లవ్ ఫర్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: కట్టకడపటి స్థితి లోపల తాను భారతదేశంకి వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు.
0: హి వాంటెడ్ టు డై హియర్ ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్.
1: కారణం ఎందుకోసం?
0: వై?
1: అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు.
0: మెనీ ఫ్రెండ్స్ ఆస్క్డ్
1: భారతదేశంలో ఏమిటి ఉండాలి అని.
0: వాట్ ఈస్ దేర్ ఇన్ భారత్?
1: అప్పుడు తాను చెప్పాడు.
0: హి స్టార్టెడ్ టెల్లింగ్,
1: భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి.
0: ఇన్ భారత్ ది ఎయిర్ హ్యాస్ గాట్ ట్రూత్.
1: పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ధర్మ ఇన్ ద డస్ట్ ఆఫ్ ది ఫీట్.
1: మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ద సాండ్స్ ఆఫ్ భారత్.
1: గంగ లోపల త్యాగం ఉంటుండాలి.
0: దేర్ ఇన్ గంగస్ దేర్ సాక్రిఫైస్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి?
0: I cannot leave that sacred land.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కంట్రీ యాజ్ సేక్రెడ్ యాజ్ భారత్.
1: సంస్కృతం తెలిసినటువంటి వాడు కనుక ఎంత భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనటువంటిది ఏ దేశంలోనూ లేదు అన్నాడు.
0: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: భారతే తన్న భారత అన్నాడు.
0: వాట్ ఈస్ నాట్ హియర్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని భారతదేశం యొక్క వ్యత్యాసాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
0: హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్ భారత్, హావ్ బీన్ కాల్డ్ భారతీయస్, వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది నేచర్.
1: యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి.
0: We have to work so as to know the sanctity, the
1: sacredness of the land.
0: All ancients did
1: ఆనాడు వారు సాధించిన సాధించి అందించినటువంటి సుధా నిధియే ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న.
0: Therefore, what they accomplished and passed on to the successive generations is this nectar of love.
1: కానీ ఈ లవ్ ఎక్కడో ఉంటుంటారు.
0: This love is somewhere else.
1: అందుకోసమని గోపిక చెప్పింది యశోద.
0: సో యశోద టోల్ గోపిక,
1: కృష్ణ
0: కృష్ణ
1: పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఈస్ సర్వ్.
1: నే పెట్టినది తినవు.
0: You don't eat what I serve.
1: Vallala puttala kumboi venna guttuga lo guttuna tinidavu.
0: You visit the neighborhood and eat the butter secretly.
1: Neeto puttenu rattella Krishna.
0: I have got all problems with you.
1: Noranta venna vasana.
0: I smell the butter.
1: Antayo agadambu.
0: They're full of problems in the village. ఆల్ ప్రాబ్లమ్స్
1: గోరంత లేవు బాల.
0: ఓ బాయ్, ఆర్ ఎ టైనీ టాట్
1: గారాము మానుం ఇంకా.
0: యు ఆర్ ప్యాంపర్డ్ సో మచ్, గివ్ అప్
1: చిన్న పిల్లవాడు ఇంత ఊరంతా రట్టు చేస్తున్నావు కృష్ణ.
0: టైనీ టాట్ యు బ్రింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: మన ఇంటిలో లేదా వెన్న?
0: డోంట్ యు హావ్ బటర్?
1: కావాల్సినంత వెన్న ఉంటుండాలి. ఎందుకు నీవు తినకూడదు?
0: వై డోంట్ యు ఈట్?
1: ఎందుకు ఇల్లు ఇతరుల ఇంటికంత పోయి నువ్వు దొంగతనంగా చేసుకోవాలి?
0: వై డూ గో అరౌండ్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ బటర్ సీక్రెట్లీ?
1: అప్పుడు చెప్తాడు కృష్ణుడు.
0: దెన్ కృష్ణ స్టార్ట్స్
1: టెలింగ్, అమ్మా
0: మదర్,
1: ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు.
0: బటర్ హ్యాస్ నో డిఫరెన్స్ ద రెసిడెన్షియల్ అండ్ ద నైబర్హుడ్.
1: హృదయమే పవిత్రమైనటువంటి వెన్న.
0: ది హార్ట్ సింబలైజెస్
1: అతి మధురమైనటువంటి వెన్న.
0: సో స్వీట్,
1: అది చాలా సాఫ్ట్, మెత్తని వెన్న.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు.
0: బికాస్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ది సన్ యువర్ బటర్ ఈస్ రాదర్ హార్డ్.
1: ఎందుకంటే పుత్రవాత్సల్యం ఉంటుండాలి.
0: బికాస్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
1: గోపికలకు ఎట్టి వాత్సల్యమూ లేదు.
0: గోపికాస్ హావ్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ప్రేమకు వాత్సల్యమే లేదు, అది మధురమైనటువంటిది.
0: లవ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్, ఇస్ ఫుల్లీ నెక్టర్ ఆయిల్.
1: ఒక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటివిగా, అతి రుచిమైనటువంటివిగా, అతని మెత్తనైనటువంటివిగా ఉంటున్నాయి.
0: సో దేర్ హార్ట్స్ ఆర్ సో టేస్ట్ఫుల్, సో స్వీట్, సో టెండర్ అండ్ డెలికేట్.
1: అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపు బాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు.
0: బలరామ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ కౌహర్డ్ బాయ్స్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ టు మదర్ యశోద.
1: అమ్మా, కృష్ణుడు ఏమి ఇంత ఆకలి ఉన్నాడా?
0: ఈస్ కృష్ణ సో హంగ్రీ?
1: ఇంట్లో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి
0: కృష్ణే
1: ఉంటున్నాడు.
0: కృష్ణ ఈట్స్ అట్ హోమ్, ఈట్స్ అవుట్ సైడ్ లైక్ ఎ గ్లట్టన్.
1: కానీ మట్టి ఎందుకు తినాలి?
0: Why should he eat mud like
1: that? Mattanta tinnadu annadu.
0: Today he started eating all mud.
1: ఆ యశోదకు చాలా కష్టం కలిగింది, కోపము వచ్చింది.
0: యశోద ఫెల్ వెరీ సాడ్ అండ్ వాస్ ఫ్యూరియస్.
1: చెయ్యి పట్టుకుంది.
0: షి కాట్ హోల్డ్ ఆఫ్ హిస్
1: హ్యాండ్.
0: కృష్ణ,
1: ఎందుకు నీవు మట్టి తింటానికి కారణం ఏమిటి?
0: వై డు యు ఈట్ మడ్ లైక్ దట్?
1: నన్ను అడిగితే నేను కావాల్సినంత భోజనం పెట్టలేనా?
0: వోంట్ ఐ సర్వ్ యు ఫుడ్ ఎనఫ్?
1: గోపికల ఇంట్లో నీవు కావాల్సినంత వెన్న తింటావు లేదా?
0: ఆర్ యు నాట్ ఈటింగ్ ఎనఫ్ ఆఫ్ బటర్? నాకు
1: కూడా తిని కూడాను, ఇంట్లో భోజనం చేసి కూడాను, ఈ మట్టిని తినటంలో నీవు ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్న?
0: యు ఈట్ వెల్ ఎట్ హోమ్ అండ్ స్టిల్ ఈట్ మడ్ అవుట్ సైడ్, వై డు యు డు దట్?
1: అప్పుడు చెప్తున్నాడు పాపం.
0: Then Krishna went on telling,
1: తల్లి,
0: మదర్,
1: అమ్మా, మన్ను తినంగనే శిశువునా ఆ కొంటినా వెర్రినా.
0: మదర్, టు ఈట్ దట్ మడ్
1: చిన్న పిల్లవాడు కాదు.
0: అలాగే
1: ఏమిటి, తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చాడు.
0: టెలింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్, ఐఎమ్ నాట్ మ్యాడ్.
1: ఐదో సంవత్సరం చైల్డ్,
0: అట్ ది ఏజ్ ఆఫ్ 5,
1: కానీ నేను చైల్డ్ కాదనేటువంటి సత్యాన్ని చక్కగా ప్రత్యక్షం గావించాడు.
0: బట్ హి టోల్డ్ హిమ్ డైరెక్ట్లీ,
1: నేను పిచ్చివాడిని కాదు,
0: ఐఎమ్ నాట్ మ్యాడ్,
1: నేను గొప్పవాడిని అని.
0: ఐఎమ్ గ్రేట్.
1: ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరాత్మను ప్రబోధిస్తూ కూడాను, చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చాడు.
0: మెనీ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ హావ్ బీన్ కన్వేయ్డ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడీ.
1: కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ, కృష్ణుని యొక్క చర్యలు కానీ, దైవం యొక్క అంతరాత్మలు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు.
0: కృష్ణాస్ ప్లే, కృష్ణాస్ యాక్షన్స్ అండ్ మిరకల్స్ నోబడి కెన్ అండర్స్టాండ్ ఇన్ దెప్త్.
1: బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరార్థములు మరొకొన్ని అర్థములు.
0: దే హావ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువు అయిపోయారు.
0: టుడే పీపుల్ ఆర్ వెరీ రేర్ హూ నో ద ఇన్నర్ రియాలిటీ.
1: అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు.
0: సో పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఎక్కడ చూసినా కానీ డౌట్స్, డౌట్స్. కంటితో చూసినా కూడా డౌట్స్ అయిపోతున్నాయి.
0: ఎవ్రీవేర్ వి డౌట్, ఈవెన్ దోస్ దట్ వి సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
1: తల్లి, తల్లికి డౌట్స్ అంతా వచ్చినాయి.
0: మదర్ హర్సెల్ఫ్ డౌటెడ్
1: అనేక విధంగా చూచింది. నోరు తెచ్చినప్పుడు
0: వెన్ కృష్ణ
1: అన్ని లోకంలో కనిపించాయి.
0: మదర్ యశోద సా ఆల్ ది వరల్డ్స్ ఇన్ హిస్ మౌత్.
1: తాను భయపడుతుండాలి.
0: హి వాస్
1: అఫ్రైడ్. కలయో,
0: ఇస్ ఇట్ ఎ డ్రీమ్?
1: వైష్ణవ మాయయో,
0: ఇతర
1: సంకల్పార్థమో సత్యమో తిరుపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కాను. నేను యశోద కాలేమో, ఎందుకు ఈ విధంగా భ్రమలు వస్తున్నాయి అని ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూచి భ్రమించిపోయింది పాపం.
0: యశోద వాచింగ్ ఆల్ ద 14 వరల్డ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ కృష్ణ, she started wondering, is it all true? Am I Yashoda or not?
1: తన కంటితో చూచి కూడాను తాను నమ్మలేకపోయింది.
0: Though she saw personally all by herself,
1: దీనికి మూల కారణం ఏమిటి? వాత్సల్యమే.
0: What are the main reasons?
1: నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు.
0: ది అటాచ్మెంట్ దట్ హీ ఈస్ హర్ సన్.
1: ఈ శారీర సంబంధమైనటువంటి యొక్క అటాచ్మెంటే ఇన్ని సందేహములకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ది ఫిజికల్ అటాచ్మెంట్ దట్ ఇస్ ది కాజ్ ఫర్ ది డౌట్.
1: ఈ ఆత్మ అటాచ్మెంట్ కావాలి.
0: వన్ షుడ్ అటాచ్ టు ఆత్మ.
1: ఆత్మ ఆత్మలో ఏకమైనప్పుడు సర్వము ఏకమైపోతుంది.
0: అండ్ ఆత్మ మర్జెస్ ఇన్ ఆత్మ ఎవ్రీథింగ్ బికమ్స్ యూనిఫైడ్.
1: అట్టి ఆత్మకు ఆత్మకు సంబంధమనే ఆధ్యాత్మికము.
0: దిస్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈ స్పిరిచువాలిటీ.
1: దేహానికి యొక్క దేహానికి సంబంధమైనటువంటిది భౌతికమే.
0: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఫిజికల్.
1: కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడాను రూపు మాపి దివ్యత్వాన్ని ప్రచరింపజేసి పవిత్రతను దర్శనం గావించింపజేసినటువంటి కృష్ణుడు.
0: Therefore, it was Krishna who clarified all these doubts, demonstrated, manifested the divinity of
1: everybody.
0: Though all incarnations are divine,
1: నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు.
0: కృష్ణ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్
1: చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి స్పెండ్ ఆల్ ది టైమ్
1: ఎలాంటి పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు.
0: ఎట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ హి ఎవర్ యాంగ్రీ. ఎప్పుడు
1: నవ్వు నవ్వు నవ్వు నవ్వు.
0: హి వాస్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.
1: ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
0: ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: దేనికి కోపం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఏమాత్రమూ నిరూపించలేదు.
0: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ ప్రైడ్ ఆర్ వాట్స్ ఎవర్.
1: అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి.
0: దట్ సేక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ.
1: ఏ అవతారంలో కూడా కనిపించలేదు.
0: ఇన్ నో ఇన్కార్నేషన్ యు ఎవర్ నోటీస్ దాట్.
1: కానీ అన్ని అవతారంలో కూడా ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు.
0: దౌ ద డివినిటీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ బట్ హీ ఎక్స్ప్రెస్డ్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్ బేసింగ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: కాన దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో
0: జస్ట్ యాజ్ యూ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
1: భగవంతుని విశ్వసించాలి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్.
0: Faith in yourself and God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: ఇది నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి.
0: Just as you have faith in yourself,
1: దైవము,
0: faith in God.
1: దైవమే నీవు.
0: You are God. God is you only.
1: ఎందుకు నీ సందేహాలకి అంత అవకాశం అందిస్తున్నావు?
0: Why do you scope?
1: ఈ సందేహం నిన్ను దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
0: In fact, this doubt will ruin you.
1: కనుక సందేహాన్ని దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ దిస్
1: అనుమానాన్ని నిర్మూలం గావించుకోండి.
0: డిస్పెల్ ఆల్ దిస్
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: సత్య మార్గంలో ప్రవేశించండి.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన. ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ.

0: సరెండర్.
1: ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
0: వెల్ వి ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
1: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు.
0: ఆల్ దీస్ షార్ట్స్ ఆర్ ఫాలోడ్ బికాజ్
1: దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు.
0: They follow these paths that have this body attachment.
1: కారి దేహభ్రాంతి లేనటువంటి వారికి ఈ సాధన లేకర్లేదు.
0: In fact, those that have no body attachment, they don't need to follow
1: anyone. నేనే దైవము, దైవమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడై అన్ని సాధనలు విరమిస్తాడు.
0: You can give up all spiritual pursuits when you understand that you and God are one.
1: నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్.
0: The atmic principle is one, the conscience.
1: అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala utrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Ee medha vikasamanandu kudanu pudamiyandugala jeevulanninti endu ee manavattam uttama sthanam nandukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: Antiye kaadu tana yokka jeevitamu parimitamainatundi.
0: But not only that, his life has to come, it has an end.
1: Parimitamaina jeevitamunandu durbalamattamainatundi manavattamunandu divyatvanni prakatimpa chesukoneatundi aatma shakti okka manavuni endu maatrame unnadi.
0: But then in this life which has an upper limit and which is basically a weakness all around, there is this power of the Atma, the Atma Shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatundi manavudu parimitamainatundi jeevitamunandu ee medha shaktini sattakam gavinchukunetundi pravartana yende tana jeevitamunu ankitam gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamu nundi Bharata deshamulo ee pancha sutramulanu pranamuluga bhavinchi prachara prabodhamulu kalpinatvanti pavitra deshamu ee Bharata desham.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: భారత దేశమునందు అనేక సాంప్రదాయములు అనేక తెగలు అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశము భారతదేశము.
0: This land of Bharat is once again a land rich in tradition, rich in customs, and therefore though it has been having these things like caste and religion, it has nevertheless sustained itself against the onslaughts of time.
1: ఏకత్వమే భారతీయుని యొక్క లక్ష్యము.
0: And has realized the principle of oneness in the many.
1: Kani itti satyanni gurtinchaleinatundi vyaktulu Bharat desham yokka sampradayamunu aneka reetuluga kalpanalu chesi deeni vanchinchadaniki prayatnistu vacharu.
0: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land.
1: Anni matamulanu anni tegalanu anni sampradayamulanu అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
0: ద గ్రేట్ డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ దేర్ టు బి ఫౌండ్ ఓన్లీ ఇన్ దిస్ ఏన్షియంట్ ల్యాండ్ ఈస్ దట్ అమంగ్స్ ఆల్ దీస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ రిలీజియన్ కాస్ట్ ట్రెడిషన్స్ అండ్ నార్మ్స్ దేర్ ఈస్ ఎ బేసిక్ వన్నెస్ ఆఫ్ పర్పస్.
1: అది ఏ మన సంస్కృతి.
0: అండ్ దట్ ఈస్ దిస్ రిచ్ కల్చర్ ఆఫ్ ఆర్.
1: నారంజి పండుగందు అనేక తొనలు వేరువేరుగా కనిపిస్తుంటాయి.
0: ఇన్ అన్ ఆరెంజ్ ఫ్రూట్ యూ కెన్ కమ్ అక్రాస్ ద డిఫరెంట్ ఎంటిటీస్ విచ్
1: ఆరెంజ్. అయితే తొనలు వేరువేరుగా కనిపించినప్పటికీ పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit, but the skin that covers them all is one and the same.
1: అదే విధముగాని అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, కులమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: జాతి కంటే నీతి ముఖ్యమని, మతము కంటే మమత అభివృద్ధి అని బోధించినటువంటి దేశం భారతీయ సంస్కృతి.
0: Rather than the race, it is the character which is important. And rather than the religion, it is one's ideal that's important. This is a lesson given down to us.
1: మతము ప్రధానము కాదు, మమత ప్రధానము.
0: Religion is not important so much as your feeling one with yourself.
1: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే ఇందులో ముఖ్యము.
0: Your caste is not important, your race is not important, but your character is indeed important.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి ఏ మానవత్వము.
0: The human nature is that wherein you try to further the cause of this character, strengthen it.
1: కనుక సత్య ధర్మ అహింస శాంతి ప్రేమలు అనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: Therefore, the very essential, vital, life-giving forces to man are these five principles of satya, dharma, ahimsa, shanti and prema.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వీక్షింపజేసి ప్రకటింపజేసి ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization and one's own understanding of oneself.
1: మానవునికి చరిత్ర ప్రధానము.
0: For man, history is important.
1: వ్యక్తిత్వము ఆధారము.
0: His own individual nature is the key.
1: జాతీయత ముఖ్యము.
0: His sense of patriotism is important again.
1: పవిత్రము ఆధారము.
0: Sacredness is again his guiding principle.
1: ఐకమత్యమే దీని యొక్క ప్రధమ తత్వము.
0: And the principle of unity is the key to this.
1: కనుకనే చరిత్రము, వ్యక్తిత్వము, జాతీయత, దివ్యత్వము, ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు, భారతీయుని యొక్క శాస్త్రములు.
0: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్, వన్స్ హిస్టరీ, క్యారెక్టర్, వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ద లైక్.
1: దీనిని పురస్కరించుకునియే ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ ద రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ హస్ ఆల్సో బీన్ కాల్డ్ ద ల్యాండ్ హిందూ ల్యాండ్.
1: ఆంగ్లేయులు ఈ హిందూ దేశం అని పేరు పెట్టినప్పటికీ భారతీయ సాంప్రదాయమును ఎవరు కూడాను ఏమాత్రం కూడాను మార్చుటకు వీలు కాదు, చేర్చుటకు అలవి కాదు.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: ఇందులో కూడాను వారు తెలియక వంచించి దీన్ని హిందూ అనేటువంటి పదమును ఏర్పరిచినప్పటికీ ఇందులో కూడాను పంచప్రాణ సూత్రములు ప్రకాశించుచే ఉంటున్నవి.
0: Though as a form of deceit, they gave this name Hindu, they have unwittingly given to us, again in this term Hindu, the five essential principles.
1: Angla bhashalo, H-I-N-D-U, E-yukka aidu acharamulu.
0: Now this word Hindu is constituted by these five letters, H-I-N-D-U.
1: Het anaga history.
0: H standing for history.
1: I అనగా ఇండివిజువల్ అనగా వ్యక్తిత్వం.
0: I stands for one's individuality.
1: N అనగా నేషనాలిటీ అదే జాతీయత.
0: N stands for nationality, sense of patriotism.
1: D అనగా డివోషన్ అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
0: D again stands not only for a thing like devotion but also for
1: అదే దివ్యత్వము.
0: That is your divinity.
1: U అనగా యూనిటీ.
0: And U stands for the word unity.
1: కనుక ఈ హిందూ అనేటువంటి పదమునందు కూడాను హిస్టరీ, వ్యక్తిత్వము, జాతీయత, డివినిటీ, యూనిటీ అనేటువంటివి ఈ పంచప్రాణములు, పంచసూత్రములుగా నుంచి ఉన్నవి.
0: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
1: ఈ యూనిటీనే మోక్షమనియు.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రథమమైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు
0: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyo.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyo.
0: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mochamanaku aadharamaniyo.
0: Rather, there will be a thing like divinity, and only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmartha kama mochamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again, we have these purushartas in the form of dharma, artha, kama, and
1: kani. Ee naadu duradrishtavashattu manavulu dharmarthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamulu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mochamulu variki emo artham kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga puttagalavu.
0: Without roots in the first place, how can you think of the branches?
1: Artha kamamulane kommala paina jeevinchetuvanti vyakti ఏ నాటికైనా కిందకి దిగక తప్పదు.
0: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ, సూనర్ దెన్ లేటర్ హీ హాస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితమును వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ, దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్, హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ప్రైజ్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మ మోక్షములను లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా గుర్తించాలి.
0: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
1: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
0: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
1: Antarathani vicharinchatam ledu.
0: He does not go for the significance contained
1: in any chinna vishayam.
0: Here is a small example.
1: Suryodayamu kaagane manamu chaala aanandistunnamu.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: Karanam,
0: what's the reason?
1: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevithamunu aanandamainatundi jeevithanga gadapalani mana yokka vaancha.
0: Because it's our desire that we undertake the daily tasks assigned to us and thereby derive some joy and happiness.
1: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసం.
0: బికాస్ వి టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
1: ఈ కర్మలన్నీ కూడా కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కాయములకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: Aithe meeriki telisinatundi artham inti karmaacharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka vishranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavuniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: Idi yadartham kaadu.
0: But then this is not the significance of these.
1: Nijamuga ee suryodaya suryastamam yokka antarathanni gurtinchinatundi vyakti aanandanni anubhavinchadu.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: Prati suryodaya suryastamam rendu kudanu మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యెట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్, ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: సో దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపిస్తూ వస్తున్నాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ యువర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
1: దీని ఎందు ఉండినటువంటి అంతరాత్మ ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: దిస్ బీయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వి గివ్ సమ్ అదర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ టెన్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: పనిబడి పది దినముల పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: పనుల నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానము చేరుతుంటాడు.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
0: Just because you have stayed 10 days in a hotel, has it become your home?
1: అదే విధముగానే మానవుడు తల్లి తండ్రి ఆస్తి పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: Likewise, man tends to feel that the mother, the father, his possessions, material and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలం విశ్రాంతి మందిరములక మాత్రమే కాని సొంతము కాదు.
0: బట్ వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దీస్ ఆర్ దేర్ సో దట్ యు కెన్ టేక్ సమ్ మొమెంట్ ఫర్ రెస్ట్. దే ఆర్ నాట్ యువర్ ఓన్.
1: కారణము తనతో రావు.
0: రీజన్ బీయింగ్ దే డు నాట్ గో విత్ యు, కమ్ విత్ యు.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: ఇఫ్ దే ఆర్ వెరీలీ హిస్, వై డోంట్ దే అకంపనీ హిమ్?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: బికాజ్ దే ఆర్ నాట్ హిస్, దే డు నాట్ గో విత్ హిమ్.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెంట్ టు గో డీప్ ఇన్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్, కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రాదర్ లిమిటెడ్
1: మేధా వికాసము ఎక్కువ.
0: వెర్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ ఇస్ స్టూపెండస్.
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: టు ది పవర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ దట్ విచ్ హాస్ ఎన్ ఎండ్ దట్ యువర్ లైఫ్ స్పాన్ ట్రై టు సాంక్టిఫై ఇట్ మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: హౌ కెన్ వి సీక్ దిస్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్?
1: ధనం ఉన్నది,
0: వి హావ్ మనీ.
1: బలం ఉన్నది,
0: వి హావ్ స్ట్రెంగ్త్.
1: గుణం ఉన్నది,
0: వి హావ్ అవర్ ఓన్ క్వాలిటీ.
1: అధికారం ఉన్నది,
0: అండ్ వి హావ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: దీస్ హ్యావ్ టు బి చానలైజ్ ఇన్ ది ప్రాపర్ వే సో దట్ వీ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ వీ హ్యావ్ మనీ, వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
1: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి యూజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వీ హ్యావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
1: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: బికాస్ వీ డి నాట్ మేక్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్ ఆఫ్ ఎనీ గివెన్ థింగ్, వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ దేర్ ఫర్.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: సో ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సీక్రెట్ పర్పస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. దేర్ ఇన్ లైస్ ద సాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్స్.
1: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హౌ డస్ వన్ యూజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్?
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు.
0: Now, misuse of money is evil, it's been said.
1: దీనిని దుర్వినియోగం చేయరాదు.
0: We should not misuse money.
1: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించడు కాని నీ విత్తాన్ని ఆశించడు.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: నీ నీతిని మాత్రమే తాను కోరును కాని నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
0: He seeks your character. He does not go to what caste or religion you belong.
1: మానవ జాతి యందు పుట్టి మహత్తరమైనటువంటి యొక్క దివ్యశక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
1: కానీ కలి ప్రభావము చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుగునంత వరకును స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because of the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
1: swartham ane sankelalo manavudu bandhitudai tadwara అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: He indulges in actions which are selfish to the core and he lets himself be bound in this idea of selfishness.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుచున్నాడే కాని పరార్థ నిమిత్తమే ఏమాత్రం కూడా ప్రాకులాడుటలేదు.
0: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనము త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: Or how does he try to understand what lies beyond the Parartha Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu dhyanamulu japamulu ityadi karmalu acharinchatam matrame bhakti kaneradu.
0: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajans.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
0: వి షుడ్ హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, వి షుడ్ క్రిటిసైజ్ దెమ్, వి షుడ్ రిడిక్యూల్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. వి షుడ్ ట్రై అండ్ గో అండ్ హెల్ప్ దెమ్.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
0: అండ్ వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అమంగ్స్ ఆల్ మెన్.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
0: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ వెరీలీ.
1: జ్ఞానములు జపములు ఇత్యాది కర్మలు ఆచరించడం మాత్రమే భక్తి కానేరదు.
0: వి కీప్ టాకింగ్ అబౌట్ భక్తి ఆర్ డివోషన్. భక్తి ఆర్ డివోషన్ డస్ నాట్ మీన్ దట్ యు సిట్ ఇన్ జపా ఆర్ డూ ధ్యాన ఆర్ సింగ్.

0: by day, this broad outlook and attitude is
1: సంకుచితమైన భావములు పెరుగుతున్నవి.
0: మోర్ అండ్ మోర్ ఆఫ్ నారో మైండెడ్నెస్ ఈస్ క్రీపింగ్ ఇన్.
1: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప పరులు పరవారు అనేటువంటి ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు పెంచుకుంటలేదు.
0: మోర్ అండ్ మోర్ ఇట్స్ అ కేస్ ఆఫ్ ఐ మైన్ అండ్ థైన్, దిస్ డిఫరెన్షియేషన్. యు ఆర్ ఆల్ ద వైల్ బాదర్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్. యు డోంట్ కేర్ అబౌట్ అదర్స్.
1: నేను అనేటువంటి ప్రదేశం నుంచి మనము అనేటువంటి గమ్యం చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ ఈస్ వి మేక్ ఎ జర్నీ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఐ టు ద స్టేట్ ఆఫ్ వి.
1: జీవితం అంతా కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క స్థాయి అందే ఉండిన గమ్యం ఏ రీతిగా చేరగలడు.
0: ఇఫ్ ఆల్ త్రూ ద లైఫ్ యు ఆర్ రిమైనింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఐ, హౌ కెన్ యు హోప్ టు రీచ్ యువర్ డెస్టినేషన్?
1: కనుకనే దేశములో ధనము ప్రధానమే.
0: బట్ దెన్ యాజ్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్ గోస్, మనీ ఇస్ ఇంపార్టెంట్ నో డౌట్.
1: గుణము అవసరమే.
0: యు నీడ్ క్యారెక్టర్ ఆల్సో.
1: బలం కూడాను చేకూర్చుకోవలసినది.
0: అండ్ సర్టన్లీ యు మస్ట్ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్.
1: అయితే దీన్ని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రములో మనం దీనిని అనుభవించాలి?
0: But how far do we go catering towards these needs, and what is the way in which we make the best use of them?
1: గోవు పెరుగు కొలది కొమ్మున కూడాను పెరుగునట్టుగా మన ధనము పెరుగు కొలది అహంకారం కూడాను పెరుగుతుంది.
0: Now as the cow grows, so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
1: ధనమెచ్చిన మనమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానకయ్యెచ్చును ధనమునిగిన మనముదుగును మదముడిగిన దుర్గుణంబు మానునివేమ అన్నాడు. ఈ ధనము చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అహంకారములకు అభిమానములకు గురి అయి తన మానవత్వాన్ని మరచి తాను జీవితం వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: సో మనీ అండ్ వెల్త్ ఫాస్టర్ ది సెన్స్ ఆఫ్ ఈగో ఇన్ వన్ సెల్ఫ్, అండ్ దిస్ ఇన్ టర్న్ గివ్స్ రైజ్ టు ఈవిల్ టెండెన్సీస్. ఇన్ ది ప్రాసెస్ వన్ లూజెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్.
1: భారతదేశంలో అన్నము లేక అల్లాడేటువంటి వారు కోటాను కోట్లగలరు.
0: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్, ద ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్.
1: మానవుడు దురాశలచో మునిగి దుఃఖంచే కుంగిపోతున్నాడు.
0: అండ్ మ్యాన్ ఇస్ వెయిట్ డౌన్ బై సెన్స్ ఆఫ్ బర్డ్ ఆఫ్ ట్రబుల్.
1: ఈ దుఃఖమును నివృత్తి గావించుకునే నిమిత్తమే ఆశలను అరికట్టుకోమని బోధించాము.
0: నా బై వే ఆఫ్ పుటింగ్ ఎన్ టు దిస్ సారో ఇన్ గ్రీఫ్,
1: ఆశలను అరికట్టుకున్నప్పుడే ఆనందం చేకూరుతుందని కూడాను దీని యొక్క అంతరార్థము.
0: పుట్ ఏ సీలింగ్ ఆన్ యువర్ డిజైర్స్ బికాస్ దేరిన్ లైస్ ద కీ టు హ్యాపీనెస్.
1: అయితే సాధకులైనటువంటి మీరు కూడాను దీని యొక్క అర్థాన్ని చక్కగా గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఈవెన్ దోస్ ఆఫ్ యూ హియర్ హూ క్లెయిమ్ టు బి సాధకర్స్ హ్యావ్ నాట్ అండర్స్టుడ్ ద ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అనగా దీని యొక్క అర్థం ఏమిటి? మన యొక్క ఆశలను అరికట్టుకోవటము అని దీని అంతరార్థం.
0: నౌ వాట్ డస్ దిస్ మీన్, సీలింగ్ ఆన్ డిజైర్స్? ఇట్ మియర్లీ మీన్స్ కర్బింగ్ అవర్ డిజైర్స్.
1: ఈ విధమైనటువంటి ఆశలను అరికట్టుకోవటం వల్ల ధనమును కూడాను కొంత నిలబెట్టుకున్న వారం అవుతాము.
0: Now even as we curb our desires thus, we can also accumulate some money.
1: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవడానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
0: That money in turn could be used to support.
1: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
0: To support a fellow being and also use it for any other charitable purpose or for some worthwhile cause.
1: తన కుటుంబములో చెలరేగినటువంటి సమస్యలను కూడాను ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
0: ఆల్సో బై సేవింగ్ అప్ దస్, దిస్ మనీ కుడ్ బి యూస్డ్ టు ఎలీవియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
1: కలియుగము ధనమూలం ఇదం జగత్తు. ధనము లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడాను మనం చేయలేము.
0: బికాస్ వితౌట్ మనీ వీ కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
1: కనుకనే కుటుంబ పోషణ కోసమని పరోపకార నిమిత్తమని పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము సీలింగ్ ఆన్ డిజైర్స్ ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
0: Therefore to support one's own family, to extend help to others and to carry out some sacred and noble task, money is necessary. That's why we have stated sealing on desires.
1: మన సంస్థలో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు ప్రధానములైనటువంటివి.
0: And then again in our organization, this idea of sealing on desires is fourfold.
1: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
0: The first one is do not waste money. Do not misuse money.
1: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
0: సెకండ్ ఇస్ డు నాట్ వేస్ట్ ఫుడ్.
1: కాలమును వ్యర్థము చేయవద్దు.
0: థర్డ్ థింగ్ ఇస్ నాట్ వేస్ట్ టైం.
1: మీ యొక్క శక్తిని మేధస్సును వృథా కరపోవద్దు.
0: అండ్ దెన్ డు నాట్ మిస్యూజ్ ఫ్రిటర్ అవే యువర్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ, యువర్ సెన్స్ ఆఫ్ పర్పస్.
1: కనుక డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని

0: దృష్టి గావించుకొని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనం స్థాపించాము.
1: Therefore in this fourfold path you have, do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
0: కాని కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు యందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు ముందు కడుతున్నారు.
1: This is the central idea behind this concept of stealing on desires. But unfortunately, not many have understood this. There are many people who, just for the sake of falling in line with this idea of stealing on desires, keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
0: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
1: Sai has not launched this organization for the sake of money.
0: Mee yokka aasananu arikattukoni vairagya margamanandu దివ్యానందమును అనుభవించమని నా యొక్క ఆశ.
1: ఇట్ హాస్ బీన్ మై హోప్ దట్ యుల్ కర్వ్ యువర్ డిజైర్స్, డెవలప్ ది సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ దేర్ బై ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్ బ్లిస్.
0: అట్టి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకునక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సంస్థకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
1: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైండ్. And you have given yourself away to feeling that if you save enough money, it's more than enough under the ceiling of desires.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not the correct way of interpreting this.
0: ఈనాడు భారతదేశంలో ceiling on desires అనేటువంటి రూపంలో desires ను మాత్రము అనగా ఆశలను మాత్రము అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
1: Today in this country of Bharat, misguided by this idea that this is what the ceiling on desires means, people have saved up money and in the name of the Sat Sai Central Trust have accumulated 60 lakhs of rupees.
0: Nenu dhanam nasinchetuvanti okka pichcha bhavam nalo ledu.
1: I never have this dirty feeling of trying to go for wealth.
0: Inaade kaadu ye naadu kudanu nenu evvarini inta varaku kudanu nenu dhanam kavalani aashinchinatuvanti chanam kudanu ledu.
1: Not only today but also in the past, never has there been a moment or a second when I have craved.
0: Na pavitramainatvanti karmale aa dhanamulaku saginatvanti karyamulu jarugutu vastunnayi.
1: When I have craved and longed for money, all these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
0: Kaluka naaku ivvalsinatvantidi naaku pavitramainatvanti prema tattvam tappa ee dhanamu naaku akkaraledu.
1: So what you have to give me today is this sacred concept of love, not this filthy money.
0: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారం కలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
1: ఆల్ ఆఫ్ యూ షుడ్ గెట్ టుగెదర్ అండ్ బీ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ప్రొక్లెయిమ్ ద లా ఆఫ్ డివినిటీ ద వరల్డ్ ఓవర్ అండ్ క్యారీ దిస్ నోబుల్ మెసేజ్ అండ్ ద సేకర్డ్ మెసేజ్.
0: జనసేవనే జనార్దన సేవనే అనేటువంటి విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: హ్యావ్ దిస్ బ్రాడ్ ఫీలింగ్ దట్ సర్వింగ్ మ్యాన్ ఈస్ వెరీలీ సర్వింగ్ గాడ్.
0: నేను నాది అనేటువంటి సంకుచిత భావాన్ని త్రించివేయాలి.
1: Try to let go, discard the feeling of mine and thine.
0: ee naadunnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
1: Today's problems of the world could be solved only through the medium of love.
0: Prema lekapovatam chetane adavilo undinatundi yokka koora mrugamula gatte heenanga pravartistunnaru manavulu.
1: Because there is no sense of love, man is behaving worse than the beast in the jungle.
0: Karaka prema bhavaanni penchukoni sankuchita bhavaanni trunchukoni divyamainatundi yokka vishala hrudayamato samaja sevalo palgonali.
1: So have this sense of love growing in you. Cut down all your narrow feelings. Develop a broad vision and jump into service of
0: Sai. Inaade kaadu ye naatikeyina kodanu satya sai samasthalaku dhanamunaku yetti sambandham kodanu undadani ye naa aasana.
1: It's not only today but certainly any time forever. It's my hope, fond hope and feeling that there's no link between satya sai organization and money.
0: Chaala pramadakaramainatundi.
1: Because the link between money and any organization is a very dangerous one.
0: ఇంతే కాదు సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్, ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
0: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
1: మెన్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ లైక్ ద స్పైనల్ కాలమ్ ఆఫ్ ద బాడీ.
0: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
1: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
0: కనుక సమస్తను పెడమార్గమునందు పట్టించకండి.
1: So see to it that the organization does not decay.
0: అన్ని సమస్తలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
1: This SI organization, which is a trendsetter for all the other organizations, try to see to it that it attains a glorious name.
0: ధనమునకు సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
1: There is no link, no relationship between money and the organization.
0: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
1: And the SI organization, any organization having a link with money is not the SI organization.
0: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
1: Love for love and a heart to heart link, this is the aim and purpose of the SI organization.
0: కనుక ఈనాడు మన భారతదేశం నందు ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రప యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో, ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
1: సో టుడే వేరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్ అండ్ టౌన్స్,
0: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు దక్క ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దీనివరకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
1: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్ ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్, ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
0: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
1: My hand stretches forward just for one thing from each of you and from all of you, and that is pure
0: love.
1: Love which is serene, unsullied love, untainted love.
0: ఇంకా దేనికి నేను నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
1: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
0: కనుక నేను ఏ నాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, Satsai has nothing to do with this.
0: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
1: I've never sought, I will never seek, and I am not seeking this money.
0: కనుక నేను ఆశించినది ఒక్క పవిత్రమైనటువంటి భావమే.
1: వాట్ ఐ సీక్ అండ్ హోప్ ఫర్ ఈజ్ దిస్ నోబుల్ ఐడియా.
0: ఈ పవిత్రమైన భావం కూడాను నా కొరకు కాదు.
1: దిస్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ
0: లోక కళ్యాణం కొరకు.
1: దట్ అగైన్ ఈజ్ నాట్ ఫర్ మై సేక్, ఇట్స్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్.
0: ఈ లోక కళ్యాణం కొరకు సత్యసాయి సంస్థలో ఉండినటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
1: So this idea that you all here and all that you have learned, members of the organization should go back, try to cleanse and purify the society around you and bring back to it the old forgotten values of life.
0: Mana pani seva seva seva, ini pradhanamainatundi lakshyam.
1: The primary task ahead of us is one of service and nothing but service.
0: Inka rendavadi,
1: the second thing,
0: prati vyakti kudanu sankuchitamaina bhavamato brothers and sisters of Sai family, Sai family, Sai family, anaga Sai kutumbamu, Sai kutumbamu ani sankuchitamainatundi padamulu upayogapedutunnaru.
1: Now every person that you come across keeps uttering these words, brothers and sisters of the Sai family, the emphasis being on the Sai family, the Sai family. This is a narrow mindedness on your part.
0: Kanuka munmundu ee Sai family anetundi Sai anetundi padamulu upayogapettakandi.
1: Henceforth do not use this word Sai.
0: అందరూ మానవ కుటుంబమే.
1: బికాస్ ఆల్ బిలాంగ్.
0: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారున్నారు.
1: బికాస్ దిస్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యామిలీ, దే కుడ్ బి పీపుల్ హూ హ్యావ్ ఫాండ్నెస్ ఫర్ ద నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
0: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
1: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
0: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
1: You are members of the world community. You do not belong to a narrow sect like the Sai family. You are verily the children of God, and God is everyone's, and everyone belongs to God.
0: Okka peru, okka roopamu, sankshiptamainatundi.
1: One name, one form, connote narrow mindedness.
0: Anni roopamulu, anni naamamulu kudanu, okkate aineetundi okka, vishala bhavanni manam penchukovali.
1: We should try and give rise to this feeling that all names and all forms are equally valid.
0: Mukhyamuga, ee naadu, meeku pradhanamainatundi okka, 10 sutramulanu nenu cheppadalchukunnanu.
1: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
0: What some of that is? Janani janma bhoomisya. Kanna talli etuvantido, janmamichinatundi bhoomi kudamu atuvantidi.
1: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you
0: kanuka
1: is your
0: home. Manavudu kudanu, desi abhimanam kaligi untundali.
1: So every person should have the sense of feeling for one's motherland.
0: ఏ దేశం వారు ఆయా దేశ అభిమానము అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
1: వాట్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్ టు, యూ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడాను మనము విమర్శించరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బట్ ఆల్సో యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ క్రిటిసైజింగ్ సమ్ అదర్ కంట్రీ ఆర్ పీపుల్ బిలాంగ్ టు సమ్ అదర్ నేషన్.
0: కనుక ఒక దేశమును విశ్వసించటం చేత మరొక దేశమును ద్వేషించడం అనేటువంటిది ఉండకూడదు.
1: బై హావింగ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ యూ షుడ్ నాట్ ట్రై అండ్ పుట్ డౌన్ సమ్ అదర్ కంట్రీ.
0: కనుక కళ ఎందు మాత్రం కాని, ఇంకే విధమైనటువంటి ఊహలు ఎందు కాని, దేశ ద్రోహములకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: సో ఐదర్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ రిమోటెస్ట్ డ్రీమ్స్ దే షుడ్ బి నో రూమ్ ఫర్ బ్రింగింగ్ గ్రీఫ్ అండ్ సారో టు యువర్ కంట్రీ.
0: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: అది మొదటిది.
1: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
0: రెండవది, సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
1: ద సెకండ్ ప్రిన్సిపల్ ఈస్ నెవర్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీ రిలీజియన్. ట్రై అండ్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
0: ఈ దేశాభిమానముతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
1: సో ఈవెన్ యాజ్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ఓన్ మదర్ ల్యాండ్, ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్.
0: ఈ మూడవది, ప్రతి ఒక్క మానవత్వం కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
1: ద థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ డెవలపింగ్ ది సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. లుక్ అపాన్ ద నెక్స్ట్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
0: మన జాతి ఒక్కటే, మానవ జాతి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
1: ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు ద హ్యూమన్ రేస్, సో ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్, దే బై లవ్ ఈచ్ వన్.
0: ఇంకా లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటము, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధపరచుకోవటము, ఇది నాలుగవది.
1: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్ ఇన్ ఎ వరల్డ్లీ వే, కీపింగ్ వన్స్ ఓన్ హౌస్ క్లీన్, ద సరౌండింగ్స్ ప్యూర్ అండ్ క్లీన్. దిస్ ఇస్ ద ఫోర్త్ ఇంజంక్షన్.
0: ఈ గృహమును, గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవటం చేత కొంత ఆరోగ్యము, ఆనందము కూడాను చేకూరుతుంది.
1: దిస్ విల్ గివ్ రైజ్ టు ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ హెల్దీ అండ్ ఆల్సో దేర్ బి సెన్స్ ఆఫ్ హైజీన్ అరౌండ్.
0: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
1: దిస్ ఇన్ టర్న్ విల్ హెల్ప్ యువర్ ఓన్ వరల్డ్లీ లైఫ్.
0: దానము దానమనగా మన దేశమునంత బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
1: దిస్ వర్డ్ చారిటీ డస్ నాట్ మీన్ దట్ ది పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫుల్ ఆఫ్ బెగర్స్.
0: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని మనము దానము చేయకూడదు.
1: నౌ వీ కెన్ ప్రొవైడ్ సమ్ సపోర్ట్ అండ్ మీన్స్ టు సపోర్ట్ ఫర్ ద బెగర్స్, but should not try and give in the form of charity.
0: Veeriki oka upadhini kaliginchi edina oka pradeshamulo kontha yerpatlu gavinchi kala kalamunaku inta aaharamu variki vastramu variki anukoolamainatundi yokka vatavaranam kalpinchavachine kani bazaarlo adda vachinatundi varikanta kudanu dabbulu ichi dabbulu ichi dabbulu ichi tadwara bharat deshamanta bichchagaallu aneetundi yokka chedda peru teeradu.
1: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
0: manavu bichchami vutam chetane prati pattanamulu yendu prati pallalu yendu kudunu andaru kudunu somberatvanni penchukoni bichchagaluga tayaravutunnaru.
1: You are helping in the growth of these beggars, thereby this country has become synonymous with beggars and laziness also has crept in. This is not proper and correct.
0: Inka aravadi,
1: the sixth point,
0: lancham ichi pani chesukovatam kani లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకొని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
1: either by giving bribe or by taking bribe and getting your work done. This is not part of the Satya organization framework.
0: సత్యము పుచ్చుకోవటం కానీ లంచము లంచము ఇచ్చుకోవటం కానీ సత్య సాయి సంస్థలకు చాలా ద్రోహం జరుగుతుంది.
1: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satya organization.
0: కనుక ఈ వ్యక్తులందరూ కూడా ఈ యొక్క లక్ష్యాన్ని తన యొక్క దృష్టి ఉంచుకొని ప్రతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
1: This is something which you must bear in mind continuously and carefully.
0: ఇంకా ఏడవది.
1: Now the seventh point.
0: మానవత్వంలో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: There are any number of problems that one has to face up to.
0: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
1: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
0: మనలో కొన్ని విధమైనటువంటి ద్వేషములు అసూయలు పెరుగుతుంటాయి.
1: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
0: ఈ యొక్క ద్వేష అసూయలను కొంతవరకు అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
1: బై వే ఆఫ్ కర్బింగ్ దిస్ సెన్స్ ఆఫ్ ఎన్వీ ఆర్ జెలసీ వి మస్ట్ ట్రై అండ్ డెవలప్ అవర్ ఓన్ అవుట్లుక్.
0: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: సో ఇఫ్ యూ విష్ టు బ్రాడన్ యువర్ విజన్ అండ్ అవుట్లుక్ దే షుడ్ బి నో డిఫరెన్సెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్ ఆర్ కాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ కంట్రీ.
0: జాతి మతములను పాటించరాదు.
1: We should not go by what is laid down strictly in terms of one's
0: యొక్క పద్ధతులు నీ గృహంలో నీవు ఆచరించవచ్చు.
1: One's country. Whatever is given to you in your own home.
0: కానీ సమాజంలో వీటిని పాటించటం చేత కొన్ని ప్రమాదములు కూడా సంభవిస్తాయి.
1: Follow these in your house, all right. But try to carry them.
0: ఒకరిని వంచించటము మరొకరిని అభివృద్ధి గావించటము జరుగుతుంది.
1: If you carry these to the society, there could be difficulties around you.
0: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సోదర భావంతో మనం ప్రేమించాలి. కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడా పెంచుకోరాదు.
1: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
0: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
1: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
0: కనుక సత్య సాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి, కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
1: The members of Satya organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
0: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
1: There could be many wealthy people, all right.
0: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
1: They could have people, servants to assist.
0: లేదు, కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి, కానీ తన సొంత పనులు కూడా ఆ పరివారంతో చేయించుకోవటం ఇది సోమరత్వం.
1: These servants and assistants could help you in a few tasks, no doubt. But your own work, you must do yourself.
0: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
1: Because a person thus is a lazy one and he can never do service to society.
0: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
1: One who cannot be of service to society has no right to belong to the Sai organization.
0: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
1: So if you wish to serve the society, serve yourself first.
0: ఇది తొమ్మిదవది.
1: This is the 8th point.
0: Inka padavadi.
1: Now we come to, sorry, this is the 9th one. We come to the 10th point.
0: Daiva preeti papa bheeti kalagali.
1: You must have love for God and fear of sin.
0: Nirantaramu bhagavantunni preminchu.
1: Love God incessantly.
0: Papanni dveshinchu.
1: And have hatred for fear, sin.
0: Papamu chesinanta kalamu kudanu daivamu neeku chikkadu.
1: So long as you keep committing sin, God can never be yours.
0: పది లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
1: These 10 injunctions, it is necessary and imperative for the Satya organization members to follow.
0: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
1: In addition to all this, there is yet another point which is in a general one in nature.
0: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం కూడా మితిమీరి పోరాదు.
1: వీ షుడ్ నెవర్ గో అగెయిన్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
0: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
1: వీ మస్ట్ గో బై, వీ మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు అస్.
0: సత్యసాయి సంస్థలు యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడాను ఆదర్శాన్ని నిరూపించాలి.
1: So members of Satya organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others.
0: కనుక చట్ట విరుద్ధమైనటువంటి ఒక కర్మలు మన సంస్థలో చేయరాదు.
1: So something which goes against the law, we should never embark on doing that.
0: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ట గావించుకుని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: You should firmly implant these 10 points as your guiding principles, and I am hoping and blessing you that you shall succeed in your endeavors and bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985, during Bhagwan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Premaswarupulara.
2: Embodiments of love.
1: Bhakturandaru Cheri. ప్రేమతో భగవత్ యొక్క స్మరణ చేసిన దినమే నిజమైన దినము.
2: ఇట్ ఈస్ ద డే దట్ ఈస్ వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ ఇన్ లవ్.
1: బీదల వేదనని ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల వాక్యం ఉన్న దినము.
2: వెరీలీ ఇస్ ద డే వెన్ వీ హెల్ప్ ద పూర్ అండ్ ది నీడీ for Lord and come to the rescue.
1: Chelvi Bhagavad kathalu cheppu dinamu.
2: It is the day when we share with everybody the mysteries and the glory of God.
1: Atti dinamu dinamu kaani takkina dinamulanni kudanu tad dinamude.
2: It is only the day well spent, the rest of the days are merely habitual.
1: Prema swaruplara.
2: Embodiments of love.
1: మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ చెప్పాడు.
2: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఎక్స్ప్లెయిన్.
1: వినయ చాలా తెలివి గలవాడని, చదువు గలవాడని, చక్కగా ఏర్పాట్లంతా చేస్తున్నాడు అని చెప్పాడు.
2: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మెన్షన్ దట్ వినయ్ కుమార్ ఈస్ హైలీ ఎడ్యుకేటెడ్ and works with all his intelligence.
1: Alan cheppinanu cheppakapoyanu prapanchamantai kudanu ee naadu unnatvanti oka ashantiki moola kaaranamu yuvakule.
2: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
1: Chaduvulanni chadivi chaala viveki మగిలి తన్నులు కూడా మంద మతుడు.
2: Without education and the learning, it is only a fool who does not know his true nature.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
2: In spite of higher learning, a mean man would never give up his mean mentality.
1: MA లు BA లు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైన,
2: they may be men of eminence with the degrees, graduates, BA, MA, postgraduate degree.
1: Chaduvulalonunna mammella chadavaka.
2: Without learning, without acquiring the secret of knowledge,
1: chadivithimi memu goppa degreeni pondamu ani garvinchutunnaru.
2: They pride themselves because they could acquire very high degree.
1: Ee garvam valla తన యొక్క సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
2: బికాస్ ఆఫ్ దిస్ గ్రోయింగ్ ఈగో దే ఆర్ ఫర్గెటింగ్ ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్.
1: సమతం,
2: దేర్ ఓన్ రిలీజియన్.
1: ఆంగ్ల భాష అవతరించగాని సుమత భేదంబు సన్నగిల్లి.
2: బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది అటాచ్మెంట్ వన్స్ ఆన్ రిలీజియన్ అండ్ ట్రెడిషన్ హావ్ గోన్.
1: సుమత భేదంభు సన్నగిల్లగానే సంస్కారంభు తమసిపోయి.
2: విత్ ది లాస్ ఆఫ్ రిలీజియన్ అండ్ ట్రెడిషన్ దే హావ్ ఫర్గాటన్ దేర్ ఓన్ ఇన్నేట్ నేచర్ అండ్
1: సంస్కారంభు సమసిపోయగానే
2: ద మూమెంట్ దట్ ఈస్ గాన్ సంసార
1: సంస్కార
2: కల్చర్
1: భారతదేశంభు భాగ్యమే అణిగిపోయి.
2: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
1: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
2: Everywhere you find disturbances and agitation.
1: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti yokka gauravamu sannagillipoyindi.
2: In all fields, fields with its righteousness, spiritual field, in all fields, there's no morality, there's no standard.
1: మానవత్వం అనేగా కేవలం మర్యాద లేకుండా ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
1: అందరు కూడాను బిచ్చగాండుగా తయారయ్యారు.
2: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
1: కూటి పేద బిచ్చమెత్తుతున్నాడు.
2: అండ్ వి ఫైండ్ ఎ పాపులర్ బెగింగ్.
1: కోటీశ్వరుడు బిచ్చమెత్తుతున్నాడు.
2: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
1: కానీ ఎవరిందులో పెద్ద, ఎవరిందులో చిన్న?
2: హూ ఇస్ ఎ గ్రేటర్ హయ్యర్ బెగర్ దాన్ ది అదర్?
1: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
2: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్ ఇస్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
1: కోటీశ్వరునకు కోట్టకు ఉండి కూడాను ఒక నయా పైసా ఇవ్వడు.
2: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
1: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
2: They don't extend their support to any sacred service, to any good project.
1: కానీ పేరు ప్రతిష్ఠలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
2: But these rich people struggle for name and fame. They want that big size photograph to be printed.
1: Kani tana yokka karmalu chuste naya paisa kuda nu vidivadu.
2: But actually in action you don't find him giving in charity even single naya paisa.
1: Ilanti paristhiti lopala inaadu yuvakulu chaala utsahanga munduku jaragali.
2: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
1: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యువతులే చాలా ముందుకు రావాలి.
2: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్, ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టుడ్ కమ్ ఫార్వర్డ్.
1: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
2: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
1: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
2: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
1: వారి యందు ఉన్నటువంటి బుద్ధి శక్తి
2: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
1: మరి ఎవరి యందు కూడా లేదు.
2: Is not noticed among anybody.
1: వారు తరచిన ఏమైనా చేయగలరు.
2: If young man decides, he'll be able to do anything.
1: కనుక తన యందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వంను కూడా అడిగి,
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ పుటింగ్ అండర్ చెక్ ఆల్ ద ఫిజికల్ పవర్, ద మెంటల్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి
1: అంతా సమాజంకు ఉపయోగపెట్టాలి.
2: And they have to divert all these powers for the service of mankind.
1: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulu aipothunnaru.
2: Even small matters the youth have become so weak.
1: Kani 16 samvatsaralu pillavadu chuste bakkabadi poyi untadu.
2: But at the age of 16 we find a young man so thin and weak.
1: Karanam emti?
2: Why?
1: Annam leka kadu.
2: Not that he has no food.
1: Tindi leka kadu.
2: Not that he has no food.
1: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
2: బికాస్ ద మిస్టేక్ లైస్ హియర్, హిస్ సెన్సెస్ ఆర్ వీక్, హీ మేడ్ దెమ్ వీక్.
1: సెన్సెస్ వీక్ అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
2: వెన్ వన్స్ సెన్సెస్ ఆర్ వీక్, ద మ్యాన్ బికమ్స్ టోటలీ వీక్.
1: కనుక సెన్సెస్ ఏ మానవుని యొక్క ప్రాణము.
2: దేర్ఫోర్ సెన్సెస్ ఫ్రమ్ ద వెరీ లైఫ్ ఆఫ్ మ్యాన్.
1: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
2: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
1: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
2: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
1: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
2: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
1: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశాన్ని రక్షించాలి.
2: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
1: అప్పుడే మనం సరైన మానవులు అవుతాం.
2: Then only we can call ourselves true humans.
1: దీని తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపడుతున్నారు.
2: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
1: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
2: Thus parents are committing a mistake, a sin.
1: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
2: The children are spoiled today by very parents.
1: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఈ వారి స్వేచ్ఛ.
2: Parents should give them money to the extent necessary.
1: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే too much money makes a wrong.
2: By giving too much of money, they commit many wrong things, mistakes.
1: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
2: Therefore, we should make proper use of money.
1: Don't waste money.
2: Don't waste money.
1: Misuse of money is evil.
2: Bhagavan says, misuse of money is evil.
1: Don't waste food.
2: Don't waste food.
1: Food is God.
2: Food is God.
1: Time waste. Time is God.
2: And then you should not waste the time.
1: కనుక మనము వేస్ట్ చేసేదంతా కూడా ధనము ఫుడ్.
2: What all that we waste today is money and food.
1: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
2: That's the reason why we find youngsters are totally spoiled.
1: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
2: What kind of looks they should have?
1: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
2: Their looks are not steady even for a moment.
1: ఇటు అటు
2: It goes on wavering, looking that side and this side.
1: కాకి దృష్టి వలె ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
1: దేని చూసినా కానీ ఆశపట్టం.
2: అండ్ దే ఎస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
1: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
2: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
1: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
2: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
1: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
2: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
1: Drushtini manam chakkaga pettukunnappude manaku drushti anta kudanu chakkaga untadi.
2: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
1: Karaga meeru chedda drushtini meeru chudakoddu.
2: So don't have bad looks.
1: Annintini aashinchakoddu.
2: Don't desire everything.
1: College ki pothuntaru pillalu.
2: Boys go to college.
1: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
2: Bhagavan is telling the naked truth. You accept it.
1: ఎక్కడైనా ఎవరైనా స్త్రీ పోతుంటే రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
2: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
1: దీని వలన యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
2: And that's the reason why they are met with accidents.
1: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడాను మరింత యాక్సిడెంట్ అవుతుంది.
2: And the number of accidents are more in the case of motorcycle.
1: కాను పోయేది మోటార్సైకిల్.
2: And in fact, there's no motorcycle with him.
1: కాను చూచేది బజార్.
2: But he goes on watching bazaar streets.
1: గర్ల్స్ కాలేజీకి ముందుగా పోతే.
2: And if you go across the girls' college.
1: కాని వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
2: They concentrate their looks on the college.
1: ఇందుకోసం ఆ కన్ను ఇచ్చినది.
2: For that reason the eyes are given to you.
1: కన్నులు నిచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు కైలాసవాసు నీ కన్నులార కాంచేందుకు కదా.
2: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు యూ? ఈజ్ ఇట్ టు లుక్ అట్ ఎవ్రీథింగ్ హిదర్ దిదా? ఇట్స్ ఓన్లీ టు వాచ్ ద డివైన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈనాడు కను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
2: మచ్ ఆఫ్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ లుక్స్.
1: నువ్వు మాటలు చూస్తామా అంటే
2: and we watch the words.
1: Manchi maatale raavatam ledu.
2: We are not uttering good words at all.
1: Amma chedda palukuli.
2: And we use all bad words.
1: Veeru baagunnara, vaaru baagunnara, veerandama, vaarandama ani andanni gurinchi maatladataru tappa aanandanni gurinchi maatladataru ledu.
2: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
1: Aanandamlo unnatundi andamu, andame aanandam, aanandame andamu.
2: In fact, the true beauty anda lies in ananda, the bliss, and that bliss itself.
1: Ilanti drushtini ma yuvakulu arigattali.
2: And the youngsters should control their bad looks.
1: Endukante poyetundi vaaru cha manam ochinatundi manavatvam.
2: And we have taken upon ourselves the human life.
1: Manaki ichinatundi kannulu prapanchamlo unnatundi oka chitta vichitramanu chuttaganta.
2: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
1: కానీ అందం చందం చూడటానికి కాదు.
2: ఐస్ ఆర్ నాట్ గిఫ్టెడ్ టు వాచ్ ద బ్యూటీ.
1: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
2: అండ్ ఇఫ్ త్రీ బాయ్స్ గ్యాదర్, ద They indulge in vain talk, useless talk, gossip.
1: He uses talk valla, uses drishti valla, uses chevadam valla, manavudu, manishi kaakunda, rakshasudu ayipothunnadu.
2: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
1: Man tangu enta manchidi.
2: Our tongue is so good.
1: Dinni varninchinaru.
2: And it is narrated.
1: Jihve.
2: And it is.
1: Tasagne.
2: And it has got all the
1: madhurasetam.
2: And it speaks sweetly.
1: Ilanti madhuramainatvanti palukulu palakadaniki tangu ichindi.
2: The tongue is given so that our talk will be sweet.
1: Ante gani chedda parakulu palakakoodadu.
2: The tongue is not given to you to speak bad words.
1: కనుక మనము టంగును చక్కగా పవిత్రంగా ఉపయోగించుకోవాలి.
2: Therefore we should make use of our tongue in a sacred way.
1: కనులను ఇచ్చింది ఎందుకు తెలుసా? చెప్పాను.
2: భగవాన్ ఎక్స్ప్లెయిన్ వై హీ
1: గివెన్ కాదు.
2: It's not to look everywhere all around.
1: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాలి.
2: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
1: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
2: If they pass by a temple, they don't notice it.
1: దేవాలయములు పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
2: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
1: ఇది ఆవేళకు దృష్టి.
2: Is this the kind of looks they have?
1: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
2: Because of this bad looks drishti, and because of bad listening, because of bad words that we speak, the manava, the human, has become rakshasa, danava.
1: Kaluka ee naadu yuvakulu aneetvanti varu chaala jagrataga undali.
2: Therefore youngsters must be very careful today.
1: Tana indriyalanu tanu control chesukoni
2: he should have self control.
1: Appudu annitni chudavachu.
2: That self control you can look around.
1: అప్పుడు ఏ తప్పు కూడా కనిపించదు.
2: There'll be no mistake at all.
1: ఏ దోషము ఉండదు.
2: There'll be no defect whatsoever.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of law.
1: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
2: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
1: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
2: You may hide these things within yourself.
1: కానీ నేను దాచుటకు వీలు కాదు.
2: But Bhagavan will not hide anything. It is not possible.
1: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
2: We have to recognize the truth what is happening.
1: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
2: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
1: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
2: The eldest parents in particular should be highly careful.
1: కొడుకు ప్రేమగా ఉండవచ్చును.
2: యు మే లవ్ యువర్ సన్.
1: నీ ప్రేమను నీ కొడుకుపై చూపు.
2: యు కెన్ సర్టన్లీ షవర్ యువర్ లవ్ ఆన్ యువర్ సన్.
1: కానీ తన్ను చెడిపోయేటువంటి మార్గంపై చూపకూడదు.
2: బట్ యు షుడ్ నెవర్ షో హిమ్ ద రాంగ్ పాత్.
1: వాడు చెడిపోతే ఎవరికి పేరు? తండ్రికే పేరు.
2: ది బాయ్ ఇస్ స్పాయిల్ ఇస్ ద ఫాదర్ హూ గెట్స్ ద బ్యాడ్ నేమ్.
1: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని.
2: Therefore it is said, mother is God, father is God, teacher is God, guest is God.
1: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుంటారు.
2: And today, even mother doesn't appear to be good.
1: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోపడతాడో ఏమనుకుని అతనిపైన కోపము.
2: The young man is full of anger towards his father because he is afraid that he may shout at him.
1: తల్లి తండ్రి అంటే మొట్టమొదటి జన్మకు మూల కారణం తల్లిదండ్రులే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ గివెన్ టు us.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటి అని కూడా తల్లిదండ్రులను హృదయపూర్వకంగా ప్రేమించాలి.
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి హావ్ టు లవ్ అవర్ పేరెంట్స్.
1: నా తల్లి మొట్టమొదటి దేవత.
2: మై మదర్ ఇస్ ఫస్ట్ గాడ్.
1: తండ్రి రెండవ దేవుడు.
2: అండ్ ఫాదర్ ఇస్ నెక్స్ట్ వెరీ గాడ్.
1: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
2: As the God who is protecting me.
1: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నది.
2: And it's the mother who is taking care of me.
1: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటిని కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
2: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
1: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
2: the Sevadal people, youngsters, should control all the evil tendencies.
1: ఎవరు ఎంత అడ్డు తగిలినప్పటికీ,
2: there may be obstacles, whatever may be,
1: దాన్ని ఉల్లంఘించి,
2: they should go beyond,
1: మన ప్రాణమైనను ఇచ్చి,
2: they should resist and sacrifice their life,
1: మన సరి అయినటువంటి ఒక తత్వమును దారిలో పెట్టాలి.
2: And we should keep ourselves right in the right direction, set right.
1: కనుక యువకులు అనేటువంటి వారు,
2: యంగ్స్టర్స్,
1: ఎక్కువ ధనము వేస్ట్ చేయకూడదు.
2: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
2: అండ్ దే షుడ్ నాట్ మిస్యూజ్ దేర్ వర్డ్స్.
1: మౌనం వహించండి.
2: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
1: మౌనం కలహం నాస్తి.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
1: కానీ ఈనాడు ఒక శ్రీనివాసు చెప్పాడు.
2: శ్రీనివాసన్ సెడ్నా,
1: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
2: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
1: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
2: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్నాలజీ.
1: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
2: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
1: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
2: హీస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
1: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
2: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
1: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చుతున్నావు.
2: And they are converting technology into tricks.
1: Vidyarthulara,
2: students,
1: yuvakulara,
2: youngsters,
1: meerandaru kuda nu adi jagratha vahinchali.
2: All of you should be highly careful.
1: Mana peruna manam nilabettukovali.
2: We should uphold our own identity. Good.
1: Mana kutumbam yokka peruna manam nilabettali.
2: We should keep up, maintain the family
1: yokka dinni nu kaapadali.
2: We should maintain the prestige of the family, good name of parents.
1: Motta motta vyakti,
2: ఫస్ట్ ఇండివిజువల్,
1: రెండవది సమష్టి,
2: నెక్స్ట్ సొసైటీ,
1: మూడవది ప్రస్టీ,
2: అండ్ థర్డ్ వన్, ఫస్ట్ వన్
1: సమాజము.
2: ఇండివిజువల్
1: సమాజం యొక్క దేని కూడా మనం కాపాడాలి.
2: దేర్ఫోర్ ద ప్రెస్టీజ్ ఇండివిజువల్ షుడ్ మెయింటైన్ ద ప్రెస్టీజ్ ఆఫ్ సమిష్టి ఆఫ్ సొసైటీ.
1: ప్రహ్లాదుని చదువుకు పంపించాడు హిరణ్యకశిపుడు.
2: హిరణ్యకశిపు ఫాదర్ సెంట్ హిస్ సన్ ప్రహ్లాద టు స్కూలింగ్.
1: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
2: The teachers taught him all ethics, morals.
1: కాని ఒకనాడు తండ్రికి పిలిచి తొడపైన కూర్చొని పెట్టుకుని, నాయన ఏమి నేర్చినావు నీవు?
2: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
1: తండ్రి, నేర్చితే అన్ని విద్యలు.
2: The boy said, I learned all forms of knowledge.
1: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
2: Then the father asked, repeat one, tell me one you have learned.
1: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే.
2: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
1: Chaduviti dharma, artha, kama, moksha gurune chaduviti viki garavu pekkuru.
2: I have learnt many, many forms of knowledge.
1: Chaduvulalo marvam ella chaduviti tandri annadu.
2: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
1: Edi aa oka chaduvinatundi goppadu okkate enna cheppu annadu.
2: And the father said, tell me one, the greatest that you have learnt.
1: Character is very important.
2: Character is very important.
1: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
2: The one without character is equal to an animal.
1: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
2: The father was angry.
1: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
2: All were very much surprised listening to the answer.
1: ఒక ఆమెను పిలిచాడు.
2: And he called a lady.
1: ఈమె ఎవరు అన్నాడు.
2: He said, who is she?
1: She is my mother అన్నాడు.
2: కానీ
1: మదర్ కాదు, సర్వెంట్.
2: ఈజ్ జస్ట్ సర్వెంట్.
1: ఈమె నా మదర్ అన్నాడు.
2: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
1: ఆడవారిని అందరినీ పిలిచాడు.
2: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
1: వీళ్ళందరూ ఎవరు అన్నారు.
2: యాస్, హూ ఆర్ దే?
1: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
2: హి సెడ్, ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
1: ఈ విధంగా చెప్పేటప్పటికీ తల్లికి బుర్ర తిరిగింది.
2: It had got an impact on the father.
1: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను పిలిచాడు.
2: And out of anger, he summoned the spiritual gurus, teachers.
1: కానీ వారిని పిలిచి వాళ్ళని చక్కగా దండించాడు.
2: And they were called and they were punished.
1: ఇవి నేర్పవలసింది.
2: Is this the teaching that you are supposed to give him?
1: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
2: You should not teach such things to children.
1: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
2: They naturally grow.
1: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు. తండ్రి చెప్పేటప్పటికి వారికి భయం వేసింది. కానీ స్కూల్కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడా కొట్టి తిట్టి దండించినారు.
2: The boy was beaten. He was punished repeatedly there in the school.
1: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
2: Then the boy said,
1: గురూజీ, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకులా.
2: Teachers, do you really teach me?
1: తండ్రి హరిచేయరు అని ఏడు తండ్రి తండ్రి.
2: Who is the father? He is the true father if he asks me to go closer to God.
1: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
2: Likewise the teachers should teach me.
1: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
2: But on the other hand you are teaching me all worldly matters.
1: ఇది నాకు అక్కర్లేదు.
2: This I don't want.
1: అక్కడి నుంచి బయలుదేరాడు.
2: And he started returning.
1: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
2: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
1: హరి కంటే మించినటువంటి వారు లేరు.
2: There's no one beyond హరి గాడ్.
1: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
2: And no one is greater than Ishwara, God himself.
1: ఈశ్వరుడే అందరికి ముఖ్యము.
2: Ishwara is most important for everybody.
1: సర్వలందు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
2: It's only Ishwara who is present in everyone.
1: Ishwara sarvabhutaram.
2: Ishwara is present in all beings.
1: కనుక అట్టి ఈశ్వరుని బోధించాలి.
2: That divine principle should be taught.
1: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాద రోజుగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందించాలని నా ఆశ.
2: భగవాన్ డిజైర్స్ that the youth and youngsters should go like that, Prahlada, sharing, singing the glory of God, sharing this divinity, divine principle with the members of the society.
1: ఈ సొసైటీని మనం మార్చడమంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
2: Then once you get into the society and sing the glory of God, it will
1: be done. ముందుగా మన ఇంటిలో మనం ప్రారంభించాలి.
2: It should begin at home.
1: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి,
2: first we should teach our parents.
1: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గమును బోధించాలి.
2: దే షుడ్ అడ్రస్ దర్ పేరెంట్స్ ఫస్ట్ టు టీచ్ దెమ్ ది కరెక్ట్ థింగ్స్.
1: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
2: ఐ కెన్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ద బాడీ.
1: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
2: బట్ హూ కెన్ మెయింటైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
2: గాడ్ ఈజ్ ఓన్లీ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లాంగ్.
1: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
2: So make us to look into the depths of the divinity.
1: Anaadu talli chaala aanandinchi goppa vantanta chesi tattalo oddinchindi.
2: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
1: Ivanni kudunu kevalam paancha bhautikam durbalamaina kayambu.
2: It is all the body that is so weak with senses.
1: Ee paancha bhautikam durbalamaina kayambu eppudu vidichedi elukaledu.
2: This body being weak of senses is bound to fall, is bound to vanish someday or other.
1: దీనికి ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్లిపోతుందో.
2: I may eat and eat, then I would drop this body, I do not know.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి ప్రగాదులనే పూజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
2: Is it the nature of a human being to spend the time by merely eating and sleeping?
1: కాదు కాదు కాదు.
2: No.
1: క్షణము కూడాను భగవత్ చింతనే ఉండాలి.
2: Every moment one should chant the glory of God.
1: అదే మాకు నేర్పవలసినటువంటిది.
2: That is the teaching we expect.
1: అదే మాకు వెంటాదంటా ఇంటా కంటా ఉండేటువంటిది.
2: Only God who is with us, above us, below us, around us, in us.
1: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
2: It is the important duty of all parents to show this sacred path to their children.
1: గురువులు
2: then teachers.
1: గురువులు కూడాను ఇదే మార్గమును అనుసరించాలి.
2: They should also follow the same path.
1: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
2: The teachers today just teach basing on their textual knowledge, textual information.
1: ఇవన్నీ కూడా కేవలము ఈ టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
2: Boys take the text with test, but in reality it is the test.
1: కానీ రియాలిటీని మనం చూడాలి.
2: సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ టు బీ వాచ్ఫుల్ ఆఫ్ ద రియాలిటీ.
1: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందుకు కానీ పిల్లలు ఎందుకు కానీ తెలియని బోధనలు చేయాలి.
2: దేర్ ఫోర్ యూ హ్యావ్ టు విజిట్ ఎవ్రీ స్కూల్ ఇన్ ద నైబర్హుడ్, టీచ్ దెమ్ ప్రాపర్ థింగ్.
1: ఎక్కడైనా వెళ్లే సమయం లోపల పిచ్చి పిచ్చి మాటల మీద మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపలు వేయండి.
2: యాజ్ యూ గో అలాంగ్ ఆన్ ద వే, If anyone indulges in gossip or vain talk, slap him.
1: వాడు తిరిగి కొట్టినా పర్వాలేదు, మీరు దెబ్బలు తినండి.
2: Doesn't matter even if he returns, but yet you slap him.
1: కానీ మొట్టమొదట వాళ్ళని శిక్షించాలి.
2: First you have to punish.
1: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరిస్థితులను నిందించటము మంచిది కాదు.
2: Being born as a human being, to stare at women, it is a big mistake.
1: పర స్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
2: అండ్ ఇఫ్ యు స్టేర్ అట్ విమెన్ నేచురల్లీ యువర్ ఓన్ పీపుల్ వుడ్ బి స్టేర్డ్ అట్ బై అదర్స్.
1: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, వీరందరినీ మాత్రం జగత్ వదిలిపెట్టుందా?
2: యు మీన్స్ టు సే దట్ యువర్ చిల్డ్రన్, యువర్ డాటర్, ద వైఫ్ అండ్ మదర్ వుడ్ బి స్పేర్డ్ బై ద రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ?
1: కనుక పరులను ప్రేమించి, పరులను గౌరవించి ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
2: దేర్ఫోర్ లవ్ అదర్స్. Respect others so that you will be loved and respected.
1: స్త్రీలు గాని పురుషులు గాని,
2: మెన్ ఆర్ విమెన్,
1: అటువంటి యొక్క పర స్త్రీలను నిందించటము మంచిది కాదు.
2: బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, టు స్టేర్ ఎట్ విమెన్, ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: పర స్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను

0: women, youngsters, youth.
1: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: All should develop this human quality.
1: కనుక ఈనాడు యూత్ ను ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
0: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పీషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
1: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
0: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
1: ఈనాడు యూత్ అనేటువంటి వాళ్ళు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
0: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
1: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలే.
0: They are not youth. They are donkeys only.
1: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
0: It's not the donkey way we should follow.
1: డాంకీ ఇష్టం వచ్చినట్టు అరుస్తూ పోతుంటాడు.
0: Donkey goes on moving about making sounds.
1: కానీ you are not donkey.
0: You are not donkey.
1: కానీ నీవు మంచి మంచి గాడ్.
0: You are not the donkey, but you are God, verily.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
0: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్ క్వాలిటీ.
1: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
1: కనుక ఇదే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ యూత్.
1: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులు అంతా చదువుతుంటారు.
0: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
1: అది చాలా మరింత చెడుతున్నది, మరింత చెడుతున్నది.
0: And really it spoils you further and further.
1: Textbook baita pettukuntaru.
0: They keep the textbook outside.
1: Ee novels book lobal pettukuntaru.
0: And they hide the novels inside.
1: Chadivedanta novels.
0: But they read novel.
1: Kaani baita chuse vaadaku oka textbook chadutunnade.
0: But outers think that they are reading textbooks.
1: Kanuka teachers ni kuda mosam chestunnaru.
0: They are deceiving teachers also.
1: Kanuka meeru sariyainatundi oka margam anusarinchi
0: to follow the correct path.
1: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
0: And you can openly declare that you are a human being.
1: నేను మానవుడే కాని నేను పశువు కాదు.
0: I am a human being, not animal.
1: కనుకనే ఇట్టి నిజమైనటువంటి ఒక పేరును మీరు తెచ్చుకోవాలి.
0: To get the true title of a human being.
1: ఆ human being మీరు నేర్చుకున్నప్పుడే
0: then once you have human values.
1: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అన్ని కూడా నువ్వు విలువ ఎక్కుతున్నాయి.
0: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
1: Kaluka prema swarupulara.
0: Embodiments of love.
1: Ee paina prema entano unnadi naaku.
0: Bhagavan loves you very much.
1: Naa premaku ittidi attidi emi vyathyasam cheyakoddu.
0: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
1: Kaani naa prema, naa premani.
0: Bhagavan's love is unequal.
1: ఎవరేం అనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
0: If you have no love for him, but Bhagavan is not bothered about it.
1: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
0: There are many people who criticize him.
1: ఇంతమందియో పేపర్లో వేస్తుంటారు.
0: Many people put it in newspapers.
1: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
0: Newspapers with nuisance.
1: బయట విదేశం యొక్క న్యూస్ ని కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ ద న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
1: అవుట్ సైడ్ ని అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
0: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
1: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
0: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్.
1: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
0: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
1: తాను అనుభవించినటువంటిది తాను మాత్రం వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడో చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరిస్తున్నాము. వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
0: ఏ ట్రూ జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హీస్ ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ హీస్ విట్నెస్డ్. హీ విల్ నాట్ రిపోర్ట్ ఎనీథింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ లైక్ అమెరికా అండ్ అదర్ ప్లేసెస్. హీస్ నాట్ ఎ జర్నలిస్ట్, హీస్ టోటలీ ఏ డాగ్.
1: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలి అంటే ఇంకొక బజార్ లో ఉన్నట్టు డాగ్ అరుస్తూ ఉంటాడు.
0: When a dog in a street starts barking, there is another fellow dog barking in the neighboring street.
1: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కాని నిజమైనటువంటి మానవులు కాదు.
0: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
1: ఎవరే అనుకున్నప్పటికీ మన సత్యం మనది.
0: That people say a number of things, but you stand for truth.
1: Truth is inside.
0: Truth is inside.
1: Truth is you.
0: Truth is yourself only.
1: You are truth.
0: You are truth.
1: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
0: You are truth, you will be able to resist.
1: దాన్ని లెక్కనే చేయకూడదు.
0: Don't bother about it.

0: ఏమైనా అంటున్నారా అని.
1: Anyone says anything, let them go on.
0: ఏదో కుక్కలు వస్తున్నాయి.
1: Let dogs bark.
0: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
1: Well, you don't need to be mindful of that.
0: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కానీ మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
1: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
0: ఇది అసూయ వల్లను.
1: They are born out of jealousy.
0: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండదే అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును తిరగొట్టాలని చూస్తుంటారు.
1: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
0: స్వామి దగ్గరికి ఇంత మంది వస్తున్నారు.
1: So many thousands, lakhs of people come to Bhagavan.
0: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: Who sent you invitation?
0: No
1: invitation whatsoever.
0: నీవు చర్చ్ కావచ్చు ఇంత మందిని.
1: Well, can you gather that group for yourself?
0: No.
1: Impossible.
0: 10 మంది కూడా నిన్ను నీ దగ్గర చేరరు.
1: Even 10 people will not gather around you.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీకు ఆ మంచితనం లేదు.
1: Because you don't have goodness within you.
0: Goodness ఏ అన్నిటిని God గా లాగుతుంది.
1: It is only the goodness that is divinity, God, that draws everybody near.
0: కనుక మనం ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
1: In this world we see a lot, we have been hearing many things.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
1: నెవర్ స్పాయిల్ యువర్ లవ్.
0: మీ ప్రేమను మీరు ఏమాత్రం కూడా పరుగు చేసుకోకండి.
1: అండ్ నెవర్ హైడ్, నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
0: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్
1: ఫాస్టర్ ఫాస్టర్.
0: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
1: Then only you will be true human being. You can have true human quality.
0: అప్పుడు మీరు మానవుడు అవుతారు.
1: Then only you deserve to be called humans.
0: లేకపోతే దానవుడు అయిపోతాడు.
1: Or else you are danava or the demons.
0: కనుక ఎవరి మాటలు వినకండి.
1: So don't pay heed to words of anybody.
0: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
1: What all that you have heard here, treasure them in your heart.
0: దైవత్వాన్ని నిరంతరము కూడా హృదయంలో నిలుపుకోండి.
1: Install, imprint the divinity in your heart continuously.
0: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
1: దెన్ ఓన్లీ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
1: ఆర్ యూ ఫీలింగ్ పెయిన్ఫుల్ బికాజ్ స్వామి ఇస్ పుట్టింగ్ థింగ్స్ అక్రాస్ ప్లెయిన్లీ?
0: దీనికి ఆనందించాలి, కానీ మీరేమాత్రం కష్టపడకూడదు.
1: యూ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ బికాస్ భగవాన్ హాస్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us.
0: దైవత్వం ఎవరికీ కానరాదు.
1: Divinity is not apparent, is not conspicuous.
0: ఈ కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
1: God is not for advertisement.
0: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లు ఎత్తు జరుగుతుండే.
1: It is only the falsehood, the wrong that goes in a different way, perverted way.
0: ఈ పేపర్ చూడండి, ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క అడ్వర్టైజ్.
1: In every paper you find advertisement.
0: అడ్వర్టైజ్ బొమ్మలు, అడ్వర్టైజ్ విషయాలు.
1: You find all the columns full of advertisements with photographs.
0: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
1: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్ ప్రివైలింగ్ దెం ఇస్ మిస్సింగ్.
0: ఫూలిష్నెస్ ఫూలిష్నెస్ ఫూలిష్నెస్
1: ఫూలిష్నెస్ ఫూలిష్నెస్ ఫూలిష్నెస్ మల్టిపుల్ ఫూలిష్నెస్.
0: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పుడు అంతా వేయరు.
1: ఇఫ్ దే ఆర్ ట్రూ హ్యూమన్స్ దే నెవర్ యాక్ట్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
0: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూసి ఆనందంగా.
1: If you are really interested, come here and experience in true depth and spirit.
0: ఏదో విన్నటువంటివన్నీ నేను వేసుకోవటం.
1: Not all that is heard is simply heard and accepted.
0: ఇది కేవలం చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇలాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడా సరైన సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: Educated people should at least know the truth and proceed along the path of truth.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతురండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
1: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
0: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
1: దేర్ విల్ బి నో వన్ హూ కెన్ డేర్ ఎనఫ్ టు పనిష్ యూ.
0: నీవు సత్యాన్ని పాటించు,
1: అబ్జర్వ్ ట్రూత్.
0: నీ సత్యమే నీకు సాక్షి.
1: అండ్ యూ ద వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద విట్నెస్.
0: కనుకనే మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
0: Gunamukku gunam sachi.
1: And it is the virtue that is the witness.
0: Murkhukku murkham sachi.
1: And foolishness is the witness to a fool.
0: Kaluga ee fool manam kaakudadu.
1: We should never be fools.
0: Bhagavantuniki arpincheetundi fool kavali.
1: We should not be fools. We should be full of flowers, a fitting offering to God.
0: అంతే కాని మనము పూలుగా ఉండవలసినటువంటి హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: Instead of being a flower, the poolu, the fragrance, it's most inappropriate and misfortune to act like a fool.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇంకా 3 దినములు ఉన్నవి.
1: We have a couple of days to go, 3 days.
0: ఇంకా ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
1: There are lots of things to be stated to you.
0: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంత పరికు చేసుకున్నాను.
1: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
0: ప్రేమ.
1: Love and love alone.
0: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
1: Keep up, maintain that love that is in this.
0: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
1: Not the love towards all world things.
0: భగవంతునిపై ప్రేమ.
1: Concentrate, focus your love on love, on God.
0: అప్పుడే మీరు బాగుపడతారు.
1: Then only you will be correct and
0: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: With all this education knowledge, what is the use?
0: ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
1: Today education led to agitation.
0: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So we should never be agitated.
0: Education.
1: Is education important and not agitation?
0: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ అ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
0: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
1: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
1: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
0: Adi mee hrudayamlo untundadi.
1: That lies latent in your heart.
0: Ina lokam yokka education book lo chudavachu.
1: And the worldly knowledge education you can obtain by referring books.
0: Idi book kevalam oka mukku antide.
1: Book is a sort of mukku or nose.
0: Ravachu povachu.
1: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
0: Kani, did you care anatvantidi?
1: But did you care?
0: Viswasam vantidi.
1: It is equal to the breath.
0: Ee breath ni valutve, you sarvam kulinu pranam vadunnatte.
1: When once breath is gone, you are dead and gone.
0: Divyatma swaruplaina vidyarthulara.
1: The students.
0: Pillalanta chala manchivare.
1: All students, children are very good.
0: Maa pillalu. బంగారు వంటి పిల్లలు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
0: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండవచ్చు.
1: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
0: కాదు, మీరు 26 క్యారెట్స్.
1: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
0: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించలేదు.
1: అండ్ the gold value should never be less, should never come down.
0: Kaluka avidhanga unte,
1: you are like that,
0: mee andariki kudanu nenu ento sahayam chestanu.
1: Bhagavan is prepared to help you, bless you
0: aarthikanga,
1: financially,
0: paramarthikanga,
1: spiritually,
0: anniti endu kudanu meeku sahayam chestanu.
1: Bhagavan will help you in every aspect of your life.
0: Kaluka baa manchiga sariyina bidduluga tayaru kaandi.
1: Therefore Bhagavan wants you to be perfect. That you should be good.
0: మంచి పేరు తెచ్చుకోండి.
1: That you should get a good name.
0: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
1: Bharatiyas, natives of this land are forgetting Veda.
0: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
1: Foreigners are learning.
0: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ ని పలుకుతున్నారు.
1: And the foreigners also, they are able to pronounce correctly the Sanskrit language.
0: Ding dong well. Push it in the well.
1: But whereas Indians are satisfied with the ding-dong bell, push it in the well.
0: ఇది మన భారతీయులు నేర్చుకోవటం.
1: This is the knowledge that Bharatiyas are acquiring.
0: కాదు, భారతీయులు పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
0: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: What is the divine nature of Bharat?
0: తల్లి ఎవరు?
1: హూ ఇస్ మదర్?
0: భారతదేశం నందు నీతియే తల్లి.
1: అండ్ ఇట్ ద మొరాలిటీ దట్ ఇస్ ద మదర్.
0: నీతియే తల్లి.
1: అండ్ అడ్హెరెన్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
0: నిజాతియే ఫాదర్.
1: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
0: శాంతమే చెల్లెలు.
1: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
0: ధైర్యమే బ్రదర్.
1: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
0: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
1: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
0: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
1: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ జస్ట్ మ్యాన్.
0: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆర్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి వారికి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్. యువర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ అమంగ్ హూమ్ యూ మూవ్ మింగిల్.
0: కనుక కావాల్సినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
1: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
0: నాకు ఎవరితోనా భయం లేదు.
1: స్వామి హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: నా సత్యం పైన నేను చూసుకుంటున్నాను.
1: భగవాన్ ఇస్ ట్రూత్ అండ్ ఇట్ డిపెండ్స్ రిలైస్ ఆన్ ద ట్రూత్.
0: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
1: లెట్ ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్.
0: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
1: బికాస్ భగవాన్ ఇస్ ట్రూత్, హీస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను.
1: అండ్ ఇన్ ఫ్యూచర్ భగవాన్ ఈస్ గోయింగ్ టు రివీల్ మెనీ మెనీ మోర్ థింగ్స్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

స్థితం వ్యోమా భజత్యే కష్టమాద్వితం సర్వభూత స్థితం వ్యోమా

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తుల యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: ఆత్మ ప్రెసెంట్, ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి హూమ్ యూ కమ్ అక్రాస్ ఈజ్ వెరీలీ సేమ్ ఇన్ యూ ఆల్సో.
0: సర్వత్రా ఉన్న ఆత్మ, నీ యందున్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ సీకర్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ హిస్ ఇండివిజువల్ ఆల్సో.
0: అతడు గృహస్థుడు కాని, వానప్రస్థుడు కాని, సన్యాసి కాని, బ్రహ్మచారి కాని, ఎవరైనను సరియే, మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే కర్మలు చేసినా చేయకపోయినా నిరంతరం కూడా దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబ్రేట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హీ డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: Bharat is a meritorious land.
0: ఈ భూమిపైన వీచేటువంటి గాలి సత్య స్వరూపమైనటువంటిది.
1: The wind that blows across this land is a very personification of truth.
0: ఈ భూమిపైన చెదిరిపోయే ధూళి అంతయి కూడాను ధర్మ స్వరూపంతో ఉంది.
1: The dust of this holy land is all the embodiment of righteousness.
0: ఈ ప్రపంచంలో, ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయి కూడాను ప్రేమ స్వరూపమై ఉన్నది.
1: The water that flows across this land represents supreme love.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: Every individual personifies forbearance, forgiveness.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు, గతులు, మతులు, సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: This is the position, this is the level, this is the altitude, this is the glory and grandeur of this country which you do not find anywhere all over the world.
0: కనుకని ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు.
1: ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్, కరోనేటెడ్ ద రైచియస్నెస్.
0: నిజాయితీకి స్వాగతం చేశారు.
1: దే వెల్కమ్డ్ ఇండివిజువాలిటీ.
0: ధర్మమునకు అందలం ఎక్కించారు.
1: ద రైచియస్నెస్ వాజ్ గివెన్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్టీమ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.
1: ద హైట్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ దట్ భారత్ రీచ్డ్ ఇన్ దోస్ డేస్ వెన్ వీ కంపేర్ విత్ ద ప్రెసెంట్ డే ఇట్స్ రాదర్ మోస్ట్ సర్ప్రైజింగ్.
0: భారతదేశమునందు ఈ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు వేలాది మంది ఉంటున్నారు.
1: దర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ భారత్ హూ హ్యావ్ ఫుల్లీ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్.
0: అయితే ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
1: those who have recognized this individuality integrity, how many of them could attain divinity?
0: Sarvabhuta sthitam yemo bhajatvi kastamatitah. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ తనను తానే స్మరించుకుంటూ ఉంటుంటారు.
1: ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ థింగ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
0: అదే విధంగానే ఇతరుల యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ కూడాను ఒక్కటిగానే భావించి దాని యందు కూడాను ఇట్టి పరిస్థితిలో ఈ యొక్క పవిత్రత జరుగుతూనే ఉంటుంటారు.
1: సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: భారతదేశంలో దైవాన్ని స్మరించని నాలుక, దానమివ్వని చెయ్యి ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇన్ భారత్ యు డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ వుడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ నార్ ద టంగ్ దట్ వుడ్ నాట్.
0: ప్రతి భారతీయుడు కూడా దానం చేసిన హస్తమే.
1: ఎవ్రీ వన్ స్ట్రెచెస్ హిస్ హ్యాండ్స్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: ప్రతి భారతీయుని యొక్క హృదయము భగవత్ నామం చింతించినటువంటి హృదయమే.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కనుక ఈ భారతదేశం యొక్క మహత్తరమైన చరిత్రను గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు.
1: సో వీ కెన్ డిక్లేర్ హి ఇస్ ఎ ఫూల్ ఇఫ్ హి డస్ నాట్ అండర్స్టాండ్ ద మిస్టర్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్.
0: ఒకానొక సమయం లోపల వివేకానంద అమెరికాకు వెళ్ళాడు.
1: అట్ వన్ టైమ్ వివేకానంద విజిటెడ్ అమెరికా.
0: అక్కడ వెళ్లి ఉపనిషత్తులు, భగవద్గీతలు గండిగా చదివాడు.
1: దేర్ హిస్ గాన్ త్రూ సీక్రెట్ టెక్స్ లైక్ ఉపనిషత్స్ అండ్ గీత.
0: ఒక్కటి హృదయంలో స్థిరం చేసుకున్నాడు.
1: వన్ థింగ్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
0: సర్వత పాణిపాదం తత్సర్వచూచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు.
1: దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ భారత్ వేర్ దెర్ ఇస్ నో డివినిటీ.
0: ఎక్కడ చూచినా భగవంతుని యొక్క పాదముల యొక్క శబ్దమే వినిపిస్తూ ఉంటుంది.
1: ఎవ్రీవేర్ వీ లిసన్ టు ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎక్కడికి వెళ్లినా భగవంతుని యొక్క నాదమే వినిపిస్తుంటారు.
1: We listen to the melody of the divine song.
0: ఏ హృదయములో చూచినా కాని దాని మోదమే అనుభవిస్తుంటాడు.
1: Every heart experiences the echoes of the holy sound.
0: అలాంటి భారతదేశమును నేను తిరిగి వెళ్లి చూడాలి.
1: He wanted to come back to Bharat once again with this understanding.
0: ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్య భావాన్ని చూపాను.
1: In fact, he felt that he neglected the spirit of Bharat earlier.
0: ఇప్పుడు వెళ్ళి ప్రతి అణువునందు కూడాను భగవత్ తత్వం కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను.
1: This time he wanted to come back to Bharat, experience divinity in every speck of the dust of Bharat.
0: గంగా జలంలో ఉన్నటువంటి ప్రతి బింబమునందు కూడాను ప్రేమనే కదులుతూ ఉంటుండాలి.
1: And he watched love just floating over the surface of the waters of Ganges.
0: Itti bhagavatvatanto nindina munigina telina okate idi bharat desham.
1: Whether you get drown yourself in the spirit of spirituality, you will understand that Bharat is one.
0: Bharat desham nandu satya dharmamule putti nillu.
1: Bharat is the center of the twin principles of truth and righteousness.
0: Shanti ahimsale ee bharatdeshamunaku metti nillu.
1: In fact, this has been the center of glory for peace and non violence.
0: Kanukane atti bharatdeshamnandu lenidi okkati kudanu ledu.
1: So that which is not present here is nowhere else.
0: Yenna bharate తన్న భారత అనింది వేదం.
1: ద వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్.
0: భారతంలో లేనటువంటిది ఏ ప్రదేశంలో కూడా లేదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్ ఇస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కనుక సర్వము భారతదేశం నుండే ఉంటున్నది.
1: అండ్ హెన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: యావత్ ప్రపంచమంతా కూడాను మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాస్ దో ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బండల్డ్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: భారతీయులు ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించుకునలేక వేరే దేశములకు వెళ్లి ఏమేమో చూసి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు.
1: Without realizing the potentiality, the capacity and the uniqueness of Bharat, some people go abroad and return saying that they visited certain of the things which are rather surprising.
0: ఎక్కడ ఆత్మ నిగ్రహం ఉంటుందో అక్కడ ఏమాత్రం కూడా హింసలే జరగవు.
1: Where there is self-control, there will be no violence.
0: ఇలాంటి ఆత్మ నిగ్రహం కోసమని అనేక మంది తపిస్తూ వచ్చారు.
1: Many did penance to achieve this self-control.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఆత్మానంద నిమిత్తమై అనేక సాధనలు సలిపితూ వచ్చారు.
1: They resorted to several of the spiritual practices to experience the bliss of the self.
0: ఏమిటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
1: What are these spiritual practices?
0: సామాన్యమైనటువంటి మానవులకు శ్రవణం,
1: ఫర్ ఆర్డినరీ పీపుల్ లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఇది సామాన్య మానవులకు సాధారణంగా భావించి ఈ సాధనలు సలుపుతూ వచ్చారు.
1: దీస్ ఆర్ ది 9 పాత్స్ ఆఫ్ డివోషన్ అడాప్టెడ్ ఫాలోడ్ బై సీకర్స్.
0: కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు.
1: బట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎనీ యాజ్ ద ట్రూ వన్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ వన్.
0: ఇందు అందును ఎందు వెతికిన అందందే కానవచ్చును ఒక్క సత్యం.
1: ద సేమ్ ట్రూత్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దేర్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: సత్యరూపము,
1: ఇట్ ఈస్ ట్రూత్.
0: బ్రహ్మంబు,
1: ఇట్ సెల్ఫ్.
0: సత్యమయము,
1: ఇట్స్ ఎటర్నల్.
0: సత్యమే సర్వవేళలందు ప్రకాశించుచుండు.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ షైన్స్ ఆల్ ద టైమ్.
0: ఎందు వెతికిన అందే సత్యము కనిపించును.
1: యు ఫైండ్ ట్రూత్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: ఎందు చూసిన అందే సత్యం వినిపించును.
1: అండ్ యు ఆల్సో లిసన్ టు ట్రూత్ ఎవ్రీవేర్.
0: సత్యం సర్వవేళయందు సర్వత్రా కూడాను నిండినటువంటిది.
1: ద ట్రూత్ పర్వేడ్స్ ద హోల్ యూనివర్స్ ఎట్ ఆల్ టైమ్స్
0: అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని ఈ విధంగా గుర్తింపు చేసింది.
1: దిస్ సీక్రెట్ ట్రూత్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన చమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నియో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నియో బాధలు సంభవించాయి, ఎన్నియో కష్టములు పెట్టారు.
1: భారత్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్, అబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్.
0: కానీ దీనిని దేని కూడా లెక్క చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాజ్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్లీ.
0: క్షమ సత్యము,
1: ఫర్బెనెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ వేదము,
1: ఇట్ ఇస్ స్క్రిప్చర్.
0: క్షమ సత్యము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వంబ, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
1: ఫర్బెరెన్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఫర్బెరెన్స్ ఇస్ ట్రూత్. ఫర్బెరెన్స్ ఇస్ అ స్క్రిప్చర్. ఫర్బెరెన్స్ ఇస్ నాన్ వయలెన్స్. ఇట్ ఈస్ ద బ్లిస్ అండ్ కంపాషన్.
0: కనుకనే భారతీయుడు ఇంతకాలం జీవిస్తూ వచ్చారు.
1: దట్స్ హౌ భారతీయస్ లివ్డ్.
0: క్షమనే వారి యొక్క ప్రాణము.
1: దిస్ ఫర్గివ్నెస్ ఇస్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: క్షమనే వారి యొక్క శ్వాసము.
1: అండ్ దట్ ఇస్ వెరీ బ్రెత్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడాను క్షమతోనే నిండి ఉంటున్నవి.
1: ది ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఫర్బెరెన్స్.
0: ఇలాంటి భారతదేశము ఇన్ని ఇక్కట్లకు, ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకును గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
1: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ లాసెస్ బికాస్ ఆఫ్ దిస్ ఫర్గివ్నెస్ ఆర్ ఫర్బేరెన్స్.
0: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
1: ద వన్ విత్ స్టడీనెస్ కెనాట్ బి షేకెన్ బై ఎనీ డిఫికల్టీ.
0: ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి.
1: ద వన్ వితౌట్ దిస్ నేచురలీ బికమ్స్ అన్స్టడీ.
0: క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గాని ఇది కదలదు, మెదలదు.
1: ద వన్ హూ రిలైస్ ఆన్ ఫర్బేరెన్స్ కెనాట్ బి షేకెన్, హీ విల్ నెవర్ వేవర్.
0: కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే.
1: అండ్ సో ఇట్ ఈస్ దిస్ ఫర్గివ్నెస్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
0: ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: ది క్షమ ఫర్బేరెన్స్ ఇన్ అనదర్ ఫార్మ్ కెన్ ఆల్సో బి కాల్డ్ లవ్.
0: ఈ ప్రేమకు పర్యాయ పదము,
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ,
0: శాంతి అన్నారు.
1: ఈజ్ పీస్ శాంతి.
0: శాంతి అన్న, క్షమ అన్న, ప్రేమ అన్న, మానవుడన్న, ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
1: ఆల్ దీస్ వర్డ్స్, ద పీస్, ద ఫర్బేరెన్స్, లవ్, దే ఆర్ ఆల్ సినోనిమ్స్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: మానవ
1: అండ్ హ్యూమన్, మానవ కన్వే ది సేమ్ మీనింగ్.
0: కనుకని మానవ అంటే ఉపనిషత్తులు యందు ప్రేమ అని దీనికి అర్థం.
1: ద వెరీ టర్మ్ మానవ అకార్డింగ్ టు ఉపనిషత్ మీన్స్ లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడే భారతీయుడు.
1: యు ఆర్ ఎ ట్రూ భారతీయ ఇఫ్ యు గాట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అట్టి భారతీయుల యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
1: The pristine glory, the culture of Bharat is totally forgotten today. We go by the modern comforts and conveniences and therefore we meet problems.
0: Chamane nee oka dori prashninchu.
1: Just question yourself.
0: Ee chama, nee chama yokka shakti enta varaku unnadi?
1: We can question the forbearance within us. What is your power?
0: Ani cheppite cheppadaniki sadhyam kadanindi.
1: And you get the reply.
0: Yatho vacho nivartante apyaapya manasasah.
1: There came the reply. It's beyond the comprehension.
0: Vakkunukkani.
1: Either by word.
0: Manasunukkani.
1: Nor by the mind.
0: Ek aakara chodinchalu gaani.
1: Or by form.
0: Andinchadaniki veelu kaadu ani.
1: Cannot be estimated.
0: Antati pavitramaitunte samskruti bharatiya samskruti.
1: That is the sacred culture of Bharat.
0: Ee samskrutiye sarva desamulaku kudanu chaatutu vachindi.
1: The same culture, the sacred culture of Bharat is propagated.
0: అనాది కాలం నుండి సర్వ దేశములకు కూడాను ఈ భారతీయ సంస్కృతి చాటటం చేతనే అన్ని దేశముల వారు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అని ఆనందించారు.
1: That has been the quintessence of the culture of Bharat, to pray for the welfare of the entire humanity.
0: దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు.
1: Those that have this prayer, thinking of the welfare of everybody, will be peaceful, safe and secure.
0: Kanukane bharatiya samskruti yokka prabhavamu,
1: the effect of the culture of Bharat,
0: sarvatra kuda undinatvanti yokka daivatvanni smarinchatame,
1: is to feel and experience God everywhere.
0: Ilanti bharatiya samskrutini vidyarthulu gurtinchukonaleka aneka rakamulainatvanti yokka bhautika bhagyamul kosamai,
1: the students are not able to recognize the value of the culture.
0: అనేక రకములుగా పాటుపడుతున్నారు.
1: They struggle hard for physical pleasures and prosperity.
0: కాదు కాదు.
1: It shouldn't be
0: భారతీయ సంస్కృతి కొన్ని పదములకు చిన్నవిగా ముట్టింపు చేసింది.
1: And in fact the culture of Bharat has indicated certain signs.
0: ఓ భారతీయుడా,
1: ఓ భారతీయ,
0: గాలి కంటే అతి వేగంగా పోయేటువంటిది ఏది?
1: What is that runs faster than the wind?
0: కొంతమంది ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను లైట్ అంటారు.
1: మోడర్న్ సైంటిస్ట్
0: ఇంకా ఏమేమో చెప్తారు.
1: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.
0: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది,
1: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్,
0: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది,
1: దట్ విచ్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్,
0: మానవుని మనసే అన్నారు.
1: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
0: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది హెవియెస్ట్ ఇన్ దిస్ వరల్డ్?
0: నవ్వుతూ నవ్వుతూ చెప్పింది,
1: ది కల్చర్ ఆఫ్ భారత్ గేవ్ ఎ స్మైలింగ్ రిప్లై.
0: కన్న తల్లియే అన్నింటికంటే బలమైనటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ఫిజికల్ మదర్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
0: తల్లికి మించినటువంటి బరువైనటువంటి వస్తువు ఈ జగత్తులో కన్న రాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ హాస్ గాట్ దట్ హెవీనెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఆఫ్ మదర్.
0: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్.
0: అందుకోసమనే భారతదేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ భారత్ ఈస్ భారత మాత మదర్ ల్యాండ్.
0: మదర్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చారు, కానీ ఎందుకు ఫాదర్ ల్యాండ్ అని పిలిచకూడదు?
1: వీ కాల్ దిస్ కంట్రీ మదర్ ల్యాండ్, వై నాట్ ఫాదర్ ల్యాండ్?
0: లేదు, నా తల్లి ఎందు అంతటి పట్టుత్వం ఉంటుండాలి.
1: ది స్ట్రెంగ్త్ లైస్ విత్ ద మదర్.
0: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతగా గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు?
1: వెన్ యూ గో అబ్రాడ్, who is the one who will talk to you with all the affection and respect?
0: Adiye mana matrubhasha annaru.
1: That is our mother tongue.
0: Idinadu matrudeshamu.
1: This is my motherland.
0: Idinapiya matrubhasha.
1: This is my mother tongue.
0: Idina matamansu.
1: This is my religion.
0: Edagotti nuduvanerani.
1: If he is not proud of
0: that. Vetikina peenungokandi vastunna kalada.
1: That amounts equal to death.
0: Nannu ekkada poyinappudiki nannu palakarinchi naato muchattadeetundi naa yokka bhashane.
1: It's only my mother tongue that enables me to converse freely with anybody whom I come
0: across. Ekkadiki poyinappudiki kanipinchetuvanti naa yokka talliyem.
1: Wherever I go, I would like to meet my mother.
0: Bharata maatane kanipistundi.
1: I find my mother everywhere.
0: ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది
1: దాట్ విచ్ ఇస్ ఫాస్ట్.
0: ఏదో ఈ ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అంటారు, అంత ప్లేన్ లే.
1: ఆల్ ది ప్లేన్స్ ఆర్ సింప్లీ ప్లేన్.
0: కాదు, మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఇస్ ఫాస్టెస్ట్.
0: సర్వత పాణిపాద ఆ మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: మన ఏమ మనుష్యానాం కారణం బంధమోచయో, మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ ఆల్సో లిబరేషన్.
0: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రాన్సెండ్స్ దాట్.
0: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది.
1: మైండ్ గోస్ సో ఫాస్ట్.
0: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి.
1: సచ్ ఇలస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ వీ ఫైండ్ ఇన్ఫినిట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్.
0: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నియో ఉన్నాయి.
1: స్టూడెంట్స్ హావ్ గాట్ టు నో మెనీ మోర్ థింగ్స్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ నథింగ్ మోర్.
0: అదే క్షమ,
1: దట్ ఫర్ బేరెన్స్.
0: అదే శాంతము,
1: దట్ ఈస్ పీస్.
0: అదే ఒక విధమైనటువంటి వేదము,
1: దట్ ఈస్ స్క్రిప్చర్.
0: ఈ సత్యములకు ప్రేమకు ఉండినటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యు హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ లవ్.
0: ఈ ప్రేమకు దుఃఖం అనేదే కనిపించదు.
1: లవ్ ఈస్ బియాండ్ మిజరీ.
0: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది, కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, నో ట్రేస్ ఆఫ్ సాడ్నెస్.
0: ఒకరిని నొప్పించదు, తాను నొప్పి పడదు.
1: ఇట్ వోంట్ హర్ట్ ఎనీబడీ నార్ గెట్ హర్ట్ ఇన్ టర్న్.
0: నొప్పించక తానో ఒక తప్పించక తిరుగునట్టి ధన్యుడి ప్రేమ.
1: అండ్ ఇట్స్ లవ్ విచ్ విల్ నెవర్ హర్ట్ నార్ గెట్ హర్ట్ అండ్ దస్ ఎస్కేప్స్ ది టూ.
0: ఒకరిని నొప్పించదు ఈ ప్రేమ.
1: దిస్ లవ్ విల్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: తాను నొప్పి పడదు,
1: నాట్ గెట్ హార్మ్డ్.
0: తప్పించక తిరుగుతుంది.
1: అండ్ ఇట్ ట్రాన్సెండ్స్ ది టూ.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్తకరమైనటువంటి శక్తి స్వరూపమే ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్.
0: కనుకనే ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు.
1: సమ్ టైమ్స్ వీ మే ఫీల్ లవ్ ఆల్సో క్యారీ ద ట్యాగ్ ఆఫ్
0: భగవంతుడు నాపైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు.
1: Some people say that God is angry with me.
0: భగవంతునికి కోపమే లేదు.
1: There is no anger in God at all.
0: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు.
1: God is just making an attempt to know what anger is.
0: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ, భగవంతునికి ద్వేషం అంటే అనుకున్నాం.
1: People say God has hatred.
0: ఈ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
1: God is in search of this hatred where it is.
0: ఎక్కడ చూసినా కనిపించడం లేదు.
1: నో వేర్ ఇట్ ఈస్ నోటీస్.
0: కట్టకడబటికి
1: ఫైనలీ
0: చీకట్లో ఏమైనా ఉంటుండాడు ఏమో ఈ ప్రేమ.
1: మేబీ దట్ ఇట్ మే బి దేర్ ఇన్ డార్క్.
0: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
1: దేర్ ఆల్సో హీ మూవ్స్ అబౌట్ విత్ దిస్ టార్క్.
0: అక్కడ కూడా కనిపించలేదు.
1: ఇస్ నాట్ నోటీస్.
0: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
0: దాంట్లో ద్వేషం లేదు.
1: దేర్ ఇస్ నో హేట్రెడ్.
0: దాంట్లో అసూయ లేదు.
1: దేర్ ఇస్ నో జెలసీ.
0: ఆ ప్రేమకు ప్రేమనే సాటి.
1: లవ్ ఈజ్ లవ్, దట్స్ ఆల్. అన్ఈక్వల్, అన్పారలల్.
0: ప్రేమ హృదయమే.
1: అండ్ హార్ట్ ఇస్ ద సెంటర్.
0: ప్రసన్నమైనటువంటి హృదయము.
1: దాట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
0: ప్రేమ హృదయమే.
1: అండ్ ద లవ్ ఇస్ ద
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమ,
1: ద టోటల్ లవ్,
0: ప్రేమ ప్రేమనే,
1: లవ్ ఇస్ లవ్,
0: అనంతమైన ప్రేమ,
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్,
0: అద్వితీయమైన ప్రేమ,
1: నాన్ జ్యువల్,
0: అమరత్వమైన ప్రేమ,
1: ఇమ్మార్టల్,
0: అమృతమైనటువంటి ప్రేమ, అట్టి ప్రేమను
1: దట్ లవ్
0: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు.
1: ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ వేర్ ఇట్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు నోటీస్ ఇట్.
0: నీవు తన యందు ఉన్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తట్టు తిరుగుతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద లవ్ విత్ ఇన్ యూ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్.
0: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడ నీకు కనిపిస్తుంది.
1: అండ్ సో హౌ డు యు ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఇట్ అవుట్ సైడ్.
0: ఈ టవర్ ను ఎక్కడ ఉంది అని చూస్తే టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది, కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్, ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది?
1: యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్, నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్.
0: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును, ఒక చోట లేకుండా పోవచ్చు.
1: దిస్ టవల్ బి ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్,
0: కానీ ప్రేమ లేని చోటే లేదు.
1: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్,
0: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని.
1: ఇట్ ఈస్ ఆల్ ఓవర్.
0: అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్? హౌ డు ఎక్స్పెక్ట్ ది ప్లేస్ ఫర్ యాంగర్ దేర్ ఇన్ లవ్?
0: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు.
1: వి థింక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అవర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్
0: భగవంతునికి ఇష్టానికి విరుద్ధమైనటువంటిది ఏది లేదు జగత్తులో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్, నో డిస్లైక్స్ ఇన్ ది డివినిటీ.
0: కాబట్టి తనకి కోపం ఎట్లా వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్ దేర్?
0: రావడానికి వీలేదు,
1: నో ఛాన్స్.
0: ఎప్పుడు చూసినా గానీ తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
1: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్
0: యూ, అరౌండ్ యూ,
1: అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక
1: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్,
0: ప్రేమ ఎక్కడో ఉన్నదనుకుంటే చాలా పొరపాటు.
1: ఇఫ్ యూ థింక్ ద లవ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ సమ్వేర్
0: భారతీయ సంస్కృతి అంతా ఇంకొన్నో ప్రేమమయమే.
1: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు?
1: How is it considered?
0: Samskarimpapadisam chetane idi samskruti aipoyindi.
1: That which is refined, polished is samskruti culture.
0: Idi oka samskruti valla yerpadindi.
1: This cloth is because of this processing.
0: Idi ekkada nunchi vachindi modalu?
1: How did you get it?
0: Pratti nunchi vachindi.
1: It's out of cotton.
0: Pratti ni daram nundi teesi.
1: And you get yarn out of it.
0: దాని విత్తనం నుంచి వేరు చేసి
1: సెపరేటెడ్ ఫ్రమ్ ద సీడ్,
0: ఆ ప్రత్తిని వేరు చేసి
1: అండ్ యూ సెపరేట్ ద
0: కాటన్, ఆ ప్రత్తిని దారంగా తీసి
1: అండ్ మేక్ థ్రెడ్స్ అవుట్ ఆఫ్ ఇట్,
0: దారాన్ని తిరిగి ఒక ఏకంలో వేసి
1: అండ్ దెన్ యూ జస్ట్ బ్రింగ్ దెం టుగెదర్,
0: ఇది ఒక వస్త్రంగా నేయటం చేత
1: అండ్ మేక్ ఇట్ ఇంటు ఎ క్లాత్,
0: ఇది ఒక వస్త్రం అయిపోయింది.
1: సో ఇట్ ఇస్ క్లాత్ నౌ.
0: ఇన్ని సంస్కారాలు చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్ రిఫైన్మెంట్ యు ఫైండ్ దిస్ క్లాత్ నౌ.
0: ఇది ఒక వెండి తట్ట
1: అండ్ దిస్ ఇస్ ఎ సిల్వర్ ప్లేట్.
0: కానీ ఇది సిల్వర్ ప్లేట్ అని ఏ రీతిగా చెప్పగలవు?
1: హౌ కెన్ యూ సే సో?
0: ఇది మొట్టమొదట ఒక వెండి,
1: ఇట్ ఈస్ సిల్వర్.
0: ఈ వెండిని ఒక కంసాలకి ఇచ్చి
1: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్,
0: అతను దీన్ని బాగా కరగబెట్టి
1: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్,
0: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి
1: అండ్ హీ విల్ బర్న్ ఇట్,
0: ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు
1: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఇంటు ఎ లిక్విడ్ ఫామ్,
0: లిక్విడ్ గా చేసి
1: ఆఫ్టర్ దట్
0: ఒక అచ్చులో పోసి
1: అండ్ ఇట్స్ పుట్ ఇన్ ఒక
0: తట్టుగా అట్టాడు
1: అండ్ దెన్ మేడ్ ఇంటు ఎ ప్లేట్.
0: ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
1: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
0: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధములు సంస్కరింప చేయాలి?
1: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఎ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: సామాన్యమైనటువంటి మానవుడు
1: ఆర్డినరీ మ్యాన్
0: దైవ మానవుడిగా రూపొందాలంటే
1: టు బికమ్ డివైన్
0: ఎన్ని విధాలా సంస్కరింప చేయాలి?
1: హి హస్ గాట్ టు బి రిఫైన్డ్.
0: ఆ సంస్కారంకు వీరు ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్.
0: నేను మానవుడు,
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్,
0: టక్కన నేను దైవం కావాలా అంటారు.
1: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్
0: అవుతాడు. అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా?
1: బట్ యు హావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ దాట్.
0: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ ఎందు ఉండాలి కదా?
1: యూ షుడ్ హావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడికి ఒక్క ప్రేమ కాదు.
1: అండ్ యూ బిహేవ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఇన్ ఫ్యాక్ట్ యూ డు నాట్ హ్యావ్.
0: నమ్మినట్టుగా నటిస్తున్నాడు,
1: యూ ప్రిటెండ్ సర్,
0: కానీ నమ్మకం లేదు.
1: అండ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్.
0: అలాంటి వానికి ఎట్ట కనిపిస్తుంది ఈ ప్రేమ?
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ లవ్?
0: ప్రేమ రూపము,
1: ఇట్స్ లవ్ ఫార్మ్.
0: బ్రహ్మము ప్రేమమయము,
1: అండ్ గాడ్ ఇస్ లవ్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
1: ఇట్స్ ఓన్లీ లవ్ టు లవ్, దట్ ఈస్ ది ప్రిన్సిపల్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
0: ప్రేమ ప్రేమతోనే సంధించాలి.
1: అండ్ లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ ఇస్ పాసిబుల్.
0: కనుకనే అట్టి ప్రేమ స్వరూపమే నిజమైనటువంటి సంస్కారం.
1: దట్ ది ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ప్రపంచంలో
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: దైవాన్ని గురించి
1: అబౌట్ గాడ్
0: అనేక మంది అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బిన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్.
0: పరిశోధనలే కాదు,
1: నాట్ మెయిల్ ఎక్స్పెరిమెంటేషన్,
0: సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి.
1: అండ్ వీ ఆల్సో ఫైండ్ ద మెసేజ్ బీయింగ్ పాస్డ్ ఆన్.
0: ఆ మెసేజ్ ద్వారా మిస్సేజ్ గా మారిపోతుండాలి.
1: Through that message we miss in this age.
0: ఏంటి ఈ మెసేజ్?
1: వాట్ ఈస్ ద మెసేజ్?
0: నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎందు చూచిన అందందే కలడు.
1: యుల్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
1: ప్రహ్లాద డిక్లేర్ దిస్ సెట్ ఇన్ ఎంగేజ్.
0: హిందుకలడు అందులేడని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
0: చక్రి సర్వోపగతుండు.
1: దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ ఫర్ హిమ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
0: తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని,
1: విత్ ఆల్ ద డౌట్స్ ఇన్ హిస్ మైండ్,
0: తద్వారా నాకు ఈ సత్యాన్ని కనిపించాలంటే ఎట్ట కనపడుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్రూత్?
0: కనుకనే సత్యరూపము బ్రహ్మము.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ ట్రూత్.
0: దీనిపైన సందేహానికి అవకాశమే ఉండదు.
1: నెవర్ డౌట్ దిస్.
0: తప్పక నీవు ఆ సత్యంతో చూడు.
1: విత్ ద ట్రూత్ యూ సీ,
0: ఎదురుగా తక్షణమే కనిపిస్తాడు.
1: యూ విల్ ఫైండ్ ద మేనిఫెస్టేషన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక
1: సో
0: భారతీయ సంస్కృతి,
1: ద కల్చర్ ఆఫ్ భారత్
0: ఎంత ఉత్తమమైనటువంటిదో,
1: హౌ నోబుల్,
0: ఎంత పవిత్రమైనటువంటిదో,
1: హౌ సెట్
0: దీర్ఘమైనటువంటిదో, ఎంత దివ్యమైనటువంటిదో, ఎంత భవ్యమైనటువంటిదో.
1: It is so novel, unique and evergreen and fresh.
0: Vicharana chesthe,
1: if you investigate and inquire,
0: tappaka vishayam swaroopakangane ganipistundi.
1: You will understand the essence of it manifesting in front of you.
0: Kani vicharana chestunnaru,
1: but we don't go that far.
0: Nirudhamainatundi vicharana chestunnaru,
1: we go in the reverse direction.
0: Dinni okokane samay lopala,
1: this at one time,
0: aneka mandi scientists anta kudanu,
1: many scientists,
0: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ.
0: చూచి,
1: హావింగ్ ఎంక్వైర్డ్,
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: చర్చిల్ వచ్చి,
1: చర్చిల్ కేమ్,
0: చెప్పాడు.
1: హీ సెడ్,
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్ క్యాంప్,
0: దైవం ఎక్కడా, దైవం ఎక్కడా నీవు వెతుకుతున్నావు.
1: యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్.
0: మొట్టమొదటి నీవెవరు, నీవు ఎక్కడున్నావు నీవు తెలుసుకో.
1: ఫస్ట్ నో దై సెల్ఫ్, ఫస్ట్ నో వేర్ యు ఆర్.
0: యు ఆర్ నాట్ కాంక్వర్డ్ విత్ గాడ్.
1: You cannot find God everywhere.
0: Ekkada chusina gaani you have conquered in God, in self.
1: First you conquer yourself, then you will be able to visualize God within.
0: Niyende untunnadu,
1: he is in you.
0: Idi telusukoleka,
1: without knowing this,
0: ekkado daivanni anta vetukadanikani America ku pothunnadu, Japan ku pothunnadu, Germany ku pothunnadu, ekkadikekkada pothunnadu.
1: You are in vain search of God in places like Japan, America and so on.
0: Ekkada ponakkaledu,
1: you don't need to go anywhere.
0: ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు, ఉదయాంతరానికి చేరు.
1: గో విత్ ఇన్ హాఫ్ ఎన్ ఇంచ్,
0: అక్కడ నీకు కనిపిస్తాడు.
1: దేర్ యు ఫైండ్ గాడ్.
0: బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్ట కనిపిస్తుంది?
1: బీయింగ్ టోటల్లీ ఎక్స్టీరియర్,
0: నీవు మొట్టమొదటి లోపల దృష్టిని పెంచుకో.
1: గో విత్ ఇన్,
0: లోపల స్వరూపం నీ కంటి కనిపిస్తుంది.
1: దెన్ యుల్ సీ ద ట్రూ ఫార్మ్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే నీ దైవము.
1: Love is God.
0: ప్రేమనే నీ యొక్క సర్వస్వము.
1: Love is your property.
0: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమచేతనే పొందాలి.
1: And you can acquire love through love only.
0: కనుకనే
1: so
0: ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే,
1: how are you to experience it?

0: ప్రేమసుధా వర్షము వర్షింపగ, ప్రేమ నదులు ప్రవహింపగ, మురళి గానము సేయగదే, కృష్ణ గానము సేయగదే.
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ బిరిత్ ఆఫ్ లవ్, లెట్ us sow the seeds of love with all the emotion of love, with let's have the rain of love and the rivers of love flow.
0: ఒక్క ద్వాపర యుగమునందు మాత్రమే చక్కగా అర్థమైతే వచ్చింది.
1: ది హోల్ ప్రిన్సిపల్ వాజ్ అండర్స్టూడ్ ఇన్ ద ద్వాపర ఏజ్.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు.
1: దే కుడ్ సీ కృష్ణ ఎవరి,
0: వారికి ఆ కృష్ణ రూపం వారికి చాలా ఇష్టము.
1: బికాస్ దే రిలీజ్ దట్ ఫార్మ్ వెరీ మచ్.
0: ఎవరి రూపంను వారు ధరించి, ఎవరి రూపం వారు భ్రమించి, ఎవరి రూపం వారు చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
0: కానీ కృష్ణుని గుర్తించుకోలేదు.
1: But it's not possible for everybody to know Krishna.
0: ఇదు యశోద కుమారుడు వీడు.
1: They just take him as the son of Yashoda.
0: పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు.
1: And he does all mischief.
0: వీళ్ళింటి నుంచి తీసుకుపోతున్నాడు, వాళ్ళింటికి పెడుతున్నాడు వెన్న, వాళ్ళింటి నుంచి తీస్తున్నాడు, వీళ్ళింటికి పెడుతున్నాడు వెన్న.
1: He goes on stealing butter and distributing.
0: ఈ చీటింగ్ ఎందుకు చేయాలి కృష్ణుడు?
1: Why this cheating?
0: ఇది చీటింగ్ అనుకున్నారు.
1: People thought it is cheating.
0: కాదు కాదు.
1: బట్ ఇస్ నాట్ సో.
0: ఇందులో ఎంతయో రహస్యం ఉంటుండది.
1: బట్ దేర్ ఇస్ సీక్రెట్ బిహైండ్ ఇట్.
0: ఏమిటిది వెన్న?
1: ఇట్ ఇస్ బట్టర్.
0: వెన్ననిగా
1: బట్టర్ మెంట్
0: పాలలో నుంచి బాగా మద్దన చేసి,
1: వెన్ యూ చర్న్ మిల్క్
0: మద్దన నుంచి తిరిగి దీనికి ఒక స్వరూపాన్ని ధరించి,
1: అండ్ దెన్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్.
0: ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింపజేసే,
1: అండ్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బట్టర్.
0: భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీవాలంటే ఈ రకమైనటువంటి మద్దన జరగాలి.
1: దిస్ చర్నింగ్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి.
1: దేర్ ఇన్ దట్ యూనిటీ లైస్ ద డివినిటీ.
0: చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా.
1: టేక్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: పాలును పిండావు,
1: అండ్ యూ హావ్ డ్రాన్ మిల్క్.
0: స్టవ్ పైన పెట్టావు, కాంచుతూ ఉన్నావు.
1: యూ జస్ట్ kept it over the stove and heated.
0: Kaanchutu unnappudu,
1: and when it soaks,
0: sana paalu ponginayi.
1: As you boil it, you find the milk rising.
0: Rakkanulla needu teesukunnavu, dantlo challinaavu,
1: and naturally the milk level comes down.
0: Aa yokka ponginatundi paalu challari poyindi,
1: and the boiling milk gets past comes down.
0: Appudu
1: then
0: emti idi,
1: what is this?
0: పాల నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి?
1: హౌ ఇస్ దట్ యు ఫైండ్ బాయిలింగ్ మై మిల్క్ రైజింగ్?
0: పాల ఎందుకు చల్లారి నావే అని అడిగితే,
1: హౌ ఇస్ ఇట్ సో కామ్ నౌ,
0: అది చెప్తూ ఉండాలి.
1: దెన్ ఇట్ టెల్స్ నౌ,
0: ఇంతకాలము నేను నీటితో స్నేహం చేసుకున్నాను.
1: సో లాంగ్ వి ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వాటర్.
0: ఈ అగ్ని సంస్కారం చేత నా స్నేహం వీడిపోయింది.
1: బికాస్ ఆఫ్ బాయిలింగ్ ప్రాసెస్ వి ఆర్ సెపరేటెడ్.
0: ఈ యొక్క పాల నుంచి నేను వీడిపోయాను.
1: ఐఎమ్ సెపరేటెడ్ ఫ్రమ్ మిల్క్.
0: కనుక నేను ఇంకా ఏకాంతంగా నిలిచలేను.
1: ఐ డోంట్ వాంట్ టు రిమైన్ అలోన్
0: అని అడుక్కు వెళ్లిపోయాను.
1: దేర్ఫోర్ ఐ సబ్డ్యూడ్ మై సెల్ఫ్.
0: ఎంత గొప్ప చూడండి,
1: వాట్ సాక్రిఫైస్.
0: ఆ సన్నిహితమైనటువంటి స్నేహము చల్లారడానికి ఇన్ని విధములైనటువంటి ఒక ఉపాయం చెప్పారు.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డివైన్స్ గివెన్ సో హ్యాస్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ బాయిలింగ్ మిల్క్ టు కమ్ టు నార్మల్.
0: కనుక దైవత్వము లోపల
1: ఇన్ డివినిటీ
0: ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి.
1: సో మెనీ సీక్రెట్స్
0: చెప్తూ ఉండాలి.
1: దెన్ ఇట్ టెల్స్ నౌ,
0: ఇంతకాలము నేను నీటితో స్నేహం చేసుకున్నాను.
1: సో లాంగ్ వేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వాటర్.
0: ఈ అగ్ని సంస్కారం చేత నా స్నేహం వీడిపోయింది.
1: బికాస్ ఆఫ్

0: ఇన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ది బెటర్.
1: ఎక్కడికి వెళ్ళినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం చాలా చెడ్డది.
0: పీపుల్ సే కృష్ణ హ్యాస్ స్టోలన్ బట్టర్. ద వర్డ్ స్టీల్ ఈజ్ వెరీ బ్యాడ్.
1: దొంగతనం చేస్తే నోరం తప్పుసుకుని వస్తాడా?
0: అండ్ ఇఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ స్టీల్స్ డూ ఎక్స్పెక్ట్ కృష్ణ టు స్మియర్ బట్టర్ ఆల్ ఓవర్ ది ఫేస్?
1: యశోదకే సందేహం కలిగింది.
0: యశోద డౌటెడ్
1: కృష్ణ నోరంతా వెన్న వాసన.
0: హౌ ఇస్ ఇట్ ఐ స్మెల్ బట్టర్?
1: ఊరంతా ఆగడంబు.
0: The whole neighborhood knows
1: it.
0: And we find complaints.
1: You're
0: so young
1: and small.
0: Why so much of mischief?
1: What's
0: all this?
1: మన ఇంటిలో వెన్నలేదా?
0: డోంట్ వీ హావ్ బటర్?
1: అడిగిన నేను పెట్టనా?
0: ఇఫ్ యూ ఆస్క్ డోంట్ ఐ సర్వ్ యూ?
1: కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు?
0: దెన్ వై డు యూ గో టు ది నైబర్హుడ్ అండ్ స్టీల్?
1: చెప్పాడు.
0: అండ్ హి సెడ్,
1: అమ్మా,
0: మదర్,
1: మన ఇంటిలో వెన్న లేదని కాదు.
0: నాట్ దట్ వీ డోంట్ హావ్,
1: కానీ
0: బట్
1: వెన్ననగా హృదయమే దీనికి పేరు.
0: బట్ మీన్స్ ద హార్ట్.
1: అది ఇతరుల హృదయాన్ని లోపల అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి.
0: ఇన్ ది హార్ట్స్ ఇట్ ఈస్ ఫుల్.
1: ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది.
0: బటర్ ఎట్ హోమ్ మే బి డిఫరెంట్.
1: బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
0: అండ్ ద బటర్ అవుట్ సైడ్ ఈస్ వెరీ ప్యూర్.
1: అంతేకాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దానికి పవిత్రమైనటువంటి యొక్క వాసన కూడా ఉంటుంది.
0: అండ్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ స్మెల్ టూ.
1: కనుక
0: సో
1: నాయన, నీవు బయట దీనికి ఎంత నీవు వెళ్ళద్దు.
0: సో మదర్ స్టార్టెడ్ టెలింగ్, డోంట్ గో అవుట్ సైడ్.
1: నీకు కావాల్సిన వెన్న నా ఇంట్లోనే ఉండాలి, పెడతాను నేను.
0: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ సర్వ్ యు ఎట్ హోమ్
1: అని చెప్తే అక్కర్లేదు నాకు.
0: అండ్ వెన్ మదర్ సర్ కృష్ణ సర్, ఐ
1: ఇంటింటి వెన్ననే నాకు గొప్ప వెన్నగా కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ రిలిష్ ద బటర్ ఆఫ్ అదర్స్.
1: దీనికి నేను దొంగతనం చేయలేదు.
0: నాట్ దట్ ఐ స్టీల్.
1: వారిని ప్రత్యక్షంగా అడిగి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే తీసుకుంటున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ కలెక్ట్ బటర్ యాజ్ దే వాచ్ మీ.
1: దీనిని పురస్కరించుకుని అందరి కూడా భక్తులు కూడాను బడా చిత్త చోర బృందావన సంచార. ఓ చిత్తచోరుడా అంటారు.
0: Devotees also sing the name of God, telling that you are a big thief, you steal our heart.
1: ఈ విధంగా చెప్తే కృష్ణుడు చాలా ఆనందించేటువంటి వాడట.
0: When we call him a big thief, Krishna is very happy.
1: ఎవరినైనా పోయి అరే దొంగ అని అడిగితే, ఎవరా నేను దొంగన అని పోట్లాడుకు వస్తాడు.
0: If you say anybody, you are a thief, well, he'll certainly fight with you.
1: కానీ కృష్ణుణ్ణి దొంగ అని పిలిస్తే అట్టి కాదు, గట్టిగా
0: పిలిచాలోర
1: బృందావన సంచార.
0: యు సే ఫుల్ థ్రోటెడ్, యు ఆర్ ఎ బిగ్ థీఫ్ ఓ కృష్ణ,
1: చోరుడు,
0: యు ఆర్ ఎ బిగ్ థీఫ్
1: అని ఎంత పాటలుగా చేసి గానంగాను తాళంగా వేసుకుంటూ ఎంత ఆనందంగా పాడతారు.
0: ఇఫ్ యు సింగ్ లౌడ్ అండ్ అకార్డింగ్ టు ట్యూన్ అండ్ ద బీట్, కృష్ణ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక భగవంతునికి చోరుడు అనగా చిత్త చోరుడు.
0: మీన్ God rocks, steals your heart.
1: అందరి హృదయముల లోపల కూడాను ప్రకాశించేవాడు.
0: And God is present in everyone's heart.
1: ఆ హృదయములందు ఉన్నటువంటి వెన్ననే చిత్తముగా ఉంటుంటాది.
0: And that very butter is the heart.
1: కనుక అట్టి హృదయాన్ని అపహరించేటువంటి వాడు కృష్ణుడు అన్నాడు.
0: It's only Krishna who steals that heart of love.
1: దైవత్వంలో ఆ పేర్లు ఎందుకు కూడాను ఎంతో రహస్యాలంతా ఉంటాయి.
0: There are so many secrets in these words.
1: కృష్ణీతి కృష్ణ అన్నారు.
0: కృష్ణీతి కృష్ణ.
1: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
0: కృష్ణీతి కృష్ణ.
1: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
0: కృష్ణీతి కృష్ణ.
1: కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు.
0: కృషి మీన్స్ ది అగ్రికల్చరిస్ట్, ద ఫార్మర్ హూ టిల్స్ యువర్ ల్యాండ్, ప్లౌస్ యువర్ ల్యాండ్.
1: కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు.
0: ద వన్ హూ ఇస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
1: కృష్ణీతి కృష్ణ దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ హీ సర్వ్స్ యూ అండ్ హీ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
1: కనుక ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి.
0: దిస్ నామెన్క్లేచర్ ఆల్సో క్యారీస్ లాట్ ఆఫ్ మీనింగ్.
1: హృదయ భూమిని దున్ని,
0: ది ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి ప్లౌడ్,
1: ప్రేమ అనేటువంటి పెరుగును వేసి,
0: అండ్ దిస్ లవ్ హ్యాస్ టు బి సోన్,
1: హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని,
0: అండ్ ది హ్యూమన్ హార్ట్
1: పెరుగుగా చేస్తూ వచ్చి,
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి కర్డల్డ్
1: అనగా పెరుగు చేయాలంటే పెరుగే వెయ్యాలి.
0: ఇన్ ఆర్డర్ టు కర్డల్ ఇట్ యూ హావ్ టు పుట్ సమ్ కర్డ్ దేర్.
1: కనుక ప్రేమ స్వరూపుని పొందాలనుకుంటే ప్రేమ చేతనే పొందాలి.
0: యు కెన్ అటైన్ గాడ్ హూ ఇస్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
1: కనుక నే ప్రేమ చేతనే భగవంతుడు చిక్కుతాడు.
0: యు కెన్ అటైన్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
1: ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటాది.
0: దేర్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కల్చర్ అండ్ పెట్టారు మన
0: సంస్కృతి. వి హావ్ గాట్ దిస్ సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ అంటే గాని, కల్చర్ అంటే గాని.

0: భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్, అది ఒక పద్ధతి సంస్కృతి అని.
1: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్,
0: దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
1: అండ్ దట్ విచ్ రిఫైన్స్ యు,
0: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
1: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్,
0: కంసాలకి ఇచ్చేటప్పటికే
1: వెన్ యూ గివ్ గోల్డ్
0: స్మిత్ గాజు తీయమని చెప్పి ఇచ్చావు,
1: యూ వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్,
0: దాన్ని వాడు అగ్నిలో వేసి
1: అండ్ విల్ పుట్ ఇట్ ఇన్
0: సాగ వెరికి
1: బర్న్ ఇట్,
0: చిత్తుతో కొట్టి
1: హ్యామర్
0: సాగ వెరికి
1: అండ్ విల్ స్ట్రెచ్ ఇట్ ఫర్
0: అనేక కటింగ్లు చేసి
1: అండ్ ఇట్ కట్స్ ఇట్
0: రిపీట్ ఇంత చేసి కట్టగడపటికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చి
1: ఆన్ థర్డ్ డే హి విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ టు యూ.
0: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింప చేయాలి,
1: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హస్ బీన్ త్రూ.
0: మన భూమిలో పండినటువంటి పంట,
1: ద హార్వెస్ట్ వీ హావ్,
0: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది,
1: వి హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్,
0: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము,
1: వి బ్రింగ్ ఇట్ హోమ్,
0: రూమ్ లో సంచుల్లో వేశాము,
1: అండ్ ఆల్ ది బ్యాగ్స్ ఆర్ కెప్ట్,
0: కానీ అట్లనే మనం తింటామా?
1: బట్ డూ యూ ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే?
0: లేదే.
1: నో,
0: దాన్ని దంచి
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి,
0: పొట్టును వేరు చేసి
1: హస్క్ హ్యాస్ టు బి సెపరేటెడ్,
0: ఆ పేలినటువంటి బియ్యాన్ని
1: ద రైస్
0: నీళ్లలో పెట్టి
1: అండ్ హ్యాస్ టు బి
0: ఉడకబెట్టి అన్నంగా చేసి తదుపరి దాన్ని భుజిస్తున్నాము.
1: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకెన్,
0: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు.
1: యూ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే,
0: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేదు.
1: యూ హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లెర్నింగ్
0: క్రమక్రమేణ ఏబిసిడి అనేట్లు దిద్దుకొని,
1: యూ బిగిన్ విత్ ఆల్ఫబెట్స్,
0: దాన్ని నోట్తో పలుకొని
1: అండ్ యూ స్టార్ట్
0: రాసుకొని
1: రిపీటింగ్ అండ్ రైటింగ్
0: ఏబిసిడి రాసి,
1: యూ రైట్ ద లెటర్స్,
0: దాన్ని ఒక స్పెల్లింగ్ గా కట్టి
1: అండ్ యూ
0: ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్లో చేర్చి,
1: యూ పికప్ ది స్పెల్లింగ్ అండ్
0: వర్డ్స్, జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు.
1: ఫైనల్ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద హోల్ సెంటెన్స్.
0: కనుక
1: సో
0: దానికి ఈ యొక్క సంస్కృతులంతా ఇట్లా ఉన్నాయి.
1: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్.
0: కరిగించాలి
1: అండ్ ఇట్ హాస్ మెల్టెడ్,
0: దాన్ని మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్ లో వెయ్యాలి,
1: అండ్ ఇట్ హాస్ టు బి ప్రాసెస్,
0: సుత్తితో కొట్టాలి,
1: ఇట్ మస్ట్ బి హ్యామర్
0: సాగ వెరకాలి,
1: స్ట్రెచ్
0: షైనింగ్ వెయ్యాలి,
1: అండ్ ఇట్ మస్ట్ బి
0: దానికి
1: పాలిష్డ్,
0: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది.
1: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి.
1: సో హ్యాస్ టు బి బ్యూటిఫుల్, ఇట్ హ్యాస్ యూ హ్యావ్ టు పాస్ త్రూ డిఫరెంట్ స్టెప్స్.
0: ఒకానొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట.
1: అట్ వన్ టైమ్ రావణ వాస్ వెరీ యాంగ్రీ,
0: కోపం వచ్చి
1: ఇన్ దట్ ఫ్యూరీ
0: భరించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ కంట్రోల్.
0: ఈశ్వరుని దగ్గరికి పోయి
1: వెంట టు ఈశ్వర,
0: ఈశ్వర
1: ఈశ్వర
0: నీకెంత భేదము, ఎంత భేదము, భేదము
1: డిఫరెన్స్, వాట్స్ డిఫరెన్స్,
0: నీకు ఎంత సంకుచితమైన బుద్ధి,
1: హౌ నారో మైండెడ్ యు ఆర్.
0: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్? వై వై దిస్ డిఫరెన్స్?
0: అందము చందము ఆ లావణ్యము,
1: దట్స్ ఎ బ్యూటీ,
0: ఆడవారికే ఇచ్చి
1: ఆల్ ద బ్యూటీ ఇస్ గివెన్ టు విమెన్ ఓన్లీ,
0: ఈ మగవారిని
1: అండ్ యు మేడ్ మ్యాన్
0: తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: లాగ్ ఆఫ్ వుడ్ నాట్ ఎట్ ఆల్ ప్రెజెంటబుల్, వై?
0: అప్పుడు నవ్వు ఆడటాయి.
1: దెన్ బ్రహ్మాస్త్రుడు
0: పిచ్చివాడా, అందం అంటే ఏమిటో నీకు తెలియకోకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నావు నీవు.
1: దెన్ హీ సెడ్ బికాజ్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యు ఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
0: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట.
1: దెన్ ఈశ్వర గేవ్ అనదర్.
0: ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది?
1: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఈస్ నాట్.
0: ఆ మగ నెమలి పింఛమ సొగసు ఆడు నెమలికి ఏది?
1: The beauty of male peacock is not noticed there among
0: women. Abotuliya moopu chandamu aavulakunu edi?
1: And you also find an ox that's male that's more beautiful than the cow.
0: Adigetappudiki nooru muskunnadata.
1: And then he kept his mouth shut.
0: Enta andamainatundi idi nemali.
1: Male peacock.
0: Dani yokka andamu aadunavulaku ochinda?
1: And that beauty is not noticed among the female.
0: Abotuliya goparam yokka andamu ఆవునికి వచ్చిందా?
1: ఆక్స్ దట్ హెస్ గాట్ ద బ్యూటీ మోర్ దెన్ ద కౌ.
0: కాబట్టి దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
1: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీ.
0: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
0: నా హృదయమే అందమైనటువంటిది.
1: మై హార్ట్ ఇస్ బ్యూటిఫుల్.
0: నేనే అందమైనటువంటి వాడను.
1: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్.
0: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
0: వికారం లేనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
1: యాజ్ యు ఆర్ అగ్లీ యు నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
0: రామాయణంలో చెప్పినారు.
1: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్,
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: శూర్పణక
1: శూర్పణక
0: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
1: షీ కేమ్ టు రామా థింకింగ్ దట్ షీఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్.
0: నా యొక్క అందం ఈ సీతకుందా?
1: Do you think Rama, the Sita is that beautiful as I am?
0: కేవలం దొక్కబోయినటువంటిది ఈ సీత.
1: సీత ఇస్ సో వీక్, దట్స్ ఆల్.
0: నేను ఎంత అందంగా ఉన్నాను చూడు.
1: I am very beautiful, watch me.
0: అప్పుడు నవ్వుకున్నారట రామలక్ష్మణులు.
1: And Rama Lakshma smiled.
0: ఎవరెవరి అందం వారికి అందంగా కనిపిస్తుంది.
1: Each one considers himself handsome.
0: కానీ అందంగా ఉన్న వారికి వికారంగా కనిపిస్తుంది.
1: You may feel handsome, but it's not so to others.
0: అని అనుకోని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. నీ అంతే అందమైనటువంటి వాళ్ళు మేము కాదు కనుకనే నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట.
1: They found that there's no use in arguing further. They said, since you are so beautiful and we are not that beautiful as you,
0: ఈ విధంగా జగత్తులో అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
1: Like this, people go on criticizing, commenting.
0: విమర్శించడం సులభం కానీ
1: ఇట్స్ క్వైట్ ఈజీ,
0: విచారించడం చాలా కష్టము.
1: Easy to comment but difficult to inquire.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bharatiya sanskruti anetuvantidi,
1: the culture of Bharat.
0: Okkokka padamunandu kudanu
1: each
0: okkokka andamu oka aanandamu chellegutu untadi.
1: Each word has got andamu beauty, aanandamu bliss.
0: Aanandam leni andamu, andam leni aanandamu ekkada chikkutundi?
1: How can you expect bliss without beauty? How can you expect
0: andame aanandam, aanandame ishware magarandam.
1: Beauty is bliss, bliss is beauty.
0: అందమే ఆనందం, ఆనందం ఈశ్వర మకరందం.
1: స్వామి, దిస్ బ్యూటీ ఇస్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఇస్ ద నెక్టర్ టు ఈశ్వర.
0: కనుకని ఆ ఈశ్వర యొక్క తత్వం అనేటువంటిది ఈ విధంగా ఉంటాయి.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఈశ్వర
0: అని కొన్ని రకమైనటువంటి గ్రంథములు ఉంది మీకు చెప్తూ ఉంటుంది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ సర్టన్ మెన్షన్డ్ ఇన్ సర్టన్ స్క్రిప్చర్.
0: భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్ధాభక్తితో చదవండి.
1: రీడ్ ది గో త్రూ ది కల్చర్ ఆఫ్
0: ఏ మతములకు భేదం లేదు దీనికి.
1: In fact, there's nothing to do with
0: religion. అన్ని మతములు ఏకమైనటువంటిది.
1: All religions are one.
0: అన్ని రూపములు ఏకమైనటువంటివి.
1: All forms are one.
0: మనం నిన్న చెప్పాను ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు.
1: And people praise after the demise.
0: దేనికోసం చేస్తున్నారంటే,
1: why?
0: మహమ్మడన్స్ అడిగితే వాడు చెప్పారు.
1: If you ask Mohammedans, they said,
0: అయ్యా
1: సార్,
0: ఈ దేహం లోపల పూర్వమంతా ఉండేటువంటి ఆత్మతత్వము చాలా అందమైనటువంటిది, విలువైనటువంటిది.
1: Earlier, the spirit of the self there in this body is highly valuable and so beautiful.
0: ఆ అందమైనటువంటి ఆత్మ జీవించినటువంటిది కనుకనే ఈ దేహానికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు.
1: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
0: దాన్ని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: We also carry this body to certain distance.
0: అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను.
1: సో ఆల్సో క్రిస్టియన్స్,
0: ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డిడ్ నాట్ కాగ్నైజ్ నోటీస్ ద సెల్ఫ్ ఇన్ ద బాడీ.
0: ఈనాడు ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవటం చేత దానికి మేము గౌరవం ఇస్తున్నాం.
1: సిన్స్ ద సెల్ఫ్ హస్ లాస్ట్ దిస్ బాడీ, వీ రెస్పెక్ట్ ఇట్ నౌ
0: అని దానికి గౌరవాన్ని ఇస్తూ,
1: సో దే రివియర్,
0: అనేక రకమైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
1: ఆల్సో స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్
0: వేస్. ప్రతి మతం నందు కూడాను
1: ఇన్ ఎవ్రీ రిలీజియన్
0: ఈ దేహములకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ ద బాడీ.
0: కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
1: వీ హావ్ టు రెస్పెక్ట్ ది బాడీ.
0: దేహమున ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ ది ఇండ్వెల్లర్ ఇన్ దిస్ బాడీ.
0: కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి యొక్క మందిరము.
1: Therefore, body is a sacred temple.
0: ఈ మందిరం చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి.
1: In this temple, we should see the manifestation that the divine.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతిని అంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాసెస్ అన్ని ప్రారంభించాము.
1: Summer classes are held to teach you this ancient culture.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: మన నిత్య జీవితంలో కూడాను
1: in our daily life
0: మనం దురభ్యాసమును దూరం చేసి,
1: we have to give up our bad
0: habits, సదభ్యాసమును అభివృద్ధి పరిచి,
1: cultivate good habits,
0: దీన్ని ఒక సంస్కృతిగా మార్చుతూ,
1: and then transform it,
0: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నారు.
1: And this transformation should stay with us throughout our life.
0: కనుక సంస్కారమును పెంచుకోవటం చాలా గొప్ప.
1: To be cultured is a valuable thing.
0: చదువుకున్నంత మాత్రమే వాడు తన విద్యార్థి కాదు.
1: Mere knowledge will not make you educated.
0: సంస్కారమే లేకపోతే అది చదువే కాదు.
1: Without culture, you cannot call yourself literate or educated.
0: కనుకనే చదువుకు సంస్కారం కూడా చేరాలి.
1: So culture is essential for every educated man.
0: అందుకోసమనే ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇండకు పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాము.
1: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవరీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్, వాచింగ్ అదర్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ సో ఆన్ ఇన్ ఆర్డర్ టు సీ ద టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ ఎ యూస్ఫుల్ వే. సర్టన్ టీచింగ్స్ ఆన్ కల్చర్ ఈస్ గివెన్ టు యూ.

0: శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర
1: శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం
0: శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం
1: శివ శరణ సుబ్రహ్మణ్యం
0: శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్డ్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు.
1: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఈ సామూహిక భజన.
0: గురునానక్ చాలా భజన ఇష్టము.
1: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
0: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
1: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: కనుకనే అటువంటి మహనీయులంతా కూడాను భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి, అనేక రకములుగా వర్ణించి, అనేక రకములుగా బోధించి, అనేక రకములుగా విచారం జరుపుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ద నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
0: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
1: వెన్ వీ ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్లీ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
1: దట్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
1: అండ్ వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్
0: యొక్క ఆనందము.
1: అండ్ దేర్ లైస్ ది ట్రూ బ్లెస్.
0: కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటైనా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
1: వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్ భజన్స్ ఎట్ ఎవ్రీ హోమ్ ఎట్ ఎవ్రీ రెసిడెన్స్ సింగ్ టుగెదర్.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లా.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి, సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని జీవితము సంకల్పముల యొక్క పంటని.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక దుశ్శబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: Is not enough to experience God.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: You cannot catch hold of God by merely thinking of him.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: One has to totally surrender to God.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: When once you surrender, you and God become one.
1: ఏకం సత్తి ప్రాభవదా వదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితులు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: This principle of oneness, the unity, ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డైవర్సిఫైడ్ వే బై స్కాలర్స్.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: టు బి వన్ విత్ గాడ్, వాట్ స్పిరిచువల్ పాత్స్ వి పర్స్యూ?
1: మనకు దగ్గరలో ఒకనే ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: వి హ్యావ్ ద కోల్ అండ్ ద ఫైర్ సో క్లోజ్ టు అస్.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: బట్ వెన్ ద ఫైర్ అండ్ ద కోల్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద ఫైర్ టు గెట్ ఇన్ టు ద కోల్.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: కోల్ హ్యాస్ గాట్ టు బి సో క్లోజ్ టు ద ఫైర్.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
0: వెన్ యూ ఫ్యాన్ ఇట్ ద కోల్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఫైర్.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: దిస్ వాట్ ఇస్ మెంట్ దట్ నోర్ ద బ్రహ్మన్.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: యాజ్ యు ఆర్ సో క్లోజ్ యూ అస్యూమ్ దట్ ఫార్మ్, దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: ద ఫుడ్ దట్ పార్టేకెన్,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine. Surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర, ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కాని ఆత్మస్వరూపమే.
0: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద స్పిరిట్.
1: దేహం నందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు టో ఇస్ ఆత్మ దట్ మూవ్స్ అబౌవ్.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పం సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: వాట్ ఎవర్ దట్ ఇస్ డన్, వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్, వాట్ ఎవర్ దట్ ఇస్ థాట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: భగవంతుడు బింబము.
0: అండ్ గాడ్ ఇస్ ఆఫ్
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: ది రియాలిటీ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్ లైజ్ ఇన్ ద యూనిఫికేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: ఐ మియర్లీ టేకింగ్
1: నామను స్మరించినంత మాత్రమున,
0: బై థింకింగ్ హిస్ గ్లోరీ
1: ఆకారం చింతించినంత మాత్రమున,
0: బై థింకింగ్ ఆఫ్ హిస్ ఫామ్
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతికం యొక్క చర్యలు.
0: They are physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్షణాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way. And we have forgotten the objective of inward path.
1: Pradhuna, Shastrula varu, Gayatri mantra nu upadesham chestu.
0: This morning, Shastriji,
1: while teaching Gayatri mantra, Panchamukhi swarupani annaru.
0: Described Gayatri with five faces.
1: Anaga, emiti aidu mukhamulu?
0: What are these five faces?
1: Panchamukhi.
0: Five-faced one.
1: Andulo, Shabda Brahmamu. Adi Shabdamayinatundi, Om, Modati ఇది ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగవ ముఖము.
0: ద ఫోర్త్ ఫేస్.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య దర్శనము.
0: That is the cosmic form. That is the divine form.
1: ఓ భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: How are we worshipping this divine form with five
1: feet? ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: What is Gayatri?
1: గాయత్రి ఛాందస మాత. అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్స్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈస్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవత స్వరూపిణి,
0: ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, త్రియత్త త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఇటు ఏకత్వమునకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: భూర్భువస్వః ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to understand the meaning of భూర్భువస్వః.
1: అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
0: We think the three words, భూలోక, భూవర్లోక and స్వర్లోక.
1: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are these three words?
1: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
0: All the three worlds are within the man.
1: ప్రతి జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in every
1: ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, స్వర్లోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్. మెటీరియల్
1: పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఈస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతుండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క లోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఒక భూహ
0: సెకండ్ భూవ
1: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థమును కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuvasuvaha.
0: Bhur bhuvasuvaha.
1: Materialization, vibration is suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanine Vedam nandu prajnanam brahman.
0: This in Veda is called prajnanam brahma.
1: That is the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is in man.
1: Ilanti prajnanam manavudu endu untundadi.
0: దిస్ ప్రజ్ఞానం.
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉండాలి?
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహంలో సర్వవ్యాపకమైనటువంటి పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ యూ డోంట్ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: హూ ఇస్ ద మెయిన్ వన్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్?
1: కానీ అది ఏ ఓంకార నాదం.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
1: క్లీం అదే పృథ్వీ.
0: క్లీం ఇస్ అర్త్.
1: కృష్ణాయ అదే జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అదే అగ్ని.
0: గోవిందాయ ఫైర్
1: అదే అగ్ని.
0: దట్ ఇస్ ఫైర్.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
1: స్వాహా అదే ఆకాశం.
0: స్వాహా దట్ స్పేస్ ద స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్
1: సర్వ జీవులు యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ all over the universe.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: In fact, the five elements form the life basis.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: Five elements spread everywhere.
1: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what he said, the five elements are present all over.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: That which is so vast.
1: ఈ పంచభూతములు
0: five elements.
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: Prithvi bhagavastarupame.
0: Earth is divine.
1: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: bhudevi ani pilustunnaru.
0: Called bhudevi.
1: Inka rendavadi jalamu.
0: Second water.
1: Idi ganga devi antunnaru.
0: We call water ganga devi.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: మన
1: ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేరు.
0: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: అండ్ విన్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపం అనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కరుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: So we call God as the one who lives in our heart.
1: ఎక్కడ నుంచి వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను లేక ఇంటి నుంచి వచ్చానను లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home.
1: నీ ఎక్కడ నుంచి వచ్చిన వాడు కాదు.
0: You are not come from any place.
1: నీ స్థానం హృదయమే.
0: Your original place.
1: నీ నివాసం హృదయమే.
0: Your original placement is heart.
1: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
0: Where do you come and where do you go?
1: దైవం కూడా నువ్వు ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace, he manifests.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రం అమెరికాకు వెళ్ళినాడు బావా అని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికి వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: Divinity is present everywhere.
1: విశ్వం విష్ణు స్వరూపము.
0: The whole universe.
1: సర్వం కల్విదం బ్రహ్మం.
0: The whole universe is a very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కానీ దైవము కాని నేమం కాని రూపం కాని లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: ఆల్ ఫార్మ్స్
1: అన్ని నామములు తనవి.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
1: కనుకనే మన పేదను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ are one.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual
1: ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యు హావ్ నాన్ డ్యుయల్ ఎక్స్‌పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడాను మనకు రెండు దృష్టిని శక్తినివ్వ కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కనుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే జీవిత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపోయే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హి స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
1: చిత్తశుద్ధియే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్
1: చిత్తశుద్ధి. కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ కెన్ ఎక్స్పీరియన్స్
1: దివినిటీ. చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనము అత్యుతం గావించుకోవాలి.
0: ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అత్యుతం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You will never offer a flower that is a rotten, that has failed to God.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నారు.
0: The moment you pluck out a flower, you wash it and remove all the insects over there.
1: ఈ శుద్ధి అనేటువంటి కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: So mere attainment of purity is not enough.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
0: Your mind has to be dedicated to God.
1: అర్పితము అర్పితము అర్పితము.
0: Surrender, surrender.
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: It's not worship, it is surrender.
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దట్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
1: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
0: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్.
0: డివినిటీ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్.
0: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అట్టి సత్ను మనం పొందాలి.
0: We should reach that state of God.
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That stuff is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితులు వారు చెప్పారు.
0: Morning pandit.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water.
1: నీళ్లు లేకుండా పాలమేదానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది ఏ సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friendship.
1: అట్టి శాశ్వతమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: and once you boil the milk keeping it on the stove,
1: అందులో ఉన్నటువంటి నీరందరూ కూడా ఆవిరైపోతుంది.
0: All the water gets transformed into vapor.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాలు నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
0: The moment water gets itself separated out of the milk, the milk
1: జీవితం నాకు అక్కర్లేదు అనుకుంటుంది.
0: It feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సెపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సెపరేషన్.
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: ది సెపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్డ్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్
1: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
0: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
1: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
0: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: because of sensual pleasure
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
0: because of worldly pleasures that he wants
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
0: he wants all external pursuits
1: ఈ దుష్కల్పితమైన జగత్తులో పడిపోవడం చేత
0: he gets himself drowned in
1: the world చాలా బాధపడతాడు.
0: And he feels so sad having
1: been
0: away from God.
1: వదిలిపోయినాడు ఈ జీవుడు.
0: God feels so sad that the individual left him.
1: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
0: in order to see God would not be sad in a moment.
1: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
0: When once the surrender or offering takes place, God would be happy again.
1: బొగ్గు అజ్ఞానము.
0: And the coal is ignorance.
1: అగ్ని జ్ఞానము.
0: Fire is wisdom.
1: జ్ఞానాజ్ఞానములు రెండు చేరటమే కాకుండా
0: it's not the combination of wisdom and ignorance.
1: దైవ ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒకటైపోతాడు.
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
1: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
0: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్
1: ఏకమైపోతాయి.
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
0: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
0: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దేర్ కాంట్.
1: కానీ జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
0: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
1: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
0: And in fact, there's no sadness.
1: Kani, tana yokka mitrudu tanaku dooram aipothunnadu aneetundi baadha maatrame untundi.
0: God feels sad because his friend, the individual, is cutting off himself.
1: Ee jagattulo manaku shashvathamainatu mitrudu bhagavantudu okkade.
0: There's only one permanent friend in this world, God only.
1: Ee laukikamainatu friends anta kuda hello hello how are you goodbye goodbye intone manam mugichipothundadi.
0: All worldly friends limit themselves with these three things, hello how are you goodbye.
1: Kani bhagavantudu hello anadu. How are you anadu goodbye ani cheppadu.
0: God will never say hello how are you goodbye.
1: Kani bhagavantu cherinanta varaku kudanu tanaku aanandamu bhaktuniki aanandam.
0: When once you join one with God you will be happy and he will be happy.
1: Kani edabaatu jariginappudu bhagavantu cheppadu kani baadha padutuntadu.
0: When there is separation God would not stay but he feels sad.
1: Enduku ee jeevudu ee vidhamaina pedamargam padutunnadu.
0: Why the individual is going in wrong.
1: Enduku ee satyanni marchipothunnadu.
0: Why has he forgotten.
1: Divyatvaniki dooram avutunnadu.
0: Why has he pavitrathini
1: kolipothunnadu.
0: Why has he lost
1: his faith. Kani chaala baadha padutuntadu.
0: So feeling he feels.
1: Idi kuda bhagavantu nimittam kaadu.
0: It's not for
1: bhaktuni nimittame.
0: God feels sad for devotee.
1: Edi chesina edi chuchina edi cheppina kani nee kosamani.
0: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
1: కనుకని ఈ సెపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
0: సెపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
1: రాముడు లక్ష్మణుడు సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
0: రామ లక్ష్మణ సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫాదర్.
1: కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
0: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
0: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni
0: they sat under it.
1: Ramana cheppadu Lakshmana oka parnasara niminchu ayana annadu.
0: Rama said Lakshmana build some kind of hut there.
1: Ekkada swami annadu.
0: Where swami
1: neeku ekkada ishtamo akkada cheyi annadu.
0: You can build the hut wherever you like.
1: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
0: Lakshmana could not bear these harsh words.
1: Naa ishtam naaku veriga unda.
0: Do you have my own
1: nee ishtame naa ishtamu.
0: Your likes are my
1: likes. ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
1: నేను ఏం తప్పు చేశాను?
0: వాట్ మిస్టేక్
1: ఐ ఇష్టమైన చోట నిర్మించమంటున్నావు.
0: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ
1: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
0: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హార్ట్.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
0: సీత వాచ్డ్ ద సీన్.
1: లక్ష్మణ ఎందుకు నీ వంతు విలపిస్తున్నావు?
0: లక్ష్మణ వై ఆర్ యూ క్రైయింగ్.
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: వాట్ డిడ్ యువర్ బ్రదర్ సే?
1: ఏమీ తిట్టలేదు కొట్టలేదు కదా.
0: హీ డిడ్ అక్యూజ్ యు. హీ డిడ్ బీ.
1: నీ వంతు విలపించడానికి మూల కారణం ఏమిటి?
0: వై ఆర్ యూ క్రయింగ్ లైక్ దాట్
1: తల్లి కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear somebody.
1: Rama ishtame na ishtamu.
0: His likes for my life.
1: Kaku na ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
0: He left to my choice. Isn't that separation?
1: Ee edabaatu yokka sokaanu nenu bharinchukolenu.
0: I can't bear the suffering of separation.
1: Chusara. Ilanti ekatvamto undinatundi divyatvam yokka vicharamu inta gaadanga untuntadi.
0: That is intensity. That the devotee feels unbearable to bear.
1: దైవానికి ఒక క్షణం దూరం కాకూడదు.
0: One should not be away from God.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
0: Your feelings should not be contradicted.
1: దైవ సంకల్పములకు మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: Your thoughts should not be separate from the divine thought.
1: ఏకంగా ఉండాలి.
0: Both should be one.
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
0: The world may last today and may vanish tomorrow.
1: ఇంత కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: The relationship between the individual and God are like object and the reflection.
1: ఇది సత్యమైనటువంటిది.
0: It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: Eternal.
1: నిత్యశుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
0: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: This Veda says.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: This Veda says is attributeless, formless, is eternal, nectarine, immortal, ever successful.
1: కనుకని ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
1: గాయత్రి ఛాందసా మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
0: గాయత్రి ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థన చేస్తారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన,
0: వన్ ఇస్ డిస్క్రిప్షన్,
1: రెండవది అర్పితము,
0: సెకండ్ సరెండర్ ఆఫరింగ్,
1: మూడవది ధ్యానం,
0: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
0: గాయత్రి ఇస్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
0: ఓం
1: భువః
0: భువః
1: శివః
0: శివః
1: తత్
0: సవితుర్
1: వరేణ్యం
0: వరేణ్యం
1: భర్గో
0: భర్గో
1: దేవస్య
0: దేవస్య.
1: ఇవి వర్ణన.
0: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి అది ఏ ధ్యానము.
0: ధీమహి దట్స్ విజ్డమ్.
1: దియో యోన ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. దియో యోన ప్రచోదయాత్ బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుందా.
0: దియో యోన ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ ద నాన్ డ్యువల్ విజ్డమ్.
1: ధ్యానము ప్రార్థన.
0: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడు నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్ యువర్ దాట్
1: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
0: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్ ఓ గాడ్ యువర్ మైండ్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
0: We have a son at home.
1: వాడు స్కూల్ పోతుంటాడు.
0: He is going to school.
1: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one bushcoat?
1: కాని అక్కడ ఏ మాత్రము ఆ విధమైన వర్ణన పనికి రాదు.
0: Well, that such description won't apply.
1: నీకు కార్లు ఉందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి.
0: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bushcoat.
1: అది దైవం యొక్క హక్కు.
0: That's the right.
1: భక్తుని యొక్క హక్కు.
0: That is the right of a devotee.
1: భగవంతుని ఓ అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణా స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
0: You should not go on praising God. Oh God, your embodiment of very grace.
1: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
0: You be ready to ask and pray to God with all the right. Well, that such description won't apply.
1: హక్కుతో నీకు కార్లు ఉందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి.
0: The son will demand father with the right. I don't know whether you have car or residence.

0: నేనే ఉంటుండాలి.
1: యు హావ్ ఎవ్రీ రైట్ ఆన్ గాడ్.
0: అందువల్లనే నేను పూర్వము చెప్పాను,
1: భగవాన్ సార్
0: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయ
0: హృదయము ఆత్మకు కుమారుడు.
1: అండ్ హృదయ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
1: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
0: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
1: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్ బాండ్ టు దిస్ మైండ్.
0: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్.
0: మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
0: హృదయము సన్.
1: హార్ట్ హృదయ
0: ఎవరికి? ఆత్మకే.
1: రిలేటెడ్.
0: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
1: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
0: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
1: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి.
0: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
1: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
0: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
1: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
0: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
0: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
1: Grandson also has got equal share in the property of the grandson.
0: Son kudanu father yokka property ne vastundi.
1: Son has right on his father's property.
0: బైబుల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్ సెడ్
0: శారీరక సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
1: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఇస్ సెడ్.
0: మానసికంగా చూసినప్పుడు
1: when we look
0: I am the son of God annadu.
1: Psychologically at the mental realm he said I am the son of God.
0: Taravata aatma bhavamto I and my father are one annaru.
1: With the feeling of the spirit and atma he said I and my father are one.
0: Kanukane manam dehabhimanamto pra jeevudu devudu ni bhedam pettukochunu.
1: With the body attachment you may consider separate from God.
0: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amshame nenu.
1: At the mental realm you may feel that I am your spark.
0: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
0: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ది ప్రాపర్ పాత్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఆల్ స్పిరిచువల్ పాత్
0: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా
1: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్
0: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
1: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్
0: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
1: యువర్ సన్ మే బి స్టడీంగ్
0: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
1: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
0: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
1: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
0: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇన్.
0: నీవు ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటి.
1: యూ మే బి ఎనీవేర్, యూ మే డూ ఎనీథింగ్, యూ మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: నా దైవం ఒక్కడే.
1: మై గాడ్ ఇస్ వన్.
0: ఆ దైవమే నాకు సంబంధము.
1: ఐఎమ్ రిలేటెడ్.
0: ఈ దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
1: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద
0: స్పిరిట్. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: హియర్ ద మాస్టర్.
0: ఆ మాస్టర్ ఒక్కడే.
1: మాస్టర్ ఇస్ వన్.
0: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
1: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
0: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
0: కోడలు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
1: డాటర్ లా విల్ సే అంకుల్.
0: మనమని వస్తాడు, తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
0: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనముడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
1: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
0: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైన సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
1: Basing on the body relationship, they call that.
0: ఈ దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
1: It's only the body, the vesture, that brings all differences.
0: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు.
1: We should never go by this body attachment.
0: మనకు కొంప.
1: It's a dirty one.
0: రోగమున బ్రగ్గడు సేవక గంప.
1: Afflicted by disease.
0: జాత సంచలనము పొందు దుంప.
1: భవసాగరమీదగలేని
0: కంప.
1: It cannot cross.
0: మనం ఎప్పుడు అలంప. నేను స్థిరమని నమ్మబోకు మనసా.
1: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
1: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
0: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
1: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
0: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
1: అటాచ్మెంట్

0: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది?
1: దట్ ఈస్ ట్రూత్ ఇన్ ఇటర్నల్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం.

0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be
0: స్నేహం అయిపోయిందా ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో friendship కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడాను నిప్పు మాదిరి తయారవుతుంది.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరుస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: అది ఏ బ్రహ్మ.
1: That's Brahma.
0: అది ఏ విష్ణువు.
1: That's Vishnu.
0: అది ఏ ఈశ్వరుడు.
1: That's Ishwara. అంత
0: తానే.
1: Everything God.
0: సృష్టి స్థితిలయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
1: The creator, sustainer and annihilator is God himself.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: What is జీ?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బట్
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి ద ఆర్గనైజర్ ఫర్ ద జనరేటర్.
0: డిస్ట్రక్షన్. చూసారా సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
1: సో జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్. That is G-O-D.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి యందు ఉండాలి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: అందరూ ఆచార్యులు.
1: దేర్ ఆల్
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించుము అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: అండ్ స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: హ్యావింగ్ గాన్ దేర్
0: స్వామి,
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ద సిన్ హి ఇంక్వైర్డ్.
0: విధవవాదు నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: We cannot describe by word.
0: నీకు అందించడానికి భాష లేదు.
1: There's no language that describes your divinity.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: The mind has no right to comprehend.
0: అది చెప్పాను.
1: That's what I said.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: But having come to Kashi, I started describing you in various names.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: Having said that you can't be described or narrated, but I ventured to do it. Isn't
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్డ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్డ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సిన్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: And God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It isn't that the same?
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇస్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ దిస్ హార్మోని.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్, ఆదిశంకర స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకానొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యూ ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యూ మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టావు.
1: హియర్ యూ హ్యావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టావు.
1: హియర్ యూ సే డిఓజి డాగ్
0: అనగా అక్షరం. తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యూ
0: మేక్ ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: There is God and talk.
1: You say, there is God?
0: No, God is nowhere and talk.
1: Then you say, God is nowhere?
0: God is nowhere and come up to you. You don't have to say that.
1: Well, how do you construct the sentence?
0: God is nowhere.
1: God is nowhere.
0: No, N-O, no.
1: No, N-O, no.
0: Where, W-H-E-R-E, where?
1: Where, W-H-E-R-E?
0: He W, no, just say, God is now here, I find
1: it. Join the W with no now. God is now here.
0: Here, God is nowhere, and it's put it, God is now here, ka mari potu.
1: So the very sentence, God is nowhere, becomes now, God is now here.
0: It is magic.
1: It is only gimmicks of the world.
0: Adhe vidham gani, ee pravurthi margam lo manam praveshinchi, ee pravurthi sambandham etnitri omalu, poojalu, pratamalu, ivanni cheskoni, ekkadiki povali, tirigi ee sentence degiriki raavali.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: యూ స్టార్ట్ బిగినింగ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ వన్ గాడ్ అండ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ బీయింగ్ ద సేమ్.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇట్ ఈస్ ద గోల్ ఆఫ్ ది
0: స్పిరిచువల్ సాధన యొక్క లక్ష్యము.
1: ఇట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్
0: స్పిరిచువల్ సాధన యొక్క సారము.
1: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: దైవం
0: ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది.
1: ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్ వెన్ డు యూ అండర్స్టాండ్.
0: మరణించకపూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ స్టెప్ ఇన్ టు క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము
1: అన్నారు.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతంలో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యులు వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తును అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఇస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విత్ ఇన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విత్ ఇన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఐరన్ సే.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్స్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ ఇన్ ది బాడీ.
0: చిక్కింది కదా అని పోతే ఇనుపెట్టులో ఉండేటువంటి వాడి లభించవు.
1: ఇఫ్ యు కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాటిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటాది.
1: బాడీ ఇస్ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ స్పీడ్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సినా నా దగ్గర ఉంటుంది, అది రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్.
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో.
1: What costly things he is going to give.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss. I want that eternal bliss. And that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు. పరిమితమే లేదు.
1: ఇట్ ఇస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీన్స్.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్ దేర్.
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి, ఏ నీతి ఉన్నను దీనిని గుణము మారలేడు.
1: In spite of all high education, the mean man will never
0: change. తరచి చదువు చదువ,
1: in fact,
0: తర్కవాదమే కానీ,
1: involved in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have a knowledge.
0: చదువు చదువు చదివి చావంది నేటికి చావులేని చదువు చదువాలి.
1: At all, having studied lifelong, ultimate you have to die. Study to be more.
0: అదే అమృతస్య పుత్రః.
1: You are the son of
0: immortality. అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడైనా.
1: You are the son of immortality.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూచుకో.
1: Understand that.
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: Be immortal.
0: అట్టి ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: Be the form of bliss.
0: ఇలాంటి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం?
1: These are taught to you, why do you forget?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: You are after the passing clouds.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రైబక్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity and experience.
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉండేటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: కరెంట్ ఇస్ సప్లై టు యూ, పే ఎలక్ట్రిసిటీ బిల్.
0: ఈ మన ఇంటి లోపల, మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్, యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: గాడ్ హస్ గివెన్ us ది సన్ లైట్ లైటింగ్ ద వరల్డ్.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: వి హావ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: వాట్ ట్యాక్స్ యువర్ పే?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: గాడ్ హస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీలీ.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటి అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: ఈజ్ ద ట్యాక్స్.
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: ఫ్రమ్ యూ గాట్ దిస్ ఫ్యామిలీ.
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యు వాంటెడ్ సో యు మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లెట్ యు హ్యావ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యు హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్ ప్రెషర్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే ఆర్ సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగానే ఎత్తురా.
1: Such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of it?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, don't listen to good things.
0: Chedda maatalatte cheviniyeru.
1: Bad words immediately
0: get into your ear. Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: you don't take heed
1: to them. You don't listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్.
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజన్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిస్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్ బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ రైట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం.
0: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ ఎందుకు ఉంటుంది?
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ ఎందే ఉండేటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్ ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత,
1: అండ్
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పములు పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ థాట్స్, దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పములు పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంత ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్.
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండవది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy, that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on
0: నీ
1: your destiny.
0: కర్మానుసారంగా వస్తుంటుండాలి.
1: You act basing on your destiny.
0: కర్మ సంకల్పం చేత కూడుకుంటుండాలి.
1: The fate is based on
0: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము ఆనందంగా కలుగుతుంది.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకంత దుఃఖాన్ని అందిస్తుంది.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుక అన్ని బలములు కూడా అంటే దైవ బలం చాలా గొప్పది.
1: ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: God, karnudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: అస్త్ర
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: హి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ఇంటెలిజెన్స్.
0: పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హిమ్సెల్ఫ్.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వి షుడ్ ట్రై ఫర్,
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్, యు విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్య ఫలం చేత,
1: బికాస్ ఆఫ్ ద మెరిట్ ఈ నాడు ఈ
0: పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమించింది.
1: బికాస్ ఆఫ్ ద మెరిట్ ఆఫ్ ది సెవెరల్ ఆఫ్ ద పాస్ట్,
0: ఈ పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్, ప్రాపర్ యూజ్ ఆఫ్.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: వెన్ వన్స్ యూ మేక్ ప్రాపర్ యూజ్,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: ఇఫ్ యు మిస్ యూజ్, యు విల్ లూజ్ దిస్ ఛాన్స్.
0: భగవంతుడు ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: అదే
0: మనం చెప్పాను.
1: వాట్ భగవాన్ సెడ్ ద డే,
0: మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ ఎ మ్యాన్షన్,
0: బాటలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ పార్క్,
0: పాటలో ఉన్నాడు,
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్,
0: పాటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు,
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్,
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ ఎ వర్డ్,
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్,
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు,
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్,
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యు షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పార్ట్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాము.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినమునకు ఒక్కొక్క సంవత్సరమునకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కానీ నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number of
0: పాదుకులు. భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: those that have come for paduka puja,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: యూ నాట్ అండర్స్టాండింగ్.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే థాట్ ద స్వామి ఈట్. And therefore they brought so many sweets there.
0: Dry fruits anta tetchi aa shed lo pettesaru.
1: They brought all those things there in there.
0: Apples, bananas, ivanni tetchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachandra hall anta kuda ee tindlutone cheripoyi untundadi.
1: All Poornachandra auditorium is full of these sweets and fruits.
0: ఏం నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: Do you think Swami is కుంభకర్ణ? No.
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్ ఆల్సో.
0: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లంతా ఎందుకోసం తెచ్చారు?
1: When Swami doesn't eat rice food, what are these fruits and sweets?
0: దీన్ని సరిచేయటంకు ఈ పంటంతా వేరు చేయడానికి ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్ టు సెపరేట్ టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ దేర్.
0: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి డజన్
0: ఒకవేళ మీకు తేవాలి అనుకుంటుంటే,
1: ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పారు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాస్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీ.
0: ఆశించేది ఒక్కటే ఒకటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్,
0: అది ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నాకు అసలు పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డర్ డివోటీ.
0: ఈ విధమైనటువంటి బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు. నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hridaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేర్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి తెలుసు? కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach
0: it. ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దట్.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: స్వామి లైక్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ యువర్ లవ్.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా గూరు, ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూ, దిస్ మెటీరియల్.
0: నాకు కావాలి. అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: నానా దేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: దట్ ఆఫరింగ్ మీన్స్
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: ఉన్నతమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరం.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయంలో
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్
0: అబౌట్ ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honeybee that brings honey from different
0: places. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at one
0: place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఈస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ ద ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు రెండు ఆచరణలో పెట్టడం లేదు.
1: అండ్ ఇట్ ఛాన్స్ మెనీ టైమ్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ థింగ్ దట్ ఇస్ హర్డ్ అండ్ డెడ్.
0: అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంతవి.
1: బై లిసనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్
0: వర్ణించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ద ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము?
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతిని అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్ ది హోల్ యూనివర్స్. వేర్ ఇస్
0: వెలిగిస్తుంది.
1: ఇట్ ఇస్ లైట్ ది లూమిన్.
0: అంత జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మ జ్యోతి.
1: అండ్
0: ఆత్మ జ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ ఇన్ ది లూమిన్ ది హోల్.
0: కొంచెం మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light this lamp of
0: love. ఈ ప్రేమ జ్యోతి కంటే ప్రకాశవంతమైన ఇది మరొకటి జగత్తులో లేదు.
1: అండ్ దిస్ లైట్ ఆఫ్ లవ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. నథింగ్ ఎక్సెప్ట్.
0: ప్రేమ ఉందా, సర్వము అక్కడే ఉంటుండాలి.
1: వేర్ దర్ ఇస్ లవ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్.
0: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని
1: డెవలప్ లవ్ మోర్ అండ్
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికీ అవి కూడా పారమాత్మికంగానే మారిపోతాయి.
1: ఈవెన్ ది వరల్డ్ యాక్టివిటీ వుడ్ బికమ్ స్పిరిచువల్ ఇఫ్ యు హావ్ లవ్.
0: నువ్వు ఆఫీసుకు పో, పని చేయి.
1: గో టు ది ఆఫీస్ అండ్ డూ వర్క్.
0: నువ్వు బిజినెస్ చేయి, పని చేయి.
1: డూ బిజినెస్ అండ్ వర్క్.
0: ఇంట్లో దోషం లేదు.
1: నో మిస్టేక్.
0: మీ కుటుంబాలు పోషించుకోవాలి.
1: యు మెయింటైన్ యువర్ ఫ్యామిలీ.
0: అన్ని చేసుకొని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి.
1: వాట్ ఎవర్ యు మే డూ, ఆఫర్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
0: అంత భగవత్ ప్రీత్యార్థంగా చేయాలి.
1: మే ఎవరీ యాక్టివిటీ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: అది నిజమైనటువంటి యొక్క భక్తి.
1: దట్ ఇస్ ట్రూ డివోషన్.
0: అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవేర్.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యూ డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crowns.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నా ఈ నగలన్నీ.
1: అండ్ ఆల్ దీస్ జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
0: న్యాచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది.
1: యుల్ బి సో హ్యాపీ ఇఫ్ యూ వాచ్ దట్ న్యాచురల్ ఐడల్.
0: దానివంతా ఎంతో మేకప్లు చేసి మేకప్లు చేసి మేకప్లు చేసి ఇది ఒక కప్పు మాదిరి భారత చేసేస్తున్నారు.
1: ఇట్స్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్ జ్యువెలరీ, జస్ట్ మేకప్ అండ్ ఇట్ జస్ట్.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: డోంట్ క్యారీ జ్యువెల్స్ ఎనీవేర్.
0: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
1: డు యూ థింక్ గాడ్ ఇస్ పూరర్ దాన్ యూ?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: వై డు యూ క్యారీ?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: యూ, ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్.
0: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యూ ఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ ఎ నారో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్స్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్స్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెప్తున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: And it is a charity which is the jewel to the hand.
0: Satyam kantasya bhushanam.
1: Truth is the jewel to the throat.
0: Chotrancha bhushanam jnanam.
1: The listening to the sacred text.
0: Ilanti nagala manukuntunnaga inka deeniki tagilinatvanti nagala enduku manam marinchali?
1: When these jewels are there, why do you need other jewels?
0: Kantaniki okati untundadi satyam anetvanti jewel.
1: And you have got this truth.
0: Kantaniki okati untundadi dharmamu danamu anetvantidi.
1: And the charity. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు, అదే చెవులు ఉంటున్నాయి.
1: లిసనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ద జ్యువెల్ టు
0: చెవులు. సరైన కంకణాలు వేసుకున్నావు.
1: అండ్ యు హావ్ గాట్ ఇయర్ రింగ్స్.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: యు హావ్ గాట్ ద నెక్లెస్.
0: చేతికి కంకణం ధరించావు.
1: దీనికంటే
0: ఇంకేం కావాలి?
1: ఇది
0: ఏ సరైనటువంటి నగలు?
1: అండ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్.
0: ఏదో పెద్ద వజ్రాల కిరీటము వజ్రం, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబరాలకి ఇదొక ఆట.
1: And all these jewels made up of diamond.
0: ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే. సో
1: Those that offer, they speak of show.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
1: They are not devotees at all.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
1: The one who receives is no God.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
1: So God should not receive and devotee should not give.
0: యువసిటీ తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is to be given, what is to be received?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
1: Your pure love is to be offered.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
1: And you should
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం.
1: These are things to be transacted.
0: Give and take, give and take. Pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: That's connection between love to love.
0: ఇది సరైనమైన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఏ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: Teach here in Bharat.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుంది.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ద
0: మిస్టేక్. నీ ఇల్లు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This what we are supposed to do.
0: పైన ఈ విధమైన తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ అంతా నిండిపోయింది.
1: The whole పూర్ణచంద్ర హాల్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ ప్లేట్స్.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు.
1: వాట్ ఆల్ దే ఈట్, దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హీ ఈట్స్, వాట్ హీ లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హీ లిజన్స్ గుడ్ థింగ్.
0: నీ ప్రేమను తింటాను.
1: అండ్ హీ ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
1: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావకండి.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యూ మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ ది యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
1: ఎట్ట
0: పోయి చేరేది?
1: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లు. ఇక్కడ చేరిన వాళ్ళంతా
1: ఆల్ మంకీస్ అసెంబుల్ దే.
0: ఎవరు వానర్లు?
1: హూ ఆర్ మంకీస్?
0: సోకున్న వాడు వానరు.
1: వానర్
0: ఇస్పోతే నరుడు.
1: వానర్ ఐస్ వన్ విత్ వాలా ద టెయిల్.
0: వా నర,
1: వా నర.
0: వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము టెయిల్.
0: వాళ్ళని తగ్గొట్టేస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్ హి బికమ్స్ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
1: స్వామి,
0: మీ నామమే దీన్నంత దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదట రామ రామ రామ రామ అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ అండ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఇన్ ది ఓషన్.
0: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంతా.
1: ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
0: కానీ ఎట్ట అవుతుంది? ఇక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీర్చి దాటుతాడు?
1: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్ ఓవర్ దేర్.